ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. మనిషిలో మూడు ముఖ్యమైన తప్పులు చోటు చేసుకుంటున్నాయి. మొదటిది తనను ఇంకొకరితో పోల్చుకోవటం. దీని మూలంగా అహంకారం గాని అసూయ గాని జనిస్తాయి. రెండవది ఇతరుల తప్పులను ఎత్తి చూపటం. మూడవది తన తప్పులను సమర్థించుకోవటం. 1983 జనవరి 8 తేదీన స్వామి కాలేజీ హాస్టల్లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పై మూడు దుర్గుణాలను దూరం గావించుకోవాలని హితవు పలికారు. విద్యార్థులు ఏకాగ్రతను అభివృద్ది చేసుకుని ఏ పని చేసినా దైవసేవగా భావిస్తే జీవితం ధన్యమవుతుందని బోధించారు. ఆ ప్రసంగాన్ని ఇప్పుడు మీకే ప్రసారం చేస్తున్నాము.

విద్యార్థులే, మనస్సు మహా చమత్కారమైనటువంటిది. దీని చర్యలు మరింత చమత్కారమైనటువంటిది. దీనికి సొంతమైనటువంటి రూపము లేదు. ఇది దేనిని సంకల్పించను ఆ స్వరూపంలో చెందుతున్నది. సంకల్పమే తన స్వరూపం. కష్టమునకు దుఃఖమునకు ఈ మనస్సే కారణం. ఉన్నత స్థాయికి గాని అధో స్థాయికి గాని ఈ మనస్సే కారణం. మనస్సే నెగిటివ్, మనస్సే పాజిటివ్. ఈ మనస్సు యొక్క తత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి యొక్క వ్యక్తిత్వమే సార్థకమైనటువంటిది. మనస్సుకు నిరంతరము ప్రోగు చేసుకునేటువంటి యొక్క అభ్యాసము అభివృద్ధి పరచుకుంటుంది. ఈ మనస్సునకు త్యాగం అనేటువంటిది తెలియదు. కనుకనే మనస్సు అనేక విధములైనటువంటి కష్టములకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతున్నది. ఈ మనస్సునకే త్యాగ బుద్ధి ఉండిన ఇది యోగంగా మారేటువంటిది. అయితే ఈ మనస్సు యోగముగా మారేటువంటి అవకాశం లేకపోలేదు. మనము ఒక గడియారాన్ని మనం చూస్తాం. ఈ గడియారములో టిక్కు టిక్కు టిక్కు అంటూ ఆగిపోతూ సాగిపోతూ ఉంటుంది. ఇది కేవలము నిర్విరామ కృషితో చేసేటువంటి క్రియ కాదు. దీనికి కూడాను ఒక విశ్రాంతి సమయం ఉన్నది. టిక్ టిక్, ఈ రెండు టిక్కులకు మధ్య ఉన్నటువంటి యొక్క వ్యవధియే దీని యొక్క విశ్రాంతి. కనుక ఇది కేవలము తన యొక్క సాధింపు లోపల ఈ విశ్రాంతిని కూడాను మధ్యలో పొందుతూ ఉంటాయి. కానీ మనసుకు విశ్రాంతి లేదు. ఒక తలంపులకు మరొక తలంపులకు మధ్యలో ఏమాత్రం కూడా వ్యవధి ఉండదు. కనుక ఈ తలంపుల యొక్క దీనికి కూడాను ఒక విధమైనటువంటి క్రమం ఉండదు. కనుకనే ఈ మనస్సు ఒక విధమైనటువంటి అల్లకల్లోలమైనటువంటి స్థితిని అనుభవిస్తుంది. తద్వారా ఇది అయోమయమైనటువంటి స్థితిని పొందుతుంది. కనుక మనం మనస్సును కూడాను ఒక విశ్రాంతిని అందించాలి. అసలు మానవుని యొక్క అనారోగ్యములకు మూల కారణము ఈ మానసిక విశ్రాంతి లేకపోవటమే. మానసిక విశ్రాంతి ఉండినా మానవుడు ఆరోగ్యమును పొందుటలో ఎట్టి సందేహము ఉండదు. ఈనాడు శారీరక సంబంధమైనటువంటి యొక్క విశ్రాంతికి అనేక విధమైనటువంటి అనుకూలములు మనం చేసుకుంటున్నాం. ఒక జడమైనటువంటి ఒక మిషనికైనా ఒక విశ్రాంతి ఉన్నది. కానీ చైతన్యమైనటువంటి ఈ యొక్క మనస్తత్వానికి ఏమాత్రమూ విశ్రాంతి లేదు. కనుక దీనికి విశ్రాంతిని అందించేటువంటి యొక్క క్రియకి ధ్యానము ఉన్నది. మన యొక్క దేహమునందు కూడాను ఒక సంబంధమైనటువంటి విశ్రాంతి మనకు లభిస్తూ ఉంటుండాలి. గడియారం ఏ విధంగా టిక్ టిక్ టిక్ అని ఆగిపోతూ సాగిపోతూ ఉన్నదో అదే విధంగానే మన నాడులు, మన హృదయము టిక్ టిక్ టిక్ అని ఆగిపోతూ సాగిపోతూ ఉన్నది. అయితే ఈ హృదయానికి ఎప్పుడు విశ్రాంతి లేకుండా ఉందో అదే విధంగానే మనస్సు కూడా విశ్రాంతి లేకుండా ఉంటుండాలి. అయితే ఈ హృదయమునకు గడియారమునకు ఉన్నటువంటి వ్యత్యాసము మనం గుర్తించాలి. ఈ యొక్క టిక్ టిక్ అనేటువంటి ఈ హృదయం యొక్క శబ్దమునకు మధ్య భాగములో ఒక విధమైనటువంటి చైతన్య శక్తి దీనికి ఒక విధమైనటువంటి శక్తిని అందిస్తూ వస్తుండాలి. ఇది గడిచిపోయినటువంటి విషయాన్ని కానీ భవిష్యత్తులు కానీ ఏమాత్రము కూడా ఇది చింతించడం లేదు. వెనుకకు తిరగదు, ఒక స్థలంలో ఆగదు. అందువలనే ఇది ఒక విధమైనటువంటి యొక్క గమ్యస్థానానికి తీసుకొని పోతుంటుండాలి. ఏ విధంగా అనగా నదిలో ఈదేటువంటి యొక్క వ్యక్తి తన ముందొచ్చినటువంటి జలమును పక్కకు నెట్టుతూ వెనుకకు నెట్టుతూ తాను వెనుకకు చూడకుండా తాను ప్రయాణం చేయిస్తూ ముందుకు కొనసాగిపోతున్నాడు. ముందు జలమునే తాను పక్కకు నెట్టక తను అడ్డొచ్చేటువంటి జలమును తాను వెనుకకు నెట్టక తాను ఏమాత్రం కూడా ముందుకు కొనసాగిపోలేడు. ఇది మానవులకు ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క ఆదర్శాన్ని బోధిస్తుండాలి.
వచ్చినటువంటి జలమును వెనుకకు నెట్టినప్పుడే మనం ముందుకు పోగలుగుతున్నాం. ఆ జలముని మనం వెనుకకు నెట్టకుండా మనం ముందుకు ముంచేనా పోలేం. కనుకనే దీనిని త్యాగము అనేటువంటి యొక్క భావం ఏర్పడినప్పుడే మనం ముందునకు గమ్యము అనేటువంటి స్థానమునకు ప్రయాణం చేయడానికి అధికారులు అవుతాం. అయితే ఈనాటి మానవుడు ప్రోగు చేసుకునేటువంటి దాని యందు ఉన్నటువంటి విశ్వాసము త్యాగమునందు లేదు. ప్రోగు ప్రోగు ప్రోగు, ఈ ప్రోగు చేసుకోవటం లోపలి మన జీవితం అంతా కూడా ఒక విధమైనటువంటి అశాంతిల పాలవుతున్నది. జీవితము ఒక ప్రవాహం. ఈ ప్రవాహములో మనం జలమును వెనుక నెడుతూ పోయినప్పుడే మనం ముందుకు పోగలం. కానీ ఈ యొక్క జలమును ఎక్కడి జలమును అక్కడే ఉన్నప్పుడు నీవు ముందుకు ఒక ఇంచైనా కొనసాగిపోలేవు. ఇది కూడబెట్టి కూడబెట్టి ప్రోగు చేయటం వల్ల మానవులకు అనేక విధమైనటువంటి సంస్కారములు మనస్సులో చేరిపోయి ఒక విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని విస్మరింపచేస్తూ వస్తుంది. కనుకని మానవత్వం యొక్క విలువను మనిషి గుర్తించుకోలేకపోతున్నాడు. మనం నిరంతరము ప్రాపంచిక సంబంధమైనటువంటి దీనిలో మనం మునిగిపోతున్నాం. కానీ ఈ ప్రాపంచ సంబంధమైనటువంటి దీనికి అతీతమైనటువంటి స్థితికి మనం ఏమాత్రము మనం ప్రయత్నపూర్వకంగా సాధన సలపటం లేదు. కనుక మొట్టమొదట మనము ఈ ఉన్నత స్థాయికి పోయేటువంటి విషయాన్ని కొంత రుచి చూడటానికి ప్రయత్నించాలి. ఒక కవి చెప్పాడు, ఒక్క ప్రొద్దు మాట కుక్క ఏమి అటుకుల రుచి ఎద్దుకెటులు తెలుసు, అంధుడేమి ఎరుగు చంద్రుని రూపము. కనుక మనము అజ్ఞానములో మునిగినటువంటి వాడు ఆత్మస్వరూపాన్ని ఏ రీతిగా దర్శించగలరు? మనము అల్పులము అల్పులము అనుకుంటూ ఉంటాము, కానీ అల్పత్వంతో కూడాను అధికత్వాన్ని పొందడానికి అవకాశం ఉంటుండాలి. అల్పజీవియు గొప్ప సంకల్పమే ఉన్న గొప్పవారి గౌరవం అందుకుంటుంది. ఉడుత ఉడుత రామన్ ప్రేమను పొందదే. చిన్న ఉడుత తన యొక్క ఆకారం కాని తన యొక్క జీవతత్వాన్ని కాని అల్పత్వంగా భావించుకున్నప్పటికీ గొప్ప భావం ఉండటం చేత రాములకు సేవ చేయాలి సేవ చేయాలి సేవ చేయాలి ఈ భావం చేతనే రామానుగ్రహానికి పాత్రులైంది ఈ ఉడుత. కేవలము మనం అల్ప సాధనలు గావించినంత మాత్రమున ఆత్మస్థాయిని అందుకోలేము. మనం ఏదో భజనలు చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము, జపములు చేస్తున్నాము, ఇవన్నీ కూడాను ఏ విధంగా చేస్తున్నాము, కేవలము కాయకంగా ఆచరించేటివే కాని ఇది మానసిక సంబంధ బాంధవ్యమైనటువంటి యొక్క హృదయానికి సంబంధించినట్టుగా మనకు గోచరం కావటం లేదు. హృదయముతో మనకు రావాలి ఈ రాగం. ఈ హృదయముతో వచ్చినటువంటి యొక్క భావము దైవత్వాన్ని పొందిపోతుంది. చినుకులు పడినంత చెరువులు నిండున, ఉమ్మి మృంగ దాహం ఉరుగునప్పు, ఊపిరి బిగబట్ట కమ్ము పెరుగున, బొచ్చు కాల్చినంత బొగ్గులవున. కాదు కాదు, కర్రను కాల్చినప్పుడే బొగ్గులవుతాయి, కుంభవర్షము కురిచినప్పుడే చెరువులు నిండుతాయి, చల్లని నీరు త్రాగినప్పుడే దాహము అణుగుతుంది. కనుక ఏదో కొన్ని చినుకులు పడినంత మాత్రమున చెరువులు నిండుటకు వీలు కాదు. మనము హృదయాన్ని అందించేటువంటి స్థితికి రావాలి. అంతేకాని కేవలము దీనికి మూడు స్థాయిలు ఉంటున్నవి, శారీర మానసిక ఆత్మతత్వం. అయితే శారీరకంగా మనము తగిన సాధన చేయవచ్చు, మానసికంగా చింతించవచ్చు, కానీ ఈ రెండింటి యొక్క ఏకత్వం అనేటువంటి యొక్క సత్యత్వము హృదయములో ప్రవహించాలి. ఇది ఎట్లా అనగా తామర పుష్పం ఉన్నది, అడుగున బురదలో పుట్టుతున్నది, పైన నీళ్లలో ఉంటున్నది, కానీ బురదను తెచ్చుకోవటం లేదు, నీటిని తెచ్చుకోవటం లేదు. ఈ బురదనే లేకుండినా జలమే లేకుండినా కమలము జీవించలేదు. కనుక ఈ కమలము ఏ రీతిగా ఈ జగత్తును నీటిని చేర్చుకోలేకుండా ఉంటున్నదో ఆ స్థితికి మన యొక్క జీవితం రావాలి. మానవుని యొక్క హృదయము అనేటువంటి కమలము ఆత్మ అనేటువంటి జిగటలో పుట్టింది, కానీ ప్రపంచము అనేటువంటి జలంలో నిలిచి ఉంటున్నది. అయితే మనము ఆత్మతత్వం అనేటువంటి దాంట్లో పుట్టినప్పటికీ ఈ ప్రకృతి అనేటువంటి జలంలో ఉండినప్పటికీ
ఈ ప్రకృతి అనేటువంటి జలాన్ని మనం పొందుకోకుండా ఉండాలి. కానీ కింద ఉన్నటువంటి బురదను మాత్రము వదలడానికి వీలు కాదు. ఈ ఆదిష్టానమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఏమాత్రము వేరు చేయడానికి వీలు కాదు. మన దేహతత్వం అనేటువంటి కమలమును కట్ చేసి తీసుకుని పోవచ్చు, కానీ బురదతో సంబంధం ఉంది కనుక తిరిగి మరొక కమలం కూడా పుడుతూ ఉంటుంది. కనుక ఈ మనస్సు తత్వం ఎక్కడి వరకు పోవాలంటే హృదయ స్థాయి వరకు కూడా మానసిక తత్వం పోయినప్పుడే ఈ హృదయ కమలము విచ్చుతుంది. మనము నిరంతరము కూడాను ఏదో కొన్ని పనులు చేస్తున్నాము, అయితే మనకు ఏది బంధన అనుకుంటున్నాం మనం ఇప్పుడు. ఈ బంధన అనేటువంటిది మనకు తెలిస్తే కదా దాన్ని విమోచన చేసుకునేటువంటి మార్గాన్ని మనం వెతకగలం. ఈనాడు బంధన అంటే ఏమిటో మనకు తెలియటం లేదు, కనుకనే దీనికి విముక్తిమయ్యేటువంటి మార్గాన్ని కూడా మనము వెతకటం లేదు. ఆలుబిడ్డలు బంధన, ఆస్తిపాస్తులు బంధన, లేక రాగద్వేషములు బంధన, ఇవి ఏవి బంధన కాదు. తానెవరో తనకు తెలియకుండా ఉండటమే పెద్ద బంధన. ఆ యొక్క తత్వము తెలియకుండా ఉండినంత వరకు కూడా దుఃఖము మాత్రం మనకు తప్పదు. ఆ దుఃఖము ఉండినంత వరకు మనకు ఆనందం ప్రాప్తించదు. కనుక ఈ దుఃఖము ఏ విధంగా ఎన్ని రకాలుగా ఉంటుండాలి? దుఃఖము మూడు విధములుగా ఉంటుండాలి. మొదటిది అసత్తు, రెండవది తమస్సు, మూడవది మృత్యు. అసత్యం వలన మనకు ప్రాప్తించే దుఃఖాలు కొన్ని. తమస్సు అని అజ్ఞానం చే మనకు ప్రాప్తించేటువంటి దుఃఖములు కొన్ని. ఈ మృత్యువు చేత మనకు లభించేటువంటి దుఃఖములు మరికొన్ని. మూడింటిని మనము ఆధ్యాత్మికంలో మనం పోల్చుకుంటే జీవ జగత్ దైవం ఈ మూడింటిగా మనం రూపొందుతుంది. కనుక మనము జగత్ తత్వాన్ని మొట్టమొదట మనము తెలుసుకోవాలి. ఈ జగత్ అంటే ఏమిటి? మనకు కంటికి కనిపించేటువంటి యొక్క స్వరూపం. అయితే కంటికి కనిపించేటువంటి జగత్తు మనకు ఎంతకాలం ఉంటుండాలి? ఇది కేవలం క్షణభంగురమైన కళలో వచ్చిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా. అదే విధంగా ఈ జాగ్రత్త అవస్థలో ఉండినప్పుడంతా కూడా జగత్తు కనిపిస్తుంది. నిద్రకు పోతానే మనకి ఏమీ కనిపించటం లేదు. అంతవరకు మనం పోనక్కరలేదు. నీ బెడ్రూమ్ లో నీవు పండుకున్నా కూడాను నిద్రపోయిన తర్వాత స్వప్నంలో నీవు మెడ్రాస్ లేకుండా మౌంట్ రోడ్ లో షాపింగ్ చేసినట్టుగా ఉంటావు. అప్పుడు నీ ఉండినటువంటి రూమ్ నే నువ్వు మర్చిపోతున్నావు. కనుక ఒక జాగ్రత్తది స్వప్నంలోనే మనకు సత్యం లేదు. కనుక ఇదంతా కూడా కేవలము దైవత్వంగా ఉండినప్పటికీ మనము ఇది ఒక అశాశ్వతమైనటువంటి తత్వంగా మనం భావిస్తున్నాము. దీనికి కారణం ఏమిటి? అజ్ఞానమే దీనికి కారణం. దీనికి మరొక చిన్న ఉదాహరణ. మీరు చీకటి పడిన తర్వాత భజన కోసమని భజన చేసుకుని తిరిగి మీరు హాస్టల్కి వస్తున్నారు. అయితే దారిలో ఏదో ఒక త్రాడు పడింది. తాను చూచాడు, మొదటి పిల్లవాడు పాము పాము అన్నాడు. ఇంకా అందరూ వెనకనే నిలిచిపోయారు. పాము పేరు విన్నంత మాత్రమే భయం వచ్చింది. భయం వచ్చినంత మాత్రమే వెనుకకు వెళ్ళిపోయాడు. అయితే అది పామా కాదు. పాము అనేటువంటి సంకల్పం రావటం చేతనే నీకు ఆ భయము ఒక భ్రాంతి ఒక వెనుకకు నెట్టుతుండాలి. తక్షణమే నీవు మరొక పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి టార్చ్ తీసి వేశావు. త్రాడు అని తెలిసింది. తక్షణమే భయం పోయింది. ఈ భయం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ పోయింది, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియటం లేదు, ఎక్కడికి పోయిందో తెలియటం లేదు. పాము అనే భ్రాంతి నుంచినే వచ్చింది, పాము కాదు అనే తప్పితే పోయింది. అదే విధంగానే ఉన్నది ఇక్కడ బ్రహ్మమే. దీని అజ్ఞానం వల్ల జగత్తు అని నీవు భ్రమిస్తున్నావు. జగత్తు అని భ్రమించేటప్పటికీ ఈ దుఃఖములు విచారములు కష్టములు అన్ని నీలో ప్రవేశిస్తున్నాయి. ఈ జ్ఞానము అనేటువంటి టార్చ్ తీసి దానిపైన వేస్తే ఇది జగత్తు కాదు, సర్వం విష్ణుమయం అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్న తర్వాత ఈ యొక్క భయము భ్రాంతి దుఃఖము అన్ని కూడా పటాపించలమైపోతుంది. కనుక ఈ జగత్తు అనేటువంటి భ్రాంతి పోవాలి. ఇదే అసత్యం. ఈ జీవితం అనేటువంటిది చిరునవ్వులకు కంటిదారాలకు మధ్యన అల్లాడేటువంటి గడియారం పెండులో వంటిది. ఇంకా జీవితం ఎటువంటిది అంటే బాల్యము అమాయకత్వమైనటువంటిది. యవ్వనమా తప్పుల తడక,
మధ్య వయస్స విచారంతో నిండినటువంటి, ఇంకా వార్ధక్యమా దుఃఖంతో కూడినటువంటి. ఇది ఏ విధంగా మనం సుఖాన్ని అనుభవించాలి, సుఖం ఎక్కడ ఉంటుంది, ఈ జీవితం అంటే ఏమిటి? ఇది కేవలము దైవం యొక్క ప్రతిబింబం. ఈ ప్రకృతి అనేటువంటిది దైవం యొక్క ఇచ్ఛకు ఇచ్ఛకు ప్రకటితమైనటువంటిది. కనుక దీనికి ఒక విధమైనటువంటి యొక్క మార్గం అనేటువంటిది లేదు. ఇది క్రమక్రమేణ కొన్ని విధమైనటువంటి మనస్సును దైవం వైపున మరల్చినప్పుడు ఈ జీవితం అనేటువంటి భావము శూన్యమవుతుంది. జీవుడు అంటే ఎవరు అనేటువంటి విషయాన్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు జీవుడు దేవుడే అనేటువంటి సత్యం మనకు బయలుదేరుతుంది. మన జీవితంలో అనుభవించేదంతా కష్టము నష్టము సుఖము దుఃఖము ఎవరు? జీవుడు కాదు, మన సంకల్పముల వికల్పముల యొక్క చేరిక అయిన మనస్సే అన్ని అనుభవిస్తుంది. జీవుడు నిరంతరము కూడాను దైవత్వం కాని పరిశుద్ధమైన రీతిగా పవిత్రమైన రీతిగా ఉంటున్నాడు. ప్రకాశించేటువంటి సూర్యుడు మరిన వస్తువులపైన పడుతున్నాడు, పవిత్రమైనటువంటి వస్తువులపైన పడుతున్నాడు, చెట్టుపై ఉన్నటువంటి ఫలం పైన పడుతున్నాడు, దాని కింద ఉన్నటువంటి మనం పైన పడుతున్నాడు. కానీ ఆ ఫలముల యొక్క రసమును తాను అందుకోవటం లేదు, మలినము యొక్క మాలిన్యాన్ని తను చేర్చుకోవటం లేదు. అదే విధముగానే జీవతత్వము ఈ దేహతత్వముతో చేరి మనస్సు యొక్క కూడికతో ఇంద్రియముల యొక్క చేరికతో అనేక రకములైనటువంటి అనుభవిస్తున్న ఇది కేవలము అనుభవించేటువంటి మనస్సునే కాని ఈ ఆత్మ సంబంధమైనటువంటి యొక్క దైవత్వం కాదు. కనుక జీవుడు ఎవరు అని తెలుసుకున్నంత వరకే మనకి దుఃఖం. జీవుడు దేవుడే అని తెలుసుకుంటే మనకి ఇంకా దుఃఖం లేదు. ఈ అన్నింటికి దైవత్వమే మూల కారణము అనేటువంటి యొక్క సత్యత్వాన్ని గుర్తించుకుంటే మృత్యువుకు భయం లేదు. పుట్టిన ప్రతి పదార్థం కూడాను తిట్టక తప్పదు, కనుక కల్పించినటువంటి ప్రతి పదార్థం కూడాను మార్పు చెందక తప్పదు. కనుక మృత్యువు దేనికి? కల్పనకే మృత్యువు కాని ఆధారములకు మృత్యువు లేదు. మన డెత్ ఎట్లా ఉంటుండాలి, ఎన్ని సంవత్సరాల తర్వాత ఉంటుండాలి? క్షణ జననం క్షణ మరణం, టిక్ టిక్, ఈ రెండు టిక్లకు మధ్యలోనే ఉన్నది మన మరణం. ఈ టిక్ తర్వాత ఇంకొక టిక్ ఎగిరి కొట్టకపోతే మరణమే. అనగా ఏమిటి, మన గుండె టక్ టక్ టక్ టక్ అని కొడుతుంది, ఒక్కతూరి టక్ అని కొట్టి నిలిచిపోయిందా? డాక్టర్స్ పల్స్ సరిగా లేదు, హార్ట్ బీట్ సరి లేదు, బయట పెట్టండి అంటారు. ఇదే మన మరణం. టిక్ తర్వాత ఇంకొక టిక్ ప్రారంభమైన అదే మన జననం. కనుక విశ్వాసం ఒక జననం, విశ్వాసము మరణం. కనుక మనకు శ్వాస విశ్వాసములే మనకు జనన మరణ. ఎన్ని సంవత్సరాల తర్వాత ఉంటుండాలి? క్షణ జననం క్షణ మరణం, టిక్ టిక్, ఈ రెండు టిక్లకు మధ్యలోనే ఉన్నది మన మరణం. ఈ టిక్ తర్వాత ఇంకొక టిక్.

మనకు జనన మరణ ఈ శ్వాస ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో. కనుక ఇది దేనికి మరణము జననము? దేహమునకు మాత్రమే, ఆత్మకు ఎట్టి జనన మరణములు లేవు. కనుక ఈ సత్యంలో మనము చేరిపోతున్నా మనకింకా ఆనందమే. కనుకనే దేనిని వదలవల్లో దానిని వదలినప్పుడే మనకు ఆనందం, దేనిని తెలుసుకోవాలో దానిని తెలుసుకుంటేనే మనకు ఆనందం, దేనిని చేరవల్లో దానిని చేరినప్పుడే మనకు ఆనందం. కనుక వదలవలసింది జగత్ భావము, తెలుసుకోవలసింది జీవతత్వము, చేరవలసింది బ్రహ్మత్వం. ఈ మూడు జరిగినప్పుడే మనిషికి ఆనందం. ఈ మూడు తెలియకుండా ఉండినంత వరకు కూడాను మనకు దుఃఖమే. దీనిని అసతోమా సర్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోమా హంసంగమయ అని మూడు పదములలోనే ముచ్చటగా నిరూపించింది జీవతత్వాన్ని. అసతోమా సద్గమయ, ఈ జగత్తు జగత్తు అనేటువంటి అసత్తు నుంచి సత్తు, దైవత్వం అనేటువంటి సత్తుకు చేరాలి, అదే మన ఆనందం. తమసోమా జ్యోతిర్గమయ, అజ్ఞానం అనేటువంటి దీంట్లో దేహమే నేను, దేహమే నేను, దేహమే నేను అనుకుంటున్నాం, ఆ అజ్ఞానం నుంచి కూడాను నేను జీవుడే నేను, జీవుడే నేను అనేటువంటి ఒక జ్యోతికి మనం బయలుదేరిపోవాలి, జీవన జ్యోతిలో చేరుకోవాలి. మృత్యోర్మా అమృతంగమయ, ఈ దేహం అనేటువంటి మృత్యువు నుంచి ఆత్మ అనేటువంటి అమృతత్వంలో మనం చేరుకోవాలి. మృత్యువు దేహానికి ఉంది కానీ ఆత్మకు లేదు అనేటువంటి ఒక దివ్యత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఒకరి గురించి మీరు చక్కగా విచారించాలి. మానవుని యొక్క హృదయము సముద్రం వంటిది, దీని లోతు ఎంతో ఎవరూ చెప్పలేరు, దీని యొక్క విశాలం ఎంతో ఎవరు కూడా చెప్పలేరు. అయితే ఈ సముద్రం లోపల విలువైనటువంటి రత్నములు ముత్యములు కూడా ఉంటున్నాయి, ప్రమాదకరమైనటువంటి ముసళ్ళు కూడా ఉంటున్నాయి. అదే విధంగానే మన హృదయం అనేటువంటిది చాలా లోతైనటువంటిది, ఎవ్వరూ వాళ్ళ హృదయం లోతు చెప్పలేము అనుకుంటాం, అది అంత లోతుగా ఉంటుంది, అంత డీప్గా ఉంటుంది. దీంట్లో సద్గుణములు, సదాచారములు, సత్ప్రవర్తన, సచ్చింతన అనేటువంటి ముత్యములు రత్నములు కూడా ఉంటున్నాయి. ఇంకా దుర్బుద్ధి, దురాచారము, దురాలోచన, దుష్టతత్వము అనేటువంటి ముసళ్ళు కూడా ఉంటున్నాయి. కనుక జీవితం అనేటువంటిది ఏమిటంటే ముసళ్ళు ఉండినటువంటి కొలను వంటిది. ఈ ముసళ్ళుకు ఉన్నటువంటి కొలను లోపల వీటి బారి పడకుండా మనం ఈదుకొని గట్టుకు చేరాలి. కనుకని మనము ఈ హృదయాన్ని చక్కగా మనం పరిశీలన చేసి ఆ ముత్యములను రత్నములను మనం అందుకునటానికి ఆచరించడానికి మనం ప్రయత్నించాలి. కనుక మనము దైవత్వములకు సంబంధించినటువంటి ప్రవర్తన, దైవత్వములకు సంబంధించినటువంటి యొక్క సాధన, దైవత్వములకు సంబంధించినటువంటి భావనను మనలో కొంతవరకు అభివృద్ధి చేసుకోవాలి. ఈ పవిత్రమైన భావములు మనకు రాకుండా పోవడానికి రెండు అడ్డు చదువుతున్నాయి. ఒకటి ఏమిటంటే మానవుడు నిరంతరము ఇతరులతో పోలిక పోలిక పోలిక, ఇతరులతో పోలిక చేసుకోవటం, కంపేర్ చేసుకోవటంలో వీడి యొక్క పెద్ద తప్పు జరుగుతుంటారు. నీవు కంపేర్ అనేటువంటి దాంట్లో చేరకూడదు. ఎందుకనగా జగత్తులు రెండు ఒకటైనటువంటిది ఎక్కడ మనకు కనిపించవు. తల్లి గర్భంలో ట్విన్స్ పుట్టినా కూడాను వాళ్ళలో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటారు. కాబట్టి రెండూ సమానమైన ఉంటే కదా నీవు కంపేర్. ఒక చెట్టులో కొన్ని కోట్ల ఆకులు ఉంటుంటాయి, కానీ చూడటానికి అన్ని ఒకటిగా ఉంటుండే కూడాను మధ్య మధ్య ఒకదానికంటే ఒకటి డిఫరెన్స్, దాంట్లో ఈనలు కొంచెం వ్యత్యాసంగా ఉంటాయి. ఇది వాటిని చదివే వాళ్ళకు చక్కగా తెలుస్తుంది. కానీ ఒక్కటి కూడా సమత్వంగా ఉండేటట్టు మనకు జగత్తులో లేదు. ఇది ఎవరి తరం ఈ రకంగా చేయటానికి? ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది పుట్టినారు, ఒకటి ఉండినట్టు ఇంకొకటి ఉన్నాడా? ఇన్ని రకాలుగా ప్రింట్ చేసేటువంటి ఆ ప్రశ్న ఎలాంటిది? అదే దైవత్వం. ఇది ఒక దైవమున తప్ప అని సాధ్యం కాదు. అమెరికా లోపల కొన్ని పెట్టెలంతా తయారు చేస్తుంటారు, సామ్సన్ అని. దీనికి పెట్టెలు సైజులు వ్యత్యాసంగా ఉంటున్నాయి, కొన్ని కోట్లు పెట్టెలు చేస్తుంటారు సామ్సన్, కానీ ఈ ఒక్కటే వాళ్ళ తరం కాదు ఇంకా. కనుకనే జగత్తులో ఎన్ని చేసినా ఒక మోల్డ్ వేసి ఒకటి చేసినట్టే ఇంకోటి, ఇంకోటి చేసినట్టే ఇంకోటి చేస్తుంటారు. కానీ దైవత్వం యొక్క ఇది అది కాదు. దైవత్వ సంకల్పంలో ఒకదానికోటి ఏమాత్రం కూడా సంబంధం లేకుండా ఉంటుంటాయి. ఒకటి ఒకటి ప్రపంచంలో మనం సృష్టించే దాంతో ఉండవచ్చు, కానీ దైవ సృష్టిలో మాత్రము ఆ రకంగా లేదు. కనుక మనం మొట్టమొదట ఈ కంపేర్ చేసుకోవటం అనేటువంటి దుర్గుణము మనల్ని అభివృద్ధి చేస్తున్నాం. చిన్న చిన్న విషయంలో కూడా మనం కంపేర్ చేసుకుంటాం. వాడు కొంచెం పొడుగు తక్కువగా ఉన్నాడు, నేనే వాడి కంటే పొడుగుగా ఉన్నాను.

0: కంపేర్ చేసుకోదు.
1: వాడు ఈ రకంగా ఉన్నాడు, వాడికంటే నేను కొంచెం బాగున్నా, తనలో తాను అనవసరమైనటువంటి కంపేర్ చేసుకోవటము, ఈ విధమైనటువంటి భావంతో తాను జీవితాన్ని గడుపుతూ వస్తుంటాడు. ఇంకా రెండవది ఏమిటంటే తన దోషములను తాను సమర్థించుకోవటం, పరుల దోషమును మాత్రం వెతకటము, తనలో ఉంటే దాన్ని సమర్థించుకోవటము, ఇది రెండవ తప్పు. ఈ రెండు మానవుణ్ణి అనేక రకములైనటువంటి యొక్క ఆపోహలకు గురి చేస్తుండాలి. ఈ రెండు ఆపోహలే ఈ మానవత్వంలో అజ్ఞానాన్ని, ఈ మానవత్వంలో ఒక విధమైనటువంటి యొక్క దుష్టవర్తనకు ఒక తోడుగా చేరుతున్నాయి. కనుక మనము కంపేరింగ్ అనేటువంటి దాంట్లో ఏమాత్రం మనం ప్రవేశించకూడదు. ఈ పోలిక మనకు చాలా ప్రమాదం. మనము పోలికను దేనికి చేసుకోవాలి? దైవమునకు దైవ సృష్టికి రెండు ఒక్కటి అని దానిని మనం పోలికగా తీసుకోవాలి. ఎందుకనగా దాని నుంచి వచ్చిందే ఇది, మరి దీనికి దానికి ఒక విధమైన సన్నిహిత సంబంధం ఉంటుండాలి. కనుక మానవత్వమునకు దైవత్వమునకు సరైన సంబంధ బాంధవ్యం ఉంటుండాలి, కానీ ఈ మానవత్వంలోని మానవత్వానికి ఎట్టి సంబంధము లేదు. ఈ మానవత్వమునకు మానవత్వమునకు మధ్య కలిగేటువంటి సంబంధమే కాని ఇది శాశ్వతమైనటువంటిది కాదు. తల్లి తండ్రి, ఇది మనం పుట్టక పూర్వమే వాళ్ళు పుట్టారు, కనుక వారికి మనకి ఏమి సంబంధం? ఈ దేహానికి ఆ దేహానికే సంబంధం. ఒక దేహం వచ్చినప్పుడు ఒక దేహం రాలేదు, కానీ దైవత్వం అనేటువంటి దేహంతోనా ఉంటుండాలి, దేహం తదుపరి ఉంటుండాలి, దేహం పూర్వము ఉంటుండాలి. కనుక త్రికాల బాధ్యమైన ఆత్మతత్వమునికి మనకు సన్నిహిత సంబంధం, కానీ తాత్కాలికమైనటువంటి కదిలిపోయే మేఘముల వంటి ఈ దేహములకు మనకి ఎక్కువ సంబంధము లేదు. కనుక దేహం ఉన్నంతలోనే మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అయితే అట్టి దైవత్వము మన సమీపంలోని మనలోని మనమే అయి ఉండగా కూడా మనం తెలుసుకోలేకుండా పోతున్నాం. దానికి ఒక చిన్నదిగా ఒక శ్లోకం ఉంటుండాలి, తల్లి ఒడిలోని బిడ్డ ఉంటుండాలి, ఒడిది బిడ్డ ఉండ ఊరంతా వెతికిన తల్లి పోలే నన్ను తెలియలేక, దొసగు చేసినారు కసిగాయలు మీరు. ఒడిలో పెట్టుకున్నటువంటి బిడ్డను ఒడిలో పెట్టుకొని నా బిడ్డ ఎక్కడుందో నా బిడ్డ ఎక్కడుందని ఊరంతా వెతికిందట తల్లి. ఆ తల్లి మాదిరి మీరు కూడా దైవాన్ని సమీపంగానే పెట్టుకొని ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నారు. కసికాయలు మీరు అన్నారు. కసికాయలు అనగా పక్వం కాదు, ఫలం కాదు, దానిలో రుచి లేదు, అదే ఫలమాయన మాధుర్యం. కనుక మాధుర్యం అయ్యేటువంటి ఒక స్థితికి మనం తెచ్చుకోవాలంటే దైవత్వాన్ని మనతోనే పోల్చుకోవాలి, దైవత్వాన్ని మనలోనే చేర్చుకోవాలి, దైవత్వాన్ని మనంగానే భావించుకోవాలి. కనుక దైవంతో కూడటం, దైవంతో ఉండటము, దైవంతో తినటము, దైవంతోనే త్రాగటము, దైవంతోనే జీవించటము, ఇది ఆ విధమైన జీవితంగా పోయినప్పుడు బ్రహ్మవి బ్రహ్మ ఇవ భవతి, తాను తానుగానే మారిపోతాడు. నీవు తినే అన్నం దైవమేగా భావించుకో, ఈట్ గాడ్, డ్రింక్ గాడ్, సీ గాడ్, టాక్ గాడ్, ఆ విధంగా ఉన్నప్పుడే మనం సర్వము ఒకటిగా మారిపోతుంది. భగవద్గీత లోపల 18వ అధ్యాయంలో 61వ శ్లోకంలో ఈశ్వర సర్వభూతానాం ఇష్టే అర్జున స్థిత, అనగా ఈశ్వర సర్వభూతానాం అందరి యందు ఉన్నటువంటి వాడు నేనేను అనేటువంటి శ్లోకాన్ని మనము విశ్వసిస్తే ఇంకొకటి మనము ద్వేషించము, ఇంకొకరి పైన మనం ఏమాత్రం కూడా ఒక ద్వేషభావం కానీ అసూయ భావం కానీ పరిహాస భావం కానీ మనం పెట్టుకోవచ్చు. అర్జున తిష్టతి, పూర్తి నేను ఈ సర్వభూతముల్లో హృదయము లోపల నేను దైవత్వంగా నేను బల్పుగా వెలుగుతున్నాను. ఆ హృదయం లోపల సెల్స్ మాదిరి మిగిలిపోయినాను. ఈ సెల్స్ ఇక్కడ ఉండటం వలనే బ్లడ్ లోపల ఉన్నటువంటి సెల్స్ అంతా కూడా పనిచేస్తున్నాయి. ఈ దేహం లోపల ముక్కలు ముక్కలు కొట్టేసేస్తే దేవుడు ఏమైనా కనపడుతున్నారా? మైండ్ ఎక్కడ చేరిస్తే దైవత్వం లభిస్తుందో అక్కడ చేర్చాలి. పిల్లలు టేప్ రికార్డ్ చేస్తున్నారు, నేను మాట్లాడినవన్నీ దాంట్లో వచ్చినాయి. అయితే స్వామి మాట్లాడినవన్నీ ఎక్కడ ఉన్నాయని టేపులంతా చూస్తే కనపడుతుందా? లేక ముక్కలు ముక్కలు కత్తిరిస్తే ఏమైనా కనపడుతుందా? కాదు, దానిని చక్కగా ఆ బ్యాటరీ పెట్టి దానిని ఆన్ లో పెట్టినప్పుడు ఆ కరెంటు ద్వారా అప్పుడు మనకు వినిపిస్తాయి. అదే విధంగానే మన దేహం అనేటువంటి టేప్ లోపల దైవం సర్వత్రా నిలిచిపోయినాడు. దీనిని కత్తిరిస్తే మనకు వినపడవు, కనపడవు. లేక ఇంకేమైనా కోసి చూస్తే కూడా మనకు కనిపించదు. దీనిని దైవత్వం అనే హృదయానికి అతికించినప్పుడు ఇది అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ రూమ్ లోపల ఒక హైదరాబాదు లేక కర్ణాటకం, బెంగళూరు, ఎక్కడ ఉండేటువంటి రేడియో న్యూస్ అంతా ఈ రూమ్ లో కూడా ఉంటున్నాయి, కానీ మనకు కనిపించటం లేదు, వినిపించటం లేదు. అయితే దానిని ఆన్ చేసి స్టేషన్ చక్కగా దాన్ని తిప్పి వాల్యూమ్ సరిగా పెట్టినప్పుడు దాంట్లో కరెక్ట్ న్యూస్ వచ్చేసేస్తుంది. అయితే ఈ ట్యూబ్ సరైనటువంటి దీంట్లోకి తిప్పకపోతే న్యూస్ రావు, న్యూసెన్స్ వస్తుంది, బర్రు బర్రు బర్రు. కనుకని మన దేహం అనేటువంటి రేడియో లోపల దైవత్వం అనేటువంటి స్టేషన్ అడ్జస్ట్ చేసి మన ధ్యానం అనేది ఏకాగ్రతను మనం ట్యూన్ గా చేసినప్పుడు సాక్షాత్కారం అనేటువంటి సరైన న్యూస్ మనకు చిక్కుతుంది. కనుక మీరు చక్కని కాన్సన్ట్రేట్ అంటారు చూడండి, ఏకాగ్రతను సంపాదించుకొని తద్వారా మీరు ప్యూర్ హార్ట్ నిర్మలమైనటువంటి యొక్క భావం ఏది చేసినా దైవ సేవగా భావించుకొని మీరు చేస్తూ రండి. మీరు ఆదర్శవంతమైన విద్యార్థులుగాను, ధన్యమైనటువంటి జీవులుగాను, భవ్యమైనటువంటి వ్యక్తులుగాను మీరు తయారై దేశానికి ఎంతైనా కూడాను మీరు ఉపకారం చేయడానికి అవకాశం ఉంటుంటారు.

ఇంతవరకు మీరు 1983 జనవరి 8న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు కాలేజీ హాస్టల్లో విద్యార్థులను ఉద్దేశించి అనుగ్రహించిన ప్రసంగం విన్నారు. జగద్భావాన్ని విడిచిపెట్టి జీవతత్వాన్ని అర్థం చేసుకుని బ్రహ్మతత్వం చేరుకునే దిశగా ప్రయాణించాలని ఉద్బోధించారు. ఈ 3 సాధిస్తే అప్పుడే మనిషికి ఆనందమని తెలియజేశారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ఏకాత్మ భావమును అర్థం చేసుకుంటే విచారమునకు అవకాశమే ఉండదు. కన్నులున్నవి గాని చూసే పదార్థములన్నీ సత్యముగా భావిస్తున్నాడు మానవుడు. ఇవన్నీ ఏనాటికైననూ మార్పు చెందేవే, కదలిపోయే మేఘముల వంటివే, ఒక్కటీ స్థిరమైనది కాదు. ఈ సత్యాన్ని మానవుడు గుర్తించుకుంటే విచారించడానికి ఏమాత్రమూ అవకాశము ఉండదు. సర్వత్రా నిండిన తత్వము ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు ఇది నాది ఇది నీది అనే భిన్నత్వమునకు అవకాశమే ఉండదు. తనయందు పరులయందు ఒకే పరతత్వమున్నదనే సత్యమును గుర్తించాలి.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. స్వామిని ప్రప్రథమంగా దర్శించటానికి వెళ్లినప్పుడు అసలు ఎంతమాత్రం నమ్మకం లేకుండా వెళ్లారు శ్రీ బాలపట్టాభిషెట్టి గారు. అప్పుడు స్వామి వయస్సు 20 సంవత్సరాలు, బాలపట్టాభికి 37 సంవత్సరాలు. పట్టాభిగారికి బాల్య వివాహం జరిగింది. వివాహానంతరం 20 సంవత్సరాలు దాటినప్పటికీ వారికి సంతానం కలగలేదు. చిట్టి చివరికి తమకు ఇంకా ఆ ప్రాప్తం లేదేమోనన్న నిర్ధారణకు కూడా వచ్చేశారు. వీరు ఉడుములపేట వాస్తవ్యులు, ఆగర్భ శ్రీమంతులు. వారిది బెల్లం వ్యాపారం. వంశోద్ధారకుడు లేడనే ధర్మచింతనతో తపిస్తూ ఉండేవారు పట్టాభిగారు. ఒక్క పుణ్యక్షేత్రం కూడా బాకీ లేకుండా దేశమంతా యాత్రలు చేసి దర్శించి ప్రార్థించారాయన. అయినా సంతానం కలగలేదు. వారు ఉత్తర దేశాన మథురలో దయాల్బాగ్లో ఉన్నప్పుడు వాళ్ల బావమరిది నుండి స్వామి గురించి తెలుపుతూ ఒక ఉత్తరం వచ్చింది. కొంత చిరాకు అయిష్టత కలిగినప్పటికీ కరూరు తిరిగి వెళ్లి అక్కడి నుంచి 40 మంది పైగా ఉన్న బృందంతో బాలపట్టాభిగారు కూడా పుట్టపర్తికి వచ్చారు. ఆ భక్తులు ఒక్కొక్కరూ అందించిన పూలహారాన్ని స్వీకరిస్తూ వస్తున్న స్వామి పట్టాభిగారు అందించిన మాలను మాత్రం తీసుకోలేదు. నా వద్దకు రాకూడదు అనుకున్నావు కదా, కాని పాపం ఎలాగూ వచ్చేశావు అన్నారు బాబా పట్టాభిగారితో. అరే, చాలా ఆశ్చర్యంగా ఉందే, మనస్సులో మాట పూసగుచ్చినట్టు చెప్పారే, పర్వాలేదు, ఈయన కాస్త సరుకున్న స్వామే అనుకున్నారు చెట్టిగారు. పూలహారాలన్నీ స్వీకరించటంలో వీరిని తోసేసిన స్వామి ఆనాటి సాయంకాలం మిగతా భక్తులందరినీ తోసిపుచ్చి ఒక్క వీరిని మాత్రమే చిత్రావతి తీరానికి తమతో పాటు తీసుకుని వెళ్లారు. సంస్కృతమయమైన తెలుగు భాషలో తమకు తప్ప ఇతరులకు సాధ్యం కాని జట్టి విమానాన్ని పోలిన వాగ్వేగంతో బాలపట్టాభి పుట్టుపూర్వోత్తరాలన్నీ ఏకంగా ఏకరువు పెట్టేశారు స్వామి. పట్టాభిగారు దిగ్భ్రాంతులయ్యారు. నోట మాట రాక స్తంభించిపోయారు. అతనిని తన దగ్గరకు తీసుకుని నిన్నెన్నడూ చేయి విడువను అంటూ కరచాలనం చేశారు స్వామి. భక్తునికి భగవంతునికి మధ్య పాణిగ్రహణం. మరి తర్వాత తంతు మంగళసూత్రధారణే కదా. స్వామి ఒక్క మాట తన చేతిని కదిలించారు. ఆ దివ్య హస్తాల్లోకి పసుపుతారంతో కట్టబడిన ఒక తాయెత్తు ప్రత్యక్షమైంది. ఆ రక్షను పరమాత్ముడు పట్టాభి మెడలో కట్టారు. నిజానికి ఇది పట్టాభి చేసుకున్న పూర్వఫలమనే చెప్పాలి. లేకపోతే ఎంతమాత్రం భక్తి లేని వాణిని తాను చేపట్టి అతనిలో విశ్వాసాన్ని పెంపొందించి అతి సులభంగా తన వద్దకు చేర్చుకోవటం అనేది స్వామికి తప్ప ఎవరికి సాధ్యమవుతుంది? పట్టాభిగారిలో కొంత ఆధ్యాత్మిక చింతన పొడసూపింది. నేను ఎవరు అన్న ఆత్మవిచారమునందు మనసు లగ్నం కావడం మొదలుపెట్టింది. బహుశా ఆ పరమజ్ఞాని పాణిగ్రహణం వల్ల వచ్చిన ఫలవిశేషమేమో. అంతమాత్రం చేత మమతాబంధములనే కెరటాల తాకిడి, అహంకార మమకారాల ఆర్భాటము, సంతానాపేక్ష, వ్యాపార చింతన, ధనార్జనాపేక్ష, ఇవన్నీ పూర్తిగా బాలపట్టాభిగారిలో తుడిచిపెట్టుకుని పోయాయని కాదు అర్థం. వీటన్నింటి మధ్య అప్పుడప్పుడు భగవచ్చింతన కూడా కలుగుతూ ఆత్మవిచారము, ఆధ్యాత్మిక చింతన పట్టాభిగారిలో తలెత్తుతూ ఉన్నాయన్నదే ఇక్కడ సారాంశం. పైకి ఒక చిలిపి చేష్టల పసిబాలుని వలె వ్యవహరిస్తూ ఆంతర్యమున ఒక సిద్ధపురుషునిగా వ్యక్తమవుతూ భక్తుడైన పట్టాభికి కొంత భక్తి పిపాస పెంపొందించారు మన స్వామి. పుట్టపర్తిలో 1 నెల రోజులు బాబానందంలో మునిగి తేలి ఇప్పుడు పట్టాభిషెట్టి ఒక పరమభక్తుడిగా మారిపోయారు. అంతే, ఆ పైన తలుచుకున్నప్పుడల్లా భార్యతో సహా పుట్టపర్తికి పరిగెత్తేవారు పట్టాభిషెట్టిగారు. స్వామి స్వయంగా ఇంటికి తిరిగి పొమ్మని చెప్పేదాకా అక్కడి నుంచి కదిలేవారే కాదు. ఒక్కొక్కప్పుడు స్వామి చెప్పినా కూడా కదలడం అనేది లేదు. స్వామి ఆజ్ఞ మీరినందుకు తర్వాత నానాతిప్పులు పడేవారు. చివరికి బుద్ధి తెచ్చుకునేవారు. ఎన్నెన్నో అనుభవాలు అసలు చెప్పనలేవి కాదు. ఒకనాడు స్వామి వీరితో, బెల్లం వ్యాపారం కదూ, పాపం నేను నీతో కూడానే ఉన్నానులే అన్నారు. ఉడుములపేట తిరిగి వచ్చిన తర్వాతే
స్వామి మాటల్లోని అంతరార్థం పట్టాభిగారికి బోధపడింది. స్వామి చింతనలో పడి భజనలని పత్తివాసమని గడిపినందువల్ల వ్యాపార విషయాలేవీ శ్రద్ధగా గమనించుకోలేదు. తత్ఫలితంగా కొట్లో పని సక్రమంగా లేక అన్యాయాలు అనేకం జరిగిపోయి బెల్లం వ్యాపారంలో తీరని నష్టం వచ్చింది. కర్మగతులను ఎన్నడూ పూర్తిగా మార్చివేయినప్పటికీ తాను సదా తోడూ నీడగా ఉంటూ ప్రేమ కారుణ్యాలని సమృద్ధిగా వర్షిస్తున్నప్పటికీ స్వామి ఎందువల్లనో పట్టాభి మనస్సును వ్యాపార విషయాల్లో మాత్రం తీరని వ్యథకు గురిచేశారు. అయినా ఆ మనస్సును పూర్తిగా కలిచివేయక స్వామి మధ్య మధ్య పట్టాభిగారికి పక్కబల్లమిస్తూనే ఉన్నారు. దసరాలు గడిచిన పిదప శరత్కాల పౌర్ణమి వెన్నెల వెలుగులో స్వామి అతి మధురంగా భైరవి రాగంలో రామా కోదండ రామ అన్న త్యాగరాజ కీర్తన ఆలపిస్తూ చిత్రావతి ఏటి ఇసుక నుంచి ఆ రామాభిరాముని విగ్రహాన్ని తీసి భక్తుడైన పట్టాభిగారికి అందించారు. మనం కేవలం ఊహకల్పన చేసినప్పటికీ కూడా ఈ దృశ్యం ఎంత ఆనందంగా అనిపిస్తోందో కదూ. ఆనాడు మనం లేకపోయాం కదా అన్న భావన మనందరికీ కలగక మానదు. అటు తర్వాత కొద్ది రోజులకి ఒక సందర్భంలో ఉడుమలపేట పట్టాభి శెట్టిగారి గృహమందే ఆ చక్కని రామాభిరామునికి విగ్రహం స్థాపితం చేశారు. ఆ ఇంట్లో స్వామి భోజనం చేసిన స్థలంలోనే దాన్ని ప్రతిష్ఠ చేశారు కూడా. ఈ ప్రతిమలోని శ్రీరాముని ముఖమండలం సరిగ్గా స్వామిని పోలినట్టే ఉంటుందని రాగణిపతి గారికి గోచరించింది. ఇది ఏ లోహమో దంతమో రాయో చలువరాతితోనో చేసిందిగాక మరేదో పదార్థంతో చేసినట్లుండడం దీని విశిష్టత. అంతేకాక ఈ ప్రతిమకు లక్షార్చన జరిగే సమయాల్లో సింధూరవర్ణంగా మారుతుందని భక్తులు చెప్తూ ఉంటారు. స్వామి ఉడుములపేట విజయం చేసినప్పుడు ఈ విగ్రహం ప్రతిష్ఠ చేయటంతో విడిచిపెట్టలేదు. ఆ తర్వాత కలగబోయే ఇక్కట్లను ఎదుర్కొనేందుకునో ఏమో స్వామి ప్రక్కబలం తనకు గాఢంగా ఉన్నదని పట్టాభిగారి హృదయంలో బాగా పదిలపడాలని సంకల్పించారో ఏమిటో. మొత్తానికి ఎన్నో విచిత్రాలు చేశారు స్వామి. పట్టాభిగారి సోదరుడైన శ్రీ విశ్వనాథ చెట్టిగారింటికి స్వామి వేంచేసినప్పుడు ఒక కొబ్బరికాయను కేవలం తన చేతులతోనే రెండుగా చీల్చి అందులో నవగ్రహాలను సృష్టించి ఉంచి తిరిగి ఆ టెంకాయను యథాప్రకారం మూసివేసి దీనిని విప్పి చూడకుండా నీ ఇంటికి తీసుకునిపోయి ఉంచు అని పట్టాభిగారి దంపతులతో చెప్పారు స్వామి. అదేవిధంగా పట్టాభి దంపతులు దానిని ఒక చేతి రుమాలతో కట్టి తమ ఇంట్లో ఒక ఇనుపపెట్టిలో పదిలంగా పెట్టారు. అన్ని దురితములలోకి మనిషిని అతి దుర్భరంగా ఆడించేది అతని చిత్తచాంచల్యమే. దీనికి మించిన బాధ మరొకటుండదనే చెప్పచ్చు. ఒకనాడు బాలపట్టాభిగారికి ఆ కొబ్బరికాయను విప్పి చూడాలని ఒక చాపల్యం కలిగింది. దానిని తెమ్మని భార్యను ఆజ్ఞాపించారు. అకటకట ఏమని చెప్తాం, ఒక్క కొబ్బరికాయ మాత్రమే మిగిలింది కాని అందులో ఉంచిన నవగ్రహాలు మాత్రం మటుమాయమయ్యాయి. అయ్యయ్యో, ఎంత పని చేశాను, ఏ గ్రహపీడల నుంచి నన్ను కాపాడాలని స్వామి నాకిది అనుగ్రహించారో తెలివి మాలిన పనిచేసి దీనిని జారవిడుచుకున్నానే అని తపించిపోయిన చెట్టిగారు పర్తికి పరుగుతీశారు. అప్పుడే బాబా కరూరు, ఉడుములపేట, తిరుచ్చి నగరాలలో తమ సంచారాన్ని ముగించి పుట్టపర్తికి చేరుకున్నారు.

స్వామి అక్కడికి విజయం చేసినప్పుడు అతి కోలాహలంగా మేళతాళాలతో వారు స్వామికి స్వాగతం చెప్పారు. స్వామిని ఊరేగింపులతో గౌరవించిన రోజులవి. ప్రసిద్ధ తమిళ కవి భారతి కృష్ణుని గురించి వర్ణించి గానం చేసినట్టు, పుట్టినది రాజవంశమున, పెరిగినది గొల్లకులంబున, తను పండువగా వర్ధిల్లినది చూపరుల హృదయంబుల ఆనాడు స్వామి దర్శనం చేసుకోగానే పట్టాభిగారికి గట్టిగా ఊపిరి పీల్చుకున్నట్టయింది. ఎన్ని తప్పులు చేసినప్పటికీ ఆ తప్పులన్నింటినీ సహించి క్షమించే కరుణాపయనిధి కదా మన స్వామి. అందువల్ల తిరిగి చిత్రావతి ఇసుకల నుంచి అవే నవగ్రహమూర్తులను సృష్టించి పట్టాభిగారికి ప్రసాదించారు స్వామి. కోరికల గదిలో ఈ దంపతులతో స్వామి, నేను ఆ కొబ్బరికాయను విప్పి చూడకుండా బందోబస్తుగా ఉంచమని చెప్పాను, అయినా నీవు దానిని విప్పి చూశావు. ఈసారైనా నేను చెప్పింది విను, నేను ఏం చెప్పినా నీ మంచి కోసమే చెప్తాను అని తల్లి బిడ్డకు నీతిపోధ చేసినట్టు ఎంతో మృదువుగా చెప్పారు స్వామి. ఆ రోజుల్లో భక్తులు స్వామి నుంచి సెలవు తీసుకునే ముందు కొబ్బరికాయ కొట్టడం పరిపాటిగా ఉండేది. పట్టాభి దంపతులు కూడా ఆ విధంగా చేయటానికి తీసుకొచ్చిన కొబ్బరికాయను స్వామి తన చేతుల్లోకి తీసుకుని పూర్వం చేసినట్టు చేతి కదలిక మాత్రం చేతనే దాన్ని రెండుగా చీల్చి అందులో ఈ నవగ్రహములను ఉంచి పట్టాభిగారికిచ్చారు. జాగ్రత్తగా నీ ఇంటి మూడవ గుమ్మం లోపలి భాగాన ఒక అరడుగు లోతుకి తవ్వి అందులో ఈ కొబ్బరికాయని ఉంచి మట్టితో మూసే. ఈ నవగ్రహ ప్రతిష్ట అయిన 6 మాసాల వరకు ఇంటికి తాళం పెట్టి ఎక్కడికి పోకు అని స్వామి చెప్పారు చెట్టిగారితో. ఒక్క మాట స్వామి ఆజ్ఞ ఉల్లంఘించి పట్టపాట్లు అనుభవంలో ఉన్నందువల్ల ఈ మాట పట్టాభిగారు స్వామి ఆజ్ఞను పూర్తిగా శిరసావహించారు. ఈనాడు వారింటి లోపలి భాగమున భూమి కింద నవగ్రహ ప్రతిష్ట చేసిన స్థలమును చూపించి, ఆ గీటు దాటి వెలుపల నుంచి ఏ రకమైన విపత్తులు కూడా లోపలికి ప్రవేశించలేవు అన్నది మా ప్రత్యక్షానుభవం. ఇంకా ఎన్నెన్ని అనుభవాలో ఎన్నని చెప్పగలను అంటారట పట్టాభి చెట్టిగారు. ఇక్కడ విపత్తులు అని చెప్పినప్పుడు ఇవి కేవలం విరోధుల వల్ల, దొంగల వల్ల, భూత ప్రేతముల వల్ల, విషజంతువుల వల్ల మాత్రమే ఏర్పడేవి కావు అని గ్రహించాలి. కర్మఫలాన్ని ఒకంత తేలిక చేసే స్వామి పట్టాభిగారి విషయంలో ఈ రకం విపత్తుల నుంచే తప్పించారని ఊహించాల్సి వస్తుంది. ఎందువల్లనో వర్తక వ్యాపార విషయాల్లో మాత్రం పట్టాభి శెట్టి తీరని నష్టానికి గురి కావాల్సి వచ్చింది. ఎంతో మనోవ్యధను అనుభవించాల్సి వచ్చింది. అవి ఇంతా అంతా అని చెప్పేవి కాదు. బాల పట్టాభి శెట్టి హృదయ ద్వారమందు స్వామి ఎందులకో ఒక విఘ్న నియంత్రణ యంత్రం ప్రతిష్ట చేయక అతన్ని నానా విధాలుగా ఆట పట్టించారేమో అనిపిస్తుంది. సాయి లీలలు దురూహ్యములు, దండించినా నీవే, దరిచేర్చినా నీవే, అన్యథా శరణం నాస్తి అంటూ పట్టాభిగారు మాత్రం స్వామి వద్దకే పరుగుదీశారు. 3 రోజులపాటు చిత్రావతి తీరములు, భజన ప్రసాదాలు, 1-2 బొప్పాయి పళ్ల ముక్కలు లేక 1 పిడికెడు బొరుగులో ఆరగించి ఉపవాసం ఉన్నారు బాలపట్టాభి శెట్టిగారు. దండించిన చేయి దరిచేర్చింది. బాబా పట్టాభిని ప్రేమగా పిలిచారు. పాపం బంగారు, ఊరు బయలుదేరుతున్నారా అని పలకరించారు స్వామి. ఒక్క మాట తమ హస్తాన్ని కదిలించారు. ఈ మాట ఆ దివ్య కరద్వయమందు నవవిధ అనుగ్రహమూర్తులు ప్రత్యక్షమయ్యాయి. బాలసాయి రూపం నుంచి అప్పటి సాయి రూపం వరకు పరిణామం చెందిన ఆ నవవిధ రూపములు కలిగిన లాకెట్స్ ని స్వామి పట్టాభిగారికి అనుగ్రహించారు. వ్యాపార నష్టాల గురించి స్వామి విచారించనూ లేదు. పట్టాభిగారు వారితో తమకు తాముగా స్వామికి విన్నవించనూ లేదు. భక్తుల్ని పంపించేశారు స్వామి. ఏమిటో ఈ మాయా విలాసం! ఉడుములపేట వెళ్లిన పట్టాభిగారు తిరిగి అయస్కాంత శక్తితో మరొక మారు తమ వైపు ఆకర్షించుకున్నారు స్వామి. చిత్రావతి వరదలై కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. బుక్కపట్టణం ఆవలిగట్టున ఈ వరదల కారణంగా నిలబడిపోయిన బాల పట్టాభి శెట్టి, అయ్యయ్యో, ఈనాడు గురువారం, ఇంత దూరం వచ్చి వరదల కారణంగా పర్తీకి చేరుకోలేక ఇక్కడ అనవసరంగా కూర్చుండిపోల్సొచ్చిందే అని బాధపడుతూ ఉన్నారు. కాలం వేగంగా పరిగెడుతోంది. పట్టాభిగారికి మనసు ఉగ్గబట్టడం లేదు. తన సామానంతా బుక్కపట్నం కరణంగారింట్లో పడేసి ఒక చేతి సంచి పై గుడ్డతో పుట్టపర్తి వైపు బయలుదేరారాయన. గురువారాలు వీరు ఉపవాసం ఉండటం అలవాటు. కాని ఇప్పుడు బుధవారం పగలు నుంచి
అంటే వాళ్ల ఊరు నుంచి బయలుదేరినప్పటినుంచి నిరాహారమే. అది కూడా లెక్క చేయక జానకంపల్లి మీదుగా ఎన్నెన్నో దారులను పట్టి 4 మైళ్లు నడిచి చివరికి పుట్టపర్తికి, ఎదురుగా ఉన్న చిత్రావతి తీరానికి చేరారు. కాని ఆ తరువాత 3 జానల దూరం గట్టెక్కినంత మాత్రాన ఫలం దక్కుతుందా? వరదతో పరవళ్లు తొక్కుతున్న ఆ చిత్రావతిని దాటడం ఎలా? పట్టాభిశెట్టి ఒంటరివాడై దిక్కుతోచక నిలబడిపోయాడు. అప్పటికే రాత్రి 7:30 దాటింది. పొద్దు తక్కువుండే రోజులు కూడాను. ఉప్పొంగుతూ పారే చిత్రావతి ప్రవాహపు హోరు చెవులను బద్దలు కొట్టేస్తోంది. ఇది చాలక కర్ణకఠోరంగా వినిపించే నక్కలకూతలు. వాతావరణం భయంకరంగానూ అతి భీభత్సంగానూ ఉంది. నది దాటలేకపోతున్న సమయం ఆ సమస్య ఒక్కటే కాదు పట్టాభిగారికి. తిరిగి బుక్కపట్టణం పోదామన్నా వీలుకాని పరిస్థితి. ఎందుకంటే తాను బుక్కపట్టణం నుంచి బయలుదేరినప్పటికే కొత్త చెరువులో నీటిమట్టం ఎక్కువవటం మొదలుపెట్టింది. ఈ పాటికి ఆ నీటి స్థాయి మనిషెత్తు పెరిగి ఉంటుంది. సాయిరాం సాయిరాం అని స్మరిస్తున్నారు. క్షణాలు గంటలు గడిచిపోతున్నాయి. గడియారమే ఉంటే ముళ్ళెలా పరిగెడుతున్నది తెలిసేది. 8:30 అనుకుని జరిగిపోతున్న కాలాన్ని ఆదుర్దాతో లెక్కిస్తున్నారు పట్టాభిగారు. ఇంతలో వెన్నెల విరిసింది. తన్నెవ్వరూ ఆదుకోలేరన్నట్టు చందమామ తన వెలుగునంతటినీ విరబూసి ఆ ప్రదేశమంతా ప్రకాశవంతం చేశాడు పట్టాభిగారి కోసం. ఆ వెన్నెల వెలుగుల్లో నీరు ధగధగమంటూ వెండి మెరుపులు మెరుస్తోంది. వరదనీటి ఉప్పెన కన్నా ఆ భక్తుని హృదయంలో పొంగి పొరలింది భక్తి ప్రవాహం. భక్తి భయాన్ని తోసిపుచ్చింది. పట్టాభిగారు ఆ నీటిలోకి దిగేశారు. కంఠందాకా వచ్చేసింది నీరు. ప్రాణాలు పోగొట్టుకోవటమా అని మళ్లీ వెనక్కి తగ్గారు చెట్టిగారు. కాని స్వామి మీద ఆశ చావటం లేదు. ధైర్యం కూడా తీసుకుని మళ్లీ నీటిలోకి దిగారు. మనస్సు మళ్లీ వెనక్కి లాగింది. వ్యాపారంలో తను పొందిన నష్టం గుర్తుకొస్తోంది. ఊళ్ళో తాను మళ్లీ తలెత్తుకుని తిరగలేని స్థితికి దిగజారిపోయాడు. అయ్యయ్యో, నా దుస్థితికి మరణమే తప్ప తరుణోపాయం లేదని భగవంతుడు ఈ విధంగా అనుగ్రహించాడేమో. స్వామి దర్శనార్థమై తాను వెడుతున్నప్పుడు తన ప్రాణాలని తీసుకోవాలని సంకల్పిస్తే పోని అలాగే జరగని. ఈ మాట చెట్టిగారు అస్సలు వెనుకాడలేదు. మొండి ధైర్యంతో ఆ నదివైపు సాగిపోసాగారు. అబ్బాయి, నాయనా, అమృతవాణి నిజమేనా? ఆ అమృతమూర్తి వచ్చేశారా? పట్టాభిగారు తిరిగి వెనక్కి చూశారు. గట్టున భుజాల మీదకు కంబళి కప్పుకుని చేతిలో ఏదో ఒక దండం పట్టుకుని ఒక వృద్ధమూర్తి నిలబడి ఉండటం గమనించారు. తాను స్వామి కంఠత్వని అని ఊహించినది కేవలం భ్రమేనా అని తలపోశారు. అబ్బాయి, నేను కూడా పుట్టపర్తికే వెళుతున్నాను. నా వెంబడిరా. నన్ను వదిలి ఒక్క అడుగు దూరం వెళ్లినా ప్రవాహంలో కొట్టుకుపోగలవు, జాగ్రత్త అని స్వామి కంఠత్వనినే పోలిన ఆ స్వరంతోనే ఆ వృద్ధుడు పలికాడు. తమ చేతనున్న దండాన్ని పట్టాభివైపుకి జాపి గట్టిగా పట్టుకోమని ఆదేశించారు. ఆనాడు తమిళదేశానికి చెందిన ప్రఖ్యాత శివభక్తుడు తిరునీలకంఠ నయనార్ తమ భార్యతో ఒక కర్రను చెరువువైపున పట్టుకుని చెరువులోకి దిగినట్టే ఈనాడు బాలపట్టాభి ఆ వృద్ధునితో కలిసి నీటిలోకి దిగారు. నడుములోతు నీటికి దిగటమే ఆయనకు తెలుసు. మరుక్షణమే ఆయన పూర్తిగా తడిసి ఆవలిగట్టున నిలబడి ఉండటం గ్రహించుకున్నారు. ఏ విధంగా నేను వదిలి నది దాటగలిగాను అన్నది నాకు ఏమాత్రం బోధపడలేదు. ఆ వృద్ధుడు మాయమైపోయాడు. కనుచూపు మేర గాలించాను, వారి జాడే తెలియలేదు అని పట్టాభిగారు ఆ సన్నివేశాన్ని రోమాంచితులే వర్ణిస్తూ ఉంటారు.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి స్వాగతం. సత్యసాయి విద్యా సంస్థల్లో చదువుకున్న ఎందరో విద్యార్థులు సమాజంలో మంచి నడవడికతో, విశాల భావాలతో తమ తోటివారిని తీర్చిదిద్దుతూ చక్కని పేరును సంపాదించి స్వామిని ఆనందపరుస్తున్నారనడంలో ఏమాత్రం సంశయం లేదు. అలాంటి ఒక విద్యార్థి కొత్తగూడెం జిల్లా పాలవంచ వాస్తవ్యులు శ్రీ వంగవీటి వెంకటేష్. 1995 సంవత్సరంలో స్వామితత్వంతో ఏమాత్రం పరిచయం లేని ఒక యువకునిగా సత్యసాయి విద్యా సంస్థల్లో చేరిన వెంకటేష్ గారు స్వామి ప్రేమను ఆస్వాదించి దాన్ని సమాజంలో 10 మందికి వేద విద్య ద్వారా అందిస్తున్నారు. రేడియో సాయి బృందం కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన సందర్భంగా జరిపిన ఆ ఇంటర్వ్యూని ఇప్పుడు మీరు వినండి.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాలకి ప్రణమిల్లుతూ రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి స్వాగతం. రేడియో సాయి తెలుగు బృందం కొత్తగూడెం భద్రాచలం జిల్లాలో పర్యటిస్తూ స్వామి భక్తుల అనుభవాలను సేకరిస్తూ స్వామి వారిపై ప్రసరించినటువంటి ప్రేమను, కురిపించినటువంటి అనుగ్రహాన్ని గురించి మనం తెలుసుకుందాము. ఈ క్రమంలో మనం స్వామివారి పూర్వ విద్యార్థి శ్రీ వంగవీటి వెంకటేష్ గారితో మాట్లాడి మనం వారి అనుభవాలను తెలుసుకుందాం. సాయిరాం బ్రదర్.
2: సాయిరాం గణేష్.
1: బ్రదర్, మొట్టమొదటిగా అసలు స్వామి పరిచయం మీకు ఎట్లా ఏర్పడింది? మీ కుటుంబ నేపథ్యం స్వామి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉండేది? ఆ విషయాలు మాకు పంచుకుంటారా?
2: మాది స్వగ్రామం నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా. రేరుగా నాన్నగారు భజనలు అటెండ్ అవుతూ ఉండేవాళ్ళు. సనాతన సారథులు పడిన నోటిఫికేషన్ చూసి ఎంసెట్తో పాటుగా దీనికి కూడా అప్లై చేశాం. దీనికి అప్లై చేశాము. ఇది ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయిన తర్వాత కాలేజీకి వచ్చాము. సో అదే టైంకి ఎంసెట్ ఉంది కాబట్టి అటు వెళ్ళలేకపోయాం. ఒకటి, అప్పటి వరకు కూడాను స్వామి గురించి కానీ లేకపోతే స్వామి దగ్గర జరిగే భజనల గురించి కానీ పెద్దగా విలేజ్లో ఉన్న మాకైతే తెలిసేది కాదు. నోటిఫికేషన్ ద్వారా రావడము, అట్లా స్వామి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి తెలుసుకోవడమే జరిగింది.
1: ఏ సంవత్సరంలో మీరు స్వామి కాలేజీలో జాయిన్ అయ్యారు?
2: నేను 1995లో స్వామి కాలేజీలో జాయిన్ అయ్యాను. May 20th సమ్మర్ కోర్స్ ఫస్ట్ డే, ఆ రోజు ఫస్ట్ స్వామి దర్శనం చేసుకున్నాను.
1: మరి యాజ్ అ స్టూడెంట్ మీరు బృందావన్లో ఫస్ట్ టైం స్వామి దర్శనం చేసుకుని ఉంటారు. సమ్మర్ కోర్స్ టైంలో స్వామి అనుగ్రహించినటువంటి మొట్టమొదటి దర్శనం మీ మనసులో ఎలాంటి భావన కలిగించింది?
2: మొట్టమొదటిసారి స్వామిని చూసినప్పుడు, అంటే స్వామి ఉపన్యాసాన్ని వింటాం కదా, ఫస్ట్ స్వామిని స్టేజ్ మీద చూశాం కదా, మనకు అప్పటి వరకు స్పీచ్లు ప్రిపేర్ అయ్యి చెప్పడమే వేరు. అంటే మేము చదువుకున్నటువంటి ఏపీఆర్ఎస్లో ఏంటంటే గోష్ఠీ కార్యక్రమాలు ఉంటుండేవి. ఒకరోజు కార్యక్రమం ఉందంటే మనం ప్రిపేర్ అయ్యి చెప్తుండేవాడు. అదే బ్యాక్గ్రౌండ్, పెద్దగా మనకి స్వామి గురించి కానీ తెలిసింది కానీ లేదు. సో స్వామి ఎంతసేపు మాట్లాడారంటే ఎంతసేపు ప్రిపేర్ అయ్యి ఉంటారన్న ఉద్దేశంతోనే ఉన్నాము, కానీ డివైన్ బ్యాక్గ్రౌండ్ గురించి మనం అంతగా ఆలోచించలేదన్నట్టు. అప్పుడు మొట్టమొదటిసారి స్వామిని చూసినప్పుడు స్వామి ఫిజికల్ ఫామ్ పెద్దగా ఊహించుకున్నాం. స్వామిని చూడగానే చాలా ఆనందమయంగా షార్ట్గా ఉన్నారు కదా, చూసి ఒకంత ఆశ్చర్యం ఒకంత ఆనందంతో ఆ సమ్మర్ కోర్స్ ఒక 10 రోజులు గడిచిపోయాయన్నట్టు.
1: సమ్మర్ కోర్సు కొత్తగా వచ్చిన స్టూడెంట్స్కి చాలా వింతైన అనుభవం. స్వామి కూడా ఒక ఉపన్యాసంలో ఇలా చెప్తున్నారు, మిమ్మల్ని అందరినీ ఒక రూమ్లో 30 మంది 40 మందిని పెట్టానని ఏమి అనుకోకండి, దీనివల్ల మీరు చాలా నేర్చుకుంటారు జీవితంలో అని చెప్తున్నారు. మరి ఆ ఫస్ట్ సమ్మర్ కోర్సులో మీరు నేర్చుకున్నటువంటి లెసన్స్ ఏంటి?
2: మొదటి సమ్మర్ కోర్సులో మనం ముఖ్యంగా నేర్చుకున్నది నేనేంటంటే బిర్యానీ పోగొట్టుకోవడం. అప్పటి వరకు అంటే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో మనతో పాటు మన ఈక్వల్స్ ఉండేవాళ్ళు. అక్కడికి వచ్చేసరికి ఫైనాన్షియల్గా కానీ లేకపోతే లాంగ్వేజ్ పరంగా కమ్యూనికేషన్గా కానీ మనకంటే చాలా ఎక్కువ ఉన్న వాళ్ళని కూడా ఉంటుంటారు. సో అట్లా వాళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ఫస్ట్ సమ్మర్ కోర్సులో మాకు నాగేశ్వరరావు సార్ కెమిస్ట్రీ లెక్చరర్ గారు మా రూమ్ ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళు. సో ఆ రోజు ఉదయం చెప్పినటువంటి ఉపన్యాసం గురించి సారు ఈవినింగ్ వచ్చి డిస్కషన్ పెట్టేవాళ్ళు అన్నట్టు. కమ్యూనికేషన్ కూడా అంత పెద్దగా లేదు, ఇంగ్లీష్ లో మాట్లాడడం కూడా అంత పెద్దగా లేదు. ఆ వచ్చి రాని దాంతోనే నేను నా భావాన్ని ఎక్స్ప్రెస్ చేయగలిగాను. సో ఫస్ట్ బెనిఫిట్ అంటే నేను నేర్చుకునేది ఏంటంటే, నలుగురిలో మాట్లాడడానికి మనకి ఈ లాంగ్వేజ్ కానీ ఇవేమీ అడ్డంకులు కావు అనే ఒక విషయాన్ని నేర్చుకుని ఇంకప్పటి నుంచి మాట్లాడడం మొదలుపెట్టాను. అదొకటి. ప్లస్ స్వామి సుప్రభాతము అను ఓంకారము ప్రతిరోజు ఉదయం అక్కడ జరిగేది కదా, దానికి ఆ 10 డేస్ రెగ్యులర్ గా వెళ్లేవాడిని. ఎప్పటివరకు అంటే ఎర్లీ మార్నింగ్ లేచి అలవాటు, కానీ ఇవి చేయడం అలవాట్లేదు. సో అదొకటి అక్కడ నేర్చుకోగలిగాను అన్నట్టు. ఇంకా స్వామి చెప్పిన ఉపన్యాసం, అప్పుడు స్వామి 95లో భాగవతం మీద ఒక కంటిన్యూస్ డిస్కోర్సెస్ ఇచ్చారు. ఆ డిస్కోర్సెస్ లో సో బోల్డెన్ విషయాలు అంటే మొదటిసారి కాబట్టి స్వామి చెప్పిన చాలా ఆనందించగలిగా.
1: చాలా బాగుంది బ్రదర్. మరి తిరిగి పుట్టపర్తి, మీరు పుట్టపర్తిలోనే చదువుకున్నారా బీఎస్సీ?
2: బీఎస్సీ మొత్తం పుట్టపర్తిలో చదువుకున్నాను. 95లో కంప్లీట్ బీజెడ్సీ బ్యాచ్ అంతా కూడాను పుట్టపర్తికే ఇచ్చారు.
1: మరి స్వామి తిరిగి ప్రశాంతిలోనే వచ్చిన తర్వాత ఆ దర్శనము, స్వామిని ఇన్వైట్ చేయడం, స్టూడెంట్స్ అంతా, మీరు కొత్త బ్యాచ్ కదా, అప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉండేది?
2: యాక్చువల్ గా అయితే స్వామి బృందావన్ నుంచి ప్రశాంతిలోనికి వచ్చినప్పుడు 95లో చాలా రోజులు స్టూడెంట్స్ అవాయిడ్ చేశారు. సో మెనీ రీజన్స్ దానికి. కాకపోతే ఏంటంటే మాకు కొత్త కదా, సో స్వామిని దర్శనం చేసుకోవడము భజన చేయటము ఇదే ఎక్కువ అనుకున్నాం. స్వామితో ఇంటిమసి అంతకుముందు లేదు. సో ఒకరోజు సీనియర్స్ అందరూ ప్లాన్ చేశాము. అంటే స్వామి యూజ్ టు అవాయిడ్ అంటే భజన మందిరంలో మాట్లాడదాము అంటే ఇటు పక్కకు వచ్చేవాళ్ళు ఇంటర్వ్యూ వైపు, లేకపోతే అక్కడి నుంచి గణేష్ కొట్టుకోకు వచ్చేవాళ్ళు. బాయ్స్ మధ్య అసలు ఏమి లేకుండా లెటర్స్ తీసుకోకుండా డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోయేవాళ్ళు. సో అందరూ ప్లాన్ చేసి ఒక గ్రూప్ ఏమో మందిరం భజన మందిరం లోపల నుంచి బయటకు వచ్చేటట్టు, స్వామి ఇంటర్వ్యూ నుంచి బయటకు రాగానే ఒకళ్ళేమో ఇటు గణేష్ పోటుకు నుంచి తిరిగి వెళ్ళేట ఇట్లా ప్లాన్ చేశారు సీనియర్స్ అందరు. సో ఆ విధంగా ప్లాన్ చేసి స్వామిని దిగ్బంధం చేసేసి సో ఉన్నవన్నీ కూడా స్వామికి చెప్పుకున్నారు. సో అప్పుడు స్వామి అందరూ బాయ్స్ యూస్ టు ఆస్క్ ప్లీజ్ స్వామి, ప్లీజ్ స్వామి. సో స్వామి యూస్ టు సే ప్లీజ్ స్వామి. సో వీ నో ద డిఫరెన్స్. సో యూ హ్యావ్ టు ప్లీజ్ స్వామి. సో దట్ ఆ ఇన్సిడెంట్ లో మనం స్వామిని ప్లీజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఒకటి నేర్చుకున్నాను. సో అక్కడి నుంచి ఇంకా డిఫరెంట్ గా స్వామితో ఇంటిమసీ పెంచుకోవడం అంతే.
1: మరి హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత మీలో ఎలాంటి చేంజెస్ మీరు అబ్జర్వ్ చేశారు? యాజ్ ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు మీరు, ఇంత సొఫిస్టికేటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్వామి మనకి అందించారు. సో ఎలాగ ఒక మీరు ఒక మార్పు ఎట్లాగ మీరు గమనించారు?
2: సెకండ్ సమ్మర్ కోర్సులో స్వామి డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి బుక్స్ పుస్తకాల్లో గాయత్రి మంత్రం ఇంపార్టెన్స్ గురించి ఒకటి బ్లూ కలర్ బుక్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు, నువ్వు కూడా చూసింటావు చాలా వెల్వర్స్. యాక్చువల్గా ఆ బుక్ చదివిన తర్వాత చాలా ఇన్స్పైర్ అయ్యాం. అప్పటి వరకు ఏంటంటే ఒక విధమైనటువంటి ఉపనయనం అయిపోతేనే మనం గాయత్రి మంత్రం చేసుకోవాలన్న ఒక బ్యాక్గ్రౌండ్ అండి. సో ఆ రోజు నుంచి సెకండ్ ఇయర్ బీఎస్సీ స్టార్టింగ్ నుంచి ప్లస్ ఆ సమ్మర్ కోర్స్ నుంచి 96 సమ్మర్ కోర్స్ నుంచి, సో ప్రతిరోజు కూడా 108 టైమ్స్ ఎట్ ఎనీ కాస్ట్ చెయ్యాలి అనే ఒక దీంతో ఉన్నాను. సో చేశాను కూడా, కానీ అంటే స్వామిదయ వల్ల చేయబట్టి నా థింకింగ్ లో చాలా మార్పు రావడం నేను గమనించగలిగాను.
1: ఫర్ ఎగ్జాంపుల్
2: ఇప్పుడు ఒక మనిషి మనం ఒక మాట అన్నాడు, మామూలు మెచ్యూరిటీ ఉంటే మనం ఎట్లా ఆలోచిస్తాము, అదే కొంచెం మనం హైలీ మెచ్యూర్డ్ గా ఉంటే దాన్ని ఎట్లా ఆలోచిస్తాం, ఆ విధమైనటువంటి ఆలోచన విధానమే. ఎగ్జాంపుల్ అయితే చెప్పడానికి ప్రస్తుతం ఏమీ స్ఫురించట్లేదు, కానీ సో మన అంటే అది క్లియర్ గా మనం డిమార్కెట్ చేయవచ్చు అనేది నా ఉద్దేశం.
1: చాలా బాగుంది బ్రదర్. మొట్టమొదటిసారి మీరు కాలేజ్లో వచ్చిన తర్వాత స్వామి పర్సనల్ గా మీతో మాట్లాడిన సందర్భం ఏంటి?
2: మా క్లాస్లో జయగణేష్ ఉండేవాడు. సో జై గణేష్ కి మాకందరికి కూడా ఒక చిన్న కాంపిటీషన్, ఏంటంటే అప్పట్లో చిట్టీల మీద పేర్లు రాసుకోవడం వచ్చేసి జై గణేష్ ఏం చేసేవాడు, నాలుగు చిట్టీల మీద రాసేవాడు ఫస్ట్ రావాలనేసి. సో అక్కడ ఒక చిన్న ఘర్షణ, చిన్న ఇది కాయ్యేది. సో అట్లా యూజువల్ గా మేము పోటీ పడుతూ ఉండేవాళ్ళం ఫస్ట్ వెళ్ళడానికి. ఫస్ట్ లైన్ లో వెళ్తే కొంచెం స్వామి నడుస్తున్నప్పుడు చేతిని ముట్టుకునే వాళ్ళం, రుమాలు ఇస్తుండే వాళ్ళం, అట్లా చేస్తుండే వాళ్ళం. ఒకసారి ఒక ఫంక్షన్ లో చాలా లేట్ గా రావడం జరిగింది, సేమ్ ఇది ఇటువంటిదే. అప్పుడు యూజువల్ గా గణేష్ పోర్టుకోకి ముందు బాయ్స్ అందరూ కూర్చునే వాళ్ళు, మిగిలిన ఎటువంటి ఫంక్షన్ జరిగినా అందరు పక్కన కూర్చునే వాళ్ళు కదా. సో ఆ ఫంక్షన్ కి ఏమైంది, ఫస్ట్ టైం బీఎస్సీ ఫస్ట్ ఇయర్ లో, మేబీ ఆఫ్టర్ 6 మంత్స్ ఏమో, ఫస్ట్ టైము దూరంగా కూర్చోబెట్టారు. నేను వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోయింది. నాకేంటంటే కుల్వంత్ హాల్లో ఎక్కడైనా కానీ స్వామి కంటిన్యూస్ గా కనబడేట్టు కూర్చోవడం అలవాటు. సో అంటే కంటిన్యూస్ గా అక్కడ ఉన్న వన్ అండ్ హాఫ్ అవర్ స్వామి బయట ఉన్నంతసేపు దర్శనం చేసుకోవటం. ఆ పక్కన మనం కార్ షెడ్ దగ్గర కూర్చున్నాము, స్వామి దర్శనం అసలు కాలే. చాలా బాధగా ఉండేది, బాధగా ఉండింది ఆ రోజు. సో అప్పుడు సేవాదళ్ ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు, మనం కూడా కాదు, ఇంకా బాయ్స్ కూడా స్టార్ట్ అవ్వాలి. సో స్వామి ఏంటంటే మధ్యలో వస్తూ ఉంటే బాయ్స్ అది జరుగుతారు కదా, లైన్ చేస్తాం. సో అట్లా ఎట్ ద ఎండ్ మేబీ 6:30, 6:45 తర్వాత నైట్ ఐ మీన్ ఈవినింగ్ స్వామి ఆ టైంలో ఆ కార్ షెడ్ వైపు రావడం జరిగింది. స్వామి ఆ రోజు లడ్డూ ప్రసాదం ఇచ్చారు, లడ్డూ చిక్కిందా అని అడిగారు అన్నట్టు. దట్ వాజ్ ద ఫస్ట్ టైం స్వామి స్పోక్ టు మీ, స్వామి వచ్చింది స్వామి అని చెప్పడం జరిగింది అన్నట్టు. అట్లా
1: చాలా బాగుంటుంది. మేము పర్సనల్ గా 99 జాయిన్ అయ్యాము. అప్పట్లో స్వామిని బృందావన్ నుంచి ఇన్వైట్ చేయడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం. అండ్ మరొకటి ఏంటంటే మేము సీనియర్స్ దగ్గర నుంచే స్వామిని ప్రేమించడం ఎట్లాగనేది నేర్చుకున్నాం. సో మీరు కూడా అదే పంథాన్ని ఫాలో అయి ఉంటారని నా నమ్మకం. ఇది శ్రోతలందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి ఇన్ఫర్మేషన్. రేడియో సాయి మొట్టమొదటిసారి స్వామి స్విచ్ ఆన్ చేసినప్పుడు ప్రేమకు రూపై నిలిచిన సాయికి స్వాగతం సుస్వాగతం అనే పాటతో ప్రారంభమైంది. మన బ్రదర్ వెంకటేష్ ఆ పాటని రాశారు, స్వామికి సమర్పించారు. దానికి స్వామిని స్వాగతించడానికి ఆ పాట రాయడంలో మీ అనుభవం చెప్తారా?
2: సేమ్ ఇప్పుడు మనం అనుకున్నాం కదా, సీనియర్స్ మనకు కొంచెం ఇన్స్పైరింగ్ గా ఉంటారు మనం డివోటెడ్ గా ఉండడానికి. నేను ఫస్ట్ ఇయర్ బీఎస్ లో ఉన్నప్పుడు శివకుమార్ నగేష్ అని బీఏ ఫైనల్ ఇయర్ మేబీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ నాతో పాటు రూమ్మేట్ గా ఉండేవాడు. సో యూజ్ టు సింగ్ ఇన్ ద మందిర్ ఆల్సో, భజన్ సింగర్, మందిర్ భజన్ సింగర్. సో ఆయన యూజువల్ గా చెబుతూ ఉండేవాడు స్వామి ఒక్కొక్కరికి ఎట్లా ఇంటిమస్ ఇచ్చేవాళ్ళు అంటే ఆయన కంపెనీ చాలా.
1: బ్రదర్ వెంకటేష్ ఆ పాటని రాశారు, స్వామికి సమర్పించారు. దానికి స్వామిని స్వాగతించడానికి ఆ పాట రాయడంలో మీ అనుభవం చెప్తారా?
2: సేమ్

0: శిష్యవాళ్ళు. అంటే ఆయన కంపెనీ చాలా హెల్ప్ చేసింది అనేసి నేనైతే బిలీవ్ చేస్తాను. సో ఈవెన్ సెకండ్ ఇయర్ బీఎస్సీ లోపుడు, లేకపోతే ఫస్ట్ ఇయర్ బీఎస్సీ తర్వాతనే రూమ్ మారినప్పుడు కూడా వీ యూస్ టు మీట్ అన్నట్టు. వీ యూస్ టు మీట్ ఆఫ్టర్ మిల్క్ టైమ్ అండ్ యూస్ టు టెల్ మీ అబౌట్ స్వామిస్ మెరికల్ ఆర్ ఇంటిమసీ లైక్ దట్. సో ప్రేమకు రూపై నిలిచిన సాయికి ఆ పాట రాయడానికి, అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఎస్వి సతీష్ బ్రదర్ ఉండేవాడు. ఎస్వి సతీష్ బ్రదర్ ఒకరోజు నేను ఎప్పుడు కలిశామంటే లలితా సహస్రనామ పారాయణం జరుగుతున్నప్పుడు కలిశాం. సో ఇద్దరికి కూడా స్వామిని ఆ రూపంలో ఆరాధించడం బాగా ఇష్టం. సో జరుగుతున్నప్పుడు ఒకరోజు అతనే అన్నాడు, ఈ విధంగా చేద్దామని, నా దగ్గర ఒక ట్యూన్ ఉంది, ఒకటి ట్యూన్ చేద్దాము అనేసి. సో స్టార్టింగ్ లో ఒక 5-6 డేస్ ఏమీ స్ఫురించలే, తర్వాత కొన్ని వర్డ్స్ గుర్తు చేసుకోవడము ఆ సాంగ్ రాయడం జరిగింది. సో దీనికి ఏమిటంటే, మన వెంకటేశ్వర శాస్త్రి గారు, జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారు ఉన్నారు. సో సార్కి మొట్టమొదటిసారి చూపించడము, ఆయన నువ్వు ట్యూన్కి దీన్ని, అంటే వర్డ్స్ కొంచెం ఏమంటారంటే, ట్యూన్కి తగ్గట్టుగా నువ్వు వర్డ్స్ రాయకు, నువ్వు వర్డ్స్ రాస్తే వాళ్ళు ట్యూన్ కట్టాలి అని చెప్పేవాడు.
1: అదర్వే
0: అన్నట్టు. కానీ మనకేం అది సెట్ కాదు, మనకు ఆల్రెడీ ట్యూన్ సెట్ అయింది, దానికి తగ్గట్టుగా మనం వర్డ్స్ రాయాల్సి ఉండే. సో ఆ విధంగా అది రాయడము, అది రాసిన తర్వాత, పాట రాసిన తర్వాత దాన్ని మనం మేబీ బిఫోర్ సమ్మర్ వెకేషన్ అనుకుంటాను దాన్ని తయారు చేసుకుని పెట్టుకున్నాం. ఆఫ్టర్ సమ్మర్ వెకేషన్ మనకి కుల్వంత్ హాల్లో ఈ గోల్డెన్ రూఫ్ తయారు చేస్తున్నారు, గోల్డెన్ ప్లేటింగ్ చేస్తున్నారు. సో అప్పుడు ఒక సందిగ్ధం ఉండే, స్వామిని ఇన్వైట్ మీన్ వచ్చేటప్పుడు ఇక్కడికి వస్తారా అక్కడికి వస్తారా లేకపోతే ప్రోగ్రామ్ ఎక్కడ అని అందరం కలిసి పూర్ణచంద్ర ఆడటంలో ప్రోగ్రామ్ పెట్టారు.
1: ఇది
0: 1999. సో స్వామి ఫస్ట్ కుల్వంత్ హాల్కి వచ్చారు, అక్కడి నుంచి పూర్ణచంద్ర ఆడిటోరియం కి వెనక నుంచి బయటికి రావడం జరిగింది. సో అప్పటికి కూడా ఈవెన్ బిఫోర్ స్టార్టింగ్ కూడా బాయ్స్ ఇంకా చదువుతారా లేదా అనేది కూడా, పాట పాడతారా లేదు కూడా ఒక డైలమా ఉండే, ఒక డౌట్ ఉండే. సో రావడము, ఆ రోజు కామరాజ్ అనిల్ కుమార్ గారు ఆ విషయాన్ని స్వామి దగ్గర ప్రస్తావించడము, స్వామి బాగుంది అని చెప్పడం కూడా సార్ తర్వాత చెప్పారు మనకి. ఆ విధంగా ఐ వాజ్ హ్యాపీ ప్లస్ గ్రేట్ఫుల్ టు స్వామి.
1: చాలా బాగుంది బ్రదర్. బ్రదర్ మీరు పీజీ డేస్ లో, అంటే యూజీకి పీజీకి ప్రమోషన్ వచ్చిన తర్వాత, మీరు జూనియర్స్ ని ఏ విధంగా మోటివేట్ చేసి స్వామి గురించి మీరు చెప్పేవారు?
0: అంటే యాక్చువల్ గా నాకు స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే, నేను ఎవరికి ఇలా చేయమని చెప్పను. ఈవెన్ నేను మన చిల్డ్రన్ కైనా కానీ వాళ్ళు మనల్ని చూసి నేర్చుకోవాలనేదే నేను ఆల్వేస్ ఐ బిలీవ్. ఈవెన్ మనం ఎంప్లాయీగా ఎక్కడికన్నా వెళ్ళినా కానీ నా ఉద్దేశం అదే, మనం చూసి ఇన్స్పైర్ అయ్యి నేర్చుకోవడం అనేది కరెక్ట్. కాబట్టి మాకేంటంటే కెమిస్ట్రీ ల్యాబ్లో బీఎస్సీ హానర్స్ నుంచి బాగా కొంచెం ప్రాక్టికల్స్ ఎక్కువగా ఉంటాయి, మనకి ఎక్కువగా ఆర్గానిక్ కెమిస్ట్రీకి ప్రిఫరెన్స్ ఇస్తాం. టేబుల్ క్లీనింగ్ గా ఉండదు. సో ఫస్ట్ థర్డ్ ఇయర్ బీఎస్సీలో ఉన్నప్పుడు ఒక తీసుకొని మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆ ఎక్స్పెరిమెంట్ చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అయ్యి ఆ ఎక్స్పెరిమెంట్ చేయాలి అని రావాలి అనే ఉద్దేశంతో నేను అను శశికాంత్ అని ఒకతను ఉండేవాడు, మేమిద్దరం కలిసి ఆ విధంగా నీట్ గా చేసేవాళ్ళం అన్నట్టు. సో ఒక ఎక్స్పెరిమెంట్ అంటే మనకు ఆప్షన్ ఉండేది కాబట్టి, మీకు తెలుసు ఫ్రీడమ్ ఉండేది, ఆప్షన్ ఉండేది. సో వచ్చేసి ఇదేం చేస్తున్నామని వాళ్ళు కూడా ఇంకొకళ్ళు ఎవరో వచ్చి మేము కూడా చేస్తామనడము. సో అట్లా అంటే మేము అంటే ఒక నీట్నెస్ కానీ లేకపోతే ఒక విధంగా మనం చేస్తున్న దాన్ని బట్టి ఇంకొకళ్ళని ఇన్స్పైర్ చేయొచ్చు అనే విషయాన్ని ఆ విధంగా జూనియర్స్ చూపించామని మేము అనుకుంటాం. అట్లా
1: చాలా బాగుంది బ్రదర్. మనకి హాస్టల్లో సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ అనేవి మన పర్సనాలిటీని, మన క్యారెక్టర్ని చాలా మౌల్డ్ చేసే అంశాలు. అవి మీకు ఎట్లా తోడ్పడ్డాయి? మీరు ఏ డిపార్ట్మెంట్ లో ఉండేవారు?
0: అంటే రెండు మూడు డిపార్ట్మెంట్స్ మారాం మనకు తెలుస్తుంది. ఫస్ట్ సుబ్బారావు, జీవి సుబ్బారావు గారు ఉండేవారు, బ్రదర్ ఉండేవాడు. అతనితో పాటుగా స్వామిస్ రూమ్ లో స్వామి వచ్చినప్పుడు చేరేంజ్ చేయడం, యాక్చువల్ గా దానికి ఫిక్స్డ్ గా ఒక ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు. సో ఆల్టర్ క్లీనింగ్ బ్యాచ్ ఒకటి ఉండేది, ఒక ఆరుగురం రోజుకి ఒకళ్ళు ఉండేవాళ్ళు. సో ఈ ఆల్టర్ క్లీనింగ్ బాయ్స్ అందరూ కూడాను అవసరమైనప్పుడు స్వామిస్ రూమ్ బాయ్స్ గా కూడా వెళ్లేవాళ్ళం, స్వామి అప్పుడు స్పోర్ట్స్ మీట్ అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అరేంజ్ చేయడానికి కానీ ఇట్లా వెళ్ళడం. సో అదేంటంటే చాలా అంటే స్వామి దగ్గరికి వెళ్ళడానికి హెల్ప్ఫుల్ అనిపించింది. ఫస్ట్ ఇయర్ కాదు, సెకండ్ ఇయర్ బీఎస్సీలో ఆల్టర్ బాయ్స్ కోకోనట్స్ తీసుకెళ్లడం స్వామి దగ్గరికి, శ్రీ గణేష్ నిమజ్జనానికి ముందు ఇమర్షన్ డేకి ముందు చాక్లెట్స్ తీసుకుని ఇవన్నీ చేసేవాళ్ళం ఆల్టర్ బాయ్స్. సో ఆ ఛాన్స్ వదులుకోకూడదని ఉన్న మిగిలిన 4 సంవత్సరాలు కూడా ఆల్టర్ డిపార్ట్మెంట్ లోనే ఉండేవాడిని. ఒకటి ఇంకొకటి మన కె అనిల్ కుమార్ గారు, కెమిస్ట్రీ లెక్చరర్ గారు బిఎస్

0: నుంచి చాలా క్లోజ్ అయిపోయారు. దాంతో నేను బేకరీ డిపార్ట్మెంట్ లోకి రావడం జరిగింది. సో ఎవ్రీ ఫెస్టివల్ వెదర్ ఇట్ ఈస్ హిందూ ఫెస్టివల్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ ఫెస్టివల్ వీ యూస్ టు సెల్ ఏ కేక్. అది పీసీలోకి వెళ్లి వచ్చేంత వరకు కూడా ఈగల్ వీ యూస్ టు వెయిట్ అన్నట్టు బయట, స్వామికి నచ్చిందా లేదా, స్వామి టచ్ చేస్తారా లేదా. బయటికి రాగానే అదిగో స్వామి అక్కడ సుధీర్ భాస్కర్ గారు లోపల ఉండేవాళ్ళు కదా, సో ఇక్కడ స్వామి టచ్ చేశారు లేకపోతే ఇక్కడ కట్ చేశారని చూపించేవాళ్ళు. సో అట్లా ఆ బేకరీ డిపార్ట్మెంట్ లో కొంచెం ఎక్కువ కాలం చేశాము, మిగిలిన కాలం అంతా ఆల్రెడీ డిపార్ట్మెంట్ లో చేసేవాళ్ళు.
1: మరి మీరు ఎడ్యుకేషన్ ఫినిష్ అయ్యి గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మీరు తిరిగి మీ స్వస్థలానికి రావటము, మీ ఉద్యోగరీత్యా మీరు ఏ విధంగా స్వామి మిమ్మల్ని అనుగ్రహించారు ఆ విషయాలు కొంచెం చెప్తారా? మీ ఇంట వెంట జంట ఉండి కాపాడుతానంటారు కదా, ఆ విషయాలు కొంచెం మాట్లాడుకున్నాం.
0: బేసిక్ గా అంటే అక్కడ ఉన్నంతసేపు కూడాను అన్నన్ని రోజులు గోపీకృష్ణ కూడా ఉండేవాడు ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ లో నాతో పాటు, ఆయన కూడా నాతో పాటు రూమ్మేట్ రూమ్ లీడర్ కోర్ రూమ్ లీడర్ గా ఉండేవాడు. సో గోపీకృష్ణకు కూడా నేను చెప్పేవాడిని ఇప్పుడు మనం ఏంటంటే స్వామి చేయి పట్టుకుని నడుస్తున్నంత కాలం మనం స్వామిని వదిలిపెట్టి వెళ్లే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు స్వామి దగ్గరికి వెళ్లి ప్రే చేయాలన్నా స్వామి మీరే మా చేయి పెట్టుకుని నడిపించండి. ఎక్కడికి వెళ్ళినా నేనంటే సెకండ్ ఇయర్ బీసీ థర్డ్ ఇయర్ బీసీ అన్నప్పుడే మా పేరెంట్స్ ద్వారా తెలిసిపోయింది అక్కడ వెయిట్ చేసే బాపత కాదనేసి, ఎట్లాగూ బయటకు వచ్చేస్తాను అంటే స్వామి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అనేసి. సో మేము ఎక్కడున్నా కానీ మాతో పాటు మా చేయి పెట్టుకుని నడిపించండి అనేసి ఎప్పుడు ప్రే చేస్తుండేవాళ్ళం. స్వామికి ప్రే చేసినందుకేమో 2000లో నేను బయటకు వచ్చి లెక్చరర్ గా జాయిన్ అయ్యాను కవితా కాలేజ్ ఖమ్మంలో, లెక్చరర్ గా జాయిన్ అయ్యాను. విత్ ఇన్ 6 or 7 months ఈ జాబ్ వచ్చింది. అంటే ఈ జాబ్ కోసం చాలా మంది చాలా రకాల పాటలు పడుతుంటారు, కానీ ఒక కరతలామలకం అంటాం కదా, ఎక్కడో అడవిలో దొరికేటువంటి మన ఆమ్లాన్ని తీసుకొచ్చి నల్లగాయని తీసుకొచ్చి మన చేతిలో పెట్టినట్టు స్వామి ఎక్స్పెక్టేషన్ లేదు, అంత అన్ఎక్స్పెక్టెడ్ గా రీసెర్చ్ వైపు కూడా వెళ్ళలేదు నేను, అన్ఎక్స్పెక్టెడ్ గా తీసుకొచ్చి చక్కటి గిఫ్ట్ ని నాకు ఇచ్చారు. వచ్చినప్పుడు కూడా నాకు దీని వాల్యూ తెలియదు, అంటే జాయిన్ అవ్వాలా వద్దా అన్న ఉద్దేశంతోనే ఉన్నాను. సో జాయిన్ అయిన తర్వాత ఇక్కడి నుంచి ఒరిస్సాకి ట్రాన్స్ఫర్ అవడం కూడా జరిగింది, ఒక 3 years అక్కడ చేశాను. సో ఆ టైంలో కూడా రకరకాలుగా ప్రయత్నం చేశాను కానీ ఎక్కడా కూడా అవకాశం దొరకలేదు. సో దీంట్లోనే కంటిన్యూ అయిపోయాను. సో నౌ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్, చాలా ఆనందంగా ఉన్నాను ఈ విధంగా. అది ఇట్స్ నథింగ్ బట్ స్వామీస్ గిఫ్ట్ అనే ఐ స్టిల్ బిలీవ్ అన్నట్టు. అయితే ఇంత ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి ఈ ఆర్గనైజేషన్ జాయిన్ అయ్యాను, లేకపోతే 18 సంవత్సరాలు మన ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చి. సో ఎప్పుడు కూడా ఆర్గనైజేషన్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా దూరంగా పోదామన్నా స్వామి ఎక్కడికి లాక్కొచ్చేసి ఏదో ఒక పోస్ట్ ఇవ్వడమో తీసుకొచ్చి. ఇప్పుడు నేను తాల్చేలో ఉన్నప్పుడు 2003లో VTPS కు ట్రాన్స్ఫర్ అయ్యేది, యాక్చువల్గా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ అని ఉంది. అక్కడికి వెళ్లి ఉండుంటే ఇంతగనం నేను పార్టిసిపేట్ చేసి ఉండేవాడిని కాదేనమో, ఈవెన్ టిల్ ద లాస్ట్ మినిట్ నాకు VTPS కే కన్ఫర్మ్డ్. అట్లాంటిది ఒక వితిన్ లాస్ట్ డే ఏదో మార్పు జరిగింది, నాకు KTPS కి ఇచ్చారు. సో ఆ టైంలో అప్పుడు బాధపడినా కానీ పాల్వంచ్ లో మన స్వామి తాలూకు ఎన్విరాన్మెంట్ ఉన్నట్లుగా VTPS లో పొందలేకపోయేవాడినేమో, అందుకని స్వామి తీసుకొచ్చి మళ్ళీ పాల్వంచ్కే ఇచ్చారేమో అనేసి నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది అన్నట్టు. సో పాల్వంచ్కి వచ్చిన తర్వాత కూడా ఆర్గనైజేషన్ జాయిన్ అయిన తర్వాత కూడా అనిల్ కుమార్ సార్ గాని ఎంకరేజ్మెంట్ తో గాని, విఠలరావు గారు ఉండేవారు వారి ఎంకరేజ్మెంట్ కానీ, ఎప్పుడూ కూడా ఆర్గనైజేషన్ లో పార్టిసిపేట్ చేసేవాడిని. ఏదైనా మన పైత్యం వల్ల దూరంగా పోదామనుకున్నా ఒక పోస్ట్ ఇచ్చి స్వామి దగ్గర లాకొచ్చి కూర్చోబెట్టాను అన్నట్టు. ఆ విధంగా ఉండే
1: చేయి పట్టుకుని
0: నడిపించమని ప్రార్థించాం కదా, కాబట్టి స్వామి ఆ విధంగా దూరంగా పోనీయకుండా ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుతున్నారని.
1: బ్రదర్ మనం స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు స్వామి ముందర వేదం నేర్చుకుని ఎవ్రీ ఫెస్టివల్ కి స్వామి ఇచ్చే డిస్కోర్స్ ముందు స్టూడెంట్స్ కి స్వామి పక్కన నించుని చాన్ చేసే అవకాశం దక్కేది వేదమంత్రాలు. మరి మీరు నేర్చుకున్నటువంటి ఆ వేదం ఇప్పుడు కరెంట్లీ మీరు పాలవంచిలో ఉంటూ ఎంతో మందికి ఆ వేదాన్ని నేర్పిస్తున్నారు, ఆ స్ఫురణ ఆ స్ఫూర్తి మీకు ఎట్లా లభించింది అందరికీ చెప్పాలి అని.
0: అంటే యాజ్ ఏ హ్యూమన్ ఐఎమ్ వీక్. నేనేం చెప్తున్నానంటే సెకండ్ ఇయర్ ఎంఎస్ లో ఉన్నప్పుడు నాతో పాటు క్లాస్మేట్ భాస్కరన్ ఉండేవాడు, మన రంగరాజన్ సార్ అనుకుంటాను, భాస్కరన్ని ఒక బ్యాచ్ కి వేదం గురువు వేదం టీచర్ గా చేశాడు. సో మా బ్యాచ్ లో టిఆర్ శ్రీధర్ దగ్గర నేర్చుకునే బ్యాచ్ లో మేమిద్దరము కొంచెం మంచిగా చదువుతామని మేము అనుకుంటాం. సో భాస్కర్ ని చేశారో నన్ను చేయలేదని ఒక బాధ ఒకటి వచ్చింది. సో దాంట్లో డిఫరెంట్ మనం ఒకసారి ఆ థాట్ వచ్చిందంటే రకరకాలుగా ఆలోచనలు వస్తుంటాయి కదా. సో భాస్కర్ మీద నాకేం కోపం లేదు కానీ అది నన్ను నేను అవ్వలేకపోయాననే ఒక బాధ ఉండేది. వచ్చిన తర్వాత అక్కడ తాల్చేరు వెళ్ళడం జరిగిందని చెప్పాను కదా, అక్కడ శివాలయంలో ఒక పూజారి ఉండేవాడు. సో శివాలయంలో నేను వెళ్ళి రుద్రం చదువుతున్నప్పుడు ఆయన నేర్చుకుంటానని ఆసక్తి చూపాడు. సో హీ వాజ్ మై ఫస్ట్ స్టూడెంట్. సో పాపం ఆయన పొద్దున్నీ పూజ చేసి అలసిపోయి ఉండేవాడు. మనం నేర్పుతుంటేనే ఆవనించేవాడు, కొంచెం నేర్చుకోవడానికి అంత ఇష్టం, నేర్చుకోవాలని ఆసక్తి ఉంది కాకపోతే ఆయన ఫిజికల్ గా సహకరించేది కాదు. సో అట్లా 1 ఇయర్ గడిచింది అట్లా. అక్కడ తర్వాత పాల్వంచికి రావడము. పాల్వంచ 2004 లో, అప్పుడు పాల్వంచలో ఏంటంటే ప్రతి ఈశ్వరాంబడేకి ఒక పెద్ద ఎత్తున కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడు సార్ ఆధ్వర్యంలో. మళ్ళీ ఇప్పుడు సాయి ప్రసన్న గారు ఉన్నారు కదా, వారి ఆధ్వర్యంలో కల్చరల్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు చాలా మంది బాల వికాస్ పిల్లలందరూ కూడా వచ్చేవాళ్ళు. సో ఫస్ట్ బాల వికాస్ పిల్లలకి మంత్రపుష్పం నేర్పుదామన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాం.
1: అది ఏ సంవత్సరంలో?
0: 2004 సమ్మర్ వెకేషన్ లో. సో అప్పటి నుంచి పిల్లలందరూ చిన్న చిన్న పిల్లలు, నాకు అంటే నా పేరు వాళ్ళకి తెలియకపోవచ్చు లేకపోతే తెలిసినా ఎట్లా అనేవాళ్ళు, అంటే వేదం అన్నయ్య అని కానీ వేదం సార్ అని కానీ అనేవాళ్ళు. నాకు మనసులో ఏమనిపించింది, ఏదో వేదవ్యాసుడికే ముందు వేదం ఉండి వచ్చింది, అట్లాంటిది నేను పెట్టుకోకుండా నాకు ముందు వేదం అన్నయ్య అనో వేదం సార్ అనో వచ్చింది. సో ఐ షుడ్ నాట్ లీవ్ దిస్. ఆ టైంలో ఏం చేసామంటే దగ్గర దగ్గర ఒక 3 బ్యాచ్లు ఇక్కడ ఒక మందిరంలో ఒక పిల్లలకి చెప్పేవాళ్ళము, తర్వాత పెద్దవాళ్ళు వచ్చేవాళ్ళు, తర్వాత కొన్ని రోజులకి ఎంఎల్ఎన్ మూర్తి గారు అని సి కాలనీలో ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు, గాయత్రి అను ఇంకొక పాప ఉండేది. సో వాళ్ళ ఆధ్వర్యంలో ఒక బాల వికాస్ గ్రూప్ నడుస్తుండేది, ఆ పిల్లలకి చెప్పేవాళ్ళం. పిల్లలకి చెప్తుంటే వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు వచ్చేవాళ్ళు. సో తర్వాత మార్కెట్ లో ఒకసారి స్టార్ట్ చేశాను. సో ఏంటంటే ఎక్కడా కూడా నేను వెనక్కి పోవడానికి అవకాశం దొరకలే. సో కాబట్టి అది అంటే స్వామి చూపించినట్లుగా వాళ్ళందరూ నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నప్పుడు మనం వెనక్కి తగ్గడం ఎందుకు అనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా ఆపకుండానే జరిగింది 2006 వరకు దగ్గర దగ్గర. తర్వాత మధ్యలో వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి కొత్తగూడెంలో ఇప్పుడు మీరు మాట్లాడబోయే రాణిగారు కానీ వీళ్ళు నేర్చుకుంటామన్నారు. సో ఆ టైంలో బైక్ కూడా లేదు యాక్చువల్ గా. సో ఆ టైంలో నేర్చుకుంటానంటే నేర్పుదామన్నాం, అంటే కొంచెం బాగా ఉత్సాహంగా ఉన్నాం అప్పుడు. నేర్పుదాం అనేసరికి విత్ ఇన్ నో టైం మై 2004 అక్టోబర్ లో ఒక బైక్ కొనుక్కున్నాం. సో రోజు మధ్యాహ్నం వెళ్ళి వచ్చేవాళ్ళం అన్నట్టు అట్లా. అక్కడికి వెళ్ళి అక్కడ టీచర్స్ వచ్చేవాళ్ళం, అక్కడ కూడా పురుషోక్తం శ్రీసూక్తం అట్లా నేర్పాం వాళ్ళకి కూడా. అంతే అంటే ఆ టెంపోతో ఇంకా అది ఎక్కడ ఆగలే, మళ్ళీ బ్రేక్ పడకుండా వచ్చేసింది.
1: మరి ఇప్పుడు ప్రస్తుతం ఆల్మోస్ట్ ఒక 30 మంది మహిళలు మీ దగ్గర నేర్చుకుంటున్నారు. మహిళలకి నేర్పించడంలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి చెప్పండి?
0: మెయిన్ వీళ్ళకి నేర్పిస్తే ఏంటంటే ప్రాక్టీస్ చేస్తారు, బాగా ప్రాక్టీస్ చేస్తారు. మళ్ళీ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మనకు కూడాను ఇంతకు ముందు టిఆర్ శ్రీధర్ చెప్తుండేవాడు, మందిరంలో దర్శనం సెషన్ అవుతాను, భజన సెషన్ అవుతాను, వస్తున్నప్పుడల్లా కూడా అవి ఇవి మాట్లాడకుండా రిపీట్ చేసుకుంటూ వస్తుండేవాళ్ళు. మా క్లాస్ పెట్టడం కూడా ఆయన అప్పుడే పెట్టేవాడు, ఆఫ్టర్ భజన్స్ పెట్టేవాడు. సో కాబట్టి వీళ్ళకు కూడా అదే చెప్తుండేవాడు మొదటి నుంచి, మనం నేర్చుకోవడం ఒక యాంగిల్, దాని తర్వాత ప్రాక్టీస్ చేయడం, రిపీట్ చేయడం అనేది ఒక యాంగిల్. సో అట్లా వాళ్ళు రిపీట్ చేయడానికి ఒకటి వాళ్ళకి బాగా అవకాశం ఉంటుంది, వేరే అవకాశన్స్ ఉండవు కాబట్టి. సో మన అనిల్ కుమార్ సార్ కూడా ఏం చెప్తున్నారంటే, ఎప్పుడు స్వామి చెప్పిందే, మనం కుకింగ్ చేస్తున్నా లేకపోతే ఇంకొక రకమైన పనులు చేస్తున్నా స్వామి చెప్పిన టీచింగ్స్ కానీ స్వామి చెప్పిన మాటలు వింటూ కానీ భజనలు పాడుకోవటం కానీ వేదం చదవటం కానీ చేస్తుంటే బాగా ఉంటుందని చెప్తుంటారు. కాబట్టి వాళ్ళకి నేర్పితే అది ఆ విధంగా కూడా అడ్వాంటేజెస్. ఇంకొకటి వాళ్ళ పిల్లలకు కానీ కొత్తగా బాల వికాస్ గురువుస్ ఉండేవాళ్ళు అంతకుముందు అందరూ కూడాను లేడీసే. సో వాళ్ళకి నేర్పితే ఇంకొంతమందికి తెలుస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళకి నేర్పడము. ఇంకొకటి ఇట్లా మన అంటే ప్రొఫెషనల్ గా అంతకుముందు షిఫ్ట్ డ్యూటీస్ చేసేవాళ్ళం. సో నాకు కుదిరిన టైంలో రావడానికి వాళ్ళకి మాత్రమే కుదిరేది, ఇంకొకరికి కుదిరేది. ఇప్పుడు సెకండ్ షిఫ్ట్ ఉన్నప్పుడు మార్నింగ్ టైంలో క్లాస్ పెట్టేవాళ్ళం, ఫస్ట్ షిఫ్ట్ ఉన్నప్పుడు మధ్యాహ్నం టైంలో క్లాస్ పెట్టేవాళ్ళం, లేకపోతే ఈవినింగ్ టైంలో పెట్టేవాళ్ళం. సో అట్లా వాళ్ళకి కుదిరేది కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఎక్కువ నేర్చుకోవడం జరిగింది.
1: చాలా బాగుంది బ్రదర్. మీరు వీళ్ళకి నేర్పిస్తున్నప్పుడు వాళ్ళలో వచ్చినటువంటి మార్పు ఏమైనా మీరు గమనించారా వేదం నేర్చుకుంటున్నప్పుడు? వాళ్ళల్లో వాళ్ళ కుటుంబ పరంగా తప్పకుండా వాళ్ళలో మార్పు వచ్చింటుంది.
0: వాళ్ళలో మార్పు వచ్చింటుంది కానీ అంటే యాజ్ మన మెంబర్ గా పర్సనల్ గా అయితే అంత డెప్త్ గా మనం ఎవరి దగ్గరికి పర్సనల్ విషయాల్లో అంత వెళ్లలేదు. కాకపోతే వాళ్ల మాటల విధానంలో గాని వాళ్ళు బిహేవియర్ లో కాని మనం ఒక ఇంతకు ముందు 4 సార్లు 5 సార్లు చెప్తే వినేవాళ్ళు, 2 సార్లు చెప్పినప్పుడే వినడం మొదలు పెట్టారన్నట్టు. అట్లా అంతకుమించేం లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎవరికి పాయింట్అవుట్ చేసినా ఫీల్ కావద్దని చెప్పేవాళ్ళం. ఇప్పుడు తప్పు చదివితే పాయింట్అవుట్ చేయవలసి వచ్చేది, తప్పదు కదా, చేసినా ఫీల్ కావద్దని చెప్పేవాళ్ళం. అదే బయట వేరే విధంగా భజన పాడట్లేదు అంటే వాళ్ళకి కోపం వస్తుంది, ఇంకోసారి భజన పాడడానికి కూడా రారు వాళ్ళు, లేకపోతే భజనకే రారు.
1: సో వీళ్ళలో గ్రాడ్యువల్ గా ఫీలింగ్ తగ్గింది,
0: ఆ ఫీలింగ్ తగ్గింది. ప్లస్ అంటే ఎక్కువ మంది మహిళలు నేర్చుకుంటున్నారు కాబట్టి ఒకళ్ళు పెద్దగా చదువుతున్నారు, ఒకళ్ళు తక్కువ చదువుతున్నారు, ఈ డిఫరెన్స్ స్టార్టింగ్ లో బాగా ఉండేవి. సో వాళ్ళలో వాళ్ళు అనుకుంటుండే వాళ్ళు, అటువంటివన్నీ కూడా గ్రాడ్యువల్ గా తగ్గిపోయాయి.
1: ఇప్పుడందరూ కలిసికట్టుగా
0: చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, కలిసికట్టుగా నేర్చుకుంటారు.
1: బ్రదర్ మరి ప్రస్తుతం వస్తున్నటువంటి జనరేషన్ కి స్వామిని ఎవరైతే చూడలేదో వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి గైడెన్స్ ఏంటి? యాజ్ అ స్వామి స్టూడెంట్, యాజ్ అ స్వామి డివోటీ.
0: నిజంగా స్వామిని భౌతికంగా చూశాము, భౌతికంగా స్వామితో మాట్లాడాము, స్వామితో కలిసి తిన్నాము, స్వామితో కలిసి ఆడుకున్నాము, ఇవన్నీ కూడా స్వామి అనుగ్రహంతో మనకు ఇచ్చినవే అవకాశాలు. సో స్వామి అత్యంతమైనటువంటి ప్రేమతో మనకిచ్చినటువంటి అవకాశాన్ని మనం ఏ విధంగా నెక్స్ట్ జనరేషన్ కి అందిస్తామంటే, భగవంతుడు అంటే మనం ఇప్పటివరకు ఏం ఊహించుకుంటాము అంటే అక్కడి వరకు వచ్చేటప్పుడు కూడా తిరుపతి మనకి ఫేమస్ గాడ్, అవసరమైనప్పుడు ఆయన మొక్కుతాము, అవసరం తీరిన తర్వాత ఆయన కావాల్సినటువంటి మొక్కు తీరుస్తాము, మళ్లీ వస్తాం. అదే కానీ ఒక విధమైనటువంటి రిలేషన్ భగవంతుడికి మనకి మధ్యలో ఒక విధమైనటువంటి
1: 1-to-1
0: హార్ట్ టు హార్ట్ రిలేషన్ బయట అంటే స్వామి ఫోన్ లో తప్పితే బయట చాలా మందికి నెగ్లిజిబుల్. అది స్వామిని భగవంతుణ్ణి సెపరేట్ ఎంటిటీగానే చూస్తాం, కానీ స్వామి ఫోన్ లోకి వచ్చిన తర్వాత మనకేంటంటే మనం ఏం ఒకవేళ పొరపాటున చేస్తూనే ఉంటాం, తప్పు చేసినా కానీ మన స్వామి స్వామి క్షమించు అనేటువంటి హక్కు కూడా మనకు ఉంటాయి, మనం ప్లీడ్ చేస్తుంటాం స్వామిని స్వామిని. సో డివైన్ బీయింగ్ అనేది మనకంటే దూరంగా ఉండేది ఏదో కాదు, మనతో పాటు ఎల్లుప్పుడూ ఉండేది, మనం కాపాడుతూ ఉండేది. కాకపోతే ఈ భావాన్ని ఈ ఫీలింగ్ ని మన నెక్స్ట్ జనరేషన్ కి మనం చేరవేయగలగాలి. సో అటువంటి చక్కటి వైబ్రేషన్ క్రియేట్ చేయడానికి, లేకపోతే స్వామితో మనం ఎప్పుడు రిలేషన్ ఏర్పాటు చేసుకోవడానికి స్వామి అంతకుముందు చెప్పినటువంటి నవవిధ ప్రవర్తన నియమావళి ఒకటి ఉంది. సో అది చాలా వరకు మనకి దోహదం చేస్తుంది. సో 9 కోడ్స్ ఆఫ్ కండక్ట్ ఉంది కదా, అది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అంటే రెగ్యులర్ గా మనం ప్రాక్టీస్ చేయగలగాలి ఒకటి. ఇంకొకటి భోజనం చేసేటప్పుడు ఎప్పుడు కూడా స్వామి ఫీలింగ్ తో ఉండాలి. మనం అందరికీ అది చెప్తాను, అంటే మనం భోజనం చేసినప్పుడు స్వామి ఫీలింగ్ తో ఉంటే ఒక 3 నెలల వరకు ఆ భావాన్ని ఎప్పుడూ ఉంటానే ఉంటుంది మనకి. అదొకటి మనం పిల్లలకు కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కానీ చెప్పగలగాలి మనం.
1: బ్రదర్ ఇందాక మనం వేదం గురించి మాట్లాడుకుంటున్నాం, మీరు వాళ్ళకి నేర్పించేటప్పుడు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి?
0: వాళ్ళకనే కాదు ఎవరికైనా నేర్పించేటప్పుడు అందరిది అంటే అందరి టోన్ కానీ ట్యూన్ కానీ ఒకలాగా ఉండదు. మనకేంటంటే ప్రశాంతి లయంలో నేర్చుకునేటప్పుడు మనం రెగ్యులర్ గా వింటూ ఉంటాం, ఓ వేదం అంటే ఇట్లా ఉంటుంది, ఇట్లా నేర్చుకుంటాం, ఇట్లా చదువుతాం, ఇట్లా ఉంటుంది అని మనకు ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంది. కానీ ఇక్కడికి వచ్చి బయటకు వచ్చి మనం నేర్పాలంటే మనకు అంటే వీళ్ళకి డైలీ ఎట్లా జరుగుతుంది అంటే, ఇప్పుడు రేడియో సాయి వచ్చింది, ఇంకొక విధంగా మనం యూట్యూబ్ లోనో ఇంకో చోటనో మనం వేదం పఠనం వింటున్నాం, కానీ ఆ విధమైనటువంటి ఎక్స్పోజర్ లేదు
1: లేదు.
0: అటువంటిప్పుడు నేర్చుకోవాలి నేర్పాలి అనే నేర్చుకోవాలని వాళ్ళకి అనుకున్నప్పుడు, నేర్పాలి అని మనం అనుకున్నప్పుడు మన మెథడ్ ఆఫ్ మన హాస్టల్ టీచ్ చేసేటువంటి మెథడ్ ఒకసారి అనడము, దాన్ని వాళ్ళు ఫాలో అవడము, లేకపోతే 2 సార్లు ఫాలో అవడము, ఈ మెథడ్ ద్వారానే వాళ్ళు నేర్చుకోగలిగారు. ఈవెన్ చెప్తున్నాం కదా సార్ చెప్పినట్టుగా ఎప్పుడు కూడా అంటే చాలా మంది చూసి చదవడం కూడా కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు, దీన్ని చదవడానికే చదువు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు విజయకర్ అని ఇంతకుముందు మీతో మాట్లాడారు కదా, ఆవిడ ఈ వేదంలో మనకు వచ్చే మాత్రలు కానీ అక్షరాలు నేర్చుకోవడానికి కొన్ని రోజులు క్లాసులకు వెళ్ళడం కూడా జరిగింది అన్నట్టు.
1: అప్పటిదాకా ఆవిడకి చదవటం
0: అంత పర్ఫెక్ట్ గా వచ్చేది కాదు, వచ్చేది కాదు. కాబట్టి అంటే యాక్చువల్ క్వశ్చన్ నుంచి డీవియేట్ అయ్యాను, ఏంటో అది మన క్వశ్చన్ ఏంటో, అది
1: ఛాలెంజెస్ ఏంటి?
0: ఛాలెంజెస్ అంటే స్వరం తిరక్కపోతే 1-2 సార్లు మనం ప్రాక్టీస్ చేయించడము. ఫస్ట్ స్టార్టింగ్ లో ఈ 2005 ఆ టైంలో చెప్పాను కదా దుర్గా సూక్తం, చాలా పురుషసూక్తం ఏంటంటే ఈజీగా వచ్చేసింది, మంత్రపుష్పం ఈజీగా వచ్చేసింది. దుర్గా సూక్తం ఒకసారి నేర్పాము, నేర్పాము కానీ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ సెంటెన్స్ తీసినా కానీ చాలా తప్పు చదివారు, చాలా బాధేసింది. వాళ్ళకి గుర్తుండి ఆ రోజు క్లాస్ మధ్యలోనే వెళ్ళిపోయాను నేను. తర్వాత మళ్ళీ అనుకున్నా మళ్ళీ అంటే మళ్ళీ రీస్టార్ట్ చేశాం దుర్గా సూక్తం దగ్గర దగ్గర ఒక 15 డేస్ 20 డేస్ పడింది, మళ్ళీ రీస్టార్ట్ చేశాం. సో అంటే మనం ఏదన్నా ఆ టైంలో క్షణికమే కదా, ఒక కోపం వచ్చినా బాధ వచ్చినా మళ్ళీ సాంగ్ ట్రై చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేశాం, మళ్ళీ దుర్గా సూక్తం పర్ఫెక్ట్ గా వచ్చిందంట అట్లా.
1: ఇప్పుడు కొంతమంది చాలా వేరియడ్ గ్రూప్ ఉంటుంది మీరు నేర్పించేటప్పుడు, అంటే మన హాస్టల్లో ఆ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది, మరి కొంతమందికి గ్రాస్పింగ్ పవర్ తక్కువగా ఉంటుంది, వాళ్ళని మీరు ఎట్లా మోటివేట్ చేస్తారు నేర్చుకోండి ఏం పర్వాలేదు అన్న కాన్ఫిడెన్స్ ఎలా ఇస్తారు మీరు యాజ్ అ టీచర్?
0: అంటే ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు గణేష్, అవసరం రాలేదు. దే ఆర్ సెల్ఫ్ ఇన్స్పైర్డ్ అన్నట్టు, అంటే వాళ్ళకు వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి మన దగ్గర నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు, స్వామి డ్రైవింగ్ ఫోర్స్ తో వచ్చిన వాళ్ళు. ఎప్పుడు కూడా వాళ్ళు మేము వెళ్తాము అంటే మాకు రావట్లేదు అని వెళ్ళిన డ్రాప్అవుట్స్ చాలా తక్కువ, కాబట్టి ఆ అవకాశం రాలేదు. కాకపోతే ఏంటంటే ఎవరికైనా కానీ మనం చెప్పే వర్డ్స్ ఏంటంటే ఒకసారి కాకపోతే ఒక 10 టైమ్స్ అంటేనో ఒక 100 టైమ్స్ అంటేనో వస్తారు, కాబట్టి మనం అనడమే నేర్చుకోవాలి అనేసే చెప్తాం దానికి.
1: చాలా బాగుంది వెంకటేష్ బ్రదర్, మీతో ఇన్ని అద్భుతమైన విషయాలు పంచుకుంటూ మీరు మీ అనుభవాన్ని మా అందరితో షేర్ చేసుకున్నందుకు, మళ్లీ మళ్లీ మీ ఎక్స్పీరియన్స్ ఈ వేదం టీచింగ్ రేడియో సాయి టీంతో రేడియో సాయి శ్రోతలందరితో కూడా మీరు పంచుకోవాలని మేము స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం బ్రదర్.
0: సాయిరాం గణేష్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.
1: సాయిరాం.
2: ఇంతవరకు మీరు స్వామి పూర్వ విద్యార్థి కొత్తగూడెం జిల్లా పాలవంచ వాస్తవ్యులు శ్రీ వంగవీటి వెంకటేష్ గారి అనుభవాల్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org గాని 9393258258 కి వాట్సాప్ ద్వారా గాని మాతో పంచుకుంటారని భావిస్తూ అందరికీ సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: పునరపి జననం. బలిచక్రవర్తి యొక్క కుమార్తె రత్నమాల దానమడిగే నిమిత్తం వచ్చిన వామనమూర్తిని చూసింది. దివ్య తేజస్సుతో ముద్దులలకు మోముగల ఆ వటువును చూసి, ఆహా, ఎవరీ సుందరమూర్తి, మహాతేజవంతుడుగా ఉంటున్నాడు. సమస్త కళలు ఇతనియందు మూర్తీభవించియున్నవి. షోడశ కళలతో వెలిగిపోతున్న ఈ బాలుడే నాకు పుత్రుడుగా జన్మించి ఉంటే ఎంత బావుండేది! అంతటి అదృష్టం కలుగుట సాధ్యమా? ఆ బాలునికి ప్రేమతో పాలిచ్చి లాలించి పాలించే భాగ్యం ఉండేది కదా అని అనేక విధములుగా భావన చేసింది. అట్లు ఊహాలోకంలో పారవశ్యంతో మునిగి ఉన్నప్పుడు ఆమె, వామనుడు తన తండ్రిని ఏమి అడిగినాడో, తన తండ్రి ఏమి ఇస్తున్నాడో, అసలక్కడ ఏమి జరుగుతుందో కూడా గుర్తించలేదు. కొంతసేపటికి ఆమె కన్నులు తెరచి చూసేటప్పటికీ తాను చూచిన దృశ్యం సహించలేకపోయింది. తన తండ్రి తలపై వామనుడు పాదం పెట్టి అణగదొక్కటం జరిగింది. రత్నమాలకు పట్టరానంత కోపం వచ్చింది. చింతులు త్రొక్కుచు, నా తండ్రి శిరస్సుపై ఒక బీద బ్రాహ్మణుడు కాలు పెట్టి పాతాళానికి అణగదొక్కుటయా అని ఆవేశంతో లేచింది. ఆమెలోని రాక్షసత్వం పైకి ఉబికింది. వామన్ని చంపాలని ప్రయత్నించింది. బలిచక్రవర్తి సమయస్ఫూర్తితో ఆమెను సమాధానపరిచాడు. ఒక్క నిమిషంలో ప్రేమ, మరొక్క నిమిషంలో ద్వేషం, ఈ రెండూ పరస్పర విరుద్ధ ఉద్వేగాలకు గురి అయింది ఆమె. వామనునికి పాలివ్వాలని ఒక కోరిక, అతనిని సంహరించాలని మరొక కోరిక కలిగినాయి. ఆ కోరికలను తీర్చుకునేందుకు ద్వాపరయుగంలో పూతన అనే రాక్షసిగా జన్మించి బాలకృష్ణునికి పాలిచ్చింది. శ్రీకృష్ణుని చేతిలో మరణించింది. పూతన శ్రీకృష్ణుని చంపాలన్న సంకల్పంతోనే వచ్చింది. అయితే లీలామానుష అవతారమూర్తి అయిన శ్రీకృష్ణుడు ఆమె యుక్తిని పసిగట్టి ఆమెను ఆమె కోరిక తీరిన తరువాత హతమార్చాడు.

0: సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ.
1: సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం ఓం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం జయ శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం ఓం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం జయ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం

ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ.

Thank you.

0: ஓம் ஸ்ரீ சாய்ராம். பகவான் அபாரமைனட்வண்டி தயச்சேத வாரி அனுகிரக ஆசீஸ்லதோ ఈ రోజు ఒక చక్కని సాంస్కృతిక ప్రదర్శనను మనం వీక్షించబోతున్నాం. దీని శీర్షిక బాలరామం. బాలరామం అనేటువంటి నృత్య నాటిక బాలకాండకు సంబంధించింది. దీని యొక్క రచన, దర్శకత్వము, నిర్వహణ సమస్తము భగవాన్ ప్రేరణతో శ్రీ సత్యసాయి యూనివర్సిటీ విద్యార్థులచే మాత్రమే రూపొందింపబడింది. బాలకాండ నుండి ప్రారంభంలో ఇక్ష్వాకు వంశ కీర్తి ప్రతిష్టలను తెలియజేసేది. వశిష్ఠుని వద్ద విద్యాభ్యాసము, ఆ తరువాత దశరథుని నుండి విశ్వామిత్ర మహర్షి తీసుకువెళ్లడం, సీతాకళ్యాణం వరకు వివిధ ఘట్టాలను కూడా రూపొందించి ప్రదర్శించడం జరుగుతుంది. భగవాన్ బాబావారి ప్రేరణతో రచింపబడిన నాటకము బాలరామం. సాయిరామ్.
1: బాలరామం అను ఈ సంగీత నృత్య రూపకము స్వామి ఎంతో దయతో మనకు అనుగ్రహించిన శ్రీరామకథా రసవాహిని నుండి సంగ్రహింపబడినది. సర్వజ్ఞుడు, ధర్మస్వరూపుడు, మునిజన హృదయవాసి అయిన శ్రీరామచంద్రుని వినయము, ధర్మనిష్ట, ధీరత్వము మొదలగు విలువలు ఈ రూపకములో స్తుతింపబడినవి. స్వామి విద్యార్థులమైన మేము వినయ విధేయతలతో సర్వేశ్వరుడు, మా సర్వస్వము అయిన శ్రీ సాయిరాముని పాదపద్మములకు అనేక శతసహస్రకోటి ప్రణామములతో బాలరామం అనే ఈ సంగీత నృత్య రూపకమును స్వామి పాదపద్మములకు సమర్పించుకొనుచున్నాము.

నేను బ్రహ్మము తద్భిన్నమేమి కాను, ఆయఖండ పరతత్వమౌదు నేను. నిత్యతృప్తుడ భీతిని చెందబోను, యథయు క్లేశము నన్ను స్పృశింపబోను. నేను బ్రహ్మము, నేను బ్రహ్మము, నేను బ్రహ్మము, నేను బ్రహ్మము, బ్రహ్మము.

0: చాలు చాలు నీ స్తోత్ర పాఠములు, సంతసమొందను సత్కారములకు. మాటల కంటే చేతలు మేలు, అడిగినదేదో ఇచ్చిన చాలు.
1: సంశయముందక అడుగుము స్వామి, సర్వము మీకే సమర్పయామి. ఆలమందల, అగ్రహారముల, ధనధాన్యముల, సిరి సంపదల సంశయముందక అడుగుము స్వామి, సర్వము మీకే సమర్పయామి.
0: వినుము వినుము ఓ ఇనకుల తిలక, విఘ్నమాయ నా యజ్ఞ విధులకు. అసురుల పాలయే ఆశ్రమ వాటిక, వ్రతభంగమయే వారితో పోరగ. రక్షణనొసగుట రాజన్యుల పని, అందుకొరకే నిన్నాశ్రయించితిని.
1: ఇంతకు మించిన భాగ్యము కలదా, ఇప్పుడే వచ్చెద మీ వెంటను పద. రథగజ తురగ పదాతి దళములతో రక్కసి మూకల డొక్కలు చించెద.
0: చాలించుమయ చాలించుమయ, సమరము కాదిది అధ్వరంబయ. బ్రహ్మచారులగు రామలక్ష్మణుల రక్షణగా నా వెంట పంపుమయ.

ಔರೌರಾ ಔರೌರಾ ಔರೌರಾ ಅಯೋಧ್ಯನರ ಪತಿ ಆಡಿತ ಸಿದ್ಧಪಡಿಸಿವಿ

అదిగో అదిగో తాటకి ఆడపిశాచి చిచ్చర పిడుగై వచ్చి పడినది అమ్ముల పొదిని అందుకోరామా గ్రమ్మర దీని దుమ్ముదులుపుమా. అబలకాదయ అది ఒక యక్షిణి శాపవశముచే అయ నరభక్షిణి సంధ్య వ్రాల తన శక్తి హెచ్చునిక సందేహింపక సంహరింపుమయ. తగిది మీ తగిట తగిది మీ తగిట తగిది మీ తగిట తగిది మీ తగిట తగిది మీ తగిట తగిది మీ తగిట తగిది మీ తగిట తగిది మీ తగిట తగిది మీ తగిట తగిది మీ తగిట తగిది మీ తగిట తగిది మీ తగిట తగిది మీ తగిట తగిది మీ తగిట తగిది మీ తగిట తగిది మీ తగిట తగిది మీ తగిట తగిది మీ తగిట తగిది మీ తగిట తగిది మీ తగిట తగిది మీ తగిట తగిది మీ తగిట తగిది మీ తగిట తగిది మీ తగిట తగిది మీ తగిట తగిది మీ తగిట తగిది మీ తగిట తగిది మీ తగిట తగిది మీ తగిట తగిది మీ తగిట తగిది మీ తగిట తగిది మీ తగిట తగిది మీ తగిట తగిది మీ తగిట తగిది మీ తగి

ఎవడతడు భవుని ధనువును విరచు చనువు చేసిన ఎట్టి భయరహితుడెవడతడు బలయుతుడు ఎవడతడు క్షాత్రవంశముల ప్రక్షాళనము గావించి శ్మాభారమును ద్రించు దీక్ష భూనిన ఎట్టి భార్గవుని ఎదురించి నిలువగల నరురవడు గెలువగల ఘనుడెవడు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. డిసెంబర్ 25, 2017 నాడు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారాన్ని మీరిప్పుడు వింటారు.

0: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి హార్దికమైన స్వాగతం. ప్రప్రథమంగా శ్రోతలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సాయి భక్తులందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. ప్రతి పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ అందించేటటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలాగే ఈనాడు కూడా క్రిస్మస్ దిన సందర్భంగా మేము మీకోసం ఒక ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని అందించబోతున్నాం. ఈనాడు ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలో రెండు అద్భుతమైన అంశాలు మీకు అందించబోతున్నాం. ముందుగా స్వామివారు వివిధ సందర్భాలలో యేసుక్రీస్తు యొక్క జీవితం గురించి, తన ప్రేమ తత్వాన్ని గురించి తెలిపేటటువంటి ఎన్నో ముఖ్యమైన అంశాలు చర్చిస్తూ, వాటిని సాయి తత్వానికి, సాయి జీవితంలోని అనుభవానికి సమన్వయం చేస్తూ శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థల విద్యార్థులు ఒక చర్చను కండక్ట్ చేస్తారు. ఈనాడు ఆ చర్చ మన మొదటి కార్యక్రమం. రెండవ అంశం ఈనాటి కార్యక్రమంలో చాలా ప్రత్యేకమైనది. స్వామివారి విద్యాసంస్థలలో ఎంతో ప్రాధాన్యతను చేకూర్చేటటువంటి ఒక అంశం సత్యసాయి హాస్టల్స్. ఆ హాస్టల్ ప్రతి విద్యార్థి జీవితంలో ఒక మలుపును తీసుకుని వస్తుంది. ఈనాడు 1981 సంవత్సరం, వే బ్యాక్, ఆనాడు ఇదే రోజు స్వామి సీనియర్ బాయ్స్ హాస్టల్ ప్రశాంతిలయం క్యాంపస్ ని ఇనాగరేట్ చేసిన రోజు. తమ 37వ వార్షికోత్సవం జరుపుకుంటున్న హాస్టల్ ని తలుచుకుంటూ ఆ మధుర స్మృతులను మనందరం జ్ఞప్తికి తెచ్చుకుంటూ కొంతమంది విద్యార్థులను, కొంతమంది అధ్యాపకులను మనం వాళ్లతో సంభాషిస్తూ వారి అనుభవాలను, స్వామితో వారికున్నటువంటి ఒక అద్భుతమైన సంబంధం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈనాడు మీకందించేటటువంటి మొదటి అంశం స్వామి తమ ఉపన్యాసాలలో యేసుక్రీస్తు గురించి, తమ జీవితం గురించి, వారి ప్రేమతత్వం గురించి మాట్లాడుతూ, సాయి అవతారంలో కొన్ని ఘట్టాలతో సమన్వయపరుస్తూ మన ప్రశాంతిలయం క్యాంపస్ విద్యార్థులు అందించేటటువంటి ఈ చర్చను ఇప్పుడు విందాం. సాయిరాం.
1: శ్రోతలకు సాయిరాం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈనాడు మనమందరం స్వామి సన్నిధిలో ఈ పండగ జరుపుకోవడం మన పూర్వజన్మ సుకృతం. ఏ ప్రేమతత్వాన్ని అయితే యేసుక్రీస్తు ఈ ప్రపంచానికి బోధించాడో అదే ప్రేమను తన స్వరూపంగా మలుచుకుని లవ్ ఈజ్ మై ఫామ్ అని ప్రపంచానికి చాటి చెప్తూ ఆ విశ్వ ప్రేమతత్వాన్ని మానవాళికి అందించడానికి దిగివచ్చిన అవతారమే సత్యసాయి అవతారం. ఈనాడు మనం స్వామి యేసుక్రీస్తు గురించి చెప్పిన కొన్ని ఘట్టాల్ని మననం చేసుకుని వాటిని సాయి అవతారంలో జరిగిన ఘట్టాలకు సమన్వయపరిచి వాటి యందు ఇమిడి ఉన్న ప్రేమరసాన్ని ఆస్వాదిద్దాం. ముందుగా అవతరణ. అవతరణ అనగా అర్థమేమిటి? అవతరణ అంటే దిగిరావడం. అవతారమంటే ఏమిటి? అవతరణ అంటే ఏమిటి? దాని వైశిష్ట్యం ఏమిటి అనేది స్వామి తెలుగులో అద్భుతంగా ఒక చక్కని పద్యరూపంలో ఎలా చెప్పారనేది సాయిచంద్ బ్రదర్ మనకిప్పుడు వివరిస్తారు.
2: స్వామి చెప్పిన పద్యరూపంలో అవతరించుట ఎనుటలో అర్థమేమి? జనులపై ప్రీతి వాత్సల్య పరతతోడ దైవంబు దిగివచ్చు భువికి జీవప్రజ్ఞతో పాటుగా దైవప్రజ్ఞ.
1: ఆహా, అలాగే సాయిచందన్నయ్య, జీసస్ అవతరించినప్పుడు కొంతమంది ప్రముఖులు ఆయన్ని దర్శించే నిమిత్తమై వచ్చి ఉన్నారని విన్నాము. అసలు అక్కడేం జరిగిందో మాకు వివరంగా చెప్తారా?
2: యేసుప్రభు జన్మించిన సమయంలో ముగ్గురు వివేకవంతులు ఆ బాలుని తేజస్సును చూడడానికి వెళ్తారు. అప్పుడు ఆ బాలుని చూసిన మొదటి వ్యక్తి, ఇతను దైవాన్ని ప్రేమిస్తాడు అని అంటాడు. మరో వ్యక్తి, కాదు కాదు, ఇతను దైవంచే ప్రేమింపబడతాడు అని అంటాడు. ఇక మూడో వ్యక్తి, ఈ బాలునికి దైవానికి తేడానే లేదు అని అంటాడు.
1: ఆహా, అందుకే స్వామి ఎప్పుడు మనకి చెప్తూ ఉంటారు, మనకి ఉండాల్సిన మొట్టమొదట ప్రీ రిక్విజిట్ ఆఫ్ అవర్ సాధన అనేది ఏంటంటే భగవంతుని మీద ప్రేమ. ఈ భగవంతుని మీద ప్రేమ అనేది అత్యున్నతమైన సాధనల్లో ఒకటి. మరియు ఇలా ప్రేమించడంలో ముఖ్యంగా పిల్లలు మేటి అన్నమాట. పిల్లలు నిష్కల్మషంగా ఎవరినైనా ప్రేమించగలరు. దీనికి ఉదాహరణ మనకోటి త్రయీ బృందంలో జరిగేది ఇది వరకు. ఏమిటంటే ప్రైమరీ స్కూల్ పిల్లలు సెలవుల కాలంలో త్రయీ బృందానికి వెళ్లేవారు. అక్కడ వారు కూర్చున్న ప్రదేశం చుట్టూ పెద్దలు కూడా కూర్చోవడానికి జంకేవారు. ఎందుకంటే ప్రైమరీ స్కూల్ వాళ్ళు ఎక్కడైనా వెళ్లి కూర్చుంటారు, అందరూ వచ్చి కూర్చుంటారు, పెద్దలు మొత్తం విద్యార్థులు పెద్దలు అందరూ వచ్చి కూర్చుంటారు. ప్రైమరీ స్కూల్ వాళ్ళు అలా లోపలికి వెళ్లి ఎవరి ఒడి ఖాళీగా ఉంటే వాళ్ళల్లో వెళ్ళి కూర్చుంటారు మొదటి లైన్లో. వాళ్ళు అక్కడుంటే మిగతా వాళ్ళు ఎందుకు జంకుతారు అనేది మనకి అనుభవం ద్వారా తెలుస్తుంది అనమాట. మామూలుగా ఏంటి, స్వామి త్రయీ బృందావనం లోపలికి వస్తారు, పిల్లల్ని చూడగానే స్వామికి ఉత్సాహం అనమాట. అడుగుతారు, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడుగుతారు స్వామి. వాళ్ళకి మొదటి నుంచే ఉన్న సమాధానం ఒక్కటే, స్వామి ఫ్రమ్ యువర్ లోటస్ ఫీట్ అంటారు. ఆ పక్కన ఎవరో పెద్ద ఆయన కూర్చుంటారు, ఆయన అడుగుతారు వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే, స్వామి మాది విశాఖపట్నం స్వామి అంటే, దున్నపోత చిన్నపిల్లాడు చూడు ఎంత చక్కని సమాధానం ఇచ్చాడు, నువ్వు ఉన్నావు బుద్ధి లేదు అని అంటారు. ఒకవేళ ఆయన గనక తెలివిగా ఆలోచించి స్వామి ఫ్రమ్ యువర్ లోటస్ ఫీట్ అంటే బుద్ధి లేదు, చిన్నపిల్లాడు ఇచ్చిన సమాధానాన్ని కాపీ కొడతావా, దున్నపోతా అంటారు. ఈ విధంగా ఏంటంటే భగవంతుడు ఈ చిలిపి చేష్ట ద్వారా మనకి ఏం నేర్పించాడంటే, ఎవరైతే భగవంతుణ్ణి నిష్కల్మషంగా ప్రేమిస్తారో భగవంతుడు ఎప్పుడు వారి పక్షాన్నే ఉంటాడు. అందులో పిల్లలు మీటి. అందుకనే స్వామి ఎప్పుడూ చెప్తూ ఉంటారు, అమాంగ్స్ట్ చిల్డ్రన్ ఐమ్ ఎ చైల్డ్, అమాంగ్స్ట్ మెన్ ఐమ్ ఎ మ్యాన్, అమాంగ్స్ట్ ఉమెన్ ఐమ్ ఎ ఉమెన్, అండ్ వెన్ అలోన్ ఐఎమ్ గాడ్ అని. ఈ విధంగా యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఈ అరేబియా రాజుల ప్రకటన అనేది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. దీని తర్వాత ఏం జరిగిందంటే, ఒకసారి ఒక వ్యక్తి జీసస్ దగ్గరికి వెళ్ళి అడిగాడు అనమాట, మాకు చాలామంది శత్రువులు ఉన్నారు, మేమేం చెయ్యాలి అంటారు. జీసస్ ఏం చెప్తాడు, నువ్వు ముందు అందరి మీద ప్రేమ అనేది పెంపొందించుకోవాలి, అందరిలో ఉన్న ఆత్మ ప్రేమ స్వరూపమే, కాబట్టి అందరి యందు నువ్వు ప్రేమ పెంచుకున్నప్పుడు ఇంకా శత్రుత్వం అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్తాడు జీసస్. అదే కృష్ణుడు గీతలో కూడా చెప్పాడు, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ అని. ఏ జీవి పట్ల మనకి ద్వేషం అనేది ఉండకూడదు. స్వామి కూడా ఏం చెప్పారు పద్యంలో, పరులు పరులు కాదు పరమాత్ములేనయా అని చెప్పారనమాట స్వామి. అందరి యందు ఇమిడి ఉన్నది ప్రేమతత్వం అని స్వామి గీతామోహన్ రామ్ గారికి ప్రసాదించిన ఒక చక్కని అనుభవం ద్వారా అర్థమవుతుంది. భరత్, ఇప్పుడు అనుభవాన్ని మా అందరితో పంచుకుంటావా?
3: అన్నయ్య, బృందావనంలో ఒకసారి సమ్మర్ కోర్స్ అప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, గీతామోహన్ రామ్ గారు ఇంకా కొంతమంది విద్యార్థులు ఉన్నారు. ఒకరోజు ఉదయం ఉపన్యాసం అప్పుడు స్వామి అహింస గురించి మాట్లాడారు. ఆ రోజు సాయంత్రం గీతామోహన్ రామ్ గారు వారి స్నేహితురాలు లాన్లో కూర్చుని ఆ ఉపన్యాసం గురించి చర్చించుకుంటున్నారు. అప్రయత్నంగా వాళ్ళకి తెలియకుండానే ఒక ఇన్వాలంటరీ యాక్షన్ లాగా గడ్డి పీకుతున్నారు. అది అక్కడతో అయిపోయింది. తర్వాత రోజు సుప్రభాత్ అని కొంచెం ఆలస్యంగా వెళ్లారనమాట గీతామోహన్ రామ్ గారు. చివరిలో కూర్చుని జ్యోతి మెడిటేషన్ చేస్తున్నారు. ఆమె కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ ఉంటే వెనకాల నుండి ఎవరో తట్టినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూశారు. వెనకాల స్వామి నిలబడి నాతో రా అని బయటకు తీసుకుని వెళ్లారు. బయట గార్డెన్కి తీసుకుని వెళ్లి, అవును నిన్న సాయంత్రం ఏం చేశారు అని అడిగారు. ఈవిడేమో భయపడుతూ, స్వామి నేను నా స్నేహితురాలు లాన్లో కూర్చుని మాట్లాడుకున్నాం స్వామి. ఆహా, ఏం మాట్లాడుకున్నారు అంటే, స్వామి మీ ఉపన్యాసం అహింస గురించి మాట్లాడుకున్నాం. ఆహా, అహింస గురించి మాట్లాడుకుంటూ మరి హింస ఎందుకు చేశారు అని ప్రశ్నించారు. వాళ్ళకి అర్థం కాక స్వామి ఏం చేశాము అని అడిగితే, మాట్లాడుకుంటూ గడ్డి పీకారు కదా, మరి ఆ గడ్డిలో కూడా జీవం ఉంది కదా అని చెప్పారు. హింస అంటే కేవలం ఒక వ్యక్తిని లేదా ఒక జీవిని హింసించడం మాత్రమే కాదు, ప్రతి జీవిలోని కూడా ప్రతి వస్తువుని కూడా ప్రేమించగలగడం నిజమైన అహింస అని స్వామి చెప్పారు.
1: అలాగే స్వామి కూడా చెప్తుండేవారు ఏమని, అహింస అనేది కేవలం మన చేతల్లోనే కాదు, మన మనోవాక్ కాయకర్మల్లో కూడా హింస అనేది రానప్పుడే అది నిజమైన అహింస అని స్వామి చెప్పేవారు. మన ఆలోచనల్లో కూడా మనం ఎవరికి ఎవరినైనా దూషించడం గాని ఎవరికైనా చేటు చేసే ఆలోచన గాని మనకు ఉండకూడదన్నమాట. అది దాని తర్వాత స్వామి మనకి ఎన్నో మంచి విషయాలు వారి బోధల ద్వారా మనందరికీ అందించారు. వారి ఉపన్యాసాల్లో ఒక్కొక్క పలుకు ఒక్కొక్క ఆణిముత్యం. వారి ఒక్కొక్క సందేశం ఒక్కొక్కరిని వేరువేరు విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఇదే విధంగా జీసస్ ను కూడా ఒక గుడిలో పూజారి చెప్పిన వాక్కులు ప్రభావితం చేశాయనేది ప్రతీతి. గణేష్ బ్రదర్, ఆ సంఘటన ఏంటో మాకు వివరిస్తారా?
4: ఒకనాడు పీటర్ మరియు మేరీ జీసస్ ని ఒక ఉత్సవానికి తీసుకువెళ్లారు. ఉన్నట్టుండి బాలయేసు వారి నుండి వేరుపడి గుంపులో కనిపించకుండా కలిసిపోయారు. తల్లిదండ్రులు ఎంత వెతికినా బాలయేసు గోచరించలేదు. కొంతసేపు గడిచిన తరువాత బాలయేసు తిరిగి వారి వద్దకు వచ్చారు. ఎక్కడికి వెళ్లావని ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులు తమ గారాల పట్టి అయిన బాలయేసుని ప్రశ్నించారు. అప్పుడు యేసు అక్కడ కనిపిస్తున్న దేవాలయంలో ఉన్న పూజారి యొక్క ప్రసంగానికి హాజరయ్యాను అని సమాధానం చెప్పారు. ఆ ప్రసంగంలో పూజారి యేసునుద్దేశించి, నీవే నిత్యమైన నిష్కల్మషమైన సత్యానివి, నిరంతరం ఈ భావాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పారు. ఈ వాక్యాలతో ప్రేరేపింపబడిన జీసస్ ఈ సత్యాన్ని అన్వేషించే ప్రయత్నంలో ఒక కొండ శిఖరాన్ని చేరుకుని ఆ శిఖరం మీద ఆసీనుడై ఈ నిత్య సత్యం గురించి చింతన చేసి తగినంత తపస్సు గావించారు.
3: జీసస్ ఆ వాక్యాన్ని అవలోకనం చేసుకుని దాన్ని ధ్యానిస్తూ నిధిధ్యాసంలో పెట్టి సాధన చేశాడు. ఆ కొండ మీంచి దిగి వచ్చి సముద్ర తీరం వైపు వెళ్లారు. అక్కడ కొంతమంది జాలర్లు విచారంగా కూర్చుని కనిపించారు. జీసస్ వాళ్ల దగ్గరికి వెళ్లి, ఏమైంది, ఎందుకు విచారంగా ఉన్నారు అందరూ అని ప్రశ్నించారు. అప్పుడు వారు, ఈరోజు మేము ఎంత ప్రయత్నించినా ఒక్క చేప కూడా లభించలేదు అని వాపోయారు. అప్పుడు జీసస్, చేపలు లేని సముద్రం అంటూ ఉంటుందా, నాతో రండి అని ఒక ప్రదేశానికి తీసుకుని వెళ్లి అక్కడ వల వేయమని ఆదేశించారు. జాలర్లు వల వేసి చేపలు పట్టారు. విషయం ఏమిటంటే ఆ రోజు ప్రతిరోజు కన్నా ఎక్కువ చేపలు లభించాయి. ఇంకా వివరంగా చెప్పాలి అంటే వారి దగ్గర ఉన్న వలలన్నీ చేపలతో నిండిపోయాయి. ఆ రోజు నుండి జీసస్ పట్ల అచంచలమైన విశ్వాసాన్ని కలిగి యేసుని దైవంగా వారు ఆరాధించారు.
1: ఆహా, ఈ ఘట్టాన్ని వింటుంటే నాకు భారతంలో ఒక అద్భుతమైన సన్నివేశం గుర్తొస్తుంది. పాండవులు ఒక యాగం చేద్దామని అనుకుంటారు, కానీ వారి దగ్గర తగినంత ద్రవ్యం ఉండదు, ధనం ఉండదు. అప్పుడు పాండవులకు అలవాటేంటి, ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళకి ముందు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి కృష్ణుడి దగ్గరికి వెళ్లి చెప్తారు, అయ్యా మేము ఇలాగేదో యాగం చేద్దాం అనుకుంటున్నాం కానీ మా దగ్గర ద్రవ్యం లేదు, డబ్బులు లేవంటే కృష్ణుడు చెప్తాడు, ఆ ఫలానా చోట మీరు వెళ్లి తవ్వండి, అక్కడ మీకు కావలసిన ద్రవ్యం దొరుకుతుంది అంటారు. అప్పుడు పాండవులు, ఏంటబ్బాయి ఇలా చెప్పేశాడు, ఇక్కడ నిజంగా ఉంటాయా లేదా అనే చిన్న అనుమానాన్ని కూడా తావివ్వకుండా వెంటనే వెళ్లి కృష్ణుడి మాటని శిరసావహిస్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఇంకా సువర్ణమయం అంతా, ఇంత తవ్వారో లేదో అంతంత బంగారం బయటపడుతుంది అనమాట వాళ్ళకి. వాళ్ళంతా వచ్చి కృష్ణుడిని అడుగుతారు, అయ్యా ఏమిటిది ఇంత బంగారం ఎలాగంటే, అప్పుడు ఎవరో ఒక మహారాజు ఒక పెద్ద యాగం చేశాడు, అందరికీ సువర్ణ దానం చేశాడు, బంగారం దానం చేశాడు, తిరిగి వచ్చేటప్పుడు బ్రాహ్మణులు ఏం చేశారు, మనకింత బంగారం ఎందుకు, పైగా చాలా బరువు ఇది, మనకు అక్కర్లేదని చెప్పి అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అవి క్రమేణా భూగర్భంలో కలిసిపోయాయి, అదే ఈనాడు ఇలా బయటకు వచ్చాయి అంటారు. ధర్మరాజుకు సందేశం వస్తుంది, ధర్మ సందేశం, ధర్మరాజు కదా, ఏమంటాడు, అయ్యో ఇది ఎవరితో ధనం కదా, మనం తీసుకుంటే తప్పు కదా అంటాడు. కృష్ణుడు అక్కడ కూడా ధర్మాన్ని బోధిస్తాడు, ఏమని, అది వాళ్ళు వాళ్ళంతటి వాళ్లే, వాళ్ళకు అక్కర్లేదని వదిలేసిన ధనం కాబట్టి దాన్ని మీరు తీసుకోవడం వల్ల ఏ హాని జరగదు, ఎలాంటి ధర్మ సంకటం లేదు అని చెప్తాడనమాట కృష్ణుడు. ఇలాంటి ఘట్టమే ఇప్పుడు మనకి ఏది అవసరమైతే స్వామి అది మనకిస్తారనేది ప్రతీతి. కానీ ముఖ్యంగా ఉదాహరణకు ఆలోచిస్తే ఒక జాలరి, మనం జాలరు ఉదాహరణనే తీసుకుందాం, ఒక జాలర్ల సంఘం ఒక ఊరు ఊరంతా స్వామి భక్తులుగా మారి స్వామి కోసం వారికి ఉన్న దురలవాట్లన్నీ వదిలేసుకుని స్వామినే వారి జీవనోపాధిగా తీసుకున్న వారిని, అంటే వాళ్ళు చేపలు వేటకి వెళ్లేవారు కానీ అందులో కూడా వాళ్ళు స్వామిని ఎలాగా తలుచుకుంటూ ఉండేవారు, స్వామి వాళ్ళకి ఎలాంటి మేలు చేశారనేది వారి నోటి నుండే విందాం.
5: అదే మార్కండి గ్రామానికి చెందిన మాదయ్య ఏమంటారో వినండి.
6: డైలీ బాంద్రికి వెళ్ళిపోతుంది, ఆరంచి అవుతున్నది డైలీ భజని. భజన అంటే ఒక కూర వంకాయలు అనుకుంటాను ఇది అయిపోవాలా అంటే భజన అంతా రోడ్ ఒక రోజు తల్లు ఇది క్లియర్ అయిపోవాలని మా ఇంట్లో చిన్న చిన్న పనులు ఒకప్పుడు పెద్ద పనులదల్లా అవి అయిపోనావు అవి క్లియర్.
7: ఏది ఒక పెద్ద పని అయింది చెప్పి నాకు
6: మొన్న జరిగింది అది అది ఒకసారి ఇంట్లో లేకుంటుంది ఫస్ట్ వసతి అయిపోయింది కదా అయితే మందిర మీద అందరు ఎవరిస్ట్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు వేసుకున్నారు అయితే ఇంట్లో లేవు పైసలు అది ఇంట్లో లేకపోతే వాళ్ళకి దానిలో సముద్ర మార్గాలుగా వెళ్తున్నాం వేరినేవు అయితే 10 గంటలు అయింది
7: రాత్రి 10 గంటలు
6: కాదు రాత్రి 10 గంటలు ఇంట్లో కదా కొద్ది తణుచుకుంటాం సోమ్కి తణుచుకుంటే అన్నది వాళ్ళకి వెళ్తున్నా లేరునేవు అది నాకు చెప్పాను అమ్మ వాళ్ళకి వెళ్తాం రేపు చేపలు కోరి ఆలకిచ్చిన అతను అది కాదు అది నాన్న అనుకున్నాను సోమ్కి మొక్కి ఎన్ని తొక్కినా 2 ఆటో లేచుకుంటాం 2 భాగాలు వేసేసుకుంటాం ఎన్ని కానే ఎంత 1 లక్ష కానీ 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ 4 లక్షలు కానీ ఎంత కానీ వెళ్తే ఆ తెల్లారి వెళ్తాడికి ఎవరికి ఏడు లేవు అది మేము ఒకరా ఇద్దరికి వెళ్తున్నాం కదా సముద్రం గాలి కొద్దిటికి వెళ్తాడికి ఒక్క రాపం కొట్టాము ఏటు లేవు రాపం కొడితే నన్ను ఇంజిన్ పట్టుకుంటున్నాను కదా అయితే నాకు బుర్ర టెన్షన్ అయిపోతుంది ఇటు నుంచి వచ్చేసుకున్నాను ఏటు సోమంతే నోపుకి వెళ్ళాను ఒక మంత్రం చదివేసాయి సాయిగత్రి చదివేసి మళ్ళీ ఇంజిన్ టార్ చేసి ఇనాగి ఎవరి మాట ఇన్ను దగ్గరికి ఇనాగి వెళ్తాడికి మొత్తం ఉట్టు రాంప కొడుతుంది కదా డైరెక్ట్ కొట్టిస్తాను ఒక రాంపం కొడితేడికి అందులో 50,000 రూపాయలు చేపలు 50,000 రూపాయలు చేపలు ఉంటే మురిసికి 5 సీలు పంచుకున్నాం.
7: మీరు ఎంతమంది వెళ్ళారు?
6: 10 మంది
7: మోటార్ బోట్లో
6: అయితే 50 అయితే అక్కడి నుంచే పసిలోని వచ్చాను ఎవరికి 5 సీలు వాళ్ళకి ఇచ్చాను అక్కడి నుంచి వచ్చిన తోవలే 2,500 అటిక్కి 2,500 ఇటిక్కి
7: అటిక్కి ఎవరికి ఇచ్చాము?
6: మందిరికి ఇచ్చాము సార్. 2,500 ఎంతకి నాకు కోరుకుంది మొన్న మొన్నే 2,500 జరిగింది సార్.
0: ఒకసారి గోవా యాత్రలో తుఫాన్ బారి నుండి బతికి బయటపడ్డాక శ్రీ నరసింహకు సేవ చేసే చోట స్వామి ఎప్పుడూ ఉంటారన్న నమ్మకం కలిగింది.
8: కొన్ని దినాలు పోయింది, మేము ఊరు కోల్పోయినప్పుడు గోవా వెళ్ళాం అందరం. అప్పుడు 7 పంటలు మందిరం గింపంట మనుషులు వెళ్ళాం గోవా. అప్పుడు బాల వికాస విధంగా ఉంటది, మా స్టూడెంట్ కురల్లాగా ఉంటాం అందరం. 15-16-17 సంవత్సరాల వయసులోటి వెళ్ళాం గోవా. గోవా వెళ్తే మేము ఒక బోటుకి వెళ్ళాం అందరం. సాయి అరణ్యసాలు ఒక బోటుకి వెళ్తే కొందరైనా ఇలా ఇది సాయిరం వెళ్ళాము. ఒక బోటుకి వెళ్ళే ఊర్లే అమ్మ నాన్నందరూ అంత సాయిరం సారం. అక్కడ కోల్పోతే మాసం తినుకొని గుడ్డలు తినుకుని పోతారు. మేము అక్కడికి వెళ్ళినంటే పోస్ట్ బ్యాగులు ఉంచాము, స్నానం చేసాము. ఒక వాళ్ళకి పత్రం దగ్గరికి వెళ్ళి మాకు మురిసి అందజేశాడు. సోము పూట పెట్టి, స్వామి ఈరోజు మా అమ్మా నాన్నకి అందరు ఇడిచిపెట్టి నీ భజన మండలం ఇడిచిపెట్టి ఈరోజు ఈ తెలియని ప్రవంతంలో పారొచ్చాము. ఇక్కడే నువ్వే మాకు దిక్కి, ఈ ఎంట జంట గంట నువ్వే ఉండాలని స్వామికి చాలా బాగా ప్రార్థన చేశాము. గాయత్రీలు చదివాము. ఈ చాలా రకాలు అంటే మాకు ఎన్ని ఉన్నావో హృదయంలో అన్ని పెట్టాము స్వామికి. అక్కడ ఒక మందిరం అంతే చిన్న ఇళ్ళకి పెట్టి స్వామి పుంచుకున్నాము మందిరం పూజ గదిలో. లోపకొల్పాం 3 మాసాల తర్వాత 4వ మాసంలో తుఫాను తగిలింది. ఒక బోట్లో ఉన్నాం మేము, అందులో చేప లోడ్ చేసినాం సూర అంతే ఇలా సోఫా చేప ఒక పట్టణంలో వేసినాం లోడ్. దానిలో ఐసు పట్టణంలో ఉంటుంది 10-12 మంది ఉన్నాం బోట్లో. తుఫాను తగిలిపోయింది మాకు తేలదు. మీద ఉండి మంత్రాలు నేర్చుకుంటున్నాం, సాయిగతిలు నేర్చుకుంటున్నాం, భజన పాటలు నేర్చుకుంటున్నాం. అయితే ఏంటి ఇంక రా వీళ్ళు ఒక ఎవరిసవాళ్ళు ఏంటి మీద గులుగులు అవుతున్నాడు. తుఫాను తగిలిపోయింది బోటు అసలు మునిగిపోద్దు మునిగి కదా దాండను సజ్జ చేసుకుంటున్నాడు. అయితే అది వచ్చాడు చెప్పలేరు రేడీ కింద దిగండి రా బోటు తుఫాను తగిలి ఉంది. తుఫాను తగిలిందని గబ్బగోబంతం తీపి చూసాం. భగవాన్ బాబా స్వామి ఈరోజు మేము ఎనగ బతికితాం. ఈరోజు మేము 10 ముగ్గురు పోతే ఒక మందిరము ఎంతో 100 మంది పోయిందంటే అంత ముందు అంటే లక్ష్యం అయితే 1 గంటలు మేము ముందుంటాము. అన్న వ్యక్తులు ఈరోజు పోతే ఏమో నువ్వే ఉన్నావు అని మాకు చాలా ప్రతమైన భయం. కానీ స్వామి నువ్వు ఉన్నావు అంతనాము అని సట్టలు తీసాం. ఒక ప్యాంట్ ఉన్నది ఒక కట్టలో కోసుకున్నాం, లోడింగ్ కట్టుకున్నాం. ఒకవేళ బోటు తిరబడిపోతే ఈదనానికి ఇలా కట్టుకుని ఒక ఒడ్డున సైడ్ లో ఉన్నాం. సైడ్ లో ఉండి ఇలా వెళ్తున్నది బోటు. వర్షము గాలి మురుములు భగవన్ బాబా సాయి తిరబడితే సాయి సాయి సాయి మనకి నీట్ గా అవుతున్నది. తిరబడితే సాయి సాయి అలాగా రాత్రి 10 నుండి తెల్లవారి 4 గంటల వరకు అది ఒకటే సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ అనుకోని అడుగు వచ్చి మాత్తు కొల్లగా 3-4 బోట్లు మునిగిపోయాయి. వాళ్ళు ఏమయ్యారో తెలియదు. ఒకరి సహకారం వెళ్తామంటే లేదు అన్న స్థితిలో ఉంది. భగవాన్ బాబా ఆ రోజు మేము అనుకున్నాం, ఇప్పుడు మనం వెళ్ళంటే కులమంత వాళ్ళకి మళ్ళీ పుట్టపర్తి ఈ సత్యసాయి అరగ్నిస్కి వెళ్ళి మళ్ళీ సేవ చేస్తున్నాం, మనం బాగుండాలని. ఒక్క మురిసికైనా ఏమైనా జబ్బు కానీ జ్వరం కానీ దెబ్బ కానీ ఎటువంటి వైద్యం లేవంట మళ్ళీ సుపూర్తగా మనం ఇంటికి వచ్చినాం.
1: ఆహా, ఇంత అద్భుతమైన అనుభవం విన్న తర్వాత స్వామి మాటలు గుర్తొస్తున్నాయి. స్వామి ఎన్నోసార్లు బల్లగుద్ది మరీ చెప్పేవారు, నమ్మక చెడినవాడు ఉంటాడు గాని నమ్మి చెడినవాడు లేడు లేడు లేడు అని చెప్పి. ఇందాకల భరత్ గీతామోహన్ రామ్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడే జరిగిన ఇంకో సంఘటన నాకు స్ఫురణకొచ్చింది. అక్కడ ఏం జరుగుతుందంటే, స్వామి ఆవిడ బయటికి తీసుకెళ్లి యాక్చువల్ గా ఒక పూల పొద దగ్గర నుంచోబెడతారు, ఒక రోజా చెట్టు దగ్గర. అప్పుడు స్వామి అంటారు, అందరిలోనూ పరమాత్మ ఉన్నాడని చెప్పి అక్కడ అప్పుడే అరవిచ్చుకున్న రోజా ఒకటి ఉంటుంది, అరవిచ్చుకున్నది. స్వామి దాన్ని ఇలా ముట్టుకుంటారు, వారి కళ్ల ముందే గీతారా. ఆహా, ఇంత అద్భుతమైన అనుభవం విన్న తర్వాత స్వామి మాటలు గుర్తొస్తున్నాయి. స్వామి ఎన్నోసార్లు బల్లగుద్ది మరీ చెప్పేవారు, నమ్మక చెడినవాడు ఉంటాడు గాని

0: అరవిచ్చుకున్నది. స్వామి దాన్నిలా ముట్టుకుంటారు. వారి కళ్ల ముందే గీతామోహన్ రామ్ గారి కళ్ల ముందు అది ఒక పూర్తి పుష్పంగా విచ్చుకుంటుందన్నమాట. అప్పుడు స్వామి చెప్తారు, చూసావా అదే ప్రేమతత్వం అంటారని. కానీ గీత గారు కన్విన్స్ అవ్వలేదు. ఆవిడేమంటారు, స్వామి మీరంటే భగవంతుడు అంటే కాదు కాదు, అందరిలోనున్న ప్రేమతత్వం ఒక్కటే అని చెప్పి ఆవిడ చేయి పట్టుకుని ఇంకో అరవిచ్చిన రోజా పువ్వు మీద ఇలా ముట్టిస్తారు ఆవిడ్ని. అది కూడా పూర్తిగా విచ్చుకున్న రోజా పువ్వుగా మారుతుందన్నమాట. దీని ద్వారా స్వామి అత్యంత ఉత్కృష్టమైన సందేశం ఏమిటి, అందరి అందున్న పరమాత్మ ఒకటే ప్రేమస్వరూపమే అనేది ఇంత చక్కని అనుభవం ద్వారా అందరికీ అర్థమయ్యేలా ఆవిడికి ప్రసాదించారన్నమాట. భగవంతుడు కరుణామూర్తి, ఆపద్బాంధవుడు, నమ్మిన వారికి ఆయనే దిక్కు, భక్తులంటే అమితమైన ప్రేమ. కేవలం తన్ని ప్రేమించేవారిని మాత్రమే కాదు, తన్ని ద్వేషించేవారిని కూడా బేషరతుగా ప్రేమించగలగడం ఆ ప్రేమమూర్తిగా సాధ్యం. ఎందుకంటే భగవంతుడి ప్రేమ దేశ కాల పరిస్థితులు బట్టి మారేది కాదు. ఎలాగైతే సూర్యుడి కిరణాలు అందరినీ స్పృశించి నులివెచ్చని అనుభూతిని కలగజేస్తాయో, అదేవిధంగా భగవంతుని ప్రేమ కూడా అందరి జీవితాన్ని స్పృశించి పులకరింపజేస్తుంది. ఎట్టి పరిస్థితులనైనా సరే భగవంతుడు ప్రేమని వెదజల్లుతూనే ఉంటాడు. వివేక్ బ్రదర్, యేసుక్రీస్తు తనకు శిలువ వేసే సమయంలో అలాంటి సమయంలో కూడా సమతుల్యతతో వ్యవహరిస్తూ తన పరిస్థితిని చూడలేక తల్లడిల్లిపోతున్న మేరీమాతని ఎలా ఓదార్చాడో మాతో పంచుకుంటారా?
1: సైరామ్ అరుణ్, ఆ సందర్భంలో మేరీమాత యేసుప్రభువు వద్దకు వచ్చి కన్నీరు కార్చింది. అప్పుడు తల్లిని ఓదారుస్తూ, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఈ శరీరం ఒక నీటిబుడగ లాంటిది, వీరికి ఇష్టం వచ్చినట్లు చేసుకోని, వీరంతా నన్ను హతమారుస్తారని నీవు అనుకుంటున్నావా? నిజానికి నాకు మరణం లేదు, నన్ను ఎవరూ చంపలేరు. అప్పుడు మేరీమాత, నాయనా నీవు నా పుత్రుడవి కావా అని అడుగగా యేసుప్రభు, అవునమ్మా భౌతిక స్థాయిలో నేను నీ కుమారుడనే, అందులో సందేహమే లేదు, కాని నిజానికి నేను నేనే, మీరంతా నా పిల్లలు, అందరూ పరమాత్మ స్వరూపులే అని అన్నారు.
0: ఆహా, ఈ ఘట్టం వింటుంటే స్వామి జీవితంలో కూడా ఇలాగే ఒక ఘట్టం జరిగింది, అది ఇప్పుడు స్ఫురణకొస్తుంది. స్వామి కొంచెం మధ్య వయస్కుడుగా ఉన్నప్పుడు ఏం జరిగేదంటే, స్వామికి ఎంతమంది అయితే భక్తులు పెరిగిపోతున్నారో ఒకవైపు అంతేమంది ఈర్ష్యతో రగిలిపోతున్నారన్నమాట స్వామి మీద. ఒక కుటుంబం వారికి స్వామి అంటే అస్సలు గిట్టేది కాదు. వాళ్ళు ఒక పథకం ఆలోచించి సర్వాంతర్యామిని ఎలాగైనా వారి యొక్క వారిని హాని చేయాలని సంకల్పించి స్వామికి ఒక పథకం పన్నారు. వాళ్ళు ఏం చేశారంటే విషపు వడలు వండారు. వాళ్ళ ఇంట్లో విషపు వడలు వండి ఆ రోజు స్వామిని వారి ఇంటికి భోజనానికి ఆహ్వానించారనమాట. స్వామికి అన్నీ తెలుసు, అదే స్వామిలో ఉన్న అద్భుతమైన విషయం. ఏంటి, స్వామికి అన్నీ తెలుసు కానీ ఏమీ తెలియనట్టు ఉంటారు. మనమేమనుకుంటాం, మనకేమీ తెలియకపోయినా సరే అన్నీ తెలిసినట్టు ఉంటాం, కానీ స్వామికి అన్నీ తెలుసు, ఏమీ తెలియనట్టు ఉంటారు. స్వామి కూడా వాళ్ళు భోజనానికి రమ్మంటే ఆ అని సరే వెళ్దామని వచ్చారు స్వామి. వాళ్ళంతా లోపల ఆనందిస్తున్నారు. ఇప్పుడు స్వామి విషపు వడలు తింటారు, స్వామికి ఏదో హాని కలుగుతుంది అని. స్వామి ఏం లేదు, అలా విషపు వడలు తిన్నారు అంతే, ఆయన అలాగే ఉన్నారు. ఆయనలో ఎలాంటి వ్యాధి యొక్క లక్షణాలు ఏం కనిపించలేదు. అరగంటలో ఆ వడలన్నీ బయటికి కక్కేశారనమాట. విషం ఆయన మీద ఏ ప్రభావం చూపించలేదు. ఈసారి వాళ్ళకి స్వామి ఒక పాఠం నేర్పిద్దాం అనుకున్నారు. ఏంటి, నన్నేమీ చెయ్యలేరు అని. వాళ్ళు ఏం చేశారు, సరే వాళ్ళు నేర్చుకున్నారో లేదో అనేది తర్వాత విషయం, కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్వామి అలాంటి వారన్నమాట. స్వామి వారిని ద్వేషించే వారిని కూడా ప్రేమించగలగ ప్రేమమూర్తి. మళ్ళీ ఇంకోసారి స్వామిని వారు అలాగే పిలిచారు భోజనానికి. అప్పుడు స్వామి వారికి ప్రత్యేకించి చెప్పారు, మీరేమీ అలాంటి విషపు వడలేం వండక్కర్లేదు, మామూలు వడలు వండండి, నేను వచ్చి తింటానని చెప్పారనమాట స్వామి. అదేవిధంగా మనల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించడం అనేది ఎవరికి సాధ్యం? ఎవరైతే మనందరిలో ఉన్న ప్రేమతత్వాన్ని గుర్తించారో వారికి అది సాధ్యం అనమాట. మన జీవితాల్లో మనకి నిత్యం ఎన్నో కోరికలు ఉంటాయి, నిజమే. వాటన్నిటినీ తీర్చమనని మనం స్వామిని కూడా ప్రార్థిస్తూ ఉంటాం. స్వామి కొన్నిటిని అవుట్రైట్ నెరవేర్చేస్తారు, ఆ తీసుకో అని. కానీ కొన్నిటికి స్వామి ఏం చేస్తారు, జీవితంలో మనకు కొన్ని లక్ష్యాలు ఉన్నప్పుడు స్వామి ఏం చేస్తారంటే ఆ లక్ష్యాన్ని మనకి చూపించకపోయినా

0: సరే దాని దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేది మాత్రం మనకి స్పష్టమయ్యేటట్టు చూపిస్తారన్నమాట. ఈ విధంగా యేసుక్రీస్తు జీవితంలో కూడా ఒక ఘటన ఉంది. భరత్ ఇప్పుడు మనని పంచుకుంటారు.
1: అన్నయ్య, ఒకసారి ఈ జాలర్లందరూ చేపలు పట్టి తీరానికి వచ్చినప్పుడు ఒకనొక భిక్షగాడు వచ్చి ఆకలి వేస్తుంది, ఏమైనా ఇవ్వమని అడిగితే పీటర్ చేప తీసి ఇవ్వబోతాడు. జీసస్ ఆపి, నువ్వు ఈరోజు చేప ఇస్తే ఈరోజుటి ఆకలి మాత్రమే తీర్చినవాడు అవుతావు, వాడికి చేపలు ఎలా పట్టుకోవాలో నేర్పించు, వాడికి ఒక జీవనోపాధిని కల్పించిన వాడు అవుతావు, వాడికి ఆకలి అనేది లేని స్థితికి తీసుకుని వెళతావు, ఆకలి ఉన్నా దాన్ని ఎలా తీర్చుకోవాలో నేర్పుతావు అని చెప్పి జీసస్ చెబుతారు.
0: ఇది వింటుంటే స్వామి మనకి ఎప్పుడు చెప్తుంటారు, మీన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎండ్స్ అని. ఇప్పుడు అతను ఏంటంటే, ఒకవేళ అతను ఆ చేప ఆ రోజుకి తిన్నా సరే, లేకపోతే చేపలు తనంతట తాను పట్టుకుని తిన్నా సరే, అతనికి ఆకలి అనేది తీరుతుంది ఖచ్చితంగా. కానీ అక్కడేంటి, అతను ఆకలిని ఎలా తీర్చుకున్నాడు? వేరొకళ్ళ దయ వల్ల తీర్చుకున్నారా, వేరొకళ్ళ జాలి వల్ల తీర్చుకున్నారా, లేకపోతే తన స్వయం కృషి ద్వారా తీర్చుకున్నాడా అనేది ఒక విషయం. ఇప్పుడు మన పిల్లలందరికీ ఇక్కడ ఉన్నప్పుడు, ముఖ్యంగా హాస్టల్లో ఉన్నప్పుడు, ఆకలిలో ఉన్నవాడికి ఆహారం ఎంత ముఖ్యమో ఇక్కడ ఒక విద్యార్థి జీవితంలో ప్రతి విద్యార్థికి స్వామి అంతే ముఖ్యం అన్నమాట. స్వామి యొక్క ప్రేమ కోసం పిల్లలు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. స్వామి చెప్తుంటారు, పిల్లలు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటారని. ఇలాంటి సమయంలో స్వామి ఒక విద్యార్థికి ఒక గుణపాఠం ఎలా నేర్పించారు, మీన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎండ్స్ అని, అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక పూర్వ విద్యార్థి అప్పట్లో చదువుకునేటప్పుడు అతనికి స్వామి అంటే అమితమైన ప్రేమ. అతనికి ఉన్న ఒక ముఖ్యమైన ఎయిమ్ ఏంటంటే, నాకు స్వామి దర్శనానికి ఫస్ట్ కూర్చోవాలి, నాకు స్వామి కావాలి ఫస్ట్. అతను దీనికోసం ఏం చేసేవాడు, లాస్ట్ పీరియడ్ అనేది అటెండ్ అవ్వకుండా మందిరంకి వెళ్ళి కూర్చున్నవాడు. అప్పట్లో స్వామి రెండింటికి దర్శనానికి వచ్చేవాడు. కాలేజ్ 2:30 పూర్తి అయ్యేది. అతను లాస్ట్ పీరియడ్కి వెళ్లకుండా మందిరంకి వెళ్లి అక్కడ కూర్చునేవాడు అనమాట. స్వామి కూడా ఏమెరగనట్టు వచ్చి అలా అతనితో మాట్లాడేవారు. అప్పట్లో దాన్ని ఫామ్ అనేవారు అనమాట. సో అతను ఒక ఫామ్ బాయ్లా తయారయ్యాడు. అప్పుడు వార్డెన్ అనుకుంటున్నారు, వార్డెన్ ఏమనుకుంటున్నారు, అయ్యో ఈ అబ్బాయి ఇలా వెళ్తున్నాడు, ఇతనికి పోనీ, ఇతనికి ఏమైనా చెప్దామంటే స్వామి కూడా ఇతనితో మాట్లాడుతున్నారు, స్వామి ఎలాగైనా ఒక అవకాశం ఇవ్వాలి, ఇతనికి క్రమశిక్షణ గురించి ఒక గుణపాఠాన్ని నేర్పాలి అని వార్డెన్ అనుకుంటున్నారు. ఒకరోజు ఏం జరిగింది, స్వామి వార్డెన్ ని ఇంటర్వ్యూ రూమ్ లోపలికి పిలిచారు. పిలిచి అడిగారు, ఆ అబ్బాయి ఎందుకు అలా తొందరగా వస్తున్నాడు అని. అప్పుడు వార్డెన్ జరిగిందంతా చెప్పేశాడు అనమాట. వార్డెన్ జరిగిందంతా చెప్పేసిన తర్వాత అప్పుడు వార్డెన్ సార్ కనిపించింది, స్వామి మనకు ఒక అవకాశం ఇచ్చారని చెప్పి ఆ అబ్బాయిని అతని ఛాంబర్కి పిలిపించుకుని, ఇదిగో నువ్వు ఇలా వెళ్తున్నావు, స్వామి పసిగట్టారు, స్వామి ఇలా నాకు చెప్పారు, నువ్వు స్వామి కావాలనుకోవడం తప్పు కాదు, కానీ దానికోసం నువ్వు తీసుకున్న రూట్ మంచిది కాదు, ఇన్నాళ్ళు నువ్వు మన డిసిప్లిన్ ని అధిగమించావు, యు బ్రోక్ ద రూల్స్ అని చెప్పి నీకు పనిష్మెంట్ ఇస్తున్నాను, ఇన్నాళ్ళు నువ్వు చేసిన దానికి పనిష్మెంట్ గా ఇక నుంచి నువ్వు దర్శన్కి వెళ్లేటప్పుడు అందరికన్నా చివర వెళ్లాలి, లాస్ట్ లైన్ లో వెళ్లాలి అని పనిష్మెంట్ ఇచ్చారు వార్డెన్. ఒక 20-25 రోజులు ఇలా చేసిన తర్వాత అబ్బాయికి స్వామికి దూరం అయిపోతున్నాననే ఒక బాధ అతన్ని కలిచి వేసిందనమాట. అప్పుడు ఆ అబ్బాయి ఇంకా తట్టుకోలేక ఏం చేశాడు, ఒక విధానం ఆలోచించాడు. స్వామి దర్శనానికి తొందరగా వెళ్లడానికి టీ స్నాక్స్ అనేవి ముట్టుకోలేదు. మామూలుగా ఏంటి, పిల్లలు కాలేజ్ నుంచి వెళ్లిన తర్వాత టీ స్నాక్స్ అనేవి ఇస్తారు హాస్టల్లో, తర్వాత వాళ్ళు స్నానం చేసి దర్శన లైన్లో వచ్చి నిలబడతారు. ఈ అబ్బాయి ఏంటి, టీ స్నాక్స్ తీసుకుంటే స్వామి దర్శనానికి నేను లేట్ అయిపోతాను, నేను ముందు లైన్లో కూర్చోవాలంటే నేను టీ స్నాక్స్ వదిలేస్తున్నా స్వామి కోసం అని చెప్పి కాలేజ్ వదలగానే వెంటనే వచ్చి స్నానం చేసి దర్శన లైన్లో నుంచునేవాడు. మొదటి లైన్ కాకపోయినా సరే 3-4 లైన్ 3rd-4th లైన్ వచ్చేదనమాట. సో ఒక రోజు ఏం జరిగింది, స్వామి అలా దర్శనంకి వచ్చి ఆ అబ్బాయిని ఇంటర్వ్యూ రూమ్ లోపలికి పిలిచారు. ఇంటర్వ్యూ రూమ్ లోపలికి వెళ్లిన తర్వాత స్వామి అడిగారు, ఏంటి విశేషాలంటే, ఇంకా అబ్బాయి ఆ బాధను తట్టుకోలేక ఏడ్చేశాడనమాట. అక్కడే ఇన్నాళ్ల తర్వాత స్వామి మాట్లాడుతున్నారనే ఆనందం ఒకవైపు, ఇన్నాళ్ళు స్వామికి దూరంగా ఉన్నాననే బాధ ఒకవైపు. అప్పుడేం జరిగింది, స్వామి చెప్పారనమాట, భగవంతుణ్ణి సాధించాలంటే నువ్వు ఒక సాధన చెయ్యాలి, ఈ 25 రోజుల పాటు నువ్వు చేసిన సాధన నాకు నచ్చింది, నన్ను మెప్పించావు, అందుకే ప్రతిఫలంగా ఈరోజు నీతో ఇలా మాట్లాడుతున్నాను, ఇలా జరగాలి, అందుకే మీన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎండ్స్ అని స్వామి ఇప్పుడు చెప్తుంటారనమాట. కాబట్టి మనం భగవంతుడి గురించి కోరుకోవడం ఒక ఎత్తు, ఆయన్ని ఎలా పొందాలి అనేది తెలుసుకోవడం ఒక ఎత్తు. స్వామి ఎప్పుడు ఆ రెండో మార్గం చూపిస్తారన్నమాట. ఇదిగో నువ్వు భగవంతుడు కావాలంటే నువ్వు ఈ మార్గం ద్వారా వెళ్తే నీకు భగవంతుడు వస్తారని చెప్తారు. ఆ మార్గంలో మనం కృషి చేయడం మన కర్తవ్యం. ఇదే విధంగా స్వామి యేసుక్రీస్తు యొక్క జీవితం గురించి ఎన్నో మాటలు చెప్పారు. అందులో ముఖ్యంగా స్వామి యేసుక్రీస్తు యొక్క జీవితం నుండి విద్యార్థులు ఏం నేర్చుకోవచ్చు అనేది చెప్పిన దాని గురించి సాయిచంద్ బ్రదర్ ఇప్పుడు మనతో కొంచెం పంచుకుంటారు.
2: స్వామి తన ఉపన్యాసాల్లో అరుణ్ చెప్పినట్టు విద్యార్థులకే కాకుండా మొత్తం మానవాళ అంతటికీ అది ఒక సమాచారంగా, ఒక జవాబు కింద స్వామి ఈ విధంగా చెప్తారు. హిందువులు హిందూ పండుగలు వేడుకగా జరుపుకుంటారు, ముస్లింలు ముస్లిం మతస్థులు ముస్లిం పండుగలు ఘనంగా జరుపుకుంటారు. కానీ మన ప్రశాంతి నిలయంలో అన్ని మతాల వారు అన్ని పండుగలు ఒకే రీతిలో వేడుకగా జరుపుకుంటారు. మరి అదేవిధంగా ఈరోజు ఉదయం కూడా మనం 6 గంటల నుండి క్యారల్స్ చాలా సంతోషంగా ఉత్సాహంతో పాడుకున్నాం.
0: ఆహా, ఇది వినగానే మనం ఎంత అదృష్టవంతులో మనకు అర్థమవుతుంది. స్వామి చెప్తూ ఉంటారు, మీరు ఇంకా బయట ఎక్కడైనా వెళ్ళినా సరే హిందువుల పండుగల్లో మిగతా వాళ్ళు పాల్పంచుకోరు, క్రిస్టియన్ల పండుగలో మిగతా వాళ్ళు పాల్పంచుకోరు, కేవలం ప్రశాంతి నిలయంలోనే. స్వామి చెప్తారు కేవలం ప్రశాంతి నిలయంలోనే అన్ని మతాలు అన్ని కులాలు కుల మత జాతి భేదం లేకుండా ఏ పండుగకైనా సరే అందరూ కలిసి వచ్చి సంబరాలు చేసుకునే స్థలం కేవలం ప్రశాంతి నిలయమే అని. మరి అలాంటి ప్రశాంతి నిలయంలో స్వామి సన్నిధిలో మరల ఈ క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకోవడం మన పూర్వజన్మ సుకృతం అనేది నిజం. చివరగా ఈ అవకాశాన్ని అందించిన స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం.
2: సాయిరాం.
3: విన్నారు కదా స్వామివారి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థల విద్యార్థులు అందించినటువంటి ఈ చర్చను. దీని ద్వారా యేసుక్రీస్తు యొక్క ప్రేమతత్వం, స్వామి యొక్క గుణగణాల గురించి మనం భక్తుల అనుభవాల ద్వారా, స్వామి జీవితం ద్వారా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేశాం. మరి స్వామి ఎప్పుడు అంటారు, అసలైన క్రిస్మస్ ప్రశాంతి నిలయంలో జరుగుతుందని నొక్కి ఒక్కానించి తమ దివ్యోపన్యాసాల్లో చెప్పిన ఎన్నో జ్ఞాపకాలు మనకి ఉన్నాయి. ఈనాడు ఇంతటితో ఈ మొదటి కార్యక్రమాన్ని సమాప్తం చేస్తూ కొద్దిసేపట్లో మనం రెండవ కార్యక్రమానికి వెళ్లబోతున్నాం. అదేంటంటే చివరగా మన విద్యార్థి సోదరులు అందించినటువంటి హాస్టల్లో జరిగిన ఆ అనుభవం మనకెన్నో తీపి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ఎందుకంటే ఈనాడు December 25 1981 స్వామి సీనియర్ బాయ్స్ హాస్టల్ని ఇనాగ్రేట్ చేసిన పవిత్రమైన రోజు. ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో అది వెలుగును నింపిన వైనాలు మనకి జ్ఞప్తికి తెస్తాయి. మరి అవి గుర్తు తెచ్చుకుంటే స్వామి యొక్క ప్రేమతత్వం ఎంత అద్భుతంగా ఉంటుందో అది ఒక మనం అనుభవిస్తేనే గాని తెలుసుకోలేని విషయం అది. ఈనాడు రెండవ కార్యక్రమంగా అది మీకు అందించబోతున్నాం. అంతకుముందు ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ క్యారల్స్ హైదరాబాద్ బాల వికాస్ పిల్లలు అందించినటువంటి ఈ పాటలను ఇప్పుడు విందాం. సాయిరాం.

0: ఓం శ్రీ సాయిరాం. తిరిగి రేడియో సాయి శ్రోతలందరికీ మరొక మారు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈనాటి రెండో అంశమైనటువంటి హాస్టల్ యానివర్సరీ విశేషాన్ని పునస్కరించుకుని మనం హాస్టల్ విద్యార్థులతో, హాస్టల్లో జీవితం గడిపినటువంటి కొంతమంది పూర్వ విద్యార్థులతో, అధ్యాపకులతో ఇప్పుడు మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకుందాం. స్వామి అందించినటువంటి ఈ మధుర స్మృతులు హాస్టల్లో మనసులో ఒక చిరస్మరణీయమైనటువంటి ముద్రగా మనందరికీ మిగిలిపోతాయి. ఈనాడు మనతో పాటు ముచ్చటించడానికి శ్రీ కేజే శ్రీనివాస్ ఎంబీఏ డిపార్ట్మెంట్లో ప్రస్తుతం తను రీసెర్చ్ స్కాలర్గా తమ సేవలను అందిస్తున్నారు. సాయిరాం కేజే.
1: సాయిరాం గణేష్.
0: మరి హాస్టల్లో మన స్వామి అందించినటువంటి ఈ బ్యూటిఫుల్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్ గురించి మనం మాట్లాడుకోవడానికి నువ్వు ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా సంతోషం. తనతో పాటు మన సాయిచంద్ బ్రదర్, ప్రస్తుతం ఎంటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు తను. సాయిరాం సాయిచంద్.
1: సాయిరాం బ్రదర్.
0: మీ ఇద్దరు కూడా మాకు, మా శ్రోతలందరికీ హాస్టల్ గురించి ఒక బర్డ్స్ ఐ వ్యూ లాగా అందించడానికి వచ్చినందుకు చాలా సంతోషం. అండ్ మీ అనుభవాలు కూడా హాస్టల్లో ఏం జరుగుతుంది, ఆ పవిత్రమైన ప్రదేశం గురించి, దాంట్లో జరిగేటటువంటి అనుభవాల గురించి పంచుకోవడానికి వచ్చినందుకు చాలా సంతోషం. ముందుగా శ్రీనివాస్
1: చెప్పండి,
0: మీరు మన హాస్టల్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు అండ్ ఏ కోర్స్ కి మీరు జాయిన్ అయ్యారు, మొట్టమొదటి అనుభవం మీకు హాస్టల్లో ఏ విధంగా జరిగింది అది చెప్తారా?
1: హాస్టల్లో నేను 2013లో జాయిన్ అయ్యాను నా ఎంబీఏకి, ఎంబీఏ కోర్స్ వరకు. తర్వాత ఇప్పుడు పిహెచ్డి చేస్తాను ఎంబీఏ అయిపోయిన తర్వాత. హాస్టల్ అంటే మొదటిగా ఏం గుర్తొస్తుందంటే, ఒక ఫస్ట్ వెళ్ళగానే ఒక ట్యాగ్ లైన్ ఉంటుందన్నమాట, ఏంటంటే హాస్టల్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ వన్ లివ్స్ ఫర్ అనదర్ అండ్ ఆల్ లివ్ ఫర్ గాడ్. అంటే ఏంటంటే ఒకరికి ఒకరిగా కలిసి ఉంటాం, అందరూ కలిసి భగవంతుడి గురించి జీవించేస్తామని అదో ట్యాగ్ లైన్ హాస్టల్ కి. షార్ట్ గా చెప్పాలంటే అదొక ట్యాగ్ లైన్. మొట్టమొదటి అనుభవం అంటే ఎలా ఉంటుందంటే, ఇంతకు ముందు కూడా నేను హాస్టల్లో ఒక కొద్ది రోజులు ఉన్నాను. అక్కడ ఎలా ఉండేదంటే, వచ్చావా పని చూసుకున్నావా ఉన్నావా వెళ్ళిపోయావా అంతే. కానీ ఇక్కడికి వచ్చేసరికి పరిస్థితులు చాలా వేరేగా ఉండేవి. ఇక్కడికి వచ్చాను, అందరూ అందరినీ పలకరించుకునేవారు. ఫస్ట్ మొదటిగా ఏంటంటే, హాస్టల్లో జాయిన్ అవ్వగానే ఎక్కడైనా సీనియర్స్ ర్యాగింగ్ చేస్తారు. ఇక్కడ రివర్స్ లో ఉంటుంది, ఏంటంటే జాయిన్ అవ్వగానే సీనియర్స్ వచ్చి మన లగేజ్ తీసుకొని రూమ్ తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్లి, ఇది నీ కబర్డ్, ఇక్కడ సరిగ్గా ఉండు, నీకేనా ఇబ్బంది అయితే మాకు చెప్పు, భయపడొద్దు అని చాలా ప్రేమపూర్వకంగా చెప్తారు. అది చాలా కొత్తగా అనిపించింది, ఇదేంటి సీనియర్స్ అంటే ఎక్కడ చూసా భయపడతాం, ఇక్కడేంటి వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం ఏంటి, వెళ్ళి వచ్చి రాగానే ఇంకా ఏదో వాళ్ళు మేము ఏదో కొన్ని ఏళ్లుగా తెలిసినట్టు రిసీవ్ చేసుకుంటారు. మొహం తప్ప పేరు ఏమీ తెలీదు,
0: పరిచయస్తులాగా ఉంటారు.
2: అదే స్వామి ఒక ఇంకో కొటేషన్ లో చెప్తారు, బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: సో ఆ రకంగా మొత్తం నేనేంటో ఇదేంటి ఇలా విచిత్రంగా అనుకున్నాను. అయితే జాయిన్ అయిన కొన్నాళ్ళకి ఏమైందంటే, కొంచెం ప్లేస్ మారడం వల్ల ఏంటో దగ్గు జలుబు కొంచెం వచ్చింది. అయితే మొదటిసారిగా ఒక రెండు రోజులు కంటిన్యూ గా తుమ్ముతూ ఉంటే ఏమైంది అనుకుని అందరూ వచ్చేసారు. నేనేమైందని, నేను వాళ్ళ వైపు వాళ్ళు నా వైపు చూస్తూ ఉన్నారు. వాళ్ళు నన్ను అడుగుతాను, ఎందుకు తుమ్ముతున్నావు అని అడిగారు. నేను ఊరికే దగ్గు జలుబు అనుకుని తుమ్ముతానంటే, వాళ్ళు నాకేదో ఆరోగ్యం బాగాలేదనుకుని, ఇంకా మామూలు ఫుడ్ వద్దు నువ్వు అని, ఒక డైటిక్స్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది అక్కడ, ఏంటంటే ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే అక్కడ వాళ్ళకి వాళ్ళ తగిన ఇష్టానుసారం వాళ్ళకి ఏదో ఒకటి కిచడి లేకపోతే శాండ్విచ్ అలాంటివన్నీ చేసి ఆ పేషెంట్ కి, ఇప్పుడు ఎవరికైతే ఒంట్లో వాళ్ళ ఆ పేషెంట్ కి తెచ్చిస్తుంటారు
2: పోషకాహారం.
1: బయట ఎలా ఉంటుందంటే, ఒంట్లో బాగాలేకపోతే మళ్ళీ మనమే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మనమే బ్రెడ్ ఏదో కొనుక్కొని తెచ్చుకోవాలన్నట్టు ఉంటుంది. కానీ అడిగే నాదుడు ఉండడు, ఇక్కడ వెరైటీలు వస్తాయి. అలా ఇది చాలా విచిత్రంగా అనిపించింది. వెళ్ళంగానే ఒక తుమ్ము తుమ్మేసరికి రాత్రి డిన్నర్ కి రసం, రైస్, కిచడి, ఏవేవో బోల్డ్ వెరైటీలు వచ్చాయి. నేను దానివైపు చూస్తున్నా, ఇదేంటి ఒంట్లో బాగాలేకపోతే ఇన్ని వెరైటీలు వస్తున్నాయి, ఎక్కడైనా తక్కువ తింటారు ఇక్కడ ఎక్కువ తినిపిస్తున్నారు ఏమిటో అనుకున్నాను నేను. సో అటువంటి అనుభవం అనేది చాలా విచిత్రంగా అనిపించింది. అంటే ఇలా ఉంటుందా హాస్టల్ అనుకున్నాను. ఏ ఒక్క చిన్న విషయం వచ్చినా, ఏ ఒక్క చిన్న ఇబ్బంది వచ్చినా అందరూ అడుగుతారు ఏమైంది అని. ఎక్కడ మనం ఒంటరిదనాన్ని ఫీల్ అవ్వం. బయటకు హాస్టల్లో జనరల్ గా వస్తే అనిపిస్తుంది అంటే, అయ్యో అమ్మ నాన్న లేరు, వాళ్ళకి ఫోన్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే అసలు వాళ్ళతో మాట్లాడాలి అనే ఒక థాట్ కూడా రాదు వాళ్ళకి మనకు అనిపించదు కూడా, ఎందుకంటే మనం అంత బిజీగా ఉంటాం, ఎవరో ఒకరు పక్కన ఉంటారు, అడుగుతూ ఉంటారు, ఏదో కాలక్షేపం అయిపోతుంటుంది. సో ఆ రకంగా హాస్టల్ అనేది చాలా డిఫరెంట్ గా ఒక అనుభవాన్ని నాకు ఇచ్చింది.
2: ఇంకో విధంగా చెప్పాలంటే స్వామి మన హాస్టల్ కి ఎలాంటి ఆవరణ క్రియేట్ చేశారంటే, స్వామి ఎప్పుడు చెప్తుంటారు నా ప్రేమ 1000 తల్లుల ప్రేమ వంటిదని. మన హాస్టల్లో ఉన్న ఆ అంబియన్స్ ఏంటంటే, మన చుట్టూ ఉండే మన ఫ్రెండ్స్, మన బ్రదర్స్, సీనియర్స్ వాళ్ళందరూ స్వామి కింద అనిపిస్తారు. ఎప్పుడైనా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే 1000 మంది మన చుట్టూ ఉండి మనకి చేతులు అందించి మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఆ రకంగా స్వామి తన ప్రేమని అలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి చేత హాస్టల్లో చూపిస్తారు. సో ఆ రకంగా మేము స్వామిని ఇంకా చాలా బాగా అర్థం చేసుకుని స్వామికి మా ప్రేమని అందించుకుంటున్నాం.
0: మరి సాయిచంద్, నువ్వు ఫస్ట్ టైం సీనియర్ బాయ్స్ హాస్టల్లో అడుగు పెట్టినప్పుడు అనుభవం ఏంటి?
2: నేను నా స్కూలింగ్ యాక్చువల్ గా నేను పుట్టపర్తిలో మొదలు పెట్టాను. 2010లో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. 2012లో నా 12th స్టాండర్డ్ ముగించుకుని, ఎప్పుడైతే నేను 12th స్టాండర్డ్ అయిపోయిందంటే అక్కడ ఆ హాస్టల్లో మేము సీనియర్స్. సో కేజే బ్రదర్ చెప్పినట్టు మేము 12th స్టాండర్డ్ లో కూడా ఎవరైతే 11th స్టాండర్డ్ వాళ్ళు వచ్చారో వాళ్ళకి లగేజ్ అన్ని రూమ్ లో పెట్టాం మేము కూడా. ఆయన చెప్పిన ఎక్స్పీరియన్స్ మాకు కూడా అయింది. సరే, అదే విధంగా నాకు నేను ఎప్పుడైతే సీనియర్ బాయ్స్ హాస్టల్ కి వచ్చానో, ఒక అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి కింద ఎప్పుడైతే వచ్చానో, అక్కడ నేను జూనియర్ మోస్ట్, కొత్తగా జాయిన్ అయ్యాను. సో అక్కడ ఉన్న సీనియర్స్ అందరూ నాలుగే తీసుకుని రూమ్ కి తీసుకెళ్లారు. సో నాకు అప్పటికి తెలియదు, నాకు ఎప్పుడు అలా ఆ అనుభవం కలగలేదు. సో సీనియర్ బాయ్స్ హాస్టల్లో కూడా ఇలా అందరూ, నేను కోట్ చెప్పాను అది బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఎప్పుడు మనకి ప్రాబ్లం వచ్చినా సరే నలుగురు మనకు తోడుంటారనే భావన,
0: ఒక దృఢమైన నమ్మకం ఉంటుంది. సో శ్రీనివాస్, మీరు 2013లో హాస్టల్లోకి ఎంటర్ అయ్యారు. ఇది చాలా విచిత్రమైన విశేషం, ఎందుకంటే మన వార్డెన్ శివశంకర్ సాయి గారు ఉండేవారు అప్పుడు మనం అందరం చదువుకునే టైంలోని. మేము చదువుకునే టైంలోని నేను స్వయంగా 99లో జాయిన్ అయ్యాను అనమాట. స్టూడెంట్ గాని జాయిన్ అయినప్పుడు అంబియన్స్ అంతా వేరేగా ఉండేది. స్వామి తరచూ హాస్టల్కి వచ్చేవారు వెరీ ఫ్రీక్వెంట్ గా. హాస్టల్లో ఏమవుతుంది, ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి, ఈ రోజు లంచ్ ఏంటి అని ఈవినింగ్ సెషన్ లో స్వామి అడిగేవారు స్టూడెంట్స్ ని పిలిచి. మన కిచెన్ ఇన్ఛార్జ్ వెంకటాచలం సార్, మనకి ఆ మైండ్ కి అట్లాగా ఇంకా కనిపిస్తుంది కళ్ళ ముందు ఆ ఇన్సిడెంట్, స్వామి ఆయన పిలిచి ఆయన స్వామి ముందు వణకడం, అండ్ విద్యార్థులకి చెప్పి స్వామి ఏవడినా జాగ్రత్తగా చెప్పండి, ఈ రోజు ఇడ్లీ వడ లేకపోతే పొంగలా. అంటే స్వామి వస్తే వెరీ పర్టికులర్ అబౌట్ స్వామి పిల్లలు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు, సరైన టైంకి అన్ని అందుతున్నాయా లేదా. ఇంత సౌకర్యంగా స్వామి మనకి హాస్టల్ని అందించారు, మాకు ఆ అనుభవం కలిగింది. కానీ స్వామిని భౌతికంగా చూడలేని నీకు ఆ హాస్టల్లో ఆ ఫీలింగ్ ఎట్లా డెవలప్ అయింది? ఎందుకంటే మూడు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దీంట్లో ఉన్నాయి. స్వామి ఫిజికల్ గా మీ నుంచి దూరం అయ్యారు, అంటే ఫిజికల్ గానే, బట్ అణువణువు స్వామి ఉన్నారని నీకు ఎట్లా తెలిసింది?
1: జాయిన్ అయ్యాక ఏమంటుందంటే కొన్నాళ్ళు బానే ఉంది, అంటే స్వామి ఉన్నారు, మాటలు విశేషాలు, స్వామి యొక్క అనుభూతులు, టీచర్స్ చెప్పడం అంతా బాగుండేది. కాకపోతే కొన్నాళ్ళకి ఆ లోటు మీరు చెప్పినట్లు అనిపించింది, అయ్యో స్వామి ఉంటే బాగున్నే. 2013లో జాయిన్ అయ్యను, అదే ఒక 5-10 ఏళ్ల క్రితం జాయిన్ అయ్యి ఉంటే బాగుందో అని అనిపించింది. అనిపించలేదని కాదు, తర్వాత అనిపించింది ఎలాగా కానీ ఏం చేయడం, సర్లే జాయిన్ అయిపోయాం కదా వెళ్ళిపోవచ్చు అనుకుని అలా అదో ఫీలింగ్ తో వెళ్ళిపోయాను. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లు ఆ ఫీలింగ్ ఎలా వచ్చిందంటే 2014లో, అంటే నేను జాయిన్ అయిన 8 నెలల తర్వాత, అంటే నేను జూన్ లో జాయిన్ అయితే 2014 మార్చిలో ఏమైందో నాకు తెలియదు, కానీ సరిగ్గా తినవద్దే వేసేది కాదు, ఒక 2 చెంచాలు అన్నం, సగం చపాతి అలా తింటూ ఉండేవాడిని. సర్లే అలా ఒక 10 రోజులు గడిచింది. ఒకరోజు డైనింగ్ సెషన్ లో నా పక్కన ఇంకో అప్పటి టీచర్, ఒక రీసెర్చ్ స్కాలర్ నా దగ్గర కూర్చుంటూ అడిగారు, ఎందుకు ఇట్లా తక్కువ తింటున్నావు, సరిగ్గా తినాలి కదా, ఇంత తక్కువ తింటే ఆరోగ్యం పాడైపోతుంది. అంటే నాకు తినాలని లేదు, నాకు అందుకే తినట్లేదు అని చెప్పేసి అనుకున్నా, పర్వాలేదు ఎవరు చూస్తారులే, తిన్నా తినకపోయినా పర్వాలేదు అనుకున్నాను. అనుకుని డిన్నర్ ఫినిష్ అయిపోయింది, నా పనులు నేను చేసుకుని పడుకుని పోయాను. ఆ మరుసటి రోజు పొద్దునే తెల్లవారుజామున సుమారు 3:30-4 గంటలకి నాకు కళ వచ్చింది అనమాట. అక్కడేంటంటే అంతకుముందు నాకు ఎప్పుడు స్వామి కళలు అంతగా రావడం ఏం జరిగేవి కాదు, ఆ కళ్ళు మాత్రం స్వామి. అప్పుడు మా హాస్టల్లో కొత్తగా రిసెప్షన్ డెస్క్ వచ్చింది లాబీలో, అక్కడ రిసెప్షన్ డెస్క్ కొత్తగా వచ్చి దానికి గ్లాస్ బీడింగ్స్ అన్ని పెట్టి ఉన్నాయి. అయితే నేను అక్కడ ఉన్నాను, నాతో పాటు ఇంకో అబ్బాయి ఎవరో ఉన్నారు. అతను ఏంటంటే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదాములు అన్ని పట్టుకుని నిల్చున్నారు. అటు పక్కనేమో స్వామి కుర్చీ మీద కూర్చున్నారు. కుర్చీ మీద కూర్చొని నాకు ఇంకా బాగుంది, తెల్లటి రోబ్ వేసుకుని స్వామి కూర్చొని ఆ టేబుల్ లా టచ్ చేసి, టేబుల్ చాలా బాగుంది కదా కొత్తది అన్నారు. అవును స్వామి అన్నాం. తర్వాత ఆ డ్రాస్ ఇలా తీసి అన్నారు, ఏం సరిగ్గా తాళాలు పెట్టిలేవు చూడు ఎట్లా పెట్టారు అన్నారు. నవ్వి సూరుకున్న, ఏం చెప్తాం మేము. అయితే నా పక్కన ఉన్న అబ్బాయి డ్రై ఫ్రూట్స్ పళ్ళం ఇచ్చి స్వామి తీసుకోవడం జరిగింది, స్వామి పెట్టడం జరిగింది. ఈ లోపల స్వామి ఏదో అబ్బాయికి బహుశా సృష్టిస్తున్నారు. సృష్టిస్తూ ఒక్కసారికి నా వైపు చూశారు. ఆయన నా వైపు, నేను ఆయన వైపు చూస్తూ అలా ఉండిపోయాము. అప్పుడు స్వామి చూసి అడిగారు, ఏం ఎట్లా ఉన్నావు అని అడిగారు. బాగున్నాను స్వామి అన్నాను నేను. తిరిగి స్వామి ఉన్నారు, లేదు బాగోలేవు నువ్వు అన్నారు. సరే ఏం చెప్తాను అట్లా, నేను ఆయన వైపు ఆయన నా వైపు చూస్తూ ఉంటే బాగుంటుంది, కొంచెం ముందుకు వంగి ఇంకేం మాట్లాడలేక, స్వామి మీరు ఎట్లా ఉన్నారు అని అడిగాను. అయితే స్వామి నాన్న, బానే ఉన్నాను స్వామి అన్నాను. తర్వాత మళ్ళీ స్వామి ఇలా చూసి, ఏమి మళ్ళీ ఎలా ఉన్నావు అని అడిగారు. బాగున్నాను స్వామి, భోజనం చేస్తున్నావా అని అడిగారు. స్వామి చేస్తున్నాను అంటే, లేదు బాగా చేయట్లేదు అన్నారు. ఇంకేం మాట్లాడలేక మళ్ళీ వంగి, స్వామి ఎలా ఉన్నారు అని అడిగాను. బానే ఉన్నాను అన్నారు. అయితే నన్ను, స్వామి అమ్మ చెప్తుంది బానే ఉన్నాను కిను బాగున్నానికి తేడా ఉంటుంది అని చెప్తే, చెప్పేసరికి స్వామి ఒక ఏ అవే చాలా దృఢంగా చేసిన, చూడు స్వామి ఎప్పుడు బాగుంటారు అర్థమైందా అని చెప్పి 3 సార్లు అదే మొక్కను రిపీట్ చేస్తూ స్వామి ఎప్పుడు బాగుంటారు అని చెప్పారు. చెప్పి తర్వాత అన్నాను, విను హాస్టల్లో బాగా తినాలి బాగా ఉండాలి అర్థమైందా అని చెప్పి 3 సార్లు బాగా తినాలి బాగా ఉండాలి అని చెప్తూ సార్. ఆ రోజుంటే ఇలా చెప్తానే నాకు వెంటనే తెలివచ్చింది. అప్పటి నుంచి ఇంక ఈ రోజు వరకు ఎప్పుడైతే స్వామి చెప్పారు బాగా తినాలి, ఒక నమ్మకం ఏం కుదిరిందంటే, అంటే మనం తింటున్నామా లేదా అనేది కూడా స్వామి చూస్తున్నారు. అంటే ఎక్కడ కూడా స్వామి లేరు, భౌతికంగా లేరు అని కరెక్టే, అంత మాత్రాన్ని స్వామి మనల్ని చూడట్లేదు మనల్ని పట్టించుకోవట్లేదు అని మాత్రం అక్కడ అనుకోవడం పెద్ద పొరపాటు. అలా అనుకుంటే మన మూర్ఖత్వం అది. ఆ రోజు నుంచి ఏ పని చేసినా స్వామి ఉన్నారు మన దగ్గర, తిన్నా తినకపోయినా మాట్లాడే మాటలు చేసే పనులు చూసేవి అన్ని కూడా చాలా జాగ్రత్తగా క్యాల్కులేటివ్ గా ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి ఎప్పుడైతే స్వామి చెప్పారో బాగా తిను అని, దానికి అర్థం ఏంటంటే మిగతావన్నీ కూడా స్వామి చూస్తున్నట్టే. సో అక్కడ భౌతికంగా లేరు అని మాట మాత్రంకే కానీ అనుకోవడానికి లేదు అక్కడ.
2: ఈ సందర్భంలో నాకు ఒక అనుభవం గుర్తు వస్తుంది, సత్యజిత్ బ్రదర్ కి స్వామి స్వయంగా ఇచ్చిన అనుభవం. అప్పట్లో స్వామి కులంధాల్ ఆ పై మందిరంలో ఉండేవారు. ఆ సమయంలో రాత్రిపూట సత్యజిత్ గారు కూడా కింద పడుకుని ఉండేవారు రూమ్ లో. సో అప్పటికి ఈశ్వరమ్మ గారు లేరు ఆ సమయానికి. సో తర్వాత ఏమైందంటే ఒకరోజు స్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్లి తదితర ప్లేస్ మిగతా ప్లేసులకు వెళ్లి చాలా అలసిపోయి ఆ రోజు రాత్రి నిద్రిస్తున్నారు. అదే సమయంలో సత్యజిత్ బ్రదర్ కూడా అక్కడ పక్కన పడుకుని ఉన్నారు. కానీ ఆ సమయంలో సత్యజిత్ బ్రదర్ కి ఎప్పుడో మెలకు వచ్చింది. మెలకు వచ్చినప్పుడు లేచి చూస్తే స్వామికి ఈశ్వరమ్మ గారు పాదసేవ చేస్తూ ఉన్నారు. అంటే సత్యజిత్ గారికి కొంచెం భయం వేసింది, అంటే ఆయనకి అర్థం కాల, అంటే భౌతికంగా ఆవిడ మనకి ఇప్పుడు లేరు కదా, ఆవిడ ఎలా వచ్చారని ఆలోచనలో పడ్డారు. స్వామి వెంటనే ఉలికిపడి లేచి సత్యజిత్ గారిని అడిగారు, ఏమి చూసావా అని అడిగారు. అంటే సత్యజిత్ గారికి ఇంకా అర్థమైంది, స్వామికి తెలిసింది అంటే మనకేదో మెసేజ్ ఇస్తారు స్వామి అని చెప్పి. అవును స్వామి, కానీ అర్థం కాలేదు అన్నట్టుగా సత్యజిత్ గారు అడిగారు స్వామి. అప్పుడు స్వామి ఇలా చెప్తారు, ఈశ్వరమ్మ గారు లేరు అందరికీ తెలిసిందే, కానీ నేను వాళ్ళ అంతలా తిరిగాను కదా, నేను అలసిపోయాను కదా, ఆ విషయం అమ్మకి తెలుసు కాబట్టే నన్ను నాకు సేవ చేయడానికి నా కాళ్ళు నొప్పడతాయి కాబట్టి కొంచెం నొక్కడానికి తల్లి వచ్చింది. ఇదే రకంగా నేను ఎక్కడున్నా సరే ఎలా ఉన్నా సరే మీకోసం పిల్లలందరి కోసం ఎప్పుడూ సేవలోనే ఉంటానని చెప్పి స్వామి చెప్తూ ఉంటారు. ఇప్పటికీ నా కళ్ళల్లో అది మాయిష్ వస్తుంది. స్వామి తలుచుకుంటే ఆ అనుభవం తలుచుకుంటే నిజంగా స్వామి అంతా ఎప్పుడు ఉన్నారనే భావన కలుగుతుంది.
0: మీకందరికి గుర్తునే ఉంటే 97 లోనో 98 లోనో యూనిటీ కప్ అయింది. సో ఒక స్టూడెంట్ ఎవరైతే ఆ టైంలో చదువుకున్నారో, ఒక సీనియర్ అన్న హాస్పిటల్లో ఇప్పుడు పనిచేస్తున్నాడు. తను ఒక అద్భుతమైన ఆర్టికల్ రాశాడు. ఆ ఆర్టికల్లో ఇది ఎందుకు చెప్తున్నానంటే, స్వామి ప్రతి నిమిషం మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఏం తింటున్నాం, తాగుతున్నాం, నథింగ్ స్కిప్స్ స్వామీస్ అటెన్షన్. సో బాయ్స్ రెండు గెస్ట్ సర్వింగ్ కి సెలెక్ట్ చేశారనమాట, రెండు బృందావన్ వార్డెన్ సార్ అండ్ ప్రశాంత్ రిలియం వార్డెన్. సో స్వామికి లిస్ట్ అంతా పంపిస్తారు కదా, పంపించిన తర్వాత అందరూ మందిర్కి వెళ్లారు. ఆ రోజు స్వామి అందరినీ పిలవని చెప్పారు, బాయ్స్ అందరినీ, సెలెక్టెడ్ బాయ్స్ ని గెస్ట్ సర్వింగ్ కి. సో అందరూ చాలా స్మార్ట్ గా టిప్ టాప్ గా ఉండాలి, వాళ్ళ బిహేవియర్ అది బాగుండాలి. స్వామి ఈజ్ వెరీ పర్టికులర్ కదా, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఆ ఫంక్షన్ కి వస్తున్నారు. సో అందరూ పోర్టికోలో వెయిట్ చేస్తున్నారు స్వామి కోసం. స్వామి దర్శనం అయిపోయి ఇలా చేతులు వెనక్కి కట్టుకుని అక్కడ వార్డెన్స్ ఇద్దరు దగ్గర నిలబడి, బాయ్స్ వచ్చారా అని అడిగారు. అడిగితే వచ్చాం స్వామి అని లిస్టులు చూపిస్తున్నారన్నమాట. చూపిస్తూ వార్డెన్ సార్ స్టూడెంట్స్ వైపు తిరిగి, స్వామి ఈ అబ్బాయి చాలా మంచివాడు, ఈ అబ్బాయి చాలా మంచివాడు, ఈ అబ్బాయి చాలా మంచివాడు అని చెప్తున్నారన్నమాట. స్వామి ఏమీ తెలియనట్టు అన్ని వింటున్నారు. సడన్ గా ఒక అబ్బాయి వైపు చూపించి, వీడు మంచివాడని నీకెలా తెలుసు అని ఆగిపోయారు. అయిపోయిన తర్వాత అప్పుడు ఈ అన్న మైండ్ లో వెళ్తున్న థాట్స్ ఏంటంటే, అప్పటికి ఇంకా స్వామి మీద గురి కుదరలేదు ఈ అబ్బాయికి. అదేంటి, ఆ అబ్బాయి హాస్టల్లో బానే ఉంటున్నాడు కదా, ఎందుకు స్వామి వీడు మంచివాడని మీకు ఎలా తెలుసు అని అడిగారు. అంటే స్వామి ఆ వ్యూలోని మంచివాడు అన్నదానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది, ఆ స్టాండర్డ్ ఆ అబ్బాయి రీచ్ అయ్యాడో లేదో ఇప్పుడు స్వామి చెప్పబోతున్నారని అనుకున్నాడు అనమాట. సో దెర్ ఇస్ డిఫరెంట్ హాల్ మార్క్ ఫర్ అ స్టూడెంట్ ఆఫ్ స్వామి. సో స్వామి అప్పుడు చెప్పడం మొదలు పెడతారు, చూడండి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులందరూ ఇదే అనుకుంటారు, నేను వచ్చి స్వామి కాలేజీలో చదువుకుంటున్నాను, నేను వచ్చి స్వామి హాస్టల్లో ఉంటున్నాను. కాదు కాదు కాదు, నేను వారిలో ఉండి వారి చేసే ప్రతి పనిని నేను చదువుతున్నాను అంటున్నారు. అసలు ఇంతకన్నా లైక్ ఇప్పుడే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి చెప్తూ ఉంటే, మీన్స్ ఇన్ ఎవ్రీ వన్ స్వామి ఈజ్ దేర్ అండ్ హీఈస్ వాచింగ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అస్. సో ఇది తలుచుకుంటే మన హాస్టల్ ఎంత పవిత్రమైనదో, అండ్ ఆ హాస్టల్లో ప్రతి ఇంచి స్వామి బ్లెస్ చేసింది. అండ్ నౌ శ్రీనివాస్, ఇప్పుడు మన బ్యాక్ టు అవర్ ఎక్స్పీరియన్స్, ఇంకా ఏమైనా ఎక్స్పీరియన్సెస్ నీకు మన హాస్టల్లో అయిన ఉంటే చెప్తావా?
1: హాస్టల్లో ఇంకోటి మంచి విషయం ఏంటంటే, హాస్టల్లో ఉండేటప్పుడు బోల్డ్ పనులు చేయడానికి ఉంటాయి అవెన్యూస్, సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ అని ఉంటాయి. అందులో ఏంటంటే డిస్పెన్సరీ అని, అంటే ఎక్కడైతే హెల్త్ సర్వీసెస్, ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే వాళ్ళకి సేవలు అందించడానికి. మెయింటెనెన్స్ అంటే ఏంటంటే హాస్టల్లో ఎలక్ట్రికల్ వర్క్లు, ప్లంబింగ్ వర్క్లు అంత ఆ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. అలాగే డైటిక్స్ అని, ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదో వాళ్ళకి ఫుడ్ ఇవ్వడానికి కిచెన్ డిపార్ట్మెంట్. చిన్న చిన్న పనులు అలాంటి న్యూస్ పేపర్లు, అది కూడా ఒక చిన్న సేవ కిందనే అక్కడ ట్రీట్ చేస్తారు. ఏదంటే ప్రతి ఒక్క పనిని ఎట్లా సేవ కింద మార్చుకొని చేయొచ్చో ఆ రకంగా మనకు నేర్పుతూ వస్తుంది
2: స్టూడెంట్స్.
1: అయితే దీంట్లో ఇంకో విశేషం ఏంటంటే, స్వామి తన చేతులుగా స్థాపించిన మూర్తులు ఉన్నాయి. వినాయకుడు అనగా, రంగనాథ స్వామి అనగా, వైకుంఠ నారాయణ వనం అనే ఒక గుడి ఉంది లోపల, అక్కడ స్వామి తన చేతులతో స్వయంగా స్థాపించిన విగ్రహాలు ఉన్నాయి. సో అటువంటి విగ్రహాలకు కూడా సేవ చేసే అవకాశాన్ని మాకు ప్రసాదిస్తారు స్వామి. స్టూడెంట్స్ అందరికీ కూడా ఇప్పుడు బయట మీరు చూసుకుంటే ఏ గుడికి వెళ్లి కూడా
0: మూల విగ్రహాన్ని
1: ఉండదు, అది అలాంటిది. ఇక్కడ మూల విగ్రహాన్ని ముట్టుకొని ఆయనకి స్నానం చేయించి బట్టలు కట్టి నైవేద్యం పెట్టి ఆయనతో కలిసి మొత్తం ఒక ఫ్రెండ్ లాగా ఉండేటట్టు అవకాశం మనకు స్వామి ప్రసాదించారు. మనం ఫ్రెండ్ లాగా ఉంటామా లేదంటే దేవుడు భక్తుడు ఎటువంటి అనుబంధం కావచ్చు, అటువంటి అనుబంధాన్ని మనం ఏర్పరచుకోవచ్చు. సో ఆ రకం ఏంటంటే, ఫస్ట్ నేను జాయిన్ అయిన ఒక వారం 10 రోజులకి వినాయకుడు అక్కడ ఉండేవాడు, నాకు చాలా నచ్చేవాడు వినాయకుడు చూసి, విగ్రహం భలే ఉండేది. అయితే నా ఒక క్లాస్మేట్ ఇంతకుముందు అక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ చేశారు, తను వినాయకుడికి చేస్తూ ఉండేవాడు. కాకపోతే తనకి ఆరోగ్యం ఇచ్చా ఏదో ఒంట్లో బాగాలేక కొన్నాళ్ళు వినాయకుడికి తను సేవ చేయలేకపోయాడు. అయ్యో వినాయకుడు అలా ఉన్నాడు కదా అని నేను చేయడం మొదలు పెట్టాను తను అడిగి. సరే కొన్నాళ్ళు చేయి, నా ఆరోగ్యం బాగాక నేను చేస్తాను అన్నాడు. అయితే ఒకరోజు మొదటి రోజు చేశాక, అయ్యో రెండో రోజు కూడా నేను చేస్తే బాగున్నాను ఒక ఫీలింగ్ వచ్చింది. అలా ఒకటిది కాస్త రెండు రోజులు కాస్త వారం కాస్త 10 రోజులు, నెల, మొత్తం సెమిస్టర్, ఏడాది, అదే ముహూర్తాన్ని మొదలు పెట్టాను. కానీ స్వామి అనుగ్రహంతో ఈ రోజు వరకు కూడా చేసే అవకాశం వస్తుంది. సో ఆ రిలేషన్ ఎలా అయిందంటే, ఇప్పుడు వినాయకుడిని స్నానం చేసినప్పుడు నేను ఏంటంటే ఏదో చిన్నపిల్లాన్ని కూర్చొని స్నానం చేయిస్తూ అన్ని మాటలు మాట్లాడుకుంటూ ఇంక ఇది అది అని కాదు, ఏది వస్తే అది, ఎంత వస్తే అంత మాట్లాడుకుంటూ నా మనసులోనివన్నీ చెప్పుకుంటూ. నేను చెప్పడమే కాదు, ఆ రకంగా కొన్నాళ్ళపై నాకు ఆ రెసిప్రోకేషన్ కూడా, వినాయకుడు కూడా నాకు అట్లాగే రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు ఎట్లా చెప్పాలని నేను చెప్పలేను, అది నేను చేసాను నాకు
0: అనుభవిస్తేనే కానీ తెలియదు.
1: సో అలా చేస్తే ఒకరోజు ఏమైందంటే, ఇది వినాయక చవితి 2015 వినాయక చవితి అయిన మూడో రోజుకి, ఆ రోజు ఏంటంటే నిమజ్జనం రోజు, హాస్టల్లో వినాయకుడు పూజ చేసి ఆ విగ్రహాలని నిమజ్జనం చేయించాలి. అయితే మనకి ఏంటంటే ఈ వినాయకుడికి నేను పొద్దున్న స్నానం చేయించి పంచాన్ని కడదామని రెడీ అయ్యాం. స్నానం చేయించాక ఏంటంటే పక్కన ఒక రూమ్ ఉంటుంది, సేవాదల షెడ్ అని ఉంటుంది, అక్కడ స్వామి వారికి తువ్వాలు విభూది కుంకుమ అలంకారంకి ఏవేవిధ కావాలని పెట్టాను. అయితే ఆ తువ్వాలు నేను తీసుకుని స్వామికి స్నానం చేయించాక ఆ తువ్వాలు తీసుకుని స్వామికి తుడుద్దాం అనుకుని పట్టుకెళ్తున్నాను. ఆ తువ్వాలు తీసి ఎందుకో దులిపాను, గబుక్మని ఏముంటుందో తెలియదు కదా అని. దులిపేసరికి నా మీద ఏదో పడినట్టు అనిపించింది, పడి కిందకేదో రాలింది. కింద చూస్తే ఒక 5-6 అడుగులు నాగుపాము పడగి విప్పి పెద్దది నాగుపాము నా కాళ్ళకి దగ్గరలోనే, చాలా దగ్గరలో ఉంది, మహా అయితే 5 సెంటీమీటర్లు అంతకంటే తక్కువ డిస్టెన్స్ లో పడగ విప్పి నాగుపాము అలా చూస్తూ ఉంది. నేను జీవితంలో మొట్టమొదటిసారిగా నాగుపాము చూడు అదే సందర్భం. కాకపోతే అది ఎంత బాగుందంటే ఇంకా నేను చెప్పలేను. చక్కగా గోల్డెన్ కలర్ లో ఉండి కృష్ణ పాదాలు భలే కనిపిస్తుండే. అయ్యో పావన్ ఒక్క స్టెప్ వెనక్కి వెళ్ళి నేను పావని పావన్ అని చూస్తూ ఉంది. సరే ఇంకెంతసేపు ఇలా నిల్చుంటాను 5 నిమిషాలు సరే అనుకుని తువాలు పట్టుకుని వినాయకుడికి అంతా రెడీ చేసి పంచి కడుతూ అనుకుని, చూడు వినాయక ఈ పావన్ నేను చేయలేదు, ఆ పావం కూడా ఏం అవ్వకుండా నువ్వే కాపాడాలి, అంతా ఒకటే కుటుంబం కదా మనం, మీరంతా శివ కుటుంబం, అందులో పావు కూడా ఉంటుంది, ప్లస్ మన హాస్టల్ ఉంది, అంతా మనం ఒకటే, అది నన్ను ఏం చేయలేదు కాబట్టి దానికి ఏం కాకుండా నువ్వే చూసుకోవాలి, నాకేం చేయలేదు అసలు. నిజం చెప్తే నమ్మరు, ఆ పావు చూసి అస్సలు భయం కలగలేదు. మామూలు ఈ రోజు ఇప్పుడు నన్ను నడితే పావు చూసి చాలా వణికిపోతాను, అయ్యో బాబు పావు అనుకుని. ఏం జరగలేదు, ఎంత బాగుంది మీరు చెప్తే నమ్మరు. నేను వినాయకుడికి స్నానం చేయించి పంచి కట్టి అన్ని అయితే 40-45 నిమిషాలు పట్టింది. అంతసేపు ఆ పాము అక్కడే ఉంది, మా పిల్లలు వస్తూ వెళ్తూ ఉన్నారు, ఆ పాము ఏమీ చేయలేదు. పైగా కొందరు పాము చూసి కెమెరాలు తెచ్చుకుని ఫోటోలు కూడా తీసుకున్నారు. ఆ పాము అలాగే నిల్చింది స్థిరంగా ఏం చేయకుండా. తర్వాత ఏమైంది, అంతా అయిపోయేసరికి ఒక సేవాదాలు వచ్చారు, కర్రతో తీసుకెళ్లి ఆ పావును తుప్పల్లో పడేశారు. అక్కడ చెప్పదలుచుకున్నది నేనేమిటంటే, ఆ వినాయకుడు సేవ చేయడం ప్రాసెస్ లో ఆ భయం పోయింది. అదే పర్లేదు మనకేం చేయదు, మనం వినాయకుడు చేస్తున్నాం, మనం అంతా ఒకటే కుటుంబం, ఎక్కడా తేడా లేకుండా, అంటే మనం ఒక మనిషిగా తర్వాత ఒక జంతువు పశువు కిందనో అది మనం వేరే కాదు ఒకటే కుటుంబం అనే ఒక ఫీలింగ్, ఏదైతే స్వామి ఎప్పుడు చెప్తారో
0: వసుదైక కుటుంబం,
1: ఆ ఫీలింగ్ అనేది వస్తుంది. ఆ నిమిషానికి నేను ఎక్స్పీరియన్స్ చేశాను, భయం లేదు, అది ఏం చేయదు, ఏం చేస్తుంది, నేను దానికి ఏం చేయలేదు, అది నాకు ఏం చేయదన్న ఫీలింగ్ వచ్చింది. సో ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ బోల్డ్ ఉండే వినాయకుడు తనలో బోల్డ్. ఇప్పుడు కూడా వినాయకుడిని ముట్టుకుంటే నాకు ఎలా ఉంటుందంటే, ఏదో చిన్న పిల్లాన్ని ముట్టుకుని మెత్త మెత్తగా ముదలాడాలనిపిస్తుంటుంది. ఆ రకంగా వినాయకుడితో బోల్డ్ అనుభవాలు.
0: మరి శ్రీనివాస్ అండ్ సాయిచంద్, మన హాస్టల్ మన వార్డెన్ సార్ రూమ్ లోకి నాకు ఇంకా బాగా గుర్తు. హాస్టల్ వార్డెన్ సార్ రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే రిజిస్టర్ అవ్వడానికి నేను ఇట్లా తలెత్తి చూస్తే మన శివశంకర్ సాయి గారి సీట్ వెనకాతలే స్వామి పిక్చర్ ఒకటి ఉంటుంది, చాలా సీరియస్ గంభీరంగా ఉంటుంది ఆ ఫోటో. దాని మీద కిందని రాసి ఉంటుంది, డిసిప్లిన్ ఇస్ ద మీడియం ఆఫ్ మై ఎడ్యుకేషన్ అని రాసి ఉంటుంది అనమాట. సో మన హాస్టల్లో జరిగే ప్రతి యాక్టివిటీ హ్యాస్ బీన్ డిజైన్డ్ అండ్ హ్యాండ్ రిటన్ బై స్వామి. సో మార్నింగ్ సుప్రభాతం లేచిన దగ్గర నుంచి రాత్రి కరచరణ కృతం వా మనం పాడేంత వరకు శాంతి శాంతి వరకు అంతా డిజైన్ చేసింది స్వామే. సో మరి ఈ డిసిప్లిన్ ఏదైతే ఉందో అది ఎట్లాగా మీరు ఇంబైబ్ చేసుకోగలుగుతున్నారు, ఎలా ప్రభావితం చేసింది మీ లైఫ్ ని అని చెప్తావా సచిన్?
2: నాకు ప్రత్యేకంగా నాకు పర్సనల్ గా నేను స్వామి హాస్టల్లో జాయిన్ అయినప్పుడు ఆ డిసిప్లిన్ అంతా నాకు పట్టేది కాదు. అంటే ప్రతి స్టూడెంట్ ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఒక కేజీ బ్రదర్ కూడా చెప్తున్నారు అంతా నార్మల్ గా జరుగుతుందని, కానీ నాకైతే అలా జరగలేదు. 2010 లో నేను 11th స్టాండర్డ్ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంగ్లీష్ వచ్చేది కాదు. సో ఆ ప్రాబ్లమ్ లో హాస్టల్ కి తర్వాత మారినా సరే సీనియర్ బాయ్స్ హాస్టల్లో అక్కడ ఆ డిసిప్లిన్ అనేది మనకి పొద్దున్నే 5 గంటలకు లేవాలి, సుప్రభాతం అన్ని చేయాలి, తర్వాత మిగతా కార్యక్రమాలు అక్కడ ఎక్కడా కూడా అసలు విరామం లేకుండా స్వామి షెడ్యూల్ అలా ఫిక్స్ చేస్తారు.
0: బెల్స్ మధ్యనే జరుగుతుంటుంది మన జీవితం అంతా,
2: పొద్దున్న బెల్ ఉంటుంది, మళ్ళీ రాత్రి పడుకునే ముందు బెల్ ఉంటుంది. సో ప్రేయర్ తో స్టార్ట్ అవుతుంది, ప్రేయర్ తో ఎండ్ అవుతుంది. సో నాకు పర్సనల్ గా కనీసం మూడేళ్లు పట్టింది ఇదంతా నేను అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే నేను చిన్నప్పుడే వచ్చాను కాబట్టి నాకు అప్పట్లో అంత ఇంపార్టెన్స్ తెలియలేదు. నేను ఎప్పుడైతే అండర్ గ్రాడ్యుయేట్ వచ్చానో, సీనియర్ బాయ్స్ హాస్టల్ ఎప్పుడైతే జాయిన్ అయ్యానో, అప్పుడు అనుకుంటున్నాను ఎలాగో ఇప్పుడు నేను యూజీకి వచ్చాను, మూడేళ్ళు ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. సో స్వామి మనకి ఎందుకు ఈ షెడ్యూల్ పెట్టారు, అసలు ఈ డిసిప్లిన్ కి మనం ఎలా ఇంబైబ్ చేసుకోవాలని అప్పుడు ఆలోచించడం మొదలు పెట్టాను. సో మొదట స్వామి చెప్తూ ఉంటారు బ్లైండ్ ఫెయిత్ ఉంటే, అంటే దాని అర్థం స్వామి చెప్తారు ప్రిటెండ్ టెండ్ అండ్ ఎండ్, యూ ప్రిటెండ్ టు బి గుడ్ యూ టెండ్ టు బి గుడ్ అండ్ బీయింగ్ గుడ్, అంటే నువ్వు మంచివాడిగా నటించు ఫస్ట్, తర్వాత మంచిగా మంచివాడిగా ఆ ప్రాసెస్ లో వెళ్తూ ఉంటావు అండ్ చివరికి నువ్వు మంచివాడి కింద మారుతావు. సో ఆ రకంగా ఆ కొటేషన్ నాకు మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. స్వామి చాలా కొటేషన్స్ ఉంటాయి, మనం లైఫ్ లో ఒక కొటేషన్ తీసుకుని హాస్టల్లో అది ఫాలో అయితే మిగతావన్నీ సెట్ అయిపోతాయి. సో నేను ఇది తీసుకున్నాను ప్రిటెండ్ టెండ్ అండ్. సో నేను స్టార్టింగ్ లో డిసిప్లిన్ అంతా ఫాలో అవుదాం అనుకున్నాను, కానీ అది ఎందుకు ఫాలో అవుతున్నారో నాకు అనవసరం, కానీ డిసిప్లిన్ ఫాలో అవ్వాలి. నాకు తర్వాత ఏమనిపించిందంటే నేను అర్థం చేసుకున్నది, నాకు రియలైజ్ అయ్యాను ఈ కార్యక్రమాలన్నీ రెగ్యులర్ గా జరిగేవి, కానీ కొన్ని కొన్ని ఫోర్స్ తో చేస్తాం, కొన్ని రెగ్యులర్ గా జరుగుతుంటాయి. ఇప్పుడు ఏదైనా కొత్త యాక్టివిటీ వచ్చినప్పుడు మనం దాంట్లోకి వెళ్ళగలమా, ఆ కాన్ఫిడెన్స్ రావడానికి, ఆ యాక్టివిటీ మనకి ఇంట్రెస్ట్ కలిగించడానికి. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేకపోయినా ఆ ఈవెంట్ చేయాలి, కొన్ని కొన్ని అలాంటి సిచ్యువేషన్ వస్తాయి జీవితంలో. మనం ఇప్పుడు సపోజ్ మనం క్లాస్ లో ఏదైనా లెక్చర్ ఇవ్వాలి, టీచర్ చెప్తారు నువ్వు నెక్స్ట్ క్లాస్ లో సెమినార్ ఇవ్వాలని, అది మనం తప్పించుకోలేం. సో అలాంటివి ఏదైనా మనకు వస్తే మనం రిలేట్ చేయొచ్చు. మనం అనుకుంటా హాస్టల్ షెడ్యూల్ వేరు ఇది వేరు, కానీ హాస్టల్లో కొన్ని యాక్టివిటీస్ మనం మన చేత కావాలని చేపిస్తారు, మనం చేయలేకపోయినా సరే. సేమ్ అలాంటి సిచ్యువేషన్ లైఫ్ లో మనకు చాలా వస్తాయి, ఏవైతే మనం చేయలేకపోతాం మనం చేయకూడదు అనుకుంటాం, కానీ వాటికి మనం ఎలా మనం చేయి మనం ముందడుగు వేయాలి, యాక్సెప్ట్ చేయాలనే యాక్సెప్టెన్స్ నాకు బాగా అలవరుచుకున్నాను. ఏ పని చెప్పినా సరే, నాకు ఏ పని ఎదురొచ్చినా సరే, ఇదంతా స్వామి పని. స్వామి డిసిప్లిన్ లో నేను ఎలా అయితే చేయగలిగానో అదే డిసిప్లిన్ తో ఈ పని కూడా నేను చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని వెళ్ళాను. నాకు అలా చాలా సక్సెస్ కూడా వచ్చాయి. ఈ డిసిప్లిన్ నేను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా, అంటే మనం ఇక్కడ ఈ 10 నెలలు ఇక్కడ మనం హాస్టల్లో ఉండి మనం డిసిప్లిన్ ఫాలో అయ్యాం, ఇంటికి వెళ్ళక కొంచెం కష్టం అవుతుంది, అయినా సరే చాలా వరకు ప్రయత్నించి అమ్మ వాళ్ళకి ఇంట్లో అమ్మా నాన్నలకి సాయం చేస్తూ వాళ్ళ నుంచి కూడా నేను అర్థం చేసుకున్నాను. వాళ్ళు నాకు చెప్తూ ఉండేవారు నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ ఈ మార్పులన్నీ వచ్చాయి, ఈ రకంగా నువ్వు డిసిప్లిన్ అయ్యావని. సో కొన్ని మార్పులు నాకు అక్కడ అమ్మ వాళ్ళు కూడా చెప్పారు.
0: మరి శ్రీనివాస్, మీ సంగతి ఏంటి, ఈ డిసిప్లిన్ ఫాలో అవటం వల్ల నీలో వచ్చినటువంటి ఆ మార్పు ఏంటి? అండ్ ఇది మనం అర్థం చేసుకోగాని మనం బయటికి అడుగు పెట్టిన తర్వాత, హాస్టల్ బయటికి వెళ్లిన తర్వాత మనలో ఏం మార్పు జరిగిందో మనకే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అట్ ఎనీ గివెన్ డే, ఎంత లేట్ అయిపోయినా రాత్రి వర్క్ లో, మార్నింగ్ 6 తర్వాత అసలు నిద్ర పట్టదు, మనకి ఆ బెల్ లోపల ఫిట్ అయిపోయింది అనమాట. సో అట్లాగా మీ జీవితంలో ఎట్లా ఇలాగ
1: ఇప్పుడు డిసిప్లిన్ అనేది ఎలా ఉంటుందంటే, అది అనుభవిస్తున్నప్పుడు ఎందుకురా భగవంతుడా అనే ఫీలింగ్ వస్తుంది. పొద్దునే లేపేస్తున్నారు, 50 వెళ్ళాలి. ఇప్పుడు ఎలా ఉంటుందో హాస్టల్ లో 7:30 బెల్ అంటే అసలు టైం చూడక్కర్లేదు, బెల్ అయిందంటే 7:30 అయినట్టే, టిఫిన్ పొద్దున బెల్ అయిందంటే 7:30 అయినట్టే, అంతేకాని 7:30 అయింది కదా అని బెల్ అక్కడ ఉండదు, బెల్ ఉందంటే 7:30 అయినట్టే అక్కడ. అట్లాగా ప్రతిదానికి బెల్లు ఉంటాయి, డిన్నర్ కావనియండి, లంచ్ కావనియండి, మందిర్ కావనియండి. అయితే అక్కడ అర్థం ఏంటంటే అప్పుడు అనిపిస్తుంది ఏంటి మాటమాటికి బెల్లులు కొడుతున్నారని, కాకపోతే అది ఎందుకు చేస్తున్నారు ఆ డిసిప్లిన్ ఒకసారి అర్థం చేసుకుంటే, సాయి చంద్ చెప్పినట్టు దాని వెనకాల అసలు ఇంటెన్షన్ ఏంటి, అయితే ఎందుకు అట్లా డిజైన్ చేశారనేది ఒకసారి తెలుసుకుంటే మనకి ఫాలో అవడం కూడా ఈజీగా ఉంటుంది. నేను ఒక రీసెంట్ గా ఒక మంచి ఇన్సిడెంట్ చెప్తాను. ఏమైందంటే రీసెంట్ గా యూజీసీ టీమ్ వచ్చారు మన ఇన్స్టిట్యూట్ కి. వాళ్ళు ఏంటంటే ప్రతి 5 ఏళ్లకి వచ్చి అక్రిడిటేషన్ ఇది రివ్యూ చేస్తుంటారు, అంటే యూనివర్సిటీలు అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఏమిటి అని. మన హాస్టల్ వాళ్ళు చూసారు, మొదటిగా వచ్చేసరికి వాళ్ళకి ఏం అర్థం లేదు ఏంటి ఇది అని అనుకున్నారు. కాకపోతే ఒకసారి హాస్టల్కి వచ్చి మందిరానికి వచ్చి మన యూనివర్సిటీ పద్ధతులు చూసాక వాళ్ళకి అర్థమైంది, అంటే మన సిస్టమ్ ఏంటి, డిసిప్లిన్ ఎందుకు ఇంపార్టెంట్. అయితే చిట్ట చివరిగా 4వ రోజు ఒక 4 ఉన్నారు, అంటే ఇంకా వాళ్ళు అంత పని అయిపోయింది, కాకపోతే వాళ్ళు ఫ్లైట్ వల్ల ఎందుకు వాళ్ళు ఇక్కడ ఉన్నారు యూజీసీ వాళ్ళు. అయితే వాళ్ళకి గెస్ట్ సర్వింగ్ కింద మేము సర్వ్ చేస్తూ ఉన్నాం. అయితే ఆవిడ ఒక ప్రొఫెసర్, ఆవిడ హాస్టల్ అంతా చూసి ఆ రోజు టిఫిన్ చేసినప్పుడు ఆవిడ అడిగారు, మేము ఆవిడకి టిఫిన్ వడ్డేసినప్పుడు నన్ను అడిగారు, అసలు మీ హాస్టల్ ఇట్లా ఉంది, అంత పొద్దుట నుంచి రాత్రి వరకు అంత బెల్ సిస్టమ్ మీద నడుస్తుంది, మెకానికల్ గా అనిపించదా, ఏంటి రోబోట్స్ లా పనిచేస్తారు అని అడిగారు. అయితే నేను అన్నాను, అట్లా కాదు, ఇది చాలా డిసిప్లిన్డ్ లైఫ్, మాకు మాకు చాలా బాగుంటుంది. అంటే మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అదేదో చాలా ఈజీగా మొదటి రోజు జాయిన్ అయిన వాడవడో ఫస్ట్ రోజు 5 లేచిపోయి చాలా ఆనందంగా వెళ్లిపోయి అక్కడ సుప్రభాతం చదివేసి గేమ్స్ కెళ్ళిపోయి అది అసలు అసాధ్యం. ఎందుకంటే మొదటి రోజు ఎలా ఉంటుందంటే 5 లేచాక 9 మళ్ళీ నిద్ర వస్తుంది, క్లాస్కి వెళ్లేసరికి కాకపోతే ఇవన్నీ చూసుకుంటూ భరిస్తూ వెళ్లి కొన్నాళ్ళకి అలవాటు అయిపోతుంది. భరిస్తూ ఎందుకంటే ముందు మనకి అర్థమవుద్దు అసలు హాస్టల్ జాయిన్ అవగానే ముందు ఎన్ని ఉంటాయంటే, ఒకవైపు సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ పెడతారు, ఒకవైపు అకాడమిక్స్ గురించి చెప్తుంటారు, ఒకవైపు రూమ్ లో చెప్తుంటారు, అంటే చాలా అయిపోతూ ఉంటాయి. అసలు ఎలా ఉంటుందంటే ఏదో గుత్తువంకాయ కూరలో కుక్కి కుక్కి పెట్టినట్టు ఉంటుంది. అయితే అవన్నీ తీసుకుని కొంచెం టైం తీసుకుని అర్థం చేసుకుంటే బాగుంటుంది. అయితే వాడు అడిగారు నాకు, అంటే ఇంత మెకానికల్ గా ఉంటుంది, రోబోట్స్ లా పనిచేస్తారు, మీకేమనిపించదని చెప్పాను. అట్లా కాదు మేడం, డిసిప్లిన్ ఉంటుంది కరెక్టే, కానీ మాకు కొన్నాళ్ళకి అది అలవాటు అవుతుంది, తర్వాత అప్రిషియేట్ చేయగలుస్తాం మేము, అదే మనకు మంచిది అనేది అలా అనుకుని దాని తర్వాత ఏమవుతుంటే కొన్నాళ్ళకి మన జీవితమే బాగుపడుతుంది, మాకు అర్థం అవుతుంది, అందుకు మేము చేస్తాను. అట్లా కాదు, మీకు ఎంటర్టైన్మెంట్ కి ఏముండదా అని అడిగారు. టీవీ కానీ మూవీ షోస్ కానీ ఉంటాయి, వీకెండ్స్ లో ఉంటాయో చూసా, ఇవన్నీ చూసి లేదు, మరి ఈ వయసులో మీకు బోల్డ్ అండ్ రకాల థాట్స్ వస్తూ ఉంటాయి కదా, బయటికి వెళ్లి కొత్త కొత్త ఫ్రెండ్స్ చేసుకుందాం, సినిమాలు చూద్దాం అని, మీకేం అనిపించదా అని అడిగారు నన్ను. నేను అనిపించదు అని నేను చెప్పలేను, అనిపిస్తాయి, మానవ మనిషనగా సహజం, అన్ని సినిమా చూడాలనిపిస్తుంది, ఫ్రెండ్స్ చూడాలనిపిస్తుంది, అన్ని అనిపిస్తాయి. కాకపోతే ఈ డిసిప్లిన్ వల్ల మేము నేర్చుకునేది ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్. ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బయట మీరు ఎట్లా చెప్పారు, బయటకు వెళ్ళి తెలుసుకోవడం అనేది ఎలాదంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏంటనేది, బయట తెలుసుకొని అప్పుడు అయ్యో అప్పుడు నేర్చుకోలేకపోయినే అని బాధపడే కంటే ఇక్కడుండి తెలుసుకుని అవగాహన చేస్తే స్వామి యొక్క అనుగ్రహం కూడా మన వైపు అలాగే ఉంటుంది. అయితే నేను చెప్పాను సెల్ఫ్ కంట్రోల్ అని నేర్పిస్తారు. ఇప్పుడు బయట మనం ఎన్నెన్నో చూస్తున్నాం, చాలా వింటుంటారు, రోజుకి పొద్దున్న లేస్తూనే న్యూస్ పేపర్లు అన్ని చదువుతుంటాం. అలా కాకుండా ఒక సెల్ఫ్ కంట్రోల్ అనేది నాకు ఎంత మనకి ఏది ఎంతవరకు అవసరం, చెయ్యాలా వద్దా, ఒక మాట మాట్లాడే ముందు అసలు ఇది అవసరమా లేదా, అటువంటిది ఈ డిసిప్లిన్ అనేది నేర్పిస్తుంది. రెండోది ఏంటంటే ఈ షెడ్యూల్ అలవాటు అయిపోయి నిజంగా ఇంటికి వెళ్ళినా కూడా ఇక్కడ తెలివి రాకపోయినా ఇంట్లో మాత్రం 5 తక్కువ తెలివి వస్తుంది, పొద్దున్నే పడుకుందాం అన్నా నిద్రపడుతుంది. ఫోన్లే అప్పుడు నేను ఏంటంటే మా సమ్మర్ వెకేషన్ లో నేను ఇంటికి వెళ్ళినప్పుడు అలాగే పొద్దున్నే లేచిపోయేవాడిని, 5 లేచిపోయి ఇంకా ఏం చేస్తాను, నిద్ర పట్టదు, సో బయటకు ఊరికి అలా వెళ్ళి ఒక వాకింగ్ కి పక్కన ఇటు అటు వెళ్లి అమ్మకి ఏదైనా సాయం చేయాలంటే చేసేవాడిని. అయితే కింద ఒకసారి మా ఫ్లాట్స్ లో కొందరు చూసి అడిగారు, మీరు ఇంత పొద్దున్నే లేచిపోతారు, ఇంత మంచి సిస్టమ్ ఉంది మీకు, మీకు ఎలా అలవాటు అన్నాడు. నాకు అలవాటు అండి, మా హాస్టల్లో ఇలా చెప్తారంటే, అదే మా పిల్లలు కూడా కాస్త చెప్పచ్చు కదా, వాళ్ళు కూడా బాగుపడతారన్నాను. నేను అట్లా చెప్పలేను మేడం, అది మీరు చూసుకోవాలి అంటే అసలు ఏ హాస్టల్ నేర్పుతారని అడిగారు. మా హాస్టల్ ఇలా సత్సాయి హాస్టల్ అండి, ఇట్లా అక్కడ ఇలా కూడా నేర్పుతారా, పొద్దున్న వాళ్ళు చాలా విచిత్రంగా అవాక్ అయ్యారు, అంటే వాళ్ళు అంటే డైజెస్ట్ చేసుకోలేరు, అంటే ఇప్పుడు కూడా ఇలాంటి హాస్టల్స్ ఉన్నాయి, పొద్దున 5 లేచి అంటే వింటూ ఉంటారు బోల్డెన్ హాస్టల్స్ ఉన్నాయి, వాళ్ళు ఏం చెప్తారు అంటే పొద్దున 5 లేపుతాం అని, కాకపోతే వాళ్ళు 5 లేపి ఏం చేస్తారు, రుద్దుతూ ఉంటారు, అది చదవాలి చదవాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే డిసిప్లిన్ అంటే చదువు ఒకటే కాదు, చదువులోనే డిసిప్లిన్ ఉండాలి, ఆటల్లోనే డిసిప్లిన్ ఉండాలి, క్యారెక్టర్ బిల్డింగ్ లో కూడా డిసిప్లిన్, అది ఒక వే ఆఫ్ లైఫ్ అయిపోతుంది,
3: ఒక కంప్లీట్ వ్యక్తిత్వాన్ని రూపొందిస్తుంది అనమాట ఈ షెడ్యూల్ మనకి. ఇది చాలా బాగుంది, ఎందుకంటే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్ని యాక్టివిటీస్.
1: చిన్న విషయం, యూజీసీ టీమ్ అప్పుడు ఏమందంటే విన్నాక అప్పుడు చూసి, అయితే మీకు ఏమనిపించదు కాదు మేడం, అనిపిస్తుంది ఒకసారి ఎవరికైనా అనిపిస్తుంది, కాకపోతే స్వామి ఇచ్చిన అవకాశాలు ఎలా ఉన్నాయంటే హాస్టల్లో కూడా ఎంత టైట్ గా అనిపించినా కూడా డిసిప్లిన్ అనుకోండి, షెడ్యూల్ అనుకోండి, ఏదో ఒక అవకాశాలు ఉంటాయి, దాంతో మేము ఎంజాయ్ చేస్తామన్నా. అప్పుడు ఆవిడ చూసి, నాకు ఇప్పుడు అర్థం అవుతుంది ఎందుకు మీరు హాస్టల్లోనే ఉండాలి, ఎందుకు ఈ డిసిప్లిన్ ఉండాలనేది, ఎందుకంటే ఇలా డిసిప్లిన్ గా ఉంటేనే మీరు ఒక మంచి మనిషిగా మారుతారని నాకు ఇప్పుడు నమ్మకం కుదురుతుంది, నా పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు చూడాలని నేను కోరుతున్నాను అన్నారు ఆవిడ. సో అది ఆవిడకి స్వామి అంటే తెలియదు, మన హాస్టల్ మన సిస్టమ్ అన్నది తెలియని మనిషికి స్వామి ఎటువంటి అనుభవాన్ని ఇచ్చారనేది, అది డిసిప్లిన్ కి ఒక ఇంపార్టెన్స్, చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని మనం తెలుసుకోవచ్చు ఇక్కడ.
3: ఇది మనం జనరల్ పార్లెన్స్ లో డిసిప్లిన్ అంటే స్ట్రిక్ట్ గా ఉండడం, ఇది చేయడం అది చేయడం అనుకుంటాం కదా. ఒక సింపుల్ డెఫినేషన్ ఆఫ్ డిసిప్లిన్ స్వామి చెప్పారు ఒకసారి పిల్లలందరితో మాట్లాడుతూను, ఒక చిన్న పనిని మిస్ అవ్వకుండా పదే పదే పదే పదే చేస్తూ ఉండడం, దట్ ఈస్ డిసిప్లిన్. ఇప్పుడు మనం వాటర్ మార్నింగ్ 5 కి లేవంగానే వాటర్ తాగుతాం, కొంతమందికి ఆ హ్యాబిట్ ఉంటుంది, పరగడుపున. అది కంటిన్యూస్ గా అది ఇట్స్ అ వెరీ నెగ్లిజిబుల్ ఈవెంట్. అది మన లైఫ్ లోనే మంచినీళ్ళు తాగుతున్నాం, కానీ అది ఒక 10 ఇయర్స్ కంటిన్యూస్ గా అలా చేస్తే వాట్ డిఫరెన్స్ ఇట్ ఇట్ మేక్స్ ఇన్ యువర్ లైఫ్ అనేది మనకి అర్థం కాదు. ఎందుకంటే మొత్తం సిస్టమ్ నిన్ను క్లియర్ చేసేస్తుంది అది. సో ఒక బౌల్ మూమెంట్, ఒకే టైంకి మనం ఎప్పుడు బౌల్ మూమెంట్ పాస్ చేస్తున్నాం అనుకోండి, ఒక టైం సెట్ అయిపోయింది ఆ బాడీకి. సో దానివల్ల మొత్తం మన హెల్త్ అంతా ఆర్గనైజ్ అయిపోతుంది. ఇట్లాంటివి మనకి డిసిప్లిన్ పెద్ద పెద్ద అనుకుంటాం, కాదు, ఇలాంటి చిన్న చిన్న వాటిల్లోనే స్వామి మనకి ఇంత బ్యూటిఫుల్ గా నేర్పిస్తారు. అండ్ ఈ స్పోర్ట్స్ మీట్ టైం ఇంకా మనకి చెప్పక్కర్లేదు, మనకి ఉన్న యాక్టివిటీస్ తో పాటు ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా అవుతాయి. బట్ స్వామి చెప్పేది ఏంటి, మీరు ఒక దాంట్లోనే ఉత్తీర్ణులు అవుతారంటే నేను ఒప్పుకోను, ప్రతి దాంట్లోనే మీరు ఫస్ట్ ఉండాలి.
2: ఆల్రౌండ్ డెవలప్మెంట్.
3: ఈ టైంలో మొన్న శివశంకర్ సాయి సార్ ఒక బ్యూటిఫుల్ ఎనాలజీ చెప్పారనమాట, ఇది అసలు నన్ను షేక్ చేసి పడేసింది. ఇది ప్రతి స్టూడెంట్ కి తెలుసుకోవాల్సిన విషయం ఇది. స్పోర్ట్స్ మీట్ కాంపిటీషన్స్ అవుతాయి కదా, అయినప్పుడు ప్రైజ్ విన్నర్స్ కి స్వామి ఆ రోజుల్లో స్వయంగా తన చేతులతోనే ప్రైజెస్ ఇచ్చేవారు అందరికి. అప్పుడు 450 హాస్టల్ స్ట్రెంగ్త్. ఆ పర్టికులర్ ఇయర్ ఏమైందంటే 250 బాయ్స్ కి ప్రైజెస్ వచ్చాయి అనమాట. సో ఆ 250 బాయ్స్ ప్రైజ్ లిస్టును వార్డెన్ సార్ స్వామి దగ్గరికి తీసుకెళ్లారు. ఎందుకంటే స్వామి చూసి సంతోషించి ఇది ఇద్దాం అది ఇద్దామని సంభాషిస్తారు. సో ఆ రోజు స్వామి హీ వాజ్ నాట్ హ్యాపీ. ఆ లిస్ట్ చూసి స్వామిని వార్డెన్ సార్ని అడిగారట, స్వామి హాస్టల్లో ఎంతమంది ఉంటున్నారు అని. స్వామి 450 బాయ్స్ స్వామి అని. మరి ప్రైజెస్ ఎంతమందికి వచ్చాయి స్వామి? 250 బాయ్స్ కి వచ్చాయి స్వామి. మరి మిగతా 200కి ఎందుకు ప్రైజులు రాలేదు అని అడిగారట. ఇది ఆయన ఫుల్ గా షేక్ చేసి పడేసింది. ఎందుకు స్వామి ఇట్లా అడిగారు, ఏం వాళ్ళు ఏమన్నా తక్కువ అని అడిగారట స్వామి. నెక్స్ట్ టైం ఐ వాంట్ ఎవ్రీబడీ టు గెట్ ప్రైజ్. అంటే స్వామి ఆలోచనలోని ఆ పర్ఫెక్షన్ గాని అందరూ ఒకటే అన్న మాటల్లో కాదు స్వామి చెప్పడం, ప్రతి చర్యలో స్వామి చేసి చూపిస్తారు. అది అప్పటి నుంచే వేదం ఇండివిజువల్ కాంపిటీషను, వేదం పేర్ కాంపిటీషను, గ్రూప్ కాంపిటీషను ఇట్లా డెవలప్ చేసుకుంటూ యాక్టివిటీస్ ఎక్కువ చేశారు. ఎందుకంటే ఎక్కువ మందికి ప్రైజులు వస్తాయి, అవకాశం దొరుకుతుంది స్వామి దగ్గరికి. మేము అనుకునేవాళ్ళం ఇన్ని సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ ఎందుకుంటాయంటే ఇవి ట్రేస్ లాగా ఉంటాయి. మన మన జీవితం మనం ఎంటర్ అయినప్పుడు అన్ని లూప్ హోల్స్ తో ఉంటాయి అన్నమాట. ఆ లూప్ హోల్స్ అన్నిటినీ స్వామి తమ ప్రేమతో నింపుతారు. సో దానివల్ల మన మన మన వ్యక్తిత్వం పరిపూర్ణం అవుతుంది. అట్లాగే ఒక్కొక్కరు ఒక్కొక్క కంపార్ట్మెంట్ లో సెట్ చేస్తారు స్వామి. కొంతమంది డైటిక్స్ లో మొత్తం 5 ఇయర్స్ గడుపుతారు, కొంతమంది మెయింటెనెన్స్ లో ఆల్ 8 ఇయర్స్ వర్క్ చేస్తారు. వాళ్ళు రాణించేస్తారు ఆ మూమెంట్ లోని. ఆర్ట్ వర్క్ కానివ్వండి, ఇట్లాగా ఒక కంప్లీట్ పర్సనాలిటీని స్వామి తయారు చేయడానికి మనకి ఈ హాస్టల్ ఇచ్చారు.
2: ఇంకోటి ఏంటంటే ఈ మీరు చెప్పినట్లు సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ లో కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే క్లాస్ లో నేర్చుకుంటాం చూస్తూ ఉంటాం, అసలు చేసేకంటే ఒకసారి కొన్ని చూసి కూడా వచ్చిస్తుంటాయి. చూడగా చూడగా ఇప్పుడు మెయింటెనెన్స్ వర్క్ అనుకోండి అందరూ చేయనక్కర్లేదు, కాకపోతే అందరూ చేయడం చూస్తుంటారు. నేను ఒక లాస్ట్ ఇయర్ ఒక కాన్ఫరెన్స్ కి వెళ్ళాను అనమాట ఐఎమ్ షిలాంగ్ లో. అక్కడ ఏమైంది, వాళ్ళ మంచి ఆడిటోరియం లో నేను ప్రెజెంటేషన్ ఇచ్చే టైంకి వాళ్ళ ప్రొజెక్టర్ అనేది పాడైపోయింది. వాళ్ళు దాని గురించి తలకిందులుగా ఏమైపోయిందా ఏమైపోయిందా ఇటు అటు తిరిగేసి వీళ్ళ గురించి వాళ్ళ గురించి అడిగేశారు. కాకపోతే అక్కడ సింపుల్ ఏంటంటే ఒక కార్డ్ అనేది మిస్సింగ్, ఆ కనెక్షన్ లూజ్. నేను వెళ్ళి ఫిక్స్ చేశాను, వాళ్ళు దానికి చాలా అవాక్ అయిపోయారు. ఏమైంది నీకు ఇవన్నీ ఎలా వచ్చన్నారు. నేననుకున్న దీంట్లో ఏమంది మామూలు కదా, ప్రతిరోజు చూస్తుంటాం క్లాసుల్లో ఉండండి హాస్టల్లో ఉండండి ఎక్కడే లేకపోతే మేము పరిగెడుతుంటాం. మెయింటెనెన్స్ అనే కాదు, మెయింటెనెన్స్ వాళ్ళు చేస్తారు గబుక్కున్న పనికి ఆ నిమిషానికి వాళ్ళు లేకపోతే మేము వెళ్ళి చేసిస్తాం. అంతేగాని వాళ్ళు వచ్చేంత వరకు మేము అక్కడ కూర్చొని టైం వేస్ట్ చేయం. సో అక్కడ ఎప్పుడు అలా చేశారు వాళ్ళు చాలా విచిత్రంగా చూశాను నన్ను. ఇంకేవో డీటెయిల్స్ అడిగారు, అప్పుడు వాళ్ళకి అది తెలియదు కాబట్టి అడిగితే అది సెట్ చేశాను కంప్యూటర్స్ లేదంటే. వాళ్ళు చూసి ఇదేంటి అన్ని వీళ్ళకి ఎలా తెలుసు అని వాళ్ళు చాలా విచిత్రంగా చూశారు. కాకపోతే నాకు చాలా నార్మల్ గా ఉంది. చెప్పినట్లు హాస్టల్లో నేర్చుకుని ఎలా ఉంటే హోలిస్టిక్ డెవలప్మెంట్, అన్ని రకాలుగా అన్ని యాంగిల్స్ నుంచి మనకు తెలుస్తాయి. అదేంటంటే ఇక్కడ ఉండి ఉండి ఉండి మాకు ఒక్కొక్కసారి తెలియదు, ఆ అనుభవం ఉండదు. బయటకు వెళ్ళేసరికి సడన్ గా ఇదేంటి వాళ్ళకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది, మనకు చాలా నార్మల్ గా అనిపిస్తుంది. అది హాస్టల్లో భలే నేర్చుకోవచ్చు అనమాట.
3: శ్రీనివాస్, నువ్వు టీచర్ స్టూడెంట్ గా మొదలయ్యావు, ఇప్పుడు లెక్చరర్ అంటే ఆల్మోస్ట్ రీసెర్చ్ స్కాలర్ లా ఉన్నావు. నీ సీనియర్స్ నుంచి, నీ స్టూడెంట్స్ నుంచి, స్టూడెంట్ డేస్ నుంచి ఏం నేర్చుకున్నావు నువ్వు? అండ్ నువ్వు ఇప్పుడు ఒక టీచర్ గాని మీ స్టూడెంట్స్ కి ఎట్లాగా అందించగలుగుతున్నావు? ఎందుకంటే మన హాస్టల్లో ఇది ఒక లెగసీ అనమాట. ఇట్ హాస్ బీన్ పాస్డ్ ఆన్ ఫ్రమ్ ఇయర్స్. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు ఒకళ్ళు అనుకుంటే ఇంకొక 10 మంది వస్తారు. అది అన్ఎండింగ్ స్ట్రీమ్ ఆఫ్ లవ్ అనమాట స్వామి దగ్గర. సో నీ విషయం చెప్పు.
1: ఆ అనుభవం ఉండదు. బయటకు వెళ్ళేసరికి సడన్ గా ఇదేంటి వాళ్ళు చాలా విచిత్రంగా అనిపిస్తుంది, మనకు చాలా నార్మల్ గా అనిపిస్తుంది. అది హాస్టల్లో వెళ్ళి నేర్చుకోవచ్చు అనమాట.
3: శ్రీనివాస్ నువ్వు

0: ఎండింగ్ స్ట్రీమ్ ఆఫ్ లవ్ అన్నమాట స్వామి దగ్గర. సో నీ విషయం చెప్పు.
1: స్టూడెంట్ గా జాయిన్ అయినప్పుడు అసలు ఎలా ఉండేదంటే కొత్త, అంతా కొత్తగా ఉండేది. టీచర్స్ కూడా చాలా విచిత్రంగా ఉండేవారు. అసలు నాగేశ్వరరావు సార్ అని ఒకసారి ఉన్నారు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో, ఆయన చూస్తే ఇంకా వాచింగ్ చూడక్కర్లేదు, ఆయన చూస్తే అర్థమైపోతుంది హైది టైం. ఆయన వెళ్ళిపోతాంటే వెనకాల వెళ్ళిపోవచ్చు, పర్ఫెక్ట్ క్లాక్ అనమాట. సో ఆయన ఒక టీచర్. శివశంకర్ సార్ సార్ని చూస్తే ఎప్పుడు ఎంత ప్రెషర్ ఉన్నా ఎలా నవ్వుతూ ఉండొచ్చు, ఎలా యాక్టివ్ గా ఉండొచ్చు, బర్డన్ అనేది ఆయనకు ఉండే ఉండదు కావచ్చు. ఆయన ఎన్నింటికి పడుకుంటారో తెలియదు కానీ ప్రతిరోజు సుప్రభ ఆమె అందరికంటే ముందే లేచిపోతారు. కనీసం ప్రతిరోజు నేను చూసేవాడిని 12 ఆ రకం, ఆ టైం కూడా ఆయన రూమ్ లో లైట్లు ఆన్ గా ఉంటాయి. 12 ఎప్పుడు పడుకుంటారో తెలియదు కానీ పొద్దున్న లేచిపోతారు. సో అలాగే టీచర్స్ ఒక పెద్ద ఇన్స్పిరేషన్. స్టూడెంట్ డేస్ లో ఎలా అనిపించింది అంటే టీచర్స్ ఒక పెద్ద ఇన్స్పిరేషన్, వాళ్ళని చూసి బోల్డ్ నేర్చుకోవాలి అనిపించేది. ప్లస్ మనకి అందరూ సహాయపడతారు. ఇప్పుడు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అందరు వచ్చి ఇంకా రెండో విషయం ఆలోచించారు. ఇప్పుడు ఎవరికైనా ఒంట్లో బాగాలేదు, రేపు ఎగ్జామ్ నాకైంది, ఒక అబ్బాయికి ఒంట్లో బాగాలేదు, రేపు చూస్తే పరీక్ష ఉండేది నాకు మొన్నడు, వాడు నా దగ్గరికి వచ్చేసేప్పటికి రాత్రి 12 అయ్యో నాకు రేపు పరీక్ష ఉంది నేను నిద్రపోతానని చెప్పలేను, ఆరోగ్యం బాగాలేదు కదా, వాడు చూడాలి ఎందుకంటే నేను డిస్పెన్సరీలో ఉండేవాను కాబట్టి. సరే పదాన్ని రాత్రి అంతా వాళ్ళు వాంతి చేసుకుంటుంటే అంతా క్లీన్ చేసి వాడు జ్వరం వస్తే వాడికి మెడిసిన్ ఇచ్చి పక్కన అలా కూర్చున్నాను. ఈ హడావిళ్ళంతా రాత్రి అయిపోయింది, ఆ చదువు కూడా అంతంత మాత్రంగానే అయింది. కాకపోతే ఆ పరీక్ష చాలా బాగైంది. అయితే ఆ రోజు ఎలా అనిపించంటే సేవ చేస్తున్నాం మనం, ఏం ఆలోచించకుండా ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తున్నాము, బానే ఉంది అనేది. ఇప్పుడు ఆ సేవ మనం చేస్తే మిగతా విషయాలు స్వామి చూసుకుంటారు. సో అక్కడ మనం ఏం పెద్ద ఆలోచించాలి. ఆ రకంగా ఇప్పుడు ఎలా ఉంటుందంటే కలిసి ఉండడం అనేది ఏ హాస్టల్ అయినా అయిపోతుంది, ఇంకా మనకి అది ఆప్షన్ లేదు. బయట ఉండండి ఇక్కడ ఉండండి కలిసి ఉంటాం. కాకపోతే కలిసి ఒకరి గురించి ఒక ఆలోచించుకొని ఎట్లా ఎంపతి, సింపతి కంటే ఎంపతి అనేది ఇక్కడ నేర్పుతుంది. సింపతికి ఎంపతికి తేడా ఏంటంటే సింపతి అంటే దయ చూపడం, పోనీ జాలి పడడం. ఎంపతి అంటే అయ్యో నాకే ఆ పరిస్థితి వస్తే నేను ఎలా ఉంటాను, నాకెలా కావాలి, ఆ ఆలోచన ఇక్కడ మనకు హాస్టల్లో మనకి మెల్లిమెల్లిగా ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్ అవన్నీ పనిలో అవన్నీ దాంతో మనం నేర్చుకుంటాం. అయితే స్టూడెంట్ డేస్ అది మెయిన్ లెర్నింగ్ అనమాట. అదే రకంగా కాలేజ్ లో బోల్డ్ నేర్చుకుంటాం సబ్జెక్ట్స్ లో, అది ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఒక లీడర్షిప్ స్కిల్స్ అనేవి మనకి ఇక్కడ హాస్టల్లో బాగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే బోల్డ్ పారాయణాలు అవుతుంటాయి, ఈవెంట్స్ అవుతుంటాయి, మనకి ఇష్టం ఉంది ఆ ఈవెంట్స్ మనం లీడ్ చేసే అవకాశం కూడా మనకి ఇస్తారు స్వామి. సో ఆ రకంగా ఒక మంచి లీడర్ కింద మనం తయారవ్వచ్చు. ఒక నలుగురితో కలిసి పని ఎలా చేయాలి, ఎట్లా అడ్జస్ట్ అవ్వాలి, ఆ రకంగా ఈ లెసన్స్ అన్ని మనకి నేర్పుతూ వస్తుంది హాస్టల్ లో. ఇది స్టూడెంట్ డేస్ లో. అయితే మీరు చెప్పినట్టు స్టూడెంట్ డేస్ అంతా బాగుండేది, ఇలా అయిపోతుండే
0: ఎవరో ఒకరు మనకు ఉన్నారని.
1: కాకపోతే టీచర్ కింద మారిపోయేసరికి ఏమవుతుంది, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. ఇప్పుడు గబుక్మని ఒక మాట చెప్పాలన్నా వినాలన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ మనం బట్టి స్టూడెంట్స్ ఉంటారు. ఇన్నాళ్ళు మేము టీచర్స్ ని చూసేవాళ్ళం, ఇప్పుడు మేము వాళ్ళ షూస్ లోకి వచ్చేసరికి స్టూడెంట్స్ మమ్మల్ని చూస్తారు. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే ఇంకా పిల్లలు కదా, వాళ్ళకి సేవ చేయాలి. ఇప్పుడు మాకెలా అయితే మా టీచర్స్ చేశారో ఇప్పుడు ఉన్న పిల్లలు కూడా మేము అలాగే చేయాలి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వస్తున్న పిల్లలకి చాలా మందికి స్వామి అంటేనే తెలియదు. అసలు వాళ్ళకి ఇక్కడ జాయిన్ అవ్వకముందు అసలు స్వామి అనగా ఏమి తెలియదు. వాళ్ళు ఇక్కడ ఎందుకు జాయిన్ అవుతానంటే మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉంది, వాళ్ళు వచ్చి చూసుకుంటారు, అంతా బాగుంది, ఫ్రీగా ఉందని వాళ్ళు ఆ థాట్ తో జాయిన్ అయ్యి ఇక్కడికి వచ్చేగా స్వామి గురించి తెలుసుకుని వాళ్ళ దృఢ నమ్మకం పెంచుకుంటారు. ఈ ప్రాసెస్ లో టీచర్స్ అనేది ఏంటంటే ఎలా ఉండాలంటే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి, మేము ఏదైతే పొందామో స్వామి దగ్గర నుంచి మా టీచర్స్ దగ్గర నుంచి ఆ లవ్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. సో ఈ ప్రాసెస్ లో ఏం ఎక్స్పెక్ట్ చేయం వాళ్ళు, ఏదైనా గబుక్ మన ఇబ్బంది ఉందనుకోండి, చిన్నపిల్లలకి ఏదో ఒకటి ఇబ్బంది వస్తుంటుంది, దాని వాళ్ళకి ఏదో వాళ్ళ అమ్మా నాన్న గుర్తొస్తుంటే ఒకసారి ఫోన్ లో మాట్లాడక వాళ్ళకు అనిపించదు, అయినా వాళ్ళకి ఎవరొకరు చెప్పాలి కావాలి మాటలు వినేందుకు, వాళ్ళు రూమ్ కి వచ్చి మాట్లాడుతుంటారు, అలా వింటూ కూర్చోడమే. వాళ్ళకి ఏం జవాబు చెప్పక్కర్లేదు, వాళ్ళకి ఏం సొల్యూషన్స్ చెప్పలేదు. ఈ వినడం అనేది కూడా చాలా పెద్ద పేషెన్స్ నేర్పుతుంది. వాళ్ళు అన్ని మాట్లాడుతుంటారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి టాపిక్లు. సో ఇవన్నీ నేర్చుకున్నాం అనమాట, వినడం, తర్వాత గబుక్ మన ఏమైనా ఇబ్బంది వచ్చింది ఇంకో విషయం ఆలోచించకుండా వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉండరు. గబుక్ మన వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళకి ఏదో ఒకటి ఫ్రూట్స్ ఇవ్వాలి, అన్ని చూసుకోవాలి. ఎందుకంటే అమ్మా నాన్న ఉంటే ఎలా చేస్తారో మేము అలా చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ రాకూడదు, అయ్యో అమ్మా నాన్నకి దూరంగా ఉన్నాం, వాళ్ళు ఉంటే బాగున్నా ఫీలింగ్ రాకూడదు. సో ఇవన్నీ చూసుకుంటూ అదొక అలవాటు అయిపోతుంది, మనకు వేరేగా అనిపించదు. అయితే ఒకసారి ఏమైంది, నాకు ఒంట్లో బాగాలేదు, ఒంట్లో బాగాలేక పడుకున్నాను. అయితే రోజు నేను ఏంటంటే సుప్రభాతం వెళ్లే టైంలో నేను బయట నిల్చుంటాను పిల్లలు ఏ టైంకి వస్తాను జస్ట్ చూడడానికి. మనకు ఎవరైనా పడుకుంటాను, నేనైనా పడుకుని పెడుతుంటాను. ఇప్పుడు టీచర్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి నేను లేచి నిల్చుంటుంటాను, చూస్తుంటాను వాళ్ళు ఏ టైంకి వస్తున్నారు ఏంటి అని. అయితే రోజు నేను వాళ్ళకి ముందు

0: నిల్చొని వెనకాల సుప్రభాని బట్టలు వేసరికి వాళ్ళు వెనకాల కూర్చొని అయిపోయాక వెళ్ళిపోతుంటాడు. అయితే ఒకసారి ఏమైందంటే నేను రెండు రోజులు వెళ్లేదు సుప్రభాతానికి, ప్లస్ డే మొత్తం కూడా సరిగ్గా రోజంతా కూడా నేను ఎక్కడ వాళ్ళు కనిపించలేదు ఎక్కువ. సో వాళ్ళకి ఏదో తేడా అనిపించి వాళ్ళు మూడో రోజు నా రూమ్కి వచ్చి పొద్దునే నన్ను అడిగారు, ఏమైంది సార్ మీరు ఎక్కడ కనిపించట్లేదు అని. నన్ను ఏమవలేదు, కొంచెం జలుబుగా ఉందంటే. అదేంటి సార్ జలుబుగా ఉంటే ఏం చెప్పలేదని. ఇంకా ఆ రోజు నాకు పొద్దుటి నుంచి రాత్రి వరకు నిత్య సేవలే, నాకు ఫుడ్ తెచ్చేసి పళ్ళు వేడి పాలు ఇంకా వేడి నీళ్లు అన్ని తెచ్చేసి నాకు ఇంకా అడగకుండా నీ పెట్టేశారు. అప్పుడు అనిపించింది అరే నేను ఏం చేశానని వాళ్ళు నాకు అంత ప్రేమ చూపిస్తున్నారు. ఒక టీచర్ గా చేయడం ఒక ఫార్మాలిటీగా చేయడం అనేది వేరు, రూమ్ రూమ్ అలా ఫార్మాలిటీ అనుకుంటే ఒకలో ఇద్దరు చేస్తారు. 30 స్టూడెంట్స్ కట్టుకట్టుకుని అలా వచ్చేసి ఇంకా ప్రతి నిమిషం నా దగ్గరే కూర్చొని ఎందుకు ఇలా ఉన్నారు, మీకేనా ఇబ్బంది ఉంటే చెప్పండి మేము చూస్తాం. వాళ్ళ నిజంగా చెప్పాలంటే పిల్లలు వాళ్ళు ఏం చూడగలరు గబుక్మని, వాళ్ళకి యాక్సెస్ ఉండదు. అటువంటిది వాళ్ళ లీడ్ తీసుకుని నాకు ఏదో అయిపోతుంది అనుకుని నాకు మళ్లీ జలుబు తగ్గేంత వరకు, తీరా చూస్తే జ్వరం కూడా కాదు చిన్న పెద్ద జలుబు, అది తగ్గేంత వరకు కూడా నా దగ్గరే ఉండి అంత పాలు మొత్తం అన్ని కరెక్ట్ గా టైంకి వచ్చి ఆ రకం ఎఫెక్షన్ ఎప్పుడైతే చెప్పేటప్పుడు అనుకున్నాను నేను ఏమి ఇచ్చేనే నాకు ఇంత ఇస్తున్నారు. అప్పుడు అర్థమైంది ఏంటంటే సెల్ఫ్లెస్. స్వామి ఏదైతే చెప్తారో ఏం ఆలోచించకుండా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా మనం ఇస్తే మనకి అది వస్తుంది, మనం అనుకోలేదు కూడా. ఆ రకంగా ఇప్పుడు స్వామి బౌద్ధికంగా లేరు, కాకపోతే ఆయన లవ్ ఎలా ఉంటుంది అనేది ఒంట్లో బాగాలేకపోతే ఇప్పుడు పిల్లలకి ఎలా అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది, అయ్యో పక్కన ఎవరైనా ఉంటే బాగుందని. ఎప్పుడైతే ఇంతమంది వచ్చారో నేను చాలా ఇమోషనల్ అయిపోయినా రోజు, అయ్యో ఇంతమంది ఉన్నారా నా అనే వాళ్ళు బహుశా ఇంట్లో కూడా మన ఫ్యామిలీస్ లో ఉండకపోవచ్చు. అలాంటిది హాస్టల్ అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళు, నిజంగా వాళ్ళు వచ్చేంత వరకు నేనెవరు వాళ్ళెవరో తెలియదు, ఎన్నాళ్ళు కలుసుంటాం కూడా తెలియదు, ఏమీ తెలియక ఏమి సంబంధం లేకపోయినా జస్ట్ ఒక సాయి బ్రదర్ సాయి టీచర్ ఆ రిలేషన్ సాయి స్టూడెంట్స్ సాయి అన్న ఒక లింక్ తో వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారంటే ఇంతకంటే ఎక్కువ స్వామి లవ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము కూడా. ఇంత మంది స్టూడెంట్స్ త్రూ స్వామి మనకి ఇంత లవ్ ఎలా అయితే షవర్ చేస్తున్నారో అది నిజంగా అసలు మాటల్లో నేను చెప్పలేను. జస్ట్
1: చాలా బాగుంది. ఇందాక మన సాయి చంద్ చెప్పినట్టు డిసిప్లిన్ లో పాటుగా ఏది కాదనకుండా ఇక్కడ ప్రేమలో భాగంగా ఏది లేదనకుండా ఈ రెండు కలిపితే అసలు ఇట్స్ అ డెడ్లీ కాంబినేషన్ స్వామి దగ్గర. అందుకే బయట వాళ్ళు మనం ఏదన్నా కొత్త విషయం చెప్తే మనం దేనికి కాదని లేము, అదొక న్యాచురల్ అయిపోతుంది మన ఇన్స్టింక్ట్ లోని. అండ్ ఏమన్నా అడిగితే అది లేదు అని చెప్పలేము. సో బయట వాళ్ళకి ఏ అస్తమానం ఏం కావాలంటే అది ఇచ్చేస్తాడు, ఏం కావాలంటే అది చేసేస్తాడు అంటారు. బట్ దట్ ఈస్ హౌ స్వామి హ్యాజ్ సెట్ అవర్ లైఫ్స్. ఎందుకంటే స్వామికి సర్వం ఎస్ ఎస్ ఎస్ అంటారు కదా, ఎక్కడ నో అనేది మన నోట్లోంచి రాకూడదు. దట్ ఈస్ హౌ స్వామి హ్యాజ్ ఫ్రేమ్డ్ అస్. సో ఇది తప్పకుండా మన లైఫ్ ని ఒక డివైన్ గోల్ వైపు భగవంతుని చేరడానికే స్వామి ఇదంతా మనకి అవకాశం ఇస్తున్నారు. అండ్ చివరిగా మీ ఇద్దరితో సంభాషణ ముగించే ముందు స్వామి ఒకసారి ఒక విద్యార్థి బృందంతో ఇంటర్వ్యూ రూమ్ లో ఉన్నారు. ఒక విద్యార్థి అడిగారు, స్వామి మేము సాధన చేయాలనుకుంటున్నాము భగవంతుని చేరటానికి, ఏం సాధన చేస్తే బాగుంటుంది అని అడిగితే స్వామి చిరునవ్వు నవ్వి వాళ్ళకి చెప్పి, మీరు ఏ సాధనలు చేయక్కర్లేదు, హాస్టల్లో నేను ఇచ్చినటువంటి డిసిప్లిన్ ని మార్నింగ్ నుంచి సాయంకాలం దాకా మీరు తూచా తప్పకుండా పాటించండి, అదే మీకు అసలైన యోగం అన్నారంట. అంటే ఒక స్పిరిచువల్ రెజిమెంట్ ని స్వామి ఎట్లాగ బ్యూటిఫుల్ గా హాస్టల్లో సెట్ చేసి మన కోసం పెట్టారో ఇప్పుడు ఈ మాటల ద్వారా అర్థమవుతుంది. చాలా సంతోషం శ్రీనివాస్ అండ్ సాయి చంద్ మీ సమయాన్ని వెచ్చించి మా శ్రోతలందరికీ ఇన్ని మంచి విషయాలు తెలిపినందుకు. ఎందుకంటే మీరు మాట్లాడిన తర్వాత అనుభవ మీరింకా స్వామిని చూడలేని టైంలో హాస్టల్లో చేరారు, కానీ స్వామిని చూసి స్వామి ప్రెజెన్స్ ని కూడా హాస్టల్లో పొందిన వాళ్ళు మన సీనియర్ బ్రదర్స్ ఇప్పుడు వరుసగా మనతో వాళ్ళ అనుభవాలను పంచుకుంటారు, అది ఒక డిఫరెంట్ అనుభూతి. సో ఈ రెండు అందిద్దామన్న ప్రయత్నంలో మిమ్మల్ని ఇద్దరిని పిలవడం జరిగింది. సాయిరాం,
2: ఈ అవకాశాన్ని అందించినందుకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు
1: సాయిరాం. శ్రోతలందరికీ ఒక చిన్న మనవి, ఇప్పుడు స్వామి విద్యార్థులైనటువంటి శ్రీ లక్ష్మీనాథ్ గారు, శ్రీ రంగనాథ్ రాజు గారు, శ్రీ ఐఎస్ రామకృష్ణ గారు, శ్రీ కృష్ణ సార్, వీళ్ళంతా హాస్టల్లో ఉన్నప్పుడు తమ అనుభవాల్ని మనందరితో పంచుకోవడానికి స్పెషల్ గా వాళ్ళ రికార్డింగ్స్ ని మనకి పంపించడం జరిగింది. మరి వాళ్ళు ఏం చెప్తారో వింటూ స్వామి ప్రేమను మరింత ఆస్వాదిద్దాం.
3: సాయిరాం, నా పేరు లక్ష్మీనాథ్. నేను 1991 నుండి 1996 వరకు బీఎస్సీ ఎంఎస్సీ స్వామి ఇన్స్టిట్యూట్ లో చదువుకున్నాను. 1994 నుంచి 1996 వరకు నేను ప్రశాంత్ నిలయం క్యాంపస్ లో చదివే అవకాశం నాకు స్వామి కల్పించారు. ఇక్కడ మనకి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మన ఇన్స్టిట్యూట్ హాస్టల్ లైఫ్ గురించి, అది ఎంత డిసిప్లిన్ తో ఉంటుంది, ఆ షెడ్యూల్ ఎలా ఉంటుంది, అది పాటించడం వల్ల మనం చాలా తర్వాత బెనిఫిట్ పొందాము. ఇక్కడ ఒకటి రెండు విషయాలు నాకు గుర్తొస్తున్నాయి. మనం హాస్టల్లో ఉంటున్నప్పుడు మనకి సెల్ఫ్ రిలయన్స్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉండేదన్నమాట. అంటే ప్రతి స్టూడెంట్ ఏదో ఒక యాక్టివిటీలో పాల్గొనాలి. అంటే అది మెయింటెనెన్స్ యాక్టివిటీ అవ్వచ్చు, లేకపోతే గార్డెనింగ్ యాక్టివిటీ అవ్వచ్చు, లేకుంటే లైబ్రరీ బుక్స్ మెయింటెనెన్స్ కానీ, ఆర్ కిచెన్ లో కానీ, అన్ని స్పోర్ట్స్ ఫీల్డ్ ఏదోలా ప్రతి స్టూడెంట్ ఏదో యాక్టివిటీ టేకప్ చేసి అందులోని హీ హాస్ టు డెవలప్ స్కిల్స్ ఆల్సో ఇన్ దట్ అనమాట. అట్లా మనకు చక్కగా ప్రోగ్రామ్ ఉండేది, సెల్ఫ్ రిలయన్స్ ప్రోగ్రామ్. సో వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనమే అన్ని చేసుకునేటట్టు స్వామి మనకు నేర్పించారు. ఈ ప్రోగ్రామ్ లో నాకు గుర్తొచ్చిన చాలా మంచి విషయం ఏంటంటే, మేము పుట్టపర్తి క్యాంపస్కి వచ్చినప్పుడు 1994 సమ్మర్ లో అక్కడ మేము హాస్టల్లో జాయిన్ అయ్యి చూసిన తర్వాత హాస్టల్ పక్కనే ఉన్న ఏరియాలో ఒక చాలా పెద్ద ఏరియా, అక్కడ చాలా కొంచెం తుప్పలు అలాగే కొంచెం బ్యారెన్ ల్యాండ్ లా ఉండేదన్నమాట. అక్కడ బృందావనంలో ఎవరైతే గార్డెన్ టీమ్ లో ఉండేవాళ్ళో కొంచెం మెయిన్ మెంబర్స్, వాళ్ళంతా చూసి ఒకరోజు అనుకున్నాం అనమాట, ఇది చాలా బ్యారెన్ గా ఉంది, దాన్ని మనం చక్కగా చదువు చేసి అన్ని తుప్పలవి తీసి చక్కగా మనం ఒక ఏదో మంచి బాగా తయారు చేద్దామని చెప్పేసి అట్లా స్టార్ట్ అయిందనమాట. ఇది నా బాగా గుర్తు, ఇక్కడ ఎంఎస్సీ బయాలజీలో పద్మనాభి అనే ఒకరాడు, ఇంకా కిషోర్ అని వీళ్ళిద్దరు, అలాగే కెమిస్ట్రీ స్టూడెంట్స్ రామసుబ్రహ్మణ్యం, కృష్ణన్ వీళ్ళు నలుగురు మెయిన్ గా ఒక టీమ్ లా ఫామ్ అయ్యి ఆ పక్కన స్లోక స్టార్ట్ చేశారు అనమాట. ఆ తుప్పలవి తీయడం, ఆ రాళ్లవి తీయడం అట్లా చేసి స్లోక దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్. అది ఫస్ట్ ఇయర్ అంతా వర్క్ అవుతున్నప్పటికి ఒక చక్కగా ఒక ల్యాండ్ అంతా తయారైనప్పటికి అప్పుడు ఒక మంచి ఐడియా వచ్చింది, ఇది ఎందుకు దీన్ని మంచి గార్డెన్ లా తయారు చేసి మనం చక్కగా పెట్టచ్చు, స్వామి పక్కన పెద్ద గార్డెన్ వస్తుంది కదా అని. సో అది ఆ వర్క్ లో స్టార్ట్ అయ్యి ఇంకా ప్లాంట్స్ వేయడం అన్ని మొత్తం ఒక అంతా ఆల్మోస్ట్ 1-1.5 ఇయర్ దాకా అయిందనమాట. అప్పుడు సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ గార్డెన్ రెడీ అయింది, సెకండ్ ఇయర్ మిడిల్ లోకి. అప్పుడు డైలీ మేము ఈ టీమ్ అంతా వెళ్లి కార్డ్ తయారు చేసి స్వామిని ప్రే చేసి స్వామిలా గార్డెన్ చేసాము, మీరు వచ్చి బ్లెస్ చేయాలి అని ఫ్యూ టైమ్స్ స్వామి దగ్గర కార్డు పట్టుకుని వెళ్తే ఒకరోజు చక్కగా స్వామి సరే నేను బ్లెస్ చేసి వస్తానని చెప్పేసి 1995-96 ఆ టైంలో, అది లేట్ 95 అవ్వచ్చు, సంథింగ్ లైక్ దట్, ఎగ్జాక్ట్ డేట్ ఐ డోంట్ రిమెంబర్ బట్ దట్ ఈస్ ద థింగ్. అప్పుడు స్వామి చక్కగా ఒక రోజు హాస్టల్ విజిట్ కి వచ్చి సడన్ గా ఐ థింక్ వైట్ బెంచ్ లో వచ్చారు ఆ వేళ. సడన్లీ స్వామి సార్ నేను వస్తున్నాను పదండి అంటే పరిగెత్తి పరిగెత్తి మేము అందరం ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నామో, యాక్చువల్లీ నాకు కూడా చిన్న అవకాశం దొరికింది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ గార్డెన్ యాక్టివిటీలో పాల్గొనడానికి. సో అప్పుడు స్వామి వచ్చారు ఆ వేళ, వచ్చి చక్కగా స్వామి అంతా చూశారు, మొత్తం నడిచారు స్వామి కారు దీపే అక్కడి నుంచి మొత్తం గార్డెన్ లోపల నడిస్తే అక్కడ ఒక ఉయ్యాల ఏర్పాటు చేసామన్నమాట, చిన్న రాళ్ళ పెట్టి ఉయ్యాల ఒకటి పెట్టి స్వామి అక్కడ ఉయ్యాల్లో కూర్చున్నారు, అంతా చూశారు, గార్డెన్ అంతా పరిశీలించారు, బాగుందని చెప్పారు. నెక్స్ట్ అక్కడ నేచురల్ గా కొబ్బరి బండ ఒకటి కట్ చేసి పెట్టారనమాట స్వామి కొంచెం సిప్ చేసారు దానికి, తర్వాత అందరం అది ప్రసాదంగా తీసుకున్నాము. ఆ గార్డెన్ లో చక్కగా చిన్న వాటర్ ఫాల్ చిన్న అవన్నీ పెట్టి చాలా బాగా తయారు చేశారు అనమాట. అంటే 1 ఇయర్ లో ది మేడ్ బ్యారన్ ల్యాండ్ ఇంటూ నైస్ గార్డెన్ అండ్ స్వామి బ్లెస్డ్ ఇట్ అనమాట. వీఆర్ సో హ్యాపీ దట్ స్వామి బ్లెస్డ్ అండ్ మా అందరికీ అవకాశం ఇచ్చి చేశారనమాట. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇవాళ క్రిస్మస్ కాబట్టి అందరికీ మెరీ క్రిస్మస్. అండ్ క్రిస్మస్ గురించి చెప్పడానికి వస్తే ఇక్కడ హాస్టల్లో మేము మనకి అందరికీ తెలిసిన విషయమే, క్రైస్ట్ పుట్టినప్పుడు ఎలా అయితే ముగ్గురు రాజులు 3 కింగ్స్ అంటాము, ముగ్గురు రాజులు వచ్చి మనకి క్రైస్ట్ కి ప్రజెంట్స్ తీసుకుని వస్తారు. అలాగే ఇక్కడంటే మేము చిన్న డ్రామాలా చేసేవాళ్ళం అనమాట, స్వామి వచ్చి వచ్చేవాళ్ళు హాస్టల్ కి, అప్పుడు 3 కింగ్స్ గా ముగ్గురు సీనియర్ బ్రదర్స్, అంటే ఎవరైతే సెకండ్ ఇయర్ ఎంఎస్సీ ఆర్ సెకండ్ ఇయర్ పీజీ వాళ్ళు, దే యూస్ టు డ్రెస్అప్ యాజ్ 3 కింగ్స్ అండ్ స్వామికి ప్రజెంట్స్ ఇవ్వడం, స్వామి ఇష్ట ఆ స్వామి ప్రజెంట్స్ యాక్సెప్ట్ చేసి పెట్టుకునేవారు, అట్లా ఒక ప్రోగ్రామ్ చేసేవాళ్ళం అనమాట. అంటే టోటల్ మనకి క్యారల్స్ కూడా పాడేవారు పిల్లలు ఆ టైంలో కావాల్సినవి. అండ్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మన మందిర్లో మెయిన్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అప్పుడు స్వామి హాస్టల్కి వచ్చేవారు అనమాట, మేబీ అరౌండ్ 10:30 అట్లా ఆ టైంలో. సో ప్రతి ఇయర్ ఇది ఒక చాలా ఇంపార్టెంట్, స్వామి హాస్టల్కి వచ్చి ఇట్ వాజ్ వెరీ వెరీ నైస్ యాక్టివిటీ, మెమొరబుల్ యాక్టివిటీ అనమాట. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ దీస్ 2 ఎక్స్పీరియన్సెస్ టుడే. సాయిరామ్.
4: సాయిరామ్ బ్రదర్, నా పేరు ఐఎస్ రామకృష్ణ. నేను 1993 బీఏ ఎకనామిక్స్ బ్యాచ్ స్టూడెంట్ని. నాకు హాస్టల్ అంటే అదొక 1000 తల్లుల ప్రేమ పంచబడిన ప్రదేశం అని నేను ఎప్పటికీ భావిస్తాను. జీవితాంతం గుర్తుండేటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి అనుభూతులు హాస్టల్లో నాకు లభించాయి. హాస్టల్ ఎంట్రన్స్ దగ్గర మధ్యాహ్నం టైంలో పోస్ట్ మ్యాన్ కూర్చొని ఉండేవాడు. అక్కడ కాలేజ్ నుంచి రాగానే ఎవరికి సంబంధించినటువంటి పోస్టేజ్ కానీ మనీ ఆర్డర్స్ కానీ పెట్టుకొని ఉండేవాడు. అది ఎవరికి సంబంధిస్తే వాళ్ళు సైన్ చేసి తీసుకునేవారు అన్నమాట. అలాంటి సందర్భంలో చిన్న అప్పుడు చదువుకునేటువంటి టైంలో మా ఫాదరు నాకు నెలకి 200 రూపాయలు మనీ ఆర్డర్ పంపించేవారు హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చుల కోసం. అయితే ప్రతి నెల వచ్చేటటువంటి మనీ ఆర్డర్ ఒకసారి ఒక 1 వారం రోజులు రాలేదు. నేను ఆదుర్దాతో ఎందుకని రాలేదా ఏంటి అనేటువంటి యాంగ్జైటీతో ఉండేవాడిని. రోజు ఆ పోస్ట్ మ్యాన్ అడుగుతూ ఉండేవాడిని, రాలేదు బాబు రాలేదు బాబు అని చెప్పి చెప్తూ ఉండేవాడు. అదే రోజుల్లో ఒకసారి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి నా దగ్గరికి వచ్చి దర్శనం టైంలో, ఏంట్రా మనీ ఆర్డర్ రాలేదా అన్నారు. నేను ఆశ్చర్యపోయాను, అదేంటి 1 వారం రోజులు మనీ ఆర్డర్ రాకపోవటం అనేటువంటిది స్వామి అడుగుతున్నారే అని చెప్పి ఆశ్చర్యపోయి, అవును స్వామి అని చెప్పి అన్నప్పుడు, రేపు మార్నింగ్ రా అని చెప్పి అన్నారు స్వామి. అప్పుడు హాస్టల్ వార్డెన్ పర్మిషన్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు చాలామంది భక్తులతో పాటు నాకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు ప్రస్తావిస్తూ లాస్ట్లో స్వామి లోపలికి పిలిచి, డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నావా, ఇదిగో పట్టు అని చెప్పి అప్పటికప్పుడు సృష్టించి 500 రూపాయల నోట్లు సృష్టించి మడత పెట్టి నా కుర్తా జేబులో పెట్టి ఎవరికి చెప్పకు హాస్టల్కి వెళ్ళి చూసుకో అన్నారు. అదొక అద్భుతమైనటువంటి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి జీవితాంతం గుర్తుండేటువంటి ఒక అనుభూతి.
1: సాయిరాం కృష్ణ సార్.
5: సాయిరాం అండి.
1: సార్, మా రేడియో సాయి శ్రోతలందరికీ కూడా మన స్వీట్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్ మన హాస్టల్ గురించి ఎన్నో విషయాలు. ఈరోజు 37వ వార్షికోత్సవం జరుపుకుంటోంది మన హాస్టల్. స్వామి ఎంతో ప్రేమతో మనకి అందించినటువంటి ఒక ముఖ్యమైన భూమిక వహించే ఒక పరికరం అన్నారు మనం. సో ఆ ఎలిమెంట్ గురించి మనం మాట్లాడుకుంటూ ఈరోజు మీతో ముచ్చటిస్తున్నాము. సార్, మీరు ఎప్పుడు మన హాస్టల్లో జాయిన్ అయింది, సీనియర్ బాయ్స్ హాస్టల్లో చెప్తారా?
5: నేను 1981లో జాయిన్ అయ్యానండి. అది అప్పట్లో మన స్కూల్ పిల్లలు తర్వాత ఇన్స్టిట్యూట్ పిల్లలు ఇద్దరూ కూడా అక్కడే ఉండేవారు. మొత్తం హాస్టల్లో 150 మంది ఉండేవారు. ఏ ఫ్లోర్ లో మన ఈ సెల్ఫ్ రిలయన్స్ స్టోర్స్, డిస్పెన్సరీ, లైబ్రరీ ఇలాంటివి కాకుండా మన కాలేజ్ పిల్లలు ఉండేవారు. తర్వాత బి ఫ్లోర్ లో సగం వరకు కూడా కాలేజ్ పిల్లలే ఉండేవారు. మిగతా సగంలో మన స్కూల్ పిల్లలు ఉండేవారు అన్నమాట. అయితే స్కూల్ పిల్లలు ఒక 90 మంది ఉండేవారు.
1: మీరు అప్పుడు ఏ స్టాండర్డ్ చదువుతున్నారు సార్?
5: నేను అప్పుడు యాక్చువల్గా 7th లో జాయిన్ అయ్యాను. సో అప్పట్లో చిన్నపిల్లలం కాబట్టి ఇద్దరికి కలిపి ఒక కబోర్డ్ ఇచ్చేవారు. సో సి ఫ్లోర్ మొత్తం ఖాళీగా ఉండేది. సో అది అసలు ఒకటి ఉన్నది అని కూడా మాకు తెలిసేది కాదు.
1: సి ఫ్లోర్ అసలు మీకు ఎగ్జిస్ట్ అవ్వలేదు అప్పటికి?
5: కనిపించినా కనిపించేది కాదు, ఎప్పుడు చూసేవాళ్ళం కాదు. ఏ ఫ్లోర్ బి ఫ్లోర్ మాత్రమేతోనే సరిపెట్టుకునేవాళ్ళ. అయితే అప్పట్లో ఇప్పుడు హాస్టల్లో ఉన్న ఫెసిలిటీస్ అవన్నీ ఉండేవి కావు. ఫ్యాన్లు మాత్రం ఉండేవి, ఒక్క డైనింగ్ హాల్లోనే.
1: ఇంకా రూమ్స్ లో ఫ్యాన్స్ ఉండేవి కావు,
5: రూమ్స్ లో ఎక్కడ ఫ్యాన్స్ ఉండేవి కావు, ఒక డైనింగ్ హాల్లోనే ఫ్యాన్స్ ఉండేవి. సో దాంట్లోనే భోజనాలు, తర్వాత ప్రేయర్ హాల్, తర్వాత బెడ్రూమ్ అన్ని కలిపి అదే అనమాట మాకు డైనింగ్ హాల్. సో అప్పట్లో ఒకవేళ స్వామి వచ్చినా సరే స్వామి డిస్కోర్సులు కూడా అక్కడ డైనింగ్ హాల్లోనే ఇచ్చేవారు. సో ఒకసారి మన సుప్రభాతం గురించి మాట్లాడుకుందామండి. మన రోజు స్టార్ట్ అయ్యేది సుప్రభాతంతోనే. సో మా అప్పట్లో చెప్పే మన 90 మంది స్కూల్ పిల్లలు, మొత్తం మీద 150 మంది రెసిడెంట్స్ ఉండేవాళ్ళం. దీంట్లో సుప్రభాతం మటుకు జరిగేది ఒక భజన డైనింగ్ హాల్లోనే, కాబట్టి కొంత ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే సుప్రభాతం చేసేవారు, మిగతా వాళ్ళందరూ పడుకునేవారు అనమాట. సో వాళ్ళు ఏం చేసేవారంటే ముందరకొచ్చి ముందర ఆల్టర్ ముందర ఉన్న ఒక 4-5 పిల్లల్ని లేపేసి అక్కడ హార్మోనియం పెట్టుకుని సుప్రభాతం చేసేవారు. సో ఇలాగ సుప్రభాతం జరుగుతూ ఉండేది, మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ పాపం వాళ్ళ పనులు చేసుకుని వెళ్లేవారు. ఓహో ఇలాంటిది ఏదో కార్యక్రమం జరుగుతున్నది కదా అని చూసుకుని మేము మళ్ళీ పడుకునేవాళ్ళం. సో ఇప్పుడు దాని గురించి అంతగా
1: ఆలోచించలేదు.
5: ఇలాగ జరిగిపోయింది. కొన్నాళ్ళు అయిన తర్వాత ఒకరోజు స్వామి ఒక విఐపిని పిలిచారు. ఆ విఐపిని పిలిచి, చూడు నా పిల్లలు సుప్రభాతం ప్రతిరోజు పొద్దునే లేచి చేస్తారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అది చూసి నాకు కొంచెం వింత అనిపించింది. అదేంటి, నేను కూడా పడుకునే ఉన్నాను, నేను ప్రత్యక్ష సాక్షిని, చాలా మంది పడుకుని ఉన్నాం, ఒక ముగ్గురే చేస్తున్నారు సుప్రభాతం, అలాంటప్పుడు స్వామి ఇలా ఎలాగంటున్నారు అని. ఆ తర్వాత నాకు మెల్లిగా అర్థమైంది, నా పిల్లలు అంటే అలా సుప్రభాతం చేసేవాళ్లు, అలా ఫాలో అయ్యేవాళ్లు మాత్రమే ఆయన పిల్లలు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు అని చెప్పేసి అర్థమైంది. ఇలాగ జరుగుతూ వచ్చింది. కొన్నాళ్ళైన తర్వాత నాకు 3rd ఇయర్ డిగ్రీలో రూమ్ లీడర్ గా ప్రతిపాదించారు. సో స్వామేమని అలాగా వచ్చిన లిస్టులో అందరినీ చూసి ఎవరిని కావాలో వాళ్ళకి టిక్ పెట్టేవారు, వాళ్లనేమని రూమ్ లీడర్ కింద నియమించారు. అలాగా నియమించినప్పుడు ఈ నియమించబడ్డ రూమ్ లీడర్లందరూ ఒక సాకుతో స్వామి దగ్గరికి వెళ్లి, స్వామి మాకు ఒక ఇంటర్వ్యూ ప్రసాదించండి అని అడుగుతుంటారు. అది ఆనవాయితీలాగా అయిపోయింది. సో ఒకరోజు అలాగే అలాగ అపాయింట్ అయిన తర్వాత ఒకరోజు వెళ్లి మేము అందరం కూర్చొని స్వామి మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి అని అడిగాం. అంటే ఎందుకురా ఇవ్వాలి, ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను, చాలా డిస్కోర్సులు ఇచ్చాను, ఇప్పుడు మీకు అంతా అర్థమైపోయి ఉండాలి కదా, ఇంకా ఎందుకు నేను ఇంటర్వ్యూ ఇవ్వాలి అని. అవును కదా, కరెక్టే కదా, ఇప్పుడు వాళ్ళకి మాకు ఏంటి తేడా, మిగతా స్టూడెంట్స్ స్వామి పిల్లలే, మేము స్వామి పిల్లలే, ఏం
1: స్పెషాలిటీ ఉంది,
5: ఏం తేడా అనుకుని కరెక్టే అనుకో. కానీ ఎక్కడో స్వామి దగ్గర మళ్ళీ పోగొట్టుకోకూడదని మళ్ళీ అడగడం మొదలెట్టా. స్వామి అయితే ఎందుకు అడుగుతున్నారు అని అడిగారు. ఏదో ఒకటి చెప్పాలి కదా అని ఆ సమయానికి తట్టినది, స్వామి పిల్లలు చాలా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు ఏవేవో ప్రశ్నలు వేస్తున్నారు, వాళ్ళ సందేహాలకి మేము చెప్పలేకపోతున్నాము, వాళ్ళ సందేహాలకి నివారణ కావాలంటే మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి అని. ఓ పెద్ద బ్రహ్మాస్త్రం వేసామని అనుకున్నాం. స్వామి ఏమని ఓకే అన్నారు. అయితే రేపు రండి అన్నారు. అబ్బా సాధించాం అనుకున్నాం. నెక్స్ట్ రోజు వెళ్లాం. వెళ్తే స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో పిలిచి అందరినీ కూర్చోమన్నారు. మేము అందరం కూర్చున్నాం. స్వామి దారి చేసుకుంటూ తన సింహాసనం వరకు వచ్చారు. కూర్చోలేదు. అదేంటి స్వామి కూర్చోలేదు అని మేము అందరం ఆశ్చర్యంగా చూస్తున్నాం. స్వామి ఏమని వెనక్కి తిరిగి అందరి వైపు చూసి, మీకు ఏమి సందేహం ఉన్నది అన్నారు. అసలు సందేహాలు ఉంటే కదా అడగడానికి.
1: ఒక సాకుతో వచ్చారు,
5: వచ్చాము దాంతో అయిపోయింది అనుకున్నాం, కానీ అదే ఆరంభం అవుతుంది అనుకోలేదు. సో స్వామి ఏమని చెప్పండి అన్నారు. అప్పుడు తప్పనిసరిగా ఏం చెప్పాలనుకుంటే ఇలాంటి సమయాల్లోనే మనసులో ఉన్నది పైన ఉన్నది టాప్ మోస్ట్ అది బయటకు వచ్చేస్తుంది, అది మన ప్రమేయం లేకుండా వస్తుంది. అప్పుడు వెంటనే నేను అందుకుని, స్వామి పిల్లలు సుప్రభాతానికి ఎందుకు వెళ్ళాలి అని అడుగుతున్నారు స్వామి అని. స్వామి నా వైపు చూసి, ఎవరు అడుగుతున్నారు అన్నారు. ఆ వాయిస్ కి ఆ క్వశ్చన్ కి వెంటనే భయం వేసింది. కానీ ఇది సత్యం, చాలా మంది పిల్లలు అడిగారు, వాళ్ళకి మనకు తోచిన ఆన్సర్లు మనం ఇస్తూ వచ్చాం,
1: కానీ పర్ఫెక్ట్ ఆన్సర్
5: భగవంతుడు ఇవ్వడంలో ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఆయన పిల్లలకి ఆయన ఇస్తారు, మనం ఏం చెప్పగలం, మనం కూడా ఆయన పిల్లలమే. అందుకని స్వామి అన్నారు ఓకే. అప్పుడు స్వామి కుర్చీలో కూర్చొని చెప్పడం మొదలెట్టారు. స్వామి రెండు వేళ్లు పైకి ఎత్తి పట్టుకుని పొద్దున్నే వెళ్ళకపోతే ఏమవుతుంది,
1: బౌల్ మూమెంట్ లేకపోతే
5: అంటే అలాంటి విషయాలు స్వామి ముందు ఎలా చెప్తాం,
1: సింగ్
5: చేసి అందరం ముసిముసిగా నవ్వుకున్నాం. స్వామి అన్నారు చాలా సింపుల్ గా చెప్పారు, దేహ బాధలు వస్తాయి. అవును కరెక్టే స్వామి అనుకున్నా. అలాగే పొద్దున పూట సుప్రభాతానికి వెళ్ళకపోతే స్పిరిచువల్ లైఫ్ లో మీకు బాధలు వస్తాయి, అందుకని ప్రతిరోజు సుప్రభాతానికి వెళ్ళాలి. ఇలా చెప్పి మిగతా విషయాల్లోకి స్వామేమో అని చెప్పుకుంటూ వెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మానకుండా సుప్రభాతం చేసే ఆలోచన అవకాశం దొరికేయి. అందుకని ఇప్పటికి కూడా సుప్రభాతం చేస్తూ ఉంటే స్వామి అప్పుడు చెప్పిన విషయాలే గుర్తొస్తూ ఉంటాయి. బాధలు వచ్చేంత వరకు ఆగకుండా ముందరే మొదలెడితే మనకేమని
1: మంచిది,
5: చాలా మంచిది.
1: సరే ఇంకొకటి, స్వామి ఎంతో ఫ్రీక్వెంట్ గా హాస్టల్స్ కి విజిట్ చేస్తుండేవారు. స్వామి వచ్చినప్పుడు పిల్లలు లేకపోవడం గాని అట్లాంటి సంఘటనలు ఏమైనా జరిగినాయా?
5: ఒకరోజు అలా జరిగిందండి. మేము చెప్పాను కదా చాలా తక్కువ మంది ఉండేవాళ్ళం, అండ్ ఇలాగ ఇద్దరిద్దరు ఒక్కొక్క కబోర్డ్ లో ఉండడం, తర్వాత ఫ్యాన్ లే, అఫ్కోర్స్ ఇవన్నీ వెనక్కి తిరిగి ఆలోచిస్తే కనిపించే సంఘటనలే గాని అప్పట్లో అవన్నీ చాలా నార్మల్ గా మేము తీసుకున్నాం. ఎందుకంటే మాకున్న ఫోకస్ అక్కడ మందిరం, తర్వాత స్కూల్, అక్కడి నుంచి ఇంకేం ఆలోచన లేదు. హాస్టల్కి వచ్చామా అంటే మళ్ళీ ఎన్నింటికి స్కూల్కి వెళ్తాం, లేకపోతే ఎన్నింటికి మందిరికి వెళ్తామని ఆలోచనే ఉండేది. సో ఇలాంటి ఆలోచనలో మన హాస్టల్ గురించి ఆలోచించేవాళ్ళం, కానీ స్వామి మటుకు మా హాస్టల్ గురించి ఆలోచించేవారు. ఎలాగంటే ప్రతి నెల వచ్చేవారు. అప్పట్లో కొత్త కొత్తగా స్టార్ట్ అవుతున్నది కాబట్టి స్వామి వస్తున్నారంటే స్పెషల్స్ చేయడం, సో ఇలాంటివన్నీ కొత్తగా ఉండేవి. సో దానివల్ల ఏమవుతుంది, మాకందరికీ కూడా హాస్టల్ అంటే ఒక విధమైన అఫినిటీ పెరుగుతుంది. సో అలాగ జరుగుతూ వచ్చింది. ఒకరోజు ఒక నెల ఇన్ఫాక్ట్ స్వామి రావడం మానేశారు. సో మెల్లిమెల్లిగా స్వామి మాకు నేర్పిస్తూ వచ్చారు. స్వామి రావడం అలవాటైన మాకు స్వామి రాకపోయేసరికి ఎక్కడో చేప బయటపడిన అనుభూతి,
1: నీరు లేని మా జీవనం అని స్వామి చెప్తుంటారు కదా.
5: అలాగా అయిపోయింది. మేము ప్రతిరోజు వెళ్లి స్వామి ప్లీజ్ స్వామి స్వామి అప్పట్లో చాలా టైం మాతో గడిపేవారు. అప్పుడు ప్రతి నిమిషం అక్కడ పోటికలో కూర్చున్నప్పుడు స్వామి ప్లీజ్ స్వామి హాస్టల్కి రండి, స్వామి హాస్టల్కి రండి స్వామి అంటుండే వాళ్ళం. స్వామి ఏమోని చాలా రోజులు ఉపేక్షించారు. ఆ తర్వాత ఓకే వీళ్ళకి ఒక లెసన్ నేర్పిస్తామని స్వామి మనకందరికీ ఈ విధంగా పాఠాలు నేర్పిస్తూనే వస్తున్నారు. సో ఒకరోజు ఏమైంది, మేము సుప్రభాతం చేసి బయటకు, కొంతమంది ఏమోని గేమ్స్ కి వాటికి రెడీ అవ్వడానికి షూస్ అవి వేసుకుంటున్నారు. అంత లోపల సడన్ గా రోడ్డు నుంచి ఒక కారు వస్తూ కనిపించింది. అప్పట్లో పుట్టపర్తిలో ఉన్నది ఒకే కారు, అది స్వామి కారు. సో కారు కనిపించిందంటే స్వామి వస్తున్నారు, అంతే పరిగెట్టి పరిగెట్టి కిందికి వచ్చాం. అప్పటికల్లా స్వామి ఏమని వచ్చేసి మన హాస్టల్ ముందర ఉన్న గణేష్ ప్రతిమ ఉంది కదా, దాని చుట్టూ ఒక
1: సర్కిల్
5: తీసుకుని ప్రదక్షిణ చేసుకుని మళ్లీ వెనక్కి వెళ్ళిపోయారు. స్వామి వచ్చారు అన్న ఆలోచన వచ్చి కిందికి వచ్చేంత లోపల
1: స్వామి వెళ్ళిపోయారు.
5: స్వామి వెళ్ళిపోయారు. సాయి గీత కూడా గేట్ దగ్గరకు రాలేదు అప్పటికి. సాయి గీత మన హాస్టల్ కి ఆపోజిట్ లో ఉండేది అప్పట్లో. సో సాయి గీత కూడా వచ్చేంత లోపలే స్వామి వెళ్ళిపోయారు. ఏంటైందని మనం తేరుకుని సాయంకాలం దర్శనంకి వెళ్తే స్వామి అమ్మని చూడండి, మీరు పిలిచారు పిలిచారు కదా, నేను వస్తే ఒక్కళ్ళు కూడా లేరు నన్ను తీసుకురావడానికి అన్నారు. అంటే అప్పుడు అర్థమైంది, స్వామికి తెలియదా మనకు పొద్దున పూట మనం ఏమోని రెడీ అవుతుంటాము లేకపోతే గేమ్స్కి వెళ్తుంటాము అని, మరి ఆ టైంలో ఎందుకు రావడం, సాయంకాలం రావచ్చు కదా, ముందు చెప్పి రావచ్చు కదా. కాదు, ఎప్పుడైనా సరే మన స్వామి గురించి రెడీగా ఉండాలి.
1: అలర్ట్నెస్ అండ్ రెడీనెస్ ఫర్ గాడ్.
5: మన హాస్టల్లో స్వామి అనుక్షణం ఎక్కడికి వచ్చినా సరే ఎప్పుడు వచ్చినా సరే మనం రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఇంకొక విషయం
1: తప్పకుండా,
5: ఇదే సందర్భంలో ఏమైందంటే ఒకసారి స్వామి ఇలాగా హాస్టల్కి వచ్చారు. అప్పట్లో ఒక ఒంట్లో బాగాలేని వాళ్ళందరూ కోలుకోవడానికి అని చెప్పేసి ఒక రూమ్ ఒకటి కొత్తగా మొదలెట్టామన్నమాట. అది బి ఫ్లోర్ లో ఉన్నది. సో స్వామి మీరు రావాలి, అది ఇనాగ్రేట్ చేయాలి అని చెప్పేసి అడిగాం. అంటే సరే వస్తాను అన్నారు. స్వామి మెట్లు ఎక్కడ మొదలెట్టారు, కరెంట్ పోయింది. జనరేటర్ అలాంటివి లేవండి అప్పట్లో. సో అప్పుడు మని వెంటనే ఎవరికొచ్చిందో మంచి ఆలోచన, పరిగెట్టి ప్రమిదలు తీసుకొచ్చి మా అందరి చేతులు పెట్టారు. సో చిన్నపిల్లలు అందరం ప్రమిదలు పట్టుకుని కారిడార్ పొడుగున నిలబడ్డాం. మా మధ్యలో స్వామి నడుచుకుంటూ వెళ్లారు. వెళ్లి ఆ రూమ్ రెక్యూపరేటివ్ రూమ్ అనమాట, అక్కడ వెళ్లి దాన్ని ఇనాగ్రేట్ చేసి మళ్లీ స్వామి దిగి వచ్చారు. అప్పుడు మళ్ళీ కరెంట్ వచ్చింది. సో జస్ట్ మనకి ఛాన్స్ ఇవ్వడానికి, అదొక అనుభూతిని మిగల్చడానికి ఇలాగా అయ్యిందని చెప్పేసి మా భావన.
1: చాలా బ్యూటిఫుల్ గా ఉంది సార్. సార్ మీరు 81లో మన హాస్టల్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఎంత రూపాంతరం చెందిందంటే మన హాస్టల్ ఎన్నో సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ సిక్ వార్డ్ నుంచి మెయింటెనెన్స్ దాకా ప్రతి అంశము మన హాస్టల్లో జరిగేది అన్ని బాయ్సే చూసుకుంటారు. సో అది ఎట్లా డెవలప్ అయింది సార్ ఓవర్ ది ఇయర్స్?
5: అప్పట్లో ఇలాగే స్వామి ఏం చేసేవారంటే ప్రతి ఒక్క వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చేవారు. ఇప్పుడు ఈ డిస్పెన్సరీ గురించి చెప్పాను కదా, అలాగే అప్పట్లో స్వామి మందిరాన్ని డెకరేట్ చేయడానికి ఇలా ప్రొఫెషనల్స్ బయట వాళ్ళు వచ్చేవారు కాదు, మన పిల్లలే చేసేవారు. దానికి ప్రోత్సాహం స్వామి ఇచ్చి ఎలా డెకరేట్ చేయాలో దగ్గరుండి నేర్పించేవారు. అప్పట్లో సీరియల్ బల్బ్స్ అని ఉండేవి, అవి సీరియల్ బల్బ్స్ తో మొదలెట్టారన్నమాట. అప్పట్ని వాటిని తీసుకెళ్లి మన పిల్లలే, అప్పుడు సీనియర్ బాయ్స్ మాత్రమే మందిరానికి వెళ్ళాలి, వెళ్లి అవి డెకరేట్ చేయాలి. వాళ్లే మెట్లన్నీ వాళ్ళు అదే నిచ్చెన్లు వేసుకుని ఎక్కి మొత్తం మందిరం అంతా అదే పారాడేలాగా వాటిని పెట్టేవారు. అయితే వాటిని తయారు చేయడానికి, చెక్ చేయడానికి, ఈచ్ బల్బ్ ని రెడీ చేయడానికి స్కూల్ పిల్లలు ఉండేవారు అనమాట. సో ఆ విధంగా అందరూ కలిసి చేసేవారు. ప్రతి ఒక్కరికి ఆ భావన, మనం స్వామి మందిరాన్ని మన మందిరాన్ని డెకరేట్ చేసుకుంటున్నాం, స్వామి దీన్ని చూసి ఆనందిస్తారు, ఆ ఆలోచనతో ప్రతి ఒక్క స్టెప్ కూడా, ప్రతి ఒక్కరు సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ కూడా అలాగే మొదలైంది. మనకి పిల్లలకి ఏ చాక్లెట్లు కావాలన్నా స్వామి ఏమో బర్త్డేకి చాక్లెట్లు ఇష్టం ఆ స్వామికి కాదు, కానీ చాక్లెట్లు స్వామి అందరికి విసిరేస్తారు, బర్త్డే బాయ్ని ఆ విధంగా బ్లెస్ చేస్తారు అని మొదలెట్టారు. సో అప్పటి నుంచి స్టోర్స్ మెల్లిగా చాక్లెట్లు ఇలాంటివి తేవడం మొదలెట్టారు. అలాగా ప్రతి చోట ఒక్కొక్క రూపాంతరం, ఒక్కొక్క సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ స్టార్ట్ అవడానికి స్వామి చేయూతనిచ్చి ఇండైరెక్ట్ గా మమ్మల్ని ప్రేరేపించి మొదలెట్టించారు.
1: చాలా బాగుంది సార్. అంటే హాస్టల్లో అణు అణువు స్వామి చేత బ్లెస్ చేయబడింది, ఇంక్లూడింగ్ ఆల్ ది యాక్టివిటీస్.
5: అవునండి
1: సార్, ఇన్ని విషయాలు పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. సాయిరాం.
5: సాయిరాం అండి.
6: సాయిరాం, హాస్టల్లో ఏర్పాటు చేసినటువంటి సెల్ఫ్ రిలయన్స్ సర్వీస్ డిపార్ట్మెంట్స్ అంటే స్వయం ఆధారిత సేవా కార్యక్రమాలు కేవలం హాస్టల్ నడపడమే కాకుండా విద్యార్థిలో స్వయం ప్రతిపత్తిగా నిలిచేటువంటి బాధ్యతాయుతమైనటువంటి దృక్పథాన్ని, సేవాభావాన్ని, ఒక చక్కని ఆలోచన విధానాన్ని ఏర్పాటు చేసేటువంటి గొప్ప పద్ధతి. స్వామివారు స్వయంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సేవా విధానం ఎన్నో తీయని జ్ఞాపకాలను, ఎన్నో బాధ్యతలను, ఎన్నో చక్కని అనుభూతులను, అన్నింటికంటే ముఖ్యంగా విద్యార్థులలో మాలో ఒక రకమైనటువంటి సేవాభావాన్ని నింపుతూ వచ్చాయి. వీటి గురించి మాట్లాడుతుంటే నాకు రెండు చక్కని సంఘటనలు గుర్తుకొస్తాయి. ఒకసారి హాస్టల్లో ఏర్పాటు చేసినటువంటి గార్డెన్ ని చూసుకోవడానికి సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ లో కొంతమంది విద్యార్థులు బృందావనంలో ఆ గార్డెన్ ని చూస్తూ దర్శనానికి వెళ్లడం మర్చిపోయారు. మర్చిపోయారంటే స్వామి ఆ మునుపు రోజు మాటల్లో మాట్లాడుతూ స్వామి అన్నారు, ఏ పని చేసినా అది భగవంతుని కొరకు చేసేటువంటి పనిగా భావిస్తే భగవంతుడు ప్రతిఫలంగా మీకు తగిన ఆనందాన్ని అందిస్తాడని స్వామి చెప్పారు. ఇదే విషయాన్ని వారు మనసులో పెట్టుకుని ఈ గార్డెన్ సరిచేయడం కూడా స్వామి యొక్క పనే అనేటువంటి ఉద్దేశంతో దర్శనానికి వెళ్లకుండా అదే గార్డెన్ లో పనిచేస్తుండిపోయారు. అసలు ఆ దర్శనంలో స్వామి వచ్చి దాదాపు కొన్ని వందల మంది విద్యార్థుల్లో ఈ నలుగురు విద్యార్థులు మాత్రం లేరు. సరాసరి వార్డెన్ గారి దగ్గరకు వచ్చి స్వామి అడిగారు ఆ నలుగురు పిల్లలు ఏరి అని. ఆయన అటు ఇటు చూస్తూ వారు రాలేదని అప్పుడు గమనించారు ఆయన. అయితే ఈ విద్యార్థుల యొక్క స్నేహితులు ఆ వార్డెన్ గారు వెనుక ఉండడంతో స్వామి వారు గార్డెన్ లో ఉన్నారు స్వామి అని చెప్పారు. చెప్తే స్వామి ఉన్నారు వెళ్లి వాళ్ళని పిలవండి అన్నారు. మీరు పరుగు పరుగున వెళ్లి ఆ విద్యార్థులను గార్డెన్ లో సేవలు అందిస్తున్న విద్యార్థిని పిలిచారు. పిలిస్తే వారు అప్పుడు చేతులు చేతులు కాలు శుభ్రం చేసుకుని దర్శనానికి పరుగు పరుగున స్వామి దగ్గరకు వచ్చారు. దూరం నుంచి స్వామివారిని చూస్తూ నవ్వుతున్నారు. దగ్గరికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్లారా, దర్శనానికి రాలేదు అంటే, స్వామి గార్డెన్ లో ఉన్నాను స్వామి అంటే, గార్డెన్ లో దర్శన సమయంలో ఏం చేస్తున్నారు అని అంటే, స్వామి దర్శన సమయంలో గార్డెన్ లో మీ సేవ చేస్తున్నాను స్వామి, మీ పూజ చేస్తున్నాను స్వామి అంటే, స్వామి నవ్వి అదెట్లా అన్నారు అంటే, స్వామి నిన్న మీరు చెప్పారు కదా స్వామి, ఏ పూజ ఏ పని చేసినా కూడా అది మీ పూజనే అని అదే భావంతో అక్కడ చేస్తున్నాను స్వామి అంటే, స్వామి నవ్వి దాంతో పాటు నేను ఇంకో విషయం కూడా చెప్పాను, ఆ పని హృదయపూర్వకంగా చేస్తున్నప్పుడు భగవంతుడు మీకు తగిన ఆనందాన్ని అందిస్తాడని చెప్పాను, అందుకనే మీరు చేసేటువంటి పని అంత చక్కగా చేస్తున్నారు కాబట్టి సంతోషించి దానికి ప్రతిస్పందనగా మీ నలుగురు గురించి అడిగి తెలుసుకుని మరీ పిలిపించాను అని చెప్పి వారికి స్వామి విభూతి ప్యాకెట్లు అందిస్తూ చివరిగా ఒక మాట చెప్పారు. బంగారు, ఒక విషయం గుర్తుంచుకో, ఎన్ని పనులు చేసినా భగవంతుని మాత్రం ఏనాడు మరవకు, ప్రతి పని భగవంతుని యొక్క సేవగా చేస్తూ ఉండు, అదే నీకు తగినటువంటి జ్ఞానాన్ని తగినటువంటి ఆనందాన్ని అందిస్తుంది అని చెప్పి అని తెలియజేశారు. ఈ సంఘటనను మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే స్వామి ఒక గొప్ప విషయాన్ని, ఒక ఉత్కృష్టమైనటువంటి విషయాన్ని చాలా చక్కగా చాలా తేలిక విధానంగా పిల్లలకు అర్థమయ్యేటువంటి రీతిలో తెలియజేశారు. ఏ పని చేసినా అది ఆధ్యాత్మికమే, ఆధ్యాత్మికం కానటువంటిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. సేవ చేసినా పని చేసినా అది పూజగా మార్చేటువంటి అవకాశం మన చేతుల్లోనే ఉంది, మన ఆలోచనలో ఉంది అని స్వామి తెలియజెప్తూ వచ్చారు. ఇంకొక తీయటి సంఘటన, మధురమైనటువంటి జ్ఞాపకం. ఒకసారి స్వామి హాస్టల్లోకి విద్యార్థులు ఆశీర్వదించడానికి వచ్చారు. హాస్టల్లో విద్యార్థులందరితో మాట్లాడి అందరికీ ఆనందాన్ని పంచి స్వామి తిరిగి వెళ్లే సమయానికి చాలా రాత్రి అంటే దాదాపు 15 నిమిషాలు తక్కువ 9 ఆ ప్రాంతం 7:45 ఆ ప్రాంతం కావస్తుంది. అది స్వామి వారి షెడ్యూల్ కి చాలా రాత్రి అయితే అప్పుడు స్వామి తిరిగి వెళ్తున్నారు కాబట్టి ఆ స్వామి వెళ్తున్న తొందరలో స్వామి త్వరగా బయటకు నడుస్తున్నారు. అప్పుడు ఒక 4-5 విద్యార్థులు స్వామికి ఎదురుగా వచ్చి చేతులను జోడించి, స్వామి ఒక్క ప్రార్థన స్వామి అంటే ఏమి అని అన్నారు. స్వామి హాస్టల్లో స్టోర్స్ లో మేము సేవలు అందిస్తున్నాం స్వామి, 12 మంది విద్యార్థులము, మా అందరికి ఒక్కసారి స్టోర్స్ లోకి మీరు అడుగుపెట్టి స్వామి మా అందరిని ఆశీర్వదించరా తండ్రి అని ప్రార్థించారు. స్వామి సరే అంటూ స్టోర్స్ లోకి నవ్వుకుంటూ వచ్చి నిలబడ్డారు. స్టోర్స్ లోకి స్వామి ప్రవేశిస్తూనే ఆ స్టోర్స్ లో పనిచేసేటువంటి 12 మంది, వారితో ఉన్నటువంటి టీచర్లు 14 మంది చాలా సంతోషంగా ఉన్నారు. స్వామి ఒక్కొక్కరిని పాదనమస్కారం తీసుకోమన్నారు. అప్పటికే 14 మంది పాదనమస్కారం అంటే దాదాపు ఇంకొక 10 నిమిషాలు పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో అందరు అయ్యో ఆలస్యం అవుతుంది ఎలా అని భావిస్తున్నారు అని కొంచెం గాబరపడుతున్నారు. అయినా స్వామి అందరినీ పాదనమస్కారం తీసుకోమన్నారు. ఒకరి తర్వాత ఒకరు పాదనమస్కారం చేసుకుంటున్నారు. ఒకరు అయిపోయారు, ఇద్దరు అయిపోయారు, 3 అయిపోయారు, 4వ పిల్లవాడు పాదనమస్కారం చేసుకోవడానికి వంగాడు. ప్రతి విద్యార్థి ఆలస్యం అవుతుందని చెప్పి వంగి పాదాలను స్పృశించి ముద్దు పెట్టుకుని వెంటనే లేచి నిలబడుతున్నాడు. అయితే దీని అంతటికి ఒక 4-5 సెకండ్లలో ఈ మొత్తం తంత ముగుస్తుంది. కానీ ఈ 4వ విద్యార్థి మాత్రం వంగి స్వామి పాదాలను స్పృశించి లేవట్లేదు. 1 సెకండ్ గడిచింది, 10 సెకండ్లు గడిచాయి, 20 సెకండ్లు గడిచాయి, దాదాపు ఒక నిమిషంన్నర ఎంతసేపు అని విద్యార్థి మాత్రం లేవట్లేదు. స్వామి చాలా విసుగ్గా విద్యార్థి వైపు చూస్తున్నారు, కింద వంగినటువంటి విద్యార్థి వైపు చూస్తున్నారు, చుట్టూ ఉన్నటువంటి విద్యార్థి వైపు చూస్తూ ఏంటి ఇంత లేట్ చేస్తున్నారు అన్నట్టు స్వామి కొంచెం విసుగ్గా ముఖం పెట్టారు. మిగిలిన తక్కిన విద్యార్థి అందరికి చాలా విసుగొస్తుంది, ఎందుకు ఈ పిల్లవాడు లేవట్లేదని. దాదాపు ఒక 2 నిమిషాలు గడిచిన తర్వాత ఈ విద్యార్థి టక్కని తలెత్తాడు. తలెత్తేటప్పటికి విద్యార్థి కళ్ళు చెమ్మర్చాయి, కళ్ళలోంచి నీళ్లు గారుతున్నాయి, ముఖం ఎర్రగా మారింది. ముఖ్యంగా అతని ముక్కు చాలా ఎర్రగా మారిపోయింది, కళ్ళలోంచి ఆగకుండా నీళ్లు గారుతున్నాయి. ఈ పిల్ల చుట్టూన్నటువంటి వారందరికీ చాలా కోపం వచ్చింది, విసుగొచ్చింది. స్వామి చూసి చాచా ఆలస్యం అయిపోయింది, ఇంకా నేను వెళ్తున్నాను అని చెప్పి స్వామి విసుగ్గా వెళ్లిపోయారు. అప్ప ఈ పిల్లవాడు ఏడవడం వల్లనే కదా, ఈ పిల్లవాడు ఈ విధంగా అనవసరమైనటువంటి భావోద్వేగంతో మిగిలిన 10 మందికి పాదనమస్కారం రాలేదు అన్నటువంటి కోపంతో వారందరూ ఇతన్ని ముట్టడించి ఆయనకు బుద్ధి చెప్పాలనుకున్నారు. కానీ ఆ పిల్లవాడు అతను తేరుకొని కళ్ళు తుడుచుకుంటూ, ఒక్క నిమిషం నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి, తర్వాత నేను చెప్పినది విన్న తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేయడం అన్నారు. సరే చెప్పు, ఆ తర్వాత నీకు బుద్ధి చెప్తాం అన్నట్టు వారు నిలబడ్డారు. అప్పుడు ఆయన చెబుతూ వచ్చాడు, అయ్యా నేను కూడా మీ అందరిలాగానే పాదనమస్కారం చేసుకోవడానికి వంగాను, స్వామి పాదాలను స్పృశించాను, ముద్దు పెట్టుకుని లేవబోతుంటే స్వామి తన 2 బొటన వేళ్లతో, కాలు బొటన వేళ్లతో నా ముక్కు పట్టుకున్నారు. మిగిలిన ఈ తంతుని పాదనమస్కారం చేసుకోవడం 2 సెకండ్లు అయితే మిగిలిన 2 నిమిషాలు నా మొత్తం శ్రమంతా ఆ పట్టులోంచి నా ముఖం విడిపించుకోవడానికి. ఈ కళ్ళలోంచి నీళ్లు, ఈ ముఖం ఎర్రపెక్కింది. అది భావోద్వేగంతో కాదు, నా ముక్కు నొప్పితో ఈ విధంగా నా ముఖం మొత్తం ఎరుపుగా మారింది, కళ్ళలోంచి నీళ్లు గారుతున్నాయి అని చెబుతూ వచ్చాడు. అప్పుడు విద్యార్థులందరికీ తెలిసి వచ్చింది స్వామి ఆలస్యం అవుతుందని చెప్పి వద్దనలేక పాదనమస్కారం ఇస్తూనే ఏదో ఒక విధంగా దీని అంతటిని తప్పించాలని చెప్పి ఆ పిల్లవాడిని ఆ విధంగా తన బొట్టనవేళ్లతో ముక్కుతో ఆపి ఆలస్యం చేసినటువంటి ఒక సన్నివేశాన్ని సృష్టించి విసుగ్గా వెళ్లిపోయారని చెప్పి అప్పుడు అందరికీ తెలిసి వచ్చి ఈ బంగారు తండ్రి ఇన్ని విధాలుగా తన లీలలను తన చమత్కారాన్ని ప్రదర్శిస్తారని అందరం తెలుసుకున్నావు. మరుసటి రోజు దర్శనంలో స్వామి ఈ విద్యార్థులందరినీ పిలిచి నవ్వుతూ, నిన్న రాత్రి ఆలస్యం అయిపోయింది కదా, వాడు చెప్పే ఉంటాడు మీకు ముక్కు ఏ విధంగా నొప్పిగా ఉండిందో అని చెప్పి అందరికీ బట్టలు ప్రత్యేకంగా బట్టలు ఇచ్చి ఆశీర్వదించారు. అటు వారిని నిరాశపరచలేదు, అదేవిధంగా విద్యార్థులందరికీ చక్కని జ్ఞాపకాన్ని స్వామి అందించారు. ఈ విధంగా హాస్టల్ స్వయం ప్రతిపత్తి సేవా విధానం ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని సృష్టించేటువంటి విధానం. ఇంకొకసారి సిక్ బాయ్స్ ని అంటే హాస్టల్లో కొన్నిసార్లు రోగాలు వచ్చినప్పుడు వారికి సేవలు అందించడానికి కొంతమంది విద్యార్థులు ఒక సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ గా ఉండేది, వారిని సిక్ వార్డ్ అనేవాళ్ళం. ఒకసారి ఒక విద్యార్థికి చాలా ఈ సిక్ వార్డ్ పిల్లలు హాస్టల్లో కొంతమంది విద్యార్థులు చాలా సిక్ గా ఉన్నప్పుడు వారిని హాస్పిటల్లో జాయిన్ చేస్తే వారితో పాటు రాత్రంతా ఉండేవారు. అదే విధంగా ఒక విద్యార్థి నాతో చదువుకున్నటువంటి ఒక విద్యార్థి చాలా సిక్ అయిపోయాడు, అతని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అతనితో పాటు రాత్రంతా ఉండడానికి మరొక విద్యార్థి రాత్రంతా అతనితో గడపసాగాడు. అయితే ఈ విద్యార్థి ఎవరైతే సిక్ గా ఉన్నాడో ఆయనకి చాలా జ్వరంతో ఆయన అన్కాన్షియస్ అయిపోయారు. ఆయన పక్కనే ఉన్నటువంటి ఈ మరొక విద్యార్థి ఆయన దిక్కు చూస్తూ ప్రార్థిస్తున్నాడు, స్వామి ఏ విధంగానైనా ఇతనికి హెల్ప్ చేయండి స్వామి అని రాత్రి 10, 10:30 ప్రాంతంలో ప్రార్థిస్తున్న సమయాన ఆ విద్యార్థి పొర్లడంతో అతని చేతిలో ఉన్నటువంటి పుస్తకం జారి కింద పడిపోయింది. ఏం పుస్తకం అని చెప్పి ఈ విద్యార్థి ఆయనకు సహాయం అందించే విద్యార్థి పేరు జగదీష్. ఈ విద్యార్థి జగదీష్ ఆ పుస్తకాన్ని తీసుకుని చదవడం ప్రారంభించాడు. ఆ రోగి అంటే ఆ రోజు సిక్ అయిపోయినటువంటి విద్యార్థి పేరు నరేష్. ఆ విద్యార్థి యొక్క జీవితాన్ని అతడు తన పుస్తకంలో డైరీలో రాసుకున్నాడు. చాలా బాధాకరమైనటువంటి విషయం, వారిది ఎంతో గొప్ప చాలా గొప్ప కుటుంబం కానీ కొన్ని కారణాల వల్ల ఎన్నో కష్టాలకు గురయ్యారు. తన తమ్ముడు కూడా ఎన్నో కష్టాలకు గురయ్యాడు. దీని అంతటినీ ఆయన తన డైరీలో రాసుకున్నాడు. ఇదంతటినీ చదువుతూ జగదీష్ కళ్ళు చెమ్మర్చాయి. అప్పటి వరకు ప్రతిరోజు జగదీష్ స్వామి నాతో మాట్లాడండి, స్వామి నాతో మాట్లాడండి అని ప్రార్థించేవాడు. ఇదంతా చదివిన తర్వాత ఆయనలో ఒక ఆలోచన కలిగింది, చాచా ఇన్ని రోజులు నా కోసము ప్రార్థించాను, ఇప్పటి నుంచి నా కోసం కాదు స్వామి, ఏ విధంగానైనా ఈ నా సోదరుడు నరేష్ ని మీరు ఆశీర్వదించాలి స్వామి, ఇతనితో మీరు మాట్లాడాలి స్వామి అని రాత్రంతా అతను ఈ డైరీ మొత్తం చదివేటప్పటికి 12:30 రాత్రి 1 గంట ప్రాంతం అయింది. అప్పటి నుంచి మెలుకోగా కూర్చొని తన పక్కనే కూర్చొని దాదాపు పొద్దున 5:30-6 గంటల వరకు ప్రార్థిస్తూనే ఉన్నాడు. తెల్లవారింది ఈ నరేష్ కి ఉన్నటువంటి జ్వరం తగ్గిపోయింది. 2-3 రోజులు దర్శనానికి వెళ్ళకపోవడంతో ఈయన నేను ఈ రోజు దర్శనానికి వెళ్తానని చెప్పి దర్శనానికి సిద్ధమై వెళ్లిపోయాడు. రాత్రంతా పడుకోలేదు కాబట్టి జగదీష్ ఆ రోజు హాస్టల్ కి వెళ్లి నిద్రలో మునిగిపోయాడు. ఇంత లోపల దర్శనానికి వెళ్లినటువంటి నరేష్ ని స్వామి ప్రేమగా పిలిచి అతని యొక్క బాగోగులను అడిగి తెలుసుకుని, ఆనాటి నుండి నీ యొక్క కుటుంబ బాధ్యత మొత్తం నాదే అని స్వామి ఆయనకు ప్రమాణం చేసి, ఆనాటి నుండి స్వామి తన బాధ్యతగా నరేష్ యొక్క కుటుంబానికి తగినటువంటి సహాయాన్ని తగినటువంటి ఆశీర్వాదాన్ని అందిస్తూ వచ్చారు. తన తమ్ముని కూడా స్వామి విద్యాసంస్థలో చదివించారు, అతని తల్లికి అక్కడే ఉద్యోగం ఇప్పించారు. వారి కుటుంబం ఒక కొలికొచ్చి చాలా సుఖంగా సంతోషంగా ఉంది. ఇదంతా ఒక్క రాత్రి ఏ విధంగా జరిగిందో నరేష్ కి మాత్రం తెలియదు. ఆ విధంగా జగదీష్ ప్రార్థించాడని కూడా నరేష్ కి చెప్పలేదు. అదే రోజు సాయంత్రము జగదీష్ దర్శనానికి వచ్చి కూర్చున్నాడు. అప్పటి వరకు ఎంత ప్రార్థించినా సామ అతనితో మాట్లాడేవారు కాదు, మాట్లాడలేదు. కానీ ఆ రోజు మాత్రం సరాసరి జగదీష్ వైపు వచ్చి సామతంతో మాట్లాడడం ప్రారంభించారు. అంతేకాదు మిగిలినటువంటి దాదాపు ఒక 4-5 నెలలు ప్రతిరోజు జగదీష్ తో మాట్లాడుతూ అతని స్వామి తన వెంట ఎన్నో ప్రదేశాలకు తీసుకుని పోయి ఎన్నో స్పీచ్లు ఇప్పించారు. ఒక సమయంలో జగదీష్ చేయబట్టుకుని నువ్వు నా శ్వాస లాంటి వాడివిరా అని చెప్పారు. ఇదంతా ఎందుకు ఏ విధంగా స్వామి అంత స్పందిస్తున్నారో ఇతనికి తెలియరాలేదు. కానీ ఒకసారి స్వామి ఎంతో చనువుగా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు జగదీష్ స్వామి పాదాలు పట్టుకుని, స్వామి ఎందుకు నా మీద మీరు ఇంత దయ చూపుతున్నారు స్వామి అంటే, స్వామి నవ్వి, హాస్టల్లో నువ్వు సేవలు అందిస్తూ హాస్పిటల్ పక్కన నీ సోదరిని పక్కన కూర్చొని అందించినటువంటి నిస్వార్థ సేవలను కరిగించాయి అని అన్నారు. అప్పుడు ఇతనికి తెలిసొచ్చింది ఆ నిస్వార్థ సేవలు, ఆ నిస్వార్థ భావాన్ని సృష్టించినటువంటి సాధనమే ఈ సెల్ఫ్ రిలయన్స్ సేవ యాక్టివిటీస్. ఈ విధంగా చెబుతూ పోతుంటే ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటాయి. కానీ నేను చెప్పేదల్లా ఒక్కటే, భగవంతుడు సృష్టించినటువంటి ఏ విధానమైనా, భగవంతుడు అందించినటువంటి ఏ పద్ధతి అయినా మనల్ని మనము బాగు చేసుకునేటువంటి విధానమే, మనల్ని మనము బాగు చేసుకునేటువంటి పరికరమే. దానిని మనం సరి అయిన పద్ధతిలో, అంటే మనం బాగు చేసుకుంటే భగవంతుడు ఎన్నో విధాలుగా, వేల విధాలుగా మనకు స్పందించి ఆయన ప్రేమను మనకు అందిస్తాడు. జై సాయిరాం.
1: శ్రోతలందరూ, ఈనాటి ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని విని ఆ ఆనందాన్ని ఆస్వాదించారని కోరుకుంటూ, మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org తప్పక వ్రాసి పంపించమని కోరుతూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. శ్రోతలందరూ కూడా ఈనాటి క్రిస్మస్ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని, వచ్చే నూతన సంవత్సరాన్ని వెలుగుతో స్వామి, వెలుగుతో, ఆనందంతో, ప్రేమతో నింపాలని మనసారా ప్రార్థిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాం. సాయిరాం.

ఇంతవరకు మీరు డిసెంబర్ 25 2017 క్రిస్మస్ పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారాన్ని విన్నారు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు అందించడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారం మీకు 2013 రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 4వ భాగాన్ని ప్రసారం చేస్తున్నాము.
1: వెతుకుచున్నాను నేను, వెతుకుచునేయున్నాను, వెతుకుచున్నాను నేను, వెతుకుచునేయున్నాను.

0: పట్టిక రాయి రూపు చూచి కలకండని నమిలినట్లు, స్ఫటిక రాయి రూపు చూచి కలకండని నమిలినట్లు, రూపు చూచి మోసపోకు గుణమే నిజ నరుని రూపం. వెతుకుచునేయున్నాను నీ వెతుకుచున్నాను, నేను వెతుకుచు నీయున్నాను, వెతుకుచుంటి నాడు నేడు నిజ రూపము మానవుని వెతుకుచున్నా.
1: దేవ అంటే ఆట, దేవుడే దేవులా, దేవుడిదే దేవులాట అంటే వెతుకులాట. ఆ ఆటంతా ఒక్క నిజమానవుడి కోసం. 400 కోట్ల పైబడిన మానవ జాతిలో అటువంటి వాడు ఒక్కడూ దొరకడే అంటున్నారు స్వామి. నాటి నుంచి నేటి వరకు అంటే అనాదిగా యుగాలుగా మారుతున్న కాలం కదిలిపోతున్న మానవుడిలో పరిణామం జరగడం లేదే అని అంటున్న స్వామి భావన మానవ జాతికి జాగృతి, ఒక హెచ్చరిక. భగవంతుడితో సంభాషించాలని ఎవరికుండదు, కాని ఆ అదృష్టం దొక్కేది కొందరికే. మన పూర్వ పుణ్య సుకృతం వల్ల భగవంతుడు శ్రీ సత్యసాయిగా అవతరించి దర్శన స్పర్శన సంభాషణ అవకాశాన్ని ప్రసాదించాడు. భగవంతునితో సంభాషించే అపూర్వమైన అవకాశం లభించిన కొందరు హైదరాబాద్ యువత తమ అనుభూతుల్ని రేడియో సాయి శ్రోతలతో పంచుకోపోతున్నారు.
2: ఓం శ్రీ సాయిరాం. స్వామివారి పాదపద్మాలకు అనంతకోటి నమస్కారాలు చేస్తూ భగవంతునితో సంభాషణం అనే కార్యక్రమానికి అందరికీ స్వాగతం. అసలు హైదరాబాద్ యువతతో స్వామికున్న ఆ ప్రేమానుబంధాన్ని ఒక అద్వితీయమైన ప్రేమగాథగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే స్వామి తన అవతార క్రమంలో ఎన్నో మధుర ఘట్టాలను హైదరాబాద్ యువతకి ప్రసాదించడం జరిగింది. అసలు ఈ హైదరాబాద్ యువత ప్రారంభమైన తీరు, ఆ గ్రూప్ ఫామ్ అయిన తీరు కూడా అంతా స్వామి సంకల్పం ప్రకారం స్వామి ఏర్చి కూర్చి సమకూర్చినట్టే ఉంటుందన్నమాట. అయితే అసలు ఈ హైదరాబాద్ యువత ఏ విధంగా ప్రారంభమైంది అంటే, సుమారు 1990 ప్రాంతంలో కొంతమంది యువకులు, అరే మనం ఏదో ఒకటి చేయాలి, స్వామిని ప్లీజ్ చేయాలి, స్వామి దగ్గరికి వెళ్లాలి అని హైదరాబాద్ నుంచి స్వామి ఎక్కడుంటే అక్కడికి, అంటే స్వామి బృందావనంలో ఉంటే బృందావనానికి, లేకపోతే ప్రశాంత నిలయంలో ఉంటే ప్రశాంత నిలయానికి, సైకిల్స్ మీద ఒక 20-30 మంది బాగా లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి సైకిల్స్ మీద, అంటే ఒక వారం రోజుల పాటు శ్రమించి సైకిల్ తొక్కుకుంటూ వచ్చి ఇక్కడికి దర్శనానికి రావడం జరిగేదన్నమాట. అయితే అలా వచ్చినప్పుడల్లా స్వామి చాలా స్పందించి వాళ్ళని ఎంతో హృదయంగా వాళ్ళని ఆహ్వానించి ప్రేమను కురిపించి వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇచ్చి చాలా బాగా స్వామిని వాళ్ళు రిసీవ్ చేసుకునేవారు. సో అలా అసలు గ్రూప్ అనేది స్టార్ట్ అయింది. స్వామి దగ్గరికి వచ్చి ఆ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది మొదలైంది. వేణు, సైకిల్ గ్రూప్స్ కి సంబంధించిన ఎన్నో ఉన్నాయి, మనం అన్ని ఇవాళ పంచుకోలేము. పైగా ఇంకోటి ఏంటంటే, ఈ స్వామితో ఎన్నోసార్లు సంభాషించిన హైదరాబాద్ యూత్ గ్రూప్ లోని సీనియర్ బ్రదర్స్ వేరే సేవా కార్యక్రమాలు ఇవాళ చాలా చోట్ల ఉండడం వల్ల అక్కడికి వెళ్లి వాళ్ళు ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం వల్ల ఇవాళ ఇక్కడికి రాలేకపోయారు. సో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. సో అప్పుడు ఈ సైకిల్ గ్రూప్ కి సంబంధించిన విషయాల్ని ఏమన్నా ఒకటి మనం ఇవాళ శ్రోతలతో పంచుకుందామా?
3: తప్పకుండా. సైకిల్ గ్రూప్ దాదాపు ఒక 6-7 సంవత్సరాలు కంటిన్యూస్ గా ప్రతి సంవత్సరం సైకిల్ బృందం వచ్చేది. అప్పట్లో స్వామి కూడా చాలా ఎదురు చూస్తే వచ్చి చూస్తూ ఉండేవారు, చక్కగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేవారు, సైకిల్స్ తో ఫోటోలు దిగేవారు, ఇలాంటి ఎన్నో మధుర అనుభూతులు పొందారు. అయితే వాటిల్లో ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ ఒక ఒక అనుభూతి నేను షేర్ చేస్తాను. ఒకసారి ఇలాగే బృందావన్కి సైకిల్ బృందం అంతా హైదరాబాద్ నుంచి వీళ్ళంతా వెళ్ళినప్పుడు స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు. అప్పట్లో దాదాపు 4 రోజులుంటే 4 రోజులు కూడా స్వామి ఇంటర్వ్యూకి పిలిచేవారు. రోజు ఇంటర్వ్యూకి పిలిచి ఎన్నో మంచి విషయాలు చెప్పేవారు. సేవ ఎలా చేసుకుంటూ రావాలి, మీరు సైకిల్స్ మీద వచ్చినప్పుడు కూడా, వస్తున్నప్పుడు ఊరికే సైకిల్స్ మీద రావడం కాదు, వస్తున్నప్పుడు దారిలో ఆ గ్రామాలలో బట్టలు పంచడం గానీ, ఏమైనా వాళ్ళకి బియ్యం గానీ పప్పు గానీ ఏమైనా చేసుకుంటూ సేవ చేసుకుంటూ రండి అని అప్పటి నుంచే కూడా స్వామి చెప్తూ ఉండేవారు. అయితే ఇలా ఒకసారి బృందావన్కి వచ్చినప్పుడు ఒకరోజు స్వామి వీళ్ళని ఇంటర్వ్యూకి పిలిచాక ఇంటర్వ్యూ అయిపోయి బృందావనంలో స్వామి రెసిడెన్స్ లోనే ఇంటర్వ్యూ రూమ్ ఉంటుంది. అయితే స్వామి త్రై బృందావనంలో దాని చుట్టూ లాంజ్ ఉంటాయి. ఇంటర్వ్యూ అయిపోయాక అందరూ ఇలా స్వామి బయటికి అందరినీ పంపించినప్పుడు అందరూ బయటకు వచ్చి లాంజ్ లోకి వచ్చేసాక మళ్ళీ స్వామి బయటకు వచ్చి బంగారు ఒక్క నిమిషం మీరంతా మళ్ళీ లోపలికి రండి అని పిలిచారు.
2: మళ్ళీ ఇంటర్వ్యూకి పిలిచారేమో.
3: చాలా రేర్, ఇలాంటిది సాధారణంగా జరగదు. ఇలాగా ఒకసారి స్వామి టైం అయిపోయింది అంటే జనరల్ గా అయిపోయింది అని ఉంటుంది. అయితే స్వామి మళ్ళీ వాళ్ళని అందరినీ లోపలికి పిలిచారు. అయితే మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ ఏమో అని అందరూ చాలా ఎక్సైటెడ్ గా మళ్ళీ లోపలికి వెళ్ళారు. వెళ్లిన వెంటనే స్వామి అన్నారు, బంగారు ఒక్క చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను నేను మీకు, చాలా ముఖ్యమైన విషయం. ఏంటి అంటే మీకు ఎప్పుడైనా కనుక మంచి పని చేయాలి అనే సంకల్పం వస్తే వెంటనే చేసేయండి, చెడ్డ పని చేయాలి అనే సంకల్పం వస్తే దాన్ని వాయిదా వేస్తూ ఉండండి అని. అంటే అప్పట్లో ఇలా ఎందుకు చేశారు అని బయటికి అందరినీ పంపించినప్పుడు అందరూ బయటకు వచ్చి లాంజ్ లోకి వచ్చేసాక మళ్ళీ స్వామి బయటకు వచ్చి బంగారు ఒక్క నిమిషం మీరంతా మళ్ళీ లోపలికి రండి అని పిలిచారు.
2: మళ్ళీ ఇంటర్వ్యూకి పిలిచారేమో.
3: చాలా రేర్.

0: సంకల్పం వస్తే వెంటనే చేసేయండి. చెడ్డ పని చేయాలి అనేమన్నా సంకల్పం వస్తే దాన్ని వాయిదా వేస్తూ ఉండండి అన్నారు. అంటే అప్పట్లో ఇలా ఎందుకు చేశారు అని ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నిజంగా ఆ గ్రూప్ లో ఆ గ్రూప్ ఇంటర్వ్యూలో స్వామి ఇంకేమేం చెప్పారు అనేది గుర్తున్నా ఉండకపోయినా ఇది మాత్రం తప్పనిసరిగా మైండ్ లో గుర్తుండిపోయేటట్టు అలా అలాంటి ఈవెంట్ క్రియేట్ చేసి
1: స్వామి కావాలని అలా వెనక్కి పిలిచి చెప్పడం వల్ల జీవితాంతం ఈ విషయం గుర్తుంటుందని అలా చెప్పుంటారు. అసలు ఈ సైకిల్ గ్రూప్స్ లో వచ్చినప్పుడు కూడా స్వామి ఫస్ట్ ఇనీషియల్ గా ఒక 4-5 ఏళ్లు వాళ్ళని ఎంకరేజ్ చేసి తర్వాత స్వామి వాళ్ళందరినీ కూడా మీరు ఎందుకు మీ ఎనర్జీ అంతా మీ శక్తినంతా ఇలా కన్నా మీరు ఏదన్నా సేవలు చేస్తూ రండి, గ్రామాలకి వెళ్లి సేవలు చేస్తూ రండి అని స్వామి మెల్లమెల్లగా ఈ సైకిల్ యాత్రల్ని ఆపేసి గ్రామ సేవల్ని స్వామి మనందరితో చేయించే ఉద్దేశంతో ఆ విధంగా ఛానలైజ్ చేశారేమో అని కూడా అనిపిస్తుంది.
0: ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే స్వామి నిజంగా ఇదంతా ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్టు, దాని ప్రకారంగా చేసినట్టు, ముందు టీం ఫామ్ అయ్యే వరకు వెయిట్ చేసి ఆ టీం ఫామ్ అయ్యాక ఆ టీంకి ఒక డైరెక్షన్ ఇచ్చి ఇలాగా ఎంతో, ఇప్పుడు వెనక్కి చూస్తే నిజంగా అప్పట్లో ఏదో అయిపోయింది అనుకున్నాం గానీ ఇప్పుడు వెనక్కి చూస్తే ప్లాన్ ప్రకారం అయినట్టు. అయితే అప్పుడు గ్రామ సేవ చేసుకుంటూ రండి, మీరు ఇలా సైకిల్ మీద వస్తేనే నేను పిలిచి మాట్లాడతాను అనేం లేదు, గ్రామ సేవలు చేసుకుంటూ రండి, నేను తప్పకుండా మాట్లాడుతూనే ఉంటా. ఇలా
1: స్వామి ఏంటంటే మనం ఏది చేసినా చివరికి మనల్ని ఆ సేవలో భాగస్థులుగా చేయడమే స్వామి ఉద్దేశం అయి ఉంటుంది.
2: 1996 లో కలర్ మీరు చెప్పాలి ఒకటి మెగా విలేజ్ గ్రామ సేవ చేసి వచ్చాక కులంతలో ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఉంటుందని మన బ్రదర్స్ అందరూ చెప్తుంటారు. ఒకసారి
1: ఇన్సిడెంట్ కాదు సత్యేందర్, గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చారు స్వామి మనకి. యాక్చువల్లీ 96 సెప్టెంబర్ నెలాఖరులో ఇలాగే ఒక 5-6 గ్రామాల్లో సేవలు చేసుకుంటూ స్వామి చెప్పిన విధంగా మెడికల్ క్యాంప్స్, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ ఆ గ్రామంలో అవసరం ఉన్నది, వెటర్నరీ క్యాంప్స్ చేసి ఈవినింగ్ పల్లకీ చేసేవాళ్ళం గ్రామంలో. అది ఆ పల్లకీ అంతే మైమర్చిపోయి డాన్స్ చేసుకుంటూ దేవుడు వస్తున్నాడు రామంభజీ అనే పాట పాడుకుంటూ చాలా తిరుగుతూ వచ్చేవాళ్ళం. అసలు ఆ పల్లకీ యాత్ర అనేది జీవితంలో మర్చిపోలేమాట, మైమర్చిపోయి డాన్స్ చేసి వచ్చేవాళ్ళం. సో అలా అన్ని చేసుకుని స్వామి దగ్గరికి వచ్చామట చివరికి స్వామి దర్శనంతో ఆ గ్రామ సేవ యాత్ర ముగింపు పలుకుదామని. ఇక్కడికి వచ్చేటప్పటికి స్వామి చాలా బాగా స్పందించి పిలిచి మాట్లాడారు దర్శనంలోనే, కులవంతాల్లో మాట్లాడారు, పాద నమస్కారం అది ఇచ్చారు. మాట్లాడినప్పుడు స్వామిని మేము అందరం స్వామి ఇంటర్వ్యూ ఇవ్వండి స్వామి అని అడిగితే స్వామి ఆ పక్కనే అనిల్ కుమార్ గారు కూడా, ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు కూడా కూర్చోవడం జరిగింది. ఆయన అన్నారు స్వామి వీళ్ళు చేసింది గ్రామాలు గ్రామ సేవలు చేసుకుంటూ వచ్చారు కదా, వీళ్ళు చేసింది అందరికీ తెలియాలి అన్నారు. అప్పుడు స్వామి ఏమన్నారంటే మీకు పబ్లిక్ లో కావాలా ప్రైవేట్ గా కావాలా అన్నారు. అప్పుడు అనిల్ కుమార్ గారే మాకేంటంటే ప్రైవేట్ గా అయితే స్వామితో బాగా మాట్లాడచ్చు, చాలా దగ్గరగా గడపచ్చు కదా అనుకున్నాం. సరే ఆయనే ఉన్నారు అనిల్ కుమార్ గారు కూడా స్వామితో అన్నారన్నమాట, స్వామి అందరికీ తెలియాలి వీళ్ళు చెప్పేవి అని. సో అప్పుడు స్వామి అయితే సరేనని మధ్యాహ్నానికి ఒక సైకిల్ వన్ సభా మండపంలో ఒక సభలాగా ఏర్పాటు చేసి మా ఆ గ్రామ సేవలో సీనియర్ బ్రదర్ అయిన వై శ్రీనివాస్ ని మాట్లాడమన్నారు, తర్వాత నేను మాట్లాడతానని స్వామి చెప్పి. సో అప్పుడే ఈ గ్రామ సేవ అన్న రామసేవ యేసుమి రామరాజ్యం అన్న ప్రేమమయమి అనే పద్యం పాడి, సో అప్పటి నుంచి ఆ పద్యానికి బహుళ ప్రాచుర్యం కూడా స్వామి దానికి అందించారు. సో అప్పుడు గ్రామ సేవలు ఎలా చేయాలి ఏం చేయాలి అని ఇవన్నీ కూడా చాలా పూసగుచ్చినట్లు చెప్పి అవన్నీ చాలా. అప్పుడు ఇంకోటి ఏంటంటే మా అందరినీ అటు స్వామి ఏంటంటే మనం ఇంత చేస్తే మనల్కి ఎంతగా బ్లెస్ చేస్తారు అంటే సేవా కార్యక్రమాలకి మనందరినీ కూడా స్వామి పోడియం పక్కన అందరినీ కూర్చోబెట్టుకుని విఐపీస్ లాగా 4-5 స్టేజ్ మీద మన మా టీమ్ ని ఓన్లీ మీరు ఇక్కడ కూర్చోండి నా పక్కన కూర్చోండి అని పక్కన కూర్చోబెట్టుకుని ఆ రోజు అలా చెప్పడం జరిగింది. ఇంకా అప్పుడు మన నెక్స్ట్ తరాలు కూడా ఎంతో చెప్పుకుంటారని చెప్పారు కూడా, అది ఒకసారి కూడా చెప్పారు
0: స్వామి. ఆ రోజు డిస్కోర్స్ ఇచ్చారు, డిస్కోర్స్ లో స్వామి చెప్పిన అంటే చాలా పొగిడేసి ఈ పిల్లలు పాపం ఈ పిల్లలేమో ఇంట్లో ఉంటే అసలు మంచాలే దిగరు అలాంటిది, వీళ్ళు 5 రోజులుగా రాత్రి పగళ్లు కష్టపడి అంటే మనం చేసిన దానికంటే కూడా చాలా ఎక్కువగానే చెప్పారు స్వామి. అయితే స్వామి చాలా ముఖ్యమైన చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పింది ఏంటంటే స్వామి అన్నారు ఆ రోజు, ఈ రోజు ఈ గ్రామ సేవలు చేసుకుని వచ్చిన వాళ్ళు వాళ్ల తర్వాత తరాల వాళ్ళు వాళ్ళ మనవాళ్ళు ముని మనవాళ్ళు మా తాతలు మా ముత్తాతలు ఇలా గ్రామ సేవల్లో స్వామి సత్యసాయి వాళ్ళ సత్యసాయి పాల్గొన్నారు అని చెప్పుకుంటారు అని చెప్పి స్వామి ఎంతగానో గొప్పగా చెప్పారు. అంటే సేవ చేసి వచ్చిన వాళ్ళకి స్వామి అంత స్థాయి అంత ప్రాముఖ్యత ఇచ్చి అంటే సేవని ఎలా ఎంకరేజ్ చేసి స్వామి సేవ అనేది ఎంత ముఖ్యం అనేది చూపించడానికి ఇంకా హైదరాబాద్ యువతకు అవకాశం ఇచ్చారు.

0: స్వామి మనతో సంభాషిస్తూ కూడా అసలు గ్రామ సేవ ఎలా చేయాలి, అక్కడ ఎలా మనం మన ప్రవర్తన ఎలా ఉండాలో కూడా అవి చెప్పారు కదా.
1: స్వామి తర్వాత కూడా తరచూ పిలిచి చాలా గైడెన్స్ ఇస్తూ ఉండేవారు. చాలా సార్లు గ్రామాలలో ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు గ్రామాలకు వెళ్లి కల్చరల్ యాక్టివిటీ కూడా చేస్తే బాగుంటుంది అని, ఇలాంటివన్నీ స్వామి అంటే చూడడానికి వీళ్ళు చేస్తున్నారని అనిపించేది, కానీ నిజానికి స్వామి
0: మలుపులోను స్వామి సూచనలు
1: దాని మీద అయింది. అయితే స్వామి అప్పట్లో చెప్పిన కొన్ని, ఇప్పుడు సమయ అభావం వల్ల కొన్ని ముఖ్యమైనవి షేర్ చేసుకుందాం. స్వామి పర్టికులర్ గా యువతకి చెప్పింది, యువతకి ఇచ్చిన సందేశంలో స్వామి అన్నారు, గ్రామాలకు వెళ్ళినప్పుడు గ్రామ సేవలకి యువకులు వెళ్ళినప్పుడు యువకులు యువతులు కలిసి ఎప్పుడు వెళ్ళకూడదు అన్నారు. అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి వెళ్ళద్దు, కలిసి గ్రామాలు. స్వామి ఏమన్నారంటే అక్కడ బస్సు నుంచి ఇలా యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ దిగితే గ్రామస్తులు తప్పుగా అనుకునే అవకాశం ఉంటుంది, అందుకని ఇది ఎప్పుడు జాగ్రత్తగా గుర్తుంచుకోండి అన్నారు. అది ఒకటి. రెండోది ఏమన్నారంటే మీరు గ్రామానికి వెళ్ళినప్పుడు మీరు స్వామికి ప్రతినిధులు లాంటి వాళ్ళు, స్వామిని మిమ్మల్ని చూసి అంచనా వేస్తారు, అది ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుని మీ ప్రవర్తన సరిగ్గా ఉండేటట్టు చూసుకోండి. అక్కడ ఆడవాళ్ళకేసి అనవసరంగా వెళ్లి మాట్లాడడం చూడడం అవి చేయొద్దు అని. ఇంకోటి ఏం చెప్పారంటే గ్రామ సేవలప్పుడు గ్రామస్తులకే చాలా సార్లు వాళ్ళకేం అవసరాలు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏదో జీవించేస్తూ ఉంటారు. అలా మీరు వెళ్లి అక్కడ సర్వే చేసి అక్కడ ఉన్న వాళ్ళ అవసరాలు ఏమిటో మీరే తెలుసుకుని వాటిని తీర్చడానికి ప్రయత్నం చేయాలి అని. సో ఇలాగ స్వామి ఎన్నో సూచనలు అవి ఇచ్చారు.
0: ఇవే కాదు, యాక్చువల్లీ మనందరం హైదరాబాద్ నుంచి ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం ఆ గ్రామస్తులు కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు భోజనం మనకి అరేంజ్ చేయాల్సి వచ్చేది. స్వామి చెప్పారు మీరు వెళ్ళింది సేవలు అందించడానికి, వాళ్ళ సేవలు మీరు పొందడానికి కాదు, వాళ్ళకి భారం అవ్వకుండా మీరు ఫుడ్ని మీరే తీసుకెళ్ళండి, లేకపోతే మీరు అక్కడ వండుకోండి, లేకపోతే ప్రిపేర్ చేసి తీసుకెళ్ళండి. స్వామి ఎంత మెటిక్యులస్ గా, అంటే మనం వెళ్ళి మనం ఏదో అక్కడ చేసేసి ఫోటోలు తీసేసి ఏదో వాళ్ళని ఉద్ధరించాం అనుకుంటాం, కానీ మనం వాళ్ళకి భారం అవుతున్నామేమో అన్నది స్వామి గుర్తించి మీరు భోజనం అది మీరే తీసుకుని వెళ్ళండి, కానీ అలా అంత నిస్వార్థంగా మీరు చేయాలి, వాళ్ళకి ఏమి ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళకి భారం అవ్వకుండా అని కూడా చెప్పేవారు.
1: అదే కాకుండా స్వామి ఇంకొకటి ఏం చెప్పారంటే మీరు గ్రామానికి వెళ్లి మీరు పనిచేయడం కాదు, అక్కడ వాళ్ళు అక్కడున్న యువకుల్ని కూడా మీరు పిలిచి వాళ్ళ చేత కూడా పనిచేయించాలి, ఎందుకంటే మీరు ఒకరోజు వచ్చి వెళ్లిపోతారు కానీ వాళ్ళకి అది కలగాలి, ఆ థాట్ కలగాలి, మేము మా గ్రామాన్ని మేమే అభివృద్ధి చేయగలము అని,
0: ఆ అవేర్నెస్ కూడా వాళ్ళలో క్రియేట్ చేయగలగాలి. ఇంకా అసలు ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఎంత సమయం ఉన్న చాలు. ఇలాగే ఇదివరకు మనం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని కూడా స్వామి దగ్గరికి తీసుకురావడం జరిగేది. స్వామి అప్పుడు ప్రతిసారి బాగా స్పందించి అందరికి చాలా సార్లు వచ్చిన ప్రతిసారి ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చి మాట్లాడేవారు ఆ పిల్లలందరితో కదా. సో సత్యేందర్ నువ్వు కూడా ఆ ట్రిప్స్ లో చాలా ట్రిప్స్ కి వచ్చిన వాడివే, సో అందులో ఏమన్నా నువ్వు మర్చిపోలేని
2: బాగా గుర్తు 1997 జూన్ లో స్వామి ఒకసారి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని మా అందరు పిలిచారు. అప్పుడు యాక్చువల్ నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ కాదు, కొంతమంది నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇంటర్వ్యూకి పిలిచాక స్వామి ఒక అబ్బాయిని చూసి ఏం చదువుతున్నావు బంగారు అని అడిగారు. అయితే అబ్బాయి బీఏ చదువుతున్నాను అన్నారు.
0: బీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్.
2: బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్. అయితే ఎన్నేళ్ళ నుంచి చదువుతున్నావు బంగారు అని అడిగారు. అయితే 4 ఏళ్ళ నుంచి చదువుతున్నాను స్వామి అన్నారు.
0: బీఏ 4 ఏళ్ళ నుంచి చదువుతున్నాను.
2: మాకు తెలియదు యాక్చువల్లీ, అప్పుడే ఆ అబ్బాయి పరిచయం అయ్యాడు. అయితే స్వామి అన్నారు చాలా ఎంత సింప్లిఫైడ్ గా చెప్పారు చూడండి, 2 అక్షరాల బీఏకే నువ్వు అంత కష్టపడితే 4 అక్షరాల బీఏ అంటే బాబాకి ఎంత కష్టపడాలరా నువ్వు
0: అంటే స్వామిని అర్థం చేసుకుని.
2: మేము అప్పుడు కొత్తగా గ్రూప్ లోకి వచ్చాము, అంటే అంత స్వామి ఎంత సింప్లిఫైడ్ గా చెప్తారా అని చూసి చాలా ఆశ్చర్యపోయాం మేము.
0: సరే అసలు ప్రతి ఇంటర్వ్యూలో ఎన్నో కష్టమైన ఏవో ప్రశ్నలు వేసేవాళ్ళం, స్వామి చాలా సింపుల్ గా ఆన్సర్స్ చేసేవారు. అలాంటి ఎన్నో మనం ఇవాళ మనం పంచుకుందాం. వేణు, నువ్వు కొంతకాలం హైదరాబాద్ యూత్ లో ఉన్నావు, తర్వాత ఇక్కడ స్టూడెంట్ గా కూడా జాయిన్ అయ్యావు. నువ్వు ఇక్కడ స్టూడెంట్ గా జాయిన్ అయ్యాక కూడా స్వామి తరచూ ఏదైనా పండగలు పర్వదినాలు వచ్చినప్పుడు హైదరాబాద్ పిల్లలు వస్తున్నారా అని కూడా అడుగుతూ ఉండేవారు కదా నిన్ను.
1: అవును, అయితే 2002 నుంచి 2004 స్వామి నాకు ఇక్కడ ఎంబీఏ చదివే అవకాశం ఇచ్చారు. ఆ పీరియడ్ లో దాదాపు ప్రతి పండగ ముందు స్వామి ఖచ్చితంగా హైదరాబాద్ పిల్లలు వస్తున్నారా, ఎంతమంది వస్తున్నారు, ఏ డేట్ కి వస్తున్నారు, ఇవన్నీ అడుగుతూ ఉండేవారు. క్యాంటీన్ లో పనిచేసి నాకు వచ్చి చెప్తూ ఉండేవారు కూడా. ఫెస్టివల్ డే నాడు కూడా స్వామి వచ్చి క్యాంటీన్ లో మీ వాళ్ళంతా పనిచేస్తున్నారు, నేను వెళ్లి చూసి వచ్చాను అనేవారు. అంటే అంత అంత ఆంతరికంగా అంత స్వామి చాలా ఎంతో ప్రేమగా, అంటే టీమ్ ఈ గ్రూప్ మీద స్వామికి ఉన్న ప్రేమ అనేది నాకు నిజంగా స్టూడెంట్ అయ్యాక ఇంకా ఎక్కువ తెలిసింది కూడా. సో ఇలాగ చాలా సార్లు స్వామి
0: ఒక్కొక్కసారి స్వామిని అడగంగానే నువ్వు మాకు ఫోన్ చేసి అడిగేవాడు ఎంతమంది వస్తున్నారు స్వామి.
1: నేను కనుక్కోవాల్సి వచ్చేది, ఎందుకంటే నాకు కూడా తెలియదు చాలా సార్లు. ఇంకా అదే కాకుండా స్వామి అనేక మార్లు పేరు పేరున కూడా అడిగేవారు, ఇతను ఏం చేస్తున్నాడు, ఫలానా మనిషి ఏం చేస్తున్నాడు, ఇలాగ స్వామి చాలా చాలా ఇంట్రెస్ట్ గా అడుగుతుండేవారు యాక్టివిటీస్ గురించి. ఇంకా రెండు మూడు సార్లు అయితే డైరెక్షన్స్ కూడా పంపించారు విక్టోరియా మెమోరియల్ సేవా కార్యక్రమానికి. సో నేను ఫోన్ చేసి చెప్తూ ఉండేవాడు మన సీనియర్ బ్రదర్స్ కి.
0: ఇంకా అసలు ఇప్పుడు నువ్వు స్టూడెంట్ అయ్యాక అంటే ఎస్పెషల్లీ నీకు నాకు మర్చిపోలేని అనుభవాన్ని స్వామి తన సర్వాంతర్యామి తత్వాన్ని చాలా చాలా హాస్యమైన పద్ధతిలో మనకి అందించడం జరిగింది కదా. అదొకసారి మేము ఒకసారి 2002 సెప్టెంబర్ లో వచ్చినప్పుడు నీతో మాట్లాడిన ఆ సన్నివేశం ఒకసారి ఇవాళ
1: 2002 సెప్టెంబర్ లో మన బ్రదర్స్ అంతా మీరు కూడా వచ్చారు అప్పుడు. అప్పుడు అందరూ వచ్చినప్పుడు మామూలుగా మన గ్రూప్ వచ్చింది కదా. అసలు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం జరిగిందంటే స్వామి గ్రూప్ వచ్చినప్పుడు అలా వెళ్లి కలిసి రా అనేవారు నన్ను. నేను చాలాసార్లు పర్మిషన్
0: తీసుకోవాలి.
1: సో అలాగే వెళ్లి దాన్ని అయితే వెనకాల ఎక్కడో మన కుల్వంత్ హాల్ లో కూర్చుని ఉంటే స్వామి ఇంటర్వ్యూకి కొంతమందిని పిలిచి లోపలికి వెళ్ళినప్పుడు ఆ టైంలో నేను వెనక్కి వచ్చి అప్పుడు కళాధర్ మీతోనే నేను మాట్లాడుతున్నాను అప్పుడు ఏమిటి ఏం జరుగుతున్నాయి యాక్టివిటీస్ అని. అప్పుడు ఇప్పుడు కళాధర్ అడిగారు నన్ను, స్వామి నీతో మాట్లాడుతున్నారా చూస్తున్నారా అసలు ఏమైనా ఈ మధ్య ఏమైనా మాట్లాడుతున్నారా. అయితే మొదట్లో మాట్లాడేవారు, ఫస్ట్ వన్ మంత్ లో మాట్లాడేవారు రెగ్యులర్ గా. ఈ మధ్య కొంచెం స్వామి చూడట్లేదు మాట్లాడట్లేదు, మర్చిపోయారు నన్ను అన్నాను. అన్నాక ఇది అయిపోయింది, దాని తర్వాత వేరే యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయో అంతా కనుక్కుని మన గ్రూప్ అంతా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక ఈ సంభాషణ జరిగిన 4 రోజుల తర్వాత స్వామి సడన్ గా వెనకాల నుంచి నన్ను ఒకరు బయట కూర్చున్నప్పుడు కుల్వంత్ హాల్ లో వెనకాల నుంచి హైదరాబాద్ బాయ్ ఇలారా అని చెప్పించారు. పిలిచినప్పుడు మొన్న మీ వాళ్ళంతా వచ్చారు కదా ఏమంటున్నారు వాళ్ళు అన్న. అంటే నేను మామూలుగా యాక్టివిటీస్ గురించి చెప్పారు స్వామి, ఇలా ఏదో ఆర్ఫనేజ్కి వెళ్తున్నాను ఇవి చెప్పారు. అదంతా సరే అది కాదు, ఇంకొక అబ్బాయి ఏదో అన్నాడు కదా ఏమన్నాడు అన్నారు. నాకేమో గుర్తు రాలేదు ఆ మూమెంట్ లో. అయితే స్వామి ఏమో హాయ్ నిన్ను చూస్తున్నారా మాట్లాడుతున్నారా అని అడిగాడు కదా అన్నారు. అంటే ఎగ్జాక్ట్ గా మనకు కాన్వర్సేషన్ ఎలా ఉండిందో అలా చెప్పడం మొదలెట్టారు. అప్పుడు స్వామి అడిగారు స్వామి అంటే ఏం చెప్పావు నువ్వు అన్నారు. చూస్తున్నారని చెప్పాను స్వామి అంటే హాయ్ అబద్ధం ఆడద్దు అన్నారు అండి. అబద్ధం ఆడద్దు, చూడట్లేదు మాట్లాడట్లేదు మర్చిపోయారు అన్నావు అవునా కదా అన్నారు. అంటే అప్పుడు అవును స్వామి అన్నాను. అన్నప్పుడు స్వామి ఇప్పుడు వెంటనే స్వామి ఏమో మర్చిపోయారు అంటావా, ఎంత ఎంత మాట అన్నావు నువ్వు, అయినా రోజు మాట్లాడడానికి ఎలా కుదురుతుంది, ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా అందరితో రోజు మాట్లాడడం కుదురుతుందా నాకు, చూస్తూనే ఉన్నారని చెప్పచ్చు కదా, అలా మర్చిపో నువ్వు ఒకటి గుర్తుంచుకో, నువ్వు మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోను ఎప్పుడు నిన్ను అన్నారు స్వామి. సో అది అంటే ఈ ఇన్సిడెంట్ ఎందుకు చెప్పానంటే ఇప్పుడు చాలా స్వామి సర్వాంతర్యామి ఆయనకు అన్ని తెలుసు అన్న విషయం మనకు తెలిసినా స్వామి ఏనాడు ఎవరిని కూడా మర్చిపోరు, పర్సనల్ గా ఒక్కొక్కళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఆల్ ద టైం చూస్తుంటారు అనేది.
0: పైగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు స్వామి ఏదో ఎవరో గ్రూప్ ని తీసుకెళ్ళి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళతో మాట్లాడుతున్నారు. పైగా నువ్వు ఇంకో విషయం మర్చిపోయినట్టును అప్పుడు స్వామి నువ్వు చెప్పావు మాకు మీరు ఆ పిల్లల దగ్గర కూర్చొని మీరు మాట్లాడుకున్నారు
1: చెప్పారు కూడా.
0: అదే స్వామి మర్చిపోరు ఎవరిని అని చెప్పినప్పుడు నాకు ఇంకొకటి గుర్తొచ్చింది బ్రదర్. స్వామి నువ్వు మన ఇంటర్వ్యూలోనే ఒకసారి మనం అడగడం జరిగింది స్వామిని, స్వామి మీరు అందరినీ ఒకేలాగా అంత నిస్వార్థంగా ఎలా ప్రేమించగలుగుతారు అని అడిగాం కదా స్వామిని. స్వామి చెప్పిన ఆన్సర్ కూడా ఒకసారి వాళ్ళు మనం పంచుకున్నాం.
1: అయితే అప్పుడు అడిగినప్పుడు స్వామి ఎలా అంటే మీరు లవ్ ఆల్ అంటారు అది జీవిస్తారు కూడా
0: అందరినీ
1: ప్రేమిస్తారు మీరు ఎలా మీకు అది ఎలా సాధ్యం అని అడిగినప్పుడు స్వామి చాలా బ్యూటిఫుల్ ఆన్సర్ ఇచ్చారు. స్వామి అడిగారు మీ నాన్న నిన్ను ప్రేమిస్తున్నాడా అని అడిగారు. అడిగితే ప్రేమిస్తున్నారని అనుకుంటున్నాను స్వామి అన్నాం. అంటే స్వామి అన్నారు మీ నాన్న నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా అన్నారు. ఇంత అనాలిసిస్ మనం ఎప్పుడు చేయలేదు కాబట్టి మనకు తెలియదు. అయితే మీ నాన్న నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, మీ నాన్న నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా, ఎందుకంటే నువ్వు మీ నాన్న అనుకుంటున్నాడు నువ్వు తన అంశం నుంచి పుట్టావని అనుకుంటున్నాడు అందుకే ప్రేమిస్తున్నాడు అని. మీ నాన్న అలా అనుకుంటున్నాడనే అంత ప్రేమిస్తే మీరంతా నా అంశం నుంచే పుట్టారని నాకు తెలుసురా, నేను ఇంకా ఎంత ప్రేమించాలి
0: అని.
1: మమ్మయ వాంశో జీవలోకే జీవభూత సనాతన అని స్వామి అంశం నుంచే అందరూ పుట్టారు అన్నది స్వామి ఇస్ ఆల్వేస్ ఇన్ దట్ కాన్షియస్నెస్. కాబట్టి
0: విషయాలను అడిగినా స్వామి అంత సరళంగా ఇలాగే. ఇంకో విషయం కూడా మనం సమయాభావం వల్ల త్వర త్వరగా మనం ఇవన్నీ శ్రోతలకి చెప్దాం. ఇంకోసారి ఒకసారి ఇలాగే మన ఇంటర్వ్యూలో స్వామి కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత అంటే ఏంటి, ఎలా మేము పెంపొందించుకోవాలని కూడా చెప్పారు కదా. దానికి కూడా స్వామి అద్భుతమైన రీతిలో సమాధానం ఇచ్చారు. అది కూడా ఒకసారి
1: స్వామి చాలా కాంప్లెక్స్ విషయాలు కూడా చాలా చక్కటి ఉదాహరణలతో సింపుల్ గా చెప్పేవారు. అయితే ఆ ఇంటర్వ్యూలో ఇలా అడిగినప్పుడు స్వామి పక్కనే, స్వామి ఇంటర్వ్యూ చైర్ పక్కనే ఇంకో టేబుల్ మీద లెటర్స్ అవి పెట్టున్నాయి,
0: స్వామి
1: భక్తుల దగ్గర తీసుకున్న లెటర్స్. అయితే స్వామి ఒక లెటర్ తీసుకుని ఈ లెటర్ ఒక భక్తుడు ఇందాక ఇచ్చాడు నాకు దర్శనంలో. అయితే ఆ భక్తుడు దర్శన్ స్టార్ట్ అవ్వక ముందు, అంటే మ్యూజిక్ దర్శన్ మ్యూజిక్ కూడా స్టార్ట్ అవ్వక ముందు, స్వామి రాకముందు కూర్చుని ఆ లెటర్ రాస్తున్నాడు. రాస్తున్నప్పుడు ఒకటే ఆలోచన అతనికి, స్వామికి నేను ఏం చెప్పాలి, ఏం రాయాలి అనే ఆలోచనతో అదే రాస్తున్నాడు. అదే కాన్సన్ట్రేషన్ అన్నారు.
0: అంటే ఆర్ద్రతతో స్వామిని ఊహించుకుంటూ ఆ లెటర్ రాయడమే ఏకాగ్రత
1: అని చెప్పి, దాని తర్వాత దర్శన్ మ్యూజిక్ మొదలైంది, అతను ఎన్వలప్ లో లెటర్ పెట్టాడు, ఇలా రెండు చేతులు దోసిట్లో పట్టుకుని రెండు చేతులతో ఇలా పట్టుకుని ఒకటే ఆలోచనతో కూర్చున్నాడు, స్వామి లెటర్ తీసుకుంటే బాగుండు, స్వామి లెటర్ తీసుకుంటే బాగుండు, స్వామి లెటర్ తీసుకుంటే బాగుండు. అయితే అది అంటే అతని ఆలోచనలంతా ఒకటే ఆలోచనకు వచ్చేసింది ఇప్పుడు, స్వామి లెటర్ తీసుకుంటే బాగుండు అని. అదే కాంటెంప్లేషన్ అన్నారు.
0: కాన్సన్ట్రేషన్ అండ్ కాంటెంప్లేషన్.
1: తర్వాత స్వామి దర్శన్ మ్యూజిక్ మొదలయ్యాక స్వామి వచ్చి భక్తుల దగ్గర లెటర్లు తీసుకుంటూ ఈ భక్తుడి దగ్గరికి వచ్చినప్పుడు స్వామి చేయి ఆ లెటర్ మీద పడినప్పుడు అతని చేతిలోనూ లెటర్ ఉంది, స్వామి చేతిలోనూ లెటర్ ఉంది. ఆ మొమెంట్ లో అతని ప్రేయర్ తీరిపోయింది, అతనికి ఇంకే డిజైర్ లేదు, అతను ఓన్లీ ఆనందంగా ఉన్నాడు స్వామి తీసుకున్నారు అని. ఆ మొమెంట్ అదే మెడిటేషన్ అన్న. సో అంత చక్కగా ఇంత ఇంత బ్యూటిఫుల్ గా సింపుల్ గా చెప్పింది.
0: సింపుల్ గా బాబా దర్శనాన్ని డిస్క్రైబ్ చేస్తూ చెప్పడం, అసలు ఇప్పుడు చెప్తుంటే కూడా లెటర్ రాయడం, స్వామి కోసం వెయిట్ చేయడం, స్వామి ఎంతో అందంగా నడిచొస్తుంటే ఆ లెటర్ ఇవ్వడానికి ప్రయత్నించడం అనేది నిజంగా ఒక మధుర ఘట్టంగా మనం భావించాలి. చాలా ఈవెన్ తలుచుకుంటేనే ఒళ్ళు గగురుపాటు పడుతుంది.
2: ఇంకోసారి విను అంటే మా బ్రదర్స్ చెప్తా ఉంటారు యూత్ పర్స్పెక్టివ్ లో స్వామి కంట్రోలింగ్ ఆఫ్ సెన్సెస్ గురించి స్వామి ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారని చెప్తా ఉంటారు. ఒకసారి
1: స్వామి చాలా సార్లు అంటే మనమంతా జనరల్ గా యూత్ గ్రూప్ కాబట్టి స్వామి చాలా సార్లు ఈ విషయం మీద చెప్పేవారు. ఏంటంటే స్వామి అనేవారు నిగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్, నిగ్రహం ఉంటే అనుగ్రహం ఉంటుంది అనేవారు. అయితే స్వామి ఏమన్నారంటే యూత్ అనే దశ ఎలాంటిదంటే ఈ ఏజ్, స్వామి ఇన్ఫాక్ట్ ఏజ్ గ్రూప్ కూడా 16 to 35 years అన్నారు అప్పుడు. ఈ ఏజ్ గ్రూప్ లో ఫిజికలీ, మెంటలీ, ఇమోషనలీ, ఇంటెలెక్చువలీ అండ్ స్పిరిచువలీ యు ఆర్ స్ట్రాంగెస్ట్ అన్నారు. అంటే చాలా మంది జనరల్ గా ఏమనుకుంటారంటే ఫిజికల్ గా బలం ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటారు, కానీ ఈ మిగతా యాంగిల్స్ లో ఆలోచించారు. కానీ స్వామి చెప్పింది ఏంటంటే ఈ దశలో స్వామి అప్పుడు ఏమన్నారంటే ఈ స్టేజ్ లో గనుక మీరు మీ సెల్ఫ్ కంట్రోల్ కనుక పెంచుకోగలిగితే, ఈ స్టేజ్ లో కనుక రాగలిగితే జీవితాంతం ఉంటుంది, ఈ స్టేజ్ లో కనుక మీరు ఇంద్రియాలు నిగ్రహం చేయలేకపోతే ఏ స్టేజ్ లో కూడా చేయలేరు అనేవారు. సో అందుకని యూత్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ స్టేజ్ ఇన్ లైఫ్, అండ్ అందుకే స్వామి ఇంత టైం యూత్ కి ఇచ్చేవారు. ఒక హైదరాబాద్ కాదు, ఎక్కడైనా యూత్ కాన్ఫరెన్స్ అని కానీ లేకపోతే ఎంతమంది యువకులతో
0: స్వామి ఇప్పుడు
1: స్టూడెంట్స్ తోనే టైం గడిపారు. ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ అలాంటిది, వేర్ ఇట్ ఇస్ వెరీ కీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్.
0: అది ఇంకోటి ఈ యూత్ గ్రూప్ అంటే మనం 2010 చేసాం యూత్ కాన్ఫరెన్స్, ఉస్మానియా యూనివర్సిటీ జేఎన్టీయూ నుంచి సుమారు 1000 మంది విద్యార్థుల్ని పైగా ఆ సమయం కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక హెసిటేషన్ ఉద్యమం పీక్ లెవెల్లో ఉన్నప్పుడు ఒక 1000 మంది విద్యార్థులను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అసలు అది కూడా అంటే స్వామి భౌతికంగా ఉన్నప్పుడు మనం చేసిన ఆఖరి పెద్ద కార్యక్రమం కూడా, అంటే మనం చేశానడం నన్ను చాలా తప్పది, స్వామే చేయించారు. అది మన అజ్ఞానం బయటపెట్టా నేను మనం అని, అంతా స్వామే చేయించారు అది. ఎందుకంటే మొత్తం దాని ప్లానింగ్ నుంచి కూడా ఫస్ట్ మనం ఏదో కొంతమందితో అనుకుంటే స్వామి చాలా ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అది కూడా అప్పుడు మీరు యూనివర్సిటీస్కి వెళ్లి వైస్ ఛాన్సలర్ ని అనేక కాలేజెస్కి వెళ్ళి స్టూడెంట్స్ ని కలిశారు కదా, ఆ అభిప్రాయాలు కొంత సమయం మించిపోతుంది.
2: తప్పకుండా అసలు మీరు అన్నట్టు మనం ఏదో 200-300 బాయ్స్ తోని ఓ కాన్ఫరెన్స్ పుట్టబడిలో చేద్దాం అనుకున్నాము. సో మధ్యలో ఒకసారి వచ్చి స్వామికి చిన్న బ్రోచర్ ఇచ్చేసి చిన్న రిపోర్ట్ తయారు చేసుకుని వచ్చాము. ఒక సుమారు 10 కాలేజెస్ తిరుగుంటాం అప్పటికి. స్వామి దర్శన్లో ఆ బ్రోచర్ చూస్తూ ఇది సరిపోదు బంగారు, ఇంకా చాలా మీరు తిరగాలి, చాలా కాలేజ్ కవర్ చేయాలి అన్నారు. అక్కడ స్వామి ఆ యూత్ కాన్ఫరెన్స్ కి ఆ విత్తనం నాటినట్టు అనిపించింది. ఎందుకంటే మనం ఏదో చిన్న యాక్టివిటీ అనుకోని వచ్చిందని స్వామి హౌ డిడ్ హీ మ్యాగ్నిఫై అన్నదానికి ప్రత్యక్ష తార్కాణం ఇది. సో మీరన్నట్టు అప్పుడు అజిటేషన్ చాలా పీక్ లో ఉండే, యాక్చువల్ మనకే కాన్ఫిడెన్స్ లో ఎంతమంది వస్తారు, ఎంతమంది వైస్ ఛాన్సలర్స్ వస్తారు, అందరినీ కలుస్తున్నాం అన్ని కాలేజ్కి వెళ్తున్నాం అని. బట్ స్వామి ఒక హోస్ట్ ఎలా ఉండాలి, ఐడియల్ హోస్ట్ అంటే ఎలా ఉండాలి అన్నదానికి ఒక ప్రోగ్రామ్ ఎలా కండక్ట్ చేయాలన్నది మనకి యాక్చువల్ చూపెట్టారు మనకి. అంటే రైట్ ఫ్రమ్ ది మెను, అంటే పిల్లలు వస్తున్నారు సో వాళ్ళకి
0: 1000 మంది పిల్లలు క్యాంటీన్ లో
2: వాళ్ళకి ఏమేమి మెను కావాలనేది స్వామి డిసైడ్ చేసి స్పెషల్ మెను ప్రిపేర్ చేయించారు. అకామిడేషన్ స్వామి లోపల ప్రశాంత నిలయంలో సెపరేట్ స్పెషల్ అకామిడేషన్ ఇప్పించారు. అండ్ మన
0: అంటే ఈవెన్ ఆశ్రమ అథారిటీస్ డిడి షెడ్స్ లో ఈ కార్యక్రమం చేసుకుంటే స్వామి
2: చేయాలి అని
0: స్పీకర్స్
2: కూడా స్వామి స్వయాన డిసైడ్ చేసి స్వామి అందరు నామినేట్ చేసి ఆరు
1: బృందావన్ ప్రిన్సిపల్
2: సంజయ్ గారు
0: చివరికి ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఆ టైంలో స్వామి ఉపన్యాసాలు ఇవ్వడం కొంచెం తగ్గించారు. ఆ రోజు ఆ పిల్లల్ని ఉద్దేశించి 1.5 hours
2: మాట్లాడి
0: అయితే ఆ ఉపన్యాసంలో స్వామి పొన్నుచంద్రాలో నాకు మీకు ఏమీ తేడా లేదు, నేను స్టేజ్ మీద కూర్చున్నాను మీరు కింద కూర్చున్నారు అంతేగాని ఏమి తేడా లేదు, మనందరం ఒకే ఆత్మ మనందు. యాక్చువల్లీ ఆ తర్వాత రోజు నేను చాలా మంది పిల్లల్ని వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు అదే అన్నారు, బాబా గారంటే మేము ఏదో ఎక్కడో ఉండి ఏదో చెప్తారనుకున్నామండి, ఇంత సింపుల్ గా వచ్చి ఇలా మాట్లాడతారా అని అనుకున్నామని వాళ్ళు చాలా ఆనందానికి లోనయ్యారు. సరే ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎంత సమయం అని సరిపోదు, స్వామి అనుభవాలని మనం చెప్తుంటే. సరే నిజంగా చెప్పాలి అంటే ఇదంతా హైదరాబాద్ యువతతో స్వామి భాషణం అంటే ఇదంతా కూడా మనందరికీ స్వామి ప్రసాదించిన
1: నివరవేసుకోవడానికి
0: మధుర ఘట్టాలు ఇవన్నీ మనకి స్వామి ఎంతో ప్రేమతో అనుగ్రహించినవే గాని అంతకన్నా వేరేదేమి కాదు. మనం ఎప్పటికీ ఇవన్నీ మనం ఆస్వాదించి మన మనసులో నిలుపుకొని నిజంగా స్వామి సందేశ జ్యోతులుగా మనల్ని మనం తీర్చిదిద్దుకుని మనం
1: ఒకటి ఏంటంటే ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్ యువతకి ఇచ్చిన అవకాశాలు కానీ స్వామి ఇన్నిసార్లు ఇచ్చిన ఒకటి అర్థమైంది ఏంటంటే చేయించేది చేసేది అంతా స్వామే, పేరు మాత్రం మనకిచ్చారు.
0: అదే కదా స్వామి ఒకసారి భగవంతునికి మానవుడికి తేడా ఏంటంటే అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టుండేవాడు భగవంతుడు, ఏమీ తెలియకుండా అన్ని తెలిసినట్టుండేవాడు మానవుడు అని చెప్పారు స్వామి. సో ఈ అవకాశాన్ని చివరికి మళ్ళీ మనం ఒకసారి ఇవన్నీ గుర్తు తెచ్చుకోగలిగే అవకాశాన్ని ఇచ్చినందుకు ముందు స్వామికి మనం సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరియు మన రేడియో సాయి బృందానికి కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. సాయిరాం మేడం, జై సాయిరాం.
3: భగవంతో సంభాషణ కార్యక్రమంలో హైదరాబాద్ యువత అనుభూతులను విన్నారు. ఇది హైదరాబాద్ రేడియో సాయి బృందం సమర్పణ. రేడియో సాయి భగవాన్ దివ్యానుగ్రహ భాషణలను, ప్రముఖుల ప్రసంగాలను, సాయి భక్తులతో ఇంటర్వ్యూలు, ఇంకా ఎన్నో ఆహ్లాదకరమైన వినోదభరితమైన కార్యక్రమాలను మీకు అందిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ యువత సమర్పిస్తున్న అంత్యాక్షరి కార్యక్రమం మీకు అందిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వాద్య సహకారం హార్మోనియం సాయిప్రకాష్, తబలా అభిషేక్ ఆచార్య. విని ఆనందించండి.

సాయిరామ్. రేడియో సాయి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ నుండి ఎంతో మంది యువతులు ఉత్సాహంగా మన రేడియో సాయి డిజిటల్ స్టూడియో పుట్టపర్తి కేంద్రానికి వచ్చారు. సాయిరామ్ సిస్టర్స్, ముందుగా ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమాన్ని స్వామికి స్వాగతం పలుకుతూ మనందరం ప్రారంభిద్దాం.

0: ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమంలో రెండు టీంలు పాల్గొంటున్నాయి, సత్య టీం మరియు ప్రేమ టీం. సత్య టీంలోని పార్టిసిపెంట్స్ ని ముందుగా మీకు పరిచయం చేస్తాను. సాయి చంద్రిక, సాయి అన్నపూర్ణ, సాయి దీపిక. మరియు ప్రేమ టీంలో సాయి ప్రసన్న, ప్రశాంతి, అనామిక. ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమంలో మూడు రౌండ్లు ఉంటాయి. ముందుగా మీకు మొదటి రౌండ్ వివరాలు చెప్తాను. ఈ మొదటి రౌండ్ లో నేను ముందుగా ఒక భజన పాడతాను. నేను ఆ భజనని ఎక్కడైతే ఆపుతానో ఆఖరి పదం నుండి సత్య టీం ఒక భజన ప్రారంభించాలి. సత్య టీం ని ఏదో ఒక చోట స్టాప్ చేస్తాను. వారు ఎక్కడైతే ఆపేస్తారో ఆఖరి పదం నుంచి ప్రేమ టీం మరొక భజన పాడాలి. ఈ విధంగా ప్రతి టీం కి 5 ఛాన్సెస్ ఇవ్వబడతాయి. మీ ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి 10 పాయింట్స్ వస్తాయి. మీ ఛాన్స్ వచ్చినప్పుడు 10 సెకండ్స్ లోపు మీరు ఆన్సర్ గెస్ చేసి పాడాలి. రూల్స్ అని అర్థమయ్యాయి కదా? ఇక మన ఫస్ట్ రౌండ్ ప్రారంభిద్దామా?
1: అలాగే.

0: Maheshwara.
1: Very good. Satya team, Maheshwara. అనే పదంతో ప్రారంభమయ్యే భజన పాడగలరా?
2: మహేశ్వరతోనే పాడుమా, మహాదేవా.
1: మహేశ్వర ట్రై చేయండి, పాడగలరా? పర్వాలేదు, సెకండ్ వర్డ్ అయినా యాక్సెప్ట్ చేస్తాం, పాడండి.
2: సెకండ్ వర్డ్ అంటే ఏది?
1: అది ఫస్ట్ లైన్ లో ఎక్కడ వచ్చినా ఓకే.

0: సత్య టీమ్ రామ్ అనే పదం.
1: రామ్ రామ్ రామ్ పరమ సుమంగళ రామ్ రామ్ రామ్ జనని జానకి జీవన రామ్.
0: రైట్, ప్రేమ టీమ్ రామ్ మళ్ళీ.

0: విఠలా.
1: వెరీ గుడ్. ఈ రౌండ్ చాలా టఫ్ గా ఉంటుందేమో అనుకున్నాను, కానీ చాలా ఈజీగా పాడేశారు టూ టీమ్స్ కూడా. వెరీ గుడ్, ఫెంటాస్టిక్ జాబ్. సో ఈ ఫస్ట్ రౌండ్ అయ్యాక సత్య టీం మరియు ప్రేమ టీం స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సత్య టీం 50 పాయింట్స్, మరియు ప్రేమ టీం కూడా 50 పాయింట్స్ స్కోర్ చేశారు. ఇక మనం మన రెండో రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఈ రెండో రౌండ్ లోని వివరాలు చెప్తాను. ఈ రెండో రౌండ్ లో నేను ఏదైనా భజనలోని ఒక మధ్యలో లైన్ ని చెప్తాను, చదువుతాను. అది ఆ లైన్ ఏ భజనలోదో కనుక్కుని ఆ భజన మీరు పాడాలి.
2: అంటే మీరు ట్యూన్ లో పాడతారా?
1: నేను ట్యూన్ లో పాడను, జస్ట్ చదువుతాను. అది ఏ భజనలోదో కనుక్కుని ఆ భజన మీరు కరెక్ట్ గా గెస్ చేసి పాడాలి. ఇదేమో బజర్ రౌండ్. ఓకే, సో ఆడియన్స్ కి కూడా తెలియడానికి, ఏ టీం సరిగ్గా బజర్ ప్రెస్ చేశారో తెలియడానికి మీకు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తున్నాము. సత్య టీం కంజీరా, ప్రేమ టీం తాళం. ఓకే, మీరు తాళం గాని మీ బజర్ ప్రెస్ చేసిన 10 సెకండ్స్ లోపు రైట్ ఆన్సర్ గెస్ చేయాలి. ఓకే, ఇందులో కూడా ఈ సెకండ్ రౌండ్ లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరు మాక్సిమం స్కోర్ చేస్తారో చూద్దాం.
2: ఒకవేళ తప్పు పాడితే పాస్ అవుతుందా నెక్స్ట్ టీం?
1: తప్పు పాడితే ఇందులో ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది. తప్పు పాడితే 5 మార్క్స్ కట్ అయిపోతాయి. ఓకే, సో అందుకని జాగ్రత్తగా ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తేనే బజర్ ప్రెస్ చేయండి.
3: అలాగే
1: నేను లైన్ పూర్తిగా చదివే వరకు ఆగి అప్పుడు బజర్ ప్రెస్ చేయండి.
3: అలాగే.
1: ఓకే, రూల్స్ అన్ని అర్థమయ్యాయి కదా?
4: అర్థమయ్యాయి.
1: సో ఈ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం.
4: అలాగే.
1: ఫస్ట్ క్వశ్చన్, మధురానాథ్ హరే కృష్ణ గోపాల. సత్య టీం ముందుగా కంజీరా ప్రెస్ చేశారు, సో ఛాన్స్ గోస్ టు సత్య టీం.

0: వెరీ గుడ్ సత్య టీమ్. సో ప్రేమ టీమ్ మీరు అలర్ట్ అయిపోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ సత్య టీమ్ చెప్పేశారు. సో సెకండ్ క్వశ్చన్, మంగళకర కరుణాంతరంగ. ముందుగా సత్య టీమే మళ్ళీ బజర్ ప్రెస్ చేశారు. సో ద ఛాన్స్ గోస్ టు సత్య టీమ్.
1: మంగళకర కరుణ.
0: 5 seconds, టైమ్ అప్. సారీ సత్య టీమ్, మీరు టైం లోపల పాడలేకపోయారు. సో ఈ క్వశ్చన్ ప్రేమ టీమ్ కి పాస్ అవుతోంది. మీరు గెస్ చేయలేకపోయినందుకు 5 points కట్ అవుతున్నాయి. సో ప్రేమ టీమ్ మీరు పాడగలరా?
2: ఓకే,
0: స్టార్ట్.
1: మంగ

వెరీ గుడ్ ప్రేమ టీమ్. మీరు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో లేట్ గా బజర్ ప్రెస్ చేసినా ఛాన్స్ కొట్టేశారు. రైట్, మన థర్డ్ క్లూ, దీనబంధు కరుణాకర్ శరణ తుమ్హారి. ఈసారి ప్రేమ టీం ఇంకా ఫాస్ట్ గా ఉన్నారు. సో ప్రేమ టీం, ఛాన్స్ గోస్ టు యూ.

0: వెరీ గుడ్ ప్రేమ టీమ్.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
0: సో సత్య టీమ్ మీరు అలర్ట్ గా ఉండండి. ఇప్పుడు ద ఫోర్త్ క్వశ్చన్, తప్పకుండా అన్ని చాలా ఈజీవే. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్, జై జై జనని సాయి జనని పరితి నివాసినిమా. ప్రేమ టీమే ముందుగా బజర్ ప్రెస్ చేశారు.

0: అహం.
1: వెరీ గుడ్ సత్య టీమ్. నెక్స్ట్ క్వశ్చన్. కేశవ, మాధవ, మధుసూదన. సత్య టీమ్ మళ్ళీ ప్రెస్ చేశారు బజర్. సో సత్య టీమ్ పాడండి.
2: మాధవ.
1: కేశవ, మాధవ, మధుసూదన.
3: కేశవ,
2: కేశవ, మాధవ.
1: టైం అవుతోంది.
3: కేశవ,
2: కేశవ,
1: టైమ్ అప్. సో ప్రేమ టీమ్ మీరు కూడా బజర్ ప్రెస్ చేశారు, సో మీరు పాడగలరా?
4: లేదండి, కొంచెం కన్ఫ్యూజన్ అయ్యాం. భజన్ భజన్లో కూర్చున్నప్పుడు వచ్చేస్తున్నాయి, ఇక్కడ కూర్చున్నప్పుడు సడన్ గా తట్టట్లేదు, బ్లాంక్ అయిపోయాం సడన్లీ.
1: పాడలేరా?
4: వి గివ్ అప్. లేదండి,
5: జడ్జికే.
1: ఓకే,
4: జడ్జికి పాయింట్స్.
1: సరే, మీరు రాంగ్ ఆన్సర్ చెప్పలేకపోయినందుకు, కరెక్ట్ ఆన్సర్ చెప్పలేకపోయినందుకు మళ్ళీ 5 పాయింట్స్ కట్ అవుతున్నాయి సత్య టీమ్, సారీ. సో రైట్ ఆన్సర్ చెప్పేస్తున్నాను.
4: చెప్పండి.
1: రాఘవ రామ రఘు.
4: నేను లాస్ట్ లైన్ పాడాను అదే పాట.
2: గోపీయలోలా గోపాల రాఘవ రామ.
1: కానీ మీరు కంటిన్యూ చేయలేకపోయారు.
4: నేను చేస్తుంటే రాంగ్ అన్నారు.
1: ఓకే, సరే, మీకు ఛాన్స్ ఇస్తున్నాం. మీరు కంటిన్యూ చేసుండాల్సి ఉంది.
4: నేను అక్కడి నుంచి స్టార్ట్ చేయలేకపోయాను, బట్ స్టిల్ నేను లాస్ట్ లైన్ క్యాచ్ చేయగలిగాను.
1: ఓకే ఫైన్, సరే, ఛాన్స్ ఇస్తున్నాం, ట్రై చేయండి. స్టార్ట్.

వెరీ గుడ్ సత్య టీమ్. మీరు పాడారు అనుకున్నాను, 5 పాయింట్స్ కట్ చేసేసాక కూడా మళ్ళీ మీరు పాయింట్స్ వెనక్కి తెచ్చేసుకున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, యోగీశ్వర సాయి మురారి, యోగీశ్వర హే త్రిపురారి. సో ద ఛాన్స్ గోస్ టు ప్రేమ టీమ్.

0: Baba.
1: Very good. Very good, Prima team.
2: Thank you.
1: Next question. తుమ హో మేరే ఆత్మారాం బాబా. ఇప్పుడు కూడా ముందుగా ప్రేమ టీం బజర్ ప్రెస్ చేశారు, సో ద ఛాన్స్ గోస్ టు ప్రేమ టీం.

వెరీ గుడ్ ప్రేమ టీమ్. నెక్స్ట్ క్వశ్చన్, శ్యామ సుందర మదన గోపాల ఇద్దరు ఒకేసారి ప్రెస్ చేశారు అనిపిస్తోంది, కానీ ఇది ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో సత్య టీమే చెప్పారు. సో ద ఛాన్స్ గోస్ టు సత్య టీమ్. సత్య టీమ్ పాడండి.

వెరీ గుడ్ సత్యా టీమ్. ఈ రౌండ్ లోని లాస్ట్ క్వశ్చన్. సో సత్యా టీమ్ మరియు ప్రేమ టీమ్ అలర్ట్ గా ఉండండి. జప ధ్యాన బిన సంయోగ నహి. ఈసారి కూడా సత్యా టీమ్ ప్రెస్ చేశారు. సో ఛాన్స్ గోస్ టు సత్యా టీమ్.

0: చాలా బాగా గడిచింది ఈ రౌండ్. సత్య టీం మరియు ప్రేమ టీం చాలా పోటాపోటీగా పాడేశారు పాటలన్నీ. సో ఈ రౌండ్ అయ్యాక స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సత్య టీం 45 పాయింట్స్,
1: నాట్ బ్యాడ్.
0: మరియు ప్రేమ టీం 50 పాయింట్స్. ఒక్క 5 పాయింట్స్ డిఫరెన్స్ తో నడుస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ రౌండ్. ఈ లాస్ట్ రౌండ్ లో స్కోర్స్ అన్ని రివర్స్ అయిపోతాయి. సో చాలా జాగ్రత్తగా ఆడాలి. ముందుగా ఈ రౌండ్ వివరాలు చెప్తాను. ఈ రౌండ్ లో నేను మీ దగ్గరికి కొన్ని చిట్స్ తీసుకొస్తాను. ఆ చిట్స్ లో ఏదో ఒక స్వామి నామం రాసుంటుంది, ఏదో ఒక దేవుని నామం. ఆ నామంతో మీరు 2 నిమిషాల్లో ఎన్ని మాక్సిమం భజన్స్ పాడగలరో పాడాలి. అంటే ఆ నామం ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ లైన్ లోనే ఉండాలి, రూల్ లేదు. ఆ భజన్లో ఎక్కడైనా ఉండొచ్చు. సో 2 మినిట్స్ లో మాక్సిమం ఎన్ని భజన్స్ పాడగలరో అని పాడాలి. ఓకే, సో ముందుగా సత్య టీమ్ తో స్టార్ట్ చేద్దామా?
2: అలాగే.
0: సత్య టీమ్, మీరు ఒక చిట్ తీసుకోండి వీటిలోంచి. మీకే పదం వచ్చింది
3: రామ.
0: రామ, ఓకే.
4: రామ శ్రీరామ.
0: వన్స్ అగైన్ నేను టైం చెప్తాను, అప్పుడు మీరు స్టార్ట్ చేద్దురు గాని.
3: ఓకే,
0: 2 మినిట్స్ గుర్తుంది కదా, 2 మినిట్స్ లో మీరు మాక్సిమం ఎన్ని పాడాలో అని పాడగలగాలి.
3: ఓకే,
0: యువర్ టైం స్టార్ట్స్ నౌ.

0: ഘനശ്യാം രാ
1: ശ്രീരാമചരണം ശ്രീരാമചരണ
2: സുഖമായി
0: ഭജ
2: ടൈം ഔട്ട്. വെരി ഗുഡ് സത്യ ടീം, ఆపకుండా 2 మినిట్స్ కంటిన్యూస్ గా పాడుతూనే ఉన్నారు. సో మీరు మొత్తం ఈ రౌండ్ లో ఎన్ని పాటలు పాడారు చూద్దాం. వన్ టూ త్రీ ఫోర్ మొత్తం సత్య టీం 22 సాంగ్స్ పాడారు. వెరీ గుడ్,
0: థ్యాంక్ యూ.
2: వెరీ గుడ్ సత్య టీం, గ్రేట్ జాబ్. సో ప్రేమ టీం, ఇప్పుడు మీ టర్న్. మీ టార్గెట్ 23 ఉండాలి, చూద్దాం ఎలా పాడతారు. సో మీరు ఒక చిట్ తీసుకోండి. ఏ పదం వచ్చింది మీకు?
0: శివ.
2: శివ, ఓ దీంతో కూడా చాలా పాటలు ఉంటాయి. సో గివ్ యూర్ బెస్ట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ.

0: हरि ओम नमो शिव शक्ति
1: नमः शिवाय.
2: टाइम अप. వెరీ గుడ్ ప్రేమా టీమ్. కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ భయపడిపోతూ పాడారు. అసలు చాలా బాగా పాడి సింగర్స్ మీ అందరూ కూడా. కొంచెం ఎందుకో టెన్షన్ పడిపోయారు అనిపించింది నాకు.
3: కొంచెం వెంటనే తట్టలేదు, సో పాడగలమో లేదో అని టెన్షన్, ఎందుకంటే టార్గెట్ 23 ఉండింది కాబట్టి కొంచెం టెన్షన్ లో ఉన్నాము.
2: ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో మొత్తం ప్రేమా టీమ్ ఎన్ని భజన్స్ పాడారో చూద్దాం. ప్రేమా టీమ్ 19 భజన్స్ పాడారు. నో ప్రాబ్లం,
3: నో ప్రాబ్లం.
2: ఇది ఇంకొక రౌండ్ కూడా ఉంది కాబట్టి మనకి,
3: అలాగే
2: అందులో స్కోర్ చెదరు గాని.
3: అలాగే
2: గుడ్ జాబ్,
3: థ్యాంక్ యూ.
2: ఇప్పుడు ప్రేమా టీం, సారీ సత్య టీం, మీ ఛాన్స్. ఒక చిట్ తీసుకోండి.
4: కృష్ణ.
2: కృష్ణ, ఓకే. సో కృష్ణ అనే పదంతో 2 మినిట్స్ లో ఎన్ని భజన్స్ పాడగలరో చూద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
4: కృష్ణ.

0: అదాలిట్ అయిపోయింది.
1: కృష్ణ రామ బోల సాయి సాయి కృష్ణ
0: కృష్ణాయ నమ కృష్ణాయ నమ కృష్ణాయ నమ నమో నమ.

0: గ్రేట్ టైమ్ అప్. వెరీ గుడ్ సత్య టీమ్, ఈసారి కూడా చాలా బాగా పాడారు. సో మొత్తం ఎన్ని పాటలు పాడారు చూద్దాం. 1, 2, 3 ఒకటి రెండు సాంగ్స్ రిపీట్ అయ్యాయి మీవి. సో మొత్తం కలిపి 18 సాంగ్స్ పాడారు. వెరీ గుడ్. సో అంత్యాక్షరి కార్యక్రమంలో లాస్ట్ రౌండ్ లో లాస్ట్ ఛాన్స్ ప్రేమ టీమ్. ఓకే
1: సైరా,
0: ఓకే మీ చిట్ తీసుకోండి. ప్రేమ టీమ్ ఏ పదం వచ్చింది?
1: సాయి.
0: ఓ ఓకే వెరీ గుడ్. సో ఈ రౌండ్ ని సాయి భజన్స్ తో మనం స్టాప్ చేస్తున్నాం. గుడ్. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ.

0: Time up. Time up. Time up. సో ప్రేమ టీం ఈసారి చాలా బాగా పర్ఫామ్ చేశారని అనుకుంటున్నాం, ఎందుకంటే ఇంత ముందు కంటే మాత్రం చాలా బాగా ఎక్కువ పాటలే పాడారు. సో చూద్దాం ఎన్ని పాటలు పాడారో, ఎన్ని రిపీట్ అయ్యాయో. సో ప్రేమ టీం టోటల్ గా 20 సాంగ్స్ పాడారు. వెరీ గుడ్. సో అంత్యాక్షరి కార్యక్రమం అప్పుడే ఎండింగ్ వచ్చేసింది, అసలు పాడుతున్నట్టే తెలియలేదు, అరగంట సేపు ఇదిలాగే గడిచిపోయింది. సో మన ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. స్కోర్స్ చూసే లోపు కూడా చూస్తుంటే ఇదేదో కాంపిటీషన్ లా అనిపించలేదు నాకు అసలు ఏమాత్రం. ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ చాలా చాలా బాగా పాడారు సత్య టీం మరియు ప్రేమ టీం. మీ స్పిరిట్ చాలా బాగుంది.
1: థ్యాంక్ యూ
0: స్వామి. నిజంగా
1: మందిరంలో కూర్చున్నప్పుడు చక్కగా పాడతాం, కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు తట్టట్లేదు, వెంట వెంటనే తట్టట్లేదు.
0: స్వామి నిజంగా ఇదే చూస్తారు మనందరిలో. మనం ఎంత అక్కడ ఉండేది కాంపిటీషన్ కాదు, మనం ఎంత మంచి హార్ట్ తో పాడుతున్నాము. పక్క వారికి హెల్ప్ చేయాలనుకుంటున్నారు, ఇది కాంపిటీషన్ తెలిసినా కూడా వాళ్ళకి అందరు రాకపోతూ ఉంటే భజన మీరు అందిస్తున్నారు. వెరీ నైస్, చాలా బాగుంది.
1: భజన ఏమైనా పాడుతున్నాను అంటే వాళ్ళు కాంపిటీటర్ కానివ్వండి కానీ శత్రులు కానివ్వండి కానీ తెలిసిన భజన పాడుతుంటే ఊరుకోలేము.
0: భజనలోని
1: ఆక్షన్ ఉంది మాకు.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. భజనలోని మాధుర్యం అది చాలా బాగుంది. సో ఫైనల్ స్కోర్స్ ఇంకా ఒక్క నిమిషంలో మనకు తెలిసిపోతాయి. మన స్కోర్స్ తెలిసేలోపు ఒక భజన పాడుకుందాం మనందరం.
1: అలాగే అలాగే.
2: ఓకే ఓకే,
0: మంచి ఐడియా కదా. ప్రేమ ముదితే మన సెహక. వెరీ గుడ్ భజన్, బాగుంది. అది స్టార్ట్ చేయండి.

0: చాలా బాగా పాడారు. ఇప్పుడు మరి మన ఫైనల్ స్కోర్స్ చూద్దాం.
1: టెన్షన్ టెన్షన్.
0: సత్య టీమ్ 400 points.
1: సాయిరామ్.
0: ప్రేమ టీమ్ 390 points.
1: ఓ నాట్ బ్యాడ్.
0: 10 points డిఫరెన్స్ తో సత్య టీమ్ గెలిచారు.
1: కంగ్రాచులేషన్స్.
0: ఇందులో అసలు గెలిపోవటం వాళ్ళకి సంబంధమే లేదు. మనందరం చాలా సంతోషంగా సాంగ్ భజన్స్ ని ఒక అరగంట సేపు హ్యాపీగా పాడుకోగలిగాం.
1: అవును, చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది.
0: వెరీ నైస్. ఈ భజన అంత్యాక్షరి కార్యక్రమం ఇంతటితో పూర్తయింది. ఇది ఒక కాంపిటీషన్ లా కాకుండా మీ అందరూ కోఆపరేట్ చేసుకుని పాడుకునేందుకు చాలా సంతోషంగా ఉంది. ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమం ద్వారా మా ఈ హైదరాబాద్ యువతులు స్వామి నామంలోని మాధుర్యాన్ని తాము అనుభవిస్తూ మీ అందరికీ ఆ ఆనందాన్ని అందించాలని ఆశిస్తూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వామికి మరియు రేడియో సాయి బృందానికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
1: సాయిరామ్.
0: జై సాయిరామ్.
2: జై సాయిరామ్.
0: చాలా సంతోషంగా సాంగ్ భజన్స్ ని ఒక అరగంట సేపు హ్యాపీగా పాడుకోగలిగాం.
1: అవును, చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది.
0: వెరీ నైస్. ఈ భజన

0: Jai Sai Ram.
1: మీరింతవరకు అంత్యాక్షరి కార్యక్రమం విన్నారు. సమర్పణ హైదరాబాద్ యువత. అందించే సేవ చేస్తే సేవ అవుతావు చిరునాటికి వినిపించబోతున్నాం. ఇందులో శ్రీయుతులు కోటా శివకుమార్, శ్రీ ఎంఎల్ఎన్ స్వామి, శ్రీ కళాధర్, శ్రీ అనిల్ కుమార్, శ్రీ గణేష్, శ్రీ సత్యేందర్, శ్రీ వసంత భాను పాల్గొంటున్నారు. సమర్పణ రేడియో సాయి బృందం హైదరాబాద్.

0: హలో రాజేష్.
1: ఎస్ రాజేష్ హియర్. ఎవరిది?
0: రాజేష్ నేను రా సుదర్శన్.
1: హరే నువ్వా? ఏంట్రా సంగతి? జైలు పక్షి పొద్దునే కూసింది.
0: రే జైలు పక్షి ఏమిట్రా? నా పరువు తీయకరా, నేను జైలర్ని రా బాబు, అక్కడ ఖైదీని కాదు.
1: అయ్యో ఆయన ఎప్పుడు జైల్లోనే ఉంటావు కదరా, అందుకే అలా జోక్ చేశాను. సరే సంగతి ఏంటో చెప్పు.
0: మరేం లేదు రాజేష్, ఆగస్టు 15కి ఇంకా వారం రోజులే కదా ఉంది. ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి మా జైల్లో సాయంత్రం మీటింగ్ ఉంటుంది. పెద్దవాళ్ళని ఎవరైనా పిలిపించి మాట్లాడిస్తూ ఉంటాం.
1: ఆగాగు, మాట్లాడడానికి రమ్మని పిలుస్తున్నావా? చూడ్డానికైతే వస్తాను, మాట్లాడమంటే మాత్రం నా వల్ల కాదురా.
0: అంత సాహసం చేయడం లేదులేరా, అయినా ఎంత లెక్చరర్ అయినా నువ్వు ఇంకా కుర్రాడివే కదా, కాస్త వయసులో పెద్దవారైతే బాగుంటుంది. ఎవరిని పిలవాలా అన్న ఆలోచనతో రాత్రంతా నిద్ర కూడా పట్టలేదురా. చివరికి నిన్ను అడిగితే నువ్వే ఎవరి పేరన్నా చెప్తావు కదా అని నీకు ఫోన్ చేశాను.
1: అలా అన్నా బాగుంది. ఎవరున్నారబ్బా? రెహమత్ ఖాన్ గారు ఉన్నారు, స్వాతంత్ర సమయోధుడు, కాని పెద్దవారు అయిపోయారు, మాట్లాడలేరు కూడా. డిప్టీ కలెక్టర్ జోసెఫ్ గారు ఉన్నారు, మంచి వ్యక్తే, కాని ఆయన ఎక్కువగా సాహిత్యం మీద మాట్లాడతాడు, ఈ సందర్భానికి తగినట్టు మాట్లాడలేడు. ఇంకెవరున్నారబ్బా?
0: ఎవరే రాజేష్, నీ మీదే ఆశ పెట్టుకున్నాను రా, సాయంకాలంలోగా చెప్పినా పర్వాలేదు, ఎవరినో ఒకరిని చూడరా.
1: ఆగాగు, అక్కర్లేదు, గుర్తొచ్చింది, చంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికాట నారాటోడే. మా కాలేజీలోనే లెక్చరర్ ఒక ఆయన, చాలా బాగా మాట్లాడతారు, పైగా ఆయన సాయిభక్తులు, ఖైదీలకు చక్కని సందేశం ఇచ్చేలా మాట్లాడగలరు.
0: బతికించవరా బాబు, ఇంతకీ ఎవరైనా పేరు అడ్రస్ చెప్పు, వెంటనే వెళ్ళి మాట్లాడతాను.
1: ఆయన పేరు ప్రొఫెసర్ జిఎన్ మూర్తి. 10 గంటలకల్లా మా కాలేజీకి వస్తే అక్కడే మాట్లాడచ్చు.
0: కాలేజీకి వచ్చి పిలిస్తే ఏం బాగుంటుందిరా, బాగుండదేమో.
1: అబ్బెబ్బే, అలాంటిది ఏం లేదు, ఆయనకి ఇంటికి వచ్చి పిలవాలనేది పట్టింపులేం లేవు, తప్పకుండా వస్తారు. నీకెందుకు, నువ్వు మా కాలేజీకి వచ్చే.
0: వెరీ గుడ్, అయితే కాలేజీకి వచ్చి కలుస్తాను రా. థ్యాంక్ యూ.
1: నమస్కారం మూర్తి గారు.
2: ఓ రాజేష్, రారా, ఏమిటిలో వచ్చావు?
1: సార్, ఈయన నా ఫ్రెండ్ సుదర్శన్ అని, జైలర్ గా పనిచేస్తున్నాడు, మీతో కాస్త పనుందంటే తీసుకొచ్చాను.
0: నమస్కారం మూర్తి గారు.
2: సాయిరామ్. నమస్కారం సుదర్శన్ గారు, గ్లాడ్ టు మీట్ యూ. నేను మీకు ఏ విధంగా సాయం చేయగలను చెప్పండి.
0: మరేం లేదు సార్, ఇండిపెండెన్స్ డే నాడు మన గుంటూరు జైల్లో ఖైదీల్ని ఉద్దేశించి మాట్లాడే వక్త కోసం వెతుకుతూ ఉంటే మా రాజేష్ మీ గురించి చెప్పాడు.
2: రాజేష్ చెప్పాడా? నా మీద ఉన్న అభిమానం కొద్ది చెప్పుంటాళ్లే. ఇంతకీ ఆ రోజు మీరు తలపెట్టిన కార్యక్రమం ఏంటో చెప్తారా?
0: మరీ అంత పెద్ద కార్యక్రమం ఏమీ కాదులేండి, సాయంత్రం జైలు ఆవరణలోనే సభ ఉంటుంది, సభా కార్యక్రమం తర్వాత ఖైదీలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. తమరు మా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఖైదీలకి 4 మంచి ముక్కలు చెప్పాలని కోరుతున్నాను.
2: చాలా బాగుంది, కానీ నేను భగవాన్ శ్రీ సత్సాయిబాబా సేవలో ఉన్నవాణ్ణి, వారి బోధనలు ఆధ్యాత్మిక విషయాలపైనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను, మరి మీకు అభ్యంతరం ఉండదు కదా? అఫ్కోర్స్, మాదంతా లౌకికవాదమేలేండి, అన్ని మతాలు గౌరవిస్తాం, అన్ని మతాలు ప్రోత్సహిస్తాం, ప్రత్యేకంగా ఏ మతం గురించి మాట్లాడం లేదు.
0: మాకు కావాల్సింది కూడా అదేనండి, మానవతను పెంపొందించే విషయాలను మీ వంటి పెద్దలు చెప్తే ఖైదీల ప్రవర్తనలో కాస్తైనా మార్పు రావచ్చు కదా.
2: మీ ఉద్దేశం చాలా మంచిది, సరే మన ప్రయత్నం మనం చేద్దాం, తప్పకుండా నేను వస్తాను. సాయంత్రం 8 గంటలకన్నారు?
0: సార్, సాయంత్రం 6 గంటలకి సమావేశం ప్రారంభమవుతుందండి, మీరు దయచేసి 5:30కల్లా రండి, నేను జీప్ కూడా పంపుతానండి.
2: అబ్బబ్బే, జీప్ అటువంటి ఫార్మాలిటీస్ ఏమి పెట్టుకోకండి, అలాంటివి ఏమీ అక్కర్లేదు, నేను వస్తాను కదా, 5:30కి అక్కడ ఉంటాను, సరేనా?
0: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మరి నాకు సెలవా, ఆ రోజు కలుద్దామండి.
2: మంచిది, వెళ్ళిరండి. సాయిరామ్.

0: సోదర సోదరీమణులారా, ఈరోజు అంటే ఆగస్టు 15వ తేదీ నాడు మనమంతా మన దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దేశం స్వతంత్రం కావాలని ఎన్నో త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించిన దేశభక్తులను గుర్తు చేసుకుని వారికి నివాళులు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నేటి కార్యక్రమానికి మన గుంటూరు హిందూ కాలేజీలో ప్రొఫెసర్ అయిన జిఎన్ మూర్తి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇప్పుడు వారిని తమ సందేశాన్ని అందించవలసిందిగా మనందరి తరఫున కోరుతున్నాను.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి వారి పాదపద్మాలకు శతకోటి ప్రణామాలు అర్పిస్తూ ఇక్కడ సమావేశమైన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి 5 తల్లుల గురించి చెప్పారు. దేహమాత అంటే జన్మనిచ్చిన తల్లి, గోమాత, భూమాత, వేదమాత అంటే వేదాలకు తల్లి, ఇంకా దేశమాత. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే పుట్టిన గడ్డను మించిన స్వర్గం లేదని శ్రీరాముడు లక్ష్మణుడికి చెప్పిన మాటలు మనకి గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తి కలిగి ఉండాలని స్వామి మనకి చెప్పారు. దేశానికి అంటే దేశ ప్రజలకు సేవ చేయాలని కూడా చెప్పారు. సమాజం లేకుండా మనిషి లేడు. మనిషికి కావలసినవన్నీ ఈ సమాజం నుంచే వచ్చాయి. తిండి, బట్ట వంటివన్నీ కూడా ఏది ఎవరికి వారు తయారు చేసుకోలేరు కదా. సమాజంలో అందరం ఒకరి మీద ఒకరు ఆధారపడ్డవారమే. సమాజం తోడ్పాటు లేకుండా మనుగడ కష్టం. కనుక మనం కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. అది సేవ ద్వారా వ్యక్తం కావాలి. సేవ చేసేటప్పుడు నిజాయితీగా కష్టపడాలి. పుట్టి పెరిగిన సమాజానికి సేవ చేయడం మన కర్తవ్యమని స్వామి మనకి బోధిస్తున్నారు. జీవితమంటే ఒక సవాలు. ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప పారిపోకూడదు. పక్కదారులు అసలే పట్టకూడదు. ప్రపంచంలో ఏది లేకపోయినా ప్రేమకు ఎవ్వరూ బీద కాదు. ప్రేమ భగవంతుడి ఇచ్చిన వరము, ప్రేమను పంచండి అని సత్యసాయిబాబా మనకి చెప్తున్నారు. అలాగే కోరికలను అదుపులో ఉంచుకోవాలి. అలా చేయడం వల్ల కోరికలు తీర్చుకోవడానికి తప్పు చేయాల్సిన అవసరం రాదు కదా. జీవితం మరింత మెరుగ్గా గడపడానికి వీలవుతుంది. స్వామి చెప్పిన ఈ మాటలు అందరం పాటిస్తే ఇక నేరాలకు మోసాలకు తావుండదు. అంతా ఆనందమే. సాయిరాం.

0: హలో మూర్తి గారు.
1: ఎవరు? ఎక్కడ
0: ఉండండి, నేనే మీ దగ్గరికి వస్తున్నాను. ఏమిటి, మీరు ఈ రైల్లోనే వచ్చారా?
1: అవును, సుబ్బారావు గారు. అవునండి, కాస్త పని మీద హైదరాబాద్ వెళ్ళి వస్తున్నాను. మీరు అక్కడి నుంచేనా?
0: అవునండి. పదండి, నడుస్తూ మాట్లాడుకుందాం. మీరు ఈ ట్రైన్కే వస్తున్నారని తెలిస్తే హాయిగా కలిసి కబుర్లు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళం. ఇంతకీ హైదరాబాద్ ఏ పని మీద వెళ్లారేంటి?
1: అక్కడ స్వామి జన్మదినోత్సవ కార్యక్రమాలు శివంలో జరుగుతున్నాయండి. నన్ను అక్కడ మాట్లాడడానికి పిలిచారు కాబట్టి మాట్లాడి వస్తున్నాను.
0: అరేరే, నాకు తెలిస్తే నేను కూడా వచ్చేవాణ్ణి కదా. సర్లేండి, అయినా ఆగస్టు 15 నాడు మన గుంటూరు జిల్లాలో మీరు ఇచ్చిన ఉపన్యాసం విన్నాను. చాలా బాగా మాట్లాడారు.
1: థ్యాంక్స్ అండి.
0: ఇంతకీ హైదరాబాద్ మీరు ఏ విషయం గురించి మాట్లాడారు?
1: నేనుండ భయమేలా అన్న స్వామి దివ్య ప్రబోధం అంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం మీకు తెలుసు కదా, ఆ విషయమే మాట్లాడాను. తర్వాత ఒక చక్కని చర్చ కూడా జరిగింది, చాలా ఆనందం అనిపించింది. ఆ మాటల్లోనే మనం స్టేషన్ దాటి వచ్చేసినట్టున్నాము. మరి నేను వెళ్ళొస్తానండి. సాయిరాం.
0: మంచిది సార్, పోయిరండి సాయిరాం.
1: ఆటో బాబు, ఆటో.
2: ఎక్కడ పోవాలి సార్?
1: బ్రాడీపేట పోవాలి బాబు. వస్తావా?
2: వస్తా సార్. 50 రూపాయలు అవుతుంది.
1: 50 రూపాయలా? అదేనాయనా, మరి ఎక్కువగా అడుగుతున్నావే.
2: అర్ధరాత్రి దాటింది కదా సార్, పోనీ 40 రూపాయలు ఇవ్వండి.
1: సరేలే, పద.
2: ఎక్కండి సార్.
1: అదేమిటినైనా, ఆటో ఆపుతున్నావేమిటి?
2: ఎవరో దారికి అడ్డంగా నిలబడ్డారు సార్.
3: ఏయ్, ఆటో ఆపు, ఆపరా, ఆపు.
2: ఏందన్నా, లోన ప్యాసింజర్లు ఉన్నారు, అర్ధరాత్రి వేళ నీ గోలేంటి?
4: అరే నోరు మూసుకోబే, మాట్లాడేమంటే పొడిచి పారేస్తా. త్వరగా జేబులో డబ్బులు ఇచ్చేసి ఇక్కడి నుంచి పరిగెత్తా.
1: నైనా, ఎవరు మీరు? ఆటో ఎందుకు ఆపుతున్నారు?
3: అవన్నీ చెప్పడానికి టైం లేదులే గాని, దిగవయ్యా, దిగు, ఆటో దిగు.
4: ఒరే, ఆడుతూ మాట్లాడి కిందకి ఇచ్చి పారే.
1: అరే కాస్త ఉండు నైనా, ఎందుకు అలా లాగుతావు? నేనే దిగుతాగా.
3: ఒరే ఇదిగో ఈ సూట్ కేసు పట్టుకో. ఏ పెద్ద ఆయన, మర్యాదగా నీ పర్సు వాచి ఉంగరాలన్నీ ఇచ్చేసేయి, లేదంటే పొడిచి పారేస్తాం. జాగ్రత్త.
1: అంత పని చేయక్కర్లేదులే నాయన. సాయిరామ్, నేనే ఇస్తాను. ఇదిగో తీసుకో.
4: ఇగో పెద్దనా, చొక్కా కూడా ఒప్పించేయి.
1: అలాగే సాయిరామ్, విప్పిస్తాను. ఇగో సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్.
3: ఒరే ఆగాగు, ఆ టార్చ్ లైట్ ఇలాగి
4: ఎందుకు రా? ఏమైంది?
3: ఒరే ఈయన మొహం చూడు, ఆ రోజు ఆగస్టు 15 నాడు జైల్లో మాట్లాడింది ఈయనే కదా.
4: అవును రోయ్, చూడడానికి ఆయనలాగే ఉన్నాడు. అయితే ఏంటంటావు?
3: అరే నువ్వు ఉండరా సార్, తప్పైపోయింది, క్షమించండి సార్.
1: నువ్వు అంటున్నది ఏంటో నాకు అర్థం కావడం లేదు నాయన. ఇంతకీ ఎవరు మీరిద్దరు?
3: సార్ మేమిద్దరం దొంగలం సార్. మేం జైల్లో ఉన్నప్పుడు మీరోసారి జైలుకు వచ్చి మాట్లాడారు, అదేనండి జెండా పండగ నాడు. అయాళ దేశభక్తి గురించి, బాబా గారి గురించి మాట్లాడారు సార్. ఇదిగో మీ వస్తువులు మాకొద్దు, మీరే తీసుకోండి.
4: అదేట్రా, దొంగతనం చేసిన వాడిని వెనక్కిచ్చేస్తానంటావేంటి?
3: ఒరే నువ్వు కాస్త ఆగరా, తర్వాత చెప్తాను. సార్ మీ వస్తువులు తీసుకుని మీరు వెళ్ళండి సార్.
1: నాయనారా, మీరు చూస్తే మంచివాళ్ళనే కనిపిస్తున్నారు, మరి జైలు నుంచి బయటికి వచ్చి మళ్లీ దొంగతనాలేమిటి?
3: సార్ జైల్లో మీరు చెప్పిన మంచి ముక్కలు విన్నాక నిజంగానే దొంగతనాలు మానేద్దాం అనుకున్నాం, కానీ ఎక్కడా పని దొరక్క మళ్లీ పాడు పని మొదలెట్టాం. ఒరే చూస్తావేంటి, సార్ని క్షమించమని అడుగు.
4: సారు అది చెప్పిందంతా నిజమేనండి, పొరపాటైంది, క్షమించండి.
1: పర్లేదు బాబు, పర్లేదు.
3: సార్ సాయిబాబా ప్రేమ గురించి చెప్పి ఆయన ప్రేమను మాకు పంచిపెట్టినోరు, మీకు ద్రోహం చేయలేం, పొట్ట కోసం ఈ పని చేయక తప్పలేదు. ఇక నిజంగా మానేస్తాం సార్, నిజంగా మానేస్తాం, మమ్మల్ని క్షమించండి. సార్ ఏదో ఆటో వస్తోంది, ఆపుతాం, మీరు అందులో వెళ్ళిపోండి. రే ఆటో ఆపరా.
4: ఆటో ఆపు, ఆపు. సార్ సార్ ఎక్కడికెళ్తారు సార్ మీరు?
1: బ్రాడీపేట పోవాలి నేను.
3: అలాగే సార్, రండి ఆటో ఎక్కండి. ఒరే సార్ సామాన్ ఆటోలో పెట్టు. ఇదిగో ఆటో ఆయన, అర్ధరాత్రి దాటింది, సార్ని బ్రాడీపేటలో భద్రంగా దించు.
1: బాబు ఆటో బాయ్, ఒక క్షణం ఆగమ్మా. నాయలరా, మీ పేర్లు ఏమిటో నాకు తెలియదు, కానీ ఒక్క విషయం చెప్తాను, విని వెళ్ళండి. భక్తులకు సేవ చేస్తే సేవ్ అవుతావు అని స్వామి చెప్పారు. అంటే మనం తోటివారికి సేవ చేస్తే భగవంతుడు మనని రక్షిస్తాడని అర్థం అన్నమాట. నేను నిరంతరం అలాంటి వారి ఇంటా వెంటా జంటా ఉండి కంటికి రెప్పలా కాపాడతానని కూడా మన స్వామి చెప్పారు. ఇప్పుడు ఇలా నన్ను రక్షించి బాబా తమ మాట నిలబెట్టుకున్నారు సుమ. అటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి బోధలకు అనుగుణంగా నడుచుకుంటే మన బాగోగులు ఆయనే చూసుకుంటారు. మరి ఈ మాట ఎప్పుడు మర్చిపోకండి. మీరు అంతా మంచి జరగాలని ఆ బాబావాన్ని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నానే. మరి ఉంటాను సాయిరాం, ఆనందంగా ఉండండి.
3: సాయిరాం సార్, సాయిరాం.

0: సేవ చేస్తే సేవ అవుతావు చిరునాటికి విన్నారు. ఇందులో శ్రీయుతులు కోట శివకుమార్, శ్రీ ఎమ్మెల్యన్ స్వామి, శ్రీ కళాధర్, శ్రీ అనిల్ కుమార్, శ్రీ గణేష్, శ్రీ సత్యేందర్, శ్రీ వసంత భానుగారు పాల్గొన్నారు. సమర్పణ రేడియో సాయి బృందం, హైదరాబాద్.
1: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు బృందం తమ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2013 సంవత్సరంలో అందించిన

వంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని నాలుగవ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

0: Om Shri Sai Ram, offering our most humble and respectful obeisance at Thy lotus feet, we, the students of the Sri Satya Sai Mirpuri College of Music, offer a garland of songs at the lotus feet on the auspicious occasion of the 165th Tyagaraja Aradhana. The name Tyagaraja is associated with music just like life in human beings. Whenever one thinks of Carnatic music, the name of Saint Tyagaraja rushes to one's mind immediately. An ardent devotee of Sri Ramachandra Murthy, a Nada Yogi, and above all, a personification of sacrifice, our beloved Bhagwan, in many a such occasions, has lovingly explained the Navavida Bhakti of Tyagaraja to his students. Today, we are privileged to sing few Pancharatna Kirtanas and Kritis on this auspicious occasion.
1: Nada Brahmamaya Sama Gana Lola Bhagavan Sri Satya Sai Baba Gari Divya Pada Padmamulaku Shetakoti Pranamamulu Yendaro Mahanubhavulu Andariki Vandanamulu Sangeeta Sadguru Nada Yogi Sri Tyaga Raja Swami Vari 165వ ఆరాధన మహోత్సవ సందర్భంగా సత్యసాయి మిరుపిరి సంగీత కళాశాల విద్యార్థులు ఈనాటి స్వరాంజలి అను కార్యక్రమాన్ని స్వామివారి దివ్య పాదారవిందాలకు హృదయపూర్వకంగా సమర్పిస్తున్నాము.
0: వి స్టార్ట్ టుడేస్ కాన్సర్ట్ విత్ అ గణేష్ కృతి ఇన్ రాగం సౌరాష్ట్ర సెట్ టు ఆదితాళం కంపోజ్డ్ బై శ్రీ త్యాగరాజ స్వామి. Shri Ganapatini Sevimparare, which means, O men of devotion, adore Ganapati, who having received the worship of Brahma, is coming, dancing gloriously.

సంగీత స్వర్ణయుగ కర్త రామభక్త శ్రీ త్యాగరాజస్వామి వారి అపూర్వ సృష్టి అయిన పంచరత్నములు సంగీత సరస్వతికి అమూల్య రత్నములు. వీరరస ప్రధానమైన నాటరాగములో జగదానంద కారక అనుకృతిలో సకల కళ్యాణ గుణాభిరాముడైన శ్రీరామచంద్రుని మహిమను అష్టోత్తర శతనామములతో సంక్షిప్త రామాయణముతో రచించిన శ్రీ త్యాగరాజునికి శ్రీరామ సాక్షాత్కార భాగ్యము కలిగింది.

ద్వితీయ ఘనరాగ కృతులలో ఆరభి రాగములో సాధించనే ఈ కృతిలో రామభక్తుడైన త్యాగరాజు లీలామానుష వేషధారి అయిన శ్రీకృష్ణుని లీలలను సమయానికి తగు మాటలాడనే చందముగా వివరించిన తీరు అద్భుతము.

ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ.

家的饭店让

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. మనిషిలో మూడు ముఖ్యమైన తప్పులు చోటు చేసుకుంటున్నాయి. మొదటిది తనను ఇంకొకరితో పోల్చుకోవటం. దీని మూలంగా అహంకారం గాని అసూయ గాని జనిస్తాయి. రెండవది ఇతరుల తప్పులను ఎత్తి చూపటం. మూడవది తన తప్పులను సమర్థించుకోవటం. 1983 జనవరి 8 తేదీన స్వామి కాలేజీ హాస్టల్లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పై మూడు దుర్గుణాలను దూరం గావించుకోవాలని హితవు పలికారు. విద్యార్థులు ఏకాగ్రతను అభివృద్ధి చేసుకుని ఏ పని చేసినా దైవసేవగా భావిస్తే జీవితం ధన్యమవుతుందని బోధించారు. ఆ ప్రసంగాన్ని ఇప్పుడు మీకై ప్రసారం చేస్తున్నాం.

విద్యార్థులే, మనస్సు మహా చమత్కారమైనటువంటిది. దీని చర్యలు మరింత చమత్కారమైనటువంటిది. దీనికి సొంతమైనటువంటి రూపము లేదు. ఇది దేనిని సంకల్పించినో ఆ స్వరూపంలో చెందుతున్నది. సంకల్పమే తన స్వరూపం. కష్టమునకు దుఃఖమునకు ఈ మనస్సే కారణం. ఉన్నత స్థాయికి గాని అధో స్థాయికి గాని ఈ మనస్సే కారణం. మనస్సే నెగిటివ్, మనస్సే పాజిటివ్. ఈ మనస్సు యొక్క తత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి యొక్క వ్యక్తిత్వమే సార్థకమైనటువంటిది. మనస్సుకు నిరంతరము ప్రోగు చేసుకునేటువంటి యొక్క అభ్యాసము అభివృద్ధి పరచుకుంటుంది. ఈ మనస్సునకు త్యాగం అనేటువంటిది తెలియదు. కనుకనే మనస్సు అనేక విధములైనటువంటి కష్టములకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతున్నది. ఈ మనస్సునకే త్యాగబుద్ధి ఉండిన ఇది యోగంగా మారేటువంటిది. అయితే ఈ మనస్సు యోగముగా మారేటువంటి అవకాశం లేకపోలేదు. మనము ఒక గడియారాన్ని మనం చూస్తాము. ఈ గడియారంలో టిక్కు టిక్కు టిక్కు అంటూ ఆగిపోతూ సాగిపోతూ ఉంటుంది. ఇది కేవలము నిర్విరామ కృషితో చేసేటువంటి క్రియ కాదు. దీనికి కూడాను ఒక విశ్రాంతి సమయం ఉన్నది. టిక్ టిక్, ఈ రెండు టిక్కులకు మధ్య ఉన్నటువంటి యొక్క వ్యవధియే దీని యొక్క విశ్రాంతి. కనుక ఇది కేవలము తన యొక్క సాగింపు లోపల ఈ విశ్రాంతిని కూడాను మధ్యలో పొందుతూ ఉంటాయి. కానీ మనసుకు విశ్రాంతి లేదు. ఒక తలంపులకు మరొక తలంపులకు మధ్యలో ఏమాత్రం కూడా వ్యవధి ఉండదు. కనుక ఈ తలంపుల యొక్క దీనికి కూడాను ఒక విధమైనటువంటి క్రమం ఉండదు. కనుకనే ఈ మనస్సు ఒక విధమైనటువంటి అల్లకల్లోలమైనటువంటి స్థితిని అనుభవిస్తుంది. తద్వారా ఇది అయోమయమైనటువంటి స్థితిని పొందుతుంది. కనుక మనం మనస్సును కూడాను ఒక విశ్రాంతిని అందించాలి. అసలు మానవుని యొక్క అనారోగ్యములకు మూల కారణము ఈ మానసిక విశ్రాంతి లేకపోవటమే. మానసిక విశ్రాంతి ఉండినా మానవుడు ఆరోగ్యమును పొందుటలో ఎట్టి సందేహము ఉండదు. ఈనాడు శారీరక సంబంధమైనటువంటి యొక్క విశ్రాంతికి అనేక విధమైనటువంటి అనుకూలములు మనం చేసుకుంటున్నాం. ఒక జడమైనటువంటి ఒక మిషన్కైనా ఒక విశ్రాంతి ఉన్నది. కానీ చైతన్యమైనటువంటి ఈ యొక్క మనస్తత్వానికి ఏమాత్రము విశ్రాంతి లేదు. కనుక దీనికి విశ్రాంతిని అందించేటువంటి యొక్క క్రియకి ధ్యానము ఉన్నది. మన యొక్క దేహమునందు కూడాను ఒక సంబంధమైనటువంటి విశ్రాంతి మనకు లభిస్తూ ఉంటుండాలి. గడియారం ఏ విధంగా టిక్ టిక్ టిక్ అని ఆగిపోతూ సాగిపోతూ ఉన్నదో అదే విధంగానే మన నాడులు, మన హృదయము టిక్ టిక్ టిక్ అని ఆగిపోతూ సాగిపోతూ ఉన్నది. అయితే ఈ హృదయానికి ఎప్పుడు విశ్రాంతి లేకుండా ఉందో అదే విధంగానే మనస్సు కూడా విశ్రాంతి లేకుండా ఉంటుండాలి. అయితే ఈ హృదయమునకు గడియారములకు ఉన్నటువంటి వ్యత్యాసము మనం గుర్తించాలి. ఈ యొక్క టిక్ టిక్ అనేటువంటి ఈ హృదయం యొక్క శబ్దమునకు మధ్య భాగములో ఒక విధమైనటువంటి చైతన్య శక్తి దీనికి ఒక విధమైనటువంటి శక్తిని అందిస్తూ వస్తుండాలి. ఇది గడిచిపోయినటువంటి విషయాన్ని కాని భవిష్యత్తులు కాని ఏమాత్రము కూడా ఇది చింతించడం లేదు. వెనుకకు తిరగదు, ఒక స్థలంలో ఆగదు. అందువలనే ఇది ఒక విధమైనటువంటి యొక్క గమ్యస్థానానికి తీసుకొని పోతుంటుండాలి. ఏ విధంగా అనగా నదిలో ఈదేటువంటి యొక్క వ్యక్తి తన ముందొచ్చినటువంటి జలమును పక్కకు నెట్టుతూ వెనుకకు నెట్టుతూ తాను వెనుకకు చూడకుండా తాను ప్రయాణం చేయిస్తూ ముందుకు కొనసాగిపోతున్నాడు. ముందు జలమునే తాను ప్రక్కకు నెట్టక, తన అడ్డొచ్చేటువంటి జలమును తాను వెనుకకు నెట్టక తాను ఏమాత్రం కూడా ముందుకు కొనసాగిపోలేడు. ఇది మానవులకు ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క ఆదర్శాన్ని బోధిస్తుండాలి.
వచ్చినటువంటి జలమును వెనుకకు నెట్టినప్పుడే మనకు ముందుకు పోగలుగుతున్నాం. ఆ జలముని మనం వెనుకకు నెట్టకుండా మనం ముందుకు ముంచేనా పోలేము. కనుకని దీనిని త్యాగము అనేటువంటి యొక్క భావం ఏర్పడినప్పుడే మనం ముందునకు గమ్యము అనేటువంటి స్థానమునకు ప్రయాణం చేయడానికి అధికారులు అవుతాం. అయితే ఈనాటి మానవుడు ప్రోగు చేసుకునేటువంటి దాని యందు ఉన్నటువంటి విశ్వాసము త్యాగమునందు లేదు. ప్రోగు ప్రోగు ప్రోగు, ఈ ప్రోగు చేసుకోవటం లోపలే మన జీవితం అంతా కూడా ఒక విధమైనటువంటి అశాంతిల పాలవుతున్నది. జీవితము ఒక ప్రవాహం. ఈ ప్రవాహములో మనం జలమును వెనుకు నెడుతూ పోయినప్పుడే మనం ముందుకు పోగలము. కానీ ఈ యొక్క జలమును ఎక్కడి జలమును అక్కడే ఉన్నప్పుడు నీవు ముందును ఒక ఇంచైనా కొనసాగిపోలేవు. ఇది కూడబెట్టి కూడబెట్టి ప్రోగు చేయటం వల్ల మానవునకు అనేక విధమైనటువంటి సంస్కారములు మనస్సులో చేరిపోయి ఒక విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని విస్మరింపచేస్తూ వస్తుంది. కనుకని మానవత్వం యొక్క విలువను మనిషి గుర్తించుకోలేకపోతున్నాడు. మనం నిరంతరము ప్రాపంచిక సంబంధమైనటువంటి దీంట్లో మనం మునిగిపోతున్నాము. కానీ ఈ ప్రాపంచ సంబంధమైనటువంటి దీనికి అతీతమైనటువంటి స్థితికి మనం ఏమాత్రము మనం ప్రయత్నపూర్వకంగా సాధన సలపటం లేదు. కనుక మొట్టమొదట మనము ఈ ఉన్నత స్థాయికి పోయేటువంటి విషయాన్ని కొంత రుచి చూడటానికి ప్రయత్నించాలి. ఒక కవి చెప్పాడు, ఒక్క ప్రతి మాట కుక్క ఏమిను, అటుకుల రుచి ఎద్దుకెటుల తెలుసు, అంధుడేమి ఎరుగు చందుని రూపము. కనుక మనము అజ్ఞానములో మునిగినటువంటి వాడు ఆత్మస్వరూపాన్ని ఏ రీతిగా దర్శించగలరు? మనము అల్పులము అల్పులము అనుకుంటూ ఉంటాం, కానీ అల్పత్వంతో కూడాను అధికత్వాన్ని పొందడానికి అవకాశం ఉంటుండాలి. అల్పజీవియు గొప్ప సంకల్పమే ఉన్న గొప్పవారి గౌరవం అందుకుంటుంది. ఉడుత ఉడుత రామను ప్రేమను పొందదే. చిన్న ఉడుత తన యొక్క ఆకారం కాని తన యొక్క జీవతత్వాన్ని కాని అల్పత్వంగా భావించుకున్నప్పటికీ గొప్ప భావం ఉండటం చేత రాములకు సేవ చేయాలి సేవ చేయాలి సేవ చేయాలి ఈ భావం చేతనే రామానుగ్రహానికి పాత్రులైంది ఈ ఉడుత. కేవలము మనము అల్ప సాధనలు గావించినంత మాత్రమున ఆత్మస్థాయిని అందుకోలేము. మనం ఏదో భజనలు చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము, జపములు చేస్తున్నాము, ఇవన్నీ కూడాను ఏ విధంగా చేస్తున్నాము, కేవలము కాయకంగా ఆచరించేటివే కాని ఇది మానసిక సంబంధ బాంధవ్యమైనటువంటి యొక్క హృదయానికి సంబంధించినట్టుగా మనకు గోచరం కావటం లేదు. హృదయముతో మనకు రావాలి ఈ రాగం. ఈ హృదయముతో వచ్చినటువంటి యొక్క భావము దైవత్వాన్ని పొందిపోతుంది. చిలుకులు పడినంత చెరువులు నిండున, ఉమ్మి మృంగ దాహం ఉరుగునకు, ఊపిరి బిగబట్ట కమ్ము పెరుగున, బొచ్చు కాల్చినంత బొగ్గులవున. కాదు కాదు, కర్రను కాల్చినప్పుడే బొగ్గులవుతాయి, కుంభవర్షము కురిచినప్పుడే చెరువులు నిండుతాయి, చల్లని నీరు తాగినప్పుడే దాహము అణుగుతుంది. కనుక ఏదో కొన్ని చినుకులు పడినంత మాత్రమున చెరువులు నిండుటకు వీలు కాదు. మనము హృదయాన్ని అందించేటువంటి స్థితికి రావాలి. అంతేకాని కేవలము దీనికి మూడు స్థాయిలు ఉంటున్నవి, శారీర మానసిక ఆత్మతత్వం. అయితే శారీరకంగా మనము తగిన సాధనలు చేయవచ్చు, మానసికంగా చింతించవచ్చు, కానీ ఈ రెండింటి యొక్క ఏకత్వం అనేటువంటి యొక్క సత్యత్వము హృదయములో ప్రవహించాలి. ఇది ఎట్లనగా తామర పుష్పం ఉన్నది, అడుగున బురదలో పుట్టుతున్నది, పైన నీళ్లలో ఉంటున్నది, కానీ బురదను తెచ్చుకోవటం లేదు, నీటిని తెచ్చుకోవటం లేదు. ఈ బురదనే లేకుండినా జలమే లేకుండినా కమలము జీవించలేదు. కనుక ఈ కమలము ఏ రీతిగా ఈ జగత్తును నీటిని చేర్చుకోలేకుండా ఉంటున్నదో ఆ స్థితికి మన యొక్క జీవితం రావాలి. మానవుని యొక్క హృదయము అనేటువంటి కమలము ఆత్మ అనేటువంటి జిగటలో పుట్టింది, కానీ ప్రపంచము అనేటువంటి జలంలో నిలిచి ఉంటున్నది. అయితే మనము ఆత్మతత్వం అనేటువంటి దాంట్లో పుట్టినప్పటికీ ఈ ప్రకృతి అనేటువంటి జలంలో ఉండినప్పటికీ
ఈ ప్రకృతి అనేటువంటి జలాన్ని మనం పొందుకోకుండా ఉండాలి. కానీ కింద ఉన్నటువంటి బురదను మాత్రము వదలడానికి వీలు కాదు. ఈ ఆదిష్టానమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఏమాత్రము వేరు చేయడానికి వీలు కాదు. మన దేహతత్వం అనేటువంటి కమలమును కట్ చేసి తీసుకుని పోవచ్చు, కానీ బురదతో సంబంధం ఉంది కనుక తిరిగి మరొక కమలం కూడా పుడుతూ ఉంటాయి. కనుక ఈ మనస్సు తత్వం ఎక్కడి వరకు పోవాలంటే హృదయ స్థాయి వరకు కూడా మానసిక తత్వం పోయినప్పుడే ఈ హృదయ కమలము విచ్చుతుంది. మనము నిరంతరము కూడాను ఏదో కొన్ని పనులు చేస్తున్నాము, అయితే మనకు ఏది బంధన అనుకుంటున్నాం మనం ఇప్పుడు. ఈ బంధన అనేటువంటిది మనకు తెలిస్తే కదా దాన్ని విమోచన చేసుకునేటువంటి మార్గాన్ని మనం వెతకగలం. ఈనాడు బంధన అంటే ఏమిటో మనకు తెలియటం లేదు, కనుక దీనికి విముక్తిమయ్యేటువంటి మార్గాన్ని కూడా మనము వెతకటం లేదు. ఆలుబిడ్డలు బంధన, ఆస్తిపాస్తులు బంధన, లేక రాగద్వేషములు బంధన, ఇవి ఏవి బంధన కాదు. తానెవరో తనకు తెలియకుండా ఉండటమే పెద్ద బంధన. ఆ యొక్క తత్వము తెలియకుండా ఉండినంత వరకు కూడా దుఃఖము మాత్రం మనకు తప్పదు. ఆ దుఃఖము ఉండినంత వరకు మనకు ఆనందం ప్రాప్తించదు. కనుక ఈ దుఃఖము ఏ విధంగా ఎన్ని రకాలుగా ఉంటుండాలి? దుఃఖము మూడు విధములుగా ఉంటుండాలి. మొదటిది అసత్, రెండవది తమస్సు, మూడవది మృత్యు. అసత్యం వలన మనకు ప్రాప్తించే దుఃఖాలు కొన్ని, తమస్సు అని అజ్ఞానం చే మనకు ప్రాప్తించేటువంటి దుఃఖములు కొన్ని, ఈ మృత్యువు చేత మనకు లభించేటువంటి దుఃఖములు మరికొన్ని. మూడింటిని మనము ఆధ్యాత్మికంలో మనం పోల్చుకుంటే జీవ, జగత్, దైవం, ఈ మూడింటిగా మనం రూపొందుతుంది. కనుక మనము జగత్ తత్వాన్ని మొట్టమొదట మనము తెలుసుకోవాలి. ఈ జగత్ అంటే ఏమిటి? మనకు కంటికి కనిపించేటువంటి యొక్క స్వరూపం. అయితే కంటికి కనిపించేటువంటి జగత్తు మనకు ఎంతకాలం ఉంటుండాలి? ఇది కేవలం క్షణభంగురమైన. కళలో చూచిన మేడలు, మిద్దెలు, కన్నులు విప్పిన లేవు కదా. అదే విధంగా ఈ జాగ్రత్త అవస్థలో ఉండినప్పుడంతా కూడా జగత్ కనిపిస్తుంది. నిద్రకు పోతానే మనకి ఏమీ కనిపించడం లేదు. అంతవరకు మనం పోనక్కరలేదు. నీ బెడ్రూమ్ లో నీవు పండుకున్నా కూడాను నిద్రపోయిన తర్వాత స్వప్నములో నీవు మెడ్రాస్ లేకుండా మౌంట్ రోడ్ లో షాపింగ్ చేసినట్టుగా ఉంటావు. అప్పుడు నీ ఉండినటువంటి రూమ్ నే నువ్వు మర్చిపోతున్నావు. కనుక ఒక జాగ్రత్తది స్వప్నంలోని మనకు సత్యం లేదు. కనుక ఇదంతా కూడా కేవలము దైవత్వంగా ఉండినప్పటికీ మనము ఇది ఒక అశాశ్వతమైనటువంటి తత్వంగా మనం భావిస్తున్నాము. దీనికి కారణం ఏమిటి? అజ్ఞానమే దీనికి కారణం. దీనికి మరొక చిన్న ఉదాహరణ, మీరు చీకటి పడిన తర్వాత భజన కోసమని భజన చేసుకుని తిరిగి మీరు హాస్టల్కి వస్తున్నారు. అయితే దారిలో ఏదో ఒక త్రాడు పడింది. త్రాడును చూచాడు మొదటి పిల్లవాడు, పాము పాము అన్నాడు. ఇంకా అందరూ వెనకనే నిలిచిపోయారు. పాము పేరు విన్నంత మాత్రమే భయం వచ్చింది, భయం వచ్చినంత మాత్రమే వెనుకకు వెళ్ళిపోయాడు. అయితే అది పామా కాదు. పాము అనేటువంటి సంకల్పం రావటం చేతనే నీకు ఆ భయము ఒక భ్రాంతి ఒక వెనుకకు నెట్టుతుండాలి. తక్షణమే నీవు మరొక పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి టార్చ్ తీసి వేశావు, త్రాడు అని తెలిసింది. తక్షణమే భయం పోయింది. ఈ భయం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ పోయింది? ఎక్కడి నుంచి వచ్చిందో తెలియటం లేదు, ఎక్కడికి పోయిందో తెలియటం లేదు. పాము అనే భ్రాంతి నుంచినే వచ్చింది, పాము కాదు అనే దగ్గర పోయింది. అదే విధముగానే ఉన్నది ఇక్కడ బ్రహ్మమే. దీని అజ్ఞానం వల్ల జగత్తు అని నీవు భ్రమిస్తున్నావు. జగత్తు అని భ్రమించేటప్పటికీ ఈ దుఃఖములు, విచారములు, కష్టములు అన్ని నీలో ప్రవేశిస్తున్నాయి. ఈ జ్ఞానము అనేటువంటి టార్చ్ తీసి దానిపైన వేస్తే ఇది జగత్తు కాదు, సర్వం విష్ణుమయం అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్న తర్వాత ఈ యొక్క భయము, భ్రాంతి, దుఃఖము అన్ని కూడా పటాపంచలమైపోతుంది. కనుక ఈ జగత్తు అనేటువంటి భ్రాంతి పోవాలి. ఇదే అసత్యం. ఈ జీవితం అనేటువంటిది చిరునవ్వులకు, కంటిదారలకు మధ్యన అల్లాడేటువంటి గడియారం గండులో వంటిది. ఇంకా జీవితం ఎటువంటిది అంటే బాల్యము అమాయకత్వమైనటువంటిది, యవ్వనమా తప్పుల తడక,
మధ్య వయస్స విచారంతో నిండినటువంటి, ఇంకా వార్ధక్యమా దుఃఖంతో కూడినటువంటి. ఇది ఏ విధంగా మనం సుఖాన్ని అనుభవించాలి, సుఖం ఎక్కడ ఉంటున్నది, ఈ జీవితం అంటే ఏమిటి? ఇది కేవలము దైవం యొక్క ప్రతిబింబం. ఈ ప్రకృతి అనేటువంటిది దైవం యొక్క ఇచ్ఛకు ఇచ్ఛకు ప్రకటితమైనటువంటిది. కనుక దీనికి ఒక విధమైనటువంటి యొక్క మార్గం అనేటువంటిది లేదు. ఇది క్రమక్రమేణా కొన్ని విధమైనటువంటి మనస్సును దైవం వైపున మరల్చినప్పుడు ఈ జీవితం అనేటువంటి భావము శూన్యమవుతుంది. జీవుడు అంటే ఎవరు అనేటువంటి విషయాన్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు జీవుడు దేవుడే అనేటువంటి సత్యం మనకు బయలుదేరుతుంది. మన జీవితంలో అనుభవించేదంతా కష్టము నష్టము సుఖము దుఃఖము ఎవరు? జీవుడు కాదు, మన సంకల్పముల వికల్పముల యొక్క చేరికైన మనస్సే అన్ని అనుభవిస్తుంది. జీవుడు నిరంతరము కూడాను దైవత్వం కాని పరిశుద్ధమైన రీతిగా పవిత్రమైన రీతిగా ఉంటున్నాడు. ప్రకాశించేటువంటి సూర్యుడు మలిన వస్తువులపైన పడుతున్నాడు, పవిత్రమైనటువంటి వస్తువులపైన పడుతున్నాడు, చెట్టు పైన ఉన్నటువంటి ఫలం పైన పడుతున్నాడు, దాని కింద ఉన్నటువంటి మనం పైన పడుతున్నాడు. కానీ ఆ ఫలముల యొక్క రసమును తాను అందుకోవటం లేదు, మలినం యొక్క మాలిన్యాన్ని తను చేర్చుకోవటం లేదు. అదే విధముగానే జీవతత్వము ఈ దేహతత్వముతో చేరి మనస్సు యొక్క కూటికతో ఇంద్రియముల యొక్క చేరికతో అనేక రకమైనటువంటి అనుభవిస్తున్న ఇది కేవలము అనుభవించేటువంటి మనస్సునే కాని ఈ ఆత్మ సంబంధమైనటువంటి యొక్క దైవత్వం కాదు. కనుక జీవుడు ఎవరు అని తెలుసుకున్నంత వరకే మనకి దుఃఖం. జీవుడు దేవుడే అని తెలుసుకుంటే మనకి ఇంకా దుఃఖం లేదు. ఈ అన్నింటికి దైవత్వమే మూల కారణము అనేటువంటి యొక్క సత్యత్వాన్ని గుర్తించుకుంటే మృత్యువుకు భయం లేదు. పుట్టిన ప్రతి పదార్థం కూడాను తిట్టక తప్పదు, కనుక కల్పించినటువంటి ప్రతి పదార్థం కూడాను మార్పు చెందక తప్పదు. కనుక మృత్యు దేనికి? కల్పనకే మృత్యువు కాని ఆధారములకు మృత్యువు లేదు. మన డెత్ ఎట్లా ఉంటుండాలి, ఎన్ని సంవత్సరాల తర్వాత ఉంటుండాలి? క్షణ జననం క్షణ మరణం, టిక్ టిక్, ఈ రెండు టిక్కులకు మధ్యలోనే ఉన్నది మన మరణం. ఈ టిక్ తర్వాత ఇంకొక టిక్ ఎగిరి కొట్టకపోతే మరణమే. అనగా ఏమిటి, మన గుండె టక్ టక్ టక్ టక్ అని కొడుతుంది, ఒక్కతూరి టక్ అని కొట్టి నిలిచిపోయిందా, డాక్టర్స్ పల్స్ సరిగా లేదు, హార్ట్ బీట్ సరిలేదు, బయట పెట్టండి అంటారు. ఇదే మన మరణం. టిక్ తర్వాత ఇంకొక టిక్ ప్రారంభమైన అదే మన జననం. కనుక విశ్వాసము ఒక జననం, విశ్వాసము మరణం. కనుక మనకు శ్వాస విశ్వాసములే మనకు జనన మరణాలు. ఈ శ్వాస ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో. కనుక ఇది దేనికి మరణము జననము? దేహములకు మాత్రమే, ఆత్మకు ఎట్టి జనన మరణములు లేవు. కనుక ఈ సత్యంలో మనము చేరిపోతున్నా మనకింకా ఆనందమే. కనుకనే దేనిని వదలవల్లో దానిని వదలినప్పుడే మనకు ఆనందం, దేనిని తెలుసుకోవాలో దానిని తెలుసుకుంటేనే మనకు ఆనందం, దేనిని చేరవల్లో దానిని చేరినప్పుడే మనకు ఆనందం. కనుక వదలవలసింది జగత్ భావము, తెలుసుకోవలసింది జీవతత్వం, చేరవలసింది బ్రహ్మత్వం. ఈ మూడు జరిగినప్పుడే మనిషికి ఆనందం. ఈ మూడు తెలియకుండా ఉండినంత వరకు కూడాను మనకు దుఃఖమే. అసతోమా సర్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోమా అమృతంగమయ అని మూడు పదములలోనే ముచ్చటగా నిరూపించింది జీవతత్వాన్ని. అసతోమా సద్గమయ, ఈ జగత్తు జగత్ అనేటువంటి అసత్తు నుంచి సత్తు దైవత్వం అనేటువంటి సత్తుకు చేరాలి, అదే మన ఆనందం. తమసోమా జ్యోతిర్గమయ, అజ్ఞానం అనేటువంటి దీంట్లో దేహమే నేను దేహమే నేను దేహమే నేను అనుకుంటున్నాం, ఆ అజ్ఞానం నుంచి కూడాను నేను జీవుడే నేను జీవుడే నేను అనేటువంటి యొక్క జ్యోతికి మనం బయలుదేరిపోవాలి, జీవన జ్యోతిలో చేరిపోవాలి. మృత్యోర్మా అమృతంగమయ, ఈ దేహం అనేటువంటి మృత్యువు నుంచి ఆత్మ అనేటువంటి అమృతత్వంలో మనం చేరిపోవాలి. కనుక మృత్యువు దేహానికే ఉంది కానీ ఆత్మకు లేదు అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఒకరి గురించి మీరు చక్కగా విచారించాలి. మానవుని యొక్క హృదయము సముద్రం వంటి, దీని లోతు ఎంతో ఎవరూ చెప్పలేరు, దీని యొక్క విశాలం ఎంతో ఎవరు కూడా చెప్పలేరు. అయితే ఈ సముద్రం లోపల విలువైనటువంటి రత్నములు ముత్యములు కూడా ఉంటున్నాయి, ప్రమాదకరమైనటువంటి ముసళ్ళు కూడా ఉంటున్నాయి. అదే విధంగానే
మన హృదయం అనేటువంటిది చాలా లోతైనటువంటిది. ఎవరు వారి హృదయం లోతు చెప్పలేము అనుకుంటాం. అది అంత లోతుగా ఉంటుండాలి, అంత డీప్గా ఉంటుండాలి. దీంట్లో సద్గుణములు, సదాచారములు, సత్ప్రవర్తన, సచ్చింతన అనేటువంటి ముత్యములు, రత్నములు కూడా ఉంటున్నాయి. ఇంకా దుర్బుద్ధి, దురాచారము, దురాలోచన, దుష్టతత్వము అనేటువంటి ముసళ్ళు కూడా ఉంటున్నాయి. కనుక జీవితం అనేటువంటిది ఏమిటంటే ముసళ్ళు ఉండినటువంటి కొలను వంటిది. ఈ ముసళ్ళు ఉన్నటువంటి కొలను లోపల వీటి బారి పడకుండా మనం ఈదుకొని గట్టుకు చేరాలి. కనుకని మనము ఈ హృదయాన్ని చక్కగా మనం పరిశీలన చేసి ఆ ముత్యములను, రత్నములను మనం అందుకొనటానికి, ఆచరించడానికి మనం ప్రయత్నించాలి. కనుక మనము దైవత్వములకు సంబంధించినటువంటి ప్రవర్తన, దైవత్వములకు సంబంధించినటువంటి యొక్క సాధన, దైవత్వములకు సంబంధించినటువంటి భావనలు మనలో కొంతవరకును అభివృద్ధి చేసుకోవాలి. ఈ పవిత్రమైన భావములు మనకు రాకుండా పోవడానికి రెండు అడ్డు చదువుతున్నాయి. ఒకటి ఏమిటంటే మానవుడు నిరంతరము ఇతరులతో పోలిక పోలిక పోలిక, ఇతరులతో పోలిక చేసుకోవటం, కంపేర్ చేసుకోవటంలో వీడి యొక్క పెద్ద తప్పు జరుగుతుండాలి. నీవు కంపేర్ అనేటువంటి దాంట్లో చేరకూడదు. ఎందుకనగా జగత్తులో రెండు ఒకటైనటువంటిది ఎక్కడ మనకు కనిపించవు. తల్లి గర్భంలో ట్విన్స్ పుట్టినా కూడాను వాళ్ళలో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటారు. కాబట్టి రెండూ సమానమైన ఉంటే కదా నీవు కంపేర్. ఒక చెట్టులో కొన్ని కోట్ల ఆకులు ఉంటుంటాయి, కానీ చూడటానికి అన్ని ఒకటిగా ఉంటున్నా కూడాను మధ్య మధ్య ఒకదానికంటే ఒకటి డిఫరెన్స్, దాంట్లో ఈనలు కొంచెం వ్యత్యాసంగా ఉంటాయి. ఇది వాటిని చదివే వాళ్ళకు చక్కగా తెలుస్తుంది. కానీ ఒక్కటి కూడా సమస్తంగా ఉండేటట్టు మనకు జగత్తులో లేదు. ఇది ఎవరి తరం ఈ రకంగా చేయటానికి. ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది పుట్టినారు, ఒకటి ఉండేటట్టు ఇంకొకటి ఉన్నాడా? ఇన్ని రకాలుగా ప్రింట్ చేసేటువంటి ఆ ప్రశ్న ఎలాంటిది? అదే దైవత్వం. ఇది ఒక్క దైవమునకు తప్ప అని సాధ్యం కాదు. అమెరికా లోపల కొన్ని పెట్టెలంతా తయారు చేస్తుంటారు, సామ్సన్ అని. దీనికి పెట్టెలు సైజులు వ్యత్యాసంగా ఉంటున్నాయి. కొన్ని కోట్లు పెట్టెలు చేస్తుంటారు సామ్సన్, కానీ ఫీ ఒక్కటే, వాళ్ళ తరం కాదు ఇంకా. కనుకని జగత్తును ఎన్ని చేసినా ఒక మోల్డ్ వేసి ఒకటి చేసినట్టే ఇంకోటి, ఇంకోటి చేసినట్టే ఇంకోటి చేస్తుంటారు. కానీ దైవత్వం యొక్క ఇది అది కాదు. దైవత్వ సంకల్పంలో ఒకదానికోటి ఏమాత్రం కూడా సంబంధం లేకుండా ఉంటుంటాయి. ఒకటి ప్రపంచంలో మనం సృష్టించే దాంతో ఉండవచ్చు, కానీ దైవ సృష్టిలో మాత్రము ఆ రకంగా లేదు. కనుక మనం మొట్టమొదట ఈ కంపేర్ చేసుకోవటం అనేటువంటి దుర్గుణము మనల్ని అభివృద్ధి చేస్తున్నాము. చిన్న చిన్న విషయంలో కూడా మనం కంపేర్ చేసుకుంటాం. వాడు కొంచెం పొడవు తక్కువగా ఉన్నాడు, నేనే వాడికంటే పొడవుగా ఉన్నాను అని కంపేర్ చేసుకోవటం. వాడు ఈ రకంగా ఉన్నాడు, వాడికంటే నేను కొంచెం బాగున్నా, తనలో తాను అనవసరమైనటువంటి కంపేర్ చేసుకోవటము, ఈ విధమైనటువంటి భావంతో తాను జీవితాన్ని గడుపుతూ వస్తుంటాడు. ఇంకా రెండవది ఏమిటంటే తన దోషములను తాను సమర్థించుకోవటం. పరుల దోషమును మాత్రం వెతకటము, తనలో ఉంటే దాన్ని సమర్థించుకోవటము, ఇది రెండవ తప్పు. ఈ రెండు మానవుణ్ణి అనేక రకములైనటువంటి యొక్క ఆపోహలకు గురి చేస్తుండాలి. ఈ రెండు ఆపోహలే ఈ మానవత్వంలో అజ్ఞానాన్ని, ఈ మానవత్వంలో ఒక విధమైనటువంటి యొక్క దుష్టవర్తనకు ఒక తోడుగా చేరుతున్నాయి. కనుక మనము కంపేరింగ్ అనేటువంటి దాంట్లో ఏమాత్రం మనం ప్రవేశించకూడదు. ఈ పోలిక మనకు చాలా ప్రమాదం. మనము పోలికను దేనికి చేసుకోవాలి? దైవమునకు దైవ సృష్టికి రెండు ఒక్కటి అని దానిని మనం పోలికగా తీసుకోవాలి. ఎందుకనగా దాని నుంచి వచ్చిందే ఇది, కనుక దీనికి దానికి ఒక విధమైన సన్నిహిత సంబంధం ఉంటుండాలి. కనుక మానవత్వమునకు దైవత్వమునకు సరైన సంబంధ బాంధవ్యం ఉంటుండాలి. కానీ ఈ మానవత్వంలోని మానవత్వానికి ఎట్టి సంబంధము లేదు. ఈ మానవత్వమునకు మానవత్వమునకు మధ్య కలిగేటువంటి సంబంధమే కానీ ఇది శాశ్వతమైనటువంటిది కాదు. తల్లి తండ్రి ఇది మనం పుట్టక పూర్వమే వాళ్ళు పుట్టారు, కనుక వారికి మనకి ఏమి సంబంధం? ఈ దేహానికి ఆ దేహానికే సంబంధం. ఒక దేహం వచ్చినప్పుడు ఒక దేహం రాలేదు, కానీ దైవత్వం అనేటువంటి దేహంతోనా ఉంటుండాలి, దేహం తదుపరి ఉంటుండాలి, దేహం పూర్వము ఉంటుండాలి. కనుక త్రికాల బాధ్యమైన ఆత్మతత్వం అనేది మనకు సన్ని సంబంధం కానీ సంబంధం ఉంటుండాలి. కనుక మానవత్వమునకు దైవత్వమునకు సరైన ఈ మానవత్వంలోని మానవత్వానికి ఎట్టి సంబంధము లేదు. ఈ మానవత్వం మనకు మధ్య కలిగేటువంటి సంబంధమే కానీ ఇది శాశ్వతమైనటువంటిది కాదు. తల్లి ఇది మనం పుట్టకపూర్వమే వాడుతుంది.

యొక్క ఆత్మతత్వములకే మనకు సన్నిహిత సంబంధం కానీ తాత్కాలికమైనటువంటి కదిలిపోయే మేఘముల వంటి ఈ దేహములకు మనకి ఎక్కువ సంబంధము లేదు. కనుక దేహం ఉన్నంతలోనే మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అయితే అట్టి దైవత్వము మన సమీపములోని మనలోని మనమే అయి ఉండగా కూడా మనం తెలుసుకోలేకుండా పోతున్నాం. దానికి ఒక చిన్నదిగా ఒక శ్లోకం ఉంటుండాలి. తల్లి ఒడిలోని బిడ్డ ఉంటుండాలి. ఒడిది బిడ్డ ఉండ ఊరంతా వెతికిన తల్లి పోలే నన్ను తెలియలేక దొసగు చేసినారు కసిగాయలు మీరు. ఒడిలో పెట్టుకున్నటువంటి బిడ్డను ఒడిలో పెట్టుకొని నా బిడ్డ ఎక్కడుందో నా బిడ్డ ఎక్కడుందని ఊరంతా వెతికిందట తల్లి. ఆ తల్లి మాదిరి మీరు కూడా దైవాన్ని సమీపంగానే పెట్టుకొని ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నారు. కసిగాయలు మీరు అన్నారు. కసిగాయలు అనగా పాపం కాదు, ఫలం కాదు, దానిలో రుచి లేదు. అదే ఫలమాయన మాధుర్య. కనుక మాధుర్యమయ్యేటువంటి ఒక స్థితికి మనం తెచ్చుకోవాలంటే దైవత్వాన్ని మనతోనే పోల్చుకోవాలి, దైవత్వాన్ని మనలోనే చేర్చుకోవాలి, దైవత్వాన్ని మనంగానే భావించుకోవాలి. కనుక దైవంతో కూడటం, దైవంతో ఉండటం, దైవంతో తినటము, దైవంతోనే త్రాగటము, దైవంతోనే జీవించటము, ఇది ఆ విధమైన జీవితంగా పోయినప్పుడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, తాను తానుగానే మారిపోతాడు. నీవు తినే అన్నం దైవమేగా భావించుకో, ఈట్ గాడ్, డ్రింక్ గాడ్, సీ గాడ్, టచ్ గాడ్, ఆ విధంగా ఉన్నప్పుడే మనం సర్వము ఒకటిగా మారిపోతుంది. భగవద్గీత లోపల 18వ అధ్యాయంలో 61వ శ్లోకంలో ఈశ్వర సర్వభూతానాం ఇష్టే అర్జున స్థిత, అనగా ఈశ్వర సర్వభూతానాం అందరి ఎందు ఉన్నటువంటి వాడు నేనేను అనేటువంటి శ్లోకాన్ని మనము విశ్వసిస్తే ఇంకొకటి మనము ద్వేషించము, ఇంకొకటి పైన మనం ఏమాత్రం కూడా ఒక ద్వేషభావం కానీ అసూయ భావం కానీ పరిహాస భావం కానీ మనం పెట్టుకోము. అర్జున తిష్టతి, పుట్టేసి నేను ఈ సర్వభూతంలో హృదయము లోపల నేను దైవత్వంగా నేను బల్పుగా వెలుగుతున్నాను. ఆ హృదయం లోపల సెల్స్ మాదిరి నిలిచిపోయినాను. ఈ సెల్స్ ఇక్కడ ఉండటం వలనే బ్లడ్ లోపల ఉన్నటువంటి సెల్స్ అంతా కూడా పనిచేస్తున్నాయి. ఈ దేహము లోపల ముక్కలు ముక్కలు కొట్టేసేస్తే దేవుడు ఏమైనా కనపడుతున్నారా? మైండ్ ఎక్కడ చేరిస్తే దైవత్వం లభిస్తుందో అక్కడ చేర్చాలి. పిల్లలు టేప్ రికార్డ్ చేస్తున్నారు, నేను మాట్లాడినవన్నీ దాంట్లో వచ్చినాయి. అయితే స్వామి మాట్లాడినవన్నీ ఎక్కడ ఉన్నాయని టేప్ చూస్తే కనపడుతుందా? లేక ముక్కలు ముక్కలు కత్తిరిస్తే ఏమైనా కనపడుతుందా? కాదు, దానిని చక్కగా ఆ బ్యాటరీ పెట్టి దానిని ఆన్ లో పెట్టినప్పుడు ఆ కరెంటు ద్వారా అప్పుడు మనకు వినిపిస్తాయి. అదే విధంగానే మన దేహం అనేటువంటి టేప్ లోపల దైవము సర్వత్రా నిలిచిపోయినాడు. దీనిని కత్తరిస్తే మనకు వినపడవు, కనపడవు, లేక ఇంకేమైనా కోసి చూస్తే కూడా మనకు కనిపించదు. దీనిని దైవత్వం అనే హృదయానికి అతికించినప్పుడు ఇది అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ రూమ్ లోపల ఒక హైదరాబాదు లేక కర్ణాటకం, బెంగళూరు, ఎక్కడ ఉండేటువంటి రేడియో న్యూస్ అంతా ఈ రూమ్ లో కూడా ఉంటున్నాయి, కానీ మనకు కనిపించటం లేదు, వినిపించటం లేదు. అయితే దాన్ని ఆన్ చేసి స్టేషన్ చక్కగా దాన్ని తిప్పి వాల్యూమ్ సరిగా పెట్టినప్పుడు దాంట్లో కరెక్ట్ న్యూస్ వచ్చేసేస్తుంది. అయితే ఈ ట్యూబ్ సరైనటువంటి దీంట్లోకి తిప్పకపోతే న్యూస్ రావు, న్యూసెన్స్ వస్తుంది, బర్రు బర్రు బర్రు. కనుకని మన దేహం అనేటువంటి రేడియో లోపల దైవత్వం అనేటువంటి స్టేషన్ అడ్జస్ట్ చేసి మన ధ్యానం అనేటువంటి ఏకాగ్రతను మనం ట్యూన్ గా చేసినప్పుడు సాక్షాత్కారం అనేటువంటి సరైన న్యూస్ మనకు చిక్కుతుంది. కనుక మీరు చక్కని కాన్సన్ట్రేట్ అంటారు చూడండి, ఏకాగ్రతను సంపాదించుకొని తద్వారా మీరు ప్యూర్ హార్ట్, నిర్మలమైనటువంటి యొక్క భావం, ఏది చేసినా దైవ సేవగా భావించుకొని మీరు చేస్తూ రండి. మీరు ఆదర్శవంతమైన విద్యార్థులుగాను, ధన్యమైనటువంటి జీవులుగాను, భవ్యమైనటువంటి వ్యక్తులుగాను మీరు తయారై దేశానికి ఎంతైనా కూడాను మీరు ఉపకారం చేయడానికి అవకాశం ఉంటుంటారు.

0: ఇంతవరకు మీరు 1983 జనవరి 8న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు కాలేజీ హాస్టల్లో విద్యార్థులను ఉద్దేశించి అనుగ్రహించిన ప్రసంగం విన్నారు. జగద్భావాన్ని విడిచిపెట్టి జీవతత్వాన్ని అర్థం చేసుకుని బ్రహ్మతత్వం చేరుకునే దిశగా ప్రయాణించాలని ఉద్బోధించారు. ఈ మూడు సాధిస్తే అప్పుడే మనిషికి ఆనందమని తెలియజేశారు.
1: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్యబోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
2: ఏకాత్మ భావమును అర్థం చేసుకుంటే విచారమునకు అవకాశమే ఉండదు. కన్నులున్నవిగాని చూసే పదార్థములన్నీయూ సత్యముగా భావిస్తున్నాడు మానవుడు. ఇవన్నీ ఏనాటికైననూ మార్పు చెందేవే, కదలిపోయే మేఘముల వంటివే, ఒక్కటీ స్థిరమైనది కాదు. ఈ సత్యాన్ని మానవుడు గుర్తించుకుంటే విచారించడానికి ఏమాత్రమూ అవకాశము ఉండదు. సర్వత్రా నిండిన తత్వము ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు ఇది నాది ఇది నీది అనే భిన్నత్వమునకు అవకాశమే ఉండదు. తనయందు పరులయందు ఒకే పరతత్వమున్నదనే సత్యమును గుర్తించాలి.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. స్వామిని ప్రప్రథమంగా దర్శించటానికి వెళ్లినప్పుడు అసలు ఎంతమాత్రం నమ్మకం లేకుండా వెళ్లారు శ్రీ బాలపట్టాభిషెట్టి గారు. అప్పుడు స్వామి వయస్సు 20 సంవత్సరాలు, బాలపట్టాభికి 37 సంవత్సరాలు. పట్టాభిగారికి బాల్య వివాహం జరిగింది. వివాహానంతరం 20 సంవత్సరాలు దాటినప్పటికీ వారికి సంతానం కలగలేదు. చిట్టి చివరికి తమకు ఇంక ఆ ప్రాప్తం లేదేమోనన్న నిర్ధారణకు కూడా వచ్చేశారు. వీరు ఉడుములపేట వాస్తవ్యులు, ఆగర్భ శ్రీమంతులు. వారిది బెల్లం వ్యాపారం. వంశోద్ధారకుడు లేడనే ధర్మచింతనతో తపిస్తూ ఉండేవారు పట్టాభిగారు. ఒక్క పుణ్యక్షేత్రం కూడా బాకీ లేకుండా దేశమంతా యాత్రలు చేసి దర్శించి ప్రార్థించారాయన. అయినా సంతానం కలగలేదు. వారు ఉత్తర దేశాన మథురలో దయాల్బాగ్లో ఉన్నప్పుడు వాళ్ల బావమరిది నుండి స్వామి గురించి తెలుపుతూ ఒక ఉత్తరం వచ్చింది. కొంత చిరాకు అయిష్టత కలిగినప్పటికీ కరూరు తిరిగి వెళ్లి అక్కడి నుంచి 40 మంది పైగా ఉన్న బృందంతో బాలపట్టాభిగారు కూడా పుట్టపర్తికి వచ్చారు. ఆ భక్తులు ఒక్కొక్కరు అందించిన పూలహారాన్ని స్వీకరిస్తూ వస్తున్న స్వామి పట్టాభిగారు అందించిన మాలను మాత్రం తీసుకోలేదు. నా వద్దకు రాకూడదు అనుకున్నావు కదా, కాని పాపం ఎలాగూ వచ్చేశావు అన్నారు బాబా పట్టాభిగారితో. అరే, చాలా ఆశ్చర్యంగా ఉందే, మనస్సులో మాట పూసగుచ్చినట్టు చెప్పారే, పర్వాలేదు, ఈయన కాస్త సరుకున్న స్వామే అనుకున్నారు చెట్టిగారు. పూలహారాలని స్వీకరించటంలో వీరిని తోసేసిన స్వామి ఆనాటి సాయంకాలం మిగతా భక్తులందరినీ తోసిపుచ్చి ఒక్క వీరిని మాత్రమే చిత్రావతి తీరానికి తమతో పాటు తీసుకుని వెళ్లారు. సంస్కృతమయమైన తెలుగు భాషలో తమకు తప్ప ఇతరులకు సాధ్యం కాని జట్టి విమానాన్ని పోలిన వాగ్వేగంతో బాలపట్టాభి పుట్టుపూర్వోత్తరాలన్నీ ఏకంగా ఏకరువు పెట్టేశారు స్వామి. పట్టాభిగారు దిగ్భ్రాంతులయ్యారు. నోట మాట రాక స్తంభించిపోయారు. అతనిని తన దగ్గరకు తీసుకుని నిన్నెన్నడూ చేయి విడువను అంటూ కరచాలనం చేశారు స్వామి. భక్తునికి భగవంతునికి మధ్య పాణిగ్రహణం, మరి తర్వాత తంతు మంగళసూత్రధారణే కదా. స్వామి ఒక్క మాట తన చేతిని కదిలించారు. ఆ దివ్య హస్తాల్లోకి పసుపుతారంతో కట్టబడిన ఒక తాయెత్తు ప్రత్యక్షమైంది. ఆ రక్షను పరమాత్ముడు పట్టాభి మెడలో కట్టారు. నిజానికి ఇది పట్టాభి చేసుకున్న పూర్వఫలమనే చెప్పాలి. లేకపోతే ఎంతమాత్రం భక్తి లేని వాణిని తాను చేపట్టి అతనిలో విశ్వాసాన్ని పెంపొందించి అతి సులభంగా తన వద్దకు చేర్చుకోవటం అనేది స్వామికి తప్ప ఎవరికి సాధ్యమవుతుంది? పట్టాభిగారిలో కొంత ఆధ్యాత్మిక చింతన పడుచూపింది. నేను ఎవరు అన్న ఆత్మవిచారమునందు మనసు లగ్నం కావడం మొదలుపెట్టింది. బహుశా ఆ పరమజ్ఞాని పాణిగ్రహణం వల్ల వచ్చిన ఫలవిశేషమేమో. అంతమాత్రంచేత మమతాబంధములనే కెరటాల తాకిడి, అహంకార మమకారాల ఆర్భాటము, సంతానాపేక్ష, వ్యాపార చింతన, ధనార్జనాపేక్ష, ఇవన్నీ పూర్తిగా బాలపట్టాభిగారిలో తుడిచిపెట్టుకుని పోయాయని కాదు అర్థం. వీటన్నింటి మధ్య అప్పుడప్పుడు భగవచ్చింతన కూడా కలుగుతూ ఆత్మవిచారము, ఆధ్యాత్మిక చింతన పట్టాభిగారిలో తలెత్తుతూ ఉన్నాయన్నదే ఇక్కడ సారాంశం. పైకి ఒక చిలిపి చేష్టల పసిబాలుని వలె వ్యవహరిస్తూ ఆంతర్యమున ఒక సిద్ధపురుషునిగా వ్యక్తమవుతూ భక్తుడైన పట్టాభికి కొంత భక్తి పిపాస పెంపొందించారు మన స్వామి. పుట్టపర్తిలో 1 నెల రోజులు బాబానందంలో మునిగి తేలి ఇప్పుడు పట్టాభిషెట్టి ఒక పరమభక్తుడిగా మారిపోయారు. అంతే, ఆ పైన తలుచుకున్నప్పుడల్లా భార్యతో సహా పుట్టపర్తికి పరిగెత్తేవారు పట్టాభిషెట్టిగారు. స్వామి స్వయంగా ఇంటికి తిరిగి పొమ్మని చెప్పేదాకా అక్కడి నుంచి కదిలేవారే కారు. ఒక్కొక్కప్పుడు స్వామి చెప్పినా కూడా కదలడం అనేది లేదు. స్వామి ఆజ్ఞ మీరినందుకు తర్వాత నానాతిప్పులు పడేవారు. చివరికి బుద్ధి తెచ్చుకునేవారు. ఎన్నెన్నో అనుభవాలు, అసలు చెప్పనలేవి కాదు. ఒకనాడు స్వామి వీరితో, బెల్లం వ్యాపారం కదూ, పాపం నేను నీతో కూడానే ఉన్నానులే అన్నారు. ఉడుములపేట తిరిగి వచ్చిన తర్వాతే
స్వామి మాటల్లోని అంతరార్థం పట్టాభిగారికి బోధపడింది. స్వామి చింతనలో పడి భజనలని పత్తివాసమని గడిపినందువల్ల వ్యాపార విషయాలేవీ శ్రద్ధగా గమనించుకోలేదు. తత్ఫలితంగా కొట్లో పని సక్రమంగా లేక అన్యాయాలు అనేకం జరిగిపోయి బెల్లం వ్యాపారంలో తీరని నష్టం వచ్చింది. కర్మగతులను ఎన్నడూ పూర్తిగా మార్చివేయినప్పటికీ తాను సదా తోడూ నీడగా ఉంటూ ప్రేమ కారుణ్యాలని సమృద్ధిగా వర్షిస్తున్నప్పటికీ స్వామి ఎందువల్లనో పట్టాభి మనస్సును వ్యాపార విషయాల్లో మాత్రం తీరని వ్యథకు గురిచేశారు. అయినా ఆ మనస్సును పూర్తిగా కలిచివేయక స్వామి మధ్య మధ్య పట్టాభిగారికి పక్కబల్లమిస్తూనే ఉన్నారు. దసరాలు గడిచిన పిదప శరత్కాల పౌర్ణమి వెన్నెల వెలుగులో స్వామి అతి మధురంగా భైరవి రాగంలో రామా కోదండ రామ అన్న త్యాగరాజ కీర్తన ఆలపిస్తూ చిత్రావతి ఏటి ఇసుక నుంచి ఆ రామాభిరాముని విగ్రహాన్ని తీసి భక్తుడైన పట్టాభిగారికి అందించారు. మనం కేవలం ఊహకల్పన చేసినప్పటికీ కూడా ఈ దృశ్యం ఎంత ఆనందంగా అనిపిస్తోందో కదూ. ఆనాడు మనం లేకపోయాం కదా అన్న భావన మనందరికీ కలగకమానదు. అటు తర్వాత కొద్ది రోజులకి ఒక సందర్భంలో ఉడుములపేట పట్టాభి శెట్టిగారి గృహమందే ఆ చక్కని రామాభిరామునికి విగ్రహం స్థాపితం చేశారు. ఆ ఇంట్లో స్వామి భోజనం చేసిన స్థలంలోనే దాన్ని ప్రతిష్ట చేశారు కూడా. ఈ ప్రతిమలోని శ్రీరాముని ముఖమండలం సరిగ్గా స్వామిని పోలినట్టే ఉంటుందని రాగణిపతి గారికి గోచరించింది. ఇది ఏ లోహమో దంతమో రాయో చలువరాతితోనో చేసిందిగాక మరేదో పదార్థంతో చేసినట్లుండడం దీని విశిష్టత. అంతేకాక ఈ ప్రతిమకు లక్షార్చన జరిగే సమయాల్లో సింధూరవర్ణంగా మారుతుందని భక్తులు చెప్తూ ఉంటారు. స్వామి ఉడుములపేట విజయం చేసినప్పుడు ఈ విగ్రహం ప్రతిష్ట చేయటంతో విడిచిపెట్టలేదు. ఆ తర్వాత కలగబోయే ఇక్కట్లను ఎదుర్కొనేందుకునో ఏమో, స్వామి ప్రక్కబలం తనకు గాఢంగా ఉన్నదని పట్టాభిగారి హృదయంలో బాగా పదిలపడాలని సంకల్పించారో ఏమిటో, మొత్తానికి ఎన్నో విచిత్రాలు చేశారు స్వామి. పట్టాభిగారి సోదరుడైన శ్రీ విశ్వనాథ చెట్టిగారింటికి స్వామి వేంచేసినప్పుడు ఒక కొబ్బరికాయను కేవలం తన చేతులతోనే రెండుగా చీల్చి అందులో నవగ్రహాలను సృష్టించి ఉంచి తిరిగి ఆ టెంకాయను యథాప్రకారం మూసివేసి దీనిని విప్పి చూడకుండా నీ ఇంటికి తీసుకునిపోయి ఉంచు అని పట్టాభిగారి దంపతులతో చెప్పారు స్వామి. అదేవిధంగా పట్టాభి దంపతులు దానిని ఒక చేతి రుమాలతో కట్టి తమ ఇంట్లో ఒక ఇనుపపెట్టిలో పదిలంగా పెట్టారు. అన్ని దురితములలోకి మనిషిని అతి దుర్భరంగా ఆడించేది అతని చిత్తచాంచల్యమే. దీనికి మించిన బాధ మరొకటుండదనే చెప్పచ్చు. ఒకనాడు బాలపట్టాభిగారికి ఆ కొబ్బరికాయను విప్పి చూడాలని ఒక చాపల్యం కలిగింది. దానిని తెమ్మని భార్యను ఆజ్ఞాపించారు. అకటకట ఏమని చెప్తాం, ఒక్క కొబ్బరికాయ మాత్రమే మిగిలింది కాని అందులో ఉంచిన నవగ్రహాలు మాత్రం మటుమాయమయ్యాయి. అయ్యయ్యో, ఎంత పని చేశాను, ఏ ఏ గ్రహపీడల నుంచి నన్ను కాపాడాలని స్వామి నాకిది అనుగ్రహించారో తెలివి మాలిన పనిచేసి దీనిని జారవిడుచుకున్నానే అని తపించిపోయిన చెట్టిగారు పర్తికి పరుగుతీశారు. అప్పుడే బాబా కరూరు, ఉడుములపేట, తిరుచ్చి నగరాలలో తమ సంచారాన్ని ముగించి పుట్టపర్తికి చేరుకున్నారు.

స్వామి అక్కడికి విజయం చేసినప్పుడు అతి కోలాహలంగా మేళతాళాలతో వారు స్వామికి స్వాగతం చెప్పారు. స్వామిని ఊరేగింపులతో గౌరవించిన రోజులవి. ప్రసిద్ధ తమిళ కవి భారతి కృష్ణుని గురించి వర్ణించి గానం చేసినట్టు, పుట్టినది రాజవంశమున, పెరిగినది గొల్లకులంబున, తను పండువగా వర్తిల్లినది చూపరుల హృదయంబుల ఆనాడు స్వామి దర్శనం చేసుకోగానే పట్టాభిగారికి గట్టిగా ఊపిరి పీల్చుకున్నట్టయింది. ఎన్ని తప్పులు చేసినప్పటికీ ఆ తప్పులన్నింటినీ సహించి క్షమించే కరుణాపయనిధి కదా మన స్వామి. అందువల్ల తిరిగి చిత్రావతి ఇసుకల నుంచి అవే నవగ్రహమూర్తులను సృష్టించి పట్టాభిగారికి ప్రసాదించారు స్వామి. కోరికల గదిలో ఈ దంపతులతో స్వామి, నేను ఆ కొబ్బరికాయను విప్పి చూడకుండా బందోబస్తుగా ఉంచమని చెప్పాను, అయినా నీవు దానిని విప్పి చూశావు. ఈసారైనా నేను చెప్పింది విను, నేను ఏం చెప్పినా నీ మంచి కోసమే చెప్తాను అని తల్లి బిడ్డకు నీతిబోధ చేసినట్టు ఎంతో మృదువుగా చెప్పారు స్వామి. ఆ రోజుల్లో భక్తులు స్వామి నుంచి సెలవు తీసుకునే ముందు కొబ్బరికాయ కొట్టడం పరిపాటిగా ఉండేది. పట్టాభి దంపతులు కూడా ఆ విధంగా చేయటానికి తీసుకొచ్చిన కొబ్బరికాయను స్వామి తన చేతుల్లోకి తీసుకుని పూర్వం చేసినట్టు చేతి కదలిక మాత్రం చేతనే దాన్ని రెండుగా చీల్చి అందులో ఈ నవగ్రహములను ఉంచి పట్టాభిగారికిచ్చారు. జాగ్రత్తగా నీ ఇంటి మూడవ గుమ్మం లోపలి భాగాన ఒక అరడుగు లోతుకి తవ్వి అందులో ఈ కొబ్బరికాయని ఉంచి మట్టితో మూసేయి. ఈ నవగ్రహ ప్రతిష్ట అయిన 6 మాసాల వరకు ఇంటికి తాళం పెట్టి ఎక్కడికి పోకు అని స్వామి చెప్పారు చెట్టిగారితో. ఒక్క మాట స్వామి ఆజ్ఞ ఉల్లంఘించి పట్టపాట్లు అనుభవంలో ఉన్నందువల్ల ఈ మాట పట్టాభిగారు స్వామి ఆజ్ఞను పూర్తిగా శిరసావహించారు. ఈనాడు వారింటి లోపలి భాగమున భూమి కింద నవగ్రహ ప్రతిష్ట చేసిన స్థలమును చూపించి, ఆ గీటు దాటి వెలుపల నుంచి ఏ రకమైన విపత్తులు కూడా లోపలికి ప్రవేశించలేవు అన్నది మా ప్రత్యక్షానుభవం, ఇంకా ఎన్నెన్ని అనుభవాలో ఎన్నని చెప్పగలను అంటారట పట్టాభి చెట్టిగారు. ఇక్కడ విపత్తులు అని చెప్పినప్పుడు ఇవి కేవలం విరోధుల వల్ల, దొంగల వల్ల, భూతప్రేతముల వల్ల, విషజంతువుల వల్ల మాత్రమే ఏర్పడేవి కావు అని గ్రహించాలి. కర్మఫలాన్ని ఒకింత తేలిక చేసే స్వామి పట్టాభిగారి విషయంలో ఈ రకం విపత్తుల నుంచే తప్పించారని ఊహించాల్సి వస్తుంది. ఎందువల్లనో వర్తక వ్యాపార విషయాల్లో మాత్రం పట్టాభి శెట్టి తీరని నష్టానికి గురి కావాల్సి వచ్చింది. ఎంతో మనోవ్యథను అనుభవించాల్సి వచ్చింది. అవి ఇంతా అంతా అని చెప్పేవి కాదు. బాల పట్టాభి శెట్టి హృదయ ద్వారమందు స్వామి ఎందులకో ఒక విఘ్న నియంత్రణ యంత్రం ప్రతిష్ట చేయక అతన్ని నానా విధాలుగా ఆట పట్టించారేమో అనిపిస్తుంది. సాయి లీలలు దురూహ్యములు, దండించినా నీవే, దరిచేర్చినా నీవే, అన్యథా శరణం నాస్తి అంటూ పట్టాభిగారు మాత్రం స్వామి వద్దకే పరుగుదీశారు. 3 రోజులపాటు చిత్రావతి తీరములు, ఉభజన ప్రసాదాలు, 1-2 బొప్పాయి పళ్ల ముక్కలో లేక 1 పిడికెడు బొరుగులో ఆరగించి ఉపవాసం ఉన్నారు బాలపట్టాభి శెట్టిగారు. దండించిన చేయి దరిచేర్చింది. బాబా పట్టాభిని ప్రేమగా పిలిచారు. పాపం బంగారు, ఊరు బయలుదేరుతున్నారా అని పలకరించారు స్వామి. ఒక్క మాట తమ హస్తాన్ని కదిలించారు. ఈ మాట ఆ దివ్య కరద్వయమందు నవవిధ అనుగ్రహమూర్తులు ప్రత్యక్షమయ్యాయి. బాలసాయి రూపం నుంచి అప్పటి సాయి రూపం వరకు పరిణామం చెందిన ఆ నవవిధ రూపములు కలిగిన లాకెట్స్ ని స్వామి పట్టాభిగారికి అనుగ్రహించారు. వ్యాపార నష్టాల గురించి స్వామి విచారించనూ లేదు. పట్టాభిగారు వారితో తమకు తాముగా స్వామికి విన్నవించనూ లేదు. భక్తుల్ని పంపించేశారు స్వామి. ఏమిటో ఈ మాయావిలాసం! ఉడుములపేట వెళ్లిన పట్టాభిగారు తిరిగి అయస్కాంత శక్తితో మరొకమారు తమవైపు ఆకర్షించుకున్నారు స్వామి. చిత్రావతి వరదలై కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. బుక్కపట్టణం ఆవలిగట్టున ఈ వరదల కారణంగా నిలబడిపోయిన బాల పట్టాభి శెట్టి, అయ్యయ్యో, ఈనాడు గురువారం, ఇంత దూరం వచ్చి వరదల కారణంగా పర్తీకి చేరుకోలేక ఇక్కడ అనవసరంగా కూర్చుండిపోల్సొచ్చిందే అని బాధపడుతూ ఉన్నారు. కాలం వేగంగా పరిగెడుతోంది. పట్టాభిగారికి మనసు ఉగ్గబట్టడం లేదు. తన సామానంతా బుక్కపట్నం కరణంగారింట్లో పడేసి ఒక చేతి సంచి పై గుడ్డతో పుట్టపర్తి వైపు బయలుదేరారాయన. గురువారాలు వీరు ఉపవాసం ఉండటం అలవాటు. కాని ఇప్పుడు బుధవారం పగలు నుంచి
అంటే వాళ్ల ఊరు నుంచి బయలుదేరినప్పటినుంచి నిరాహారమే. అది కూడా లెక్క చేయక జానకంపల్లి మీదుగా ఎన్నెన్నో దారులను పట్టి 4 మైళ్లు నడిచి చివరికి పుట్టపర్తికి ఎదురుగా ఉన్న చిత్రావతి తీరానికి చేరారు. కాని ఆ తరువాత 3 జానల దూరం గట్టెక్కినంత మాత్రాన ఫలం దక్కుతుందా? వరదతో పరవళ్లు తొక్కుతున్న ఆ చిత్రావతిని దాటడం ఎలా? పట్టాపిశెట్టి ఒంటరివాడై దిక్కుతోచక నిలబడిపోయాడు. అప్పటికే రాత్రి 7:30 దాటింది. పొద్దు తక్కువుండే రోజులు కూడాను. ఉప్పొంగుతూ పారే చిత్రావతి ప్రవాహపు హోరు చెవులను బద్దలు కొట్టేస్తోంది. ఇది చాలక కర్ణకఠోరంగా వినిపించే నక్కల కూతలు. వాతావరణం భయంకరంగానూ అతి భీభత్సంగానూ ఉంది. నది దాటలేకపోతున్న సమయం ఆ సమస్య ఒక్కటే కాదు పట్టాభిగారికి. తిరిగి బుక్కపట్టణం పోదామన్నా వీలుకాని పరిస్థితి. ఎందుకంటే తాను బుక్కపట్టణం నుంచి బయలుదేరినప్పటికే కొత్త చెరువులో నీటిమట్టం ఎక్కువవటం మొదలుపెట్టింది. ఈ పాటికి ఆ నీటి స్థాయి మనిషెత్తు పెరిగి ఉంటుంది. సాయిరాం సాయిరాం అని స్మరిస్తున్నారు. క్షణాలు గంటలు గడిచిపోతున్నాయి. గడియారమే ఉంటే ముళ్ళెలా పరిగెడుతున్నది తెలిసేది. 8:30 అనుకుని జరిగిపోతున్న కాలాన్ని ఆదుర్తతో లెక్కిస్తున్నారు పట్టాభిగారు. ఇంతలో వెన్నెల విరిసింది. తన్నెవ్వరూ ఆదుకోలేరన్నట్టు చందమామ తన వెలుగునంతటినీ విరబూసి ఆ ప్రదేశమంతా ప్రకాశవంతం చేశాడు పట్టాభిగారి కోసం. ఆ వెన్నెల వెలుగుల్లో నీరు ధగధగమంటూ వెండిమెరుపులు మెరుస్తోంది. వరదనీటి ఉప్పెన కన్నా ఆ భక్తుని హృదయంలో పొంగి పొరలింది భక్తి ప్రవాహం. భక్తి భయాన్ని తోసిపుచ్చింది. పట్టాభిగారు ఆ నీటిలోకి దిగేశారు. కంఠందాకా వచ్చేసింది నీరు. ప్రాణాలు పోగొట్టుకోవటమా అని మళ్లీ వెనక్కి తగ్గారు చెట్టిగారు. కాని స్వామి మీద ఆశ చావటం లేదు. ధైర్యం కూడ తీసుకుని మళ్లీ నీటిలోకి దిగారు. మనస్సు మళ్లీ వెనక్కి లాగింది. వ్యాపారంలో తను పొందిన నష్టం గుర్తుకొస్తోంది. ఊళ్ళో తాను మళ్లీ తలెత్తుకుని తిరగలేని స్థితికి దిగజారిపోయాడు. అయ్యయ్యో, నా దుస్థితికి మరణమే తప్ప తరుణోపాయం లేదని భగవంతుడు ఈ విధంగా అనుగ్రహించాడేమో. స్వామి దర్శనార్థమై తాను వెడుతున్నప్పుడు తన ప్రాణాలని తీసుకోవాలని సంకల్పిస్తే పోనీ అలాగే జరగని. ఈ మాట చెట్టిగారు అస్సలు వెనుకాడలేదు. మొండి ధైర్యంతో ఆ నదివైపు సాగిపోసాగారు. అబ్బాయి, నాయనా, అమృతవాణి నిజమేనా? ఆ అమృతమూర్తి వచ్చేశారా? పట్టాభిగారు తిరిగి వెనక్కి చూశారు. గట్టున భుజాల మీదకు కంబళి కప్పుకుని చేతిలో ఏదో ఒక దండం పట్టుకుని ఒక వృద్ధమూర్తి నిలబడి ఉండటం గమనించారు. తాను స్వామి కంఠత్వని అని ఊహించినది కేవలం భ్రమేనా అని తలపోశారు. అబ్బాయి, నేను కూడా పుట్టపర్తికే వెళుతున్నాను. నా వెంబడిరా. నన్ను వదిలి ఒక్క అడుగు దూరం వెళ్లినా ప్రవాహంలో కొట్టుకుపోగలవు, జాగ్రత్త అని స్వామి కంఠత్వనినే పోలిన ఆ స్వరంతోనే ఆ వృద్ధుడు పలికాడు. తమ చేతనున్న దండాన్ని పట్టాభివైపుకి జాపి గట్టిగా పట్టుకోమని ఆదేశించారు. ఆనాడు తమిళదేశానికి చెందిన ప్రఖ్యాత శివభక్తుడు తిరునీలకంఠ నయనార్ తమ భార్యతో ఒక కర్రను చెరువువైపున పట్టుకుని చెరువులోకి దిగినట్టే ఈనాడు బాలపట్టాభి ఆ వృద్ధునితో కలిసి నీటిలోకి దిగారు. నడుములోతు నీటికి దిగటమే ఆయనకు తెలుసు. మరుక్షణమే ఆయన పూర్తిగా తడిసి ఆవలిగట్టున నిలబడి ఉండటం గ్రహించుకున్నారు. ఏ విధంగా నేను వదిలి నది దాటగలిగాను అన్నది నాకు ఏమాత్రం బోధపడలేదు. ఆ వృద్ధుడు మాయమైపోయాడు. కనుచూపు మేర గాలించాను, వారి జాడే తెలియలేదు అని పట్టాభిగారు ఆ సన్నివేశాన్ని రోమాంచితులే వర్ణిస్తూ ఉంటారు.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు లిజనర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి స్వాగతం. సత్యసాయి విద్యా సంస్థల్లో చదువుకున్న ఎందరో విద్యార్థులు సమాజంలో మంచి నడవడికతో, విశాల భావాలతో తమ తోటివారిని తీర్చిదిద్దుతూ చక్కని పేరును సంపాదించి స్వామిని ఆనందపరుస్తున్నారనడంలో ఏమాత్రం సంశయం లేదు. అలాంటి ఒక విద్యార్థి కొత్తగూడెం జిల్లా పాలవెంచ వాస్తవ్యులు శ్రీ వంగవీటి వెంకటేష్. 1995 సంవత్సరంలో స్వామితత్వంతో ఏమాత్రం పరిచయం లేని ఒక యువకునిగా సత్యసాయి విద్యా సంస్థల్లో చేరిన వెంకటేష్ గారు స్వామి ప్రేమను ఆస్వాదించి దాన్ని సమాజంలో 10 మందికి వేద విద్య ద్వారా అందిస్తున్నారు. రేడియో సాయి బృందం కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన సందర్భంగా జరిపిన ఆ ఇంటర్వ్యూని ఇప్పుడు మీరు వినండి.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాలకి ప్రణమిల్లుతూ రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి స్వాగతం. రేడియో సాయి తెలుగు బృందం కొత్తగూడెం భద్రాచలం జిల్లాలో పర్యటిస్తూ స్వామి భక్తుల అనుభవాలను సేకరిస్తూ స్వామి వారిపై ప్రసరించినటువంటి ప్రేమను, కురిపించినటువంటి అనుగ్రహాన్ని గురించి మనం తెలుసుకుందాము. ఈ క్రమంలో మనం స్వామివారి పూర్వ విద్యార్థి శ్రీ వంగవీటి వెంకటేష్ గారితో మాట్లాడి మనం వారి అనుభవాలను తెలుసుకుందాం. సైరాం బ్రదర్.
2: సైరాం గణేష్.
1: బ్రదర్, మొట్టమొదటిగా అసలు స్వామి పరిచయం మీకు ఎట్లా ఏర్పడింది? మీ కుటుంబ నేపథ్యం స్వామి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉండేది? ఆ విషయాలు మాకు పంచుకుంటారా?
2: మాది స్వగ్రామం నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా. రేరుగా నాన్నగారు భజనలు అటెండ్ అవుతూ ఉండేవాళ్ళు. సనాతన సారథులు పడిన నోటిఫికేషన్ చూసి ఎంసెట్తో పాటుగా దీనికి కూడా అప్లై చేశాం. దీనికి అప్లై చేశాము. ఇది ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయిన తర్వాత కాలేజీకి వచ్చాము. సో అదే టైంకి ఎంసెట్ ఉంది కాబట్టి అటు వెళ్ళలేకపోయాం. ఒకటి, అప్పటి వరకు కూడాను స్వామి గురించి కానీ లేకపోతే స్వామి దగ్గర జరిగే భజనల గురించి కానీ పెద్దగా విలేజ్లో ఉన్న మాకైతే తెలిసేది కాదు. నోటిఫికేషన్ ద్వారా రావడము, అట్లా స్వామి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి తెలుసుకోవడమే జరిగింది.
1: ఏ సంవత్సరంలో మీరు స్వామి కాలేజీలో జాయిన్ అయ్యారు?
2: నేను 1995లో స్వామి కాలేజీలో జాయిన్ అయ్యాను. May 20th సమ్మర్ కోర్స్ ఫస్ట్ డే, ఆ రోజు ఫస్ట్ స్వామి దర్శనం చేసుకున్నాను.
1: మరి యాజ్ అ స్టూడెంట్ మీరు బృందావన్లో ఫస్ట్ టైం స్వామి దర్శనం చేసుకుని ఉంటారు. సమ్మర్ కోర్స్ టైంలో స్వామి అనుగ్రహించినటువంటి మొట్టమొదటి దర్శనం మీ మనసులో ఎలాంటి భావన కలిగించింది?
2: మొట్టమొదటిసారి స్వామిని చూసినప్పుడు, అంటే స్వామి ఉపన్యాసాన్ని వింటాం కదా, ఫస్ట్ స్వామిని స్టేజ్ మీద చూశాం కదా, మనకి అప్పటి వరకు స్పీచ్లు ప్రిపేర్ అయ్యి చెప్పడమే వేరు. అంటే మేము చదువుకున్నటువంటి ఏపీఆర్ఎస్లో ఏంటంటే గోష్ఠీ కార్యక్రమాలు ఉంటుండేవి. ఒకరోజు కార్యక్రమం ఉందంటే మనం ప్రిపేర్ అయ్యి చెప్తుండేవాళ్ళు. అదే బ్యాక్గ్రౌండ్, పెద్దగా మనకి స్వామి గురించి కానీ తెలిసింది కానీ లేదు. సో స్వామి ఎంతసేపు మాట్లాడారంటే ఎంతసేపు ప్రిపేర్ అయ్యి ఉంటారన్న ఉద్దేశంతోనే ఉన్నాము, కానీ డివైన్ బ్యాక్గ్రౌండ్ గురించి మనం అంతగా ఆలోచించలేదన్నట్టు. అప్పుడు మొట్టమొదటిసారి స్వామిని చూసినప్పుడు స్వామి ఫిజికల్ ఫామ్ పెద్దగా ఊహించుకున్నాం. స్వామిని చూడగానే చాలా ఆనందమయంగా షార్ట్గా ఉన్నారు కదా, చూసి ఒకంత ఆశ్చర్యం ఒకంత ఆనందంతో ఆ సమ్మర్ కోర్స్ ఒక 10 రోజులు గడిచిపోయాయన్నట్టు.
1: సమ్మర్ కోర్సు కొత్తగా వచ్చిన స్టూడెంట్స్కి చాలా వింతైన అనుభవం. స్వామి కూడా ఒక ఉపన్యాసంలో ఇలా చెప్తున్నారు, మిమ్మల్ని అందరినీ ఒక రూమ్లో 30S మంది 40S మందిని పెట్టానని ఏమి అనుకోకండి, దీనివల్ల మీరు చాలా నేర్చుకుంటారు జీవితంలో అని చెప్తున్నారు. మరి ఆ ఫస్ట్ సమ్మర్ కోర్సులో మీరు నేర్చుకున్నటువంటి లెసన్స్ ఏంటి?
2: మొదటి సమ్మర్ కోర్సులో మనం ముఖ్యంగా నేర్చుకున్నది నేనేంటంటే బిడియాని పోగొట్టుకోవడం. అప్పటి వరకు అంటే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో మనతో పాటు మన ఈక్వల్స్ ఉండేవాళ్ళు. అక్కడికి వచ్చేసరికి ఫైనాన్షియల్గా కానీ లేకపోతే లాంగ్వేజ్ పరంగా కమ్యూనికేషన్గా కానీ మనకంటే చాలా ఎక్కువ ఉన్న వాళ్ళని కూడా ఉంటుంటారు. సో అట్లా వాళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ఫస్ట్ సమ్మర్ కోర్సులో మాకు నాగేశ్వరరావు సార్ కెమిస్ట్రీ లెక్చరర్ గారు మా రూమ్ ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళు. సో ఆ రోజు ఉదయం చెప్పినటువంటి ఉపన్యాసం గురించి సారు ఈవినింగ్ వచ్చి డిస్కషన్ పెట్టేవాళ్ళు అన్నట్టు. కమ్యూనికేషన్ కూడా అంత పెద్దగా లేదు, ఇంగ్లీష్ లో మాట్లాడడం కూడా అంత పెద్దగా లేదు. ఆ వచ్చి రాని దాంతోనే నేను నా భావాన్ని ఎక్స్ప్రెస్ చేయగలిగాను. సో ఫస్ట్ బెనిఫిట్ అంటే నేను నేర్చుకునేది ఏంటంటే, నలుగురిలో మాట్లాడడానికి మనకి ఈ లాంగ్వేజ్ కానీ ఇవేమీ అడ్డంకులు కావు అనే ఒక విషయాన్ని నేర్చుకుని ఇంకప్పటి నుంచి మాట్లాడడం మొదలుపెట్టాను. అదొకటి. ప్లస్ స్వామి సుప్రభాతము అను ఓంకారము ప్రతిరోజు ఉదయం అక్కడ జరిగేది కదా, దానికి ఆ 10 డేస్ రెగ్యులర్ గా వెళ్లేవాడిని. ఎప్పటివరకు అంటే ఎర్లీ మార్నింగ్ లేచి అలవాటు, కానీ ఇవి చేయడం అలవాట్లేదు. సో అదొకటి అక్కడ నేర్చుకోగలిగాను అన్నట్టు. ఇంకా స్వామి చెప్పిన ఉపన్యాసం, అప్పుడు స్వామి 95లో భాగవతం మీద ఒక కంటిన్యూస్ డిస్కోర్సెస్ ఇచ్చారు. ఆ డిస్కోర్సెస్ లో సో బోల్డెన్ విషయాలు అంటే మొదటిసారి కాబట్టి స్వామి చెప్పిన చాలా ఆనందించగలిగా.
1: చాలా బాగుంది బ్రదర్. మరి తిరిగి పుట్టపర్తి, మీరు పుట్టపర్తిలోనే చదువుకున్నారా బీఎస్సీ?
2: మొత్తం పుట్టపర్తిలోనే చదువుకున్నాను. 95లో కంప్లీట్ బీజెడ్సీ బ్యాచ్ అంతా కూడాను పుట్టపర్తిగా ఇచ్చారు.
1: మరి స్వామి తిరిగి ప్రశాంతిలోని వచ్చిన తర్వాత ఆ దర్శనము, స్వామిని ఇన్వైట్ చేయడం స్టూడెంట్స్ అంతా, మీరు కొత్త బ్యాచ్ కదా, అప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉండేది?
2: యాక్చువల్ గా అయితే స్వామి బృందావన్ నుంచి ప్రశాంతిలోనికి వచ్చినప్పుడు 95లో చాలా రోజులు స్టూడెంట్స్ ని అవాయిడ్ చేశారు. సో మెనీ రీజన్స్ దానికి. కాకపోతే ఏంటంటే మాకు కొత్త కదా, సో స్వామిని దర్శనం చేసుకోవడము భజన చేయటము ఇదే ఎక్కువ అనుకున్నాం. స్వామితో ఇంటిమసి అంతకుముందు లేదు. సో ఒకరోజు సీనియర్స్ అందరూ ప్లాన్ చేశాము, అంటే స్వామి యూజ్ టు అవాయిడ్ అంటే భజన మందిరంలో మాట్లాడదాము అంటే ఇటు పక్కకు వచ్చేవాళ్ళు ఇంటర్వ్యూ వైపు, లేకపోతే అక్కడి నుంచి గణేష్ కొట్టుకోకు వచ్చేవాళ్ళు, బాయ్స్ మధ్య అసలు ఏమి లేకుండా లెటర్స్ తీసుకోకుండా డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోయేవాళ్ళు. సో అందరూ ప్లాన్ చేసి ఒక గ్రూప్ ఏమో మందిరం భజన మందిరం లోపల నుంచి బయటకు వచ్చేటట్టు, స్వామి ఇంటర్వ్యూ నుంచి బయటకు రాగానే ఒకళ్ళు ఏమో ఇటు గణేష్ పోటుకు నుంచి తిరిగి వెళ్ళేటట్టు ఇట్లా ప్లాన్ చేశారు సీనియర్స్ అందరు. సో ఆ విధంగా ప్లాన్ చేసి స్వామిని దిగ్బంధం చేసేసి సో ఉన్నవన్నీ కూడా స్వామికి చెప్పుకున్నారు. సో అప్పుడు స్వామి అందరూ బాయ్స్ యూస్ టు ఆస్క్ ప్లీజ్ స్వామి ప్లీజ్ స్వామి. సో స్వామి యూస్ టు సే ప్లీజ్ స్వామి. సో వీ నో ద డిఫరెన్స్, సో యూ హ్యావ్ టు ప్లీజ్ స్వామి. సో దట్ ఆ ఇన్సిడెంట్ లో మనం స్వామిని ప్లీజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఒకటి నేర్చుకున్నాను. సో అక్కడి నుంచి ఇంకా డిఫరెంట్ గా స్వామితో ఇంటిమసీ పెంచుకోవడం అంతే.
1: మరి హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత మీలో ఎలాంటి చేంజెస్ మీరు అబ్జర్వ్ చేశారు? యాజ్ ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు మీరు, ఇంత సొఫిస్టికేటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్వామి మనకి అందించారు, సో ఎలాగ ఒక మీరు ఒక మార్పు ఎట్లాగ మీరు గమనించారు?
2: సెకండ్ సమ్మర్ కోర్స్ లో స్వామి డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి బుక్స్ పుస్తకాల్లో గాయత్రి మంత్రం ఇంపార్టెన్స్ గురించి ఒకటి బ్లూ కలర్ బుక్ డిస్ట్రిబ్యూట్ చేసింటాను, నువ్వు కూడా చూసింటావు చాలా వెల్వర్స్. యాక్చువల్గా ఆ బుక్ చదివిన తర్వాత చాలా ఇన్స్పైర్ అయ్యాం. అప్పటి వరకు ఏంటంటే ఒక విధమైనటువంటి ఉపనయనం అయిపోతేనే మనం గాయత్రి మంత్రం చేసుకోవాలన్న ఒక బ్యాక్గ్రౌండ్ అండి. సో ఆ రోజు నుంచి సెకండ్ ఇయర్ బీఎస్సీ స్టార్టింగ్ నుంచి ప్లస్ ఆ సమ్మర్ కోర్స్ నుంచి 96 సమ్మర్ కోర్స్ నుంచి, సో ప్రతిరోజు కూడా 108 టైమ్స్ ఎట్ ఎనీ కాస్ట్ చెయ్యాలి అనే ఒక దీంతో ఉన్నాను. సో చేశాను కూడా, కానీ అంటే స్వామిదయ వల్ల చేయబట్టి నా థింకింగ్ లో చాలా మార్పు రావడం నేను గమనించగలిగాను.
1: ఫర్ ఎగ్జాంపుల్
2: ఇప్పుడు ఒక మనిషి మనం ఒక మాట అన్నాడు, మామూలు మెచ్యూరిటీ ఉంటే మనం ఎట్లా ఆలోచిస్తాము, అదే కొంచెం మనం హైలీ మెచ్యూర్డ్ గా ఉంటే దాన్ని ఎట్లా ఆలోచిస్తాం, ఆ విధమైనటువంటి ఆలోచన విధానమే. ఎగ్జాంపుల్ అయితే చెప్పడానికి ప్రస్తుతం ఏమీ స్ఫురించట్లేదు, కానీ సో మన అంటే అది క్లియర్ గా మనం డిమార్కెట్ చేయవచ్చు అనేది నా ఉద్దేశం.
1: చాలా బాగుంది బ్రదర్. మొట్టమొదటిసారి మీరు కాలేజ్ లో వచ్చిన తర్వాత స్వామి పర్సనల్ గా మీతో మాట్లాడిన సందర్భం ఏంటి?
2: మా క్లాస్ లో సాయి గణేష్, జయ గణేష్ ఉండేవాడు. సో జయ గణేష్ కి మాకందరికీ కూడా ఒక చిన్న కాంపిటీషన్, ఏంటంటే అప్పట్లో చిట్టీల మీద పేర్లు రాసుకోవడం వచ్చేసి జయ గణేష్ ఏం చేసేవాడు, 4 చిట్టీలు రాసేవాడు, నేను ఫస్ట్ రావాలనేసి. సో అక్కడ ఒక చిన్న ఘర్షణ, చిన్న ఇది కాయ్యేది. సో అట్లా యూజువల్ గా మేము పోటీ పడుతూ ఉండేవాళ్ళం ఫస్ట్ వెళ్ళడానికి. ఫస్ట్ లైన్ లో వెళ్తే కొంచెం స్వామి నడుస్తున్నప్పుడు చేతిని ముట్టుకునే వాళ్ళం, రుమాలు ఇస్తుండే వాళ్ళం, అట్లా చేస్తుండే వాళ్ళం. ఒకసారి ఒక ఫంక్షన్ లో చాలా లేట్ గా రావడం జరిగింది, సేమ్ ఇది ఇటువంటిదే. అప్పుడు యూజువల్ గా గణేష్ పోర్టుకోకి ముందు బాయ్స్ అందరు కూర్చునే వాళ్ళు, మిగిలిన ఎటువంటి ఫంక్షన్ జరిగినా అందరు పక్కన కూర్చునే వాళ్ళు కదా. సో ఆ ఫంక్షన్ కి ఏమైంది, ఫస్ట్ టైం బీఎస్సీ ఫస్ట్ ఇయర్ లో, మేబీ ఆఫ్టర్ 6 మంత్స్ ఏమో, ఫస్ట్ టైము దూరంగా కూర్చోబెట్టారు. నేను వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోయింది. నాకేంటంటే కుల్వంత్ హాల్లో ఎక్కడైనా కానీ స్వామి కంటిన్యూస్ గా కనబడేటట్టు కూర్చోవడం అలవాటు. సో అంటే కంటిన్యూస్ గా అక్కడ ఉన్న 1-1.5 అవర్స్ స్వామి బయట ఉన్నంతసేపు దర్శనం చేసుకోవటం. ఆ పక్కన మనం కార్ షెడ్ దగ్గర కూర్చున్నాము, స్వామి దర్శనం అసలు కాలే. చాలా బాధగా ఉండేది, బాధగా ఉండింది ఆ రోజు. సో అప్పుడు సేవాదళ్ ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు మనం కూడా కాదు, ఇంకా బాయ్స్ కూడా స్టార్ట్ అవ్వాలి. సో స్వామి ఏంటంటే మధ్యలో వస్తూ ఉంటే బాయ్స్ అది జరుగుతారు కదా, అలా ఏం చేస్తాం. సో అట్లా ఎట్ ద ఎండ్ మేబీ 6:30, 6:45 తర్వాత నైట్ మీన్ ఈవినింగ్ స్వామి ఆ టైంలో ఆ కార్ షెడ్ వైపు రావడం జరిగింది. స్వామి ఆ రోజు లడ్డూ ప్రసాదం ఇచ్చారు, లడ్డు చిక్కిందని అడిగారు అన్నట్టు. దట్ వాజ్ ద ఫస్ట్ టైం స్వామి స్పోక్ టు మీ. స్వామి వచ్చింది స్వామి అని చెప్పడం జరిగింది అన్నట్టు. అట్లా
1: చాలా బాగుంటుంది. బ్రదర్ మేము పర్సనల్ గా 1999 జాయిన్ అయ్యాము. అప్పట్లో స్వామిని బృందావన్ నుంచి ఇన్వైట్ చేయడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం. అండ్ మరొకటి ఏంటంటే మేము సీనియర్స్ దగ్గర నుంచే స్వామిని ప్రేమించడం ఎట్లాగనేది నేర్చుకున్నాం. సో మీరు కూడా అదే పంథాన్ని ఫాలో అయి ఉంటారని నా నమ్మకము. ఇది శ్రోతలందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి ఇన్ఫర్మేషన్. రేడియో సాయి మొట్టమొదటిసారి స్వామి స్విచ్ ఆన్ చేసినప్పుడు ప్రేమకు రూపై నిలిచిన సాయికి స్వాగతం సుస్వాగతం అనే పాటతో ప్రారంభమైంది. మన బ్రదర్ వెంకటేష్ ఆ పాటని రాశారు, స్వామికి సమర్పించారు. దానికి స్వామిని స్వాగతించడానికి ఆ పాట రాయడంలో మీ అనుభవం చెప్తారా?
2: సేమ్ ఇప్పుడు మనం అనుకున్నాం కదా, సీనియర్స్ మనకు కొంచెం ఇన్స్పైరింగ్ గా ఉంటారు మనం డివోటెడ్ గా ఉండడానికి. నేను ఫస్ట్ ఇయర్ బీఎస్ లో ఉన్నప్పుడు శివకుమార్ నగేష్ అని బీఏ ఫైనల్ ఇయర్ మేబీ సెకండ్ ఇయర్ ఆర్ ఫైనల్ ఇయర్ నాతో పాటు రూమ్మేట్ గా ఉండేవాడు. సో యూజ్ టు సింగ్ ఇన్ ద మందిర్ ఆల్సో, భజన్ సింగర్, మందిర్ భజన్ సింగర్. సో ఆయన యూజువల్ గా చెబుతూ ఉండేవాడు స్వామి ఒక్కొక్కరికి ఎట్లా ఇంటిమసి ఇచ్చేవాళ్ళు. అంటే ఆయన కంపెనీ చాలా హెల్ప్ చేసింది అనేసి నేనైతే బిలీవ్ చేస్తాను. సో ఈవెన్ సెకండ్ ఇయర్ బీఎస్సీలో అప్పుడు, లేకపోతే ఫస్ట్ ఇయర్ బీఎస్సీ తర్వాతనే రూమ్ మారినప్పుడు కూడా వీ యూస్ టు మీట్ అన్నట్టు. వీ యూస్ టు మీట్ ఆఫ్టర్ మిల్క్ టైమ్ అండ్ యూస్ టు టెల్ బి అబౌట్ స్వామిస్ మెరికల్ ఆర్ ఇంటిమసీ లైక్ దట్. సో ప్రేమకు రూపై నిలిచిన సాయికి ఆ పాట రాయడానికి అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఎస్వి సతీష్ బ్రదర్ ఉండేవాడు. ఎస్వి సతీష్ బ్రదర్ ఒకరోజు నేను ఎప్పుడు కలిశామంటే లలితా సహస్రన పారాయణం జరుగుతున్నప్పుడు కలిశాం. సో ఇద్దరికి కూడా స్వామిని ఆ రూపంలో ఆరాధించడం బాగా ఇష్టం. సో జరుగుతున్నప్పుడు ఒకరోజు అతనే అన్నాడు ఈ విధంగా చేద్దామని, నా దగ్గర ఒక ట్యూన్ ఉంది ఒకటి ట్యూన్ చేద్దాము అనేసి. సో స్టార్టింగ్ లో ఒక 5-6 డేస్ ఏమీ స్ఫురించలే, తర్వాత కొన్ని వర్డ్స్ కూర్పు చేసుకోవడము ఆ సాంగ్ రాయడం జరిగింది. సో దీనికి ఏమిటంటే మన వెంకటేశ్వర శాస్త్రి గారు, జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారు ఉన్నారు. సో సార్కి మొట్టమొదటిసారి చూపించడము, ఆయన నువ్వు ట్యూన్కి దీన్ని అంటే వర్డ్స్ కొంచెం ఏమంటారంటే ట్యూన్కి తగ్గట్టుగా నువ్వు వర్డ్స్ రాయకు, నువ్వు వర్డ్స్ రాస్తే వాళ్ళు ట్యూన్ కట్టాలి అని చెప్పేవాడు.
1: అదర్వే
2: అన్నట్టు. కానీ మనకేం అది సెట్ కాదు, మనకు ఆల్రెడీ ట్యూన్ సెట్ అయింది, దానికి తగ్గట్టుగా మనం వర్డ్స్ రాయాల్సి ఉండే. సో ఆ విధంగా అది రాయడము, అది రాసిన తర్వాత పాట రాసిన తర్వాత దాన్ని మనం మేబీ బిఫోర్ సమ్మర్ వెకేషన్ అనుకుంటాను దాన్ని తయారు చేసుకుని పెట్టుకున్నాం. ఆఫ్టర్ సమ్మర్ వెకేషన్ మనకి కుల్వంత్ హాల్లో ఈ గోల్డెన్ రూఫ్ తయారు చేస్తున్నారు, గోల్డెన్ ప్లేటింగ్ చేస్తున్నారు. సో అప్పుడు ఒక సందిగ్ధం ఉండే, స్వామిని ఇన్వైట్ మీన్ వచ్చేటప్పుడు ఇక్కడికి వస్తారా అక్కడికి వస్తారా లేకపోతే ప్రోగ్రామ్ ఎక్కడ అని అందరం కలిసి పూర్ణచంద్ర ఆడటంలో ప్రోగ్రామ్ పెట్టారు.
1: ఇది
2: 1999. సో స్వామి ఫస్ట్ కుల్వంత్ హాల్కి వచ్చారు, అక్కడి నుంచి పూర్ణచంద్ర ఆడిటోరియం కి వెనక నుంచి బయటికి రావడం జరిగింది. సో అప్పటికి కూడా ఈవెన్ బిఫోర్ స్టార్టింగ్ కూడా బాయ్స్ ఇంకా చదువుతారా లేదా అనేది కూడా, పాట పాడతారా లేదా కూడా ఒక డైలమా ఉండే, ఒక డౌట్ ఉండే. సో రావడము, ఆ రోజు కామరాజ్ అనిల్ కుమార్ గారు ఆ విషయాన్ని స్వామి దగ్గర ప్రస్తావించడము, స్వామి బాగుంది అని చెప్పడం కూడా సార్ తర్వాత చెప్పారు మనకి. ఆ విధంగా ఐ వాజ్ హ్యాపీ ప్లస్ గ్రేట్ఫుల్ టు స్వామి.
1: చాలా బాగుంది. బ్రదర్ మీరు పీజీ డేస్ లో అంటే యూజీకి పీజీకి ప్రమోషన్ వచ్చిన తర్వాత మీరు జూనియర్స్ ని ఏ విధంగా మోటివేట్ చేసి స్వామి గురించి మీరు చెప్పేవారు?
2: అంటే యాక్చువల్ గా నాకు స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే నేను ఎవరికి ఇలా చేయమని చెప్పను. ఈవెన్ నేను మన చిల్డ్రన్కైనా కానీ వాళ్ళు మనల్ని చూసి నేర్చుకోవాలనేదే నేను ఆల్వేస్ ఐ బిలీవ్. ఈవెన్ మనం ఎంప్లాయీగా ఎక్కడికన్నా వెళ్ళినా కానీ నా ఉద్దేశం అదే, మనం చూసి ఇన్స్పైర్ అయి నేర్చుకోవడం అనేది కరెక్ట్. కాబట్టి మాకేంటంటే కెమిస్ట్రీ ల్యాబ్లో బిఎస్సి హానర్స్ నుంచి బాగా కొంచెం ప్రాక్టికల్స్ ఎక్కువగా ఉంటాయి, మనకి ఎక్కువగా ఆర్గానిక్ కెమిస్ట్రీకి ప్రిఫరెన్స్ ఇస్తాం. టేబుల్ క్లీనింగ్ గా ఉండదు. సో ఫస్ట్ థర్డ్ ఇయర్ బీఎస్సీలో ఉన్నప్పుడు ఒకటి తీసుకొని మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆ ఎక్స్పెరిమెంట్ చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అయ్యి ఆ ఎక్స్పెరిమెంట్ చెయ్యాలి అని రావాలి అనే ఉద్దేశంతో నేను అను శశికాంత్ అని ఒకతను ఉండేవాడు, మేమిద్దరం కలిసి ఆ విధంగా నీట్ గా చేసేవాళ్ళం అన్నట్టు. సో ఒక ఎక్స్పెరిమెంట్ అంటే మనకు ఆప్షన్ ఉండేది కాబట్టి మీకు తెలుసు ఫ్రీడమ్ ఉండేది, ఆప్షన్ ఉండేది. సో వచ్చేసి అది ఏం చేస్తున్నామని వాళ్ళు కూడా ఇంకొకళ్ళు ఎవరో వచ్చి మేము కూడా చేస్తామనడము. సో అట్లా అంటే మేము అంటే ఒక నీట్నెస్ కానీ లేకపోతే ఒక విధంగా మనం చేస్తున్న దాన్ని బట్టి ఇంకొకళ్ళని ఇన్స్పైర్ చేయొచ్చు అనే విషయాన్ని ఆ విధంగా జూనియర్స్ చూపించామని మేము అనుకుంటాం. అట్లా
1: చాలా బాగుంది బ్రదర్. మనకి హాస్టల్లో సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ అనేవి మన పర్సనాలిటీని మన క్యారెక్టర్ని చాలా మౌల్డ్ చేసే అంశాలు. అవి మీకు ఎట్లా తోడ్పడ్డాయి? మీరు ఏ డిపార్ట్మెంట్ లో ఉండేవారు?
2: అంటే రెండు మూడు డిపార్ట్మెంట్స్ మారాం మనకు తెలుస్తుంది. ఫస్ట్ సుబ్బారావు జీవి సుబ్బారావు గారు ఉండేవారు, బ్రదర్ ఉండేవాడు. అతనితో పాటుగా స్వామిస్ రూమ్ లో స్వామి వచ్చినప్పుడు చేరేంజ్ చేయడం, యాక్చువల్ గా దానికి ఫిక్స్డ్ గా ఒక ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు. సో ఆల్టర్ క్లీనింగ్ బ్యాచ్ ఒకటి ఉండేది, ఒక ఆరుగురు రోజుకి ఒకళ్ళు ఉండేవాళ్ళు. సో ఈ ఆల్టర్ క్లీనింగ్ బాయ్స్ అందరూ కూడాను అవసరమైనప్పుడు స్వామిస్ రూమ్ బాయ్స్ గా కూడా వెళ్లేవాళ్ళం. స్వామి అప్పుడు స్పోర్ట్స్ మీట్ అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అరేంజ్ చేయడానికి కానీ ఇట్లా వెళ్ళడం. సో అదేంటంటే చాలా అంటే స్వామి దగ్గరికి వెళ్ళడానికి హెల్ప్ఫుల్ అనిపించింది. ఫస్ట్ ఇయర్ కాదు సెకండ్ ఇయర్ బీఎస్సీలో ఆల్టర్ బాయ్స్ కోకోనట్స్ తీసుకెళ్లడం స్వామి దగ్గరికి, గణేష్ నిమజ్జనానికి ముందు ఇమర్షన్ డేకి ముందు చాక్లెట్స్ తీసుకుని ఇవన్నీ చేసేవాళ్ళం ఆల్టర్ బాయ్స్. సో ఆ ఛాన్స్ వదులుకోకూడదని ఉన్న మిగిలిన 4 సంవత్సరాలు కూడా ఆల్టర్ డిపార్ట్మెంట్ లోనే ఉండేవాడిని. ఒకటి ఇంకొకటి మన కె అనిల్ కుమార్ గారు కెమిస్ట్రీ లెక్చరర్ గారు బీఎస్సీ నుంచి చాలా క్లోజ్ అయిపోయారు, దాంతో నేను బేకరీ డిపార్ట్మెంట్ లోకి రావడం జరిగింది. సో ఎవ్రీ ఫెస్టివల్ వెదర్ ఇట్ ఈస్ హిందూ ఫెస్టివల్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ ఫెస్టివల్ వీ యూస్ టు సెల్ ఏ కేక్. అది పీసీలోకి వెళ్లి వచ్చేంత వరకు కూడా ఈగల్ వీ యూస్ టు వెయిట్ అన్నట్టు బయట, స్వామికి నచ్చిందా లేదా స్వామి టచ్ చేస్తారా లేదా. బయటకు రాగానే అదిగో స్వామి అక్కడ సుధీర్ భాస్కర్ గారు లోపల ఉండేవాళ్ళు కదా, సో ఇక్కడ స్వామి టచ్ చేశారు లేకపోతే ఇక్కడ కట్ చేశారని చూపించేవాళ్ళు. సో అట్లా ఆ బేకరీ డిపార్ట్మెంట్ లో కొంచెం ఎక్కువ కాలం చేశాము, మిగిలిన కాలం అంతా ఆల్టర్ డిపార్ట్మెంట్ లో చేసేవాళ్ళు.
1: మరి మీరు ఎడ్యుకేషన్ ఫినిష్ అయ్యి గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మీరు తిరిగి మీ స్వస్థలానికి రావటము, మీ ఉద్యోగరీత్యా మీరు ఏ విధంగా స్వామి మిమ్మల్ని అనుగ్రహించారు ఆ విషయాలు కొంచెం చెప్తారా? మీ ఇంట వెంట జంట ఉండి కాపాడుతానంటారు కదా, ఆ విషయాలు కొంచెం మాట్లాడుకున్నాం.
2: బేసిక్ గా అంటే అక్కడ ఉన్నంత సేపు కూడాను అన్నన్ని రోజులు గోపీకృష్ణ కూడా ఉండేవాడు ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ లో నాతో పాటు, ఆయన కూడా నాతో పాటు రూమ్మేట్ రూమ్ లీడర్ కోర్ రూమ్ లీడర్ గా ఉండేవాడు. సో గోపీకృష్ణకు కూడా నేను చెప్పేవాడిని ఇప్పుడు మనం ఏంటంటే స్వామి చేయి పట్టుకుని నడుస్తున్నంత కాలం మనం స్వామిని వదిలిపెట్టి వెళ్లే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు స్వామి దగ్గరికి వెళ్లి ప్రే చేయాలన్నా స్వామి మీరే మా చేయి పెట్టుకుని నడిపించండి. ఎక్కడికి వెళ్ళినా నేనంటే సెకండ్ ఇయర్ బీసీలో థర్డ్ ఇయర్ బీసీలో ఉన్నప్పుడే మా పేరెంట్స్ ద్వారా తెలిసిపోయింది అక్కడ వెయిట్ చేసే బాపత కాదనేసి, ఎట్లాగూ బయటకు వచ్చేస్తాను అంటే స్వామి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అనేసి. సో మేము ఎక్కడున్నా కానీ మాతో పాటు మా చేయి పెట్టుకుని నడిపించండి అనేసి ఎప్పుడు ప్రే చేస్తుండేవాళ్ళం. స్వామికి ప్రే చేసినందుకేమో 2000లో నేను బయటకు వచ్చి లెక్చరర్గా జాయిన్ అయ్యాను కవితా కాలేజ్ ఖమ్మంలో, లెక్చరర్గా జాయిన్ అయ్యాను. వితిన్ 6 or 7 months ఈ జాబ్ వచ్చింది. అంటే ఈ జాబ్ కోసం చాలా మంది చాలా రకాల పాటలు పడుతుంటారు, కానీ ఒక కరతలామలకం అంటాం కదా, ఎక్కడో అడవిలో దొరికేటువంటి మన ఆమ్లాన్ని తీసుకొచ్చి నల్లగాయని తీసుకొచ్చి మన చేతిలో పెట్టినట్టు స్వామి ఎక్స్పెక్టేషన్ లేదు, అంత అన్ఎక్స్పెక్టెడ్ గా రీసెర్చ్ వైపు కూడా వెళ్ళలేదు నేను, అన్ఎక్స్పెక్టెడ్ గా తీసుకొచ్చి చక్కటి గిఫ్ట్ ని నాకు ఇచ్చారు. వచ్చినప్పుడు కూడా నాకు దీని వాల్యూ తెలియదు, అంటే జాయిన్ అవ్వాలా వద్దా అన్న ఉద్దేశంతోనే ఉన్నాను. సో జాయిన్ అయిన తర్వాత ఇక్కడి నుంచి ఒరిస్సాకి ట్రాన్స్ఫర్ అవడం కూడా జరిగింది, ఒక 3 years అక్కడ చేశాను. సో ఆ టైంలో కూడా రకరకాలుగా ప్రయత్నం చేశాను కానీ ఎక్కడా కూడా అవకాశం దొరకలేదు. సో దీంట్లోనే కంటిన్యూ అయిపోయాను. సో నౌ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్, చాలా ఆనందంగా ఉన్నాను ఈ విధంగా. అది ఇట్స్ నథింగ్ బట్ స్వామీస్ గిఫ్ట్ అనే ఐ స్టిల్ బిలీవ్ అన్నట్టు. అయితే ఎక్కడో అడవిలో దొరికేటువంటి మన ఆమ్లాన్ని తీసుకొచ్చి నల్లగాయని తీసుకొచ్చి మన చేతిలో పెట్టినట్టు స్వామి ఎక్స్పెక్టేషన్ లేదు, అంత అన్ఎక్స్పెక్టెడ్.

0: అను. ఈ విధంగా అది ఇట్స్ నథింగ్ బట్ స్వామీస్ గిఫ్ట్ అనే ఐ స్టిల్ బిలీవ్ అన్నట్ట. అయితే ఇంత ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి ఈ ఆర్గనైజేషన్ జాయిన్ అయ్యాను, లేకపోతే 18 సంవత్సరాలు మన ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చి. సో ఎప్పుడు కూడా ఆర్గనైజేషన్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా దూరంగా పోదామన్నా స్వామి ఎక్కడికి లాక్కొచ్చేసి ఏదో ఒక పోస్ట్ ఇవ్వడమో తీసుకొచ్చి. ఇప్పుడు నేను తాల్చేలో ఉన్నప్పుడు 2003లో వీటీపీఎస్కి ట్రాన్స్ఫర్ అయ్యేది. యాక్చువల్గా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ అని ఉంది. అక్కడ అక్కడికి వెళ్ళి ఉండుంటే ఇంతగనం నేను పార్టిసిపేట్ చేసి ఉండేవాడిని కాదేనమో. ఈవెన్ టిల్ ద లాస్ట్ మినిట్ నాకు వీటీపీఎస్కే కన్ఫర్మ్డ్. అట్లాంటిది ఒక వితిన్ లాస్ట్ డే ఏదో మార్పు జరిగింది, నాకు కేటీపీఎస్కి ఇచ్చారు. సో ఆ టైంలో అప్పుడు బాధపడినా కానీ పాల్వంచ్లో మన స్వామి తాలూకు ఎన్విరాన్మెంట్ ఉన్నట్లుగా వీటీపీఎస్లో పొందలేకపోయేవాడినేమో, అందుకని స్వామి తీసుకొచ్చి మళ్ళీ పాల్వంచ్కే ఇచ్చారేమో అనేసి నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది అన్నట్టు. సో పాల్వంచ్కి వచ్చిన తర్వాత కూడా, ఆర్గనైజేషన్ జాయిన్ అయిన తర్వాత కూడా అనిల్ కుమార్ సార్ గాని ఎంకరేజ్మెంట్ తో గాని, విఠలరావు గారు ఉండేవారు వారి ఎంకరేజ్మెంట్ కానీ, ఎప్పుడూ కూడా ఆర్గనైజేషన్ లో పార్టిసిపేట్ చేసేవాడిని. ఏదైనా మన పైత్యం వల్ల దూరంగా పోదామనుకున్నా ఒక పోస్ట్ ఇచ్చి స్వామి దగ్గర లాకొట్టి కూర్చోబెట్టామన్నట్టు ఆ విధంగా ఉండే.
1: చేయి పట్టుకుని
0: నడిపించమని ప్రార్థించాం కదా. కాబట్టి స్వామి ఆ విధంగా దూరంగా పోనీయకుండా ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుతున్నారని.
1: బ్రదర్, మనం స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు స్వామి ముందర వేదం నేర్చుకుని ఎవ్రీ ఫెస్టివల్ కి స్వామి ఇచ్చే డిస్కోర్స్ ముందు స్టూడెంట్స్ కి స్వామి పక్కన నించుని చాంట్ చేసే అవకాశం దక్కేది వేదమంత్రాలు. మరి మీరు నేర్చుకున్నటువంటి ఆ వేదం ఇప్పుడు కరెంట్లీ మీరు పాలవంచిలో ఉంటూ ఎంతో మందికి ఆ వేదాన్ని నేర్పిస్తున్నారు, ఆ స్ఫురణ ఆ స్ఫూర్తి మీకు ఎట్లా లభించింది అందరికీ చెప్పాలి అని.
0: అంటే యాజ్ ఏ హ్యూమన్ ఐఎమ్ వీక్. నేనేం చెప్తున్నానంటే, సెకండ్ ఇయర్ ఎంఎస్ లో ఉన్నప్పుడు నాతో పాటు క్లాస్మేట్ భాస్కరన్ ఉండేవాడు, మన రంగరాజన్ సార్ అనుకుంటాను. భాస్కర్ని ఒక బ్యాచ్ కి వేదం గురువు వేదం టీచర్ గా చేశాడు. సో మా బ్యాచ్ లో టిఆర్ శ్రీధర్ దగ్గర నేర్చుకునే బ్యాచ్ లో మేమిద్దరము కొంచెం మంచిగా చదువుతామని మేము అనుకుంటాం. సో భాస్కర్ని చేశారు, నన్ను చేయలేదని ఒక బాధ ఒకటి వచ్చింది. సో దాంట్లో డిఫరెంట్ మనం ఒకసారి ఆ థాట్ వచ్చిందంటే రకరకాలుగా ఆలోచనలు వస్తుంటాయి కదా. సో భాస్కర్ మీద నాకేం కోపం లేదు, కానీ అది నన్ను నేను అవ్వలేకపోయానని ఒక బాధ ఉండేది. వచ్చిన తర్వాత అటు తాల్చేరు వెళ్ళడం జరిగిందని చెప్పాను కదా, అక్కడ శివాలయంలో ఒక పూజారి ఉండేవాడు. సో శివాలయంలో నేను వెళ్ళి రుద్రం చదువుతున్నప్పుడు ఆయన నేర్చుకుంటానని ఆసక్తి చూపాడు. సో హీ వాజ్ మై ఫస్ట్ స్టూడెంట్. సో పాపం ఆయన పొద్దున్న నుంచి పూజ చేసి అలసిపోయి ఉండేవాడు. మనం నేర్పుతుంటేనే ఆవనించేవాడు, కొంచెం నేర్చుకోవడానికి అంత ఇష్టం, నేర్చుకోవాలని ఆసక్తి ఉంది, కాకపోతే ఆయన ఫిజికల్ గా సహకరించేది కాదు. సో అట్లా 1 ఇయర్ గడిచింది అట్లా. అక్కడ తర్వాత పాల్వంచకి రావడము. పాల్వంచ 2004లో, అప్పుడు పాల్వంచలో ఏంటంటే ప్రతి ఈశ్వరాంబడేకి ఒక పెద్ద ఎత్తున కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడు సార్ ఆధ్వర్యంలో. మళ్ళీ ఇప్పుడు సాయి ప్రసన్న గారు ఉన్నారు కదా, వారి ఆధ్వర్యంలో కల్చరల్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు చాలా మంది బాల వికాస్ పిల్లలందరూ కూడా వచ్చేవాళ్ళు. సో ఫస్ట్ బాల వికాస్ పిల్లలకి మంత్రపుష్పం నేర్పుదామన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాం.
1: అది ఏ సంవత్సరంలో?
0: 2004 సమ్మర్ వెకేషన్ లో. సో అప్పటి నుంచి పిల్లలందరూ చిన్న చిన్న పిల్లలు, నాకు అంటే నా పేరు వాళ్ళకి తెలియకపోవచ్చు, లేకపోతే తెలిసినా ఎట్లా అనేవాళ్ళు, అంటే వేదం అన్నయ్యని కానీ వేదం సార్ అని కానీ అనేవాళ్ళు. నాకు మనసులో ఏమనిపించింది, ఏదో వేదవ్యాసుడికే ముందు వేదం ఉండి వచ్చింది, అట్లాంటిది నేను పెట్టుకోకుండా నాకు ముందు వేదం అన్నయ్యానో వేదం సార్ అనో వచ్చింది. సో ఐ షుడ్ నాట్ లీవ్ దిస్. ఆ టైంలో ఏం చేసామంటే దగ్గర దగ్గర ఒక 3 బ్యాచ్లు ఇక్కడ ఒక మందిరంలో ఒక పిల్లలకి చెప్పేవాళ్ళము, తర్వాత పెద్దవాళ్ళు వచ్చేవాళ్ళు, తర్వాత కొన్ని రోజులకి ఎమ్మెల్యే మూర్తి గారు అని సి కాలనీలో ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, గాయత్రి అను ఇంకొక పాప ఉండేది. సో వాళ్ళ ఆధ్వర్యంలో ఒక బాల వికాస్ గ్రూప్ నడుస్తుండేది, ఆ పిల్లలకి చెప్పేవాళ్ళం. పిల్లలకి చెప్తుంటే వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు వచ్చేవాళ్ళు. సో తర్వాత మార్కెట్లో ఒకసారి స్టార్ట్ చేశాం. సో ఏంటంటే ఎక్కడా కూడా నేను వెనక్కి పోవడానికి అవకాశం దొరకలే. సో కాబట్టి అది అంటే స్వామి చూపించినట్లుగా వాళ్ళందరూ నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నప్పుడు మనం వెనక్కి తగ్గడం ఎందుకు అనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా ఆపకుండానే జరిగింది 2006 వరకు దగ్గర దగ్గర. తర్వాత మధ్యలో వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి కొత్తగూడెంలో ఇప్పుడు మీరు మాట్లాడబోయే రాణిగారు కానీ వీళ్ళు నేర్చుకుంటామన్నారు. సో ఆ టైంలో బైక్ కూడా లేదు యాక్చువల్గా. సో ఆ టైంలో నేర్చుకుంటానంటే నేర్పుదామన్నాం, అంటే కొంచెం బాగా ఉత్సాహంగా ఉన్నాం అప్పుడు. నేర్పుదామనేసరికి విత్ ఇన్ నో టైం మై 2004 అక్టోబర్

0: ఒక బైక్ కొనుక్కున్నాం. సో రోజు మధ్యాహ్నం వెళ్లి వచ్చేవాడు అన్నట్టు అట్లా. అక్కడికి వెళ్లి అక్కడ టీచర్స్ వచ్చేవాడు, అక్కడ కూడా పురుషోక్తం శ్రీసూక్తం అట్లా నేర్పాం వాళ్ళకి కూడా. అంతే అంతే ఆ టెంపోతో ఇంకా ఎక్కడ ఆగలే, మళ్ళీ బ్రేక్ పడకుండా వచ్చేసింది.
1: మరి ఇప్పుడు ప్రస్తుతం ఆల్మోస్ట్ ఒక 30 మంది మహిళలు మీ దగ్గర నేర్చుకుంటున్నారు. మహిళలకి నేర్పించడంలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి చెప్పండి?
0: మెయిన్ వీళ్ళకి నేర్పిస్తే ఏంటంటే ప్రాక్టీస్ చేస్తారు, బాగా ప్రాక్టీస్ చేస్తారు. మళ్ళీ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మనకు కూడాను ఇంతకు ముందు టిఆర్ శ్రీధర్ చెప్తుండేవాడు, మందిరంలో దర్శనం సెషన్ అవుతాను, భజన సెషన్ అవుతాను, వస్తున్నప్పుడల్లా కూడా అవి ఇవి మాట్లాడకుండా రిపీట్ చేసుకుంటూ వస్తుండేవాళ్ళు. మా క్లాస్ పెట్టడం కూడా ఆయన అప్పుడే పెట్టేవాడు, ఆఫ్టర్ భజన్స్ పెట్టేవాడు. సో కాబట్టి వీళ్ళకు కూడా అదే చెప్తుండేవాడు మొదటి నుంచి, మనం నేర్చుకోవడం ఒక యాంగిల్, దాని తర్వాత ప్రాక్టీస్ చేయడం, రిపీట్ చేయడం అనేది ఒక యాంగిల్. సో అట్లా వాళ్ళు రిపీట్ చేయడానికి ఒకటి వాళ్ళకి బాగా అవకాశం ఉంటుంది, వేరే అవకాశన్స్ ఉండవు కాబట్టి. సో మన అనిల్ కుమార్ సార్ కూడా ఏం చెప్తున్నారంటే, ఎప్పుడు స్వామి చెప్పిందే, మనం కుకింగ్ చేస్తున్నా లేకపోతే ఇంకొక రకమైన పనులు చేస్తున్నా, స్వామి చెప్పిన టీచింగ్స్ కానీ, స్వామి చెప్పిన మాటలు వింటూ కానీ, భజనలు పాడుకోవటం కానీ, వేదం చదవటం కానీ చేస్తుంటే బాగా ఉంటుందని చెప్తుంటారు. కాబట్టి వాళ్ళకి నేర్పితే అది ఆ విధంగా కూడా అడ్వాంటేజెస్. ఇంకొకటి వాళ్ళ పిల్లలకి కానీ, కొత్తగా బాల వికాస్ గురువుస్ ఉండేవాళ్ళు అంతకుముందు అందరూ కూడాను లేడీసే. సో వాళ్ళకి నేర్పితే ఇంకొంతమందికి తెలుస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళకి నేర్పడము. ఇంకొకటి ఇట్లా మన అంటే ప్రొఫెషనల్ గా అంతకుముందు షిఫ్ట్ డ్యూటీస్ చేసేవాళ్ళం. సో నాకు కుదిరిన టైంలో రావడానికి వాళ్ళకి మాత్రమే కుదిరేది, ఇంకొకరికి కుదిరేది. ఇప్పుడు సెకండ్ షిఫ్ట్ ఉన్నప్పుడు మార్నింగ్ టైంలో క్లాస్ పెట్టేవాళ్ళం, ఫస్ట్ షిఫ్ట్ ఉన్నప్పుడు మధ్యాహ్నం టైంలో క్లాస్ పెట్టేవాళ్ళం, లేకపోతే ఈవినింగ్ టైంలో పెట్టేవాళ్ళం. సో అట్లా వాళ్ళకి కుదిరేది కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఎక్కువ నేర్చుకోవడం జరిగింది.
1: చాలా బాగుంది. మీరు వీళ్ళకి నేర్పిస్తున్నప్పుడు వాళ్ళలో వచ్చినటువంటి మార్పు ఏమైనా మీరు గమనించారా వేదం నేర్చుకుంటున్నప్పుడు? వాళ్ళల్లో వాళ్ళ కుటుంబ పరంగా తప్పకుండా వాళ్ళలో మార్పు వచ్చింటుంది.
0: వాళ్ళలో మార్పు వచ్చింటుంది కానీ అంటే యాజ్ అంటే మన మెంబర్ గా పర్సనల్ గా అయితే అంత డెప్త్ గా మనం ఎవరి దగ్గరికి పర్సనల్ విషయాల్లో అంత వెళ్లలేదు. కాకపోతే వాళ్ళ మాటల విధానంలో కానీ, వాళ్ళు బిహేవియర్ లో కానీ, మనం ఒక ఇంతకుముందు 4 సార్లు 5 సార్లు చెప్తే వినేవాళ్ళు, 2 సార్లు చెప్పినప్పుడే వినడం మొదలు పెట్టారన్నట్టు అట్లా. అంతకుమించేం లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఎవరికి పాయింట్అవుట్ చేసినా ఫీల్ కావద్దని చెప్పేవాళ్ళం. ఇప్పుడు తప్పు చదివితే పాయింట్అవుట్ చేయవలసి వచ్చేది, తప్పదు కదా, చేసినా ఫీల్ కావద్దని చెప్పేవాళ్ళం. అదే బయట వేరే విధంగా భజన పాడట్లేదు అంటే వాళ్ళకి కోపం వస్తుంది, ఇంకోసారి భజన పాడడానికి కూడా రారు వాళ్ళు, లేకపోతే భజనకే రారు.
1: సో వీళ్ళలో గ్రాడ్యువల్ గా
0: ఆ ఫీలింగ్ తగ్గింది. ప్లస్ అంటే ఎక్కువ మంది మహిళలు నేర్చుకుంటున్నారు కాబట్టి ఒకళ్ళు పెద్దగా చదువుతున్నారు, ఒకళ్ళు తక్కువ చదువుతున్నారు, ఈ డిఫరెన్సెస్ స్టార్టింగ్ లో బాగా ఉండేవి. సో వాళ్ళలో వాళ్ళు అనుకుంటుండే వాళ్ళు, అటువంటివన్నీ కూడా గ్రాడ్యువల్ గా తగ్గిపోయాయి.
1: ఇప్పుడు అందరూ కలిసి కట్టుగా
0: చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, కలిసి కట్టుగా నేర్చుకుంటారు.
1: బ్రదర్, మరి ప్రస్తుతం వస్తున్నటువంటి జనరేషన్ కి స్వామిని ఎవరైతే చూడలేదో వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి గైడెన్స్ ఏంటి? యాజ్ అ స్వామి స్టూడెంట్, యాజ్ అ స్వామి డివోటీ.
0: నిజంగా స్వామిని భౌతికంగా చూశాము, భౌతికంగా స్వామితో మాట్లాడాము, స్వామితో కలిసి తిన్నాము, స్వామితో కలిసి ఆడుకున్నాము, ఇవన్నీ కూడా స్వామి అనుగ్రహంతో మనకు ఇచ్చినవే అవకాశాలు. సో స్వామి అత్యంతమైనటువంటి ప్రేమతో మనకిచ్చినటువంటి అవకాశాన్ని మనం ఏ విధంగా నెక్స్ట్ జనరేషన్ కి అందిస్తామంటే, భగవంతుడు అంటే మనం ఇప్పటివరకు ఏం ఊహించుకుంటాము అంటే, అక్కడ వరకు వచ్చేటప్పుడు కూడా తిరుపతి మనకి ఫేమస్ గాడ్, అవసరమైనప్పుడు ఆయన మొక్కుతాము, అవసరం తీరిన తర్వాత ఆయన కావాల్సినటువంటి మొక్కు తీరుస్తాము, మళ్లీ వస్తాం. అదే కానీ ఒక విధమైనటువంటి రిలేషన్ భగవంతుడికి మనకి మధ్యలో ఒక విధమైనటువంటి
1: 1-to-1
0: హార్ట్ టు హార్ట్ రిలేషన్ బయట అంటే స్వామి ఫోల్డ్ లో తప్పితే బయట చాలా మందికి నెగ్లిజిబుల్. అది స్వామిని భగవంతుణ్ణి సెపరేట్ ఎంటిటీగానే చూస్తాం, కానీ స్వామి ఫోల్డ్ లోకి వచ్చిన తర్వాత మనకేంటంటే, మనం ఏం ఒకవేళ పొరపాటున చేస్తూనే ఉంటాం, తప్పు చేసినా కానీ మన స్వామి స్వామి క్షమించు అనేటువంటి హక్కు కూడా మనకు ఉంటాయి, మనం ప్లీడ్ చేస్తూ ఉంటాం స్వామిని. సో డివైన్ బీయింగ్ అనేది మనకంటే దూరంగా ఉండేది ఏదో కాదు, మనతో పాటు ఎల్లుప్పుడు ఉండేది, మనం కాపాడుతూ ఉండేది. కాకపోతే ఈ భావాన్ని, ఈ ఫీలింగ్ ని మన నెక్స్ట్ జనరేషన్ కి మనం చేరవేయగలగాలి. సో అటువంటి చక్కటి వైబ్రేషన్ క్రియేట్ చేయడానికి, లేకపోతే స్వామితో మనం ఎప్పుడు రిలేషన్ ఏర్పాటు చేసుకోవడానికి, స్వామి అంతకుముందు చెప్పినటువంటి నవవిధ ప్రవర్తన నియమావళి ఒకటి ఉంది. సో అది చాలా వరకు మనకి దోహదం చేస్తుంది. సో 9 కోడ్స్ ఆఫ్ కండక్ట్ ఉంది కదా, అది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అంటే రెగ్యులర్ గా మనం ప్రాక్టీస్ చేయగలగాలి ఒకటి. ఇంకొకటి, భోజనం చేసేటప్పుడు ఎప్పుడు కూడా స్వామి ఫీలింగ్ తో ఉండాలి. మనం అందరికీ అది చెప్తాను, అంటే మనం భోజనం చేసినప్పుడు స్వామి ఫీలింగ్ తో ఉంటే ఒక 3 నెలల వరకు ఆ భావన ఎప్పుడు ఉంటానే ఉంటుంది మనకి. అదొకటి మనం పిల్లలకు కానీ నెక్స్ట్ జనరేషన్ వరకు కానీ చెప్పగలగాలి మనం.
1: బ్రదర్, ఇందాక మనం వేదం గురించి మాట్లాడుకుంటున్నాం, మీరు వాళ్ళకి నేర్పించేటప్పుడు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి?
0: వాళ్ళకనే కాదు, ఎవరికైనా నేర్పించేటప్పుడు అందరిది అంటే అందరి టోన్ కానీ ట్యూన్ కానీ ఒకలాగా ఉండదు. మనకేంటంటే ప్రశాంతిలో నేర్చుకునేటప్పుడు మనం రెగ్యులర్ గా వింటూ ఉంటాం, ఓ వేదం అంటే ఇట్లా ఉంటుంది, ఇట్లా నేర్చుకుంటాం, ఇట్లా చదువుతాం, ఇట్లా ఉంటుంది అని మనకు ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంది. కానీ ఇక్కడికి వచ్చి బయటకు వచ్చి మనం నేర్పాలంటే మనకు అంటే వీళ్ళకి డైలీ ఎట్లా జరుగుతుంది అంటే, ఇప్పుడు రేడియో సాయి వచ్చింది, ఇంకొక విధంగా మనం యూట్యూబ్ లోనో ఇంకొక చోట మనం వేదం పఠనం వింటున్నాం, కానీ ఆ విధమైనటువంటి ఎక్స్పోజర్ లేదు. లేదు, అటువంటిప్పుడు నేర్చుకోవాలి, నేర్పాలి అనే నేర్చుకోవాలని వాళ్ళకి అనుకున్నప్పుడు, నేర్పాలి అని మనం అనుకున్నప్పుడు, మన మెథడ్ ఆఫ్ మన హాస్టల్లో టీచ్ చేసేటువంటి మెథడ్ ఒకసారి అనడము, దాన్ని వాళ్ళు ఫాలో అవ్వడము, లేకపోతే 2 సార్లు ఫాలో అవ్వడము, ఈ మెథడ్ ద్వారానే వాళ్ళు నేర్చుకోగలిగారు. ఈవెన్ చెప్తున్నాం కదా సార్ చెప్పినట్టుగా, ఎప్పుడు కూడా అంటే చాలా మంది చూసి చదవడం కూడా కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు, దీన్ని చదవడానికే చదువు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు విజయకర్ అని ఇంతకుముందు మీతో మాట్లాడారు కదా, ఆవిడ ఈ వేదంలో మనకు వచ్చే మాత్రలు కానీ అక్షరాలు నేర్చుకోవడానికి కొన్ని రోజులు క్లాసులకు వెళ్ళడం కూడా జరిగింది అన్నట్టు.
1: అప్పటిదాకా ఆవిడకి చదవటం
0: అంత పర్ఫెక్ట్ గా వచ్చేది కాదు, వచ్చేది కాదు. కాబట్టి అంటే యాక్చువల్ క్వశ్చన్ నుంచి డీవియేట్ అయ్యాను, ఏంటి మన క్వశ్చన్, ఏంటిదో
1: ఛాలెంజెస్ ఏంటి?
0: ఛాలెంజెస్ అంటే స్వరం తిరక్కపోతే 1-2 సార్లు మనం ప్రాక్టీస్ చేయించడం. ఫస్ట్ స్టార్టింగ్ లో ఈ 2005 ఆ టైంలో చెప్పాను కదా, దుర్గా సూక్తం చాలా పురుష సూక్తం ఏంటంటే ఈజీగా వచ్చేసింది, మంత్రపుష్పం ఈజీగా వచ్చేసింది. దుర్గా సూక్తం ఒకసారి నేర్పాము, నేర్పాము కానీ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ సెంటెన్స్ తీసినా కానీ చాలా తప్పు చదివారు, చాలా బాధేసింది. వాళ్ళకి గుర్తుండి ఆ రోజు క్లాస్ మధ్యలోనే వెళ్ళిపోయాను నేను. తర్వాత మళ్ళీ అనుకున్నాం, మళ్ళీ అంటే మళ్ళీ రీస్టార్ట్ చేశాం. దుర్గా సూక్తం దగ్గర దగ్గర ఒక 15 డేస్ 20 డేస్ పడింది, మళ్ళీ రీస్టార్ట్ చేశాం. సో అంటే మనం ఏదన్నా ఆ టైంలో క్షణికమే కదా, ఒక కోపం వచ్చినా బాధ వచ్చినా మళ్ళీ స్వామి ప్రే చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేశాం, మళ్ళీ దుర్గా సూక్తం పర్ఫెక్ట్ గా వచ్చిందంటూ అట్లా.
1: ఇప్పుడు కొంతమంది చాలా వేరియడ్ గ్రూప్ ఉంటుంది మీరు నేర్పించేటప్పుడు, అంటే మన హాస్టల్లో ఆ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది, మరి కొంతమందికి గ్రాస్పింగ్ పవర్ తక్కువగా ఉంటుంది, వాళ్ళని మీరు ఎట్లా మోటివేట్ చేస్తారు నేర్చుకోండి ఏం పర్వాలేదు అన్న కాన్ఫిడెన్స్ ఎలా ఇస్తారు మీరు యాజ్ అ టీచర్?
0: అంటే ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు గణేష్, అవసరం రాలేదు. దే ఆర్ సెల్ఫ్ ఇన్స్పైర్డ్ అన్నట్టు, అంటే వాళ్ళకు వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి మన దగ్గర నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు, స్వామి డ్రైవింగ్ ఫోర్స్ తో వచ్చిన వాళ్ళు. ఎప్పుడు కూడా వాళ్ళు మేము వెళ్తాము అంటే మాకు రావట్లేదు అని వెళ్ళిన డ్రాప్అవుట్స్ చాలా తక్కువ, కాబట్టి ఆ అవకాశం రాలేదు. కాకపోతే ఏంటంటే ఎవరికైనా కానీ మనం చెప్పే వర్డ్స్ ఏంటంటే, ఒకసారి కాకపోతే ఒక 10 టైమ్స్ అంటేనో ఒక 100 టైమ్స్ అంటేనో వస్తారు, కాబట్టి మనం అనడమే నేర్చుకోవాలి అనేసి చెప్తాం దానికి.
1: చాలా బాగుంది వెంకటేష్ బ్రదర్, మీతో ఇన్ని అద్భుతమైన విషయాలు పంచుకుంటూ మీరు మీ అనుభవాన్ని మా అందరితో షేర్ చేసుకున్నందుకు, మళ్లీ మళ్లీ మీ ఎక్స్పీరియన్స్ ఈ వేదం టీచింగ్ రేడియో సాయి టీంతో రేడియో సాయి శ్రోతలందరితో కూడా మీరు పంచుకోవాలని మేము స్వామిని ప్రార్థిస్తూ, సాయిరాం బ్రదర్.
0: సాయిరాం గణేష్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.
1: సాయిరాం.
2: ఇంతవరకు మీరు స్వామి పూర్వ విద్యార్థి, కొత్తగూడెం జిల్లా పాలవంచ వాస్తవ్యులు శ్రీ వంగవీటి వెంకటేష్ గారి అనుభవాల్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org గాని 9393258258 కి వాట్సాప్ ద్వారా గాని మాతో పంచుకుంటారని భావిస్తూ అందరికీ సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: పునరపి జననం. బలిచక్రవర్తి యొక్క కుమార్తె రత్నమాల దానమడిగే నిమిత్తం వచ్చిన వామనమూర్తిని చూసింది. దివ్య తేజస్సుతో ముద్దులలకు మోముగల ఆ వటువును చూసి, ఆహా, ఎవరీ సుందరమూర్తి, మహాతేజవంతుడుగా ఉంటున్నాడు. సమస్త కళలు ఇతనియందు మూర్తీభవించియున్నవి. షోడశ కళలతో వెలిగిపోతున్న ఈ బాలుడే నాకు పుత్రుడుగా జన్మించి ఉంటే ఎంత బావుండేది! అంతటి అదృష్టం కలుగుట సాధ్యమా? ఆ బాలునికి ప్రేమతో పాలిచ్చి లాలించి పాలించే భాగ్యం ఉండేది కదా అని అనేక విధములుగా భావన చేసింది. అట్లు ఊహాలోకంలో పారవశ్యంతో మునిగి ఉన్నప్పుడు ఆమె వామనుడు తన తండ్రిని ఏమి అడిగినాడో, తన తండ్రి ఏమి ఇస్తున్నాడో, అసలక్కడ ఏమి జరుగుతుందో కూడా గుర్తించలేదు. కొంతసేపటికి ఆమె కన్నులు తెరచి చూసేటప్పటికీ తాను చూచిన దృశ్యం సహించలేకపోయింది. తన తండ్రి తలపై వామనుడు పాదం పెట్టి అణగదొక్కటం జరిగింది. రత్నమాలకు పట్టరానంత కోపం వచ్చింది. చింతులు త్రొక్కుచు, నా తండ్రి శిరస్సుపై ఒక బీద బ్రాహ్మణుడు కాలుపెట్టి పాతాళానికి అణగదొక్కుటయా అని ఆవేశంతో లేచింది. ఆమెలోని రాక్షసత్వం పైకి ఉబికింది. వామన్ని చంపాలని ప్రయత్నించింది. బలిచక్రవర్తి సమయస్ఫూర్తితో ఆమెను సమాధానపరిచాడు. ఒక్క నిమిషంలో ప్రేమ, మరొక్క నిమిషంలో ద్వేషం, ఈ రెండూ పరస్పర విరుద్ధ ఉద్వేగాలకు గురి అయింది ఆమె. వామనునికి పాలివ్వాలని ఒక కోరిక, అతనిని సంహరించాలని మరొక కోరిక కలిగినాయి. ఆ కోరికలను తీర్చుకునేందుకు ద్వాపర యుగంలో పూతన అనే రాక్షసిగా జన్మించి బాలకృష్ణునికి పాలిచ్చింది. శ్రీకృష్ణుని చేతిలో మరణించింది. పూతన శ్రీకృష్ణుని చంపాలన్న సంకల్పంతోనే వచ్చింది. అయితే లీలామానుష అవతారమూర్తి అయిన శ్రీకృష్ణుడు ఆమె యుక్తిని పసిగట్టి ఆమెను ఆమె కోరిక తీరిన తరువాత హతమార్చాడు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు అందించడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారం మీకు 2013 రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 4వ భాగాన్ని ప్రసారం చేస్తున్నాము.
1: వెతుకుచున్నాను నేను, వెతుకుచునేయున్నాను, వెతుకుచున్నాను నేను, వెతుకుచునేయున్నాను, వెతుకుచుంటి నాటి నేటి, వెతుకుచుంటి నాడు నేడు, నిజమానవ ధర్మపరుణి

0: పాటిక రాయి రూపు చూచి కలకండని నమిలినట్లు, స్ఫటిక రాయి రూపు చూచి కలకండని నమిలినట్లు, రూపు చూచి మోసపోకు గుణమే నిజ నరుని రూపం. వెతుకుచునేయున్నాను నీ వెతుకుచున్నాను, నేను వెతుకుచు నీయున్నాను, వెతుకుచుంటి నాడు నేడు నిజ రూపము మానవుని వెతుకుచున్నా.
1: దేవ అంటే ఆట, దేవుడే దేవుల, దేవుడిదే దేవులాట అంటే వెతుకులాట. ఆ ఆటంతా ఒక్క నిజమానవుడి కోసం. 400 కోట్ల పైబడిన మానవ జాతిలో అటువంటి వాడు ఒక్కడూ దొరకడే అంటున్నారు స్వామి. నాటి నుంచి నేటి వరకు అంటే అనాదిగా యుగాలుగా మారుతున్న కాలం కదిలిపోతున్న మానవుడిలో పరిణామం జరగడం లేదే అని అంటున్న స్వామి భావన మానవ జాతికి జాగృతి, ఒక హెచ్చరిక. భగవంతుడితో సంభాషించాలని ఎవరికుండదు, కాని ఆ అదృష్టం దొక్కేది కొందరికే. మన పూర్వ పుణ్య సుకృతం వల్ల భగవంతుడు శ్రీ సత్యసాయిగా అవతరించి దర్శన స్పర్శన సంభాషణ అవకాశాన్ని ప్రసాదించాడు. భగవంతునితో సంభాషించే అపూర్వమైన అవకాశం లభించిన కొందరు హైదరాబాద్ యువత తమ అనుభూతుల్ని రేడియో సాయి శ్రోతలతో పంచుకోపోతున్నారు.
2: ఓం శ్రీ సాయిరాం. స్వామివారి పాదపద్మాలకు అనంతకోటి నమస్కారాలు చేస్తూ భగవంతునితో సంభాషణం అనే కార్యక్రమానికి అందరికీ స్వాగతం. అసలు హైదరాబాద్ యువతతో స్వామికున్న ఆ ప్రేమానుబంధాన్ని ఒక అద్వితీయమైన ప్రేమగాథగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే స్వామి తన అవతార క్రమంలో ఎన్నో మధుర ఘట్టాలను హైదరాబాద్ యువతకి ప్రసాదించడం జరిగింది. అసలు ఈ హైదరాబాద్ యువత ప్రారంభమైన తీరు, ఆ గ్రూప్ ఫామ్ అయిన తీరు కూడా అంతా స్వామి సంకల్పం ప్రకారం స్వామి ఏర్చి కూర్చి సమకూర్చినట్టే ఉంటుందన్నమాట. అయితే అసలు ఈ హైదరాబాద్ యువత ఏ విధంగా ప్రారంభమైంది అంటే, సుమారు 1990 ప్రాంతంలో కొంతమంది యువకులు, అరే మనం ఏదో ఒకటి చేయాలి, స్వామిని ప్లీజ్ చేయాలి, స్వామి దగ్గరికి వెళ్లాలి అని హైదరాబాద్ నుంచి స్వామి ఎక్కడుంటే అక్కడికి, అంటే స్వామి బృందావనంలో ఉంటే బృందావనానికి, లేకపోతే ప్రశాంత నిలయంలో ఉంటే ప్రశాంత నిలయానికి, సైకిల్స్ మీద ఒక 20-30 మంది బాగా లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి సైకిల్స్ మీద, అంటే ఒక 1 వారం రోజుల పాటు శ్రమించి సైకిల్ తొక్కుకుంటూ వచ్చి ఇక్కడికి దర్శనానికి రావడం జరిగేదన్నమాట. అయితే అలా వచ్చినప్పుడల్లా స్వామి చాలా స్పందించి వాళ్ళని ఎంతో హృదయంగా వాళ్ళని ఆహ్వానించి ప్రేమను కురిపించి వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇచ్చి చాలా బాగా స్వామిని వాళ్ళు రిసీవ్ చేసుకునేవారు. సో అలా అసలు గ్రూప్ అనేది స్టార్ట్ అయింది. స్వామి దగ్గరికి వచ్చి ఆ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది మొదలైంది. వేణు, సైకిల్ గ్రూప్స్ కి సంబంధించిన ఎన్నో ఉన్నాయి, మనం అన్ని ఇవాళ పంచుకోలేము. పైగా ఇంకోటి ఏంటంటే, ఈ స్వామితో ఎన్నోసార్లు సంభాషించిన హైదరాబాద్ యూత్ గ్రూప్ లోని సీనియర్ బ్రదర్స్ వేరే సేవా కార్యక్రమాలు ఇవాళ చాలా చోట్ల ఉండడం వల్ల అక్కడికి వెళ్లి వాళ్ళు ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం వల్ల ఇవాళ ఇక్కడికి రాలేకపోయారు. సో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. సో అప్పుడు ఈ సైకిల్ గ్రూప్ కి సంబంధించిన విషయాల్ని ఏమన్నా ఒకటి మనం ఇవాళ శ్రోతలతో పంచుకుందామా?
3: తప్పకుండా. సైకిల్ గ్రూప్ దాదాపు ఒక 6-7 సంవత్సరాలు కంటిన్యూస్ గా ప్రతి సంవత్సరం సైకిల్ బృందం వచ్చేది. అప్పట్లో స్వామి కూడా చాలా ఎదురు చూస్తే వచ్చి చూస్తూ ఉండేవారు, చక్కగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేవారు, సైకిల్స్ తో ఫోటోలు దిగేవారు, ఇలాంటి ఎన్నో మధుర అనుభూతులు పొందారు. అయితే వాటిల్లో ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ ఒక ఒక అనుభూతి నేను షేర్ చేస్తాను. ఒకసారి ఇలాగే బృందావన్కి సైకిల్ బృందం అంతా హైదరాబాద్ నుంచి వీళ్ళంతా వెళ్ళినప్పుడు స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు. అప్పట్లో దాదాపు 4 రోజులు ఉంటే 4 రోజులు కూడా స్వామి ఇంటర్వ్యూకి పిలిచేవారు.
2: రోజు ఇంటర్వ్యూకి పిలిచి
3: ఎన్నో మంచి విషయాలు చెప్పేవారు. సేవ ఎలా చేసుకుంటూ రావాలి, మీరు సైకిల్స్ మీద వచ్చినప్పుడు కూడా, వస్తున్నప్పుడు ఊరికే సైకిల్స్ మీద రావడం కాదు, వస్తున్నప్పుడు దారిలో ఆ గ్రామాలలో బట్టలు పంచడం గానీ, ఏమైనా వాళ్ళకి బియ్యం గాని పప్పు గానీ ఏమైనా సేవ చేసుకుంటూ రండి అని అప్పటి నుంచే కూడా స్వామి చెప్తూ ఉండేవారు. అయితే ఇలా ఒకసారి బృందావన్కి వచ్చినప్పుడు ఒకరోజు స్వామి వీళ్ళని ఇంటర్వ్యూకి పిలిచాక ఇంటర్వ్యూ అయిపోయి బృందావనంలో స్వామి రెసిడెన్స్ లోనే ఇంటర్వ్యూ రూమ్ ఉంటుంది. అయితే స్వామి త్రై బృందావనంలో దాని చుట్టూ లాంజ్ ఉంటాయి. ఇంటర్వ్యూ అయిపోయాక అందరూ ఇలా స్వామి బయటికి అందరినీ పంపించినప్పుడు అందరూ బయటకు వచ్చి లాంజ్ లోకి వచ్చేసాక మళ్ళీ స్వామి బయటకు వచ్చి బంగారు ఒక్క నిమిషం మీరంతా మళ్ళీ లోపలికి రండి అని పిలిచారు.
2: మళ్ళీ ఇంటర్వ్యూకి పిలిచారేమో.
3: చాలా రేర్, ఇలాంటిది సాధారణంగా జరగదు. ఇలాగా ఒకసారి స్వామి టైం అయిపోయింది అంటే జనరల్ గా అయిపోయింది అని ఉంటుంది. అయితే స్వామి మళ్ళీ వాళ్ళని అందరినీ లోపలికి పిలిచారు. అయితే మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ ఏమో అని అందరూ చాలా ఎక్సైటెడ్ గా మళ్ళీ లోపలికి వెళ్ళారు. వెళ్లిన వెంటనే స్వామి అన్నారు, బంగారు ఒక్క చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను నేను మీకు, చాలా ముఖ్యమైన విషయం. ఏంటి అంటే మీకు ఎప్పుడైనా కనుక మంచి పని చేయాలి అనే సంకల్పం వస్తే వెంటనే చేసేయండి, చెడ్డ పని చేయాలి అనే సంకల్పం వస్తే దాన్ని వాయిదా వేస్తూ ఉండండి అని. అంటే అప్పట్లో ఇలా ఎందుకు చేశారు అని ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నిజంగా ఆ గ్రూప్ లో ఆ గ్రూప్ ఇంటర్వ్యూలో స్వామి ఇంకేమేం చెప్పారు అనేది గుర్తు ఉన్నా ఉండకపోయినా ఇది మాత్రం తప్పనిసరిగా మైండ్ లో గుర్తుండిపోయేటట్టు అలాంటి ఈవెంట్ క్రియేట్ చేసి
2: స్వామి కావాలనే అలా వెనక్కి పిలిచి చెప్పడం వల్ల జీవితాంతం ఈ విషయం గుర్తుంటుందని అలా చెప్పుంటారు. అసలు ఈ సైకిల్ గ్రూప్స్ లో వచ్చినప్పుడు కూడా స్వామి ఫస్ట్ ఇనీషియల్ గా ఒక 4-5 ఏళ్లు వాళ్ళని ఎంకరేజ్ చేసి తర్వాత స్వామి వాళ్ళందరినీ కూడా మీరు ఎందుకు మీ ఎనర్జీ అంతా మీ శక్తినంతా ఇలా కన్నా మీరు ఏదన్నా సేవలు చేస్తూ రండి, గ్రామాలకి వెళ్లి సేవలు చేస్తూ రండి అని స్వామి మెల్లమెల్లగా ఈ సైకిల్ యాత్రల్ని ఆపేసి గ్రామ సేవల్ని స్వామి మనందరితో చేయించే ఉద్దేశంతో ఆ విధంగా ఛానలైజ్ చేశారేమో అని కూడా అనిపిస్తుంది.
3: ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే స్వామి నిజంగా ఇదంతా ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్టు, దాని ప్రకారంగా చేసినట్టు, ముందు టీం ఫామ్ అయ్యే వరకు వెయిట్ చేసి ఆ టీం ఫామ్ అయ్యాక ఆ టీం కు ఒక డైరెక్షన్ ఇచ్చి ఇలాగా ఎంతో. ఇప్పుడు వెనక్కి చూస్తే నిజంగా అప్పట్లో ఏదో అయిపోయింది అనుకున్నాం గానీ ఇప్పుడు వెనక్కి చూస్తే ప్లాన్ ప్రకారం అయినట్టు. అయితే అప్పుడు గ్రామ సేవ చేసుకుంటూ రండి, మీరు ఇలా సైకిళ్ల మీద వస్తేనే నేను పిలిచి మాట్లాడతాను అనేం లేదు, గ్రామ సేవలు చేసుకుంటూ రండి, నేను తప్పకుండా మాట్లాడుతూనే ఉంటా. ఇలా
2: ఏంటంటే మనం ఏది చేసినా చివరికి మనల్ని ఆ సేవలో భాగస్థులుగా చేయడమే స్వామి ఉద్దేశం.
4: 1996 లో కలర్ మీరు చెప్పాలి ఒకటి మెగా విలేజ్ గ్రామ సేవ చేసి వచ్చాక కులంతాలో ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఉంటుందని మన బ్రదర్స్ అందరు చెప్తుంటారు. ఒకసారి అది
2: బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ కాదు సత్యేందర్, గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చారు స్వామి మనకి. యాక్చువల్లీ 96 సెప్టెంబర్ నెలాఖరులో ఇలాగే ఒక 5-6 గ్రామాల్లో సేవలు చేసుకుంటూ స్వామి చెప్పిన విధంగా మెడికల్ క్యాంప్స్, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ ఆ గ్రామంలో అవసరం ఉన్నది, వెటర్నరీ క్యాంప్స్ చేసి ఈవినింగ్ పల్లకీ చేసేవాళ్ళం గ్రామంలో. అది ఆ పల్లకీ అంతే మైమర్చిపోయి డాన్స్ చేసుకుంటూ దేవుడు వస్తున్నాడు రామంభజీ అనే పాట పాడుకుంటూ చాలా తిరుగుతూ వచ్చేవాళ్ళం. అసలు ఆ పల్లకీ యాత్ర అనేది జీవితంలో మర్చిపోలేమాట, మైమర్చిపోయి డాన్స్ చేసి వచ్చేవాళ్ళం. సో అలా అన్ని చేసుకుని స్వామి దగ్గరికి వచ్చామట. చివరికి స్వామి దర్శనంతో ఆ గ్రామ సేవ యాత్ర ముగింపు పలుకుదామని ఇక్కడికి వచ్చేటప్పటికి స్వామి చాలా బాగా స్పందించి పిలిచి మాట్లాడారు. దర్శనంలోనే కుల్వంతాల్లో మాట్లాడారు, పాద నమస్కారం అది ఇచ్చారు. మాట్లాడినప్పుడు స్వామిని మేము అందరం స్వామి ఇంటర్వ్యూ ఇవ్వండి స్వామి అని అడిగితే స్వామి ఆ పక్కనే అనిల్ కుమార్ గారు కూడా, ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు కూడా కూర్చోవడం జరిగింది. ఆయన అన్నారు, స్వామి వీళ్ళు చేసింది గ్రామ సేవలు చేసుకుంటూ వచ్చారు కదా, వీళ్ళు చేసింది అందరికీ తెలియాలి అన్నారు. అప్పుడు స్వామి ఏమన్నారంటే మీకు పబ్లిక్ లో కావాలా ప్రైవేట్ గా కావాలా అన్నారు. అప్పుడు అనిల్ కుమార్ గారే, మాకేంటంటే ప్రైవేట్ గా అయితే స్వామితో బాగా మాట్లాడచ్చు, చాలా దగ్గరగా గడపచ్చు కదా అనుకున్నాం. సరే ఆయనే ఉన్నారు, అనిల్ కుమార్ గారు కూడా స్వామితో అన్నారన్నమాట, స్వామి అందరికీ తెలియాలి వీళ్ళు చెప్పేవి అని. సో అప్పుడు స్వామి అయితే సరేనని మధ్యాహ్నానికి ఒక సైకిల్ వన్ సభా మండపంలో ఒక సభలాగా ఏర్పాటు చేసి మా ఆ గ్రామ సేవలో సీనియర్ బ్రదర్ అయిన వై శ్రీనివాస్ ని మాట్లాడమన్నారు, తర్వాత నేను మాట్లాడతానని స్వామి చెప్పి. సో అప్పుడే ఈ గ్రామ సేవ అన్న రామసేవ యసుమి, రామరాజ్యం అన్న ప్రేమమయమి అనే పద్యం పాడి సో అప్పటి నుంచి ఆ పద్యానికి బహుళ ప్రాచుర్యం కూడా స్వామి దానికి అందించారు. సో అప్పుడు గ్రామ సేవలు ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఇవన్నీ కూడా చాలా పూసగుచ్చినట్లు చెప్పి అవన్నీ చాలా. అప్పుడు ఇంకోటి ఏంటంటే మా అందరినీ అటు స్వామి ఏంటంటే మనం ఇంత చేస్తే మనల్కి ఎంతగా బ్లెస్ చేస్తారు అంటే సేవా కార్యక్రమాలకి మనందరినీ కూడా స్వామి పోడియం పక్కన అందరినీ కూర్చోబెట్టుకుని విఐపీస్ లాగా 4-5 స్టేజ్ మీద మన మా టీమ్ ని ఓన్లీ మీరు ఇక్కడ కూర్చోండి, నా పక్కన కూర్చోండి అని పక్కన కూర్చోబెట్టుకుని ఆ రోజు అలా చెప్పడం జరిగింది. ఇంకా అప్పుడు మన నెక్స్ట్ తరాలు కూడా ఎంతో చెప్పుకుంటారని చెప్పారు కదా, అది ఒకసారి కూడా చెప్పారు
3: స్వామి. ఆ రోజు డిస్కోర్స్ ఇచ్చారు, డిస్కోర్స్ లో స్వామి చెప్పిన అంటే చాలా పొగిడేసి ఈ పిల్లలు పాపం ఈ పిల్లలేమో ఇంట్లో ఉంటే అసలు మంచాలే దిగరు అలాంటిది వీళ్ళు 5 రోజులుగా రాత్రి పగళ్లు కష్టపడి అంటే మనం చేసిన దానికంటే కూడా చాలా ఎక్కువగానే చెప్పారు స్వామి. అయితే స్వామి చాలా ముఖ్యమైన చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పింది ఏంటంటే స్వామి అన్నారు ఆ రోజు ఈ రోజు ఈ గ్రామ సేవలు చేసుకుని వచ్చిన వాళ్ళు వాళ్ల తర్వాత తరాల వాళ్ళు వాళ్ళ మనవాళ్ళు ముని మనవాళ్ళు మా తాతలు మా ముత్తాతలు ఇలా గ్రామ సేవల్లో స్వామి సత్యసాయి వాళ్ళ సత్యసాయి పాల్గొన్నారు అని చెప్పుకుంటారు అని చెప్పి స్వామి ఎంతగానో గొప్పగా చెప్పారు. అంటే సేవ చేసి వచ్చిన వాళ్ళకి స్వామి అంత స్థాయి అంత ప్రాముఖ్యత ఇచ్చి అంటే సేవని ఎలా ఎంకరేజ్ చేసి స్వామి సేవ అనేది ఎంత ముఖ్యం అనేది చూపించడానికి
2: ఇంకా
3: హైదరాబాద్
2: ఆ సమయంలో స్వామి మనతో సంభాషిస్తూ కూడా అసలు గ్రామ సేవ ఎలా చేయాలి అక్కడ ఎలా మనం మన ప్రవర్తన ఎలా ఉండాలో కూడా అవి చెప్పారు కదా.
3: స్వామి తర్వాత కూడా తరచూ పిలిచి చాలా గైడెన్స్ ఇస్తూ ఉండేవారు. చాలా సార్లు గ్రామాల్లో ఏం చేయాలి ఎలా చేయాలి అసలు గ్రామాలకు వెళ్లి కల్చరల్ యాక్టివిటీ కూడా చేస్తే బాగుంటుంది అని ఇలాంటివన్నీ స్వామి అంటే చూడడానికి వీళ్ళు చేస్తున్నారని అనిపించేది కానీ నిజానికి స్వామి
2: మలుపులోనూ స్వామి సూచనలు
3: దాని మీద అయింది. అయితే స్వామి అప్పట్లో చెప్పిన కొన్ని ఇప్పుడు సమయ అభావం వల్ల కొన్ని ముఖ్యమైనవి షేర్ చేసుకుందాం. స్వామి పర్టికులర్ గా యువతకి ఇచ్చిన సందేశంలో స్వామి అన్నారు గ్రామాలకు వెళ్ళినప్పుడు గ్రామ సేవలకి యువకులు వెళ్ళినప్పుడు యువకులు యువతులు కలిసి ఎప్పుడు వెళ్ళకూడదు అన్నారు. అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి వెళ్ళద్దు కలిసి గ్రామాలు. స్వామి ఏమన్నారంటే అక్కడ బస్సు నుంచి ఇలా యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ దిగితే గ్రామస్తులు తప్పుగా అనుకునే అవకాశం ఉంటుంది అందుకని ఇది ఎప్పుడు జాగ్రత్తగా గుర్తుంచుకోండి అన్నారు. అది ఒకటి. రెండోది ఏమన్నారంటే మీరు గ్రామానికి వెళ్ళినప్పుడు మీరు స్వామికి ప్రతినిధులు లాంటి వాళ్ళు స్వామిని మిమ్మల్ని చూసి అంచనా వేస్తారు అది ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుని మీ ప్రవర్తన సరిగ్గా ఉండేటట్టు చూసుకోండి. అక్కడ ఆడవాళ్ళకేసి అనవసరంగా వెళ్లి మాట్లాడడం చూడడం అవి చేయొద్దు అని. ఇంకోటి ఏం చెప్పారంటే గ్రామ సేవలప్పుడు గ్రామస్తులకే చాలా సార్లు వాళ్ళకేం అవసరాలు వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏదో జీవించేస్తూ ఉంటారు అలా. మీరు వెళ్లి అక్కడ సర్వే చేసి అక్కడ ఉన్న వాళ్ళ అవసరాలు ఏమిటో మీరే తెలుసుకుని వాటిని తీర్చడానికి ప్రయత్నం చేయాలి అని. సో ఇలాగ స్వామి ఎన్నో సూచనలు అవి ఇచ్చారు.
2: ఇవే కాదు, యాక్చువల్లీ మేమందరం హైదరాబాద్ నుంచి ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం ఆ గ్రామస్తులు కొన్ని సందర్భాల్లో వాళ్ళు భోజనం మనకి అరేంజ్ చేయాల్సి వచ్చేది. స్వామి చెప్పారు మీరు వెళ్ళింది సేవలు అందించడానికి, వాళ్ళ సేవలు మీరు పొందడానికి కాదు, వాళ్ళకి భారం అవ్వకుండా మీరు ఫుడ్ని మీరే తీసుకెళ్ళండి లేకపోతే మీరు అక్కడ వండుకోండి లేకపోతే ప్రిపేర్ చేసి తీసుకెళ్ళండి. స్వామి ఎంత మెటిక్యులస్ గా అంటే మనం వెళ్లేది మనం ఏదో అక్కడ చేసేసి ఫోటోలు తీసేసి ఏదో వాళ్ళని ఉద్ధరించాం అనుకుంటాం కానీ మనం వాళ్ళకి భారం అవుతున్నామేమో అన్నది స్వామి గుర్తించి మీరు భోజనం అది మీరే తీసుకుని వెళ్ళండి కానీ అలా అంత నిస్వార్థంగా మీరు చేయాలి వాళ్ళకి ఏమి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి భారం అవ్వకుండా అని కూడా చెప్పేవారు.
3: అదే కాకుండా స్వామి ఇంకొకటి ఏం చెప్పారంటే మీరు గ్రామానికి వెళ్లి మీరు పనిచేయడం కాదు అక్కడ వాళ్ళు అక్కడున్న యువకుల్ని కూడా మీరు పిలిచి వాళ్ళ చేత కూడా పనిచేయించాలి. ఎందుకంటే మీరు ఒకరోజు వచ్చి వెళ్లిపోతారు కానీ వాళ్ళకి అది కలగాలి ఆ థాట్ కలగాలి మేము మా గ్రామాన్ని మేమే అభివృద్ధి చేయగలము అని
2: అవేర్నెస్ కూడా వాళ్ళలో క్రియేట్ చేయగలగాలి. ఇంకా అసలు ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఎంత సమయం ఉన్నా చాలు. ఇలాగే ఇదివరకు మనం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని కూడా స్వామి దగ్గరికి తీసుకురావడం జరిగేది. స్వామి అప్పుడు ప్రతిసారి బాగా స్పందించి అందరికి చాలా సార్లు వచ్చిన ప్రతిసారి ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చి మాట్లాడేవారు ఆ పిల్లలందరితో కదా. సో సత్యేందర్ నువ్వు కూడా ఆ ట్రిప్స్ లో చాలా ట్రిప్స్ కి వచ్చిన వాడివే. సో అందులో ఏమన్నా నువ్వు మర్చిపోలేని
4: బాగా గుర్తు 1997 జూన్ లో స్వామి ఒకసారి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని మా అందరు పిలిచారు. అప్పుడు యాక్చువల్ నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ కాదు, కొంతమంది నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇంటర్వ్యూకి పిలిచాక స్వామి ఒక అబ్బాయిని చూసి ఏం చదువుతున్నావు బంగారు అని అడిగారు. అయితే అబ్బాయి బీఏ చదువుతున్నాను అన్నారు.
2: బీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్.
4: బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్. అయితే ఎన్నేళ్ళ నుంచి చదువుతున్నావు బంగారు అని అడిగారు. అయితే 4 ఏళ్ళ నుంచి చదువుతున్నాను స్వామి అన్నారు.
2: బీఏ 4 ఏళ్ళ నుంచి చదువుతున్నాను.
4: మాకు తెలియదు యాక్చువల్లీ, అప్పుడే అబ్బాయి పరిచయం అయ్యాడు. అయితే స్వామి అన్నారు చాలా ఎంత సింప్లిఫైడ్ గా చెప్పారు చూడండి, 2 అక్షరాల బీఏకే నువ్వు అంత కష్టపడితే 4 అక్షరాల బీఏ అంటే బాబాకి ఎంత కష్టపడాలరా నువ్వు
2: అంటే స్వామిని అర్థం చేసుకుని.
4: మేము అప్పుడు కొత్తగా గ్రూప్ లోకి వచ్చాము అంటే అంత స్వామి ఎంత సింప్లిఫైడ్ గా చెప్తారా అని చూసి చాలా ఆశ్చర్యపోయాం మేము.
2: సరే అసలు ప్రతి ఇంటర్వ్యూలో ఎన్నో కష్టమైన ఏవో ప్రశ్నలు వేసేవాళ్ళం, స్వామి చాలా సింపుల్ గా ఆన్సర్స్ చేసేవారు. అలాంటి మనం ఎన్నో మనం ఇవాళ మనం పంచుకుందాం. వేణు, నువ్వు కొంతకాలం హైదరాబాద్ యూత్ లో ఉన్నావు, తర్వాత ఇక్కడ స్టూడెంట్ గా కూడా జాయిన్ అయ్యావు. నువ్వు ఇక్కడ స్టూడెంట్ గా జాయిన్ అయ్యాక కూడా స్వామి తరచూ ఏదైనా పండగలు పర్వదినాలు వచ్చినప్పుడు హైదరాబాద్ పిల్లలు వస్తున్నారా అని కూడా అడుగుతుండేవారు కదా నిన్ను?
3: అవును, అయితే 2002 నుంచి 2004 స్వామి నాకు ఇక్కడ ఎంబీఏ చదివే అవకాశం ఇచ్చారు. ఆ పీరియడ్ లో దాదాపు ప్రతి పండగ ముందు స్వామి ఖచ్చితంగా హైదరాబాద్ పిల్లలు వస్తున్నారా, ఎంతమంది వస్తున్నారు, ఏ డేట్కి వస్తున్నారు, ఇవన్నీ అడుగుతూ ఉండేవారు. క్యాంటీన్ లో పనిచేసి నాకు వచ్చి చెప్తూ ఉండేవారు కూడా. ఫెస్టివల్ డే నాడు కూడా స్వామి వచ్చి క్యాంటీన్ లో మీ వాళ్ళంతా పనిచేస్తున్నారు, నేను వెళ్లి చూసి వచ్చాను అనేవారు. అంటే అంత అంత ఆంతరికంగా అంత స్వామి చాలా ఎంతో ఎంతో ప్రేమగా, అంటే టీమ్ ఈ గ్రూప్ మీద స్వామికి ఉన్న ప్రేమ అనేది నాకు నిజంగా స్టూడెంట్ అయ్యాక ఇంకా ఎక్కువ తెలిసింది కూడా. సో ఇలాగా చాలా సార్లు
2: స్వామిని అడగంగానే నువ్వు మాకు ఫోన్ చేసి అడిగేవారు ఎంతమంది వస్తున్నారు స్వామి అడుగుతారు.
3: ఇంకా అనుకోవాల్సి వచ్చేది ఎందుకంటే నాకు కూడా తెలియదు చాలా సార్లు. ఇంకా అదే కాకుండా స్వామి అనేక మార్లు పేరు పేరున కూడా అడిగేవారు, ఇతను ఏం చేస్తున్నాడు, ఫలానా మనిషి ఏం చేస్తున్నాడు. ఇలాగ స్వామి చాలా చాలా ఇంట్రెస్ట్ గా అడుగుతుండేవారు యాక్టివిటీస్ గురించి. ఇంకా 2-3 సార్లు అయితే డైరెక్షన్స్ కూడా పంపించారు విక్టోరియా మెమోరియల్
2: ఆర్గనైజేషన్
3: సేవా కార్యక్రమానికి. సో నేను ఫోన్ చేసి చెప్తూ ఉండేవాడిని మన సీనియర్ బ్రదర్స్ కి.
2: ఇంకా అసలు ఇప్పుడు నువ్వు స్టూడెంట్ అయ్యాక అంటే ఎస్పెషల్లీ నీకు నాకు ఒక మర్చిపోలేని అనుభవాన్ని స్వామి తన సర్వాంతర్యామి తత్వాన్ని చాలా చాలా హాస్యమైన పద్ధతిలో మనకి అందించడం జరిగింది కదా. అదొకసారి మేము ఒకసారి 2002 సెప్టెంబర్ లో వచ్చినప్పుడు నీతో మాట్లాడిన ఆ సన్నివేశం ఒకసారి ఇవాళ
3: 2002 సెప్టెంబర్ లో మన బ్రదర్స్ అంతా మీరు కూడా వచ్చారు. అప్పుడు అందరూ వచ్చినప్పుడు మామూలుగా మన గ్రూప్ వచ్చింది కదా. అసలు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం జరిగిందంటే స్వామి గ్రూప్ వచ్చినప్పుడు అలా వెళ్లి కలిసి రా అనేవారు నన్ను. నేను చాలాసార్లు పర్మిషన్
2: తీసుకున్నాను.
3: సో అలాగే వెళ్లి దాన్ని అయితే వెనకాల ఎక్కడో మన కుల్వంత్ హాల్ లో కూర్చుని ఉంటే స్వామి ఇంటర్వ్యూకి కొంతమందిని పిలిచి లోపలికి వెళ్ళినప్పుడు ఆ టైంలో నేను వెనక్కి వచ్చి అప్పుడు కళాధర్ మీతోనే నేను మాట్లాడుతున్నాను అప్పుడు ఏమిటి ఏం జరుగుతున్నాయి యాక్టివిటీస్ అని. అప్పుడు
2: అప్పుడు
3: కళాధర్ అడిగారు నన్ను, స్వామి నీతో మాట్లాడుతున్నారా, చూస్తున్నారా, అసలు ఏమైనా ఈ మధ్య ఏమైనా మాట్లాడుతున్నారా. మొదట్లో మాట్లాడేవారు, ఫస్ట్ 1 మంత్ లో మాట్లాడేవారు రెగ్యులర్ గా. ఈ మధ్య కొంచెం స్వామి చూడట్లేదు, మాట్లాడట్లేదు, మర్చిపోయారు నన్ను అన్నాను. అన్నాక ఇది అయిపోయింది, దాని తర్వాత వేరే యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయో అంతా కనుక్కుని మన గ్రూప్ అంతా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక ఈ సంభాషణ జరిగిన 4 రోజుల తర్వాత స్వామి సడన్ గా వెనకాల నుంచి నన్ను ఒకరు బయట కూర్చున్నప్పుడు కుల్వంత్ హాల్ వెనకాల నుంచి హైదరాబాద్ బాయ్ ఇలారా అని చెప్పి పిలిచినప్పుడు మొన్న మీ వాళ్ళంతా వచ్చారు కదా, ఏమంటున్నారు వాళ్ళు అన్న. అంటే నేను మామూలుగా యాక్టివిటీస్ గురించి చెప్పారు స్వామి, లేదా ఆర్ఫనేజ్కి వెళ్తున్నారు చెప్పారు. అదంతా సరే, అది కాదు, ఒక అబ్బాయి ఏదో అన్నాడు కదా, ఏమన్నాడు అన్నారు. నాకేమో గుర్తు రాలేదు ఆ మూమెంట్ లో. అయితే స్వామి ఏమో హాయ్ నిన్ను చూస్తున్నారా మాట్లాడుతున్నారా అని అడిగాడు కదా అన్నారు. అంటే ఎగ్జాక్ట్ గా మనకు కాన్వర్సేషన్ ఎలా ఉండిందో అలా చెప్పడం మొదలెట్టారు. అప్పుడు స్వామి అడిగారు స్వామి అంటే ఏం చెప్పావు నువ్వు అన్నారు. చూస్తున్నారని చెప్పాను స్వామి అంటే హాయ్ అబద్ధం ఆడద్దు అన్నారు. అబద్ధం ఆడద్దు, చూడట్లేదు, మాట్లాడట్లేదు, మర్చిపోయారు అన్నావు అవునా కదా అన్నారు. అంటే అప్పుడు అవును స్వామి అన్నాను. అన్నప్పుడు స్వామి ఇప్పుడు వెంటనే స్వామి ఏమో మర్చిపోయారంటావా, ఎంత ఎంత మాట అన్నావు, అయినా రోజు మాట్లాడడానికి ఎలా కుదురుతుంది, ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, అందరితో రోజు మాట్లాడడం కుదురుతుందా నాకు, చూస్తూనే ఉన్నారని చెప్పచ్చు కదా, అలా మర్చిపో నువ్వు ఇక్కడ గుర్తుంచుకో, నువ్వు మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోను ఎప్పుడు నిన్ను అన్నారు స్వామి. సో అది అంటే ఈ ఇన్సిడెంట్ ఎందుకు చెప్పానంటే ఇప్పుడు చాలా స్వామి సర్వాంతర్యామి, ఆయనకు అన్ని తెలుసు అన్న విషయం మనకు తెలిసినా స్వామి ఏనాడు ఎవరిని కూడా మర్చిపోరు. పర్సనల్ గా ఒక్కొక్కళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఆల్ ద టైం చూస్తుంటారు అనేది.
2: పైగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు స్వామి ఏదో ఎవరో గ్రూప్ ని తీసుకెళ్ళి మాట్లాడుతున్నారు, అంటే వాళ్ళతో మాట్లాడుతున్నారు. పైగా నువ్వు ఇంకో విషయం మర్చిపోయినట్టును, అప్పుడు స్వామి నువ్వు చెప్పావు మాకు మీరు ఆ పిల్లల దగ్గర కూర్చొని మీరు మాట్లాడుకున్నారు
3: చెప్పారు కూడా.
2: అదే స్వామి మర్చిపోరు ఎవరిని అని చెప్పినప్పుడు నాకు ఇంకొకటి గుర్తొచ్చింది బ్రదర్. స్వామి నువ్వు మన ఇంటర్వ్యూలోనే ఒకసారి మనం అడగడం జరిగింది స్వామిని, స్వామి మీరు అందరినీ ఒకేలాగా అంత నిస్వార్థంగా ఎలా ప్రేమించగలుగుతారు అని అడిగాం కదా స్వామిని. స్వామి చెప్పిన ఆన్సర్ కూడా ఒకసారి వాళ్ళు మనం పంచుకున్నాం.
3: అయితే అప్పుడు అడిగినప్పుడు స్వామి ఎలా అంటే మీరు లవ్ ఆల్ అంటారు, అది జీవిస్తారు కూడా,
2: అందరినీ
3: ప్రేమిస్తారు మీరు, ఎలా మీకు అది ఎలా సాధ్యం అని అడిగినప్పుడు స్వామి చాలా బ్యూటిఫుల్ ఆన్సర్ ఇచ్చారు. స్వామి అడిగారు మీ నాన్న నిన్ను ప్రేమిస్తున్నాడా అని అడిగారు. అడిగితే ప్రేమిస్తున్నారు, సో ప్రేమిస్తున్నారని అనుకుంటున్నాను స్వామి అన్నాం. అంటే స్వామి అన్నారు మీ నాన్న నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా అన్నారు. ఇంత అనాలిసిస్ మనం ఎప్పుడు చేయలేదు కాబట్టి మనకు తెలియదు. అయితే మీ నాన్న నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, మీ నాన్న నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా? ఎందుకంటే నువ్వు మీ నాన్న అనుకుంటున్నాడు నువ్వు తన అంశం నుంచి పుట్టావని అనుకుంటున్నాడు, అందుకే ప్రేమిస్తున్నాడు అని. మీ నాన్న అలా అనుకుంటున్నాడని అంత ప్రేమిస్తే మీరంతా నా అంశం నుంచే పుట్టారని నాకు తెలుసురా, నేను ఇంకా ఎంత ప్రేమించాలి
2: అని.
3: మమ్మయ వంశో జీవలోకే జీవభూత సనాతన అని స్వామి స్వామి అంశం నుంచే అందరూ పుట్టారు అన్నది స్వామి ఇస్ ఆల్వేస్ ఇన్ దట్ కాన్షియస్నెస్. కాబట్టి
2: విషయాలను అడిగినా స్వామి ఎంత సరళంగా. ఇలాగే ఇంకో విషయం కూడా మనం సమయాభావం వల్ల త్వర త్వరగా మనం ఇవన్నీ శ్రోతలకి చెప్దాం. ఇంకోసారి ఒకసారి ఇలాగే మన ఇంటర్వ్యూలో స్వామి కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత అంటే ఏంటి, ఎలా మేము పెంపొందించుకోవాలని కూడా చెప్పారు కదా, దానికి కూడా స్వామి అద్భుతమైన రీతిలో సమాధానం ఇచ్చారు. అది కూడా ఒకసారి
3: స్వామి చాలా కాంప్లెక్స్ విషయాలు కూడా చాలా చక్కటి ఉదాహరణలతో సింపుల్ గా చెప్పేవారు. అయితే ఆ ఇంటర్వ్యూలో ఇలా అడిగినప్పుడు స్వామి పక్కనే, స్వామి ఇంటర్వ్యూ చైర్ పక్కనే ఇంకో టేబుల్ మీద లెటర్స్ అవి పెట్టున్నాయి,
2: స్వామి
3: భక్తుల దగ్గర తీసుకున్న లెటర్స్. అయితే స్వామి ఒక లెటర్ తీసుకుని ఈ లెటర్ ఒక భక్తుడి ఇందాక ఇచ్చాడు నాకు దర్శనంలో. అయితే ఆ భక్తుడు దర్శన్ స్టార్ట్ అవ్వక ముందు, అంటే మ్యూజిక్ దర్శన్ మ్యూజిక్ కూడా స్టార్ట్ అవ్వక ముందు, స్వామి రాకముందు కూర్చుని ఆ లెటర్ రాస్తున్నాడు. రాస్తున్నప్పుడు ఒకటే ఆలోచన అతనికి, స్వామికి నేనేం చెప్పాలి, ఏం రాయాలి అనే ఆలోచనతో అదే రాస్తున్నాడు. అదే కాన్సన్ట్రేషన్ అన్నారు.
2: అంటే ఆర్ద్రతతో స్వామిని ఊహించుకుంటూ ఆ లెటర్ రాయడమే ఏకాగ్రత
3: అని చెప్పి దాని తర్వాత దర్శన్ మ్యూజిక్ మొదలైంది. అతను ఎన్వలోప్ లో లెటర్ పెట్టాడు, ఇలా రెండు దోసిట్లో పట్టుకుని రెండు చేతులతో ఇలా పట్టుకుని ఒకటే ఆలోచనతో కూర్చున్నాడు, స్వామి లెటర్ తీసుకుంటే బాగుండు, స్వామి లెటర్ తీసుకుంటే బాగుండు, స్వామి లెటర్ తీసుకుంటే బాగుండు. అయితే అది అంటే అతని ఆలోచనలంతా ఒకటే ఆలోచనకు వచ్చేసింది ఇప్పుడు, స్వామి లెటర్ తీసుకుంటే బాగుండు అని. అదే కాంటెంప్లేషన్ అన్నారు,
2: కాన్సన్ట్రేషన్ అండ్ కాంటెంప్లేషన్.
3: తర్వాత స్వామి దర్శన్ మ్యూజిక్ మొదలయ్యాక స్వామి వచ్చి భక్తుల దగ్గర లెటర్లు తీసుకుంటూ ఈ భక్తుడి దగ్గరికి వచ్చినప్పుడు స్వామి చేయి ఆ లెటర్ మీద పడినప్పుడు అతని చేతిలోనూ లెటర్ ఉంది, స్వామి చేతిలోనూ లెటర్ ఉంది. ఆ మొమెంట్ లో అతని ప్రేయర్ తీరిపోయింది, అతనికి ఇంకే డిజైర్ లేదు, అతను ఓన్లీ ఆనందంగా ఉన్నాడు స్వామి తీసుకున్నారు అని. ఆ మొమెంట్ అదే మెడిటేషన్ అని. సో అంత చక్కగా ఇంత ఇంత బ్యూటిఫుల్ గా సింపుల్ గా
2: సింపుల్ గా దర్శనాన్ని డిస్క్రైబ్ చేస్తూ చెప్పడం, అసలు నువ్వు ఇప్పుడు చెప్తుంటే కూడా లెటర్ రాయడం, స్వామి కోసం వెయిట్ చేయడం, స్వామి ఎంతో అందంగా నడిచొస్తుంటే ఆ లెటర్ ఇవ్వడానికి ప్రయత్నించడం అనేది నిజంగా ఒక మధుర ఘట్టంగా మనం భావించాలి. చాలా ఈవెన్ తలుచుకుంటేనే ఒళ్ళు గగురుపాటు పడుతుంది.
4: ఇంకోసారి విను, అంటే మా బ్రదర్స్ చెప్తా ఉంటారు యూత్ పర్స్పెక్టివ్ లో స్వామి కంట్రోలింగ్ ఆఫ్ సెన్సెస్ గురించి స్వామి ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారని చెప్తా ఉంటారు. ఒకసారి
3: స్వామి చాలా సార్లు, అంటే మనమంతా జనరల్ గా యూత్ గ్రూప్ కాబట్టి స్వామి చాలా సార్లు ఈ విషయం మీద చెప్పేవారు. ఏంటంటే స్వామి అనేవారు నిగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్, నిగ్రహం ఉంటే అనుగ్రహం ఉంటుంది అనేవారు. అయితే స్వామి ఏమన్నారంటే యూత్ అనే దశ ఎలాంటిదంటే ఈ ఏజ్, స్వామి ఇన్ఫాక్ట్ ఏజ్ గ్రూప్ కూడా 16 to 35 ఇయర్స్ అన్నారు అప్పుడు. ఈ ఏజ్ గ్రూప్ లో ఫిజికలీ, మెంటలీ, ఇమోషనలీ, ఇంటెలెక్చువలీ అండ్ స్పిరిచువలీ యు ఆర్ స్ట్రాంగెస్ట్ అన్నారు. అంటే చాలా మంది జనరల్ గా ఏమనుకుంటారంటే ఫిజికల్ గా బలం ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటారు, కానీ ఈ మిగతా యాంగిల్స్ లో ఆలోచించాలి. కానీ స్వామి చెప్పింది ఏంటంటే ఈ దశలో స్వామి అప్పుడు ఏమన్నారంటే ఈ స్టేజ్ లో గనుక మీరు మీ సెల్ఫ్ కంట్రోల్ కనుక పెంచుకోగలిగితే, ఈ స్టేజ్ లో కనుక రాగలిగితే జీవితాంతం ఉంటుంది. ఈ స్టేజ్ లో కనుక మీరు ఇంద్రియాలు నిగ్రహం చేయలేకపోతే ఏ స్టేజ్ లో కూడా చేయలేరు అనేవారు. సో అందుకని యూత్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ స్టేజ్ ఇన్ లైఫ్, అండ్ అందుకే స్వామి ఇంత టైం యూత్ కి ఇచ్చేవారు. ఒక హైదరాబాద్ కాదు, ఎక్కడైనా యూత్ కాన్ఫరెన్స్ అని కానీ లేకపోతే ఎంతమంది యువకులతో
2: స్వామి ఇప్పుడు
3: స్టూడెంట్స్ తో టైం గడిపారు. ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ అలాంటిది, వేర్ ఇట్ ఇస్ వెరీ కీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్.
2: అది ఇంకోటి ఈ యూత్ గ్రూప్ అంటే మనం 2010లో చేసాం యూత్ కాన్ఫరెన్స్, ఉస్మానియా యూనివర్సిటీ జేఎన్టీయూ నుంచి సుమారు 1000 మంది విద్యార్థుల్ని పైగా ఆ సమయం కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎడ్యుకేషన్ ఉద్యమం పీక్ లెవెల్లో ఉన్నప్పుడు 1000 మంది విద్యార్థులను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అసలు అది కూడా అంటే స్వామి భౌతికంగా ఉన్నప్పుడు మనం చేసిన ఆఖరి పెద్ద కార్యక్రమం కూడా, అంటే మనం చేశాను అనడం నన్ను చాలా తప్పది, స్వామే చేయించారు. అది మన అజ్ఞానం బయటపెట్టాను నేను మనం అని, అంతా స్వామే చేయించారు అది. ఎందుకంటే మొత్తం దాని ప్లానింగ్ నుంచి కూడా ఫస్ట్ మనం ఏదో కొంతమందితో అనుకుంటే స్వామి చాలా ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అది కూడా అప్పుడు మీరు యూనివర్సిటీస్కి వెళ్లి వైస్ ఛాన్సలర్ ని అనేక కాలేజెస్కి వెళ్ళి స్టూడెంట్స్ ని కలిశారు కదా, ఆ అభిప్రాయాలు కొంత సమయం మించిపోతుంది.
4: తప్పకుండా చెప్తాను. మీరు అన్నట్టు మనం ఏదో 200-300 బాయ్స్ తోని ఓ కాన్ఫరెన్స్ పుట్టబొట్టులో చేద్దాం అనుకున్నాము. మధ్యలో ఒకసారి వచ్చి స్వామికి చిన్న బ్రోచర్ ఇచ్చేసి చిన్న రిపోర్ట్ తయారు చేసుకుని వచ్చాము. ఒక సుమారు 10 కాలేజ్ తిరుగుంటాం అప్పటికి. స్వామి దర్శనంలో ఆ బ్రోచర్ చూస్తూ ఇది సరిపోదు బంగారు, ఇంకా చాలా మీరు తిరగాలి, చాలా కాలేజ్ కవర్ చేయాలి అన్నారు. అక్కడ స్వామి ఆ యూత్ కాన్ఫరెన్స్ కి విత్తనం నాటినట్టు అనిపించింది. ఎందుకంటే మనం ఏదో చిన్న యాక్టివిటీ అనుకోని వచ్చిందని స్వామి హౌ డిడ్ హీ మ్యాగ్నిఫై అన్నదానికి ప్రత్యక్ష తార్కాణం ఇది. సో మీరన్నట్టు అప్పుడు అజిటేషన్ చాలా పీక్ లో ఉండే, యాక్చువల్ మనకే కాన్ఫిడెన్స్ లో ఎంతమంది వస్తారు, ఎంతమంది వైస్ ఛాన్సలర్స్ వస్తారు, అందరినీ కలుస్తున్నాం, అన్ని కాలేజ్కి వెళ్తున్నాం అని. బట్ స్వామి ఒక హోస్ట్ ఎలా ఉండాలి, ఐడియల్ హోస్ట్ అంటే ఎలా ఉండాలి అన్నదానికి ఒక ప్రోగ్రామ్ ఎలా కండక్ట్ చేయాలన్నది మనకి యాక్చువల్ చూపెట్టారు మనకి. అంటే రైట్ ఫ్రమ్ ది మెను, అంటే పిల్లలు వస్తున్నారు, సో వాళ్ళకి
2: 1000 మంది పిల్లలు క్యాంటీన్ లో
4: వాళ్ళకి ఏమేమి మెను కావాలనేది స్వామి డిసైడ్ చేసి స్పెషల్ మెను ప్రిపేర్ చేయించారు. అకామిడేషన్ స్వామి లోపల ప్రశాంత నిలయంలో సపరేట్ స్పెషల్ అకామిడేషన్ ఇప్పించారు. అండ్ మన
2: అంటే ఈవెన్ ఆశ్రమ అథారిటీస్ డిడి షెడ్స్ లో ఈ కార్యక్రమం చేసుకుంటే స్వామి
4: చేయాలి అని
2: స్పీకర్స్
4: కూడా స్వామి స్వయాన డిసైడ్ చేసి స్వామి అందరు నామినేట్ చేసి
5: బృందావన్ ప్రిన్సిపల్
2: ఇచ్చారు. చివరికి ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఆ టైంలో స్వామి ఉపన్యాసాలు ఇవ్వడం కొంచెం తగ్గించారు. ఆ రోజు ఆ పిల్లల్ని ఉద్దేశించి 1.5 hours
4: మాట్లాడి
2: అయ్యా ఆ ఉపన్యాసంలో స్వామి పొన్నచంద్రాలో నాకు మీకు ఏమీ తేడా లేదు, నేను స్టేజ్ మీద కూర్చున్నాను, మీరు కింద కూర్చున్నారు, అంతేగాని ఏమి తేడా లేదు, మనందరం ఒకటే, ఒకే ఆత్మ మన. యాక్చువల్లీ ఆ తర్వాత రోజు నేను చాలా మంది పిల్లల్ని వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు అదే అన్నారు, బాబా గారంటే మేము ఏదో ఎక్కడో ఉండి ఏదో చెప్తారనుకున్నామండి, ఇంత సింపుల్ గా వచ్చి ఇలా మాట్లాడతారా అని అనుకున్నామని వాళ్ళు చాలా ఆనందానికి లోనయ్యారు. సరే ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎంత సమయం అని సరిపోదు. స్వామి అనుభవాలని మనం చెప్తుంటే సరే నిజంగా చెప్పాలి అంటే ఇదంతా హైదరాబాద్ యువతతో స్వామి భాషణం అంటే ఇదంతా కూడా మనందరికీ స్వామి ప్రసాదించిన
5: నెమరవేసుకోవడానికి
2: మధుర ఘట్టాలు. ఇవన్నీ మనకి స్వామి ఎంతో ప్రేమతో అనుగ్రహించినవే గాని అంతకన్నా వేరేదేమి కాదు. మనం ఎప్పటికీ ఇవన్నీ మనం ఆస్వాదించి మన మనసులో నిలుపుకొని నిజంగా స్వామి సందేశ జ్యోతులుగా మనల్ని మనం తీర్చిదిద్దుకుని మనం
5: ఒకటి ఏంటంటే ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్ యువతకి ఇచ్చిన అవకాశాలు గానీ స్వామి ఇన్నిసార్లు ఇచ్చిన ఒకటి అర్థమైంది ఏంటంటే చేయించేది చేసేది అంతా స్వామే, పేరు మాత్రం మనకిచ్చారు.
2: అదే కదా స్వామి ఒకసారి భగవంతునికి మనిషి మానవుడికి తేడా ఏంటంటే అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టుండేవాడు భగవంతుడు, ఏమీ తెలియకుండా అన్ని తెలిసినట్టుండేవాడు మానవుడు అని చెప్పారు స్వామి. సో ఈ అవకాశాన్ని చివరికి మళ్ళీ మనం ఒకసారి ఇవన్నీ గుర్తు తెచ్చుకోగలిగే అవకాశాన్ని ఇచ్చినందుకు ముందు స్వామికి మనం సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరియు మన రేడియో సాయి బృందానికి కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. సాయిరాం మేడం, జై సాయిరాం.
6: భగవంతో సంభాషణ కార్యక్రమంలో హైదరాబాద్ యువత అనుభూతులను విన్నారు. ఇది హైదరాబాద్ రేడియో సాయి బృందం సమర్పణ. రేడియో సాయి భగవాన్ దివ్యానుగ్రహ భాషణలను, ప్రముఖుల ప్రసంగాలను, సాయి భక్తులతో ఇంటర్వ్యూలు, ఇంకా ఎన్నో ఆహ్లాదకరమైన వినోదభరితమైన కార్యక్రమాలను మీకు అందిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ యువత సమర్పిస్తున్న అంత్యాక్షరి కార్యక్రమం మీకు అందిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వాద్య సహకారం హార్మోనియం సాయిప్రకాష్, తబలా అభిషేక్ ఆచార్య. విని ఆనందించండి.

సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ నుండి ఎంతో మంది యువతులు ఉత్సాహంగా మన రేడియో సాయి డిజిటల్ స్టూడియో పుట్టపర్తి కేంద్రానికి వచ్చారు. సాయిరాం సిస్టర్స్, ముందుగా ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమాన్ని స్వామికి స్వాగతం పలుకుతూ మనందరం ప్రారంభిద్దాం.

0: ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమంలో రెండు టీంలు పాల్గొంటున్నాయి, సత్య టీం మరియు ప్రేమ టీం. సత్య టీంలోని పార్టిసిపెంట్స్ ని ముందుగా మీకు పరిచయం చేస్తాను. సాయి చంద్రిక, సాయి అన్నపూర్ణ, సాయి దీపిక. మరియు ప్రేమ టీంలో సాయి ప్రసన్న, ప్రశాంతి, అనామిక. ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమంలో మూడు రౌండ్లు ఉంటాయి. ముందుగా మీకు మొదటి రౌండ్ వివరాలు చెప్తాను. ఈ మొదటి రౌండ్ లో నేను ముందుగా ఒక భజన పాడతాను. నేను ఆ భజనని ఎక్కడైతే ఆపుతానో ఆ ఆఖరి పదం నుండి సత్య టీం ఒక భజన ప్రారంభించాలి. సత్య టీంని నేను ఏదో ఒక చోట స్టాప్ చేస్తాను. వారు ఎక్కడైతే ఆపేస్తారో ఆ ఆఖరి పదం నుంచి ప్రేమ టీం మరొక భజన పాడాలి. ఈ విధంగా ప్రతి టీంకి 5 ఛాన్సెస్ ఇవ్వబడతాయి. మీ ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి 10 పాయింట్స్ వస్తాయి. మీ ఛాన్స్ వచ్చినప్పుడు 10 సెకండ్స్ లోపు మీరు ఆన్సర్ గెస్ చేసి పాడాలి. రూల్స్ అని అర్థమయ్యాయి కదా? ఇక మన ఫస్ట్ రౌండ్ ప్రారంభిద్దామా?
1: అలాగే.

0: వెరీ గుడ్. సత్య టీమ్ మహేశ్వర అనే పదంతో ప్రారంభమయ్యే భజన ఏమైనా పాడగలరా?
1: మహేశ్వరతోనే పాడుమా? మహాదేవా
0: మహేశ్వర ట్రై చేయండి, పాడగలరా? పర్వాలేదు, సెకండ్ వర్డ్ అయినా యాక్సెప్ట్ చేస్తాం, పాడండి.
1: సెకండ్ వర్డ్ అంటే ఏది?
0: అది ఫస్ట్ లైన్ లో ఎక్కడొచ్చినా ఓకే.

0: సత్య టీమ్ రామ్ అనే పదం.
1: రామ్ రామ్ రామ్ పరమ సుమంగళ రామ్ రామ్ రామ్ జననీ జానకి జీవన రామ్.
0: రైట్, ప్రేమ టీమ్ రామ్ మళ్ళీ.

0: విఠలా.
1: వెరీ గుడ్. ఈ రౌండ్ చాలా టఫ్ గా ఉంటుందేమో అనుకున్నాను, కానీ చాలా ఈజీగా పాడేశారు టూ టీమ్స్ కూడా. వెరీ గుడ్, ఫెంటాస్టిక్ జాబ్. సో ఈ ఫస్ట్ రౌండ్ అయ్యాక సత్య టీం మరియు ప్రేమ టీం స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సత్య టీం 50 పాయింట్స్ మరియు ప్రేమ టీం కూడా 50 పాయింట్స్ స్కోర్ చేశారు. ఇక మనం మన రెండో రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఈ రెండో రౌండ్ లోని వివరాలు చెప్తాను. ఈ రెండో రౌండ్ లో నేను ఏదైనా భజనలోని ఒక మధ్యలో లైన్ ని చెప్తాను, చదువుతాను. అది ఆ లైన్ ఏ భజనలోదో కనుక్కుని ఆ భజన మీరు పాడాలి.
2: అంటే మీరు ట్యూన్ లో పాడతారా?
1: నేను ట్యూన్ లో పాడను, జస్ట్ చదువుతాను. అది ఏ భజనలోదో కనుక్కుని ఆ భజన మీరు కరెక్ట్ గా గెస్ చేసి పాడాలి. ఇదేమో బజర్ రౌండ్. ఓకే, సో ఆడియన్స్ కి కూడా తెలియడానికి, ఏ టీం సరిగ్గా బజర్ ప్రెస్ చేశారో తెలియడానికి మీకు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తున్నాము. సత్య టీం కంజీరా, ప్రేమ టీం తాళం. ఓకే, మీరు తాళం గాని మీ బజర్ ప్రెస్ చేసిన 10 సెకండ్స్ లోపు రైట్ ఆన్సర్ గెస్ చేయాలి. ఓకే, ఇందులో కూడా ఈ సెకండ్ రౌండ్ లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరు మాక్సిమం స్కోర్ చేస్తారో చూద్దాం.
2: ఒకవేళ తప్పు పాడితే పాస్ అవుతుందా నెక్స్ట్ టీం?
1: తప్పు పాడితే ఇందులో ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది. తప్పు పాడితే 5 మార్క్స్ కట్ అయిపోతాయి. ఓకే, సో అందుకని జాగ్రత్తగా ఆలోచించి ఆ భజన మీరు కరెక్ట్ గా గెస్ చేసి పాడాలి. ఇదేమో బజర్ రౌండ్. ఓకే, సో ఆడియన్స్ కి కూడా తెలియడానికి, ఏ టీం సరిగ్గా బజర్ ప్రెస్ చేసి

0: సో అందుకని జాగ్రత్తగా ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తేనే బజర్ ప్రెస్ చేయండి.
1: అలాగే
0: నేను లైన్ పూర్తిగా చదివే వరకు ఆగి అప్పుడు బజర్ ప్రెస్ చేయండి.
1: అలాగే
0: ఓకే, రూల్స్ అని అర్థమయ్యాయి కదా?
2: అర్థమయ్యాయి.
0: సో ఈ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం.
2: అలాగే
0: ఫస్ట్ క్వశ్చన్, మధురానాథ్ హరే కృష్ణ గోపాల. సత్య టీం ముందుగా కంజీరా ప్రెస్ చేశారు, సో ఛాన్స్ గోస్ టు సత్య టీం.

0: వెరీ గుడ్ సత్య టీమ్. సో ప్రేమ టీమ్ మీరు అలర్ట్ అయిపోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ సత్య టీమ్ చెప్పేశారు. సో సెకండ్ క్వశ్చన్, మంగళకర కరుణాంతరంగ. ముందుగా సత్య టీమే మళ్లీ బజర్ ప్రెస్ చేశారు. సో ద ఛాన్స్ గోస్ టు సత్య టీమ్.
1: మంగళకర కరుణ.
0: 5 seconds, టైమ్ అప్. సారీ సత్య టీమ్, మీరు టైం లోపల పాడలేకపోయారు. సో ఈ క్వశ్చన్ ప్రేమ టీమ్ కి పాస్ అవుతోంది. మీరు గెస్ చేయలేకపోయినందుకు 5 points కట్ అవుతున్నాయి. సో ప్రేమ టీమ్ మీరు పాడగలరా?
2: Yes,
0: ఓకే స్టార్ట్.

0: వెరీ గుడ్ ప్రేమ టీమ్. మీరు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో లేట్ గా బజర్ ప్రెస్ చేసినా ఛాన్స్ కొట్టేశారు. రైట్, మన థర్డ్ క్లూ, దీనబంధు కరుణాకర్ శరణు తుమ్హారి. ఈసారి ప్రేమ టీం ఇంకా ఫాస్ట్ గా ఉన్నారు, సో ప్రేమ టీం ఛాన్స్ గోస్ టు యూ.
1: జై.

0: వెరీ గుడ్ ప్రేమ టీమ్.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
0: సో సత్య టీమ్ మీరు అలర్ట్ గా ఉండండి. ఇప్పుడు ద ఫోర్త్ క్వశ్చన్, తప్పకుండా అన్ని చాలా ఈజీవే. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్, జై జై జనని సాయి జనని పరితి నివాసినిమా. ప్రేమ టీమే ముందుగా బజర్ ప్రెస్ చేశారు.

0: వెరీ గుడ్ సత్య టీమ్. నెక్స్ట్ క్వశ్చన్, కేశవ మాధవ మధుసూదన. సత్య టీమ్ మళ్ళీ ప్రెస్ చేశారు బజర్. సో సత్య టీమ్ పాడండి.
1: మాధవ.
0: కేశవ మాధవ మధుసూదన.
2: కేశవ
1: కేశవ మాధవ.
0: టైం అవుతోంది.
2: కేశవ
1: కేశవ.
0: టైమ్ అప్. సో ప్రేమ టీమ్ మీరు కూడా బజర్ ప్రెస్ చేశారు, సో మీరు పాడగలరా?
3: లేదండి, కొంచెం కన్ఫ్యూజన్ అయ్యాం. భజన్ భజనలో కూర్చున్నప్పుడు వచ్చేస్తున్నాయి, ఇక్కడ కూర్చున్నప్పుడు సడన్లీ గా తట్టట్లేదు, బ్లాంక్ అయిపోయాం సడన్లీ.
0: పాడలేరా?
3: లేదు, వీ గివ్ అప్. లేదండి,
0: జడ్జికే. ఓకే,
3: జడ్జికి పాయింట్స్.
0: సరే, మీరు రాంగ్ ఆన్సర్ చెప్పలేకపోయినందుకు, కరెక్ట్ ఆన్సర్ చెప్పలేకపోయినందుకు మళ్ళీ 5 పాయింట్స్ కట్ అవుతున్నాయి సత్య టీమ్, సారీ. సో రైట్ ఆన్సర్ చెప్పేస్తున్నాను.
3: చెప్పండి.
0: రాఘవ రామ రఘు.
3: నేను లాస్ట్ లైన్ పాడాను అదే పాట.
1: గోపీయలోలా గోపాలా రాఘవ రామ.
0: కానీ మీరు కంటిన్యూ చేయలేకపోయారు.
3: నేను చేస్తుంటే రాంగ్ అన్నారు.
0: ఓకే, సరే, మీకు ఛాన్స్ ఇస్తున్నాం. మీరు కంటిన్యూ చేసి ఉండాలి.
3: సారీ, నేను అక్కడి నుంచి స్టార్ట్ చేయలేకపోయాను, బట్ స్టిల్ నేను లాస్ట్ లైన్ క్యాచ్ చేయగలిగాను.
0: ఓకే, ఫైన్, సరే, ఛాన్స్ ఇస్తున్నాం, ట్రై చేయండి. స్టార్ట్.

వెరీ గుడ్ సత్య టీమ్. మీరు పాడలేరు అనుకున్నాను, 5 పాయింట్స్ కట్ చేసేసరికి కూడా మళ్ళీ మీరు పాయింట్స్ వెనక్కి తెచ్చేసుకున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, యోగీశ్వర సాయి మురారి, యోగీశ్వర హేత్రిపురారి. సో ఛాన్స్ గోస్ టు ప్రేమ టీమ్.

0: Baba.
1: Very good. Very good, Prima team.
2: Thank you.
1: Next question. తుమ హో మేరే ఆత్మారాం బాబా. ఇప్పుడు కూడా ముందుగా ప్రేమ టీం బజర్ ప్రెస్ చేశారు, సో ద ఛాన్స్ గోస్ టు ప్రేమ టీం.

Very good, Prema team. Next question. Shyama Sundara Madana Gopala. ఇద్దరు ఒకేసారి ప్రెస్ చేశారు అనిపిస్తోంది, కానీ ఇది ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో సత్య టీమే చెప్పారు. సో ద ఛాన్స్ గోస్ టు సత్య టీమ్. సత్య టీమ్ పాడండి.

వెరీ గుడ్ సత్యా టీమ్. ఈ రౌండ్ లోని లాస్ట్ క్వశ్చన్. సో సత్యా టీమ్ మరియు ప్రేమ టీమ్ అలర్ట్ గా ఉండండి. జప ధ్యాన బిన సంయోగ నహి. ఈసారి కూడా సత్యా టీమ్ ప్రెస్ చేశారు. సో ఛాన్స్ గోస్ టు సత్యా టీమ్.

0: చాలా బాగా గడిచింది ఈ రౌండ్. సత్య టీం మరియు ప్రేమ టీం చాలా పోటాపోటీగా పాడేశారు పాటలన్నీ. సో ఈ రౌండ్ అయ్యాక స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సత్య టీం 45 పాయింట్స్,
1: నాట్ బ్యాడ్.
0: మరియు ప్రేమ టీం 50 పాయింట్స్. ఒక్క 5 పాయింట్స్ డిఫరెన్స్ తో నడుస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ రౌండ్. ఈ లాస్ట్ రౌండ్ లో స్కోర్స్ అన్ని రివర్స్ అయిపోతాయి. సో చాలా జాగ్రత్తగా ఆడాలి. ముందుగా ఈ రౌండ్ వివరాలు చెప్తాను. ఈ రౌండ్ లో నేను మీ దగ్గరికి కొన్ని చిట్స్ తీసుకొస్తాను. ఆ చిట్స్ లో ఏదో ఒక స్వామి నామం రాసుంటుంది, ఏదో ఒక దేవుని నామం. ఆ నామంతో మీరు 2 నిమిషాల్లో ఎన్ని మాక్సిమం భజన్స్ పాడగలరో పాడాలి. అంటే ఆ నామం ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ లైన్ లోనే ఉండాలి, రూల్ లేదు. ఆ భజన్లో ఎక్కడైనా ఉండొచ్చు. సో 2 మినిట్స్ లో మాక్సిమం ఎన్ని భజన్స్ పాడగలరో అని పాడాలి. ఓకే, సో ముందుగా సత్య టీమ్ తో స్టార్ట్ చేద్దామా?
2: అలాగే.
0: సత్య టీమ్, మీరు ఒక చిట్ తీసుకోండి వీటిల్లోంచి. మీకే పదం వచ్చింది
3: రామ.
0: రామ, ఓకే.
4: రామ శ్రీరామ.
0: వన్స్ అగైన్ నేను టైం చెప్తాను, అప్పుడు మీరు స్టార్ట్ చేద్దరు గాని.
3: ఓకే,
0: 2 మినిట్స్ గుర్తుంది కదా, 2 మినిట్స్ లో మీరు మాక్సిమం ఎన్ని పాడాలో అని పాడగలగాలి.
3: ఓకే,
0: యువర్ టైం స్టార్ట్స్ నౌ.
4: రామ.

0: ഘനശ രാ
1: ശ്രീരാമചരണം ശ്രീരാമചരണ
2: സുഖമായി
0: ഭജ
2: ടൈം ആ വെരി ഗുഡ് സത്യ ടീം ఆపకుండా 2 మినిట్స్ కంటిన్యూస్ గా పాడుతూనే ఉన్నారు. సో మీరు మొత్తం ఈ రౌండ్ లో ఎన్ని పాటలు పాడారో చూద్దాం. 1, 2, 3, 4 మొత్తం సత్య టీమ్ 22 సాంగ్స్ పాడారు. వెరీ గుడ్,
0: థ్యాంక్ యూ.
2: వెరీ గుడ్ సత్య టీమ్, గ్రేట్ జాబ్. సో ప్రేమ టీమ్ ఇప్పుడు మీ టర్న్. మీ టార్గెట్ 23 ఉండాలి, చూద్దాం ఎలా పాడతారు. సో మీరు ఒక చిట్ తీసుకోండి. ఏ పదం వచ్చింది మీకు?
0: శివ.
2: శివ, ఓ దీంతో కూడా చాలా పాటలు ఉంటాయి. సో గివ్ యూర్ బెస్ట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ.

0: Hari Om Namo Shiva Shakti Namo.
1: Namo Shivaya.
2: Time up. Very good, Prema team. కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ భయపడిపోతూ పాడారు. అసలు చాలా బాగా పాడి సింగర్స్ మీ అందరూ కూడా. కొంచెం ఎందుకో టెన్షన్ పడిపోయారు అనిపించింది నాకు.
3: కొంచెం వెంటనే తట్టలేదు, సో పాడగలమో లేదో అని టెన్షన్, ఎందుకంటే టార్గెట్ 23 ఉండింది కాబట్టి కొంచెం టెన్షన్ లో ఉన్నాము.
2: ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో మొత్తం ప్రేమ టీం ఎన్ని భజన్స్ పాడారో చూద్దాం. ప్రేమ టీం 19 భజన్స్ పాడారు. నో ప్రాబ్లం,
3: నో ప్రాబ్లం.
2: ఇది ఇంకొక రౌండ్ కూడా ఉంది కాబట్టి మనకి,
3: అలాగే
2: అందులో స్కోర్ చేద్దరు గాని.
3: అలాగే
2: గుడ్ జాబ్,
3: థ్యాంక్ యూ.
2: ఇప్పుడు ప్రేమ టీం, సారీ సత్య టీం, మీ ఛాన్స్. ఒక చిట్ తీసుకోండి.
4: కృష్ణ,
2: కృష్ణ.
3: ఓకే,
2: సో కృష్ణ అనే పదంతో 2 మినిట్స్ లో ఎన్ని భజన్స్ పాడగలరో చూద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
4: కృష్ణరా

0: గ్రేట్ టైమ్ అప్ వెరీ గుడ్ సత్య టీమ్ ఈసారి కూడా చాలా బాగా పాడారు సో మొత్తం ఎన్ని పాటలు పాడారు చూద్దాం 1 2 3 ఒక్కటి రెండు సాంగ్స్ రిపీట్ అయ్యాయి మీవి సో మొత్తం కలిపి 18 సాంగ్స్ పాడారు వెరీ గుడ్ సో అంత్యాక్షరి కార్యక్రమంలో లాస్ట్ రౌండ్ లో లాస్ట్ ఛాన్స్
1: ఓకే
0: ప్రేమ టీం ఓకే
1: సైరా
0: ఓకే మీ చిట్ తీసుకోండి ప్రేమ టీం ఏ పదం వచ్చింది
2: సాయి
0: ఓ ఓకే వెరీ గుడ్ సో ఈ రౌండ్ ని సాయి భజన్స్ తో మనం స్టార్ట్ చేస్తున్నాం గుడ్ సో యువర్ టైం స్టార్ట్స్ నౌ

0: Time up. Time up. Time up. సో ప్రేమ టీమ్ ఈసారి చాలా బాగా పర్ఫామ్ చేశారని అనుకుంటున్నాం, ఎందుకంటే ఇంత ముందు కంటే మాత్రం చాలా బాగా ఎక్కువ పాటలే పాడారు. సో చూద్దాం ఎన్ని పాటలు పాడారో, ఎన్ని రిపీట్ అయ్యాయో. సో ప్రేమ టీమ్ టోటల్ గా 20 సాంగ్స్ పాడారు. వెరీ గుడ్. సో అంత్యాక్షరి కార్యక్రమం అప్పుడే ఎండింగ్ వచ్చేసింది, అసలు పాడుతున్నట్టే తెలియలేదు, అరగంట సేపు ఇలాగే గడిచిపోయింది. సో మన ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. స్కోర్స్ చూసే లోపు కూడా చూస్తుంటే ఇదేదో కాంపిటీషన్ లా అనిపించలేదు నాకు అసలు ఏమాత్రం. ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ చాలా చాలా బాగా పాడారు సత్య టీం మరియు ప్రేమ టీం. మీ స్పిరిట్ చాలా బాగుంది.
1: స్వామి మందిరంలో కూర్చున్నప్పుడు చక్కగా పాడతాం, కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు తట్టట్లేదు, వెంటనే
0: స్వామి నిజంగా ఇదే చూస్తారు మన అందరిలో. మనం ఎంత అక్కడ ఉండేది కాంపిటీషన్ కాదు, మనం ఎంత మంచి హార్ట్ తో పాడుతున్నాము. పక్క వారికి హెల్ప్ చేయాలనుకున్నారు, ఇది కాంపిటీషన్ తెలిసినా కూడా వాళ్ళకి అందరు రాకపోతూ ఉంటే భజన మీరు అందిస్తున్నారు. వెరీ నైస్, చాలా బాగుంది.
1: భజన ఏమైనా పాడుతున్నాంటే అంటే వాళ్ళు కాంపిటేటర్ కానివ్వండి కానీ శత్రులు కానివ్వండి కానీ తెలిసిన భజన పాడుతుంటే ఊరుకోలేము.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. భజనలోని మాధుర్యం అది చాలా బాగుంది. సో ఫైనల్ స్కోర్స్ ఇంకా ఒక్క నిమిషంలో మనకు తెలిసిపోతాయి. మన స్కోర్స్ తెలిసే లోపు ఒక భజన పాడుకుందాం మనందరం.
1: అలాగే అలాగే.
2: ఓకే ఓకే,
0: మంచి ఐడియా కదా. ప్రేమ ముదితే మనసు హెక్కకు. వెరీ గుడ్ భజన్, బాగుంది, అది స్టార్ట్ చేయండి.

0: చాలా బాగా పాడారు. ఇప్పుడు మరి మన ఫైనల్ స్కోర్స్ చూద్దాం.
1: టెన్షన్
0: సత్య టీమ్ 400 points. ప్రేమ టీమ్ 390 points.
1: ఓ నాట్ బ్యాడ్.
0: 10 points డిఫరెన్స్ తో సత్య టీమ్ గెలిచారు. ఇందులో అసలు గెలుపు ఓటములకి సంబంధమే లేదు. మనందరం చాలా సంతోషంగా సాంగ్ భజన్స్ ని ఒక అరగంట సేపు హ్యాపీగా పాడుకోగలిగాం.
1: చాలా ఆనందంగా ఉంది.
0: వెరీ నైస్. ఈ భజన అంత్యాక్షరి కార్యక్రమం ఇంతటితో పూర్తయింది. ఇది ఒక కాంపిటీషన్ లా కాకుండా మీ అందరూ కోఆపరేట్ చేసుకుని పాడుకునేందుకు చాలా సంతోషంగా ఉంది. ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమం ద్వారా మా ఈ హైదరాబాద్ యువతులు స్వామినామంలోని మాధుర్యాన్ని తాము అనుభవిస్తూ మీ అందరికీ ఆ ఆనందాన్ని అందించాలని ఆశిస్తూ మాకు అవకాశాన్ని ఇచ్చిన స్వామికి మరియు రేడియో సాయి బృందానికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
1: సాయిరాం.
0: జై సాయిరాం.
2: జై సాయిరాం. మీరింతవరకు అంత్యాక్షరి కార్యక్రమం విన్నారు. సమర్పణ హైదరాబాద్ యువత. అందించే సేవ చేస్తే సేవ అవుతావు చిరునాటికి వినిపించబోతున్నాం. ఇందులో శ్రీయుతులు కోటా శివకుమార్, శ్రీ ఎంఎల్ఎన్ స్వామి, శ్రీ కళాధర్, శ్రీ అనిల్ కుమార్, శ్రీ గణేష్, శ్రీ సత్యేందర్, శ్రీ వసంత భాను పాల్గొంటున్నారు. సమర్పణ రేడియో సాయి బృందం హైదరాబాద్.

0: హలో రాజేష్.
1: ఎస్ రాజేష్ హియర్. ఎవరిది?
0: రాజేష్, నేనురా సుదర్శన్.
1: హరే నువ్వా? ఏంట్రా సంగతి? జైలు పక్షి పొద్దునే కూసింది.
0: రే, జైలు పక్షి ఏమిట్రా? ఆ పరువు తీయకరా, నేను జైలర్ని రా బాబు, అక్కడ ఖైదీని కాదు.
1: అయ్యో, ఆయన ఎప్పుడు జైల్లోనే ఉంటావు కదరా, అందుకే అలా జోక్ చేశాను. సరే సంగతి ఏంటో చెప్పు.
0: మరేం లేదు రాజేష్, ఆగస్టు 15కి ఇంకా వారం రోజులే కదా ఉంది. ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి మా జైల్లో సాయంత్రం మీటింగ్ ఉంటుంది. పెద్దవాళ్ళని ఎవరైనా పిలిపించి మాట్లాడిస్తూ ఉంటాం.
1: ఆగాగు, మాట్లాడడానికి రమ్మని పిలుస్తున్నావా? చూడ్డానికైతే వస్తాను, మాట్లాడమంటే మాత్రం నా వల్ల కాదురా.
0: అంత సాహసం చేయడం లేదులేరా, అయినా ఎంత లెక్చరర్ అయినా నువ్వు ఇంకా కుర్రాడివే కదా, కాస్త వయసులో పెద్దవారైతే బాగుంటుంది. ఎవరిని పిలవాలా అన్న ఆలోచనతో రాత్రంతా నిద్ర కూడా పట్టలేదురా. చివరికి నిన్ను అడిగితే నువ్వే ఎవరి పేరన్నా చెప్తావు కదా అని నీకు ఫోన్ చేశాను.
1: అలా అన్నా బాగుంది. ఎవరున్నారబ్బా? రెహమత్ ఖాన్ గారు ఉన్నారు, స్వాతంత్ర సమయోధుడు, కానీ పెద్దవారైపోయారు, మాట్లాడలేరు కూడా. డిప్యూటీ కలెక్టర్ జోసెఫ్ గారు ఉన్నారు, మంచి వ్యక్తే, కానీ ఆయన ఎక్కువగా సాహిత్యం మీద మాట్లాడతాడు, ఈ సందర్భానికి తగినట్టు మాట్లాడలేడు. ఇంకెవరున్నారబ్బా?
0: ఎవరే రాజేష్, నీ మీదే ఆశ పెట్టుకున్నాను రా, సాయంకాలంలోగా చెప్పినా పర్వాలేదు, ఎవరినో ఒకరిని చూడరా.
1: ఆగాగు, అక్కర్లేదు, గుర్తొచ్చింది, చంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికేట నారాటోడే. మా కాలేజీలోని లెక్చరర్ ఒక ఆయన చాలా బాగా మాట్లాడతారు, పైగా ఆయన సాయిభక్తులు, ఖైదీలకు చక్కని సందేశం ఇచ్చేలా మాట్లాడగలరు.
0: బతికించవరా బాబు, ఇంతకీ ఎవరైనా? పేరు అడ్రస్ చెప్పు, వెంటనే వెళ్ళి మాట్లాడతాను.
1: ఆయన పేరు ప్రొఫెసర్ జిఎన్ మూర్తి. 10 గంటలకల్లా మా కాలేజీకి వస్తే అక్కడే మాట్లాడచ్చు.
0: కాలేజీకి వచ్చి పిలిస్తే ఏం బాగుంటుందిరా, బాగుండదేమో.
1: అబ్బెబ్బే, అలాంటిది ఏం లేదు. ఆయనకి ఇంటికి వచ్చి పిలవాలనేది పట్టింపులేం లేవు, తప్పకుండా వస్తారు. నీకెందుకు? నువ్వు మా కాలేజీకి వచ్చే.
0: వెరీ గుడ్, అయితే కాలేజీకి వచ్చి కలుస్తాను రా. థ్యాంక్ యూ.
1: నమస్కారం మూర్తి గారు.
2: ఓ రాజేష్, రారా, ఏమిటిలా వచ్చావు?
1: సార్, ఈయన నా ఫ్రెండ్ సుదర్శన్ అని, జైలర్ గా పనిచేస్తున్నాడు, మీతో కాస్త పనుందంటే తీసుకొచ్చాను.
0: నమస్కారం మూర్తి గారు.
2: సాయిరామ్. నమస్కారం సుదర్శన్ గారు, గ్లాడ్ టు మీట్ యూ. నేను మీకు ఏ విధంగా సాయం చేయగలను చెప్పండి.
0: మరేం లేదు సార్, ఇండిపెండెన్స్ డే నాడు మన గుంటూరు జైల్లో ఖైదీల్ని ఉద్దేశించి మాట్లాడే వక్త కోసం వెతుకుతూ ఉంటే మా రాజేష్ మీ గురించి చెప్పాడు.
2: రాజేష్ చెప్పాడా? నా మీద ఉన్న అభిమానం కొద్ది చెప్పుంటాళ్లే. ఇంతకీ ఆ రోజు మీరు తలపెట్టిన కార్యక్రమం ఏంటో చెప్తారా?
0: మరీ అంత పెద్ద కార్యక్రమం ఏమీ కాదులేండి. సాయంత్రం జైలు ఆవరణలోనే సభ ఉంటుంది. సభా కార్యక్రమం తర్వాత ఖైదీలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. తమరు మా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఖైదీలకి 4 మంచి ముక్కలు చెప్పాలని కోరుతున్నాను.
2: చాలా బాగుంది, కానీ నేను భగవాన్ శ్రీ సత్సాయిబాబా సేవలో ఉన్నవాణ్ణి, వారి బోధనలు, ఆధ్యాత్మిక విషయాలపైనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. మరి మీకు అభ్యంతరం ఉండదు కదా? అఫ్కోర్స్, మాదంతా లౌకికవాదమేలేండి, అన్ని మతాలు గౌరవిస్తాం, అన్ని మతాలు ప్రోత్సహిస్తాం, ప్రత్యేకంగా ఏ మతం గురించి మాట్లాడము.
0: మాకు కావాల్సింది కూడా అదేనండి, మానవతను పెంపొందించే విషయాలను మీ వంటి పెద్దలు చెప్తే ఖైదీల ప్రవర్తనలో కాస్తైనా మార్పు రావచ్చు కదా.
2: మీ ఉద్దేశం చాలా మంచిది. సరే, మన ప్రయత్నం మనం చేద్దాం, తప్పకుండా నేను వస్తాను. సాయంత్రం 8 గంటలకన్నారు?
0: సార్, సాయంత్రం 6 గంటలకి సమావేశం ప్రారంభమవుతుందండి. మీరు దయచేసి 5:30కల్లా రండి, నేను జీప్ కూడా పంపుతానండి.
2: అబ్బబ్బే, జీప్ అటువంటి ఫార్మాలిటీస్ ఏమి పెట్టుకోకండి, అలాంటివి ఏమీ అక్కర్లేదు, నేను వస్తాను కదా, 5:30కి అక్కడ ఉంటాను, సరేనా?
0: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మరి నాకు సెలవా, ఆ రోజు కలుద్దామండి.
2: మంచిది, వెళ్ళిరండి. సాయిరామ్.

0: సోదర సోదరీమణులారా, ఈరోజు అంటే ఆగస్టు 15వ తేదీ నాడు మనమంతా మన దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దేశం స్వతంత్రం కావాలని ఎన్నో త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించిన దేశభక్తులను గుర్తు చేసుకుని వారికి నివాళులు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నేటి కార్యక్రమానికి మన గుంటూరు హిందూ కాలేజీలో ప్రొఫెసర్ అయిన జిఎన్ మూర్తి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇప్పుడు వారిని తమ సందేశాన్ని అందించవలసిందిగా మనందరి తరఫున కోరుతున్నాను.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి వారి పాదపద్మాలకు శతకోటి ప్రణామాలు అర్పిస్తూ ఇక్కడ సమావేశమైన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి 5 తల్లుల గురించి చెప్పారు. దేహమాత అంటే జన్మనిచ్చిన తల్లి, గోమాత, భూమాత, వేదమాత అంటే వేదాలకు తల్లి, ఇంకా దేశమాత. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే పుట్టిన గడ్డను మించిన స్వర్గం లేదని శ్రీరాముడు లక్ష్మణుడికి చెప్పిన మాటలు మనకి గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తి కలిగి ఉండాలని స్వామికి చెప్పారు. దేశానికి అంటే దేశ ప్రజలకు సేవ చేయాలని కూడా చెప్పారు. సమాజం లేకుండా మనిషి లేడు. మనిషికి కావలసినవన్నీ ఈ సమాజం నుంచే వచ్చాయి. తిండి, బట్ట వంటివన్నీ కూడా ఏదీ ఎవరికి వారు తయారు చేసుకోలేరు కదా. సమాజంలో అందరం ఒకరి మీద ఒకరు ఆధారపడ్డవారమే. సమాజం తోడ్పాటు లేకుండా మనుగడ కష్టం. కనుక మనం కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. అది సేవ ద్వారా వ్యక్తం కావాలి. సేవ చేసేటప్పుడు నిజాయితీగా కష్టపడాలి. పుట్టి పెరిగిన సమాజానికి సేవ చేయడం మన కర్తవ్యమని స్వామి మనకి బోధిస్తున్నారు. జీవితమంటే ఒక సవాలు. ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప పారిపోకూడదు. పక్కదారులు అసలే పట్టకూడదు. ప్రపంచంలో ఏది లేకపోయినా ప్రేమకు ఎవ్వరూ బీద కాదు. ప్రేమ భగవంతుడి ఇచ్చిన వరము, ప్రేమను పంచండి అని సత్యసాయిబాబా మనకి చెప్తున్నారు. అలాగే కోరికలను అదుపులో ఉంచుకోవాలి. అలా చేయడం వల్ల కోరికలు తీర్చుకోవడానికి తప్పు చేయాల్సిన అవసరం రాదు కదా. జీవితం మరింత మెరుగ్గా గడపడానికి వీలవుతుంది. స్వామి చెప్పిన ఈ మాటలు అందరం పాటిస్తే ఇక నేరాలకు మోసాలకు తావుండదు. అంతా ఆనందమే. సాయిరాం.

0: హలో మూర్తి గారు.
1: ఎవరు?
0: ఎక్కడ
1: ఎక్కడ
0: ఉండండి, నేనే మీ దగ్గరికి వస్తున్నాను. ఏమిటి, మీరు ఈ రైల్లోనే వచ్చారా?
1: అవును, సుబ్బారావు గారు. అవునండి, కాస్త పని మీద హైదరాబాద్ వెళ్ళి వస్తున్నాను. మీరు అక్కడి నుంచేనా?
0: అవునండి. పదండి, నడుస్తూ మాట్లాడుకుందాం. మీరు ఈ ట్రైన్కే వస్తున్నారని తెలిస్తే హాయిగా కలిసి కబుర్లు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళం. ఇంతకీ హైదరాబాద్ ఏ పని మీద వెళ్లారేంటి?
1: అక్కడ స్వామి జన్మదినోత్సవ కార్యక్రమాలు శివంలో జరుగుతున్నాయండి. నన్ను అక్కడ మాట్లాడడానికి పిలిచారు కాబట్టి మాట్లాడి వస్తున్నాను.
0: అరేరే, నాకు తెలిస్తే నేను కూడా వచ్చేవాణ్ణి కదా. సర్లేండి, అయినా ఆగస్టు 15 నాడు మన గుంటూరు జిల్లాలో మీరు ఇచ్చిన ఉపన్యాసం విన్నాను. చాలా బాగా మాట్లాడారు.
1: థ్యాంక్స్ అండి.
0: ఇంతకీ హైదరాబాద్ మీరు ఏ విషయం గురించి మాట్లాడారు?
1: నేనుండ భయమేలా అన్న స్వామి దివ్య ప్రబోధం అంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం మీకు తెలుసు కదా, ఆ విషయమే మాట్లాడాను. తర్వాత ఒక చక్కని చర్చ కూడా జరిగింది, చాలా ఆనందం అనిపించింది. ఆ మాటల్లోనే మనం స్టేషన్ దాటి వచ్చేసినట్టున్నాము. మరి నేను వళ్ళొస్తానండి. సాయిరాం.
0: మంచిది సార్, పోయిరండి సాయిరాం.
1: ఆటో బాబు, ఆటో.
2: ఎక్కడ పోవాలి సార్?
1: బ్రాడీపేట పోవాలి బాబు. వస్తావా?
2: వస్తా సార్, 50 రూపాయలు అవుతుంది.
1: 50 రూపాయలా? అదేనాయన, మరీ ఎక్కువగా అడుగుతున్నావే.
2: అర్ధరాత్రి దాటింది కదా సార్, పోనీ 40 రూపాయలు ఇవ్వండి.
1: సరేలే పద.
2: ఎక్కండి సార్.
1: అదేమిటినైనా, ఆటో ఆపుతున్నావేమిటి?
2: ఎవరో దారికి అడ్డంగా నిలబడ్డారు సార్.
3: ఏయ్ ఆటో ఆపు, ఆపరా ఆపు.
2: ఏందన్నా, లోన ప్యాసింజర్లు ఉన్నారు, అర్ధరాత్రి వేళ నీ గోలేంటి?
4: అరే నోరు మూసుకోబే, మాట్లాడేమంటే పొడిచి పారేస్తా, త్వరగా జేబులో డబ్బులు ఇచ్చేసి ఇక్కడి నుంచి పరిగెత్తా.
1: నైనా ఎవరు మీరు, ఆటో ఎందుకు ఆపుతున్నారు?
3: అవన్నీ చెప్పడానికి టైం లేదులే గాని, దిగవయా దిగు, ఆటో దిగు.
4: ఒరే ఆడుతూ మాట్లాడి కిందకి ఇచ్చి పారే.
1: అరే కాస్త ఉండు నైనా, ఎందుకు అలా లాగుతావు? నేనే దిగుతాగా.
3: ఒరే ఇదిగో ఈ సూట్ కేసు పట్టుకో. ఏ పెద్ద ఆయన, మర్యాదగా నీ పర్సు వాచి ఉంగరాలన్నీ ఇచ్చేసేయ్, లేదంటే పొడిచి పారేస్తాం. జాగ్రత్త.
1: అంత పని చేయక్కర్లేదులే నాయనా. సాయిరామ్ నేనే ఇస్తాను, ఇదిగో తీసుకో.
4: ఇగో పెద్ద చొక్కా కూడా ఒప్పించేయి.
1: అలాగే సాయిరామ్, విప్పిస్తాను. ఇగో సాయిరామ్,
4: సాయిరామ్,
1: సాయిరామ్, సాయిరామ్.
3: ఒరే ఆగాగు, ఆ టార్చ్ లైట్ ఇలాగి
4: ఎందుకు రా? ఏమైంది?
3: ఒరే ఈయన మొహం చూడు, ఆ రోజు ఆగస్టు 15 నాడు జైల్లో మాట్లాడింది ఈయనే కదా.
4: అవును రోయ్, చూడడానికి ఆయనలాగే ఉన్నాడు. అయితే ఏంటంటావు?
3: అరే నువ్వు ఉండరా సార్, తప్పైపోయింది, క్షమించండి సార్.
1: నువ్వు అంటున్నది ఏంటో నాకు అర్థం కావడం లేదు నాయన. ఇంతకీ ఎవరు మీరిద్దరు?
3: సార్ మేమిద్దరం దొంగలం సార్. మేం జైల్లో ఉన్నప్పుడు మీరోసారి జైలుకు వచ్చి మాట్లాడారు, అదేనండి జెండా పండగ నాడు. అయాళ దేశభక్తి గురించి, బాబా గారి గురించి మాట్లాడారు సార్. ఇదిగో మీ వస్తువులు మాకొద్దు, మీరే తీసుకోండి.
4: అదేట్రా, దొంగతనం చేసిన నీ వెనక్కిచ్చేస్తానంటావేంటి?
3: ఒరే నువ్వు కాస్త ఆగరా, తర్వాత చెప్తాను. సార్ మీ వస్తువులు తీసుకుని మీరు వెళ్ళండి సార్.
1: నాయనారా మీరు చూస్తే మంచివాళ్ళనే కనిపిస్తున్నారు, మరి జైలు నుంచి బయటికి వచ్చి మళ్లీ దొంగతనాలేమిటి?
3: సార్ జైల్లో మీరు చెప్పిన మంచి ముక్కలు విన్నాక నిజంగానే దొంగతనాలు మానేద్దాం అనుకున్నాం, కానీ ఎక్కడా పని దొరక్క మళ్లీ ఈ పాడు పని మొదలెట్టాం. ఒరే చూస్తావేంటి, సార్ని క్షమించమని అడుగు.
4: సారు అది చెప్పిందంతా నిజమేనండి, పొరపాటైంది, క్షమించండి.
1: పర్లేదు బాబు పర్లేదు.
3: సార్ సాయిబాబా ప్రేమ గురించి చెప్పి ఆయన ప్రేమను మాకు పంచిపెట్టినోరు, మీకు ద్రోహం చేయలేం, పొట్ట కోసం ఈ పని చేయక తప్పలేదు. ఇక నిజంగా మానేస్తాం సార్, నిజంగా మానేస్తాం, మమ్మల్ని క్షమించండి. సార్ ఏదో ఆటో వస్తోంది, ఆపుతాం, మీరు అందులో వెళ్ళిపోండి. రే ఆటో ఆపరా.
4: ఆటో ఆపు. సార్ సార్ ఎక్కడికెళ్తారు సార్? మీరు
1: బ్రాడీపేట పోవాలి నేను.
3: అలాగే సార్, రండి ఆటో ఎక్కండి. ఒరే సార్ సామాన్ ఆటోలో పెట్టు. ఇదిగో ఆటో ఆయన, అర్ధరాత్రి దాటింది, సార్ని బ్రాడీపేటలో భద్రంగా దించు.
1: బాబు ఆటో బాయ్ ఒక క్షణం ఆగమ్మా. నాయలరా మీ పేర్లు ఏమిటో నాకు తెలియదు, కానీ ఒక్క విషయం చెప్తాను, విని వెళ్ళండి. భక్తులకు సేవ చేస్తే సేవ్ అవుతావు అని స్వామి చెప్పారు. అంటే మనం తోటివారికి సేవ చేస్తే భగవంతుడు మనని రక్షిస్తాడని అర్థం అన్నమాట. నేను నిరంతరం అలాంటి వారి ఇంటా వెంటా జంటా ఉండి కంటికి రెప్పలా కాపాడతానని కూడా మన స్వామి చెప్పారు. ఇప్పుడు ఇలా నన్ను రక్షించి బాబా తమ మాట నిలబెట్టుకున్నారు సుమ. అటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి బోధలకు అనుగుణంగా నడుచుకుంటే మన బాగోగులు ఆయన చూసుకుంటారు. మరి ఈ మాట ఎప్పుడు మర్చిపోకండి. మీరు అంతా మంచి జరగాలని ఆ బాబావాన్ని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నానే. మరి ఉంటాను సాయిరాం, ఆనందంగా ఉండండి.
3: సాయిరాం సార్, సాయిరాం.

0: సేవ చేస్తే సేవ్ అవుతావు చిరునాటికి విన్నారు. ఇందులో శ్రీయుతులు కోట శివకుమార్, శ్రీ ఎమ్మెల్యన్ స్వామి, శ్రీ కళాధర్, శ్రీ అనిల్ కుమార్, శ్రీ గణేష్, శ్రీ సత్యేందర్, శ్రీ వసంత భానుగారు పాల్గొన్నారు. సమర్పణ రేడియో సాయి బృందం, హైదరాబాద్.
1: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు బృందం తమ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2013 సంవత్సరంలో అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 4వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. డిసెంబర్ 25వ తేదీ 2017వ సంవత్సరం నాడు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారాన్ని మీరిప్పుడు వింటారు.

0: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి హార్దికమైన స్వాగతం. ప్రప్రథమంగా శ్రోతలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సాయి భక్తులందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. ప్రతి పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ అందించేటటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలాగే ఈనాడు కూడా క్రిస్మస్ దిన సందర్భంగా మేము మీకోసం ఒక ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని అందించబోతున్నాం. ఈనాడు ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలో రెండు అద్భుతమైన అంశాలు మీకు అందించబోతున్నాం. ముందుగా స్వామివారు వివిధ సందర్భాలలో యేసుక్రీస్తు యొక్క జీవితం గురించి, తన ప్రేమ తత్వాన్ని గురించి తెలిపేటటువంటి ఎన్నో ముఖ్యమైన అంశాలు చర్చిస్తూ, వాటిని సాయి తత్వానికి, సాయి జీవితంలోని అనుభవానికి సమన్వయం చేస్తూ శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థల విద్యార్థులు ఒక చర్చను కండక్ట్ చేస్తారు. ఈనాడు ఆ చర్చ మన మొదటి కార్యక్రమం. రెండవ అంశం ఈనాటి కార్యక్రమంలో చాలా ప్రత్యేకమైనది. స్వామివారి విద్యా సంస్థలలో ఎంతో ప్రాధాన్యతను చేకూర్చేటటువంటి ఒక అంశం సత్యసాయి హాస్టల్స్. ఆ హాస్టల్ ప్రతి విద్యార్థి జీవితంలో ఒక మలుపును తీసుకుని వస్తుంది. ఈనాడు 1981 సంవత్సరం, వే బ్యాక్, ఆనాడు ఇదే రోజు స్వామి సీనియర్ బాయ్స్ హాస్టల్ ప్రశాంతిలయం క్యాంపస్ ని ఇనాగరేట్ చేసిన రోజు. తమ 37వ వార్షికోత్సవం జరుపుకుంటున్న హాస్టల్ ని తలుచుకుంటూ ఆ మధుర స్మృతులను మనందరం జ్ఞప్తికి తెచ్చుకుంటూ కొంతమంది విద్యార్థులను, కొంతమంది అధ్యాపకులను మనం వాళ్లతో సంభాషిస్తూ వారి అనుభవాలను, స్వామితో వారికున్నటువంటి ఒక అద్భుతమైన సంబంధం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈనాడు మీకందించేటటువంటి మొదటి అంశం స్వామి తమ ఉపన్యాసాలలో యేసుక్రీస్తు గురించి, తమ జీవితం గురించి, వారి ప్రేమ తత్వం గురించి మాట్లాడుతూ, సాయి అవతారంలో కొన్ని ఘట్టాలతో సమన్వయపరుస్తూ మన ప్రశాంతిలయం క్యాంపస్ విద్యార్థులు అందించేటటువంటి ఈ చర్చను ఇప్పుడు విందాం. సాయిరాం.
1: శ్రోతలకు సాయిరాం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈనాడు మనం అందరం స్వామి సన్నిధిలో ఈ పండగ జరుపుకోవడం మన పూర్వజన్మ సుకృతం. ఏ ప్రేమతత్వాన్ని అయితే యేసుక్రీస్తు ఈ ప్రపంచానికి బోధించాడో అదే ప్రేమను తన స్వరూపంగా మలుచుకుని లవ్ ఈజ్ మై ఫామ్ అని ప్రపంచానికి చాటి చెప్తూ ఆ విశ్వ ప్రేమతత్వాన్ని మానవాళికి అందించడానికి దిగివచ్చిన అవతారమే సత్యసాయి అవతారం. ఈనాడు మనం స్వామి యేసుక్రీస్తు గురించి చెప్పిన కొన్ని ఘట్టాల్ని మననం చేసుకుని వాటిని సాయి అవతారంలో జరిగిన ఘట్టాలకు సమన్వయపరిచి వాటి యందు ఇమిడి ఉన్న ప్రేమరసాన్ని ఆస్వాదిద్దాం. ముందుగా అవతరణ. అవతరణ అనగా అర్థమేమిటి? అవతరణ అంటే దిగిరావడం. అవతారమంటే ఏమిటి, అవతరణ అంటే ఏమిటి, దాని వైశిష్ట్యం ఏమిటి అనేది స్వామి తెలుగులో అద్భుతంగా ఒక చక్కని పద్య రూపంలో ఎలా చెప్పారనేది సాయిచంద్ బ్రదర్ మనకిప్పుడు వివరిస్తారు.
2: స్వామి చెప్పిన పద్య రూపంలో అవతరించుట ఎనుటలో అర్థమేమి, జనులపై ప్రీతి వాత్సల్య పరతతోడ దైవంబు దిగివచ్చు భువికి జీవప్రజ్ఞతో పాటుగా దైవప్రజ్ఞ.
1: ఆహా, అలాగే సాయిచందన్నయ్య, జీసస్ అవతరించినప్పుడు కొంతమంది ప్రముఖులు ఆయన్ని దర్శించే నిమిత్తమై వచ్చి ఉన్నారని విన్నాము. అసలు అక్కడేం జరిగిందో మాకు వివరంగా చెప్తారా?
2: యేసుప్రభు జన్మించిన సమయంలో ముగ్గురు వివేకవంతులు ఆ బాలుని తేజస్సును చూడడానికి వెళ్తారు. అప్పుడు ఆ బాలుని చూసిన మొదటి వ్యక్తి ఇతను దైవాన్ని ప్రేమిస్తాడు అని అంటాడు. మరో వ్యక్తి కాదు కాదు, ఇతను దైవంచే ప్రేమింపబడతాడు అని అంటాడు. ఇక మూడో వ్యక్తి ఈ బాలునికి దైవానికి తేడానే లేదు అని అంటాడు.
1: ఆహా, అందుకే స్వామి ఎప్పుడు మనకి చెప్తూ ఉంటారు, మనకి ఉండాల్సిన మొట్టమొదట ప్రీ రిక్విజిట్ ఆఫ్ అవర్ సాధన అనేది ఏంటంటే భగవంతుని మీద ప్రేమ. ఈ భగవంతుని మీద ప్రేమ అనేది అత్యున్నతమైన సాధనల్లో ఒకటి, మరియు ఇలా ప్రేమించడంలో ముఖ్యంగా పిల్లలు మేటి అన్నమాట. పిల్లలు నిష్కల్మషంగా ఎవరినైనా ప్రేమించగలరు. దీనికి ఉదాహరణ మనకోటి త్రయీ బృందాలలో జరిగేది ఇది వరకు. ఏమిటంటే ప్రైమరీ స్కూల్ పిల్లలు సెలవుల కాలంలో త్రయీ బృందానికి వెళ్లేవారు. అక్కడ వారు కూర్చున్న ప్రదేశం చుట్టూ పెద్దలు కూడా కూర్చోవడానికి జంకేవారు. ఎందుకంటే ప్రైమరీ స్కూల్ వాళ్ళు ఎక్కడైనా వెళ్లి కూర్చుంటారు, అందరూ వచ్చి కూర్చుంటారు, పెద్దలు మొత్తం విద్యార్థులు పెద్దలు అందరూ వచ్చి కూర్చుంటారు. ప్రైమరీ స్కూల్ వాళ్ళు అలా లోపలికి వెళ్ళి ఎవరి ఒడి ఖాళీగా ఉంటే వాళ్ళల్లో వెళ్ళి కూర్చుంటారు మొదటి లైన్లో. వాళ్ళు అక్కడుంటే మిగతా వాళ్ళు ఎందుకు జంకుతారు అనేది మనకి అనుభవం ద్వారా తెలుస్తుంది అనమాట. మామూలుగా ఏంటి, స్వామి త్రయీ బృందావనం లోపలికి వస్తారు, పిల్లాన్ని చూడగానే స్వామికి ఉత్సాహం అనమాట. అడుగుతారు, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడుగుతారు స్వామి. వాళ్ళకి మొదటి నుంచి ఉన్న సమాధానం ఒక్కటే, స్వామి ఫ్రమ్ యువర్ లోటస్ ఫీట్ అంటారు. ఆ పక్కన ఎవరో పెద్ద ఆయన కూర్చుంటారు, ఆయన అడుగుతారు వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే, స్వామి మాది విశాఖపట్నం స్వామి అంటే, దున్నపోత చిన్నపిల్లాడు చూడు ఎంత చక్కని సమాధానం ఇచ్చాడు, నువ్వు ఉన్నావు బుద్ధి లేదు అని అంటారు. ఒకవేళ ఆయన గనక తెలివిగా ఆలోచించి స్వామి ఫ్రమ్ యువర్ లోటస్ ఫీట్ అంటే బుద్ధి లేదు, చిన్నపిల్లాడిచ్చిన సమాధానాన్ని కాపీ కొడతావా, దున్నపోతా అంటారు. ఈ విధంగా ఏంటంటే భగవంతుడు ఈ చిలిపి చేష్ట ద్వారా మనకి ఏం నేర్పించాడంటే, ఎవరైతే భగవంతుణ్ణి నిష్కల్మషంగా ప్రేమిస్తారో భగవంతుడు ఎప్పుడు వారి పక్షాన్నే ఉంటాడు. అందులో పిల్లలు మీటి. అందుకనే స్వామి ఎప్పుడూ చెప్తూ ఉంటారు, అమాంగ్స్ట్ చిల్డ్రన్ ఐఎమ్ ఎ చైల్డ్, అమాంగ్స్ట్ మెన్ ఐఎమ్ ఎ మ్యాన్, అమాంగ్స్ట్ ఉమెన్ ఐఎమ్ ఎ ఉమెన్, అండ్ వెన్ అలోన్ ఐఎమ్ గాడ్ అని. ఈ విధంగా యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఈ అరేబియా రాజుల ప్రకటన అనేది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. దీని తర్వాత ఏం జరిగిందంటే, ఒకసారి ఒక వ్యక్తి జీసస్ దగ్గరికి వెళ్ళి అడిగాడనమాట, మాకు చాలామంది శత్రువులు ఉన్నారు, మేమేం చెయ్యాలి అంటారు. జీసస్ ఏం చెప్తాడు, నువ్వు ముందు అందరి మీద ప్రేమ అనేది పెంపొందించుకోవాలి, అందరిలో ఉన్న ఆత్మ ప్రేమ స్వరూపమే, కాబట్టి అందరి యందు నువ్వు ప్రేమ పెంచుకున్నప్పుడు ఇంకా శత్రుత్వం అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్తాడు జీసస్. అదే కృష్ణుడు గీతలో కూడా చెప్పాడు, అద్వేష్ట సర్వభూతానా మైత్ర కరుణ ఏవచ అని. ఏ జీవి పట్ల మనకి ద్వేషం అనేది ఉండకూడదు. స్వామి కూడా ఏం చెప్పారు పద్యంలో, పరులు పరులు కాదు పరమాత్ములేనయ్యా అని చెప్పారనమాట స్వామి. అందరి యందు ఇమిడి ఉన్నది ప్రేమతత్వాన్ని అని స్వామి గీతామోహన్ రామ్ గారికి ప్రసాదించిన ఒక చక్కని అనుభవం ద్వారా అర్థమవుతుంది. భరత్, ఇప్పుడు అనుభవాన్ని మా అందరితో పంచుకుంటావా?
3: అన్నయ్య, బృందావనంలో ఒకసారి సమ్మర్ కోర్స్ అప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, గీతామోహన్ రామ్ గారు ఇంకా కొంతమంది విద్యార్థులు ఉన్నారు. ఒకరోజు ఉదయం ఉపన్యాసం అప్పుడు స్వామి అహింస గురించి మాట్లాడారు. ఆ రోజు సాయంత్రం గీతామోహన్ రామ్ గారు వారి స్నేహితురాలు లాన్లో కూర్చుని ఆ ఉపన్యాసం గురించి చర్చించుకుంటున్నారు. అప్రయత్నంగా వాళ్ళకి తెలియకుండానే ఒక ఇన్వాలంటరీ యాక్షన్ లాగా గడ్డి పీకుతున్నారు. అదే అక్కడతో అయిపోయింది. తర్వాత రోజు సుప్రభాత్ అని కొంచెం ఆలస్యంగా వెళ్లారనమాట గీతామోహన్ రామ్ గారు. చివరిలో కూర్చుని జ్యోతి మెడిటేషన్ చేస్తున్నారు. ఆమె కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ ఉంటే వెనకాల నుండి ఎవరో తట్టినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూశారు. వెనకాల స్వామి నిలబడి నాతో రా అని బయటకు తీసుకుని వెళ్లారు. బయట గార్డెన్కి తీసుకుని వెళ్లి, అవును నిన్న సాయంత్రం ఏం చేశారు అని అడిగారు. ఈవిడేమో భయపడుతూ, స్వామి నేను నా స్నేహితురాలు లాన్లో కూర్చుని మాట్లాడుకున్నాం స్వామి. ఆహా, ఏం మాట్లాడుకున్నారు అంటే, స్వామి మీ ఉపన్యాసం అహింస గురించి మాట్లాడుకున్నాం. ఆహా, అహింస గురించి మాట్లాడుకుంటూ మరి హింస ఎందుకు చేశారు అని ప్రశ్నించారు. వాళ్ళకి అర్థం కాక స్వామి ఏం చేశాము అని అడిగితే, మాట్లాడుకుంటూ గడ్డి పీకారు కదా, మరి ఆ గడ్డిలో కూడా జీవం ఉంది కదా అని చెప్పారు. హింస అంటే కేవలం ఒక వ్యక్తిని లేదా ఒక జీవిని హింసించడం మాత్రమే కాదు, ప్రతి జీవిలోని కూడా ప్రతి వస్తువుని కూడా ప్రేమించగలగడం నిజమైన అహింస అని స్వామి చెప్పారు.
1: అలాగే స్వామి కూడా చెప్తుండేవారు ఏమని, అహింస అనేది కేవలం మన చేతల్లోనే కాదు, మన మనో వాక్ కాయకర్మల్లో కూడా హింస అనేది రానప్పుడే అది నిజమైన అహింస అని స్వామి చెప్పేవారు. మన ఆలోచనల్లో కూడా మనం ఎవరికి ఎవరినైనా దూషించడం గాని ఎవరికైనా చేటు చేసే ఆలోచన గాని మనకు ఉండకూడదు అన్నమాట. అది దాని తర్వాత స్వామి మనకి ఎన్నో మంచి విషయాలు వారి బోధల ద్వారా మనందరికీ అందించారు. వారి ఉపన్యాసాల్లో ఒక్కొక్క పలుకు ఒక్కొక్క ఆణిముత్యం. వారి ఒక్కొక్క సందేశం ఒక్కొక్కరిని వేరువేరు విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఇదే విధంగా జీసస్ ను కూడా ఒక గుడిలో పూజారి చెప్పిన వాక్కులు ప్రభావితం చేశాయనేది ప్రతీతి. గణేష్ బ్రదర్, ఆ సంఘటన ఏంటో మాకు వివరిస్తారా?
4: ఒకనాడు పీటర్ మరియు మేరీ జీసస్ ని ఒక ఉత్సవానికి తీసుకువెళ్లారు. ఉన్నట్టుండి బాలయేసు వారి నుండి వేరుపడి గుంపులో కనిపించకుండా కలిసిపోయారు. తల్లిదండ్రులు ఎంత వెతికినా బాలయేసు గోచరించలేదు. కొంతసేపు గడిచిన తరువాత బాలయేసు తిరిగి వారి వద్దకు వచ్చారు. ఎక్కడికి వెళ్లావని ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులు తమ గారాల పట్టి అయిన బాలయేసుని ప్రశ్నించారు. అప్పుడు యేసు అక్కడ కనిపిస్తున్న దేవాలయంలో ఉన్న పూజారి యొక్క ప్రసంగానికి హాజరయ్యాను అని సమాధానం చెప్పారు. ఆ ప్రసంగంలో పూజారి యేసునుద్దేశించి, నీవే నిత్యమైన నిష్కల్మషమైన సత్యానివి, నిరంతరం ఈ భావాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పారు. ఈ వాక్యాలతో ప్రేరేపింపబడిన జీసస్ ఈ సత్యాన్ని అన్వేషించే ప్రయత్నంలో ఒక కొండ శిఖరాన్ని చేరుకుని ఆ శిఖరం మీద ఆసీనుడై ఈ నిత్య సత్యం గురించి చింతన చేసి తగినంత తపస్సు గావించారు.
3: జీసస్ ఆ వాక్యాన్ని అవలోకనం చేసుకుని దాన్ని ధ్యానిస్తూ నిధిధ్యాసంలో పెట్టి సాధన చేశారు. ఆ కొండ మీంచి దిగివచ్చి సముద్ర తీరం వైపు వెళ్లారు. అక్కడ కొంతమంది జాలర్లు విచారంగా కూర్చుని కనిపించారు. జీసస్ వాళ్ల దగ్గరికి వెళ్లి, ఏమైంది, ఎందుకు విచారంగా ఉన్నారు అందరూ అని ప్రశ్నించారు. అప్పుడు వారు, ఈరోజు మేము ఎంత ప్రయత్నించినా ఒక్క చేప కూడా లభించలేదు అని వాపోయారు. అప్పుడు జీసస్, చేపలు లేని సముద్రం అంటూ ఉంటుందా, నాతో రండి అని ఒక ప్రదేశానికి తీసుకుని వెళ్లి అక్కడ వల వేయమని ఆదేశించారు. జాలర్లు వల వేసి చేపలు పట్టారు. విషయం ఏమిటంటే ఆ రోజు ప్రతిరోజు కన్నా ఎక్కువ చేపలు లభించాయి. ఇంకా వివరంగా చెప్పాలి అంటే వారి దగ్గర ఉన్న వలలన్నీ చేపలతో నిండిపోయాయి. ఆ రోజు నుండి జీసస్ పట్ల అచంచలమైన విశ్వాసాన్ని కలిగి యేసుని దైవంగా వారు ఆరాధించారు.
1: ఆహా, ఈ ఘట్టాన్ని వింటుంటే నాకు భారతంలో ఒక అద్భుతమైన సన్నివేశం గుర్తొస్తుంది. పాండవులు ఒక యాగం చేద్దామని అనుకుంటారు, కానీ వారి దగ్గర తగినంత ద్రవ్యం ఉండదు, ధనం ఉండదు. అప్పుడు పాండవులకు అలవాటేంటి, ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళకి ముందు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి కృష్ణుడి దగ్గరికి వెళ్లి చెప్తారు, అయ్యా మేము ఇలాగేదో యాగం చేద్దాం అనుకుంటున్నాం కానీ మా దగ్గర ద్రవ్యం లేదు, డబ్బులు లేవంటే కృష్ణుడు చెప్తాడు, ఆ ఫలానా చోట మీరు వెళ్లి తవ్వండి, అక్కడ మీకు కావలసిన ద్రవ్యం దొరుకుతుందంటారు. అప్పుడు పాండవులు, ఏంటబ్బాయి ఇలా చెప్పేశాడు, ఇక్కడ నిజంగా ఉంటాయా లేదా?
3: జీసస్ పట్ల అచంచలమైన విశ్వాసాన్ని కలిగి యేసుని దైవంగా వారు ఆరాధించారు.
1: ఆహా, ఈ ఘట్టాన్ని వింటుంటే నాకు భారతంలో ఒక అద్భుతమైన

0: చిన్న అనుమానాన్ని కూడా తావివ్వకుండా వెంటనే వెళ్లి కృష్ణుడి మాటని శిరసావహిస్తారు. అప్పుడేం జరుగుతుందంటే వాళ్ళకి ఇంకా సువర్ణమయం అంతా ఇంత తవ్వారా లేదో అంత బంగారం బయటపడుతుంది అనమాట వాళ్ళకి. వాళ్ళంతా వచ్చి కృష్ణుడు అడుగుతారు, అయ్యా ఏమిటిది ఇంత బంగారం ఎలాగంటే, అప్పుడు ఎవరో ఒక మహారాజు ఒక పెద్ద యాగం చేశాడు, అందరికీ సువర్ణ దానం చేశాడు, బంగారం దానం చేశాడు, తిరిగి వచ్చేవాడప్పుడు బ్రాహ్మణులు ఏం చేశారు, మనకింత బంగారం ఎందుకు, పైగా చాలా బరువు ఇది, మనకు అక్కర్లేదు అని చెప్పి అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అవి క్రమేణా భూగర్భంలో కలిసిపోయాయి, అదే ఈనాడు ఇలా బయటకు వచ్చాయి అంటారు. ధర్మరాజుకో సందేశం వస్తుంది, ధర్మ సందేశం, ధర్మరాజు కదా, ఏమంటాడు, అయ్యో ఇది ఎవరితో ధనం కదా, మనం తీసుకుంటే తప్పు కదా అంటాడు. కృష్ణుడు అక్కడ కూడా ధర్మాన్ని బోధిస్తాడు, ఏమని, అది వాళ్ళు వాళ్ళంతటి వాళ్లే, వాళ్ళకి అక్కర్లేదని వదిలేసిన ధనం కాబట్టి దాన్ని మీరు తీసుకోవడం వల్ల ఏ హాని జరగదు, ఎలాంటి ధర్మ సంకటం లేదు అని చెప్తాడు అనమాట కృష్ణుడు. ఇలాంటి ఘట్టమే. ఇప్పుడు మనకి ఏది అవసరమైతే స్వామి అది మనకి ఇస్తారనేది ప్రతీతి. కానీ ముఖ్యంగా ఉదాహరణకు ఆలోచిస్తే ఒక జాలరి, మనం జాలరి ఉదాహరణే తీసుకుందాం, ఒక జాలర్ల సంఘం ఒక ఊరు ఊరంతా స్వామి భక్తులుగా మారి స్వామి కోసం వారికి ఉన్న దురలవాట్లన్నీ వదిలేసుకుని స్వామినే వారి జీవనోపాధిగా తీసుకున్న వారిని, ఐ మీన్ అంటే వాళ్ళు చేపలు వేటకి వెళ్లేవారు, కానీ అందులో కూడా వాళ్ళు స్వామిని ఎలాగా తలుచుకుంటూ ఉండేవారు, స్వామి వాళ్ళకి ఎలాంటి మేలు చేశారనేది వారి నోటి నుండే విందాం.
1: అదే మార్కండి గ్రామానికి చెందిన మాదయ్య ఏమంటారో వినండి.
2: డైలీ బాంద్రికి వెళ్ళిపోతుంది, అవుతున్నది డైలీ భజని, భజన అంతే ఒక కూర ఉంకాలి అనుకుంటాను, ఇది అయిపోవాలా అంతే భజన అంతా ఒక రోజు తల్లు ఇది క్లియర్ అయిపోవాలని మా ఇంట్లో చిన్న చిన్న పనులు, ఒకప్పుడు పెద్ద పనులు దల్లా అవి అయిపోనా అవి క్లియర్.
3: ఏది ఒక పెద్ద పని అయింది చెప్పి నాకు.
2: మొన్న జరిగింది అది ఒకసారి ఇంట్లో లేకుంటుంది, ఫస్ట్ లోసు అయిపోయింది కదా, అయితే మందిరం మీద కొడితే అందరు ఎవరు ఇష్టం 2 ఏళ్ళు 3 ఏళ్ళు వేసుకున్నారు, అయితే ఇంట్లో పైసలు అది ఇంట్లో లేకపోతే వాళ్ళకి దాని సముద్ర మార్గాలకు వెళ్తున్నాం వేరినేవు, అయితే 10 గంటలు అయింది,
3: రాత్రి పది గంటలు
2: ఇంట్లో కదా కొద్ది తనుచుకుంటాం సోమ్కి, తనుచుకుంటే అన్నది వాళ్ళకి వెళ్తున్నా లేరునేవు, అది నాన్న చెప్పాను అమ్మ వాళ్ళకి వెళ్తాం రేపు చేపలు కోరి ఆలకిచ్చిన అతను, అది కాదు అది నాన్న అనుకున్నాను సోమ్కి మొక్కి ఎన్ని దొక్కినా 2 బాగా లేచేసుకుంటాం ఎన్ని కానే ఎంత 1 లక్ష కానీ 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ 4 లక్షలు కానీ ఎంత కానీ వెళ్తే తెల్లారి వెళ్తాడికి ఎవరికి ఏడు లేవు, అది మేము ఒక ఇద్దరికి వెళ్తున్నాం కదా సముద్రం గాలి కొద్దికి వెళ్తాడికి ఒక రంపం కొట్టాము ఏటు లేవు, రంపం కొడితే నన్ను ఇంజిన్ పట్టుకుంటున్నాను కదా, అయితే నాకు బుర్ర టెన్షన్ అయిపోతుంది, ఇటు నుంచి వచ్చేసుకున్నాను ఏటు సోమ అంతే నోపుకి వెళ్ళాను, ఒక మంత్రం చదివేశాయి సాయి గట్టి చదివేసి మళ్ళీ ఇంజిన్ టార్ చేసి ఇనాగి ఎవరి మాట ఇన్ను దగ్గరికి నాకు వెళ్తాడికి మొత్తం ఉట్టురంప కొడుతున్నాను కదా డైరెక్ట్ కొట్టేసాను ఒక రంపం, కొడితేడికి అందులో 50 రూపాయలు చేపలు, 50 రూపాయలు చేపలు ఉంటే మొడిసికి 5 సీలు పంచుకున్నాం.
3: మీరు ఎంతమంది వెళ్ళారు?
2: 10 మంది
3: మోటార్ బోట్లు అని.
2: అయితే 50 అయితే అక్కడి నుంచే పసిలోని వచ్చాను, ఎవరికి 5 సీలు వాళ్ళకి ఇచ్చాను, అక్కడి నుంచి వచ్చిన తోవలే 2500 అటిక్కి 2500 ఇటిక్కి
3: అటిక్కి ఎవరికి ఇచ్చాం?
2: మందిరికి ఇచ్చాం కదా 2500 ఎంతకి. నాకు కోరుకుంది మొన్న మొన్నే 2500 జరిగింది.
4: ఒకసారి గోవా యాత్రలో తుఫాన్ బారి నుండి బతికి బయటపడ్డాక శ్రీ నరసింహకు సేవ చేసే చోట స్వామి ఎప్పుడు ఉంటారన్న నమ్మకం కలిగింది.
5: కొన్ని దినాలు పోయింది, మేము ఊరికి వెళ్ళిపోయినప్పుడు గోవా వెళ్ళాం అందరం, అప్పుడు పంటని మందిరం ఇంపంట మనుషులు వెళ్ళాం గోవా, అప్పుడు బాల వికాస విధంగా ఉంటది, మా స్టూడెంట్ కూరల్లాగా ఉంటాం అందరం 15-16-17 సంవత్సరాల వయసులోటి వెళ్ళాం గోవా. గోవా వెళ్తే మేము ఒక బోటుకి వెళ్ళాం అందరం, అరణ్యశాల ఒక బోటుకి వెళ్తే కొందరు ఇలా ఇది సాయిరం వెళ్ళాము, ఒక బోటుకి వెళ్ళే ఊర్లే అమ్మానందరూ అంత సాయిరం సారం, అక్కడ కోల్పోతే మాసం తినుకొని గుడ్డలు తినుకుని పోతారు. మేము అక్కడికి వెళ్ళినంటే ఫస్ట్ బ్యాగులు ఉంచాము, స్నానం చేసాము, ఒక వాళ్ళకి పత్రం దగ్గరికి వెళ్ళి మాకు మురిసి అందచిచ్చాడు. సోమ పూట పెట్టి, స్వామి ఈరోజు మా అమ్మా నాన్నకి అందరు ఇడిచిపెట్టి నీ భజన మండలం ఇడిచిపెట్టి ఈరోజు ఈ తెలియని ప్రవంతంలో పారొచ్చాము, ఇక్కడే నువ్వే మాకు దిక్కి, ఈ అంట జంట గంట

0: నువ్వే ఉండాలని స్వామికి చాలా బాగా ప్రారంభం చేసాము. గాయత్రీలు చదివాము. ఈ చాలా రకాలు అంటే మాకు ఎన్ని ఉన్నావో హృదయంలో అన్ని పెట్టాము స్వామికి. అక్కడ ఒక మందిరం అంతే చిన్న ఇళ్ళకి పెట్టి స్వామి పుంచుకున్నాము మందిరం పూజ గదిలో. లోపకొల్పాం. 3 మాసాల తర్వాత 4వ మాసంలో తుఫానం తగిలింది. ఒక బోట్లో ఉన్నాం మేము. అందులో స్వాప్ లోడ్ చేసినాం సూర అంతే ఇలా సోప స్వాప ఒక పట్టణంలో వేసినాం లోడ్ దానిలో ఐసు పట్టణంలో ఉంటుంది. 10-12 మంది ఉన్నాం బోట్లో. తుఫానం తగిలిపోయింది మాకు తేలదు. మీద ఉండి మంత్రాలు నేర్చుకుంటున్నాం, సాయిగతి నేర్చుకుంటున్నాం, భజన పాటలు నేర్చుకుంటున్నాం. అయితే ఏంటి ఇంకా వీళ్ళు ఒక ఒడిసవాళ్ళు ఏంటి మీద గులుగులు అవుతున్నారు, తుఫానం తగిలిపోయింది బోటు అసలు మునిగిపోద్దో మునిగి కదా దాండను సొద్దు చేసుకుంటున్నాడు. అయితే అడిగి వచ్చారు, చెప్పలేరు రేడీ కింద దిగండిరా బోటు తుఫానం తగిలింది. తుఫానం తగిలిందని గబగబంతం తీపి చూసాం. భగవాన్ బాబా స్వామి ఈరోజు మేము ఎనక బతికితాం. ఈరోజు మేము 10 ముగ్గురు పోతే ఒక మందిరము ఎంతో 100 మంది పోయిందండి. అంత ముందు అంటే లక్ష్యం అయితే 1 గంటలు మేము ముందుంటాము. అంత వ్యక్తులు ఈరోజు పోతే ఏమో నువ్వే ఉన్నావు అని మాకు చాలా ప్రతమైన భయం. కానీ స్వామి నువ్వు ఉన్నావు అంటున్నాము కానీ సట్టలు తీసాం. ఒక ప్యాంట్ ఉన్నది ఒక కట్టలో కోసుకున్నాం, లోడింగ్ కట్టుకున్నాం. ఒకవేళ బోటు తిరబడిపోతే ఈదనానికి ఇలా కట్టుకుని ఒక ఒడ్డున సైడ్ లో ఉన్నాం. సైడ్ లో ఉండి ఇలా వెళ్తున్నది బోటు. వర్షము గాలి మురుములు భగవన్ బాబా సాయి తిరబడితే సాయి సాయి సాయి మనకి నీట్ గా అవుతున్నది. తిరగదు సాయి సాయి అలాగా రాత్రి 10 నుండి తెల్లవారి 4 గంటల వరకు అదే ఒకటే సాయిరాం సాయిరాం సాయిరాం అనుకోని అడిగొచ్చి మాత్తు కొల్లలుగా 3-4 బోట్లు మునిగిపోయారు. వాళ్ళు ఏమయ్యారో తెలియదు. ఒకరి సహకారం వెళ్తామంటే లేదు అన్న స్థితిలో ఉంది. భగవాన్ బాబా ఆ రోజు మేము అనుకున్నాం ఇప్పుడు మనం వెళ్ళంటే కులమంత వాళ్ళకి మళ్ళీ పుట్టపర్తి ఈ సత్యసాయి అర్గ్నిస్కి వెళ్ళి మళ్ళీ సేవ చేస్తున్నాం మనం బాగుండాలని. ఒక్క మురిసికైనా ఏమైనా జబ్బు కానీ జరము కానీ ఒక దెబ్బ కానీ ఎటువంటి వైద్యం లేవంట మళ్ళీ సుపూర్తగా మనం ఇంటికి వచ్చినాం.
1: ఇంత అద్భుతమైన అనుభవం విన్న తర్వాత స్వామి మాటలు గుర్తొస్తున్నాయి. స్వామి ఎన్నోసార్లు బల్లగుద్ది మరీ చెప్పేవారు, నమ్మక చెడినవాడు ఉంటాడు గాని నమ్మి చెడినవాడు లేడు లేడు లేడు అని చెప్పి. ఇందాకల భరత్ గీతామోహన్ రామ్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడే జరిగిన ఇంకో సంఘటన నాకు స్ఫురణకొచ్చింది. అక్కడ ఏం జరుగుతుందంటే స్వామి ఆవిడ్ని బయటికి తీసుకెళ్లి యాక్చువల్ గా ఒక పూల పొద దగ్గర నుంచోబెడతారు, ఒక రోజా చెట్టు దగ్గర. అప్పుడు స్వామి అంటారు అందరిలోనూ పరమాత్మ ఉన్నాడని చెప్పి అక్కడ అప్పుడే అరవిచ్చుకున్న రోజా ఒకటి ఉంటుంది, అరవిచ్చుకున్నది. స్వామి దాన్ని ఇలా ముట్టుకుంటారు. వారి కళ్ల ముందే గీతామోహన్ రామ్ గారి కళ్ల ముందు అది ఒక పూర్తి పుష్పంగా విచ్చుకుంటుంది అన్నమాట. అప్పుడు స్వామి చెప్తారు చూసావా అదే ప్రేమతత్వం అంటారని. కానీ గీత గారు కన్విన్స్ అవ్వలేదు. ఆవిడేమంటారు స్వామి మీరంటే భగవంతుడు అంటే కాదు కాదు అందరిలోనున్న ప్రేమతత్వం ఒక్కటే అని చెప్పి ఆవిడ చేయి పట్టుకుని ఇంకో అరవిచ్చిన రోజా పువ్వు మీద ఇలా ముట్టిస్తారు ఆవిడ్ని. అది కూడా పూర్తిగా విచ్చుకున్న రోజా పువ్వుగా మారుతుందన్నమాట. దీని ద్వారా స్వామి అత్యంత ఉత్కృష్టమైన సందేశం ఏమిటి, అందరి అందున్న పరమాత్మ ఒకటే ప్రేమస్వరూపమే అనేది ఇంత చక్కని అనుభవం ద్వారా అందరికీ అర్థమయ్యేలా ఆవిడికి ప్రసాదించారన్నమాట. భగవంతుడు కరుణామూర్తి, ఆపద్బాంధవుడు, నమ్మిన వారికి ఆయనే దిక్కు, భక్తులంటే అమితమైన ప్రేమ. కేవలం తన్ని ప్రేమించే వారిని మాత్రమే కాదు తన్ని ద్వేషించే వారిని కూడా బేషరతుగా ప్రేమించగలగడం ఆ ప్రేమమూర్తిగా సాధ్యం. ఎందుకంటే భగవంతుడి ప్రేమ దేశ కాల పరిస్థితులు బట్టి మారేది కాదు. ఎలాగైతే సూర్యుడి కిరణాలు అందరినీ స్పృశించి నులివెచ్చని అనుభూతిని కలగజేస్తాయో అదేవిధంగా భగవంతుని ప్రేమ కూడా అందరి జీవితాన్ని స్పృశించి పులకరింపజేస్తుంది. ఎట్టి పరిస్థితులనైనా సరే భగవంతుడు ప్రేమని వెదజల్లుతూనే ఉంటాడు. వివేక్ బ్రదర్, యేసుక్రీస్తు తనకు శిలువ వేసే సమయంలో అలాంటి సమయంలో కూడా సమతుల్యతతో వ్యవహరిస్తూ తన పరిస్థితిని చూడలేక తల్లడిల్లిపోతున్న మేరీమాతని ఎలా ఓదార్చాడో మాతో పంచుకుంటారా?
2: సైరామ్ అరుణ్, ఆ సందర్భంలో మేరీమాత యేసుప్రభు వద్దకు వచ్చి కన్నీరు కార్చింది. అప్పుడు తల్లిని ఓదారుస్తూ, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఈ శరీరం ఒక నీటిబుడగ లాంటిది, వీరికి ఇష్టం వచ్చినట్లు చేసుకోని, వీరంతా నన్ను హతమారుస్తారని నీవు అనుకుంటున్నావా? నిజానికి నాకు మరణం లేదు, నన్ను ఎవరూ చంపలేరు. అప్పుడు మేరీమాత, నాయన, నీవు నా పుత్రుడవి కావా అని అడుగగా యేసుప్రభు, అవునమ్మా, భౌతిక స్థాయిలో నేను నీ కుమారుడనే, అందులో సందేహమే లేదు. కాని నిజానికి నేను నేనే, మీరంతా నా పిల్లలు, అందరూ పరమాత్మ స్వరూపులే అని అన్నారు.
1: ఆహా, ఈ ఘట్టం వింటుంటే స్వామి జీవితంలో కూడా ఇలాగే ఒక ఘట్టం జరిగింది, అది ఇప్పుడు స్ఫురణకొస్తుంది. స్వామి కొంచెం మధ్య వయస్కుడుగా ఉన్నప్పుడు ఏం జరిగేదంటే, స్వామికి ఎంతమంది అయితే భక్తులు పెరిగిపోతున్నారో ఒకవైపు అంతేమంది ఈర్ష్యతో రగిలిపోతున్నారనమాట స్వామి మీద. ఒక కుటుంబం వారికి స్వామి అంటే అసలు గిట్టేది కాదు. వాళ్లు ఒక పథకం ఆలోచించి సర్వాంతర్యామిని ఎలాగైనా వారి యొక్క వారిని హాని చేయాలని సంకల్పించి స్వామికి ఒక పథకం పన్నారు. వాళ్ళు ఏం చేశారంటే విషపు వడలు వండారు వాళ్ళ ఇంట్లో. విషపు వడలు వండి ఆ రోజు స్వామిని వారి ఇంటికి భోజనానికి ఆహ్వానించారనమాట. స్వామికి అన్నీ తెలుసు, అదే స్వామిలో ఉన్న అద్భుతమైన విషయం. ఏంటి, స్వామికి అన్నీ తెలుసు కానీ ఏమీ తెలియనట్టు ఉంటారు. మనం ఏమనుకుంటాం, మనకి ఏమీ తెలియకపోయినా సరే అన్నీ తెలిసినట్టు ఉంటాం, కానీ స్వామికి అన్నీ తెలుసు, ఏమీ తెలియనట్టు ఉంటారు. స్వామి కూడా వాళ్ళు భోజనానికి రమ్మంటే ఆ అని సరే వెళ్దామని వచ్చారు స్వామి. వాళ్ళంతా లోపల ఆనందిస్తున్నారు. ఇప్పుడు స్వామి విషపు వడలు తింటారు, స్వామికి ఏదో హాని కలుగుతుంది అని. స్వామి ఏం లేదు, అలా విషపు వడలు తిన్నారు అంతే, ఆయన అలాగే ఉన్నారు. ఆయనలో ఎలాంటి వ్యాధి యొక్క లక్షణాలు ఏం కనిపించలేదు. అరగంటలో ఆ వడలన్నీ బయటికి కక్కేశారనమాట, విషం ఆయన మీద ఏ ప్రభావం చూపించలేదు. ఈసారి వాళ్ళకి స్వామి ఒక పాఠం నేర్పిద్దాం అనుకున్నారు, ఏంటి నన్నేమీ చెయ్యలేరు అని. వాళ్ళు ఏం చేశారు, సరే వాళ్ళు నేర్చుకున్నారో లేదో అనేది తర్వాత విషయం, కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్వామి అలాంటి వారన్నమాట. స్వామి వారిని ద్వేషించే వారిని కూడా ప్రేమించగల ప్రేమమూర్తి. మళ్ళీ ఇంకోసారి స్వామిని వారు అలాగే పిలిచారు భోజనానికి. అప్పుడు స్వామి వారికి ప్రత్యేకించి చెప్పారు, మీరేమి అలాంటి విషపు వడలేమి వండక్కర్లేదు, మామూలు వడలు వండండి, నేను వచ్చి తింటానని చెప్పారనమాట స్వామి. అదేవిధంగా మనల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించడం అనేది ఎవరికి సాధ్యం? ఎవరైతే మనందరిలో ఉన్న ప్రేమతత్వాన్ని గుర్తించారో వారికి అది సాధ్యం అనమాట. మన జీవితాల్లో మనకి నిత్యం ఎన్నో కోరికలుంటాయి, నిజమే. వాటన్నిటినీ తీర్చమనని మనం స్వామిని కూడా ప్రార్థిస్తూ ఉంటాం. స్వామి కొన్నిటిని అవుట్ రైట్ నెరవేర్చేస్తారు, ఆ తీసుకో అని. కానీ కొన్నిటికి స్వామి ఏం చేస్తారు, జీవితంలో మనకు కొన్ని లక్ష్యాలు ఉన్నప్పుడు స్వామి ఏం చేస్తారంటే ఆ లక్ష్యాన్ని మనకి చూపించకపోయినా సరే దాని దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేది మాత్రం మనకి స్పష్టమయ్యేటట్టు చూపిస్తారనమాట. ఈ విధంగా యేసుక్రీస్తు జీవితంలో కూడా ఒక ఘటన ఉంది. భరత్ ఇప్పుడు మనని పంచుకుంటారు.
3: అన్నయ్య, ఒకసారి ఈ జాలర్లందరూ చేపలు పట్టి తీరానికి వచ్చినప్పుడు ఒకనొక భిక్షగాడు వచ్చి ఆకలి వేస్తుంది, ఏమైనా ఇవ్వమని అడిగితే పీటర్ చేప తీసి ఇవ్వబోతాడు. జీసస్ ఆపి, నువ్వు ఈరోజు చేప ఇస్తే ఈరోజుటి ఆకలి మాత్రమే తీర్చినవాడు అవుతావు, వాడికి చేపలు ఎలా పట్టుకోవాలో నేర్పించు, వాడికి ఒక జీవనోపాధిని కల్పించిన వాడు అవుతావు, వాడికి ఆకలి అనేది లేని స్థితికి తీసుకుని వెళతావు, ఆకలి ఉన్నా దాన్ని ఎలా తీర్చుకోవాలో నేర్పుతావు అని చెప్పి జీసస్ చెబుతారు.
1: ఆహా, ఇది వింటుంటే స్వామి మనకి ఎప్పుడు చెప్తుంటారు, మీన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎండ్స్ అని. ఇప్పుడు అతను ఏంటంటే, ఒకవేళ అతను ఆ చేప ఆ రోజుకి తిన్నా సరే లేకపోతే చేపలు తనంతట తాను పట్టుకుని తిన్నా సరే అతనికి ఆకలి అనేది తీరుతుంది ఖచ్చితంగా. కానీ అక్కడేంటి, అతను ఆకలిని ఎలా తీర్చుకున్నాడు, వేరొకళ్ళ దయ వల్ల తీర్చుకున్నారా, వేరొకళ్ళ జాలి వల్ల తీర్చుకున్నారా, లేకపోతే తన స్వయం కృషి ద్వారా తీర్చుకున్నాడా అనేది ఒక విషయం. ఇప్పుడు మన పిల్లలందరికీ ఇక్కడ ఉన్నప్పుడు, ముఖ్యంగా హాస్టల్లో ఉన్నప్పుడు, ఆకలిలో ఉన్నవాడికి ఆహారం ఎంత ముఖ్యమో ఇక్కడ ఒక విద్యార్థి జీవితంలో ప్రతి విద్యార్థికి స్వామి అంతే ముఖ్యం అన్నమాట. స్వామి యొక్క ప్రేమ కోసం పిల్లలు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. స్వామి చెప్తుంటారు పిల్లలు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటారని. ఇలాంటి సమయంలో స్వామి ఒక విద్యార్థికి ఒక గుణపాఠం ఎలా నేర్పించారు, మీన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎండ్స్ అని అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక పూర్వ విద్యార్థి అప్పట్లో చదువుకునేటప్పుడు అతనికి స్వామి అంటే అమితమైన ప్రేమ. అతనుకున్న ఒక ముఖ్యమైన ఎయిమ్ ఏంటంటే, నాకు స్వామి దర్శనానికి ఫస్ట్ కూర్చోవాలి, నాకు స్వామి కావాలి ఫస్ట్. అతను దీనికోసం ఏం చేసేవాడు, లాస్ట్ పీరియడ్ అనేది అటెండ్ అవ్వకుండా మందిరంకి వెళ్ళి కూర్చున్నవాడు. అప్పట్లో స్వామి రెండింటికి దర్శనానికి వచ్చేవాడు. కాలేజ్ ఇయర్ 2:30 పూర్తి అయ్యేది. అతను లాస్ట్ పీరియడ్ కు వెళ్లకుండా మందిరంకి వెళ్ళి అక్కడ కూర్చునేవాడు అనమాట. స్వామి కూడా ఏమెరగనట్టు వచ్చి అలా అతనితో మాట్లాడేవారు. అప్పట్లో దాన్ని ఫామ్ అనేవారు అనమాట. సో అతను ఒక ఫామ్ బాయ్లే తయారయ్యాడు. అప్పుడు వార్డెన్ అనుకుంటున్నారు, వార్డెన్ ఏమనుకుంటున్నారు, అయ్యో ఈ అబ్బాయి ఇలా వెళ్తున్నాడు, ఇతనికి పోనీ ఇతనికి ఏమైనా చెప్దామంటే స్వామి కూడా ఇతనితో మాట్లాడుతున్నారు, స్వామి ఎలాగైనా ఒక అవకాశం ఇవ్వాలి, ఇతనికి క్రమశిక్షణ గురించి ఒక గుణపాఠం నేర్పాలి అని వార్డెన్ అనుకుంటున్నారు. ఒకరోజు ఏం జరిగింది, స్వామి వార్డెన్ ని ఇంటర్వ్యూ రూమ్ లోపలికి పిలిచారు. పిలిచి అడిగారు ఆ అబ్బాయి ఎందుకు అలా తొందరగా వస్తున్నాడు అని. అప్పుడు వార్డెన్ జరిగిందంతా చెప్పేశాడు అనమాట. వార్డెన్ జరిగిందంతా చెప్పేసిన తర్వాత అప్పుడు వార్డెన్ సార్ కనిపించింది, స్వామి మనకు ఒక అవకాశం ఇచ్చారని చెప్పి ఆ అబ్బాయిని అతని ఛాంబర్కి పిలిపించుకుని, ఇదిగో నువ్వు ఇలా వెళ్తున్నావు, స్వామి పసిగట్టారు, స్వామి ఇలా నాకు చెప్పారు, నువ్వు స్వామి కావాలనుకోవడం తప్పు కాదు, కానీ దానికోసం నువ్వు తీసుకున్న రూట్ మంచిది కాదు, ఇన్నాళ్ళు నువ్వు మన డిసిప్లిన్ ని అధిగమించావు, యు బ్రోక్ ద రూల్స్ అని చెప్పి నీకు పనిష్మెంట్ ఇస్తున్నాను, ఎన్నాళ్ళు నువ్వు చేసిన దానికి పనిష్మెంట్ గా ఇక నుంచి నువ్వు దర్శన్కి వెళ్లేటప్పుడు అందరికన్నా చివర వెళ్లాలి, లాస్ట్ లైన్ లో వెళ్లాలి అని పనిష్మెంట్ ఇచ్చారు వార్డెన్. ఒక 20-25 రోజులు ఇలా చేసిన తర్వాత అబ్బాయికి స్వామికి దూరం అయిపోతున్నాననే ఒక బాధ అతన్ని కలిచివేసింది అనమాట. అప్పుడు ఆ అబ్బాయి ఇంకా తట్టుకోలేక ఏం చేశాడు, ఒక విధానం ఆలోచించాడు. స్వామి దర్శనానికి తొందరగా వెళ్లడానికి టీ స్నాక్స్ అనేవి ముట్టుకోలేదు. మామూలుగా ఏంటి, పిల్లలు కాలేజీ నుంచి వెళ్లిన తర్వాత టీ స్నాక్స్ అనేవి ఇస్తారు హాస్టల్లో, తర్వాత వాళ్ళు స్నానం చేసి దర్శన లైన్లో వచ్చి నిలబడతారు. ఈ అబ్బాయి ఏంటి, టీ స్నాక్స్ తీసుకుంటే స్వామి దర్శనానికి నేను లేట్ అయిపోతాను, నేను ముందు లైన్లో కూర్చోవాలంటే నేను టీ స్నాక్స్ వదిలేస్తున్నా స్వామి కోసం అని చెప్పి కాలేజ్ వదలగానే వెంటనే వచ్చి స్నానం చేసి దర్శన లైన్లో నుంచునేవాడు. మొదటి లైన్ కాకపోయినా సరే థర్డ్ ఫోర్త్ లైన్ వచ్చేదనమాట. సో ఒక రోజు ఏం జరిగింది, స్వామి అలా దర్శనంకి వచ్చి ఆ అబ్బాయిని ఇంటర్వ్యూ రూమ్ లోపలికి పిలిచారు. ఇంటర్వ్యూ రూమ్ లోపలికి వెళ్లిన తర్వాత స్వామి అడిగారు ఏంటి విశేషాలంటే, ఇంకా అబ్బాయి ఆ బాధను తట్టుకోలేక ఏడ్చేశాడనమాట. అక్కడే ఇన్నాళ్ల తర్వాత స్వామి మాట్లాడుతున్నారనే ఆనందం ఒకవైపు, ఇన్నాళ్ళు స్వామి దూరంగా ఉన్నాననే బాధ ఒకవైపు. అప్పుడేం జరిగింది, స్వామి చెప్పారనమాట, భగవంతుణ్ణి సాధించాలంటే నువ్వు ఒక సాధన చెయ్యాలి, ఈ 25 రోజుల పాటు నువ్వు చేసిన సాధన నాకు నచ్చింది, నన్ను మెప్పించావు, అందుకే ప్రతిఫలంగా ఈరోజు నీతో ఇలా మాట్లాడుతున్నాను, ఇలా జరగాలి, అందుకే మీన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎండ్స్ అని స్వామి ఇప్పుడు చెప్తుంటారనమాట. కాబట్టి మనం భగవంతుడి గురించి కోరుకోవడం ఒక ఎత్తు, ఆయన్ని ఎలా పొందాలి అనేది తెలుసుకోవడం ఒక ఎత్తు. స్వామి ఎప్పుడు ఆ రెండో మార్గం చూపిస్తారనమాట. ఇదిగో నువ్వు భగవంతుడు కావాలంటే నువ్వు ఈ మార్గం ద్వారా వెళ్తే నీకు భగవంతుడు వస్తారని చెప్తారు. ఆ మార్గంలో మనం కృషి చేయడం మన కర్తవ్యం. ఇదే విధంగా స్వామి యేసుక్రీస్తు యొక్క జీవితం గురించి ఎన్నో మాటలు చెప్పారు. అందులో ముఖ్యంగా స్వామి యేసుక్రీస్తు యొక్క జీవితం నుండి విద్యార్థులు ఏం నేర్చుకోవచ్చు అనేది చెప్పిన దాని గురించి సాయిచంద్ బ్రదర్ ఇప్పుడు మనతో కొంచెం పంచుకుంటారు.
4: స్వామి తన ఉపన్యాసాల్లో అరుణ్ చెప్పినట్టు విద్యార్థులకే కాకుండా మొత్తం మానవాళి అంతటికీ అది ఒక సమాచారంగా, ఒక జవాబు కింద స్వామి ఈ విధంగా చెప్తారు. హిందువులు హిందూ పండుగలు వేడుకగా జరుపుకుంటారు, ముస్లిం మతస్థులు ముస్లిం పండుగలు ఘనంగా జరుపుకుంటారు, కానీ మన ప్రశాంతి నిలయంలో అన్ని మతాల వారు అన్ని పండుగలు ఒకే రీతిలో వేడుకగా జరుపుకుంటారు. మరి అదేవిధంగా ఈరోజు ఉదయం కూడా మనం 6 గంటల నుండి క్యారల్స్ చాలా సంతోషంగా ఉత్సాహంతో పాడుకున్నాం.
1: ఆహా, ఇది వినగానే మనం ఎంత అదృష్టవంతులో మనకు అర్థమవుతుంది. స్వామి చెప్తూ ఉంటారు, మీరు ఇంకా బయటికి ఎక్కడైనా వెళ్ళినా సరే హిందువుల పండుగల్లో మిగతా వాళ్ళు పాలు పంచుకోరు, క్రిస్టియన్ల పండుగలో మిగతా వాళ్ళు పాలు పంచుకోరు, కేవలం ప్రశాంతి నిలయంలోనే, స్వామి చెప్తారు, కేవలం ప్రశాంతి నిలయంలోనే అన్ని మతాలు అన్ని కులాలు కుల మత జాతి భేదం లేకుండా ఏ పండుగకైనా సరే అందరూ కలిసి వచ్చి సంబరాలు చేసుకునే స్థలం కేవలం ప్రశాంతి నిలయమే అని. మరి అలాంటి ప్రశాంతి నిలయంలో స్వామి సన్నిధిలో మరలా ఈ క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకోవడం మన పూర్వజన్మ సుకృతం అనేది నిజం. చివరగా ఈ అవకాశాన్ని అందించిన స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. సాయిరాం.
5: విన్నారు కదా. స్వామివారి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థల విద్యార్థులు అందించినటువంటి ఈ చర్చను, దీని ద్వారా యేసుక్రీస్తు యొక్క ప్రేమతత్వం, స్వామి యొక్క గుణగణాలను గురించి మనం భక్తుల అనుభవాల ద్వారా, స్వామి జీవితం ద్వారా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేశాం. మరి స్వామి ఎప్పుడు అంటారు, అసలైన క్రిస్మస్ ప్రశాంతి నిలయంలో జరుగుతుందని నొక్కి ఒక్కానించి తమ దివ్యోపన్యాసాల్లో చెప్పిన ఎన్నో జ్ఞాపకాలు మనకి ఉన్నాయి. ఈనాడు ఇంతటితో ఈ మొదటి కార్యక్రమాన్ని సమాప్తం చేస్తూ కొద్దిసేపట్లో మనం రెండవ కార్యక్రమానికి వెళ్లబోతున్నాం. అదేంటంటే చివరగా మన విద్యార్థి సోదరులు అందించినటువంటి హాస్టల్లో జరిగిన ఆ అనుభవం మనకెన్నో తీపి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ఎందుకంటే ఈనాడు డిసెంబర్ 25వ తేదీ 1981లో స్వామి సీనియర్ బాయ్స్ హాస్టల్ని ఇనాగ్రేట్ చేసిన పవిత్రమైన రోజు. ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో అది వెలుగును నింపిన వైనాలు మనకి జ్ఞప్తికి తెస్తాయి. మరి అవి గుర్తు తెచ్చుకుంటే స్వామి యొక్క ప్రేమతత్వం ఎంత అద్భుతంగా ఉంటుందో అది ఒక మనం అనుభవిస్తేనే గాని తెలుసుకోలేని విషయం. అది ఈనాడు రెండవ కార్యక్రమంగా అది మీకు అందించబోతున్నాం. అంతకుముందు ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ క్యారల్స్ హైదరాబాద్ బాల వికాస్ పిల్లలు అందించినటువంటి ఈ పాటలను ఇప్పుడు విందాం. సాయిరాం

0: ఓం శ్రీ సాయిరాం. తిరిగి రేడియో సాయి శ్రోతలందరికీ మరొకమారు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈనాటి రెండో అంశమైనటువంటి హాస్టల్ యానివర్సరీ విశేషాన్ని పునస్కరించుకుని, మనం హాస్టల్ విద్యార్థులతో, హాస్టల్లో జీవితం గడిపినటువంటి కొంతమంది పూర్వ విద్యార్థులతో, అధ్యాపకులతో ఇప్పుడు మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకుందాం. స్వామి అందించినటువంటి ఈ మధుర స్మృతులు హాస్టల్లో మనసులో ఒక చిరస్మరణీయమైనటువంటి ముద్రగా మనందరికీ మిగిలిపోతాయి. ఈనాడు మనతో పాటు ముచ్చటించడానికి శ్రీ కేజే శ్రీనివాస్ ఎంబీఏ డిపార్ట్మెంట్లో ప్రస్తుతం తను రీసెర్చ్ స్కాలర్గా తమ సేవలను అందిస్తున్నారు. సాయిరాం కేజే.
1: సాయిరాం గణేష్.
0: మరి హాస్టల్లో మన స్వామి అందించినటువంటి ఈ బ్యూటిఫుల్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్ గురించి మనం మాట్లాడుకోవడానికి నువ్వు ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా సంతోషం. తనతో పాటు మన సాయిచంద్ బ్రదర్ ప్రస్తుతం ఎంటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు తను. సాయిరాం సాయిచంద్.
1: సాయిరాం బ్రదర్.
0: మీ ఇద్దరు కూడా మాకు, మా శ్రోతలందరికీ హాస్టల్ గురించి ఒక బర్డ్స్ ఐ వ్యూ లాగా అందించడానికి వచ్చినందుకు చాలా సంతోషం. అండ్ మీ అనుభవాలు కూడా, హాస్టల్లో ఏం జరుగుతుంది, ఆ పవిత్రమైన ప్రదేశం గురించి, దాంట్లో జరిగేటటువంటి అనుభవాల గురించి పంచుకోవడానికి వచ్చినందుకు చాలా సంతోషం. ముందుగా శ్రీనివాస్
1: చెప్పండి,
0: మీరు మన హాస్టల్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు అండ్ ఏ కోర్సుకి మీరు జాయిన్ అయ్యారు, మొట్టమొదటి అనుభవం మీకు హాస్టల్లో ఏ విధంగా జరిగింది అది చెప్తారా?
1: హాస్టల్లో నేను 2013లో జాయిన్ అయ్యాను నా ఎంబీఏకి, ఎంబీఏ కోర్స్ వరకు. తర్వాత ఇప్పుడు పిహెచ్డీ చేస్తాను ఎంబీఏ అయిపోయిన తర్వాత. హాస్టల్ అంటే మొదటిగా ఏం గుర్తొస్తుందంటే, ఒక ఫస్ట్ వెళ్ళగానే ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది అనమాట, ఏంటంటే హాస్టల్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ వన్ లివ్స్ ఫర్ అనదర్ అండ్ ఆల్ లివ్ ఫర్ గాడ్. అంటే ఏంటంటే, ఒకరికి ఒకరిగా కలిసి ఉంటాం, అందరూ కలిసి భగవంతుడి గురించి జీవించేస్తామని అదో ట్యాగ్ లైన్ హాస్టల్ కి. షార్ట్ గా చెప్పాలంటే అదొక ట్యాగ్ లైన్. మొట్టమొదటి అనుభవం అంటే ఎలా ఉంటుందంటే, ఇంతకు ముందు కూడా నేను హాస్టల్లో కొద్ది రోజులు ఉన్నాను. అక్కడ ఎలా ఉండేదంటే, వచ్చామా పని చూసుకున్నావా ఉన్నావా వెళ్ళిపోయావా అంతే. కానీ ఇక్కడికి వచ్చేసరికి పరిస్థితులు చాలా వేరేగా ఉండేవి. ఇక్కడికి వచ్చాను, అందరూ అందరినీ పలకరించుకునేవారు. ఫస్ట్ మొదటిగా ఏంటంటే, హాస్టల్లో జాయిన్ అవ్వగానే ఎక్కడైనా సీనియర్స్ ర్యాగింగ్ చేస్తారు. ఇక్కడ రివర్స్ లో ఉంటుంది, ఏంటంటే జాయిన్ అవ్వగానే సీనియర్స్ వచ్చి మన లగేజ్ తీసుకెళ్లి రూమ్ తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్లి, ఇది నీ కబర్డ్, ఇక్కడ సరిగ్గా ఉండు, నీకేమైనా ఇబ్బంది అయితే మాకు చెప్పు, భయపడొద్దు అని చాలా ప్రేమపూర్వకంగా చెప్తారు. అది చాలా కొత్తగా అనిపించింది. ఇదేంటి, సీనియర్స్ అంటే ఎక్కడ చూసా భయపడతాం, ఇక్కడేంటి వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం ఏంటి, వెళ్ళి వచ్చి రాగానే ఇంకా ఏదో వాళ్ళు మేము ఏదో కొన్ని ఏళ్లుగా తెలిసినట్టు రిసీవ్ చేసుకుంటారు. మొహం తప్ప పేరు ఏమీ తెలీదు,
0: పరిచయస్తులాగుంటారు.
2: అదే స్వామి ఒక ఇంకో కొటేషన్ లో చెప్తారు, బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: సో ఆ రకంగా మొత్తం నేనేంటో ఇదేంటి ఇలా విచిత్రంగా అనుకున్నాను. అయితే జాయిన్ అయిన కొన్నాళ్ళకి ఏమైందంటే, కొంచెం ప్లేస్ మారడం వల్ల ఏంటో దగ్గు జలుబు కొంచెం వచ్చింది. అయితే మొదటిసారిగా ఒక 2 రోజులు కంటిన్యూ గా తుమ్ముతూ ఉంటే ఏమైంది అనుకుని అందరూ వచ్చేసారు. నేనేమైందని నేను వాళ్ళ వైపు వాళ్ళు నా వైపు చూస్తూ ఉన్నారు. వాళ్ళు నన్ను అడుగుతాను, ఎందుకు తుమ్ముతున్నావు అని అడిగారు. నేను ఊరికే దగ్గు జలుబు అనుకుని తుమ్ముతున్నానంటే, వాళ్ళు నాకేదో ఆరోగ్యం బాగాలేదనుకుని, ఇంకా మామూలు ఫుడ్ వద్దు నువ్వు అని, ఒక డైటిక్స్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది అక్కడ, ఏంటంటే ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే అక్కడ వాళ్ళకి వాళ్ళు తగిన ఇష్టానుసారం వాళ్ళకి ఏదో ఒకటి కిచడీ ఓ లేకపోతే శాండ్విచ్ అలాంటివన్నీ చేసి ఆ పేషెంట్ కి, ఇప్పుడు ఎవరికైతే ఒంట్లో వాళ్ళ ఆ పేషెంట్ కి తెచ్చిస్తుంటారు
2: పోషకాహారం.
1: బయట ఎలా ఉంటుందంటే, ఒంట్లో బాగాలేకపోతే మళ్ళీ మనమే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మనమే బ్రెడ్ ఏదో కొనుక్కొని తెచ్చుకోవాలన్నట్టు ఉంటుంది. కానీ అడిగే నాదుడు ఉండడు, ఇక్కడ వెరైటీలు వస్తాయి. అలా ఇది చాలా విచిత్రంగా అనిపించింది. వెళ్ళంగానే ఒక తుమ్ము తుమ్మేసరికి రాత్రి డిన్నర్ కి రసం, రైస్, కిచడి ఏవేవో బోల్డ్ వెరైటీలు వచ్చాయి. నేను దాని వైపు చూస్తున్నా, ఇదేంటి ఒంట్లో బాగాలేకపోతే ఇన్ని వెరైటీలు వస్తున్నాయి, ఎక్కడైనా తక్కువ తింటారు, ఇక్కడ ఎక్కువ తినిపిస్తున్నారేమిటో అనుకున్నాను నేను. సో అటువంటి అనుభవం అనేది చాలా విచిత్రంగా అనిపించింది. అంటే ఇలా ఉంటుందా హాస్టల్ అనుకున్నాను. ఏ ఒక్క చిన్న విషయం వచ్చినా, ఏ ఒక్క చిన్న ఇబ్బంది వచ్చినా అందరూ అడుగుతారు ఏమైంది అని. ఎక్కడ మనం ఒంటరిదనాన్ని ఫీల్ అవ్వం. బయటకు హాస్టల్లో జనరల్ గా వస్తేమనిపిస్తుంది అంటే, అయ్యో అమ్మ నాన్న లేరు, వాళ్ళకి ఫోన్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే అసలు వాళ్ళతో మాట్లాడాలి అనే ఒక థాట్ కూడా రాదు వాళ్ళకి, మనకు అనిపించదు కూడా. ఎందుకంటే మనం అంత బిజీగా ఉంటాం, ఎవరో ఒకరు పక్కన ఉంటారు, అడుగుతూ ఉంటారు, ఏదో కాలక్షేపం అయిపోతుంటుంది. సో ఆ రకంగా హాస్టల్ అనేది చాలా డిఫరెంట్ గా ఒక అనుభవాన్ని నాకు ఇచ్చింది.
2: ఇంకో విధంగా చెప్పాలంటే స్వామి మన హాస్టల్ కి ఎలాంటి ఆవరణ క్రియేట్ చేశారంటే, స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు నా ప్రేమ 1000 తల్లుల ప్రేమ వంటిదని. మన హాస్టల్లో ఉన్న ఆ అంబియన్స్ ఏంటంటే, మన చుట్టూ ఉండే మన ఫ్రెండ్స్, మన బ్రదర్స్, సీనియర్స్ వాళ్ళందరూ స్వామి కింద అనిపిస్తారు. ఎప్పుడైనా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే 1000 మంది మన చుట్టూ ఉండి మనకి చేతులు అందించి మన ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఆ రకంగా స్వామి తన ప్రేమని అలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి చేత హాస్టల్లో చూపిస్తారు. సో ఆ రకంగా మేము స్వామిని ఇంకా చాలా బాగా అర్థం చేసుకుని స్వామికి మా ప్రేమని అందించుకుంటున్నాం.
0: మరి సాయిచంద్, నువ్వు ఫస్ట్ టైం సీనియర్ బాయ్స్ హాస్టల్లో అడుగుపెట్టినప్పుడు అనుభవం ఏంటి?
2: నేను నా స్కూలింగ్ యాక్చువల్ గా నేను పుట్టపర్తిలో మొదలు పెట్టాను. 2010లో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. 2012లో నా 12th స్టాండర్డ్ ముగించుకుని, ఎప్పుడైతే నేను 12th స్టాండర్డ్ అయిపోయిందంటే అక్కడ ఆ హాస్టల్లో మేము సీనియర్స్. సో కేజే బ్రదర్ చెప్పినట్టు మేం 12th స్టాండర్డ్ లో కూడా ఎవరైతే 11th స్టాండర్డ్ వాళ్ళు వచ్చారో వాళ్ళకి లగేజ్ అన్ని రూమ్ లో పెట్టాం మేము కూడా. ఆయన చెప్పిన ఎక్స్పీరియన్స్ మాకు కూడా అయింది. సరే, అదే విధంగా నాకు నేను ఎప్పుడైతే సీనియర్ బాయ్స్ హాస్టల్కి వచ్చానో, ఒక అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి కింద ఎప్పుడైతే వచ్చానో, అక్కడ నేను జూనియర్ మోస్ట్, కొత్తగా జాయిన్ అయ్యాను. సో అక్కడ ఉన్న సీనియర్స్ అందరూ నాలుగే తీసుకుని రూమ్కి తీసుకెళ్లారు. సో నాకు అప్పటికి తెలియదు, నాకు ఎప్పుడు అలా ఆ అనుభవం కలగలేదు. సో సీనియర్ బాయ్స్ హాస్టల్లో కూడా ఇలా అందరూ, నేను కోట్ చెప్పాను అది, బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఎప్పుడు మనకి ప్రాబ్లం వచ్చినా సరే నలుగురు మనకు తోడుంటారనే భావన,
0: ఒక దృఢమైన నమ్మకం ఉంటుంది. సో శ్రీనివాస్, మీరు 2013 లో హాస్టల్లోకి ఎంటర్ అయ్యారు. ఇది చాలా విచిత్రమైన విశేషం. ఎందుకంటే మన వార్డెన్ శివశంకర్ సాయి గారు ఉండేవారు అప్పుడు, మనం అందరం చదువుకునే టైంలోని, మేము చదువుకునే టైంలోని. నేను స్వయంగా 1999లో జాయిన్ అయ్యాను అనమాట, స్టూడెంట్ గాని. జాయిన్ అయినప్పుడు అంబియన్స్ అంతా వేరేగా ఉండేది. స్వామి తరచూ హాస్టల్కి వచ్చేవారు వెరీ ఫ్రీక్వెంట్ గా. హాస్టల్లో ఏమవుతుంది, ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి, ఈరోజు లంచ్ ఏంటి అని ఈవినింగ్ సెషన్ లో స్వామి అడిగేవారు స్టూడెంట్స్ ని పిలిచి. మన కిచెన్ ఇన్ఛార్జ్ వెంకటాచలం సార్, మనకి ఆ మైండ్ కి అట్లాగా ఇంకా కనిపిస్తుంది కళ్ళ ముందు ఆ ఇన్సిడెంట్, స్వామి ఆయన్ని పిలిచి ఆయన స్వామి ముందు వణకడం, అండ్ విద్యార్థులకి చెప్పి స్వామి ఏవడినా జాగ్రత్తగా చెప్పండి, ఈరోజు ఇడ్లీ వడ లేకపోతే పొంగలా. అంటే స్వామి వస్తే వెరీ పర్టికులర్ అబౌట్ స్వామి పిల్లలు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు, సరైన టైంకి అన్ని అందుతున్నాయా లేదా. ఇంత సౌకర్యంగా స్వామి మనకి హాస్టల్ని అందించారు, మాకు ఆ అనుభవం కలిగింది. కానీ స్వామిని భౌతికంగా చూడలేని నీకు ఆ హాస్టల్లో ఆ ఫీలింగ్ ఎట్లా డెవలప్ అయింది? ఎందుకంటే మూడు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దీంట్లో ఉన్నాయి. స్వామి ఫిజికల్ గా మీ నుంచి దూరం అయ్యారు, అంటే ఫిజికల్ గానే, బట్ అణువణువు స్వామి ఉన్నారని నీకు ఎట్లా తెలిసింది?
1: జాయిన్ అయ్యాక ఏమంటుందంటే, కొన్నాళ్ళు బానే ఉంది, అంటే స్వామి ఉన్నారు, మాటలు, విశేషాలు, స్వామి యొక్క అనుభూతులు, టీచర్స్ చెప్పడం అంతా బాగుండేది. కాకపోతే కొన్నాళ్ళకి ఆ లోటు మీరు చెప్పినట్లు అనిపించింది, అయ్యో స్వామి ఉంటే బాగున్నే. 2013లో జాయిన్ అయ్యను, అదే ఒక 5-10 ఏళ్ల క్రితం జాయిన్ అయి ఉంటే బాగుండు అని అనిపించింది. అనిపించలేదని కాదు, తర్వాత అనిపించింది ఎలాగా కానీ ఏం చేయడం, సర్లే జాయిన్ అయిపోయాం కదా వెళ్ళిపోవచ్చు అనుకుని అలా అదో ఫీలింగ్ తో వెళ్ళిపోయాను. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లు ఆ ఫీలింగ్ ఎలా వచ్చిందంటే, 2014లో అంటే నేను జాయిన్ అయిన 8 నెలల తర్వాత, అంటే నేను జూన్ లో జాయిన్ అయితే 2014 మార్చిలో ఏమైందో నాకు తెలియదు, కానీ సరిగ్గా తినవద్దే వేసేది కాదు, ఒక 2 చెంచాలు అన్నం, సగం చపాతి అలా తింటూ ఉండేవాడిని. సర్లే అలా ఒక 10 రోజులు గడిచింది. ఒకరోజు డైనింగ్ సెషన్ లో నా పక్కన ఇంకో అప్పట్లో టీచర్, ఒక రీసెర్చ్ స్కాలర్ నా దగ్గర కూర్చుంటూ అడిగారు, ఎందుకు ఇట్లా తక్కువ తింటున్నావు, సరిగ్గా తినాలి కదా, ఇంత తక్కువ తింటే ఆరోగ్యం పాడైపోతుంది అంటే, నాకు తినాలని లేదు, నాకు అందుకు తినట్లేదు అని చెప్పేసి అనుకున్నా, పర్వాలేదు ఎవరు చూస్తారులే, తిన్నా తినకపోయినా పర్వాలేదు అనుకున్నాను. అనుకుని డిన్నర్ ఫినిష్ అయిపోయింది, నా పనులు నేను చేసుకుని పడుకుని పోయాను. ఆ మరుసటి రోజు పొద్దునే తెల్లవారుజాము సుమారు 3:30-4 గంటలకి నాకు ఒక కళ వచ్చింది అనమాట. అక్కడేంటంటే, అంతకుముందు నాకు ఎప్పుడు స్వామి కళ్ళు అంతగా రావడం ఏం జరిగేవి కాదు, ఆ కళ్ళు మాత్రం స్వామి. అప్పుడు మా హాస్టల్లో కొత్తగా రిసెప్షన్ డెస్క్ వచ్చింది లాబీలో, అక్కడ రిసెప్షన్ డెస్క్ కొత్తగా వచ్చి దానికి గ్లాస్ బీడింగ్స్ అన్ని పెట్టి ఉన్నాయి. అయితే నేను అక్కడ ఉన్నాను, నాతో పాటు ఇంకో అబ్బాయి ఎవరో ఉన్నారు, అతను ఏంటంటే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదాములు అన్ని పట్టుకుని నిల్చున్నారు. అటుపక్కనేమో స్వామి కుర్చీ మీద కూర్చున్నారు. కుర్చీ మీద కూర్చొని నాకు ఇంకా బాగుంది, తెల్లటి రోబ్ వేసుకుని స్వామి కూర్చొని ఆ టేబుల్ లా టచ్ చేసి, టేబుల్ చాలా బాగుంది కదా కొత్తది అన్నారు. అవును స్వామి అన్నాం. తర్వాత ఆ డ్రాయర్స్ ఇలా తీసి అన్నారు, ఏం సరిగ్గా తాళాలు పెట్టిలేవు చూడు ఎట్లా పెట్టారు అన్నారు. నవ్వి సూరుకున్న, ఏం చెప్తాం మేము. అయితే నా పక్కన ఉన్న అబ్బాయి డ్రై ఫ్రూట్స్ పళ్ళం ఇచ్చి స్వామి తీసుకోవడం జరిగింది, స్వామి పెట్టడం జరిగింది. ఈ లోపల స్వామి ఏదో అబ్బాయికి బహుశా సృష్టిస్తున్నారు. సృష్టిస్తూ ఒక్కసారికి నా వైపు చూశారు. ఆయన నా వైపు, నేను ఆయన వైపు చూస్తా అలా ఉండిపోయాం. అప్పుడు స్వామి చూసి అడిగారు, ఏం ఎట్లా ఉన్నావు అని అడిగారు. బాగున్నాను స్వామి అన్నాను నేను. తిరిగి స్వామి ఉన్నారు, లేదు బాగోలేవు నువ్వు అన్నారు. సరే ఏం చెప్తాను అట్లా, నేను ఆయన వైపు ఆయన నా వైపు చూస్తూ ఉంటే బాగుంటుంది, కొంచెం ముందుకు వంగి ఇంకేం మాట్లాడలేక స్వామి మీరు ఎట్లా ఉన్నారు అని అడిగాను. అయితే స్వామి బానే ఉన్నాను స్వామి అన్నాను. తర్వాత మళ్ళీ స్వామి ఇలా చూసి, ఏమి మళ్ళీ ఎలా ఉన్నావు అని అడిగారు. బాగున్నాను స్వామి, భోజనం చేస్తున్నావా అని అడిగారు. స్వామి చేస్తున్నాను అంటే, లేదు బాగా చేయట్లేదు అన్నారు. ఇంకేం మాట్లాడలేక మళ్ళీ వంగి స్వామి ఎలా ఉన్నారు అని అడిగాను. బానే ఉన్నాను అన్నారు. అయితే నేను స్వామి అమ్మ చెప్తుంది బానే ఉన్నాను కిను బాగున్నానికి తేడా ఉంటుంది అని చెప్తే, చెప్పేసరికి స్వామి ఒక ఏయ్ అవే చాలా దృఢంగా చేసిన చూడు, స్వామి ఎప్పుడు బాగుంటారు అర్థమైందా అని చెప్పి మూడు సార్లు అదే మొక్కను రిపీట్ చేస్తూ స్వామి ఎప్పుడు బాగుంటారు అని చెప్పారు. చెప్పి తర్వాత అన్నారు, విను హాస్టల్లో బాగా తినాలి బాగా ఉండాలి అర్థమైందా అని చెప్పి మూడు సార్లు బాగా తినాలి బాగా ఉండాలి అని చెప్తూ వచ్చారు. ఆ రోజు అంటే ఇలా చెప్తానే నాకు వెంటనే తెలివి వచ్చింది. అప్పటి నుంచి ఇంక ఈ రోజు వరకు ఎప్పుడైతే స్వామి చెప్పారో బాగా తినాలి ఒక నమ్మకం ఏం కుదిరిందంటే, అంటే మనం తింటున్నావా లేదా అనేది కూడా స్వామి చూస్తున్నారు. అంటే ఎక్కడ కూడా స్వామి లేరు, భౌతికంగా లేరు అని కరెక్టే, అంత మాత్రాన్ని స్వామి మనల్ని చూడట్లేదు, మనల్ని పట్టించుకోవట్లేదు అని మాత్రం అక్కడ అనుకోవడం పెద్ద పొరపాటు. అలా అనుకుంటే మన మూర్ఖత్వం అది. ఆ రోజు నుంచి ఏ పని చేసినా స్వామి ఉన్నారు మన దగ్గర, తిన్నా తినకపోయినా మాట్లాడే మాటలు చేసే పనులు చూసేవి అన్ని కూడా చాలా జాగ్రత్తగా క్యాల్కులేటివ్ గా ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి ఎప్పుడైతే స్వామి చెప్పారో బాగా తిను అని, దానికి అర్థం ఏంటంటే మిగతావన్నీ కూడా స్వామి చూస్తున్నట్టే. సో అక్కడ భౌతికంగా లేరు అని మాట మాత్రమే కానీ అనుకోవడానికి లేదు అక్కడ.
2: ఈ సందర్భంలో నాకు ఒక అనుభవం గుర్తు వస్తుంది, సత్యజిత్ బ్రదర్ కి స్వామి స్వయంగా ఇచ్చిన అనుభవం. అప్పట్లో స్వామి కులంధాల్ ఆ పై మందిరంలో ఉండేవారు. ఆ సమయంలో రాత్రిపూట సత్యజిత్ గారు కూడా కింద పడుకుని ఉండేవారు రూమ్ లో. సో అప్పటికి ఈశ్వరమ్మ గారు లేరు ఆ సమయానికి. సో తర్వాత ఏమైందంటే ఒకరోజు స్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్లి తదితర ప్లేస్ మిగతా ప్లేసులకు వెళ్లి చాలా అలసిపోయి ఆ రోజు రాత్రి నిద్రిస్తున్నారు. అదే సమయంలో సత్యజిత్ బ్రదర్ కూడా అక్కడ పక్కన పడుకుని ఉన్నారు. కానీ ఆ సమయంలో సత్యజిత్ బ్రదర్ కి ఎప్పుడో మెలకు వచ్చింది. మెలకు వచ్చినప్పుడు లేచి చూస్తే స్వామికి ఈశ్వరమ్మ గారు పాదసేవ చేస్తూ ఉన్నారు. అంటే సత్యజిత్ గారికి కొంచెం భయం వేసింది, అంటే ఆయనకి అర్థం కాల, అంటే భౌతికంగా ఆవిడ మనకి ఇప్పుడు లేరు కదా, ఆవిడ ఎలా వచ్చారని ఆలోచనలో పడ్డారు. స్వామి వెంటనే ఉలికిపడి లేచి సత్యజిత్ గారిని అడిగారు, ఏమి చూసావా అని అడిగారు. అంటే సత్యజిత్ గారికి ఇంకా అర్థమైంది, స్వామికి తెలిసింది అంటే మనకి ఏదో మెసేజ్ ఇస్తారు స్వామి అని చెప్పి. అవును స్వామి కానీ అర్థం కాలేదు అన్నట్టుగా సత్యజిత్ గారు అడిగారు స్వామి. అప్పుడు స్వామి ఇలా చెప్తారు, ఈశ్వరమ్మ గారు లేరు అందరికీ తెలిసిందే, కానీ నేను ఇవాళ అంతలా తిరిగాను కదా, నేను అలసిపోయాను కదా, ఆ విషయం అమ్మకి తెలుసు కాబట్టే నన్ను నాకు సేవ చేయడానికి నా కాళ్ళు నొప్పడతాయి కాబట్టి కొంచెం నొక్కడానికి తల్లి వచ్చింది. ఇదే రకంగా నేను ఎక్కడున్నా సరే ఎలా ఉన్నా సరే మీకోసం పిల్లలందరి కోసం ఎప్పుడూ సేవలోనే ఉంటానని చెప్పి స్వామి చెప్తుంటారు. ఇప్పటికీ నా కళ్ళల్లో అది మాయిష్ వస్తుంది. స్వామి తలుచుకుంటే ఆ అనుభవం తలుచుకుంటే నిజంగా స్వామి అంతా ఎప్పుడు ఉన్నారనే భావన కలుగుతుంది.
0: మీకందరికి గుర్తునే ఉంటే 97 లోనో 98 లోనో యూనిటీ కప్ అయింది. సో ఒక స్టూడెంట్ ఎవరైతే ఆ టైంలో చదువుకున్నారో ఒక సీనియర్ అన్న హాస్పిటల్లో ఇప్పుడు పనిచేస్తున్నాడు. తను ఒక అద్భుతమైన ఆర్టికల్ రాశాడు. ఆ ఆర్టికల్లో ఇది ఎందుకు చెప్తున్నానంటే, స్వామి ప్రతి నిమిషం మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తున్నా ఎక్కడికి వెళ్తున్నా, ఏం తింటున్నాం, తాగుతున్నాం, నథింగ్ స్కిప్స్ స్వామీస్ అటెన్షన్. సో బాయ్స్ రెండుని గెస్ట్ సర్వింగ్ కి సెలెక్ట్ చేశారనమాట, రెండు బృందావన్ వార్డెన్ సార్ అండ్ ప్రశాంత్ రిలియం వార్డెన్. సో స్వామికి లిస్ట్ అంతా పంపిస్తారు కదా, పంపించిన తర్వాత అందరూ మందిర్కి వెళ్లారు. ఆ రోజు స్వామి అందరినీ పిలవని చెప్పారు, బాయ్స్ అందరినీ, సెలెక్టెడ్ బాయ్స్ ని గెస్ట్ సర్వింగ్ కి. సో అందరూ చాలా స్మార్ట్ గా టిప్ టాప్ గా ఉండాలి, వాళ్ళ బిహేవియర్ అది బాగుండాలి. స్వామి వెరీ పర్టికులర్ కదా, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఆ ఫంక్షన్ కి వస్తున్నారు. సో అందరూ పోర్టికోలో వెయిట్ చేస్తున్నారు స్వామి కోసం. స్వామి దర్శనం అయిపోయి ఇలా చేతులు వెనక్కి కట్టుకుని అక్కడ వార్డెన్స్ ఇద్దరి దగ్గర నిలబడి, బాయ్స్ వచ్చారా అని అడిగారు. అడిగితే హా వచ్చాం స్వామి అని లిస్టులో చూపిస్తున్నారన్నమాట. చూపిస్తూ వార్డెన్ సార్ స్టూడెంట్స్ వైపు తిరిగి, స్వామి ఈ అబ్బాయి చాలా మంచివాడు, ఈ అబ్బాయి చాలా మంచివాడు, ఈ అబ్బాయి చాలా మంచివాడు అని చెప్తున్నారనమాట. స్వామి ఏమీ తెలియనట్టు అన్ని వింటున్నారు. సడన్ గా ఒక అబ్బాయి వైపు చూపించి, వీడు మంచివాడని నీకెలా తెలుసు అని ఆగిపోయారు. అయిపోయిన తర్వాత అప్పుడు ఈ అన్న మైండ్ లో వెళ్తున్న థాట్స్ ఏంటంటే, అప్పటికింకా స్వామి మీద గురి కుదరలేదు ఈ అబ్బాయికి. అదేంటి, ఆ అబ్బాయి హాస్టల్లో బానే ఉంటున్నాడు కదా, ఎందుకు స్వామి వీడు మంచివాడని మీకు ఎలా తెలుసు అని అడిగారు. అంటే స్వామి ఆ వ్యూలోని మంచివాడు అన్నదానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది, ఆ స్టాండర్డ్ ఆ అబ్బాయి రీచ్ అయ్యాడో లేదో ఇప్పుడు స్వామి చెప్పబోతున్నారని అనుకున్నాడు అనమాట. సో దెర్ ఇస్ డిఫరెంట్ హాల్ మార్క్ ఫర్ అ స్టూడెంట్ ఆఫ్ స్వామి. సో స్వామి అప్పుడు చెప్పడం మొదలు పెడతారు, చూడండి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులందరూ ఇదే అనుకుంటారు, నేను వచ్చి స్వామి కాలేజీలో చదువుకుంటున్నాను, నేను వచ్చి స్వామి హాస్టల్లో ఉంటున్నాను. కాదు కాదు కాదు, నేను వారిలో ఉండి వారి చేసే ప్రతి పనిని నేను చదువుతున్నాను అన్నారు. అసలు ఇంతకన్నా లైక్ ఇప్పుడే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి చెప్తూ ఉంటే, మీన్స్ ఇన్ ఎవ్రీ వన్ స్వామి ఈజ్ దేర్ అండ్ హీఈస్ వాచింగ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అస్. సో ఇది తలుచుకుంటే మన హాస్టల్ ఎంత పవిత్రమైనదో, అండ్ ఆ హాస్టల్లో ప్రతి ఇంచి స్వామి బ్లెస్ చేసింది. అండ్ నౌ శ్రీనివాస్, ఇప్పుడు మన బ్యాక్ టు అవర్ ఎక్స్పీరియన్స్, ఇంకా ఏమైనా ఎక్స్పీరియన్సెస్ నీకు మన హాస్టల్లో అయిన ఉంటే చెప్తావా?
1: హాస్టల్లో ఇంకోటి మంచి విశేషం ఏంటంటే, హాస్టల్లో ఉండేటప్పుడు బోల్డ్ పనులు చేయడానికి ఉంటాయి, ఎవెన్యూస్, సెల్ఫ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్స్ అని ఉంటాయి. అందులో ఏంటంటే డిస్పెన్సరీ అని, అంటే ఎక్కడైతే హెల్త్ సర్వీసెస్, ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే వాళ్ళకి సేవలు అందించడానికి, మెయింటెనెన్స్ అంటే ఏంటంటే హాస్టల్లో ఎలక్ట్రికల్ వర్క్లు, ప్లంబింగ్ వర్క్లు అంతా ఆ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. అలాగే డైటిక్స్ అని, ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదో వాళ్ళకి ఫుడ్ ఇవ్వడానికి, కిచెన్ డిపార్ట్మెంట్, చిన్న చిన్న పనులు అలాంటి న్యూస్ పేపర్లు, అది కూడా ఒక చిన్న సేవ కిందనే అక్కడ ట్రీట్ చేస్తారు. ఏదంటే ప్రతి ఒక్క పనిని ఎట్లా సేవ కింద మార్చుకొని చేయొచ్చో ఆ రకంగా మనకు నేర్పుతూ వస్తుంది
2: స్టూడెంట్స్.
1: అయితే దీంట్లో ఇంకో విశేషం ఏంటంటే, స్వామి తన చేతులుగా స్థాపించిన మూర్తులు ఉన్నాయి, వినాయకుడు అనగా, రంగనాథ్ స్వామి అనగా, వైకుంఠ నారాయణ వనం అన్న ఒక గుడి ఉంది లోపల, అక్కడ స్వామి తన చేతులతో స్వయంగా స్థాపించిన విగ్రహాలు ఉన్నాయి. సో అటువంటి విగ్రహాలకు కూడా సేవ చేసే అవకాశాన్ని మాకు ప్రసాదిస్తారు స్వామి. స్టూడెంట్స్ అందరికి కూడా ఇప్పుడు బయట మీరు చూసుకుంటే గుడికి వెళ్లి కూడా
0: అసలు ఉండదు,
1: అది అలాంటిది ఇక్కడ మూల విగ్రహాన్ని ముట్టుకొని ఆయనకి స్నానం చేయించి బట్టలు కట్టి నైవేద్యం పెట్టి ఆయనతో కలిసి మొత్తం ఒక ఫ్రెండ్ లాగా ఉండేటట్టు అవకాశం మనకు స్వామి ప్రసాదించారు. మనం ఫ్రెండ్ లాగా ఉంటామా లేదంటే దేవుడు భక్తుడు ఎటువంటి అనుబంధం కావచ్చు, అటువంటి అనుబంధాన్ని మనం ఏర్పరచుకోవచ్చు. సో ఆ రకంగా ఫస్ట్ నేను జాయిన్ అయిన ఒక వారం 10 రోజులకి వినాయకుడు అక్కడ ఉండేవాడు, నాకు చాలా నచ్చేవాడు వినాయకుడు చూసే విగ్రహం భలే ఉండేది. అయితే నా ఒక క్లాస్మేట్ ఇంతకు ముందు అక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ చేశారు, తను వినాయకుడు చేస్తూ ఉండేవాడు, కాకపోతే తనకి ఆరోగ్యం ఇచ్చా ఏదో ఒంట్లో బాగాలేక కొన్నాళ్ళు వినాయకుడికి తన సేవ చేయలేకపోయాడు. అయ్యో వినాయకుడు అలా ఉన్నాడు కదా అని నేను చేయడం మొదలు పెట్టాను తను అడిగి, సరే కొన్నాళ్ళు చేయి, నా ఆరోగ్యం బాగాక నేను చేస్తాను అన్నాడు. అయితే ఒకరోజు మొదటి రోజు చేశాక, అయ్యో 2 రోజు కూడా నేను చేస్తే బాగున్నాను ఒక ఫీలింగ్ వచ్చింది. అలా ఒకటిది కాస్త 2 రోజులు, 2 రోజులు కాస్త వారం, వారం కాస్త 10 రోజులు, నెల, మొత్తం సెమిస్టర్, ఏడాది, అదే ముహూర్తాన్ని మొదలు పెట్టాను కానీ స్వామి అనుగ్రహంతో ఈ రోజు వరకు కూడా చేసే అవకాశం వస్తుంది. సో ఆ రిలేషన్ ఎలా అయిందంటే, ఇప్పుడు వినాయకుడిని స్నానం చేసినప్పుడు నేను ఏంటంటే ఏదో చిన్న పిల్లాన్ని కూర్చొని స్నానం చేయిస్తూ అన్ని మాటలు మాట్లాడుకుంటూ ఇంక ఇది అది అని కాదు, ఏదొస్తే అది, ఎంత వస్తే అంత మాట్లాడుకుంటూ నా మనసులోనివన్నీ చెప్పుకుంటూ నేను చెప్పడమే కాదు ఆ రకంగా కొన్నాళ్ళపై నాకు ఆ రెసిప్రోకేషన్ కూడా వినాయకుడు కూడా నాకు అట్లాగే రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు ఎట్లా చెప్పాలని నేను చెప్పలేను, అది నేను చేసాను నాకు
0: అనుభవిస్తేనే కానీ తెలియదు.
1: సో అలా చేస్తే ఒకరోజు ఏమైందంటే ఇది వినాయక చవితి 2015 వినాయక చవితి అయిన మూడో రోజుకి, ఆ రోజు ఏంటంటే నిమజ్జనం రోజు, హాస్టల్లో వినాయకుడు పూజ చేసి ఆ విగ్రహాలని నిమజ్జనం చేయించాలి. అయితే మనకి ఏంటంటే ఈ వినాయకుడికి నేను పొద్దున్న స్నానం చేయించి పంచాన్ని కడదామని రెడీ అయినాం. స్నానం చేయించేకంటే పక్కన ఒక రూమ్ ఉంటుంది, సేవాదళ షెడ్ అని ఉంటుంది, అక్కడ స్వామివారికి తువ్వాలు విభూది కుంకుమ అలంకారంకి ఏవేవిధ కావాలని పెట్టాను. అయితే ఆ తువ్వాలు నేను తీసుకుని స్వామికి స్నానం చేయించాక ఆ తువ్వాలు తీసుకుని స్వామికి తుడుద్దాం అనుకుని పట్టుకెళ్తున్నాను. ఆ తువ్వాలు తీసి ఎందుకో దులిపాను, గబుక్మని ఏముంటుందో తెలియదు కదా అని. దులిపేసరికి నా మీద ఏదో పడినట్టు అనిపించింది, పడి కిందకేదో రాలింది. కింద చూస్తే ఒక 5-6 అడుగులు నాగుపాము పడగి విప్పి పెద్దది నాగుపాము నా కాళ్ళకి దగ్గరలోనే, చాలా దగ్గరలో ఉంది, మహైతే 5 సెంటీమీటర్లు అంతకంటే తక్కువ డిస్టెన్స్ లో పడగ విప్పి నాగుపాము అలా చూస్తూ ఉంది. నేను జీవితంలో మొట్టమొదటిసారిగా నాగుపాము చూడు అదే సందర్భం. కాకపోతే అది ఎంత బాగుందంటే నేను చెప్పలేను, చక్కగా గోల్డెన్ కలర్ లో ఉండి కృష్ణ పాదాలు భలే కనిపిస్తుండే. అయ్యో పావును ఒక్క స్టెప్ వెనక్కి వెళ్ళి నేను పావుని పావును అని చూస్తూ ఉంది. సరే ఇంకెంతసేపు ఇలా నిల్చుంటాను 5 నిమిషాలు సరే అనుకుని తువాలు పట్టుకుని వినాయకుడికి అంతా రెడీ చేసి పంచి కడుతూ అనుకుని, చూడు వినాయక ఈ పావు నన్ను నేను చేయలేదు, ఆ పావుకు కూడా ఏం అవ్వకుండా నువ్వే కాపాడాలి, అంతా ఒకటే కుటుంబం కదా మనం, మీరంతా శివ కుటుంబం, అందులో పావు కూడా ఉంటుంది, ప్లస్ మన హాస్టల్లో ఉంది, అంతా మనం ఒకటే, అది నన్ను ఏం చేయలేదు కాబట్టి దానికి ఏం కాకుండా నువ్వే చూసుకోవాలి, నాకేం చేయలేదు అసలు. నిజం చెప్తే నమ్మరు ఆ పావు చూసి అస్సలు భయం కలగలేదు. మామూలు ఈ రోజు ఇప్పుడు నన్ను నడితే పావు చూసి చాలా ఉనికిపోతాను, అయ్యో బాబు పావు అనుకుని.
0: ఆచరణ
1: ఏం జరగలేదు, ఎంత బాగుంది మీరు చెప్తే నమ్మరు. నేను వినాయకుడికి స్నానం చేయించి పంచి కట్టి అన్ని అయ్యేసరికి 40-45 నిమిషాలు పట్టింది. అంతసేపు ఆ పాము అక్కడే ఉంది, మా పిల్లలు వస్తూ వెళ్తూ ఉన్నారు, ఆ పాము ఏమీ చేయలేదు. పైగా కొందరు పాము చూసి కెమెరాలు తెచ్చుకుని ఫోటోలు కూడా తీసుకున్నారు. ఆ పాము అలాగే నిల్చింది స్థిరంగా ఏం చేయకుండా. తర్వాత ఏమైంది, అంతా అయిపోయేసరికి ఒక సేవాదలు వచ్చారు, కర్రతో తీసుకెళ్లి ఆ పావును తుప్పల్లో పడేశారు. అక్కడ చెప్పదలుచుకున్నది నేనేమిటంటే ఆ వినాయకుడు సేవ చేయడం ప్రాసెస్ లో ఆ భయం పోయింది. అదే పర్లేదు మనకేం చేయదు, మనం వినాయకుడు చేస్తున్నాం, మనం అంతా ఒకటే కుటుంబం, ఎక్కడ తేడా లేకుండా, అంటే మనం ఒక మనిషిగా తర్వాత ఒక జంతువు పశువు కిందనో అది మనం వేరే కాదు ఒకటే కుటుంబం అనే ఒక ఫీలింగ్, ఏదైతే స్వామి ఎప్పుడు చెప్తారో
0: వసుదైక కుటుంబం,
1: ఆ ఫీలింగ్ అనేది వస్తుంది. ఆ నిమిషానికి నేను ఎక్స్పీరియన్స్ చేశాను, భయం లేదు, అది ఏం చేయదు ఏం చేస్తుంది, నేను దానికి ఏం చేయలేదు, అది నాకు ఏం చేయదు అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ బోల్డ్ ఉండే వినాయకుడు తనలో బోల్డ్. ఇప్పుడు కూడా వినాయకుడిని ముట్టుకుంటే నాకు ఎలా ఉంటుందంటే ఏదో చిన్న పిల్లాన్ని ముట్టుకుని మెత్త మెత్తగా ముదలాడాలనిపిస్తుంటుంది, ఆ రకంగా వినాయకుడితో బోల్డ్ అనుభవాలు.
0: మరి శ్రీనివాస్ అండ్ సాయిచంద్, మన హాస్టల్ మన వార్డెన్ సార్ రూమ్ లోకి నాకు ఇంకా బాగా గుర్తు, హాస్టల్ వార్డెన్ సార్ రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే రిజిస్టర్ అవ్వడానికి నేను ఇట్లా తలెత్తి చూస్తే మన శివశంకర్ సాయి గారి సీట్ వెనకాతలే స్వామి పిక్చర్ ఒకటి ఉంటుంది, చాలా సీరియస్ గంభీరంగా ఉంటుంది ఆ ఫోటో. దాని మీద కిందని రాసింటుంది, డిసిప్లిన్ ఇస్ ద మీడియం ఆఫ్ మై ఎడ్యుకేషన్ అని రాసింటుంది అనమాట. సో మన హాస్టల్లో జరిగే ప్రతి యాక్టివిటీ హ్యాస్ బీన్ డిజైన్డ్ అండ్ హ్యాండ్ రిటన్ బై స్వామి. సో మార్నింగ్ సుప్రభాతం లేచిన దగ్గర నుంచి రాత్రి కరచరణ కృతంబా మనం పాడేంత వరకు శాంతి శాంతి వరకు అంతా డిజైన్ చేసింది స్వామి. సో మరి ఈ డిసిప్లిన్ ఏదైతే ఉందో అది ఎట్లాగా మీరు ఇంబైబ్ చేసుకోగలుగుతున్నారు, ఎలా ప్రభావితం చేసింది మీ లైఫ్ ని అని చెప్తావా సాచన్?
2: నాకు ప్రత్యేకంగా నాకు పర్సనల్ గా నేను స్వామి హాస్టల్లో జాయిన్ అయినప్పుడు ఆ డిసిప్లిన్ అంతా నాకు పట్టేది కాదు. అంటే ప్రతి స్టూడెంట్ ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఒక కేజీ బ్రదర్ కూడా చెప్తున్నారు అంతా నార్మల్ గా జరుగుతుందని, కానీ నాకైతే అలా జరగలేదు. 2010 లో నేను 11th స్టాండర్డ్ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంగ్లీష్ వచ్చేది కాదు. సో ఆ ప్రాబ్లమ్ లో హాస్టల్ కి తర్వాత మారినా సరే సీనియర్ బాయ్స్ హాస్టల్లో అక్కడ ఆ డిసిప్లిన్ అనేది మనకి పొద్దున్నే 5 గంటలకు లేవాలి, సుప్రభాతం అవన్నీ చేయాలి, తర్వాత మిగతా కార్యక్రమాలు అక్కడ ఎక్కడా కూడా అసలు విరామం లేకుండా స్వామి షెడ్యూల్ అలా ఫిక్స్ చేస్తారు.
0: బెల్స్ మధ్యనే జరుగుతుంటుంది మన జీవితం అంతా,
2: పొద్దున్న బెల్ ఉంటుంది మళ్ళీ రాత్రి పడుకునే ముందు బెల్ ఉంటుంది. సో ప్రేయర్ తో స్టార్ట్ అవుతుంది, ప్రేయర్ తో ఎండ్ అవుతుంది. సో నాకు పర్సనల్ గా కనీసం 3 ఏళ్లు పట్టింది ఇదంతా నేను అర్థం చేసుకోవడానికి, ఎందుకంటే నేను చిన్నప్పుడే వచ్చాను కాబట్టి నాకు అప్పట్లో అంత ఇంపార్టెన్స్ తెలియలేదు. నేను ఎప్పుడైతే అండర్ గ్రాడ్యుయేట్ వచ్చానో, సీనియర్ బాయ్స్ హాస్టల్ ఎప్పుడైతే జాయిన్ అయ్యానో అప్పుడు అనుకుంటున్నాను ఎలాగో ఇప్పుడు నేను యూజీకి వచ్చాను, మూడేళ్ళు ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. సో స్వామి మనకి ఎందుకు ఈ షెడ్యూల్ పెట్టారు, అసలు ఈ డిసిప్లిన్ కి మనం ఎలా ఇంబైబ్ చేసుకోవాలని అప్పుడు ఆలోచించడం మొదలు పెట్టాను. సో మొదట స్వామి చెప్తూ ఉంటారు బ్లైండ్ ఫెయిత్ ఉంటే, అంటే దాని అర్థం స్వామి చెప్తారు ప్రిటెండ్ టెండ్ అండ్ ఎండ్. యూ ప్రిటెండ్ టు బి గుడ్, యూ టెండ్ టు బి గుడ్ అండ్ బీయింగ్ గుడ్. అంటే నువ్వు మంచివాడిగా నటించు ఫస్ట్, తర్వాత మంచిగా మంచివాడిగా ఆ ప్రాసెస్ లో వెళ్తూ ఉంటావు అండ్ చివరికి నువ్వు మంచివాడి కింద మారుతావు. సో ఆ రకంగా ఆ కొటేషన్ నాకు మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. స్వామి చాలా కొటేషన్స్ ఉంటాయి, మనం లైఫ్ లో ఒక కొటేషన్ తీసుకుని హాస్టల్లో అది ఫాలో అయితే మిగతావన్నీ సెట్
0: అయిపోతాయి.
2: సో నేను ఇది తీసుకున్నాను ప్రిటెండ్ టెండ్ అండ్ ఎండ్. సో నేను స్టార్టింగ్ లో డిసిప్లిన్ అంతా ఫాలో అవుదాం అనుకున్నాను, కానీ అది ఎందుకు ఫాలో అవుతున్నానో నాకు అనవసరం, కానీ డిసిప్లిన్ ఫాలో అవ్వాలి. నాకు తర్వాత ఏమనిపించిందంటే నేను అర్థం చేసుకున్నది, నాకు రియలైజ్ అయ్యాను ఈ కార్యక్రమాలన్నీ రెగ్యులర్ గా జరిగేవి, కానీ కొన్ని కొన్ని ఫోర్స్ తో చేస్తాం, కొన్ని రెగ్యులర్ గా జరుగుతుంటాయి. ఇప్పుడు ఏదైనా కొత్త యాక్టివిటీ వచ్చినప్పుడు మనం దాంట్లోకి వెళ్ళగలమా, ఆ కాన్ఫిడెన్స్ రావడానికి, ఆ యాక్టివిటీ మనకి ఇంట్రెస్ట్ కలిగించడానికి. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేకపోయినా ఆ ఈవెంట్ చేయాలి, కొన్ని కొన్ని అలాంటి సిచ్యువేషన్ వస్తాయి జీవితంలో. మనం ఇప్పుడు సపోజ్ మనం క్లాస్ లో ఏదైనా లెక్చర్ ఇవ్వాలి, టీచర్ చెప్తారు నువ్వు నెక్స్ట్ క్లాస్ లో సెమినార్ ఇవ్వాలని, అది మనం తప్పించుకోలేం. సో అలాంటివి ఏదైనా మనకు వస్తే మనం రిలేట్ చేయొచ్చు. మనం అనుకుంటా హాస్టల్ షెడ్యూల్ వేరు ఇది వేరు, కానీ హాస్టల్లో కొన్ని యాక్టివిటీస్ మనం మన చేత కావాలని చేపిస్తారు, మనం చేయలేకపోయినా సరే. సేమ్ అలాంటి సిచ్యువేషన్లు లైఫ్ లో మనకు చాలా వస్తాయి. ఏవైతే మనం చేయలేకపోతాం, మనం చేయకూడదు అనుకుంటాం, కానీ వాటికి మనం ఎలా మనం ముందడుగు వేయాలి, యాక్సెప్ట్ చేయాలనే యాక్సెప్టెన్స్ నాకు బాగా అలవరుచుకున్నాను. ఏ పని చెప్పినా సరే, నాకు ఏ పని ఎదురొచ్చినా సరే, ఇదంతా స్వామి పని. స్వామి డిసిప్లిన్ లో నేను ఎలా అయితే చేయగలిగానో అదే డిసిప్లిన్ తో ఈ పని కూడా నేను చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని వెళ్ళాను. నాకు అలా చాలా సక్సెస్ కూడా వచ్చేది. ఈ డిసిప్లిన్ నేను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా, అంటే మనం ఇక్కడ ఈ 10 నెలలు ఇక్కడ మన హాస్టల్లో ఉండి మనం డిసిప్లిన్ ఫాలో అయ్యాం, ఇంటికి వెళ్ళక కొంచెం కష్టం అవుతుంది, అయినా సరే చాలా వరకు ప్రయత్నించి అమ్మ వాళ్ళకి ఇంట్లో అమ్మా నాన్నలకి సాయం చేస్తూ వాళ్ళ నుంచి కూడా నేను అర్థం చేసుకున్నాను. వాళ్ళు నాకు చెప్తూ ఉండేవారు నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ ఈ మార్పులన్నీ వచ్చాయి, ఈ రకంగా నువ్వు డిసిప్లిన్ అయ్యావని. సో కొన్ని మార్పులు నాకు అక్కడ అమ్మ వాళ్ళు కూడా చెప్పారు.
0: మరి శ్రీనివాస్, నీ సంగతి ఏంటి, ఈ డిసిప్లిన్ ఫాలో అవటం వల్ల నీలో వచ్చినటువంటి ఆ మార్పు ఏంటి? అండ్ ఇది మనం అర్థం చేసుకోగానే మనం బయటికి అడుగు పెట్టిన తర్వాత, హాస్టల్ బయటికి వెళ్లిన తర్వాత మనలో ఏం మార్పు జరిగిందో మనకే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అట్ ఎనీ గివెన్ డే ఎంత లేట్ అయిపోయినా రాత్రి వర్క్ లో మార్నింగ్ 6 తర్వాత అసలు నిద్ర పట్టదు మనకి, ఆ బెల్ లోపల ఫిట్ అయిపోయింది అనమాట. సో అట్లాగా మీ జీవితంలో ఎట్లా ఎలాగ
1: ఇప్పుడు అంటే డిసిప్లిన్ అనేది ఎలా ఉంటుందంటే, అది అనుభవిస్తున్నప్పుడు ఎందుకురా భగవంతుడా అనే ఫీలింగ్ వస్తుంది. పొద్దునే లేపేస్తున్నారు, 50కి వెళ్ళాలి. ఇప్పుడు ఎలా ఉంటుందో హాస్టల్లో 7:30 బెల్ అంటే అసలు టైం చూడక్కర్లేదు, బెల్ అయిందంటే 7:30 అయినట్టే. టిఫిన్ పొద్దున బెల్ అయిందంటే 7:30 అయినట్టే, అంతేకాని 7:30 అయింది కదా అని బెల్ అక్కడ ఉండదు, బెల్ ఉందంటే 7:30 అయినట్టే అక్కడ. అట్లాగా ప్రతిదానికి బెల్లు ఉంటాయి, డిన్నర్ కావనియండి, లంచ్ కావనియండి, మందిర్ కావనియండి. అయితే అక్కడ అర్థమైందంటే అప్పుడు అనిపిస్తుంది ఏంటి మాటమాటికి బెల్లలు కొడుతున్నారని. కాకపోతే అది ఎందుకు చేస్తున్నారు ఆ డిసిప్లిన్ ఒకసారి అర్థం చేసుకుంటే, సాయి చంద్ చెప్పినట్టు దాని వెనకాల అసలు ఇంటెన్షన్ ఏంటి, అది ఎందుకు అట్లా డిజైన్ చేశారనేది ఒకసారి తెలుసుకుంటే మనకి ఫాలో అవడం కూడా ఈజీగా ఉంటుంది. నేను ఒక రీసెంట్ గా ఒక మంచి ఇన్సిడెంట్ చెప్తాను. ఏమైందంటే రీసెంట్ గా యూజీసీ టీమ్ వచ్చారు మన ఇన్స్టిట్యూట్ కి. వాళ్ళు ఏంటంటే ప్రతి 5 ఏళ్లకి వచ్చి అక్రిడిటేషన్ ఇది రివ్యూ చేస్తుంటారు, అంటే యూనివర్సిటీలు అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఏమిటి అని. మన హాస్టల్ వాళ్ళు చూసారు, మొదటిగా వచ్చేసరికి వాళ్ళకి ఏం అర్థం లేదు ఏంటి ఇది అని అనుకున్నారు. కాకపోతే ఒకసారి హాస్టల్కి వచ్చి మందిరానికి వచ్చి మన యూనివర్సిటీ పద్ధతులు చూసాక వాళ్ళకి అర్థమైంది, అంటే మన సిస్టమ్ ఏంటి, డిసిప్లిన్ ఎందుకు ఇంపార్టెంట్. అయితే చిట్ట చివరిగా 4వ రోజు ఒక 4 ఉన్నారు, అంటే ఇంకా వాళ్ళు అంతా పని అయిపోయింది. కాకపోతే వాళ్ళు ఫ్లైట్ వాళ్ళు ఎందుకు వాళ్ళు ఇక్కడ ఉన్నారు యూజీసీ వాళ్ళు. అయితే వాళ్ళకి గెస్ట్ సర్వింగ్ కింద మేము సర్వ్ చేస్తూ ఉన్నాం. అయితే ఆవిడ ఒక ప్రొఫెసర్ ఆవిడ హాస్టల్ అంతా చూసి ఆ రోజు టిఫిన్ చేసినప్పుడు ఆవిడ అడిగారు, మేము ఆవిడకి టిఫిన్ వడ్డేసినప్పుడు నన్ను అడిగారు, అసలు మీ హాస్టల్ ఇట్లా ఉంది, అంత పొద్దుట నుంచి రాత్రి వరకు అంత బెల్ సిస్టమ్ మీద నడుస్తుంది, మెకానికల్ గా అనిపించదా, ఏంటి రోబోట్స్ లా పనిచేస్తారు అని అడిగారు. అయితే నేను అన్నాను అట్లా కాదు, ఇది చాలా డిసిప్లిన్డ్ లైఫ్, మాకు మాకు చాలా బాగుంటుంది. అంటే మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అదేదో చాలా ఈజీగా అంటే మొదటి రోజు జాయిన్ అయిన వాడవడో ఫస్ట్ రోజు 5 లేచిపోయి చాలా ఆనందంగా వెళ్ళిపోయి అక్కడ సుప్రభాతం చదివేసి గేమ్స్ వెళ్ళిపోయి అది అసలు అసాధ్యం. ఎందుకంటే మొదటి రోజు ఎలా ఉంటుందంటే 5 లేచేసరికి 9 మళ్ళీ నిద్ర వస్తుంది, క్లాస్కి వెళ్లేసరికి
0: నిద్ర
1: కాకపోతే ఇవన్నీ చూసుకుంటూ భరిస్తూ వెళ్ళి కొన్నాళ్ళకి అలవాటు అయిపోతుంది. భరిస్తూ ఎందుకంటే ముందు మనకి అర్థమవుదు అసలు హాస్టల్ జాయిన్ అవగానే ముందు ఎన్ని ఉంటాయంటే, ఒకవైపు సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ పెడతారు, ఒకవైపు అకాడమిక్స్ గురించి చెప్తుంటారు, ఒకవైపు రూమ్ లో చెప్తుంటారు, అంటే చాలా అయిపోతూ ఉంటాయి. అసలు ఎలా ఉంటుందంటే ఏదో గుత్తువంకాయ కూరలో కుక్కి కుక్కి పెట్టినట్టు ఉంటుంది. అయితే అవన్నీ తీసుకుని కొంచెం టైం తీసుకుని అర్థం చేసుకుంటే బాగుంటుంది. అయితే ఇప్పుడు అడిగారు నాకు, అంటే ఇంత మెకానికల్ గా ఉంటుంది, రోబోట్స్ లా పనిచేస్తారు, మీకేమనిపించదని చెప్పాను. అట్లా కాదు మేడం, డిసిప్లిన్ ఉంటుంది కరెక్టే, కానీ మాకు కొన్నాళ్ళకి అది అలవాటు అవుతుంది, తర్వాత అప్రిషియేట్ చేయగలుస్తాం మేము, అదే మనకు మంచిది అనేది అలా అనుకుని దాని తర్వాత ఏమవుతుంటే కొన్నాళ్ళకి మన జీవితమే బాగుపడుతుంది, మాకు అర్థం అవుతుంది, అందుకు మేము చేస్తాం. అట్లా కాదు, మీకు ఎంటర్టైన్మెంట్ కేమ్ ఉండదా అని అడిగారు. టీవీ కానీ మూవీ షోస్ కానీ ఉంటాయి, వీకెండ్స్ లో ఉంటాయి చూసాను. ఇవన్నీ చూసి లేదు, మరి ఈ వయసులో మీకు బోల్డ్ అయిన రకాల థాట్స్ వస్తూ ఉంటాయి కదా, బయటికి వెళ్లి కొత్త కొత్త ఫ్రెండ్స్ చేసుకుందాం, సినిమాలు చూద్దాం అని మీకేం అనిపించదా అని అడిగారు నన్ను. నేను అనిపించదు అని నేను చెప్పలేను, అనిపిస్తాయి, మానవ మనిషనగా సహజం అన్ని, సినిమా చూడాలనిపిస్తుంది, ఫ్రెండ్స్ చూడాలనిపిస్తుంది, అన్ని అనిపిస్తాయి. కాకపోతే ఈ డిసిప్లిన్ వల్ల మేము నేర్చుకునేది ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్. ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బయట మీరు ఎట్లా చెప్పారు, బయటకు వెళ్ళి తెలుసుకోవడం అనేది ఎలాదంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏంటనేది, బయట తెలుసుకొని అప్పుడు అయ్యో అప్పుడు నేర్చుకోలేకపోయినే అని బాధపడే కంటే ఇక్కడుండి తెలుసుకుని అవగాహన చేస్తే స్వామి యొక్క అనుగ్రహం కూడా మన వైపు అలాగే ఉంటుంది. అయితే నేను చెప్పాను సెల్ఫ్ కంట్రోల్ అని నేర్పిస్తారు. ఇప్పుడు బయట మనం ఎన్నెన్నో చూస్తున్నాం, చాలా వింటుంటారు, రోజుకు పొద్దున్న లేస్తేనే న్యూస్ పేపర్లు అన్ని చదువుతుంటాం. అలా కాకుండా ఒక సెల్ఫ్ కంట్రోల్ అనేది నాకు ఎంత మనకి ఏది ఎంతవరకు అవసరం, చెయ్యాలా వద్దా, ఒక మాట మాట్లాడి చెప్పలేను, అనిపిస్తాయి, మానవ మనిషనగా సహజం అన్ని, సినిమా చూడాలనిపిస్తుంది, ఫ్రెండ్స్ చూడాలనిపిస్తుంది, అన్ని అనిపిస్తాయి. కాకపోతే ఈ డిసిప్లిన్ వల్ల మేము నేర్చుకునేది ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్.

0: పొద్దున్న లేస్తూనే న్యూస్ పేపర్లు అన్ని చదువుతూ ఉంటాం. అలా కాకుండా ఒక సెల్ఫ్ కంట్రోల్ అనేది నాకు ఎంత
1: ఫీలింగ్ ఆన్ డిజైర్,
0: మనకి ఏది ఎంతవరకు అవసరం, చెయ్యాలా వద్దా, ఒక మాట మాట్లాడే ముందు అసలు ఇది అవసరమా లేదా, అటువంటిది ఈ డిసిప్లిన్ అనేది నేర్పిస్తుంది. రెండోది ఏంటంటే ఈ షెడ్యూల్ అలవాటు అయిపోయి నిజంగా ఇంటికి వెళ్ళినా కూడా ఇక్కడ తెలివి రాకపోయినా ఇంట్లో మాత్రం 5 తక్కువ తెలివి వస్తుంది. పొద్దున్నే పడుకుందామన్నా నిద్ర
2: పడుతుంది.
0: ఫోన్లే అప్పుడు నేను ఏంటంటే మా సమ్మర్ వెకేషన్ లో నేను ఇంటికి వెళ్ళినప్పుడు అలాగే పొద్దున్నే లేచిపోయేవాడిని. 5 లేచిపోయి ఇంకా ఏం చేస్తాను, నిద్ర పట్టదు. సో బయటకు ఊరికి అలా వెళ్ళి ఒక వాకింగ్ కి పక్కన ఇటు అటు వెళ్లి అమ్మకి ఏదైనా సాయం చేయాలంటే చేసేవాడిని. అయితే కింద ఒకసారి మా ఫ్లాట్స్ లో కొందరు చూసి అడిగారు, మీరు ఇంత పొద్దునే లేచిపోతారు, ఇంత మంచి సిస్టమ్ ఉంది మీకు, మీకు ఎలా అలవాటు అన్నాడు. నాకు అలవాటు అండి, మా హాస్టల్లో ఇలా చెప్తారంటే అది మా పిల్లలు కూడా కాస్త చెప్పచ్చు కదా, వాళ్ళు కూడా బాగుపడతారన్నాను. నేను అట్లా చెప్పలేను మేడం, అది మీరు చూసుకోవాలి అంటే అసలు ఏ హాస్టల్ నేర్పుతారని ఇలా అడిగారు. మా హాస్టల్ ఇలా సత్సాయి హాస్టల్ అండి, ఇట్లా అక్కడ ఇలా కూడా నేర్పుతారా పొద్దున్న? వాళ్ళు చాలా విచిత్రంగా అవాక్ అయ్యారు, అంటే వాళ్ళు అంటే డైజెస్ట్ చేసుకోలేరు. అంటే ఇప్పుడు కూడా ఇలాంటి హాస్టల్స్ ఉన్నాయి, పొద్దున 5 లేచి అంటే వింటూ ఉంటారు బోల్డెన్ హాస్టల్స్ ఉన్నాయి, వాళ్ళు ఏం చెప్తారంటే పొద్దున 5 లేపుతామని. కాకపోతే వాళ్ళు 5 లేపి ఏం చేస్తారు, రుద్దుతూ ఉంటారు అది చదవాలి చదవాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే డిసిప్లిన్ అంటే చదువు ఒకటే కాదు, చదువులోనే డిసిప్లిన్ ఉండాలి, ఆటల్లోనే డిసిప్లిన్ ఉండాలి, క్యారెక్టర్ బిల్డింగ్ లో కూడా డిసిప్లిన్. అది ఒక వే ఆఫ్ లైఫ్ అయిపోతుంది,
2: ఒక కంప్లీట్ వ్యక్తిత్వాన్ని రూపొందిస్తుంది అనమాట ఈ షెడ్యూల్ మనకి. ఇది చాలా బాగుంది, ఎందుకంటే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్ని
0: యాక్టివిటీస్. విషయం యూజీసీ టీమ్ అప్పుడు ఏమందంటే విన్నాక అప్పుడు చూసి అయితే మీకు ఏమనిపించదు కాదు మేడం, అనిపిస్తుంది ఒకసారి ఎవరికైనా అనిపిస్తుంది. కాకపోతే స్వామి ఇచ్చిన అవకాశాలు ఎలా ఉన్నాయంటే హాస్టల్లో కూడా ఎంత టైట్ గా అనిపించినా కూడా డిసిప్లిన్ అనుకోండి, షెడ్యూల్ అనుకోండి, ఏదో ఒక అవకాశాలు ఉంటాయి, దాంతో మేము ఎంజాయ్ చేస్తా ఉన్నాం. అప్పుడు ఆవిడ చూసి నాకు ఇప్పుడు అర్థం అవుతుంది ఎందుకు మీరు హాస్టల్లోనే ఉండాలి, ఎందుకు ఈ డిసిప్లిన్ ఉండాలనేది. ఎందుకంటే ఇలా డిసిప్లిన్ గా ఉంటేనే మీరు ఒక మంచి మనిషిగా మారుతారని నాకు ఇప్పుడు నమ్మకం కుదురుతుంది. నా పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు చూడాలని నేను కోరుతున్నాను అన్నారు ఆవిడ. సో అది ఆవిడకి స్వామి అంటే తెలియదు, మన హాస్టల్ మన సిస్టమ్ అన్నది తెలియని మనిషికి స్వామి ఎటువంటి అనుభవాన్ని ఇచ్చారనేది, అది డిసిప్లిన్ కి ఒక ఇంపార్టెన్స్, చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని మనం తెలుసుకోవచ్చు ఇక్కడ.
2: ఇది మనం జనరల్ పార్లెన్స్ లో డిసిప్లిన్ అంటే స్ట్రిక్ట్ గా ఉండడం, ఇది చేయడం అది చేయడం అనుకుంటాం కదా. ఒక సింపుల్ డెఫినేషన్ ఆఫ్ డిసిప్లిన్ స్వామి చెప్పారు ఒకసారి పిల్లలందరితో మాట్లాడుతూనూ, ఒక చిన్న పనిని మిస్ అవ్వకుండా పదే పదే చేస్తూ ఉండడం, దట్ ఈస్ డిసిప్లిన్. ఇప్పుడు మనం వాటర్ మార్నింగ్ 5 కి లేవంగానే వాటర్ తాగుతాం, కొంతమందికి ఆ హ్యాబిట్ ఉంటుంది పరగడుపున, అది కంటిన్యూస్ గా, అది ఇట్స్ అ వెరీ నెగ్లిజిబుల్ ఈవెంట్, అది మన లైఫ్ లోనే మంచినీళ్ళు తాగుతున్నాం కానీ అది ఒక 10 కంటిన్యూస్ గా అలా చేస్తే వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్ ఇన్ యువర్ లైఫ్ అనేది మనకి అర్థం కాదు, ఎందుకంటే మొత్తం సిస్టమ్ ని క్లియర్ చేసేస్తుంది అది. సో ఒక బౌల్ మూమెంట్, ఒకే టైంకి మనం ఎప్పుడు బౌల్ మూమెంట్ పాస్ చేస్తున్నాం అనుకోండి, ఒక టైం సెట్ అయిపోయింది ఆ బాడీకి. సో దానివల్ల మొత్తం మన హెల్త్ అంతా ఆర్గనైజ్ అయిపోతుంది. ఇట్లాంటివి మనకి డిసిప్లిన్ అంటే పెద్ద పెద్ద అనుకుంటాం, కాదు, ఇలాంటి చిన్న చిన్న వాటిల్లోనే స్వామి మనకి ఇంత బ్యూటిఫుల్ గా నేర్పిస్తారు. అండ్ ఈ స్పోర్ట్స్ మీట్ టైం ఇంకా మనకి చెప్పక్కర్లేదు, మనకి ఉన్న యాక్టివిటీస్ తో పాటు ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా అవుతాయి. బట్ స్వామి చెప్పేదేంటి, మీరు ఒక దాంట్లోనే ఉత్తీర్ణులు అవుతారంటే నేను ఒప్పుకోను, ప్రతి దాంట్లోనే మీరు ఫస్ట్ ఉండాలి,
1: ఆల్రౌండ్ డెవలప్మెంట్.
2: ఈ టైంలో మొన్న శివశంకర్ సాయి సార్ ఒక బ్యూటిఫుల్ ఎనాలజీ చెప్పారనమాట, ఇది అసలు నన్ను షేక్ చేసి పడేసింది. ఇది ప్రతి స్టూడెంట్ కి తెలుసుకోవాల్సిన విషయం ఇది. స్పోర్ట్స్ మీట్ కాంపిటీషన్స్ అవుతాయి కదా, అయినప్పుడు ప్రైజ్ విన్నర్స్ కి స్వామి ఆ రోజుల్లో స్వయంగా తన చేతులతోనే ప్రైజెస్ ఇచ్చేవారు అందరికీ. అప్పుడు 450 హాస్టల్ స్ట్రెంగ్త్, ఆ పర్టికులర్ ఇయర్ ఏమైందంటే 250 బాయ్స్ కి ప్రైజెస్ వచ్చాయన్నమాట. సో ఆ 250 బాయ్స్ ప్రైజ్ లిస్టును వార్డెన్ సార్ స్వామి దగ్గరికి తీసుకెళ్లారు, ఎందుకంటే స్వామి చూసి సంతోషించి ఇది ఇద్దాం అది ఇద్దామని సంభాషిస్తారు. సో ఆ రోజు స్వామి హీ వాజ్ నాట్ హ్యాపీ. ఆ లిస్ట్ చూసి స్వామిని వార్డెన్ సార్ అడిగారట, స్వామి హాస్టల్లో ఎంతమంది ఉంటున్నారు అని. స్వామి 450 బాయ్స్ స్వామి అని. మరి ప్రైజెస్ ఎంతమందికి వచ్చాయి స్వామి? 250 బాయ్స్ కి వచ్చాయి స్వామి. మరి మిగతా 200 ఎందుకు ప్రైజులు రాలేదు అని అడిగారట. ఇది ఆయన్ని ఫుల్ గా షేక్ చేసి పడేసింది. ఎందుకు స్వామి ఇట్లా అడిగారు, ఏం వాళ్ళేమన్నా తక్కువ అని అడిగారట స్వామి. నెక్స్ట్ టైం ఐ వాంట్ ఎవ్రీబడీ టు గెట్ ప్రైజ్. అంటే స్వామి ఆలోచనలోని ఆ పర్ఫెక్షన్ గాని, అందరూ ఒకటే అన్న

0: మాటల్లో కాదు స్వామి చెప్పడం, ప్రతి చర్యలో స్వామి చేసి చూపిస్తారు. అది అప్పటి నుంచే వేదం ఇండివిజువల్ కాంపిటీషను, వేదం పేర్ కాంపిటీషను, గ్రూప్ కాంపిటీషను ఇట్లా డెవలప్ చేసుకుంటూ యాక్టివిటీస్ ఎక్కువ చేశారు. ఎందుకంటే ఎక్కువ మందికి ప్రైజ్లు వస్తాయి, అవకాశం దొరుకుతుంది స్వామి దగ్గరికి. మేము అనుకునేవాళ్ళం ఇన్ని సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ ఎందుకుంటాయంటే ఇవి ట్రేస్ లాగుంటాయి. మన మన జీవితం మనం ఎంటర్ అయినప్పుడు అన్ని లూప్ హోల్స్ తో ఉంటాయన్నమాట. ఆ లూప్ హోల్స్ అన్నిటిని స్వామి తమ ప్రేమతో నింపుతారు. సో దానివల్ల మన మన మన వ్యక్తిత్వం పరిపూర్ణం అవుతుంది. అట్లాగే ఒక్కొక్కరు ఒక్కొక్క కంపార్ట్మెంట్ లో సెట్ చేస్తారు స్వామి. కొంతమంది డైటిక్స్ లో మొత్తం 5 ఇయర్స్ గడుపుతారు, కొంతమంది మెయింటెనెన్స్ లో ఆల్ 8 ఇయర్స్ వర్క్ చేస్తారు. వాళ్ళు రాణించేస్తారు ఆ మూమెంట్ లోని. ఆర్ట్ వర్క్ కానివ్వండి, ఇట్లాగా ఒక కంప్లీట్ పర్సనాలిటీని స్వామి తయారు చేయడానికి మనకి ఈ హాస్టల్ ఇచ్చారు.
1: ఇంకోటి ఏంటంటే ఈ మీరు చెప్పినట్లు సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ లో కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే క్లాస్ లో నేర్చుకుంటాం చూస్తూ ఉంటాం, అసలు చేసే కంటే ఒకసారి కొన్ని చూసి కూడా వచ్చేస్తూ ఉంటాయి. చూడగా చూడగా ఇప్పుడు మెయింటెనెన్స్ వర్క్ అనుకోండి, అందరూ చేయనక్కర్లేదు, కాకపోతే అందరూ చేయడం చూస్తుంటారు. నేను ఒక లాస్ట్ ఇయర్ ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాను అనమాట ఐఎమ్ షిలాంగ్ లో. అక్కడ ఏమైంది, వాళ్ళ మంచి ఆడిటోరియం లో నేను ప్రెజెంటేషన్ ఇచ్చే టైంకి వాళ్ళ ప్రొజెక్టర్ అనేది పాడైపోయింది. వాళ్ళు దాని గురించి తలకిందులుగా ఏమైపోయిందా ఏమైపోయిందా ఇటు అటు తిరిగేసి వీళ్ళ గురించి వాళ్ళ గురించి అడిగేశారు. కాకపోతే సింపుల్ ఏంటంటే ఒక కార్డ్ అనేది మిస్సింగ్, ఆ కనెక్షన్ లూజ్. నేను వెళ్ళి ఫిక్స్ చేశాను, వాళ్ళు దానికి చాలా అవాక్ అయిపోయారు. ఏమైంది నీకు ఇవన్నీ ఎలాగొచ్చన్నారు. నేననుకున్నా దీంట్లో ఏముంది, మామూలే కదా ప్రతిరోజు చూస్తూ ఉంటాం, క్లాసుల్లో ఉన్నాయండి హాస్టల్లో ఉన్నాయండి, ఎక్కడే లేకపోతే మేము పరిగెడుతుంటాం. మెయింటెనెన్స్ అనే కాదు, మెయింటెనెన్స్ వాళ్ళు చేస్తారు గబుక్కున ఆ పనికి, ఆ నిమిషానికి వాళ్ళు లేకపోతే మేము వెళ్ళి చేసేస్తాం. అంతేగాని వాళ్ళు వచ్చేంత వరకు మేము అక్కడ కూర్చొని టైం వేస్ట్ చేయం. సో అక్కడ ఎప్పుడు అలా చేశారు వాళ్ళు, చాలా విచిత్రంగా చూశాను నన్ను. ఇంకేవో డీటెయిల్స్ అడిగారు, అప్పుడు వాళ్ళకి అది తెలియదు కాబట్టి అడ్డి అడిగితే అది సెట్ చేశాను కంప్యూటర్స్ లేదంటే. వాళ్ళు చూసి ఇదేంటి అన్ని వీళ్ళకి ఎలా తెలుసు అని వాళ్ళు చాలా విచిత్రంగా చూశారు. కాకపోతే నాకు అది చాలా నార్మల్ గా ఉంది. చెప్పినట్లు హాస్టల్లో నేర్చుకున్న ఎలా ఉంటే హోలిస్టిక్ డెవలప్మెంట్, అన్ని రకాలుగా అన్ని యాంగిల్స్ నుంచి మనకు తెలుస్తాయి. అదేంటంటే ఇక్కడ ఉండి ఉండి ఉండి మాకు ఒక్కొక్కసారి తెలియదు, ఆ అనుభవం ఉండదు. బయటకు వెళ్ళేసరికి సడన్ గా ఇదేంటి వాళ్ళు చాలా విచిత్రంగా అనిపిస్తుంది, మనకు చాలా నార్మల్ గా అనిపిస్తుంది. అది హాస్టల్లో భలే నేర్చుకోవచ్చు అనమాట. అది
0: శ్రీనివాస్, నువ్వు టీచర్ స్టూడెంట్ గా మొదలయ్యావు, ఇప్పుడు లెక్చరర్ అంటే ఆల్మోస్ట్ రీసెర్చ్ స్కాలర్ లా ఉన్నావు. నీ సీనియర్స్ నుంచి, నీ స్టూడెంట్స్ నుంచి, స్టూడెంట్ డేస్ నుంచి ఏం నేర్చుకున్నావు నువ్వు? అండ్ నువ్వు ఇప్పుడు ఒక టీచర్ గాని మీ స్టూడెంట్స్ కి ఎట్లా అందించగలుగుతున్నావు? ఎందుకంటే మన హాస్టల్లో ఇది ఒక లెగసీ అనమాట. ఇట్ హాస్ బీన్ పాస్డ్ ఆన్ ఫ్రమ్ ఇయర్స్. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత వెళ్ళిపోతున్నారు ఒకళ్ళు అనుకుంటే ఇంకొక 10 మంది వస్తారు. అది అన్ఎండింగ్ స్ట్రీమ్ ఆఫ్ లవ్ అనమాట స్వామి దగ్గర. సో నీ విషయం చెప్పు.
1: స్టూడెంట్ గా జాయిన్ అయినప్పుడు అసలు అలా ఉండేదంటే కొత్త, అంతా కొత్తగా ఉండేది. టీచర్స్ కూడా చాలా విచిత్రంగా ఉండేవారు. అసలు నాగేశ్వరరావు సార్ అని ఒకసారి ఉన్నారు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో, ఆయన్ని చూస్తే ఇంకా వాచింగ్ చూడక్కర్లేదు, ఆయన చూస్తే అర్థమైపోతుంది హైది టైం. ఆయన వెళ్ళిపోతాడంటే వెనక వెళ్ళిపోవచ్చు, పర్ఫెక్ట్ క్లాక్ అనమాట. సో ఆయన ఒక టీచర్. శివశంకర్ సార్ సార్ని చూస్తే ఎప్పుడు ఎంత ప్రెషర్ ఉన్నా ఎలా నవ్వుతూ ఉండొచ్చు, ఎలా యాక్టివ్ గా ఉండొచ్చు, బర్డన్ అనేది ఆయనకు ఉండే ఉండదు కావచ్చు. ఆయన ఎన్నింటికి పడుకుంటారో తెలియదు కానీ ప్రతిరోజు సుప్రభ ఆమె అందరికంటే ముందే లేచిపోతారు. కనీసం ప్రతిరోజు నేను చూసేవాడిని 12 ఆ రకం, ఆ టైం కూడా ఆయన రూమ్ లో లైట్లు ఆన్ గా ఉంటాయి. 12 ఎప్పుడు పడుకుంటారో తెలియదు కానీ పొద్దున్న లేచిపోతారు. సో అలాగే టీచర్స్ ఒక పెద్ద ఇన్స్పిరేషన్. స్టూడెంట్ డేస్ లో ఎలా అనిపించింది అంటే టీచర్స్ ఒక పెద్ద ఇన్స్పిరేషన్, వాళ్ళని చూసి బోల్డ్ నేర్చుకోవాలి అనిపించేది. ప్లస్ మనకి అందరూ సహాయపడతారు. ఇప్పుడు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అందరూ వచ్చి ఇంకా రెండో విషయం ఆలోచించారు. ఇప్పుడు ఎవరికైనా ఒంట్లో బాగాలేదు, రేపు ఎగ్జామ్ నాకైంది, ఒక అబ్బాయికి ఒంట్లో బాగాలేదు, రేపు చూస్తే పరీక్ష ఉండేది నాకు మొన్నడు, వాడు నా దగ్గరికి వచ్చేసేప్పటికి రాత్రి 12 అయ్యో నాకు రేపు పరీక్ష ఉంది నేను నిద్రపోతానని చెప్పలేను, ఆరోగ్యం బాగాలేదు కదా వాడు చూడాలి. ఎందుకంటే నేను డిస్పెన్సరీలో ఉండేవాడిని కాబట్టి సరే పదాన్ని రాత్రి అంతా వాళ్ళు వాంతి చేసుకుంటుంటే అంతా క్లీన్ చేసి వాడు జ్వరం వస్తే వాడికి మెడిసిన్ ఇచ్చి పక్కన అలా కూర్చున్నాను. ఈ హడావుళ్ళంతా రాత్రి అయిపోయింది, ఆ చదువు కూడా అంతంత మాత్రంగానే అయింది, కాకపోతే ఆ పరీక్ష చాలా బాగా అయింది. అయితే ఆ రోజు ఎలా అనిపించింది అంటే సేవ చేస్తున్నాం మనం, ఏం ఆలోచించకుండా ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తున్నాం, బానే ఉంది అనేది. ఇప్పుడు ఆ సేవ మనం చేస్తే మిగతా విషయాలు స్వామి చూసుకుంటారు. సో అక్కడ మనం ఏం పెద్ద ఆలోచించాం. ఆ రకంగా ఇప్పుడు ఎలా ఉంటుందంటే కలిసి ఉండడం అనేది ఏ హాస్టల్ అయినా అయిపోతుంది, ఇంకా మనకి అది ఆప్షన్ లేదు. బయట ఉండండి ఇక్కడ ఉండండి కలిసి ఉంటాం. కాకపోతే కలిసి ఒకరి గురించి ఒక ఆలోచించుకొని ఎట్లా ఎంపతి సింపతి కంటే ఎంపతి అనేది ఇక్కడ నేర్పుతుంది. సింపతికి ఎంపతికి తేడా ఏంటంటే సింపతి అంటే దయ చూపడం, పోనీ జాలి పడడం. ఎంపతి అంటే అయ్యో నాకే అలిసిస్ వస్తే నేను ఎలా ఉంటాను, నాకెలా కావాలి. ఆ ఆలోచన ఇక్కడ మన హాస్టల్లో మనకి మెల్లిమెల్లిగా ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్ అవనియండి పనిలో అవనియండి దాంతో మనం నేర్చుకుంటాం. అయితే స్టూడెంట్ డేస్ అది మెయిన్ లెర్నింగ్ అనమాట. అదే రకంగా కాలేజ్ లో బోల్డ్ అని నేర్చుకుంటాం సబ్జెక్ట్స్ లో, అది ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒక లీడర్షిప్ స్కిల్స్ అనేవి మనకి ఇక్కడ హాస్టల్ లో బాగా నేర్చుకోవచ్చు, ఎందుకంటే బోల్డ్ పారాయణాలు అవుతుంటాయి, ఈవెంట్స్ అవుతుంటాయి, మనకి ఇష్టం ఉంది ఆ ఈవెంట్స్ మనం లీడ్ చేసే అవకాశం కూడా మనకి ఇస్తారు స్వామి. సో ఆ రకంగా ఒక మంచి లీడర్ కింద మనం తయారవ్వచ్చు. ఒక నలుగురితో కలిసి పని ఎలా చేయాలి, ఎట్లా అడ్జస్ట్ అవ్వాలి, ఆ రకంగా ఈ లెసన్స్ అన్ని మనకి నేర్పుతూ వస్తుంది హాస్టల్ లో. ఇది స్టూడెంట్ డేస్ లో. అయితే మీరు చెప్పినట్టు స్టూడెంట్ డేస్ అంతా బాగుండేది, ఇలా అయిపోతుండే
0: ఎవరో ఒకరు మనకు ఉన్నారని.
1: కాకపోతే టీచర్ కింద మారిపోయేసరికి ఏమవుతుంది, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. ఇప్పుడు గబుక్మని ఒక మాట చెప్పాలన్నా వినాలన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనం బట్టే స్టూడెంట్స్ ఉంటారు. ఇన్నాళ్ళు మేము టీచర్స్ ని చూసేవాళ్ళం, ఇప్పుడు మేము వాళ్ళ షూస్ లోకి వచ్చేసరికి స్టూడెంట్స్ మమ్మల్ని చూస్తారు. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే ఇంక పిల్లలు కదా, వాళ్ళకి సేవ చేయాలి. ఇప్పుడు మాకు ఎలా అయితే మా టీచర్స్ చేశారో ఇప్పుడు ఉన్న పిల్లలు కూడా మేము అలాగే చేయాలి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వస్తున్న పిల్లలకి చాలా మంది స్వామి అంటేనే తెలియదు అసలు వాళ్ళకి. ఇక్కడ జాయిన్ అవ్వక ముందు అసలు స్వామి అనగా ఏమీ తెలియదు. వాళ్ళు ఇక్కడ ఎందుకు జాయిన్ అవుతానంటే మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉంది, వాళ్ళు వచ్చి చూసుకుంటారు, అంతా బాగుంది, ఫ్రీగా ఉందని వాళ్ళు ఆ థాట్ తో జాయిన్ అయ్యి ఇక్కడికి వచ్చేగా స్వామి గురించి తెలుసుకుని వాళ్ళ దృఢ నమ్మకం పెంచుకుంటారు. ఈ ప్రాసెస్ లో టీచర్స్ అనేది ఏంటంటే ఎలా ఉండాలంటే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి మేము ఏదైతే పొందామో స్వామి దగ్గర నుంచి మా టీచర్స్ దగ్గర నుంచి ఆ లవ్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. సో ఈ ప్రాసెస్ లో ఏం ఎక్స్పెక్ట్ చేయం వాళ్ళు, ఏదైనా గబుక్మాన ఇబ్బంది ఉందనుకోండి, చిన్నపిల్లలకి ఏదో ఒకటి ఇబ్బంది వస్తుంటుంది, దాని వాళ్ళకి ఏదో వాళ్ళ అమ్మా నాన్న గుర్తొస్తుంటే ఒకసారి ఫోన్ లో మాట్లాడక వాళ్ళకు అనిపించదు, అయినా వాళ్ళకి ఎవరో ఒకరు చెప్పాలి కావాలి మాట్లాడ వినేందుకు. వాళ్ళు రూమ్ కి వచ్చి మాట్లాడుతుంటారు, అలా వింటూ కూర్చోడమే. వాళ్ళకి ఏం జవాబు చెప్పక్కర్లేదు, వాళ్ళకి ఏం సొల్యూషన్స్ అక్కర్లేదు. ఇవి వినడం అనేది కూడా చాలా పెద్ద పేషెన్స్ నేర్పుతుంది. వాళ్ళు అన్ని మాట్లాడుతుంటారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి టాపిక్లు. సో ఇవన్నీ నేర్చుకున్నాం అనమాట వినడం. తర్వాత గబుక్మని ఏమైనా ఇబ్బంది వచ్చింది, ఇంకో విషయం ఆలోచించకుండా వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉండరు. గబుక్మని వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళకి ఏదో ఒకటి ఫ్రూట్స్ ఇవ్వాలి, అన్ని చూసుకోవాలి. ఎందుకంటే అమ్మా నాన్న ఉంటే ఎలా చేస్తారో మేము అలా చేయాలి, ఎందుకంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ రాకూడదు, అయ్యో అమ్మా నాన్నకి దూరంగా ఉన్నాం వాళ్ళు ఉంటే బాగున్నా ఫీలింగ్ రాకూడదు. సో ఇవన్నీ చూసుకుంటూ అదొక అలవాటు అయిపోతుంది, మనకు వేరేగా అనిపించదు. అయితే ఒకసారి ఏమైంది, నాకు ఒంట్లో బాగాలేక పడుకున్నాను. అయితే రోజు నేను ఏంటంటే సుప్రభాతం వెళ్లే టైంలో నేను బయట నిల్చి ఉంటాను పిల్లలు ఏ టైం కోసం జస్ట్ చూడడానికి, మనకు ఎవరైనా పడుకుంటాను నేనైనా పడుకుని పోతుంటాను. ఇప్పుడు టీచర్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి నేను లేచి నిల్చి ఉంటుంటాను, చూస్తుంటాను వాళ్ళు ఏ టైంకి వస్తున్నారు ఏంటి అని. అయితే రోజు నేను వాళ్ళకి ముందు నిల్చొని వెనకాల సుప్రభాతం మొదలయ్యేసరికి వాళ్ళు వెనకాల కూర్చొని అయిపోయాక వెళ్ళిపోతుంటాను. అయితే ఒకసారి ఏమైందంటే నేను రెండు రోజులు వెళ్లేదు సుప్రభాతానికి, ప్లస్ డే మొత్తం కూడా సరిగ్గా రోజంతా కూడా నేను ఎక్కడ వాళ్ళు కనిపించలేదు ఎక్కువ. సో వాళ్ళకి ఏదో తేడా అనిపించి వాళ్ళు మూడో రోజు నా రూమ్కి వచ్చి పొద్దునే నన్ను అడిగారు, ఏమైంది సార్ మీరు ఎక్కడా కనిపించట్లేదు అని. నన్ను ఏమవలేదు, కొంచెం జలుబుగా ఉందంటే. అదేంటి సార్ జలుబుగా అంటే, ఏం చెప్పలేదని. ఇంకా ఆ రోజు నాకు పొద్దుటి నుంచి రాత్రి వరకు నిత్య సేవలే, నాకు ఫుడ్ తెచ్చేసి పళ్ళు వేడి పాలు ఇంకా వేడి నీళ్లు అన్ని తెచ్చేసి నాకు ఇంకా అడగకుండా నీ పెట్టేశారు. అప్పుడు అనిపించింది అరే నేను ఏం చేశానని వాళ్ళు నాకు అంత ప్రేమ చూపిస్తున్నారు. ఒక టీచర్ గా చేయడం ఒక ఫార్మాలిటీగా చేయడం అనేది వేరు, రూమ్ అలా ఫార్మాలిటీ అనుకుంటే ఒకలో ఇద్దరో చేస్తారు. 30 స్టూడెంట్స్ కట్టుకట్టుకుని అలా వచ్చేసి ఇంకా ప్రతి నిమిషం నా దగ్గరే కూర్చొని ఎందుకు ఇలా ఉన్నారు, మీకైనా ఇబ్బంది ఉంటే చెప్పండి మేము చూస్తాం. వాళ్ళ నిజంగా చెప్పాలంటే పిల్లలు వాళ్ళు ఏం చూడగలరు గబుక్మని, వాళ్ళకి యాక్సెస్ ఉండదు. అటువంటిది వాళ్ళ లీడ్ తీసుకుని నాకు ఏదో అయిపోతుంది అనుకుని నాకు మళ్లీ జలుబు తగ్గేంత వరకు, తీరా చూస్తే జ్వరం కూడా కాదు చిన్న పిల్ల జలుబు, అది తగ్గేంత వరకు కూడా నా దగ్గరే ఉండి అంత పాలు మొత్తం అన్ని కరెక్ట్ గా టైంకి వచ్చి ఆ రకం ఎఫెక్షన్ ఎప్పుడైతే చెప్పేటప్పుడు అనుకున్నాను నేను ఏమి ఇచ్చానే నాకు ఇంత ఇస్తున్నారు. అప్పుడు అర్థమైంది ఏంటంటే సెల్ఫ్లెస్, స్వామి ఏదైతే చెప్తారో ఏం ఆలోచించకుండా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా మనం ఇస్తే మనకు అది వస్తుంది, మనం అనుకోకర్లేదు కూడా. ఆ రకంగా ఇప్పుడు స్వామి భౌతికంగా లేరు, కాకపోతే ఆయన లవ్ ఎలా ఉంటుందనేది ఒంట్లో బాగాలేకపోతే ఇప్పుడు పిల్లలకి ఎలా అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది, అయ్యో పక్కన ఎవరైనా ఉంటే బాగుందని. ఎప్పుడైతే ఇంతమంది వచ్చారో నేను చాలా ఇమోషనల్ అయిపోయినారు, అయ్యో ఇంతమంది ఉన్నారా నా అనే వాళ్ళు. బహుశా ఇంట్లో కూడా మన ఫ్యామిలీస్ లో ఉండకపోవచ్చు అలాంటిది. హాస్టల్ అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళు, నిజంగా వాళ్ళు వచ్చేంత వరకు నేనెవరో వాళ్ళెవరో తెలియదు, ఎన్నాళ్ళు కలిసి ఉంటాం కూడా తెలియదు. ఏమీ తెలియక ఏమి సంబంధం లేకపోయినా జస్ట్ ఒక సాయి బ్రదర్ సాయి టీచర్ ఆ రిలేషన్ సాయి స్టూడెంట్స్ సాయి అన్న ఒక లింక్ తో వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారంటే ఇంతకంటే ఎక్కువ స్వామి లోపల మనం ఎక్స్పెక్ట్ చేయలేము కూడా. ఇంత మంది స్టూడెంట్స్ త్రూ స్వామి మనకి ఇంత లవ్ ఎలా అయితే షవర్ చేస్తున్నారో అది నిజంగా అసలు మాటల్లో నేను చెప్పలేను. జస్ట్
0: చాలా బాగుంది. ఇందాక మన సాయి చంద్ చెప్పినట్టు డిసిప్లిన్ లో పాటుగా ఏది కాదనకుండా ఇక్కడ ప్రేమలో భాగంగా ఏది లేదనకుండా ఈ రెండు కలిపితే అసలు ఇట్స్ అ డెడ్లీ కాంబినేషన్ స్వామి దగ్గర. అందుకే బయట వాళ్ళు మనం ఏదన్నా కొత్త విషయం చెప్తే మనం దేనికి కాదనిలేము, అదొక నేచురల్ అయిపోతుంది మన ఇన్స్టింక్ట్ లోని. అండ్ ఏమన్నా అడిగితే అది లేదు అని చెప్పలేము. సో బయట వాళ్ళకి ఏ అస్తమానం ఏం కావాలంటే అది ఇచ్చేస్తాడు, ఏం కావాలంటే అది చేసేస్తాడు అంటారు. బట్ దట్ ఈస్ హౌ స్వామి హ్యాజ్ సెట్ అవర్ లైఫ్స్. ఎందుకంటే స్వామికి సర్వం ఎస్ ఎస్ ఎస్ అంటారు కదా, ఎక్కడ నో అనేది మన నోట్లోంచి రాకూడదు. దట్ ఈస్ హౌ స్వామి హ్యాజ్ ఫ్రేమ్డ్ అస్. సో ఇది తప్పకుండా మన లైఫ్ ని ఒక డివైన్ గోల్ వైపు భగవంతుని చేరడానికే స్వామి ఇదంతా మనకి అవకాశం ఇస్తున్నారు. అండ్ చివరిగా మీ ఇద్దరితో సంభాషణ ముగించే ముందు స్వామి ఒకసారి ఒక విద్యార్థి బృందంతో ఇంటర్వ్యూ రూమ్ లో ఉన్నారు. ఒక విద్యార్థి అడిగారు, స్వామి మేము సాధన చేయాలనుకుంటున్నాము భగవంతుని చేరటానికి, ఏం సాధన చేస్తే బాగుంటుంది అని అడిగితే స్వామి చిరునవ్వు నవ్వి వాళ్ళకి చెప్పి, మీరు ఏ సాధనలు చేయక్కర్లేదు, హాస్టల్లో నేను ఇచ్చినటువంటి డిసిప్లిన్ ని మార్నింగ్ నుంచి సాయంకాలం దాకా మీరు తూచా తప్పకుండా పాటించండి, అదే మీకు అసలైన యోగం అన్నారంట. అంటే ఒక స్పిరిచువల్ రెజిమెంట్ ని స్వామి ఎట్లాగ బ్యూటిఫుల్ గా హాస్టల్లో సెట్ చేసి మన కోసం పెట్టారో ఇప్పుడు ఈ మాటల ద్వారా అర్థమవుతుంది. చాలా సంతోషం శ్రీనివాస్ అండ్ సాయి చంద్ మీ సమయాన్ని వెచ్చించి మా శ్రోతలందరికీ ఇన్ని మంచి విషయాలు తెలిపినందుకు. ఎందుకంటే మీరు మాట్లాడిన తర్వాత అనుభవ మీరింకా స్వామిని చూడలేని టైంలో హాస్టల్లో చేరారు, కానీ స్వామిని చూసి స్వామి ప్రెజెన్స్ ను కూడా హాస్టల్లో పొందిన వాళ్ళు మన సీనియర్ బ్రదర్స్ ఇప్పుడు వరుసగా మనతో వాళ్ళ అనుభవాలను పంచుకుంటారు. అది ఒక డిఫరెంట్ అనుభూతి. సో ఈ రెండు అందిద్దామన్న ప్రయత్నంలో మిమ్మల్ని ఇద్దరిని పిలవడం జరిగింది. సాయిరాం,
2: ఈ అవకాశాన్ని అందించినందుకు ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు
0: సాయిరాం. శ్రోతలందరికీ ఒక చిన్న మనవి. ఇప్పుడు స్వామి విద్యార్థులైనటువంటి శ్రీ లక్ష్మీనాథ్ గారు, శ్రీ రంగనాథ్ రాజు గారు, శ్రీ ఐఎస్ రామకృష్ణ గారు, శ్రీ కృష్ణ సార్, వీళ్ళంతా హాస్టల్లో ఉన్నప్పుడు తమ అనుభవాల్ని మనందరితో పంచుకోవడానికి స్పెషల్ గా వాళ్ళ రికార్డింగ్స్ ని మనకి పంపించడం జరిగింది. మరి వాళ్ళు ఏం చెప్తారో వింటూ స్వామి ప్రేమను మరింత ఆస్వాదిద్దాం.
3: సాయిరాం, నా పేరు లక్ష్మీనాథ్. నేను 1991 నుండి 1996 వరకు బీఎస్సీ ఎంఎస్సీ స్వామి ఇన్స్టిట్యూట్ లో చదువుకున్నాను. 1994 నుంచి 1996 వరకు నేను ప్రశాంత్ నిలయం క్యాంపస్ లో చదివే అవకాశం నాకు స్వామి కల్పించారు. ఇక్కడ మనకి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మన ఇన్స్టిట్యూట్ హాస్టల్ లైఫ్ గురించి, అది ఎంత డిసిప్లిన్ తో ఉంటుంది, ఆ షెడ్యూల్ ఎలా ఉంటుంది, అది పాటించడం వల్ల మనం చాలా తర్వాత బెనిఫిట్ పొందాము. ఇక్కడ ఒకటి రెండు విషయాలు నాకు గుర్తొస్తున్నాయి. మనం హాస్టల్లో ఉంటున్నప్పుడు మనకి సెల్ఫ్ రిలయన్స్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉండేదన్నమాట. అంటే ప్రతి స్టూడెంట్ ఏదో ఒక యాక్టివిటీలో పాల్గొనాలి. అంటే అది మెయింటెనెన్స్ యాక్టివిటీ అవ్వచ్చు, లేకపోతే గార్డెనింగ్ యాక్టివిటీ అవ్వచ్చు, లేకుంటే లైబ్రరీ బుక్స్ మెయింటెనెన్స్ కానీ, ఆర్ కిచెన్ లో కానీ, అన్ని స్పోర్ట్స్ ఫీల్డ్, ఏదోలా ప్రతి స్టూడెంట్ ఏదో యాక్టివిటీ టేకప్ చేసి అందులోని హీ హాస్ టు డెవలప్ స్కిల్స్ ఆల్సో ఇన్ దట్ అనమాట. అట్లా మనకు చక్కగా ప్రోగ్రామ్ ఉండేది, సెల్ఫ్ రిలయన్స్ ప్రోగ్రామ్. సో వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనమే అన్ని చేసుకునేటట్టు స్వామి మనకు నేర్పించారు. ఈ ప్రోగ్రామ్ లో నాకు గుర్తొచ్చిన చాలా మంచి విషయం ఏంటంటే, మేము పుట్టపర్తి క్యాంపస్కి వచ్చినప్పుడు 1994 సమ్మర్లో అక్కడ మేము హాస్టల్లో జాయిన్ అయ్యి చూసిన తర్వాత హాస్టల్ పక్కనే ఉన్న ఏరియాలో ఒక చాలా పెద్ద ఏరియా, అక్కడ చాలా కొంచెం తుప్పలు అలాగే కొంచెం బ్యారన్ ల్యాండ్ లా ఉండేదన్నమాట. అక్కడ బృందావనంలో ఎవరైతే గార్డెన్ టీంలో ఉండేవాళ్ళో కొంచెం మెయిన్ మెంబర్స్, వాళ్ళంతా చూసి ఒకరోజు అనుకున్నాం అనమాట, ఇది చాలా బ్యారన్ గా ఉంది, దాన్ని మనం చక్కగా చదువు చేసి అన్ని తుప్పలవి తీసి చక్కగా మనం ఒక ఏదో మంచి బాగా తయారు చేద్దామని చెప్పేసి అట్లా స్టార్ట్ అయిందనమాట. ఇది నా బాగా గుర్తు, ఇక్కడ ఎంఎస్సీ బయాలజీలో పద్మనాభి అనే ఒకరాడు, ఇంకా కిషోర్ అని వీళ్ళిద్దరు, అలాగే కెమిస్ట్రీ స్టూడెంట్స్ రామసుబ్రహ్మణ్యం, కృష్ణన్, వీళ్ళు నలుగురు మెయిన్ గా ఒక టీంలా ఫామ్ అయ్యి ఆ పక్కన స్లోగా స్టార్ట్ చేశారు అన్నమాట, ఆ తుప్పలవి తీయడం ఆ రాళ్ళవి తీయడం అట్లా చేసి స్లోగా దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్. అది ఫస్ట్ ఇయర్ అంతా వర్క్ అవుతున్నప్పటికీ ఒక చక్కగా ఒక ల్యాండ్ అంతా తయారినప్పటికి ఒక మంచి ఐడియా వచ్చింది, ఇది ఎందుకు దీన్ని మంచి గార్డెన్ లా తయారు చేసి మనం చక్కగా పెట్టచ్చు, స్వామి పక్కన పెద్ద గార్డెన్ వస్తుంది కదా అని. సో అది ఆ వర్క్ లో స్టార్ట్ అయ్యి ఇంకా ప్లాంట్స్ వేయడం అన్ని మొత్తం ఒక అంతా ఆల్మోస్ట్ 1-1.5 ఇయర్ దాకా అయిందనమాట. అప్పుడు సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ గార్డెన్ రెడీ అయింది, సెకండ్ ఇయర్ మిడిల్ లోకి. అప్పుడు డైలీ మేము ఈ టీమ్ అంతా వెళ్లి కార్డ్ తయారు చేసి స్వామిని ప్రే చేసి స్వామి ఇలా గార్డెన్ చేసాము మీరు వచ్చి బ్లెస్ చేయాలి అని ఫ్యూ టైమ్స్ స్వామి దగ్గర కార్డు పట్టుకుని వెళ్తే ఒకరోజు చక్కగా స్వామి సరే నేను బ్లెస్ చేసి వస్తానని చెప్పేసి 1995-96 ఆ టైంలో, అది లేట్ 95 అవ్వచ్చు సంథింగ్ లైక్ దట్, ఎగ్జాక్ట్ డేట్ ఐ డోంట్ రిమెంబర్ బట్ దట్ ఈస్ ద థింగ్. అప్పుడు స్వామి చక్కగా ఒక రోజు హాస్టల్ విజిట్ కి వచ్చి సడన్ గా ఐ థింక్ వైట్ బెంజ్ లో వచ్చారు ఆ వేళ. సడన్లీ స్వామి సెడ్ నేను వస్తున్నాను పదండి అంటే పరిగెత్తి పరిగెత్తి మేము అందరం ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నామో, యాక్చువల్లీ నాకు కూడా చిన్న అవకాశం దొరికింది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ గార్డెన్ యాక్టివిటీ లో పాల్గొనడానికి. సో అప్పుడు స్వామి వచ్చారు ఆ వేళ, వచ్చి చక్కగా స్వామి అంతా చూశారు, మొత్తం నడిచారు స్వామి కారు దీపే అక్కడి నుంచి మొత్తం గార్డెన్ లోపల నడిస్తే అక్కడ ఒక ఉయ్యాల ఏర్పాటు చేసామన్నమాట, చిన్న రాళ్ళలా పెట్టి ఉయ్యాల ఒకటి పెట్టి స్వామి అక్కడ ఉయ్యాల్లో కూర్చున్నారు. అంతా చూశారు గార్డెన్ అంతా పరిశీలించారు బాగుందని చెప్పారు. నెక్స్ట్ అక్కడ నేచురల్ గా కొబ్బరి బండ ఒకటి కట్ చేసి పెట్టారనమాట స్వామి కొంచెం సిప్ చేసారు దానికి, తర్వాత అందరం అది ప్రసాదంగా తీసుకున్నాం. ఆ గార్డెన్ లో చక్కగా చిన్న వాటర్ ఫాల్ చిన్న అవన్నీ పెట్టి చాలా బాగా తయారు చేశారు అనమాట. అంటే 1 ఇయర్ లో ది మేడ్ అ బ్యారన్ ల్యాండ్ ఇంటూ నైస్ గార్డెన్ అండ్ స్వామి బ్లెస్డ్ ఇట్ అనమాట. వీఆర్ సో హ్యాపీ దట్ స్వామి బ్లెస్డ్ అండ్ మా అందరికీ అవకాశం ఇచ్చి చేశారనమాట. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇవాళ క్రిస్మస్ కాబట్టి అందరికీ మెరీ క్రిస్మస్. అండ్ క్రిస్మస్ గురించి చెప్పడానికి వస్తే ఇక్కడ హాస్టల్లో మేము మనకి అందరికీ తెలిసిన విషయమే, క్రైస్ట్ పుట్టినప్పుడు ఎలా అయితే ముగ్గురు రాజులు 3 కింగ్స్ అంటాము, ముగ్గురు రాజులు వచ్చి మనకి క్రైస్ట్ కి ప్రజెంట్స్ తీసుకుని వస్తారు. అలాగే ఇక్కడంటే మేము చిన్న డ్రామాలా చేసేవాళ్ళం అనమాట, స్వామి వచ్చి వచ్చేవాళ్ళు హాస్టల్ కి, అప్పుడు 3 కింగ్స్ లా ముగ్గురు సీనియర్ బ్రదర్స్ అంటే ఎవరైతే సెకండ్ ఇయర్ ఎంఎస్సీ ఆర్ సెకండ్ ఇయర్ పీజీ వాళ్ళు, దే యూస్ టు డ్రెస్అప్ యాజ్ 3 కింగ్స్ అండ్ స్వామికి ప్రజెంట్స్ ఇవ్వడం, స్వామి యూస్ టు ఆ స్వామి ప్రజెంట్స్ యాక్సెప్ట్ చేసి పెట్టుకునేవారు, అట్లా ఒక ప్రోగ్రామ్ చేసేవాళ్ళం అనమాట. అంటే టోటల్ మనకి క్యారల్స్ కూడా పాడేవారు పిల్లలు ఆ టైంలో కావాల్సినవి. అండ్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మన మందిర్లో మెయిన్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అప్పుడు స్వామి హాస్టల్కి వచ్చేవారు అనమాట, మేబీ అరౌండ్ 10:30 అట్లా ఆ టైంలో. సో ప్రతి ఇయర్ ఇది ఒక చాలా ఇంపార్టెంట్, స్వామి హాస్టల్కి వచ్చి ఇట్ వాజ్ వెరీ వెరీ నైస్ యాక్టివిటీ, మెమొరబుల్ యాక్టివిటీ అనమాట. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ దీస్ 2 ఎక్స్పీరియన్సెస్ టుడే. సాయిరామ్.
4: సాయిరామ్ బ్రదర్, నా పేరు ఐఎస్ రామకృష్ణ. నేను 1993లో బిఏ ఎకనామిక్స్ బ్యాచ్ స్టూడెంట్ని. నాకు హాస్టల్ అంటే అదొక 1000 తల్లుల ప్రేమ పంచబడిన ప్రదేశం అని నేను ఎప్పటికీ భావిస్తాను. జీవితాంతం గుర్తుండేటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి అనుభూతులు హాస్టల్లో నాకు లభించాయి. హాస్టల్ ఎంట్రన్స్ దగ్గర మధ్యాహ్నం టైంలో పోస్ట్ మ్యాన్ కూర్చొని ఉండేవాడు. అక్కడ కాలేజ్ నుంచి రాగానే ఎవరికి సంబంధించినటువంటి పోస్టేజ్ కానీ మనీ ఆర్డర్స్ కానీ పెట్టుకొని ఉండేవాడు. అది ఎవరికి సంబంధిస్తే వాళ్ళు సైన్ చేసి తీసుకునేవారు అన్నమాట. అలాంటి సందర్భంలో చిన్న అప్పుడు చదువుకునేటువంటి టైంలో మా ఫాదరు నాకు నెలకి 200 రూపాయలు మనీ ఆర్డర్ పంపించేవారు హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చుల కోసం. అయితే ప్రతి నెల వచ్చేటటువంటి మనీ ఆర్డర్ ఒకసారి ఒక 1 వారం రోజులు రాలేదు. నేను ఆదుర్దాతో ఎందుకని రాలేదా ఏంటి అనేటువంటి యాంగ్జైటీతో ఉండేవాడిని. రోజు ఆ పోస్ట్ మ్యాన్ అడుగుతూ ఉండేవాడిని, రాలేదు బాబు రాలేదు బాబు అని చెప్పి చెప్తూ ఉండేవాడు. అదే రోజుల్లో ఒకసారి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి నా దగ్గరికి వచ్చి దర్శనం టైంలో ఏంట్రా మనీ ఆర్డర్ రాలేదా అన్నారు. నేను ఆశ్చర్యపోయాను, అదేంటి 1 వారం రోజులు మనీ ఆర్డర్ రాకపోవటం అనేటువంటిది స్వామి అడుగుతున్నారే అని చెప్పి ఆశ్చర్యపోయి, అవును స్వామి అని చెప్పి అన్నప్పుడు, రేపు మార్నింగ్ రా అని చెప్పి అన్నారు స్వామి. అప్పుడు హాస్టల్ వార్డెన్ పర్మిషన్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు చాలామంది భక్తులతో పాటు నాకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు ప్రస్తావిస్తూ లాస్ట్లో స్వామి లోపలికి పిలిచి, డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నావా, ఇదిగో పట్టు అని చెప్పి అప్పటికప్పుడు సృష్టించి 500 రూపాయల నోట్లు సృష్టించి మడత పెట్టి నా కుర్తా జేబులో పెట్టి, ఎవరికి చెప్పకు, హాస్టల్కి వెళ్ళి చూసుకో అన్నారు. అదొక అద్భుతమైనటువంటి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి జీవితాంతం గుర్తుండేటువంటి ఒక అనుభూతి.
0: సైరామ్ కృష్ణ సార్.
5: సైరామ్ అండి.
0: సార్, మా రేడియో సాయి శ్రోతలందరికీ కూడా మన స్వీట్ హోమ్, అవే ఫ్రమ్ హోమ్, మన హాస్టల్ గురించి ఎన్నో విషయాలు. ఈరోజు 37వ వార్షికోత్సవం జరుపుకుంటోంది మన హాస్టల్. స్వామి ఎంతో ప్రేమతో మనకి అందించినటువంటి ఒక ముఖ్యమైన భూమిక వహించే ఒక పరికరం అన్నారు మనం. సో ఆ ఎలిమెంట్ గురించి మనం మాట్లాడుకుంటూ ఈరోజు మీతో ముచ్చటిస్తున్నాము. సార్, మీరు ఎప్పుడు మన హాస్టల్లో జాయిన్ అయింది, సీనియర్ బాయ్స్ హాస్టల్లో, చెప్తారా?
5: నేను 1981లో జాయిన్ అయ్యానండి. అది అప్పట్లో మన స్కూల్ పిల్లలు, తర్వాత ఇన్స్టిట్యూట్ పిల్లలు ఇద్దరూ కూడా అక్కడే ఉండేవారు. మొత్తం హాస్టల్లో 150 మంది ఉండేవారు. ఏ ఫ్లోర్ లో మన ఈ సెల్ఫ్ రిలయన్స్ స్టోర్స్, డిస్పెన్సరీ, లైబ్రరీ ఇలాంటివి కాకుండా మన కాలేజ్ పిల్లలు ఉండేవారు. తర్వాత బి ఫ్లోర్ లో సగం వరకు కూడా కాలేజ్ పిల్లలే ఉండేవారు, మిగతా సగంలో మన స్కూల్ పిల్లలు ఉండేవారు అన్నమాట. అయితే స్కూల్ పిల్లలు ఒక 90 మంది ఉండేవారు.
0: మీరు అప్పుడు ఏ స్టాండర్డ్ చదువుతున్నారు సార్?
5: నేనప్పుడు యాక్చువల్గా 7th లో జాయిన్ అయ్యాను. సో అప్పట్లో చిన్నపిల్లలం కాబట్టి ఇద్దరికి కలిపి ఒక కబోర్డ్ ఇచ్చేవారు. సో సి ఫ్లోర్ మొత్తం ఖాళీగా ఉండేది. సో అది అసలు ఒకటి ఉన్నది అని కూడా మాకు తెలిసేది కాదు.
0: సి ఫ్లోర్ అసలు మీకు ఎగ్జిస్ట్ అవ్వలేదు,
5: కనిపించినా కనిపించేది కాదు, ఎప్పుడు చూసేవాళ్ళం కాదు. ఏ ఫ్లోర్, బి ఫ్లోర్ మాత్రమే సరిపెట్టుకునేవాళ్ళం. అయితే అప్పట్లో ఇప్పుడు హాస్టల్లో ఉన్న అన్ని ఫెసిలిటీస్ అవన్నీ ఉండేవి కావు. ఫ్యాన్లు మాత్రం ఉండేవి ఒక్క డైనింగ్ హాల్లోనే. రూమ్స్ లో ఎక్కడ ఫ్యాన్స్ ఉండేవి కావు, ఒక డైనింగ్ హాల్ లోనే ఫ్యాన్స్ ఉండేవి. సో దాంట్లోనే భోజనాలు, తర్వాత ప్రేయర్ హాల్, తర్వాత బెడ్రూమ్ అన్ని కలిపి అదే అన్నమాట మాకు డైనింగ్ హాల్. సో అప్పట్లో ఒకవేళ స్వామి వచ్చినా సరే స్వామి డిస్కోర్సులు కూడా అక్కడ డైనింగ్ హాల్ లోనే ఇచ్చేవారు. సో ఒకసారి మన సుప్రభాతం గురించి మాట్లాడుకుందామండి. మన రోజు స్టార్ట్ అయ్యేది సుప్రభాతంతోనే. సో మా అప్పట్లో చెప్పే మన 90 మంది స్కూల్ పిల్లలు, మొత్తం మీద 150 మంది రెసిడెంట్స్ ఉండేవాళ్ళం. దీంట్లో సుప్రభాతం మటుకు జరిగేది ఒక భజన డైనింగ్ హాల్లోనే కాబట్టి కొంత ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే సుప్రభాతం చేసేవారు, మిగతా వాళ్ళందరూ పడుకునేవారు అన్నమాట. సో వాళ్ళు ఏం చేసేవారంటే ముందరకొచ్చి ముందర ఆల్టర్ ముందర ఉన్న ఒక 4-5 పిల్లల్ని లేపేసి అక్కడ హార్మోనియం పెట్టుకుని సుప్రభాతం చేసేవారు. సో ఇలాగ సుప్రభాతం జరుగుతూ ఉండేది, మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ పాపం వాళ్ళ పనులు చేసుకుని వెళ్లేవారు. ఓహో, ఇలాంటిది ఏదో కార్యక్రమం జరుగుతున్నది కదా అని చూసుకుని మేము మళ్ళీ పడుకునేవాళ్ళం. సో ఇప్పుడు దాని గురించి అంతగా ఆలోచించలేదు. ఇలాగ జరిగిపోయింది. కొన్నాళ్ళు అయిన తర్వాత ఒకరోజు స్వామి ఒక విఐపీని పిలిచారు. ఆ విఐపీని పిలిచి, చూడు నా పిల్లలు సుప్రభాతం ప్రతిరోజు పొద్దునే లేచి చేస్తారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అది చూసి నాకు కొంచెం వింత అనిపించింది. అదేంటి, నేను కూడా పడుక్కునే ఉన్నాను, నేను ప్రత్యక్ష సాక్షిని, చాలా మంది పడుక్కుని ఉన్నాం, ఒక ముగ్గురే చేస్తున్నారు సుప్రభాతం, అలాంటప్పుడు స్వామి ఇలా ఎలాగంటున్నారు అని. ఆ తర్వాత నాకు మెల్లిగా అర్థమైంది, నా పిల్లలు అంటే అలా సుప్రభాతం చేసేవాళ్లు, అలా ఫాలో అయ్యేవాళ్లు మాత్రమే ఆయన పిల్లలు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు అని చెప్పేసి అర్థమైంది. ఇలాగా జరుగుతూ వచ్చింది. కొన్నాళ్ళైన తర్వాత నాకు థర్డ్ ఇయర్ డిగ్రీలో రూమ్ లీడర్ గా ప్రతిపాదించారు. సో స్వామేమని అలాగా వచ్చిన లిస్టులో అందరిని చూసి ఎవరిని కావాలో వాళ్ళకి టిక్ పెట్టేవారు, వాళ్లనేమని రూమ్ లీడర్ కింద నియమించారు. అలాగా నియమించినప్పుడు ఈ నియమించబడ్డ రూమ్ లీడర్లందరూ ఒక సాకుతో స్వామి దగ్గరికి వెళ్లి, స్వామి మాకు ఒక ఇంటర్వ్యూ ప్రసాదించండి అని అడుగుతుంటారు. అది ఆనవాయితీలాగా అయిపోయింది. సో ఒకరోజు అలాగే అలాగే అపాయింట్ అయిన తర్వాత ఒకరోజు వెళ్లి మేము అందరం కూర్చొని స్వామి మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి అని అడిగాం. అంటే ఎందుకురా ఇవ్వాలి, ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను, చాలా డిస్కోర్సులు ఇచ్చాను, ఇప్పుడు మీకు అంతా అర్థమైపోయి ఉండాలి కదా, ఇంకా ఎందుకు నేను ఇంటర్వ్యూ ఇవ్వాలి అని. అవును కదా, కరెక్టే కదా, ఇప్పుడు వాళ్ళకి మాకు ఏంటి తేడా, మిగతా స్టూడెంట్స్ స్వామి పిల్లలే, మేము స్వామి పిల్లలే, ఏం తేడా అనుకుని కరెక్టే అనుకో. కానీ ఎక్కడో స్వామి దగ్గర మళ్ళీ పోగొట్టుకోకూడదని మళ్లీ అడగడం మొదలెట్టా. స్వామి అయితే ఎందుకు అడుగుతున్నారు అని అడిగారు. ఏదో ఒకటి చెప్పాలి కదా అని ఆ సమయానికి తట్టినది, స్వామి పిల్లలు చాలా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు ఏవేవో ప్రశ్నలు వేస్తున్నారు, వాళ్ళ సందేహాలకి మేము చెప్పలేకపోతున్నాము, వాళ్ళ సందేహాలకి నివారణ కావాలంటే మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి అన్న. ఓ పెద్ద బ్రహ్మాస్త్రం వేసామని అనుకున్నాం. స్వామి ఓకే అన్నారు. అయితే రేపు రండి అన్నారు. అబ్బా సాధించాం అనుకున్నాం. నెక్స్ట్ రోజు వెళ్లాం. వెళ్తే స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి పిలిచి అందరినీ కూర్చోమన్నారు. మేము అందరం కూర్చున్నాం. స్వామి దారి చేసుకుంటూ తన సింహాసనం వరకు వచ్చారు. కూర్చోలేదు. అదేంటి స్వామి కూర్చోలేదు అని మేము అందరం ఆశ్చర్యంగా చూస్తున్నాం. స్వామి ఏమని వెనక్కి తిరిగి అందరి వైపు చూసి, మీకు ఏమి సందేహం ఉన్నది అన్నారు. అసలు సందేహాలు ఉంటే కదా అడగడానికి.
6: ఒక సాకుతో వచ్చారు,
5: వచ్చాము దాంతో అయిపోయింది అనుకున్నాం, కానీ అదే ఆరంభం అవుతుంది అనుకోలేదు. సో స్వామి అని చెప్పండి అన్నారు. అప్పుడు తప్పనిసరిగా ఏం చెప్పాలి ఏం చెప్పాలి అనుకుంటే, ఇలాంటి సమయాల్లోనే మనసులో ఉన్నది పైన ఉన్నది టాప్ మోస్ట్ అది బయటకు వచ్చేస్తుంది, అది మన ప్రమేయం లేకుండా వస్తుంది. అప్పుడు వెంటనే నేను అందుకుని, స్వామి పిల్లలు సుప్రభాతానికి ఎందుకు వెళ్ళాలి అని అడుగుతున్నారు స్వామి అని. స్వామి నా వైపు చూసి, ఎవరు అడుగుతున్నారు అన్నారు. ఆ వాయిస్ కి ఆ క్వశ్చన్ కి వెంటనే భయం వేసింది. కానీ ఇది సత్యం, చాలా మంది పిల్లలు అడిగారు, వాళ్ళకి మనకు తోచిన ఆన్సర్లు మనం ఇస్తూ వచ్చాం, కానీ
6: పర్ఫెక్ట్ ఆన్సర్
5: భగవంతుడు ఇవ్వడంలో ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఆయన పిల్లలకి ఆయన ఇస్తారు, మనం ఏం చెప్పగలం, మనం కూడా ఆయన పిల్లలమే. అందుకని స్వామి అన్నారు ఓకే. అప్పుడు స్వామి కుర్చీలో కూర్చొని చెప్పడం మొదలెట్టారు. స్వామి రెండు వేళ్లు పైకి ఎత్తి పట్టుకుని, పొద్దున్నే వెళ్ళకపోతే ఏమవుతుంది,
6: బౌల్ మూమెంట్ లేకపోతే,
5: అంటే అలాంటి విషయాలు స్వామి ముందర చెప్తాం సింగిల్ సింగేసి అందరం ముసిముసిగా నవ్వుకున్నాం. స్వామి అన్నారు చాలా సింపుల్ గా చెప్పారు, దేహ బాధలు వస్తాయి. అవును కరెక్టే స్వామి అనుకున్నా. అలాగే పొద్దున పూట సుప్రభాతానికి వెళ్ళకపోతే స్పిరిచువల్ లైఫ్ లో మీకు బాధలు వస్తాయి, అందుకని ప్రతిరోజు సుప్రభాతానికి వెళ్ళాలి. ఇలా చెప్పి మిగతా విషయాల్లోకి స్వామేమోని చెప్పుకుంటూ వెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మానకుండా సుప్రభాతం చేసే ఆలోచన అవకాశం దొరికాయి. అందుకని ఇప్పటికి కూడా సుప్రభాతం చేస్తూ ఉంటే స్వామి అప్పుడు చెప్పిన విషయాలే గుర్తొస్తూ ఉంటాయి. బాధలు వచ్చేంత వరకు ఆగకుండా ముందరే మొదలెడితే మనకేమని
6: మంచిది,
5: చాలా మంచిది.
6: సార్ ఇంకొకటి, స్వామి ఎంతో ఫ్రీక్వెంట్ గా హాస్టల్స్ కి విజిట్ చేస్తూ ఉండేవారు. స్వామి వచ్చినప్పుడు పిల్లలు లేకపోవడం గానీ అట్లాంటి సంఘటనలు ఏమైనా జరిగినాయా?
5: ఒకరోజు అలా జరిగిందండి. మేము చెప్పాము కదా చాలా తక్కువ మంది ఉండేవాళ్ళం, అండ్ ఇలాగ ఇద్దరిద్దరు ఒక్కొక్క కబోర్డ్ లో ఉండడం, తర్వాత ఫ్యాన్ లే, అఫ్కోర్స్ ఇవన్నీ వెనక్కి తిరిగి ఆలోచిస్తే కనిపించే సంఘటనలే గాని అప్పట్లో అవన్నీ చాలా నార్మల్ గా మేము తీసుకున్నాం. ఎందుకంటే మాకున్న ఫోకస్ అక్కడ మందిరం, తర్వాత స్కూల్, అక్కడి నుంచి ఇంకేం ఆలోచన లేదు. హాస్టల్కి వచ్చామా అంటే మళ్ళీ ఎన్నింటికి స్కూల్కి వెళ్తాం, లేకపోతే ఎన్నింటికి మందిరికి వెళ్తామని ఆలోచనే ఉండేది. సో ఇలాంటి ఆలోచనలో మన హాస్టల్ గురించి ఆలోచించేవాళ్ళం, కానీ స్వామి మటుకు మా హాస్టల్ గురించి ఆలోచించేవారు. ఎలాగంటే ప్రతి నెల వచ్చేవారు. అప్పట్లో కొత్త కొత్తగా స్టార్ట్ అవుతున్నారు కాబట్టి స్వామి వస్తున్నారంటే స్పెషల్స్ చేయడం, సో ఇలాంటివన్నీ కొత్తగా ఉండేవి. సో దానివల్ల ఏమవుతుంది, మాకందరికీ కూడా హాస్టల్ అంటే ఒక విధమైన అఫినిటీ పెరుగుతుంది. సో అలాగా జరుగుతూ వచ్చింది. ఒకరోజు ఒక నెల ఇన్ఫాక్ట్ స్వామి రావడం మానేశారు. సో మెల్లిమెల్లిగా స్వామి మాకు నేర్పిస్తూ వచ్చారు. స్వామి రావడం అలవాటైన మాకు స్వామి రాకపోయేసరికి ఎక్కడో చేప బయటపడిన అనుభూతి,
6: నీరు లేని మా జీవనం అది స్వామి చెప్తుంటారు కదా.
5: అలాగా అయిపోయింది. మేం ప్రతిరోజు వెళ్లి స్వామి ప్లీజ్ స్వామి స్వామి అప్పట్లో చాలా టైం మాతో గడిపేవారు. అప్పుడు ప్రతి నిమిషం అక్కడ పోర్టికలో కూర్చున్నప్పుడు స్వామి ప్లీజ్ స్వామి హాస్టల్కి రండి స్వామి హాస్టల్కి రండి స్వామి అంటుండేవాళ్ళం. స్వామి ఏమోని చాలా రోజులు ఉపేక్షించారు. ఆ తర్వాత ఓకే వీళ్ళకి ఒక లెసన్ నేర్పిస్తాము అని స్వామి మనకందరికి ఈ విధంగా పాఠాలు నేర్పిస్తూనే వస్తున్నారు. సో ఒకరోజు ఏమైంది, మేము సుప్రభాతం చేసి బయటకు కొంతమంది ఏమోని గేమ్స్ కి వాటికి రెడీ అవడానికి షూస్ అవి వేసుకుంటున్నారు. అంత లోపల సడన్ గా రోడ్డు నుంచి ఒక కారు వస్తూ కనిపించింది. అప్పట్లో పుట్టపర్తిలో ఉన్నది ఒకే కారు, అది స్వామి కారు. సో కారు కనిపించిందంటే స్వామి వస్తున్నారు అంతే, పరిగెట్టి పరిగెట్టి కిందికి వచ్చాం. అప్పటికల్లా స్వామి ఏమని వచ్చేసి మన హాస్టల్ ముందర ఉన్న గణేష్ ప్రతిమ ఉంది కదా, దాని చుట్టూ ఒక సర్కిల్ తీసుకుని ప్రదక్షిణ చేసుకుని మళ్లీ వెనక్కి వెళ్ళిపోయారు. స్వామి వచ్చారు అన్న ఆలోచన వచ్చి కిందికి వచ్చేంత లోపల
6: స్వామి వెళ్ళిపోయారు.
5: స్వామి వెళ్ళిపోయారు. సాయి గీత కూడా గేట్ దగ్గరకు రాలేదు అప్పటికి. సాయి గీత మన హాస్టల్ కి ఆపోజిట్ లో ఉండేది అప్పట్లో. సో సాయి గీత కూడా వచ్చేంత లోపల స్వామి వెళ్ళిపోయారు. ఏంటైందని మనం తేరుకుని సాయంకాలం దర్శనంకి వెళ్తే స్వామి మని చూడండి మీరు పిలిచారు పిలిచారు కదా నేను వస్తే ఒక్కళ్ళు కూడా లేరు నన్ను తీసుకురావడానికి అన్నారు. అంటే అప్పుడు అర్థమైంది స్వామికి తెలియదా మనకు పొద్దున పూట మనం ఏమోనే రెడీ అవుతుంటాము లేకపోతే గేమ్స్ కి వెళ్తుంటాము అని, మరి ఆ టైంలో ఎందుకు రావడం, సాయంకాలం రావచ్చు కదా, ముందు చెప్పి రావచ్చు కదా. కాదు, ఎప్పుడైనా సరే మన స్వామి గురించి రెడీగా ఉండాలి.
6: అలర్ట్నెస్ అండ్ రెడీనెస్ ఫర్ గాడ్.
5: మన హాస్టల్లో స్వామి అనుక్షణం ఎక్కడికి వచ్చినా సరే ఎప్పుడు వచ్చినా సరే మనం రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఇంకొక విషయం
6: అంటే
5: ఇదే సందర్భంలో ఏమైందంటే ఒకసారి స్వామి ఇలాగా హాస్టల్కి వచ్చారు. అప్పట్లో ఒక ఒంట్లో బాగాలేని వాళ్ళందరూ కోలుకోవడానికి అని చెప్పేసి ఒక రూమ్ ఒకటి కొత్తగా మొదలెట్టామన్నమాట. అది బి ఫ్లోర్ లో ఉన్నది. సో స్వామి మీరు రావాలి అది ఇనాగ్రేట్ చేయాలి అని చెప్పేసి అడిగాం. అంటే సరే వస్తాను అన్నారు. స్వామి మెట్లు ఎక్కడ మొదలెట్టారు, కరెంట్ పోయింది, జనరేటర్ అలాంటివి లేవండి అప్పట్లో. సో అప్పుడు మని వెంటనే ఎవరికి వచ్చిందో మంచి ఆలోచన, పరిగెట్టి ప్రమిదలు తీసుకొచ్చి మా అందరికి చేతులు పెట్టారు. సో చిన్నపిల్లలం అందరం ప్రమిదలు పట్టుకుని కారిడార్ పొడుగున నిలబడ్డాం. మా మధ్యలో స్వామి నడుచుకుంటూ వెళ్లారు. వెళ్లి ఆ రూమ్ రెక్యూపరేటివ్ రూమ్ అనమాట, అక్కడ వెళ్లి దాన్ని ఇనాగ్రేట్ చేసి మళ్లీ స్వామి దిగి వచ్చారు. అప్పుడు మళ్ళీ కరెంట్ వచ్చింది. సో జస్ట్ మనకి ఛాన్స్ ఇవ్వడానికి అదొక అనుభూతిని మిగల్చడానికి ఇలాగా అయ్యిందని చెప్పేసి మా భావన.
6: చాలా బ్యూటిఫుల్ గా ఉంది సార్. సార్ మీరు 81లో మన హాస్టల్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఎంత రూపాంతరం చెందిందంటే మన హాస్టల్ ఎన్నో సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ సిక్ వార్డ్ నుంచి మెయింటెనెన్స్ దాకా ప్రతి అంశము మన హాస్టల్లో జరిగేది అన్ని బాయ్స్ చూసుకుంటారు. సో అది ఎట్లా డెవలప్ అయింది సార్ ఓవర్ ది ఇయర్స్?
5: అప్పట్లో ఇలాగే స్వామి ఏం చేసేవారంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రోత్సాహం ఇచ్చేవారు. ఇప్పుడు ఈ డిస్పెన్సరీ గురించి చెప్పాను కదా, అలాగే అప్పట్లో స్వామి మందిరాన్ని డెకరేట్ చేయడానికి ఇలా ప్రొఫెషనల్స్ బయట వాళ్ళు వచ్చేవారు కాదు, మన పిల్లలే చేసేవారు. దానికి ప్రోత్సాహం స్వామి ఇచ్చి ఎలా డెకరేట్ చేయాలో దగ్గరుండి నేర్పించేవారు. అప్పట్లో సీరియల్ బల్బ్స్ అని ఉండేవి, అవి సీరియల్ బల్బ్స్ తో మొదలెట్టారన్నమాట. అప్పటిని వాటిని తీసుకెళ్లి మన పిల్లలే, అప్పుడు సీనియర్ బాయ్స్ మాత్రమే మందిరానికి వెళ్ళాలి, వెళ్లి అవి డెకరేట్ చేయాలి. వాళ్లే మెట్లన్నీ వాళ్ళు నిచ్చెనలు వేసుకుని ఎక్కి మొత్తం మందిరం అంతా అది పారాడేలాగా వాటిని పెట్టేవారు. అయితే వాటిని తయారు చేయడానికి, చెక్ చేయడానికి, ఈచ్ బల్బ్ ని రెడీ చేయడానికి స్కూల్ పిల్లలు ఉండేవారు అనమాట. సో ఆ విధంగా అందరూ కలిసి చేసేవారు. ప్రతి ఒక్కరికి ఆ భావన, మనం స్వామి మందిరాన్ని, మన మందిరాన్ని డెకరేట్ చేసుకుంటున్నాం, స్వామి దీన్ని చూసి ఆనందిస్తారు. ఆ ఆలోచనతో ప్రతి ఒక్క స్టెప్ కూడా, ప్రతి ఒక్కరు సెల్ఫ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ కూడా అలాగే మొదలైంది. మనకి పిల్లలకి ఏ చాక్లెట్లు కావాలన్నా స్వామి ఏమో బర్త్డేకి చాక్లెట్లు ఇష్టం ఆ స్వామికి కాదు, కానీ చాక్లెట్లు స్వామి అందరికి విసిరేస్తారు, బర్త్డే బాయ్ ని ఆ విధంగా బ్లెస్ చేస్తారు అని మొదలెట్టారు. సో అప్పటి నుంచి స్టోర్స్ లో మెల్లిగా చాక్లెట్లు ఇలాంటివి తేవడం మొదలెట్టారు. అలాగా ప్రతి చోట ఒక్కొక్క రూపాంతరం, ఒక్కొక్క సెల్ఫ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ స్టార్ట్ అవడానికి స్వామి చేయూతనిచ్చి ఇండైరెక్ట్ గా మమ్మల్ని ప్రేరేపించి మొదలెట్టించారు.
6: చాలా బాగుంది సార్. అంటే హాస్టల్లో అణు అణువు స్వామి చేత బ్లెస్ చేయబడింది, ఇంక్లూడింగ్ ఆల్ ది యాక్టివిటీస్.
5: అవునండి
6: సార్, ఇన్ని విషయాలు పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. సాయిరాం.
5: సాయిరాం అండి.
7: సాయిరాం, హాస్టల్లో ఏర్పాటు చేసినటువంటి సెల్ఫ్ రిలయన్స్ సర్వీస్ డిపార్ట్మెంట్స్ అంటే స్వయం ఆధారిత సేవా కార్యక్రమాలు కేవలం హాస్టల్ నడపడమే కాకుండా విద్యార్థిలో స్వయం ప్రతిపత్తిగా నిలిచేటువంటి బాధ్యతాయుతమైనటువంటి దృక్పథాన్ని, సేవాభావాన్ని, ఒక చక్కని ఆలోచన విధానాన్ని ఏర్పాటు చేసేటువంటి గొప్ప పద్ధతి. స్వామివారు స్వయంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సేవా విధానం ఎన్నో తీయని జ్ఞాపకాలను, ఎన్నో బాధ్యతలను, ఎన్నో చక్కని అనుభూతులను, అన్నింటికంటే ముఖ్యంగా విద్యార్థులలో, మాలో ఒక రకమైనటువంటి సేవాభావాన్ని నింపుతూ వచ్చాయి. వీటి గురించి మాట్లాడుతుంటే నాకు రెండు చక్కని సంఘటనలు గుర్తుకొస్తాయి. ఒకసారి హాస్టల్లో ఏర్పాటు చేసినటువంటి గార్డెన్ ని చూసుకోవడానికి సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ లో కొంతమంది విద్యార్థులు బృందావనంలో ఆ గార్డెన్ ని చూస్తూ దర్శనానికి వెళ్లడం మర్చిపోయారు. మర్చిపోయారంటే స్వామి ఆ మునుపు రోజు చెప్పిన మాటల్లో మాట్లాడుతూ స్వామి అన్నారు, ఏ పని చేసినా అది భగవంతుని కొరకు చేసేటువంటి పనిగా భావిస్తే భగవంతుడు ప్రతిఫలంగా మీకు తగిన ఆనందాన్ని అందిస్తాడని స్వామి చెప్పారు. ఇదే విషయాన్ని వారు మనసులో పెట్టుకుని ఈ గార్డెన్ ని సరిచేయడం కూడా స్వామి యొక్క పనే అనేటువంటి ఉద్దేశంతో దర్శనానికి వెళ్లకుండా అదే గార్డెన్ లో పనిచేస్తూ ఉండిపోయారు. అసలు దర్శనంలో స్వామి వచ్చి స్వామి దాదాపు కొన్ని వందల మంది విద్యార్థుల్లో ఈ నలుగురు విద్యార్థులు మాత్రం లేరు. సరాసరి వార్డెన్ గారి దగ్గరకు వచ్చి స్వామి అడిగారు ఆ నలుగురు పిల్లలు ఏరి అని. ఆయన అటు ఇటు చూస్తూ వారు రాలేదని అప్పుడు గమనించారు ఆయన. అయితే ఈ విద్యార్థుల యొక్క స్నేహితులు ఆ వార్డెన్ గారు వెనుక ఉండడంతో స్వామి వారు గార్డెన్ లో ఉన్నారు స్వామి అని చెప్పారు. చెప్తే స్వామి ఉన్నారు వెళ్లి వాళ్ళని పిలవండి అన్నారు. మీరు పరుగు పరుగున వెళ్లి ఆ విద్యార్థులను గార్డెన్ లో సేవలు అందిస్తున్న విద్యార్థిని పిలిచారు. పిలిస్తే వారు అప్పుడు చేతులు కాళ్ళు శుభ్రం చేసుకుని దర్శనానికి పరుగు పరుగున స్వామి దగ్గరకు వచ్చారు. దూరం నుంచి స్వామివారిని చూస్తూ నవ్వుతున్నారు. దగ్గరికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్లారా, దర్శనానికి రాలేదు అంటే స్వామి గార్డెన్ లో ఉన్నాను స్వామి అంటే గార్డెన్ లో దర్శన సమయంలో ఏం చేస్తున్నారు అని అంటే స్వామి దర్శన సమయంలో గార్డెన్ లో మీ సేవ చేస్తున్నాను స్వామి, మీ పూజ చేస్తున్నాను స్వామి అంటే స్వామి నవ్వి అదెట్లా అన్నారు. అంటే స్వామి నిన్న మీరు చెప్పారు కదా స్వామి ఏ పూజ ఏ పని చేసినా కూడా అది మీ పూజనే అని అదే భావంతో అక్కడ చేస్తున్నాను స్వామి అంటే స్వామి నవ్వి దాంతోపాటు నేను ఇంకో విషయం కూడా చెప్పాను, ఆ పని హృదయపూర్వకంగా చేస్తున్నప్పుడు భగవంతుడు మీకు తగిన ఆనందాన్ని అందిస్తాడని చెప్పాను, అందుకనే మీరు చేసేటువంటి పని అంత చక్కగా చేస్తున్నారు కాబట్టి సంతోషించి దానికి ప్రతిస్పందనగా మీ నలుగురు గురించి అడిగి తెలుసుకుని మరీ పిలిపించాను అని చెప్పి వారికి స్వామి విభూతి ప్యాకెట్లు అందిస్తూ చివరిగా ఒక మాట చెప్పారు, బంగారు ఒక విషయం గుర్తుంచుకో, ఎన్ని పనులు చేసినా భగవంతుని మాత్రం ఏనాడు మరొకకు, ప్రతి పని భగవంతుని యొక్క సేవగా చేస్తూ ఉండు, అదే నీకు తగినటువంటి జ్ఞానాన్ని తగినటువంటి ఆనందాన్ని అందిస్తుంది అని చెప్పి అని తెలియజేశారు. ఈ సంఘటనను మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే స్వామి ఒక గొప్ప విషయాన్ని, ఒక ఉత్కృష్టమైనటువంటి విషయాన్ని చాలా చక్కగా, చాలా తేలిక విధానంగా పిల్లలకు అర్థమయ్యేటువంటి రీతిలో తెలియజేశారు. ఏ పని చేసినా అది ఆధ్యాత్మికమే, ఆధ్యాత్మికం కానటువంటిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. సేవ చేసినా, పని చేసినా అది పూజగా మార్చేటువంటి అవకాశం మన చేతుల్లోనే ఉంది, మన ఆలోచనలో ఉంది అని స్వామి తెలియజెప్తూ వచ్చారు. ఇంకొక తీయటి సంఘటన, మధురమైనటువంటి జ్ఞాపకం. ఒకసారి స్వామి హాస్టల్లోకి విద్యార్థులు ఆశీర్వదించడానికి వచ్చారు. హాస్టల్లో విద్యార్థులందరితో మాట్లాడి అందరికి ఆనందాన్ని పంచి స్వామి తిరిగి వెళ్లే సమయానికి చాలా రాత్రి అంటే దాదాపు 15 నిమిషాలు తక్కువ 9 ఆ ప్రాంతం 7:45 ఆ ప్రాంతం కావస్తుంది. అది స్వామి వారి షెడ్యూల్ కి చాలా రాత్రి అయితే అప్పుడు స్వామి తిరిగి వెళ్తున్నారు కాబట్టి ఆ స్వామి వెళ్తున్న తొందరలో స్వామి త్వరగా బయటకు నడుస్తున్నారు. అప్పుడు ఒక 4-5 విద్యార్థులు స్వామికి ఎదురుగా వచ్చి చేతులను జోడించి, స్వామి ఒక్క ప్రార్థన స్వామి అంటే ఏమి అని అన్నారు. స్వామి హాస్టల్లో స్టోర్స్ లో మేము సేవలు అందిస్తున్నాం స్వామి, 12 మంది విద్యార్థులము, మా అందరికి ఒక్కసారి స్టోర్స్ లోకి మీరు అడుగుపెట్టి స్వామి మా అందరిని ఆశీర్వదించరా తండ్రి అని ప్రార్థించారు. స్వామి సరే అంటూ స్టోర్స్ లోకి నవ్వుకుంటూ వచ్చారు, వచ్చి నిలబడ్డారు. స్టోర్స్ లోకి స్వామి ప్రవేశిస్తూనే ఆ స్టోర్స్ లో పనిచేసేటువంటి 12 మంది, వారితో ఉన్నటువంటి టీచర్లు 14 మంది చాలా సంతోషంగా ఉన్నారు. స్వామి ఒక్కొక్కరిని పాదనమస్కారం తీసుకోమన్నారు. అప్పటికే 14 మంది పాదనమస్కారం అంటే దాదాపు ఇంకొక 10 నిమిషాలు పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో అందరు అయ్యో ఆలస్యం అవుతుంది ఎలా అని భావిస్తున్నారు అని కొంచెం గాబర పడుతున్నారు. అయినా స్వామి అందరినీ పాదనమస్కారం తీసుకోమన్నారు. ఒకరి తర్వాత ఒకరు పాదనమస్కారం చేసుకుంటున్నారు. ఒకరు అయిపోయారు, ఇద్దరు అయిపోయారు, 3 అయిపోయారు, 4వ పిల్లవాడు పాదనమస్కారం చేసుకోవడానికి వంగాడు. ప్రతి విద్యార్థి ఆలస్యం అవుతుందని చెప్పి వంగి పాదాలను స్పృశించి ముద్దు పెట్టుకుని వెంటనే లేచి నిలబడుతున్నాడు. అయితే దీని అంతటికీ ఒక 4-5 సెకండ్లో ఈ మొత్తం తంత ముగుస్తుంది. కానీ ఈ 4వ విద్యార్థి మాత్రం వంగి స్వామి పాదాలను స్పృశించి లేవట్లేదు. 1 సెకండ్ గడిచింది, 10 సెకండ్లు గడిచాయి, 20 సెకండ్లు గడిచాయి, దాదాపు ఒక నిమిషంన్నర, ఎంతసేపు అని ఈ విద్యార్థి మాత్రం లేవట్లేదు. స్వామి చాలా విసుగ్గా విద్యార్థి వైపు చూస్తున్నారు, కింద వంగిన విద్యార్థి వైపు చూస్తున్నారు, చుట్టూ ఉన్నటువంటి విద్యార్థి వైపు చూస్తూ ఏంటి ఇంత లేట్ చేస్తున్నారు అన్నట్టు స్వామి కొంచెం విసుగ్గా ముఖం పెట్టారు. మిగిలిన తక్కిన విద్యార్థి అందరికీ చాలా విసుగు వస్తుంది, ఎందుకు ఈ పిల్లవాడు లేవట్లేదని. దాదాపు ఒక 2 నిమిషాలు గడిచిన తర్వాత ఈ విద్యార్థి టక్కని తలెత్తాడు. తలెచ్చేటప్పటికి విద్యార్థి కళ్ళు చెమ్మర్చాయి, కళ్ళలోంచి నీళ్లు గారుతున్నాయి, ముఖం ఎర్రగా మారింది. ముఖ్యంగా అతని ముక్కు చాలా ఎర్రగా మారిపోయింది, కళ్ళలోంచి ఆగకుండా నీళ్లు గారుతున్నాయి. ఈ పిల్ల చుట్టూన్నటువంటి వారందరికీ చాలా కోపం వచ్చింది, విసుగొచ్చింది. స్వామి చూసి చాచా ఆలస్యం అయిపోయింది ఇంకా నేను వెళ్తున్నాను అని చెప్పి స్వామి విసుగ్గా వెళ్లిపోయారు. అప్ప ఈ పిల్లవాడు ఏడవడం వల్లనే కదా, ఈ పిల్లవాడు ఈ విధంగా అనవసరమైనటువంటి భావోద్వేగంతో మిగిలిన 10 మందికి పాదనమస్కారం రాలేదు అన్నటువంటి కోపంతో వారందరూ ఇతన్ని ముట్టడించి ఆయనకు బుద్ధి చెప్పాలనుకున్నారు. కానీ ఆ పిల్లవాడు అతను తేరుకొని కళ్ళు తుడుచుకుంటూ, ఒక్క నిమిషం నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి, తర్వాత నేను చెప్పినది విన్న తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అన్నారు. సరే చెప్పు, ఆ తర్వాత నీకు బుద్ధి చెప్తామన్నట్టు వారు నిలబడ్డారు. అప్పుడు ఆయన చెబుతూ వచ్చారు, అయ్యా నేను కూడా మీ అందరిలాగానే పాదనమస్కారం చేసుకోవడానికి వంగాను, స్వామి పాదాలను స్పృశించాను, ముద్దు పెట్టుకుని లేవబోతుంటే స్వామి తన 2 బొటనవేళ్లతో కాలు బొటనవేళ్లతో నా ముక్కు పట్టుకున్నారు. మిగిలిన ఈ తంతు నేను పాదనమస్కారం చేసుకోవడం 2 సెకండ్లు అయితే, మిగిలిన 2 నిమిషాలు నా మొత్తం శ్రీమంతా ఆ పట్టులోంచి నా ముక్కును విడిపించుకోవడానికి, ఈ కళ్ళలోంచి నీళ్లు, ఈ ముఖం ఎరుపెక్కింది, అది భావోద్వేగంతో కాదు, నా ముక్కు నొప్పితో ఈ విధంగా నా ముఖం మొత్తం ఎరుపుగా మారింది, కళ్ళలోంచి నీళ్లు గారుతున్నాయని చెబుతూ వచ్చాడు. అప్పుడు విద్యార్థులందరికీ తెలిసి వచ్చింది స్వామి ఆలస్యం అవుతుందని చెప్పి వద్దనలేక పాదనమస్కారం ఇస్తూనే ఏదో ఒక విధంగా దీని అంతటిని తప్పించాలని చెప్పి ఆ పిల్లవాడిని ఆ విధంగా తన బొట్నవేళ్లతో ముక్కుతో ఆపి ఆలస్యం చేసినటువంటి ఒక సన్నివేశాన్ని సృష్టించి విసుగ్గా వెళ్లిపోయారని చెప్పి అప్పుడు అందరికీ తెలిసి వచ్చి ఈ బంగారు తండ్రి ఇన్ని విధాలుగా తన లీలలను తన చమత్కారాన్ని ప్రదర్శిస్తారని అందరం తెలుసుకున్నాం. మరుసటి రోజు దర్శనంలో స్వామి ఈ విద్యార్థులందరినీ పిలిచి నవ్వుతూ, నిన్న రాత్రి ఆలస్యం అయిపోయింది కదా, వాడు చెప్పే ఉంటాడు మీకు ముక్కు ఏ విధంగా నొప్పిగా ఉండిందో అని చెప్పి అందరికీ బట్టలు ప్రత్యేకంగా బట్టలు ఇచ్చి ఆశీర్వదించారు. అటు వారిని నిరాశపరచలేదు, అదేవిధంగా విద్యార్థులందరికీ చక్కని జ్ఞాపకాన్ని స్వామి అందించారు. ఈ విధంగా హాస్టల్ స్వయం ప్రతిపత్తి సేవా విధానం ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని సృష్టించేటువంటి విధానం. ఇంకొకసారి సిక్ బాయ్స్ ని అంటే హాస్టల్లో కొన్ని కొన్నిసార్లు రోగాలు వచ్చినప్పుడు వారికి సేవలు అందించడానికి కొన్ని కొంతమంది విద్యార్థులు ఒక సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ గా ఉండేది. వారిని సిక్ వార్డ్ అనేవాళ్ళం. ఒకసారి ఒక విద్యార్థికి చాలా ఈ సిక్ వార్డ్ పిల్లలు హాస్టల్లో కొంతమంది విద్యార్థులు చాలా సిక్ గా ఉన్నప్పుడు వారిని హాస్పిటల్లో జాయిన్ చేస్తే వారితో పాటు రాత్రంతా ఉండేవారు. అదే విధంగా ఒక విద్యార్థి నాతో చదువుకున్నటువంటి ఒక విద్యార్థి చాలా సిక్ అయిపోయాడు. అతని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అతనితో పాటు రాత్రంతా ఉండడానికి మరొక విద్యార్థి రాత్రంతా అతనితో గడపసాగాడు. అయితే ఈ విద్యార్థి ఎవరైతే సిక్ గా ఉన్నాడో ఆయనకి చాలా జ్వరంతో ఆయన అన్కాన్షియస్ అయిపోయారు. ఆయన అదే ఆయన పక్కనే ఉన్నటువంటి ఈ మరొక విద్యార్థి ఆయన దిక్కు చూస్తూ ప్రార్థిస్తున్నాడు, స్వామి ఏ విధంగానైనా ఇతనికి హెల్ప్ చేయండి స్వామి అని రాత్రి 10-10:30 ప్రాంతంలో ప్రార్థిస్తున్న సమయాన ఆ విద్యార్థి పొర్లడంతో అతని చేతిలో ఉన్నటువంటి పుస్తకం జారి కింద పడిపోయింది. ఏం పుస్తకం అని చెప్పి ఈ విద్యార్థి ఆయనకు సహాయం అందించే విద్యార్థి పేరు జగదీష్. ఈ విద్యార్థి జగదీష్ ఆ పుస్తకాన్ని తీసుకుని చదవడం ప్రారంభించాడు. ఆ రోగి అంటే ఆ రోజు సిక్ అయిపోయిన విద్యార్థి పేరు నరేష్. ఆ విద్యార్థి యొక్క జీవితాన్ని అతడు తన పుస్తకంలో డైరీలో రాసుకున్నాడు. చాలా బాధాకరమైనటువంటి విషయం. వారిది ఎంతో గొప్ప చాలా గొప్ప కుటుంబం, కానీ కొన్ని కారణాల వల్ల ఎన్నో కష్టాలకు గురయ్యారు. తన తమ్ముడు కూడా ఎన్నో కష్టాలకు గురయ్యాడు. దీని అంతటినీ ఆయన తన డైరీలో రాసుకున్నాడు. ఇదంతటినీ చదువుతూ జగదీష్ కళ్ళు చెమ్మర్చాయి. అప్పటి వరకు ప్రతిరోజు జగదీష్ స్వామి నాతో మాట్లాడండి, స్వామి నాతో మాట్లాడండి అని ప్రార్థించేవాడు. ఇదంతా చదివిన తర్వాత ఆయనలో ఒక ఆలోచన కలిగింది, చాచా ఇన్ని రోజులు నా కోసము ప్రార్థించాను, ఇప్పటి నుంచి నా కోసం కాదు స్వామి, ఏ విధంగానైనా ఈ నా సోదరుడు నరేష్ ని మీరు ఆశీర్వదించాలి స్వామి, ఇతనితో మీరు మాట్లాడాలి స్వామి అని రాత్రంతా అతను ఈ డైరీ మొత్తం చదివేటప్పటికి 12:30 రాత్రి 1 గంట ప్రాంతం అయింది. అప్పటి నుంచి మెలుకోగా కూర్చొని తను పక్కనే కూర్చొని దాదాపు పొద్దున 5:30-6 గంటల వరకు ప్రార్థిస్తూనే ఉన్నాడు. తెల్లవారింది ఈ నరేష్ కి ఉన్నటువంటి జ్వరం తగ్గిపోయింది. 2-3 రోజులు దర్శనానికి వెళ్ళకపోవడంతో ఈయన నేను ఈ రోజు దర్శనానికి వెళ్తానని చెప్పి దర్శనానికి సిద్ధమై వెళ్లిపోయాడు. రాత్రంతా పడుకోలేదు కాబట్టి జగదీష్ ఆ రోజు హాస్టల్కి వెళ్లి నిద్రలో మునిగిపోయాడు. ఇంత లోపల దర్శనానికి వెళ్లినటువంటి నరేష్ ని స్వామి ప్రేమగా పిలిచి అతని యొక్క బాగోగులను అడిగి తెలుసుకుని ఆనాటి నుండి నీ యొక్క కుటుంబ బాధ్యత మొత్తం నాదే అని స్వామి ఆయనకు ప్రమాణం చేసి ఆనాటి నుండి స్వామి తన బాధ్యతగా నరేష్ యొక్క కుటుంబానికి తగినటువంటి సహాయాన్ని తగినటువంటి ఆశీర్వాదాన్ని అందిస్తూ వచ్చారు. తన తమ్ముని కూడా స్వామి విద్యాసంస్థలో చదివించారు. అతని తల్లికి అక్కడే ఉద్యోగం ఇప్పించారు. వారి కుటుంబం ఒక కొలిక్కొచ్చి చాలా సుఖంగా సంతోషంగా ఉంది. ఇదంతా ఒక్క రాత్రి ఏ విధంగా జరిగిందో నరేష్ కి మాత్రం తెలియదు. ఆ విధంగా జగదీష్ ప్రార్థించాడని కూడా నరేష్ కి చెప్పలేదు. అదే రోజు సాయంత్రము జగదీష్ దర్శనానికి వచ్చి కూర్చున్నాడు. అప్పటి వరకు ఎంత ప్రార్థించినా స్వామి అతనితో మాట్లాడేవారు కాదు, మాట్లాడలేదు. కానీ ఆ రోజు మాత్రం సరాసరి జగదీష్ వైపు వచ్చి స్వామి అతనితో మాట్లాడడం ప్రారంభించారు. అంతేకాదు మిగిలినటువంటి దాదాపు 4-5 నెలలు ప్రతిరోజు జగదీష్ తో మాట్లాడుతూ అతని స్వామి తన వెంట ఎన్నో ప్రదేశాలకు తీసుకుని పోయి ఎన్నో స్పీచ్లు ఇప్పించారు. ఒక సమయంలో జగదీష్ చేయబట్టుకుని నువ్వు నా శ్వాస లాంటి వాడివిరా అని చెప్పారు. ఇదంతా ఎందుకు ఏ విధంగా స్వామి అంత స్పందిస్తున్నారో ఇతనికి తెలియరాలేదు. కానీ ఒకసారి స్వామి ఎంతో చనువుగా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు జగదీష్ స్వామి పాదాలు పట్టుకుని, స్వామి ఎందుకు నా మీద మీరు ఇంత దయ చూపుతున్నారు స్వామి అంటే, స్వామి నవ్వి హాస్టల్లో నువ్వు సేవలు అందిస్తూ హాస్పిటల్ పక్కన నీ సోదరిని పక్కన కూర్చొని అందించినటువంటి నిస్వార్థ సేవలను కరిగించాయి అని అన్నారు. అప్పుడు ఇతనికి తెలిసొచ్చింది ఆ నిస్వార్థ సేవలు ఆ నిస్వార్థ భావాన్ని సృష్టించినటువంటి సాధనమే ఈ సెల్ఫ్ రిలయన్స్ సేవ యాక్టివిటీస్. ఈ విధంగా చెబుతూ పోతుంటే ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటాయి. కానీ నేను చెప్పేదల్లా ఒక్కటే, భగవంతుడు సృష్టించినటువంటి ఏ విధానమైనా, భగవంతుడు అందించినటువంటి ఏ పద్ధతి అయినా మనల్ని మనము బాగు చేసుకునేటువంటి విధానమే, మనల్ని మనము బాగు చేసుకునేటువంటి పరికరమే. దానిని మనం సరియైన పద్ధతిలో అంటే మనం బాగు చేసుకుంటే భగవంతుడు ఎన్నో విధాలుగా వేల విధాలుగా మనకు స్పందించి ఆయన ప్రేమను మనకు అందిస్తాడు. జై సాయిరాం.
0: శ్రోతలందరూ, ఈనాటి ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని విని ఆ ఆనందాన్ని ఆస్వాదించారని కోరుకుంటూ, మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org తప్పక వ్రాసి పంపించమని కోరుతూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. శ్రోతలందరూ కూడా ఈనాటి క్రిస్మస్ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని, వచ్చే నూతన సంవత్సరాన్ని వెలుగుతో స్వామి వెలుగుతో ఆనందంతో ప్రేమతో నింపాలని మనసారా ప్రార్థిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాం. సాయిరాం.

ఇంతవరకు మీరు December 25, 2017 క్రిస్మస్ పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారాన్ని విన్నారు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఒడిశాలో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండాలకి, తుఫాను గాలులకి, వాటి మూలంగా కురిసే ఎడతెరిపి లేని వర్షాలకి చిరపరిచితులే. కాని ఒక్కొక్కసారి సముద్రం ఉగ్రరూపం దాల్చి మత్స్యకారుల మనుగడకే ముప్పు తెచ్చే పరిస్థితులని కూడా కల్పించగలదు. ఆ విధమైన పరిస్థితి గడిచిన సంవత్సరం అక్టోబర్ నెలలో ఏర్పడింది. ఎక్కడో థాయిలాండ్లో సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమేపీ శక్తిని పుంజుకుని పెను తుఫానుగా మారి ఒడిశాలో గోపాలపురం సముద్ర తీరాన్ని భయంకరమైన గాలులతో తాకింది. దీని మూలంగా అపార ధన జన నష్టం వాటిల్లగలదని అందరూ భయాందోళనలకి గురయ్యారు. కాని ఈ సముద్ర తీరంలో ఉన్న మత్స్యకారులు బాబావారిని మనసారా భక్తితో కొలుస్తారు. ధనవంతులు కాకపోయినా స్వామివారి అడుగుజాడల్లో నడుస్తూ నగర సంకీర్తన, నారాయణ సేవ మొదలైన కార్యక్రమాలని ఎంతో నిబద్ధతతో చేస్తారు. భగవద్గీతలో భగవంతుడు తెలియజేసినట్టు, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తులను నేనెప్పుడూ విడిచిపెట్టను అన్నట్టే మన సాయినాథుడు తన ఈ భక్తులను ఏ విధంగా ఈ భయంకరమైన విపత్తు నుండి కాపాడారో వారి మాటల్లోనే విందాం. వినండి, అన్యథా శరణం నాస్తి. ఫైలెండ్ నుంచి ఒరిస్సా భక్తులను కాపాడిన సాయి భగవానుడు, మూడవ భాగం.
1: ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నది ఒరిస్సా తీరంలోని వచ్చిన ఫైలెన్ తుఫాన్ విషయంలోని. మన ముందు అర్చన ఆ తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామం నుంచి వచ్చింది. తన అనుభవాలు ఆ సమయంలోని ఎక్కడ ఉండేది, ఏ విధంగా ఆ పరిస్థితి ఎదుర్కొందోనూ చెప్పడానికి వచ్చింది. అర్చన, ఈ తుఫాన్ మీ ఏరియాకి వచ్చి ఎఫెక్ట్ ఇస్తూ ఉండేదాను, ఆ టైంలోని మీ కుటుంబం మీ వాళ్ళంతా ఎక్కడుండేవారు, ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోగలిగారు, అది మాతో పంచుకోమ్మా.
2: సరే, మాది అర్జపల్లి అని చిన్న గ్రామం.
1: అర్జపల్లి మార్కండికి ఎంత దూరం, బరంపురానికి ఎంత దూరం?
2: గోపాల్పురం దగ్గర, ఆ బరంపురంకి 8 కిలోమీటర్ దూరంలో ఉంది. ఆ రోజు టీవీలో న్యూస్ లో అని చెప్తున్నారు గాని నాకు అసలు భయం వేయట్లేదు. ఎందుకంటే నాకు స్వామి మీద అంతగా నమ్మకం ఉంది. నేను అమ్మ, మా అమ్మ చెప్తుంది వెళ్ళిపోతాం పదా అంటే నేను అన్నాను, లేదమ్మా స్వామి ఇలాంటిది ఎప్పుడు చెయ్యరు, ఏమీ కాదు, మేము మీ ఇంట్లోనే ఉంటాం అంతే. ఆమె చెప్పింది లేదమ్మా అంతే, ఊర్లోనే అందరు వెళ్ళిపోతున్నారు అనేసి ఫస్ట్ రోజేమో మేము ఇంట్లోనే ఉంటాము. ఇంకా తెల్లవారి వంట కోసం అన్ని రెడీ చేసుకున్నాము. అమ్మ ఏమంటుంది, వంట చేయమమ్మా వెళ్ళిపోతాము అంతే. నేను అన్నా మా ఇదిలో అందరు ఉన్నారు, మమ్మీ ఏమి భయపడాలి అనేసి నేను
1: చెప్పాను.
2: మా ఇంట్లోనే ముగ్గురు, నేను ఒక్కదాన్ని అమ్మన్న. ఇంకా అంతే, మా పొరుగు ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఏమో ఎవరు లేరు, బయటకు వెళ్ళిపోయింటారు. వాళ్ళు చిన్న పిల్లలు ఇద్దరు మా ఇంట్లో ఉంటారు ఆ రోజు. అది ఆమె కూడా ఏం భయపడట్లేదు. మేము ఇద్దరు మేమో స్వామి నమ్మకం పెట్టుకుని ఉన్నాం. మా మమ్మీ చెప్పింది ఒకసారి అయితే బయటకు వెళ్ళాం, వర్షం వస్తుంది, నేను వెళ్ళాను వంట కోసం అన్ని రెడీ చేసి బయటకు వెళ్ళాను, ఒకసారి చూసి వస్తాను ఏంటన్నది బయట అనేసి. వెళ్లేటప్పటికేమో మా ఇదిలోన ఎవరు లేరు, మా ఒక్కింటి వాళ్ళు ఉన్నాం మా ఇంట్లోన. ఊరు మొత్తం నిశ్శబ్దం, ఏం లేదు. అయితే అప్పటికేమో కొంచెం గాలి ఎక్కువ ఎక్కువ అవుతుంది, వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. అప్పటికి 3:30 ఆ రోజు
1: మధ్యాహ్నం
2: 3:30. మా ఊర్లోనేమో బాసులు ఇంకా ట్రాక్లు ట్రెక్కర్లు దాంట్లోనే అందరు వెళ్ళిపోతున్నారు. మేమేమో బైక్ ఒకటి ఉంది దాంట్లో ఉన్న, ఫస్ట్ నేను, మా ఇంట్లో పిల్లలు ఇద్దరు ఉంటారు కదా, ఆ పిల్లలు నేను ఫస్ట్ లో పట్టుకుని వెళ్ళారు. మా చుట్టాల వారి ఇంట్లో ఉంటుంది మా ఊరు పక్కన ఛత్రపురాన్ని ఊర్లో. ఇంకా వెనకేమో ఆ అమ్మాయి మా మమ్మీ పట్టుకుని వచ్చారు.

0: వెళ్ళేటప్పుడేమో తోవలోన చాలా భయం వేస్తుంది. చెట్టులే తోవలో అంటే బైక్ మీద పడిపోయేంత భయం వేస్తుంది. నేను అన్నాను ఇంట్లో నుండిపోయితే బాగున్నేమో ఇలాగా వచ్చి తోవలోనా చచ్చితే ఎంత భయం వేస్తుంది, ఏంటవుతుంది ఏంటనేసి స్వామికి తెలుసుకుంటూ బుర్ర కింద ఏడ్చుకుంటూ వెళ్తున్నాను. అక్కడికి వెళ్లిన తర్వాత అమ్మ వాళ్ళు వచ్చి నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఇంకా మేమేమో ఇప్పుడే కొత్తగా మా ఊర్లో మందిరం లేదు, మా ఇంట్లోనే భజన పెట్టుకుంటున్నాము. మా చెత్త మీద ఒక రూమ్ కట్టేసి కొత్తగా ఇప్పుడు భజన చేస్తున్నాం. నాకేం చింత లేదు, మా ఇల్లు ఏంటి అయిపోతుంది ఏంటి. స్వామి మందిరం ఇప్పుడే చాలా కష్టం కట్టాము, అంటే అయి ఒక రెండేళ్ళు కూడా కాలేదు స్వామి, అది నువ్వే చూసుకోవాలి అనేసి నేను స్వామికి తెలుసుకున్నాను. అయితే మా దగ్గర అమ్మాయి ఉంది కదా, వాళ్ళ ఆయనేమో బయట ఉంతులు గోవాలోన, వాళ్ళేమో న్యూస్ చూసి, ఆ రోజు కరెంట్ కూడా లేదు, మాకి న్యూస్ చూస్తున్నారు ఫోన్ చేస్తున్నారు ఇలాగవుతుంది అలాగవుతుంది అనేసి 9:30 వాళ్ళ కాల్ వస్తుంది. మేము కాంటాక్ట్ చేస్తున్నాం, అయితే 9:30 కాల్ చేసాలి ఏంటన్నాను, గోపాల్పూర్ దగ్గరికి సముద్రం నీళ్ళు వచ్చేసింది అనేసి చెప్పారు. ఇంతకీ మాట్లాడడం ఫోన్ కట్ అయిపోయింది, ఇంకా ఫోన్ తాగలదు ఏం లేదు. మమ్మీ ఇలాగా కాల్ వచ్చింది, గోపాల్పూర్ సముద్రం నీరు వచ్చేసింది అనగానే మమ్మీ అంది నిజమా అంతే, ఆ రోజేమో సాయి గాయత్రి వాళ్ళ ఇంట్లో కూర్చొని చేశాం, చేసి ఇంకా 12 ఇలాగ అయింది.
1: ఎవరో సాయి గాయత్రి చేశారు,
0: మా ఫ్యామిలీ అంతా కూర్చొని చేశాం. వాళ్ళేమో ఎవరి ఇంటికి వెళ్ళాము, వాళ్ళేమో స్వామి భక్తులు కారు, వాళ్ళే వేరే వాళ్ళ ఇంట్లోని మేము ఒక రూమ్ తీసుకుని ఆ ఇంట్లోనే సాయి గాయత్రి చేశాము. చేసేటప్పటికేమో కొంచెం తగ్గింది, బయటకు వెళ్తున్నాం చూస్తున్నాము కొబ్బరి చెట్లు ఇంకా ఇల్లు అన్ని పడిపోతున్నాయి. నేను అన్నాను ఇక్కడ టౌన్ లోనే ఇలా జరుగుతుందంటే మన పల్లెటూరులో ఇంకేంటి జరుగుతుంది, మన ఇల్లు ఏం లేకుంటుంది మమ్మీ అంతే. మేం ఇల్లు కదా, ఇటుపక్క ఏమి ఇల్లు లేదు అటుపక్క ఏమి ఇల్లు లేదు, మమ్మీ పడిపో ఉంటుంది, స్వామి ఫోటోలు అన్ని మేనే పెట్టేశాము, ఏంటవుతుంది ఏంటో. ఆ రోజంతా ఇలా గడిచిపోయింది. ఆ రాత్రి సాయిగత్రి చేయగానే తగ్గింది. ఇంకా బయటకు వచ్చి చూసేటప్పటికి అంతే, అసలు ఏం కనిపించలేదు, అంతా చీకటి, చాలా భయం వేస్తుంది. ఆ రాత్రి అలాగే పడుకున్నాం, ఇంకా ఏం తినట్లేదు ఏం లేదు. వాళ్ళు అంటున్నారు తినండి అమ్మా అంతే, లేదు సాయిరమ్మ అంతే, మా ఊరు ఇనుగుంది ఏం తినాలనిపించదు ఏం లేదు, అందరూ ఏంటనేసి వాళ్ళు కూడా మేము తినిపోని వాళ్ళు కూడా ఏం తినలేదు. కొంచెం తగ్గిన తర్వాత పడుకున్నాం అందం. ఏవకినా 5 గంటలకి నిద్ర వదిలింది. ఈసాను చూశాను బయటకు వచ్చి అంతా, మమ్మీ మేము ఊరికి వెళ్ళిపోతాం పదా మమ్మీ. వాళ్ళేమంటున్నారు ఇప్పుడు వెళ్ళొద్దండి అమ్మా, భోజనాలు అని చేసి ఇప్పుడు ఆ ఊరికి వెళ్ళండి, ఏమంటే ఇంట్లో సామాన్ము ఏంటవుతుంది ఏం లేదు, ఆంకలతో ఎక్కడ ఉంటారు ఏంటి లేదు అని చెప్పారు. నేను అసలు ఒప్పుకోను, లేదు నేను ఫస్ట్ ఇంటికి వెళ్ళి ఇల్లే చూడాలి, స్వామి ఏంటైనారు ఏంటి లేదు చూడాలి నేను. వాళ్ళు ఏమంటున్నారు పిల్ల ఏం పాపా ఎనగంటున్నారు, లేదు నాకు వెళ్ళిపోవాలి అని. అయితే రోడ్లోన బల్లేమి నడుచడం లేదు, అలాగే నడుచుకుంటూ ఊరికి వెళ్ళాము. చత్రపూర్ నుంచి ఊరికి
1: ఎంత దూరం?
0: ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది.
1: బైక్ మీద వెళ్ళలేదు,
0: బైక్ చెట్లు అంత పడిపోయినా రోడ్లో. వెళ్లేటప్పటికేమో ఆ తోలోట అడిగాను, సాయిరామ్ మా ఇల్లు బాగుందా అంతే, సాయిరామ్ మేన్ ఇల్లు ఏం కాలేదు చాలా బాగుందా అని చెప్పారు. ఆనందం తగిలింది. తర్వాత ఏమో నేను ఫస్ట్ వెళ్ళిను తాళం తీసేసి ముందు మెయిన్ కి వెళ్ళాను స్వామి దగ్గర చూడడానికి, ఇంకా ఇంట్లోకి వెళ్ళలేదు. చూసేటప్పటికేమో స్వామి ఎక్కడున్నారు, అక్కడ రేకేసినాం కదా అంతకే ఇసుకున్నది, ఇంకేం కాలేదు. కానీ స్వామి ఫోటో అన్ని ఉంచుంది కదా, అవి ఏం కాలేదు. ఇంత గాలి ఇంత ఖరాబ్ ఉన్నది రూమ్ గాని అక్కడ స్వామి ఫోటో ఇంత కదలదు, ఫోటోలని గోడ మీద కొట్టింది కదా అవి కూడా ఏమి ఎగరట్లేదు, అంత చక్కగా ఉంది. నేను అన్నాను అందరు పిలిచి చూపెట్టాను, చూసారా స్వామి ఫోటో ఏం కాలేదు అని చెప్పగానే మా మమ్మీ చెప్పింది, అవును స్వామియే కాపాడారు మన ఇంటికి, మనకు అసలు ఆశ లేదు ఇల్లు పడిపో ఉంటుంది అనేసి అంతా లోపలికి వచ్చాము. ఇల్లు అంతా చేసాము.
1: ఇంట్లో ఏ సామాన్యం
0: లేదు, ఏం కాలేదు.
1: చాలా సాయిరా
0: సాయిరా.
1: ఇవాళ రేడియో సాయి స్టూడియోలో తన అనుభవాలు పంచుకోవడానికి పుష్పలత వచ్చింది. పుష్పలతది మార్కండి గ్రామీణ. పుష్పలత, రేడియో సాయికి స్వాగతం. నువ్వు మొట్టమొదట స్వామిని ఎప్పుడు తెలుసుకున్నావు? తెలుసుకున్న తర్వాత అప్పటి నుంచి నీలో ఏ విధమైన పరివర్తన వచ్చింది అవి చెప్పు.
2: నేను మొట్టమొదట, నేను క్రిస్టియన్ అమ్మాయిని. నేను చిన్నప్పటి నుండి క్రిస్టియన్లో మునిగి తేలిపోయింది. అంతే, నాకు అదే ఇది ప్రీతిమైన దేవుడంతే యేసుప్రభానే చెప్పేదాన్ని. అంతే, యేసుప్రభ తప్ప వేరే తెలియదు అనమాట.
1: వేరే దేవుడు ఉంటాడని తెలియదు?
2: తెలియదు. అలా నేను పెళ్లి అయ్యి వచ్చాను. ఇలాగే అందరితో మందిరంకి వెళ్లేదాన్ని, విశ్వాసం పెట్టేదాన్ని కాదు, దృష్టి పెట్టేదాన్ని కాదు. అయ్యో, నేను చిన్నప్పటి నుండి పాటలు పాడుతూ ఫస్ట్ లైన్లో కూర్చేదాన్ని, నేనేటి ఇక్కడికి వచ్చి ఇంత లాస్ట్లో కూర్చేదాన్ని అని అనుకుండేదాన్ని. మా అమ్మగారి ఊరు యాక్సింగ్ పక్క ఊరు.
1: మార్కండించి ఎంత దూరం?
2: 1 కిలోమీటర్ దూరమే ఉంటుంది ఎక్కువ.
1: మీ నాన్నగారు ఏం చేసేవారు?
2: మా నాన్నగారు చేపలు పట్టేవారు. మా అమ్మ హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉండేది.
1: ఎంతమంది పిల్లలు మీ అమ్మకి?
2: నేను ఒక్కదాన్నే, మా తమ్ముడు. ఇలా అనుకుండేదాన్ని గాని భజన మీద దృష్టి పెట్టేదాన్ని కాదు. అలా ఎలా అలాగా నాకు 2 పిల్లలు పుట్టేశారు. 2 పిల్లలు పుట్టాక మా వారు అన్నారు ఒకరోజు, మరి నువ్వు వచ్చావు స్వామిని చూడలేదు, నాకు ఒక వ్యాధి, 2 పిల్లలు పుట్టిన తర్వాత ఒక వ్యాధి తయారైంది, రక్తస్రావయం. చాలా బాధపడ్డేదాన్ని దాంతో. ఎందరో డాక్టర్లు కూడా సంప్రదించి మందులు అని వాడాను. అయితే అది 2 సంవత్సరాలతో పాటు ఆ వ్యాధితో నేను బాధపడుతూనే ఉన్నాను. ఫస్ట్ సారి పుట్టపత్తి వచ్చాను, పత్తి యాత్ర.
1: అది ఏ సంవత్సరం జ్ఞాపకుందా?
2: స్వామి సమాధి తీసుకున్న తర్వాతనే వచ్చాను.
1: మీ 2 పిల్లలతో కలిసి వచ్చారా? మీరు ఒక్కడే వచ్చారా?
2: ఒక అబ్బాయినే తెచ్చాం, మా వారు, నేను, మా అబ్బాయి, 3 వాళ్ళు మా ఊరు వాళ్ళతో పాటు వచ్చాం. ఫస్ట్ చిత్రవతి కొండ దర్శనానికి వెళ్ళాం. నాకు ఇంకనూ ఆ వ్యాధితో ఉంది అలాగే. అయితే నేను ఆలోచించుకుంటూ ఎక్కుతున్నాను అనమాట. ఎంతో నిజం కాకపోతే స్వామి, భగవంతుడు కాకపోతే ఇంతమందికి రావాల్సిన అవసరం లేదు కదా ఇక్కడికి అని నాలో ఒక భావన కలిగిందనమాట. కలుక్కుంటూ అక్కడ నిన్ను లెటర్ పెట్టాను. కానీ నాలో నన్ను నీ బిడ్డగా చేర్చుకోవాలనుకుంటే నేను రాసేది నిజం కావాలని, నిజం కావాలి అని నేను. అంతే, నా ఈ వేద నుండి నాకు బయటపడేసావంటే నేను నిన్ను వీడను అని నేను ఒక భావం, ఒక విశ్వాసంతో రాసి పెట్టాను. దాన్ని రాసి పెడితే 7వ నెంబర్ షెడ్ పెట్టి మాకు పత్తి యాత్రకు వచ్చిన వాళ్ళకి ఇచ్చినారు. అందరు పడుకున్నారు. మళ్ళా సమాధి దర్శనం తీసుకున్నా. అంటే పడుకునే ముందు అక్కడ సమాధి దర్శనం తీసుకుని అక్కడ కూడా వేడిశాను అనమాట. స్వామి, నువ్వు ఉండేటప్పుడు నేను రాలేదు, నువ్వు ఎలాగుంటావో నాకు తెలియదు కూడా, ఫోటోలే చూడడం గాని నా హృదయ స్పందనలో నువ్వు నాకు లేదు అని ఇలాగా అక్కడ ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాను. వెళ్తూ పడుకొనే ఉన్నాను, ఒక కల వచ్చింది. ఒక అతను తెల్ల దుస్తులు ధరించుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళి నా తల దగ్గర నిలబడ్డారు. అయితే నేను మీదకి చూడలేదు, అతను పాదం వైపు చూడలేదు. అలా నా తల దగ్గర నిలబడ్డారు గాని ఏమీ, ఎవరు మీరు అని నేను అడగలేదు. అతను కూడా ఏమీ సమాధానం చెప్పకుండానే నా తల దగ్గర నిలబడి ఉన్నారు. అయితే ఇతనే గాల స్వామి అయితారేమో అని చూడకుండా డైరెక్ట్ అతను వస్త్రము పట్టుకున్నాను. అంతేసరి నా వ్యాధి, నా రక్తస్రావయం ఆగిపోయి సరే దాంతో సరే లేదు ఆ వ్యాధి, ఇది సత్యము, ఇది నిజము, నేను అనుభవించే ఆ రీతి అది నిజం నాకు. అంటే నేను అనుకునే రీతిగా దేవుడు ఇక్కడ చేశారు మేలు.
1: అయితే మందిరంలో మీరు భజన పాడేటప్పుడు ఆఖరి లైన్ లో ఉండేవారు, తర్వాత మరి
2: మరి నేను ఎక్కడనే దాని గురించి కూడా నేను వేడుకున్నాను. అంటే నన్ను చిన్నప్పటి నుండి స్వామి ఏ దేవుడైనా ఒకటే అని, నిజాన్ని దేవుడా నాకు చిన్నప్పటి నుండి ఫస్ట్ స్థానం పెట్టావు, పాటల్లో గాని ప్రార్థనలో గాని ఆఖరిలో ఉండలేదు, నీ సన్నిధానంలోకి వచ్చి ఫస్ట్ స్థానాన్ని లాస్ట్ స్థానంగా చూపించావు, అంతే నా తప్పది. ఎందుకంటే నేనే భజన వైపు దృష్టి పెట్టలేకపోయేదాన్ని. అలా కూర్చుంటేనే అందరు పాటలు పాడితే అయ్యో నేను కూడా పాడాలి, ఫస్ట్ స్థానం సంపాదించుకోవాలని పట్టుదల లేకుండా ఇక్కడికి వచ్చి లాస్ట్ అయిపోయాను. మా అమ్మగారు ఇంట్లో ఉండుంటే నాదే కదా ఫస్ట్ పాట, ఇలా అనుకుండేదాన్ని. అంటే దృష్టి పెట్టుంటేమే స్థానము నాకు దక్కుండేదేమో అని ఇప్పుడు నేను అనుకున్నాను. స్వామి నా కోరిక తీర్చారు కూడా. నేను అనుకుండేదాన్ని సనతన సారథి నేను చదవాలి.
1: భజనలు ఇప్పుడు పాటలు నేర్చుకున్నావా?
2: పాటలు నేర్చుకునేదాన్ని.
1: ఇప్పుడు భజనలోని పాడేవాళ్లలోని
2: నేను ఉన్నాను.
1: స్వామి కావాల్సిన కోరిక తీర్చారు. ఇప్పుడు గత అక్టోబర్ నెలలోని మీ ఊళ్ళో వచ్చిన ఆ తుఫాన్ తమిలోని మీరు ఎక్కడున్నారు, అప్పటి గ్రామ పరిస్థితి ఏమిటి అది విందాం ఒకసారి.
2: నాకు ఇద్దరు బాబులు, చిన్న బాబులే.
1: ఎంత వయసు బాబుల్ది?
2: ఒక బాబుది 6 సంవత్సరాలు, ఆ బాబుకి 4 ఏండ్లు. అయితే మా కుటుంబానం కలిపితే 18 మంది అవుతాం అందరం కలిపి. ఫస్ట్ శుక్రవారము 7:30 నుండి ప్రభుత్వం వారు వచ్చి మరి సునామీ వస్తుంది, నీరు వెళ్ళి వస్తుంది, ఎవరు ఇల్లు వాళ్ళు ఖాళీ చేసి అంతే టౌన్ దగ్గరలో ఉన్న ఊళ్ళకి వెళ్ళిపోయాండి అని అందరినీ బస్సులోను టక్కర్లోను ఆటోల్లోను పెట్టుకుని తీసుకెళ్లిపోతున్నారు. మా అందరం కలిపితే 18 పిల్లలు, తల్లి అందరు కలిపితే 18 మంది అవుతాం మా కుటుంబాన్ని. 18 మందిలోని నేను మా ఇద్దరు పిల్లలమే మిగిలిపోయాము. ఎవరి దారి వాళ్ళే చూసుకున్నారు. ఈ చిన్నపిల్లలు కట్టుకుని ఎలాగా అని నాలో చెప్పలేని భయం, ఆవేదన, ఆందోళన చెంది దాంతో నిద్ర వచ్చేసింది. అంటే ఏం చెయ్యాలో తోచక నిద్ర వచ్చేసింది. నిద్రలోన ఒక ధ్వని మాత్రం వినిపించింది నాకు, మనిషి ఎవరో కనిపించలేదు. ఎందుకు ఆందోళన బంగారు, ఏమీ జరగదు. అంటే వాళ్ళు సునామీ అని చెప్తున్నారు గాని గాలిగా వస్తదని చెప్పలేదు కదా, నీరే ఇంత ఎత్తులోన వస్తదని చెప్పారు. దాంతో ఆందోళన చెంది భయపడిపోతూ లెగిసినప్పటికీ 2:30 అయిపోయింది. ఊర్లో ఎవ్వరూ లేరు, మా వీధిలోన ఎవ్వరూ లేరు, మా అత్త మామ గాని మా తోటి కోడళ్ళు ఎవరూ లేరు. మా పక్కింట్లోన మా బావగారు అవుతారు వాళ్ళే ఉన్నారు, మా ఊర్లోన ఇంకొక ఇంటి వాళ్ళు ఉన్నారు. ఆవిడ ఈవిడ కలిపి బయలుదేరిపోయినారు ఆల్రెడీ. అంటే బరంపురం నుండి ఫోన్ వచ్చి మా వారు మేము ఎలాగున్నాము అసలు కనీసం చూడడానికి కూడా రాలేదు, అసలు భోజనమే చేయలేదు. నాకు ఆ భయం వల్ల నన్ను ఆందోళన చెందిపోయి అంటే పడుకోబడిపోయి, పిల్లలు ఇద్దరు నా పక్కనే ఉన్నారు. నేను ఇలా ఆలోచించుకుంటూ చిన్న పిల్లల్ని ఎక్కడ తీసుకుంటూ మా వారు కూడా లేరే నా తోడు నా సరే స్వామి అంటూ నాకు ఈ విశ్వాసం ఉంది కదా, ముందు అనుభవం ఉంది కదా, ఈ ధ్వని వినిపిస్తుంది నాకు. కానీ బయటకు వచ్చేసరికి మగ ఒక 10 మంది చెప్పుకుంటున్నారు ఊర్లో ఎవరు ఉండకూడదు, సముద్రం అంతగా పొంగి కెరటాలు ఎగిస్తున్నాయి. అయ్యో కెరటాలు ఎగుతున్నావా, ఈ ధ్వని వినిపించింది ఇలాగా, వీళ్ళు సునామీ అంటున్నారా, ఇది నిజమా, ఎవరితో చెప్తే అంతే ఈ నీరు వచ్చేసింది అనుకో దీనికే వినిపించింది అలాగా అని అనుకుంటారని నేను ఎవరికి ఏమి చెప్పలేదు. నా భర్తను కూడా నా అనుభవం గురించి చెప్పలేదు, ఫస్ట్ది చెప్పలేదు, ఇది కూడా ఎవరితో చెప్పలేదు. ఎవరు ఆందోళనలో వారు ఉన్నారు. రవాణా సౌకర్యం తగ్గిపోతూ వస్తుందన్నమాట, వర్షం పడుతుంది కదా, వాళ్ళేమో ఆ ఆటో అతనికి బతిమాలుతున్నారు. బాబు చిన్నపిల్లలతో ఉన్నాము, మాకి బారంపురంలో పెట్టే అంటే నా నేనే గడిపి గడిపి గడిపి నాకు రెస్ట్ వద్దా అనుకుని అతను అంటున్నారు. అయితే నాకడికి వచ్చారు, రా పిల్లలతో ఉన్నావు ఇంకా ఉన్నావు ఎక్కడైనా. బయలుదేరాను, ఇద్దరు పిల్లల్ని నేను వాళ్ళతో బారంపురం చేరుకున్నాను. మా వారు ఎక్కడున్నామో తెలియదు అతనికి, అతను ఎక్కడున్నారో మాకు తెలియదు. అలా ఆందోళన నా మనసు అంతా ఆ రోజు తుఫాను అంటే నాలో తుఫాను సునామీ రెండు కలిపి ఉన్నాయన్నమాట. నా ఆందోళన అలాగ ఉందన్నమాట. ఎవరితో చెప్తామా అని బాధ, అందరూ ఆ బాధలోనే ఉన్నారు అనుకుంటూ స్వామినే, స్వామి నీ సన్నిధానంలో మమ్మల్ని చేర్పించావు, మా వారిని కూడా. పిల్లలేమో గడికి అడుగుతున్నారు, అమ్మ నాన్న ఎక్కడ నాన్న ఎక్కడ. ఒక్కదాన్ని ఇద్దరు పిల్లలు బిజారి బాధ్యత చూసుకుంటూ శనివారం అయింది 12వ తారీఖు. ఉదయం నుండి ఫోన్ ట్రై చేస్తున్నాం, మా వారిది కలటం లేదు, ఎక్కడున్నారని తెలియదు. నిన్ను స్వామిని వేడుకున్నాను. స్వామి చెప్పినట్లే సునామీ రాకుండా గాలి వాన మాత్రం వచ్చింది.
1: భగవంతుడు ఉన్నాడు నమ్ముకుంటే భగవంతుడు తప్పకుండా మనకి సహాయపడతారు. ఆ తర్వాత ఏంటండి ఇంటికి మళ్ళీ వచ్చినప్పుడు ఇంట్లో ఎలా ఉండేది పరిస్థితి?
2: ఇంట్లో బాగానే ఉంది.
1: ఇల్లు విరిగిపోవడం గాని
2: ఏమి లేదు.
1: సామాన్లు ఏమి పోవడం గాని నీళ్లు ఏమైనా వచ్చాయా ఇంట్లోకి?
2: లేదు లేదు, అంత బాగానే ఉంది. స్వామి దయవల్ల మా వారు క్షేమంగానే మా దగ్గరకు వచ్చారు. రాత్రి 9 పెద్ద వర్షంతోనే మా దగ్గరకు బైక్ మీద మా దగ్గరకు వచ్చేసారు. స్వామి ఇలాంటి అనుభవం చెప్పడానికే నాకు ఈ అవకాశం కలిగించారు. ధన్యవాదాలు.
1: ఓకే సాయిరామ్. రమేష్, ఇప్పటి వరకు మనం ఒరిసాల తుఫాన్ వల్ల ఏ విధమైన ఇబ్బందులు కలిగే మనుషులకి స్వామి ఏ విధంగా అందరినీ కాపాడారు, ఎక్కడ కూడా ప్రాణ నష్టం లేకుండా ఈవెన్ ఆస్తి కూడా ఏమి పోకుండా ఎలా కాపాడారు, అవన్నీ ఎన్నో వింటున్నాం. అయితే మీది మార్కండి గ్రామం నుంచి కొంచెం దూరమైన గ్రామం, మీ గ్రామంలోని ఏ విధమైన అనుభవాలు మీకు వచ్చాయి, ఆ తర్వాత స్వామివారు మనతోటే ఉన్నారన్న అనుభవం మీకు ఏ విధంగా కలుగుతున్నది అది చెప్పండి.
3: జై సాయిరా. తుఫాను శుక్రవారం మా చిన్నాన్న ఏమన్నాడంటే అందరూ నాకు వదిలేసి వెళ్ళిపోయారు, అమ్మ నాన్న అందరు వెళ్ళిపోయారు. మాకు రెండు బోట్లు ఉండేవి. మా నాన్న ఏటని అన్నారు, బోట్లు చూసుకుని వాతావరణం చూసుకుని నువ్వు ఇంకొచ్చే అన్నారు. నాకు వదిలేసి వెళ్ళిపోయారు శుక్రవారం. మా ఊర్లో క్రీస్తన్లు ఉన్నారు, శాలగారు క్రీస్తన్లు, అంతే బండ్లు తెచ్చారనమాట. మా చిన్నాన్న అన్నారు, నువ్వు ఇక్కడ ఉంటే మంచిది కాదు, నువ్వు పారా ఎలాగని అంతే. మా నాన్న చెప్పారు బోట్లు చూసిరమ్మన్నారు. అంతే సైకిల్ వేసుకుని వెళ్ళాను. కొద్దిగా పేడస్తున్న అప్పటి అంతే మాకు కొద్ది దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళాను, చూశాను, తాళు వేసి గట్టి కట్టేసాను. వచ్చాను ఇంటికాడికి. ఇంటికాడికి వచ్చారు మా పిన్నమ్మని, మా చిన్నాన్నే మా పిన్ని ఉన్నారు ఇంటికాడ. చిన్న మరి ఎలాగని పారా అనుకుని చెప్పారు. చెప్తే అప్పుడే నేను వెళ్ళిపోయాను ఈదపురం.
1: ఏ ఊరు వెళ్ళి?
3: ఈదపురం.
1: అక్కడికి ఎంత దూరం?
3: 5 కిలోమీటర్లు ఉంది. అక్కడికి వెళ్ళాము. శనివారం ఉదయం నుంచి చాలా డేంజర్ అయిపోయింది అనమాట. చాలా గరున్నాలు ఇనిమేము 500 పేసకి ఎక్కువ ఉంటారు. ఓన్లీ ఉస్కుల్లోనే ఉన్నారు. చెట్లు ఇరిగిపోయి పైపడము ఎలాగైతుంది. చిన్న పిల్లలతో ఉన్నారు, చాలా బాధ తగులుతుంది. తలుపులు వేస్తుంది, తలుపులు బద్దలైపోతున్నాం, అద్దాలు బద్దలైపోతున్నాం. వేడి చేస్తాం స్వామి, ఇలాగ చచ్చిపోతాడు, వేడి చేస్తాం స్వామి అని అంటే అయిపోయింది. అమౌంట్లోటి మరి గాడీలు ఎటు లేవు, ఎటు వెళ్ళడానికి మనకి సాధ్యం అవ్వట్లేదు. ఎటు వెళ్ళడానికి బయటకు రావడానికి సాయిస్ లేదు. అంత ఇబ్బంది అయిపోయింది. కిటికీలు వేస్తుంది, కిటికీలు కొట్టేస్తుంది. చిన్న పాప ఏడుతుంది, వాన పడిపోతుంది, నీరు పడిపోతుంది. చాలా బాధలో ఉన్నాం. ఆ మూమెంట్లోటి ఆత్మ ఏం స్వామి నాటి పరీక్ష పెట్టావు, చిన్న పిల్లలతో ఉన్నాళ్ళు ఏం స్వామి నాటి పరీక్ష పెట్టావు, తెలియదు తప్పు చేతలు అన్నటోళ్ళకి మనం నువ్వు భగవంతుడిగా నువ్వే చూడకపోతే మనకి ఎలా చూస్తుంది స్వామి అని అలాగా పడుకోలేదు. అలాగే అలా డిమ్ అయిపోయాను, అడుకోకుని అలాగలకి అయిపోయాను. అలాగే చూసుకుని అలా ఉండిపోయాను. ఆ పిల్లలు అలాగే ఆడుకుంటూ పిల్లలు ఉండిపోయాను. ఆదివారం రోజు ఉదయం బయలుదేరాను అక్కడి నుండి. తుఫాను మొదలుపోయింది కదా, ఇంటికి వచ్చేటప్పటికి కొద్దిగా మాది రేకులు కదా, కొద్దిగా ఇరిగిపో ఉన్నది. సాయిరామ్ మందిరం కడికి వెళ్తాడికి మందిరం కొద్ది డౌన్ ఉన్నది, నీరు కొద్దిగా ఎక్కువ అయిపోయింది. అరిమనకు వచ్చేసినది, అరిమనకు వచ్చేటప్పుడు ఎవరు పెద్దగా రాలి ఊరికి, చాలా దూరం వెళ్ళి బరంపరం దగ్గరికి, అదే ఊరు అన్నారు కదా. అక్కడికి వెళ్ళిపోవాలో వాళ్ళు ఇద్దరు నేట్ అయ్యిందనమాట. పొద్దుపోయి 3 గంటలకు వచ్చేళ్ళు. మేము తెల్లారి 6 గంటలకు వెళ్ళిపోయాం. భోజనం లేట్ నేపు 5 ఎదురింటి వాళ్ళు కదా, ఏమో ఆకలి వేస్తుందని కొద్దిగా భోజనం పెట్టారు. కడుపు నిండు తిన్నాను. అమ్మ నాన్న పొద్దుపోయి 3 గంటలకు వచ్చారు. మేకలు ఇంకేమవలే, మేక పిల్లలు ఉండే కదా, చిన్న మేక పిల్లలు
1: ఊళ్ళోనే,
3: ఊర్లోనే మా ఇంటి కడే 2 మేకపిల్లలు ఉండే కదా. మా నాన్న ఏడ్చేసారు, దీనికి కట్టే తెల్లగా చచ్చిపోదావే, ఈయన ఉప్పేసి వదిలేతే బాగుంటదని ఉప్పేసి వదిలేశాడు. వదిలేశారు, ఎక్కడికి వెళ్ళవు, ఇంటి కడే ఉన్నా పడుకొని ఆరాంసే ఉన్నాం, ఏడు కావు.
1: మరి బోట్లు ఏంటి?
3: బోట్లు, మా బోట్లు ఇంకేటు కాలేదు. కొన్ని బోట్లు చాలా ఖరాబ్ అయిపోయినవి, మా వేటు కాలేదు. ఆ స్వామి దైవాలు అలాగే ఉండు.
1: మందిరం ఎలా ఉండేది?
3: మందిరము బాగున్నది, మందిరము ఏమవ్వలేదు.
1: మందిరంలోని నీళ్లు వచ్చాయని అన్నావు కదా?
3: మందిరంలోనే నీళ్లు అరిగి మనకు వచ్చే, మందిర లోనకు రావు.
1: ఆ మందిరంలో స్వామి భజనలు ఎప్పుడెప్పుడు జరుగుతుంటాయి?
3: డైలీ జరుగుతుంటే పుట్టినరోజు నవంబర్ 23 దానికి ఒక వారం ఫస్ట్ వచ్చేసినారు స్వామి, వారం ముందు వచ్చేసినారు స్వామి మందిరంకి.
1: ఎలా వచ్చారు?
3: ఎలాగ వచ్చేసినారంటే ఇద్దరు లేడీసులు ఎలాగే మందిరం షాప్ చేయడానికి లక్ష్వారం ఎలాగని భజన ఉంటుంది కదా గురువారం, ఇలాగే షాప్ చేయడానికి వెళ్తుంటే పౌడర్ లాగా పడుతుంది అనమాట. ఇబ్బంది పడుతుంది తర్వాత వాళ్ళు పౌడర్ అటు జల్లేసినారని అంత తుడుచుకున్నారు, అంతగా క్లీన్ చేశారు. మళ్ళీ పై పెట్టుకు వచ్చేటికి మంచిరి మంచిరాగా అయిపోయింది మందిరంలో. మరి అక్కడ మనిషి ఎక్కడ కనరాదు, అక్కడ మనిషి ఎక్కడ కనరాదు, అలాగైపోయింది విభూతి, అలాగైపోయింది. అప్పుడు నేను స్వామి వచ్చారు.
1: అది ఎవరో చూశారు?
3: ఆ ఇద్దరు లేడీస్లే చూశారు.
1: తర్వాత మరి భజనకి తక్కువ వచ్చినప్పుడు,
3: వచ్చినప్పుడు కొద్దిగా డిమ్ అయింది.
1: డిమ్ అయింది కానీ విభూతి కనబడ్డా?
3: విభూతి కనబడుతుంది, కింద ఉంది కదా. చాలా రోజులు అలాట ఇచ్చంతరాలు జరిగేవి.
1: ఓం శ్రీ సాయిరామ్. మన రేడియో సాయి స్టూడియోలో ఒరిస్సా స్టేట్ సత్యసాయి ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ జగన్నాథ్ ప్రసరాబు గారు వచ్చారు. కింద సంవత్సరం అక్టోబర్ నెలలో ఒరిస్సా తీర ప్రాంతమంతా భయంకరమైన సూపర్ సైక్లోన్ ని ఫేస్ చేసింది. ఆ సమయంలో తీర ప్రాంతంలో ఉన్న ఎన్నో గ్రామాలు ఏ విధంగా రక్షించబడ్డాయి, స్వామిని ఎంతో భక్తితో కొలిచే ఆ భక్తుల ఆ ఆర్తనాదాన్ని స్వామి ఏ విధంగా విని వాళ్లని వాళ్ల సంపత్తిని ఏ విధంగా కాపాడారు, అదొక అద్భుతమైన స్వామి లీల. ఆ విషయం మన జగన్నాథ్ ప్రసాద్ గారు మనతో పంచుకుంటారు. సార్, ఒరిస్సా 1999 ఒక సూపర్ సైక్లోన్ ని చూసింది. అప్పుడు విపరీతమైన ప్రాణ నష్టం, ధన నష్టం, ఆస్తి సంపత్తులు అన్ని కోల్పోయి, కానీ మిరాకులస్లీ ఈసారి జరిగిన ఇది ఒక సూపర్ సైక్లోన్ అని చెప్పండి, ఏది ఏ పేరు పెట్టినా కానీ తక్కువ సైక్లోన్ కాదు. ఈసారి తుఫాన్లో ప్రాణనష్టం ఏమీ జరగలేదు. అయితే దీని వెనకాతల ఏ విధంగా చర్యలు తీసుకున్నారు, అందులో ముఖ్యంగా మీ ఆధ్వర్యంలోని ఒరిస్సాలో తీర ప్రాంతంలోని ఎన్నో గ్రామాల్లోని స్వామి భక్తులు, స్వామి మందిరాలు, స్వామి భజనలు, నగర సంకీర్తనలు, నారాయణ సేవలు జరుగుతున్నాయి. వీటి వల్ల స్వామి తన భక్తుల్ని ఏ విధంగా రక్షించుకున్నారో కాపాడుకున్నారో మీ ద్వారా మేము తెలుసుకున్నాం, చెప్పండి.
4: సాయిరామ్, ఈసారి సూపర్ సైక్లోన్ అన్నారు మీరు, 19 అక్టోబర్ 12 ఏదైతే జరిగిందో అక్కడ మనం ఫీల్ అవుతాం దర్ ఇస్ ఏ క్లియర్ సైన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. ఎందుకంటే 1999 ఎప్పుడైతే సూపర్ సైక్లోన్ అయిందో దానికి 15 డేస్ బిఫోర్ ఫస్ట్ సైక్లోన్ బెర్హంపూర్కి టచ్ అయింది. దాని తర్వాత 15 డేస్ తర్వాత సూపర్ సైక్లోన్ మోస్ట్లీ కటక్, పూరి, బాలేశ్వర్ ఈ డిస్ట్రిక్ట్స్లో వచ్చింది. దిస్ టైం ఈ సైక్లోన్ ఏదైతే వచ్చిందో అమెరికాలో సైంటిస్ట్స్ ప్రిడిక్ట్ చేశారు, దిస్ విల్ కమ్ విత్ ఎ ట్రమండస్ స్పీడ్, 300 కిలోమీటర్స్ పర్ అవర్ ఆ స్పీడ్తో వస్తుందని. అంత స్పీడ్తో ఇప్పటి వరకు ఏ సైక్లోన్ రాలేదు. అండ్ హ్యాడ్ ఇట్ హ్యాపెండ్ అదే స్పీడ్లో కనుక వచ్చి ఉంటే చాలా జన నష్టం, పెద్ద పెద్ద మేడలు కూడా కూలిపోయి ఉంది. ది అమెరికన్ సైంటిస్ట్ వేర్ ప్రెడిక్టింగ్ సచ్ ఎ థింగ్. 11వ తారీఖు ఈవినింగ్ నాకు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు ఫోన్లో అడిగారు ఏమిటి పరిస్థితి అని. నేను ఆయనకి అదే చెప్పాను, ప్రెడిక్షన్సే కనుక న్యూస్ జామ్ అవుతే టుమారో దెర్ విల్ బి గ్రేట్ డివాస్టేషన్, 300 కిలోమీటర్ స్పీడ్లో వస్తుందంటున్నారు, ఓన్లీ గాడ్ కెన్ సేవ్ అస్. అది ఆయన విన్నాక కుల్వంత్ హాల్లో భజన్ తర్వాత అనౌన్స్మెంట్ చేశారు, మనం అందరం ప్రార్థిద్దాం భగవంతుడు ఇది రక్షించకండి ఒరిస్సాని. అండ్ తర్వాత ఏవైతే జరిగాయో ఇట్ వాజ్ ఎ క్లియర్ సైన్ ఆఫ్ భగవాన్స్ గ్రేస్. ఎందుకంటే ది సైంటిస్ట్స్ ప్రిడిక్షన్స్ వెంట్ రాంగ్. వాళ్ళు ఏం చెప్పారు, 12వ తారీఖు ఈవినింగ్ 6:00కి ఇట్ విల్ హిట్ గోపాల్పూర్, 6:30కి. ఆ రోజు 6:30కి సడన్ గా ఏమిటో కనపడిందంటే ది సైక్లోన్ స్టూడ్ స్టాండ్ స్టిల్, అలా ఉండిపోయింది జస్ట్ 20 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ గోపాల్పూర్.
1: అదొక అద్భుతం.
4: అది ఎందుకు జరిగిందో తెలియదు. అది నాట్ జస్ట్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్, ఫర్ 3 అవర్స్, 3 గంటలు అది అలాగ స్టాండ్ స్టిల్ గా ఉండిపోయింది.
1: అప్పటి వరకు దాని స్పీడ్ ఎలా ఉండేది?
4: అలాగే ఉండేది, విద్యుత్తంగా ఉండేది. అదే స్పీడ్ ఏదైతే వాళ్ళు ప్రెడిక్ట్ చేశారో అదే స్పీడ్లో అది వచ్చేది. 3 అవర్స్ తర్వాత అక్కడ స్టాండ్ స్టిల్ గా ఉండిపోవడం వల్ల దాని స్పీడ్ ఆటోమేటిక్ గా రిడ్యూస్ అయిపోయింది. అండ్ బై ది టైమ్ ఇట్ హిట్ గోపాల్పూర్ ఇట్ స్పీడ్ వాజ్ సమ్ 200 కిలోమీటర్లు వేగంతో ఉంది.
1: అంటే ఆల్మోస్ట్ 100 కిలోమీటర్ స్పీడ్
4: తగ్గిపోయింది. తర్వాత గోపాల్పూర్ హిట్ అయ్యాక అది అలాంగ్ ద కోస్ట్ వెళ్లి ఉంటే సముద్ర తీర ప్రాంతాలు ఎన్నైతే ఉన్నాయో ఒరిస్సాలో అన్ని ఎఫెక్ట్ అయి ఉందండి. దానికి డైరెక్షన్ సడన్ గా చేంజ్ అయిపోయింది. ఆ డైరెక్షన్ చేంజ్ అయిపోయి ల్యాండ్ మీద వెళ్లడం మొదలెట్టింది. అండ్ దిట్ స్పీడ్ మెల్లిమెల్లిగా తగ్గిపోయి వచ్చింది. అయితే గోపాల్పూర్ కి ఎప్పుడైతే హిట్ అయిందో 200 కిలోమీటర్స్ అయినా దాని ప్రకోపం కొంత ఉంటుంది. ఇట్స్ నాట్ ఎ మైనర్ స్పీడ్ ఆల్సో, ఎందుకంటే సూపర్ సైక్లోన్ అప్పుడు ది స్పీడ్ వాజ్ 240 కిలోమీటర్స్, 240 కిలోమీటర్స్. సో అప్పుడు మా ఈ గ్రామస్తులందరూ మీకు చెప్పే ఉంటారు, ఆ రోజు ఆ సముద్రం ఎంత భయంకరంగా ఉందో వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు అంత చూడలేదు. సెకండ్ డే ఈవినింగ్ వెన్ ఈ మిరాకిల్ జరిగాక ఆ రోజు కూడా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు నాకు అడిగితే నేను చెప్పాను, సార్ ఇలా మిరాకిల్ అయింది, అది మాకు తెలియటం లేదు, సైంటిస్ట్స్ ఆర్ ఆల్సో పజిల్డ్ ఎందుకు అక్కడ అలాగ 3 గంటలు అది ఆగిపోయిందని. దీనికి 2 కారణాలున్నాయి. 1, సాయి భక్తులు ఆల్ ఓవర్ ది వరల్డ్ దే ప్రేయర్డ్, భగవంతుడికి ప్రార్థించారు స్వామి ఒరిస్సా వాసులకి రక్షించండి అని. అండ్ ప్రేయర్ హ్యాస్ దట్ మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్. కలెక్టివ్ ప్రేయర్ వల్ల ఇంత పెద్ద డేంజర్ మనం తప్పుకోగలిసాం, ఇట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ అవర్ కలెక్టివ్ ప్రేయర్. సెకండ్లీ నేను చెప్తాను, ఒరిస్సాలో వేదా మూవ్మెంట్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్ ఇంత పికప్ అయింది కదా, వీ హ్యావ్ ఆల్మోస్ట్ 16 మహారుద్రమ్స్, వీ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ రుద్రార్పితమ్స్. సో ఈ రుద్ర ఆరాధన ఏదైతే ఒరిస్సాలో ఇంత మ్యాసివ్ స్కేల్లో జరుగుతోందో, స్వామి అనేవారు రుద్రం చేయండి ఎటువంటి డేంజర్ జరగదని, దట్ హ్యాస్ బిన్ ప్రూవ్డ్. అండ్ ఎస్పెషల్లీ ఒరిస్సాలో ఈ వేదిక్ మూవ్మెంట్ ఇంత స్ప్రెడ్ అవడానికి కారణం ఏమిటంటే ఇట్ ఈస్ స్వామీస్ బ్లెస్సింగ్స్. ఎందుకంటే ఒరిస్సా స్టేట్ ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం ఇలాంటి గాలివానలు ఎదుర్కొంటోంది. ఇప్పటి వరకు ది సైంటిస్ట్ హ్యావ్ నాట్ ఫౌండ్ ఎన్ ఆన్సర్ టు దిస్, ఎందుకు ఆ రోజు సడన్ గా గోపాల్పూర్ కి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నప్పుడు ఆ గాలివాన అక్కడ ఆగిపోయింది ఫర్ 3 కంటిన్యూస్ అవర్స్.
1: నిజంగా అద్భుతం జరిగింది.
4: తర్వాత మాకు ఏ ప్రాంతాల నుంచో ఆ గాలివాన వచ్చిందో అక్కడ ఉన్న ఆల్మోస్ట్ 9 టు 10 విలేజెస్, ఆ విలేజెస్ లో సాయి మూవ్మెంట్ ఇంత బాగా స్ప్రెడ్ అయింది కదా, ఆ ఊళ్ళల్లో అందరూ సాయి భక్తులే. వాళ్ళు దేవుణ్ణి ఇంతగా నమ్ముతారు కదా, దేవుడే ఆయనకు వాళ్ళకి రక్షకర్త అయ్యాడు, వాళ్ళని రక్షించాడు. సాయిరా.

ఇంతవరకు వీరు ఒరిస్సా భక్తులను సాయి భగవానుడు ఫైరన్ తుఫాన్ బారి నుండి ఏ విధంగా కాపాడారో ఆ భక్తుల ద్వారానే తెలుసుకుని విన్నాం. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలను సలహాలను listener@radiosai.org కి వ్రాసి పంపించగలరని మా ఆకాంక్ష. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను

సంగీత స్వర్ణయుగ కర్త రామభక్త శ్రీ త్యాగరాజస్వామి వారి అపూర్వ సృష్టి అయిన పంచరత్నములు సంగీత సరస్వతికి అమూల్య రత్నములు. వీరరస ప్రధానమైన నాటరాగములో జగదానంద కారక అనుకృతిలో సకల కళ్యాణ గుణాభిరాముడైన శ్రీరామచంద్రుని మహిమను అష్టోత్తర శతనామములతో సంక్షిప్త రామాయణముతో రచించిన శ్రీ త్యాగరాజునికి శ్రీరామ సాక్షాత్కార భాగ్యము కలిగింది.

ద్వితీయ ఘనరాగ కృతులలో ఆరభి రాగములో సాధించనే ఈ కృతిలో రామభక్తుడైన త్యాగరాజు లీలామానుష వేషధారి అయిన శ్రీకృష్ణుని లీలలను సమయానికి తగు మాటలాడనే చందముగా వివరించిన తీరు అద్భుతము.